0: చైతన్యులు వారు కాని మహనీయులు కాని చెప్తూ వచ్చారు.
1: ద సేమ్ థింగ్ ఈస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
0: జయదేవుడు చెప్పాడు.
1: జయదేవ సెడ్,
0: జిహ్వే రసగ్ని మధుర

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవు ఎందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థములు తినట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: లేక పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్
0: అదర్స్? లేక పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: You should chant the name of God, sacred name of God, Govinda, Damodara, Madhava. దాని
0: కోసం నీకు నాలుక ఇచ్చావు.
1: It is for that purpose tongue is gifted.
0: తినటం కోసం కాదు.
1: Not merely to partake.
0: పరమ దూషించే కోసం కాదు.
1: Not to accuse.
0: పరమ నిందించే కోసం కాదు.
1: Not to blame.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: Tongue is given to chant the glory of God, who is the indweller.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: irrespective of number of religions,
0: గమ్యము ఒక్కటే.
1: All religions are one.
0: మతములన్నీయు చేరి మార్గంబు బోధించే, మతములన్నీయు చేరి,
1: all religions together,
0: మార్గంబు బోధించే,
1: taught to different paths,
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: Though yarn is different, the cloth is one.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ వేరే బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే.
1: ది బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి నీతులు వేరు జన్మం ఒకటే.
1: దేర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ,
0: పూజలొకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు,
1: పాత్స్ ఆర్ మెనీ,
0: దైవంబు ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి,
1: బికాస్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: టు క్యారీ అవుట్ హిస్ డైలీ లివింగ్ టు ఎర్న్.
0: బ్రతుకు కోసము, ఈ తుచ్చమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం.
1: ఫర్ ఇస్ దిస్ మీన్ లైఫ్, లో లైఫ్ హి లీడ్స్ సచ్ ఏ లైఫ్.
0: ఈ బ్రతుకు, ఈ బ్రతుకు ఒక బ్రతుక.
1: ఇస్ దిస్ ఎ ట్రూ లైఫ్ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక.
1: కెన్ యూ కాల్ ద ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్?
0: అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక.
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్?
0: పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక.
1: ఇస్ దట్ ద లైఫ్ అట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక.
1: కెన్ యూ కాల్ ఇట్ ఎ లైఫ్ అట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీలే నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: నీతి నిజాయితీ. ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యూ లిబరేషన్.
0: నిర్వాణం.
1: This is nirvana, liberation.
0: ఈ రెండింటినీ వదిలిపెట్టినారు ఇప్పుడు.
1: We have given up these two now.
0: ఏమైపోతుండాలి? నిర్వాణం లేదు, మానమైపోతుండాలి.
1: There is no nirvana liberation, but mana character is gone.
0: ఎందుకంటే అందరు కూడా అవధూతలు కావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బికమ్ అవధూత.
0: ఎవరు అవధూత?
1: హూ ఇస్ అన్ అవధూత?
0: నీతి నిజాయితీ గలవాడే అవధూత.
1: ద వన్ హూ హస్ గాట్
0: ఈ రెండు యమదూతనే.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: కనుక మనం యమదూతలు కాకూడదు, అవధూతలు కావాలి.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the
0: renunciate.
1: దైవదూతలు
0: కావాలి.
1: వి షుడ్ బి అవధూత.
0: దయ్యాలకు దూత కావకూడదు.
1: వి షుడ్ నాట్ బి మెసెంజర్ ఆఫ్ డెమన్ ఆర్ దయ్య.
0: అందుకే జీసస్ కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: సో జీసస్
0: దైవదూతగా మారాడు.
1: ఈ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్. అందరూ
0: మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వి ఆల్సో కాల్ ఇట్ బుద్ధ పౌర్ణిమ.
0: పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి ఒక తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఈస్ పూర్ణ, ఫుల్.
0: హృదయం చంద్రమా మనసో జాత చక్షో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈస్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: That day when the mind is full of love, that is full moon day, purnima.
0: Manasunu andhakaramlo munchukoni
1: with all that darkness within the
0: purnima,
1: heart.
0: Purnima, purnima ante emti purnima?
1: What is that full moon day then?
0: Idi purnima kadu.
1: Is not full moon.
0: Peru purnima.
1: is the namesake.
0: కానీ అనుభవానికి చీకటి.
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే.
1: డార్క్నెస్ ఓన్లీ.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డిస్పెల్ డార్క్నెస్.
0: రామచరితంలో మీకు అందరికీ తెలుసును.
1: యు నో దిస్ ఇన్ రామచరిత.
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హస్ సెట్ లంక ఆన్ ఫైర్.
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక.
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది మంటలు.
1: Because the flames, the Lanka appeared as if it's a broad daylight.
0: కానీ లంక పట్టపగలుగానే కనిపిస్తుంది, కానీ రావణి హృదయం చిమ్మ చీకటిగా కమ్ముకుండాలి.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: చూసారా, లంక వెలుగైపోయి ఏం ప్రయోజనం?
1: What is the use of light outside?
0: హృదయం వెలుగు కావాలి.
1: The heart should be of light.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని పోగొ వెలిగించాలి.
1: వి షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆత్మీయమైనటువంటి యొక్క భావాలకు కొంతవరకు దూరం కావాలి.
1: వి షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వి షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని అనేక విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వి షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ

0: గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon. But controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: inadu prapanchamulaku kavalsinatundi dhanakanaka vastu ahanadulu kadu.
1: Today what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
0: Gunavantulaina vidyarthi vidyarthinilu atyavasaram.
1: The world needs the men and women of character.
0: Deshamantayu varalapaine aadharapadi untunnadi.
1: The progress of the country depends on them.
0: Idiye nijamaina bharatiya samskruti.
1: This is the true culture of Bharat.
0: Kalamto marani charitrato mayani pralayamto taragani srishtito peragani ye satyamaithe unnado aa satyamunaku roopakalpaniye bharatiya samskruti.
1: The culture of Bharat does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
0: Aa bharatiya samskruti yokka antar swaroopame sanatana dharmamu.
1: The reality of the culture of Bharat is Sanatana Dharma, the ancient one.
0: Ee manavata vilvulayandu bharatiya samskruti nakashika paryantam kudanu sancharistune unnadi.
1: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
0: Bharat deshamunandu vicheetundi galiyandu dharmam cheri unnadi.
1: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
0: Manam nadicheetundi dust yendu satyam chekuri unnadi.
1: The dust of Bharat has got the principle of truth.
0: Bhoomi yendu padinatundi dummunandu karuna cheri unnadi.
1: The entire sand all over is full of compassion.
0: Ganga yendu prema pravahistunnadi.
1: Here you find the Ganges flowing continuously, full of love.
0: Bharatiya manavuni yendu chama aneetvanti sampurnanga unnadi.
1: We notice this forbearance in plenty.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణములను అనాది కాలము నుండి కూడాను భారతదేశము పోషిస్తూ వచ్చినది.
1: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: It is for this reason the ancient sages and saints coronated the sacrifice.
0: వ్యక్తులకు కాదు,
1: not the individual.
0: దివ్యమైనటువంటి ఒక శక్తి, అది ఏ త్యాగము.
1: Sacrifice is the divine strength, the power.
0: త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: ధర్మమును అందలెక్కించారు.
1: And it was dharma that was viewed highest and noblest.
0: న్యాయమునకు కంకణం కట్టారు.
1: They have determined to follow justice.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They have welcomed the truth.
0: ప్రాచీన ఋషుల యొక్క ప్రభావము అనాది కాలము నుండి భారతదేశమును అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చినది.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: కానీ దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ ద నేషన్ హావ్ నాట్ బీన్ రియలైజ్డ్ బై ది పీపుల్ అండ్ దేర్ఫోర్ వి ఆర్ ఆన్ ద డిక్లైన్.
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించుకోలేని మానవుడుగా ఈనాడు తయారవుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ డ్యూటీ, హిజ్ ఓన్ ఆబ్లిగేషన్, హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హిజ్ నేషన్.
0: కనుకనే ఈనాటి మానవుడు గుర్తించవలసినటువంటిది కేవలం మన భారతీయ సంస్కృతి.
1: What man has to realize this day is this culture of
0: కేవలం ఒక్క భారతదేశమునకే కాదు, యావత్ ప్రపంచమునకే ఈ సంస్కృతి చాలా మూలాధారమైనటువంటిది.
1: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
0: సత్యమును ఏ దేశం వద్దని చెప్తారు?
1: Which country denies truth?
0: ధర్మమును ఏ దేశం అనుసరించకూడదని చెప్తారు?
1: Which country says that you should not follow dharma?
0: శాంతము ఏ మానవుడు వద్దని చెప్తాడు?
1: Which man denies peace?
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో ఉన్నాడా?
1: Is there any man bereft of love?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: And hence the human values such as the truth, righteousness, peace, love and non-violence are important to the entire world.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: In fact they sustain the very life of humanity.
0: అట్టి మానవతా విలువలను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati bharat bhavatu paurulu mire,
1: you are the future citizens of bharat.
0: Mee dwarane ee bharat desham yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient bharatic culture can be upheld. You are the torch bearers.
0: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవమాడుతున్నవి.
1: టుడే యు ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: ఇట్టి సమయమునందు శాంత హృదయులై, పవిత్ర భావులై, ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారదోలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ హ్యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: కనుకనే ఈనాటి భారతీయ విద్యార్థి విద్యార్థినీలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: మానవతా విలువలు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీ యందే,
1: విదిన్ యూ,
0: నీతోనే,
1: విత్ యూ,
0: నీ వెంటనే,
1: ఆఫ్టర్ యూ,
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి.
1: అండ్ ద వాల్యూస్ ఫాలో యూ.
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్, హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్?
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు?
1: A person who could not know the truth and dharma in him, how does he know his reality?
0: కనుక మొట్టమొదట మన ఎందుండినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి.
1: Therefore we have to love the two immanent values, the truth and righteousness.
0: దీనిని భారతీయ సంస్కృతి ఎందు ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర.
1: This is what is said in Bharatiya culture. First of all, speak truth, and second, follow dharma.
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలను నేర్చి విలువసున్నా.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్, ఏ వాక్యూమ్. If you are not having the human values like truth,
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.
1: Acts of charity, acts of love and kindness, they are of no value if you do not have human values.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా.
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness, peace and love?
0: Satya dharma prema chantunu lekunna bahula satkarya labhambu sunna.
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva గుణమునివి నాలుగు పునాది గోడలప్ప.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్, దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్.
0: ఇంతకన్నను వేరెడ్డి ఎరుగపరదు.
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ?
0: సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా.
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ పాయస్ అండ్ నోబుల్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడాను విసర్జించకూడదు.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్, యు షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్.
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు యందు మీరు ప్రాకులు ఆడకూడదు.
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్.
0: ఎంత శక్తివంతులైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు.
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu.
1: Highly powerful.
0: Ataniki leni yokka shakti e matramu itharuloku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sirsampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Bhoga bhagyamulo muniki telutunnadu.
1: He is full of pleasures and comfort.
0: Ataniki yetti koratha kudanu ledu.
1: There is no shortage of wealth at all.
0: చదువరి,
1: హైలీ ఎడ్యుకేటెడ్,
0: 34 విద్యలు నేర్చినటువంటి వాడు.
1: హీస్ ఎక్స్పర్ట్ ఇన్
0: 34 యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు.
1: హీ హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్.
0: శక్తి ఉంది కూడాను,
1: బీయింగ్ సో పవర్ఫుల్,
0: కట్టకడబటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు.
1: హీ హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఏ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్.
0: కనుకనే సర్వంను కోల్పోయినాడు.
1: అండ్ హెన్స్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యువు చెప్పించాడు.
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టు.
0: ఈ భ్రాంతను తాను అరికట్టుకునలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్.
0: కట్టకడబడికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు.
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్ టు యాషెస్.
0: ఇంకా రెండో వాడు,
1: ద సెకండ్ వన్,
0: హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు.
1: ద మోడర్న్ సైంటిస్ట్ హాస్ గాన్ టు ద మూన్.
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: in front of the power of Hiranyakashipu, this smallest
0: nakshatramandalam kuda nu cheripoyinadu Hiranyakashipudu.
1: Hiranyakashipu could reach the planetary system and other planets, stars.
0: Ee nakshatramandalamlo praveshinchi,
1: having gone to the stars,
0: oka nakshatrani vanchadaniki prayatnam chesadu.
1: He wanted even to bend one star.
0: Appude bhoomanta kadiripoyindi.
1: Then the earth started shaking.
0: Devatalandaru prarthincharu.
1: Many pray.
0: ప్రయాణానికి అవకాశం చేర్చుతున్నది.
1: It leads to total annihilation.
0: కనుక మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: And they prayed that he should come back.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి ఒక హిరణ్యకశిపుడు.
1: Hiranyakashipu, so powerful, highly educated.
0: దైవమును ఉద్దేశిస్తూ వచ్చాడు.
1: He hated God utterly.
0: అది ఏ ద్వేషము.
1: That is hate.
0: అది ఏ క్రోధము.
1: That's anger.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది?
1: Anger. To what extent has it
0: తనకని భంగపుచ్చెను.
1: In fact, he lost his wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేసెను.
1: He lost all his respect.
0: తన వారల కెడసేసెను.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన, క్రోధంబు వలన సర్వము చెడిగే.
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: గును గలుగు.
1: యు హావ్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్.
0: కోపము బలను చేయును.
1: హి కమిట్ సిన్.
0: చీ పొమ్మని పించుకొను.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
1: Duryodhana almost his brother.
0: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
1: In fact, he owned others' property, the kingdom.
0: Taanu yerutu,
1: he was ruling it.
0: Deeniki nayakulainatunti vaaru, deeniki aduku hakkulainatunti vaaru, adhikaarulainatunti pandavulanu vanavasam chesadu.
1: In fact, he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
0: Idi ek gunam cheta.
1: What for? Why did he do it?
0: Lobhamu cheta.
1: Because of greed.
0: Kama krodha lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంకా ఈ మూడు గుణములను కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకే.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు,
1: the modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములను కూడా కొంత పరిమితంలో ఉంచుకొని,
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడం సాధ్యం కాదు.
1: It's not possible to be away from the getting rid of them.
0: ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do
0: that. కానీ సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: remove them.
1: Then any bad feeling comes to you,
0: కాలం తీసుకోవద్దు. తక్షణమే దాన్ని, is it good or bad? Is it right or wrong? అని ఒక పరిశోధన చేయాలి.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: నీ యొక్క హృదయానికి ఇది చెడ్డ అని తెలిసిన తక్షణమే దాన్ని దూరం చేయాలి.
1: When once you realize it is bad, be away from that.
0: అప్పుడు నీవు సరి అయినటువంటి యొక్క దేశోద్ధారకుడుగా నీవు తయారవుతావు.
1: Then only you can become emancipator of this country in future.
0: కానీ ఈనాటి దురదృష్టి ప్రకారము,
1: unfortunately today,
0: ఇదిగో తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: స్కూల్లో అధ్యాపకులు కానీ,
1: or teachers in school,
0: దేశంలో నాయకులు కానీ,
1: or leaders in the country,
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: Are not teaching in the proper sense expected of them, that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థ పరులైనటువంటి వారు.
1: The students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడాను తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పెరిగిపోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పటికి సర్వము నాశనం అయిపోతుంది.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడాను నాశనం చేసేది రాజకీయములి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైనటువంటి భావం అరికట్టి దుర్మార్గమైన భావములు పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ గివింగ్ ఎ ప్లేస్ టు వికెడ్ మెనోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెందకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకిత,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: దట్ ఎనీథింగ్ కమ్ సర్వ్ దిస్ కంట్రీ.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: నథింగ్ ఎక్సెల్స్ సర్వీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఆర్ హైలీ సీక్రెట్.
0: సర్వే లోక హితే రతః, అందరూ కూడా లోకహితాన్ని కోరేటువంటి వాళ్ళు.
1: దే ప్రేడ్ అండ్ డిజైర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వే సమితా గుణై, అందరూ మంచి గుణములతో ఉండాలని ఆశించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో వాంటెడ్ ఎవ్రీబడి టు బి వర్చువస్.
0: సర్వే సముదద్ధి అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానముతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రంగా ఆవించుకోవాలి.
1: షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషం లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు అటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఈస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఈస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ the truth that comes out of your heart.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: And the truth having been said must be acted upon.
0: త్రిగుణం, త్రిదనాకారం, త్రేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏది శివార్పణం చేయవలసినటువంటి?
1: What is to be offered to God is the unity or the harmony of thought, word and deed.
0: దేహమే ఒక బిల్వము.
1: Your body is this bilwa leaf.
0: మీ మనసే ఒక పత్రము.
1: Your mind itself is a leaf.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: And your heart is fruit.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: And the tears of joy amount to the water.
0: ఆనంద తోయములు నీవు కంటిదారాలు కార్చవలసిందే, కానీ శోకధారలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: You should shed the tears of joy, not the tears of grief.
0: శోకమునకు అర్థమేముంటుంది?
1: Why should you grieve?
0: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
1: The sadness is because of attachment and possessiveness.
0: కానీ మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు.
0: నిరంతరము ఆనందం, ఆనందం, ఆనందం.
1: వీ షుడ్ బి హ్యాపీ.
0: ఆనందం ఎక్కడ నుంచి ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్
0: హ్యాపీనెస్? ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: ఆ దైవంతో కూడి ఉండాలి.
1: వీ షుడ్ బి.
0: అప్పుడే మనకి ఎట్టి బాధలు ఉండవు.
1: దెన్ యూ నెవర్ సఫర్.
0: ఏదో వస్తుంటాయి, పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత కానీ, సంబంధ బాంధవ్యముల చేత కానీ, సంపర్కముల చేత కానీ కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: The association and the relationship leads to all sadness and sorrow.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: We don't need to bother about them.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్, వచ్చి పోయేటువంటివి.
1: They are like passing clouds. They come and go.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: And don't give seat to your heart.
0: నీ హృదయాన్ని ఎప్పుడు కూడా సాక్షిభూతంగా పెట్టుకో.
1: Your heart should remain a witness.
0: Not weakness,
1: witness. Witness, Swami.
0: కనుకనే నీ హృదయమే ఒక విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్.
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptor.
0: ఆ తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like Jesus presiding.
0: ప్రాచీన కాలమందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాడు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతా విలువలను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మికము మంట కలిసిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంట కలిసిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము,
1: where is our ideal?
0: ఏమిటి ఆదర్శము?
1: What is idealism?
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం నందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: And therefore in Bharat we have to develop the human values.
0: అప్పుడే దేశమంతా కూడాను ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: Then the whole country will be full of spirituality.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: the movement of spirituality,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: The morals and ethics will follow.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: when once we are moral,
0: ఇది ఏ ధర్మ స్థాపన.
1: Leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమునకు గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation.
0: ఈ ధర్మమునకు పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure,
0: ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్స్.
0: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఐడియల్,
0: ధర్మంలో మనం ప్రవర్తించాలి.
1: అండ్ సీ దట్ యూ యాక్ట్ ఇన్ ఎ రైచువస్ వే.
0: కాబట్టి ఏది ధర్మము?
1: What is righteousness?
0: ఏది ధర్మము?
1: What is dharma?
0: ఏది ధర్మం కాదు?
1: What is not dharma?
0: నువ్వు చక్కగా విచారించు.
1: Investigate clearly.
0: నైతికమైనటువంటి ఒక విలువలే నిజమైన ధర్మం మూల కారణము.
1: All the human values, moral values are
0: ధారయతీతి ధర్మః. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: The moment you think of God, then naturally that leads to dharma.
0: నిప్పుకు ఏది గుణము?
1: What is the quality of fire?
0: Burning sensation.
1: It burns. The it quality to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed light.
0: ఈ దహన శక్తియే నిప్పుకు లేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి?
1: What is the quality of ice?
0: చల్లదనము.
1: It is so cold.
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
1: When it is not so cold to touch, it cannot be ice.
0: మానవుడికి ఏది గుణము?
1: What is the quality of humanity?
0: సత్యమే మానవుని గుణము.
1: Truth is the quality of humanity.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: Today there is no trace of truth anywhere.
0: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: Therefore there is no law and order in
0: all
1: over
0: the world. అబద్ధమే.
1: Whatever we say or lie,
0: మాట నమ్మేటువంటి వారే లేరు.
1: There are none to who repose faith in anybody.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలువులు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: When the time is wasted like this, how do you express the advanced progress?
0: సత్యం నాస్తి పరో ధర్మః.
1: There is no other quality that is beyond truth.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: When there is no truth, there is no dharma.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని,
1: హీ కుడ్ ఫేస్ ఆల్
0: డిఫికల్టీస్,
1: హీ కుడ్ ఫేస్,
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టకడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏమిస్తుంది, పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he
0: speaks truth. ఉద్యోగాల కోసం పాటుపడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కానీ ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగ, the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job anytime.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యు కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవుడు దానికి కూడా డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్, మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఏ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: హావ్ బికమ్ సర్వెంట్స్ టు జాబ్
0: జీవితము. కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యు షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యు షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
1: వెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్ హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
0: పిలిపించుకోవటం అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ the lawyer is a matter of
0: ధర్మదేవత పుత్రుడు తాను.
1: In fact, you should hold that dharma.
0: ఆ ధర్మాన్ని ఏ మాత్రం కాపాడుతున్నాడు?
1: To what extent you are protecting dharma? ఈనాడు
0: చెప్పేటువంటి వారు లేకపోవడం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: There are none to teach like this, therefore the country is losing day by day.
0: సత్యానికి ఏమి భయం పడగనక్కరలేదు.
1: So don't be afraid of difficulties.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: Resist and face.
0: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: You should be able to bear the suffering.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరము.
1: Students who have got these capacities, abilities are required.
0: Vidyarthulara,
1: students,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు,
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్.
0: సంస్కృతి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్ సంస్కృతి.
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ.
0: అనాది కాలం నుండి కూడాను,
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్,
0: ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హస్ బీన్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్య ధర్మములు ఆవిర్భవించినో,
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: మన భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
1: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశం యొక్క లీడర్స్,
1: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశీయులు అని చెప్పుకునేటువంటి అధికారం మనకుంది.
1: వి గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్.
0: ఏ దేశానికైనా పో,
1: యు గో ఎనీ కంట్రీ,
0: నేను భారతీయుడని చెప్పుకోవడంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యు మెయింటైన్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ దిస్ మై ప్రాక్టీస్ ట్రెడిషన్.
0: ఎవనేరని బతికిన పీనుంగొక్కండు వస్తుందని కలడా?
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ?
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూట్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అన్నిటికీ ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే.
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్.
0: ఆధ్యాత్మిక శక్తి ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్.
0: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
1: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో
0: ఆన్సర్. అలాంటి క్వశ్చన్స్ లోపల,
1: దోస్ క్వశ్చన్స్,
0: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
1: నన్ గాట్ లెస్ దాన్ 90%.
0: అందరూ 95, 96, 97, 98.
1: ఆల్ గాట్ 95, 97, 98
0: లైక్ దాట్. ఇద్దరు మాత్రమే 100 వచ్చింది.
1: టూ సెక్యూర్డ్ 100 out of 100.
0: నా ఉద్దేశం అందరికీ 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
1: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100. 10%.
0: ఇలాంటి విద్యార్థులు,
1: సచ్ స్టూడెంట్స్,
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరారు.
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ ఎనీవేర్.
0: డిసిప్లిన్ కూడా చాలా పవిత్రమైనటువంటిది.
1: అండ్ యువర్ సీక్రెట్,
0: వారు ఎదురుగా చెప్పకూడదు.
1: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు. ప్రపంచంలో
0: ఏ సంస్థ ఎందైనా పోయి మీరు చూడండి.
1: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
0: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
1: The discipline of Satya Sai institutions is not noticed anywhere.
0: ఎప్పుడు అందరి ఎందు ఉండవచ్చును.
1: ఇట్ మే బి దేర్ నౌ అండ్ దెన్.
0: కానీ సత్యసాయి సంస్థల యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
1: ద డిసిప్లిన్ ఇన్ సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఇస్ హైలీ.
0: ఏ దేశమైనా పోని,
1: యు గో టు ఎనీ కంట్రీ,
0: ఏ కాలమునందైనా పోని,
1: ఎనీ టైమ్,
0: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
1: అండ్ దే బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూషన్.
0: సత్యసాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
1: సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
0: ఏదో ఒకరిద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
1: వన్ ఆర్ టూ మే హావ్ డిఫెక్ట్స్.
0: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క, సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
1: ద డిసిప్లిన్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ మైటీ అండ్ హైలీ పవర్ఫుల్.
0: ఎవరు చూసినా కానీ, ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నారు.
1: Anyone, if he notices you, he should say, he is a boy of Satya Sai institution.
0: అంతటి ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: ది ఐస్ షుడ్ క్యారీ ద లుక్స్.
0: పలుకులెప్పుడు సత్యం అరుగుచుండు.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: తమ మోము యందు నా నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను విద్యార్థులు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: యు ఆర్ గెటింగ్ ఇన్ యువర్ క్లాసెస్ నౌ.
0: ఎక్కడికైనా వెళ్ళండి.
1: యూ మే గో ఎనీవేర్.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: బట్ ట్రెషర్ యువర్ క్వాలిటీస్.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
1: యూ షుడ్ ఫాలో ది సీక్రెట్ బిహేవియర్.
0: ఇది నేను ఆశించేది.
1: దిస్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ ఈవెన్ వన్ నయా పైసా ఇస్ యాక్సెప్టెడ్.
0: ఫ్రీ ఎడ్యుకేషన్.
1: వి హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ఏదైనా నోట్స్ కావాలంటే, పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
0: ఉచితము ఉచితము ఉచితము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
1: అండ్ దట్ వి షుడ్ నాట్.
0: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఇన్ దీస్ టూ.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ టు ఫాదర్,
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్,
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యు డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్ అవుట్, డాడ్ యు హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యు గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: ఏం వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get or
0: not. ఆ విధంగా రైట్గా నన్ను అడుక్కోవడానికి మీకు అధికారం ఉంటుంది.
1: You have got every right to seek from Bhagavan.
0: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి.
1: యు గాట్ దిస్ రైట్.
0: స్వామి మాకు ఇది కావాలి అది కావాలి, ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
1: యు డోంట్ నీడ్ టు ప్రైజ్ ఆర్ బెగ్.
0: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్.
0: ఈ తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. దాన్ని
0: ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దాట్ ఈస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పురస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్ర మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్. నథింగ్ ఈస్ మోర్ దెన్ దాట్.
0: కనుక మీరందరి కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మందిని అయినా కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 అదర్ స్టూడెంట్స్ టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైనందు కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ యందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
1: సత్యసాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్.
0: భారతదేశము
1: భారత్
0: ధనకనక వస్తు వాహనాదులు ఎందుకు వెనుకబడినటువంటిది నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఇస్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉంది, అది
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీనివల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని ఎంత అభివృద్ధి మనం కాంచినప్పుడు,
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్,
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
0: ధనము. ఏ ధనము?
1: వాట్ వెల్త్ యు హావ్?
0: దైవ ప్రేమ అనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యు హావ్ దట్ వెల్త్.
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవులు పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
0: ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఎవరికైనా సరియే.
1: ఎనీబడీ.
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపించి తన పన అనే భేదమని పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ యాస్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఈ ఏకత్వాన్ని పెట్టుకున్నప్పుడే
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
0: కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
0: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసును.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము.
1: దిస్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
1: ఇఫ్ యూ హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30 మంది 40 మంది ఉండటం.
1: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20 to 30
0: స్టే. ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
1: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
0: కానీ అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
1: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యూ డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా అవసరము.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: దర్ మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: ది అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటి గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకా అన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
0: ఇంకా భోజనాలు.
1: దెన్ ఫుడ్.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
0: ఆనందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
0: ఈ వేదం కూడాను వాళ్ళు చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు షుడ్ సస్టైన్.
0: ఏ దేశం పోయినా,
1: మే గో ఎనీవే,
0: ఏ కాలంలో పోయినా,
1: ఎనీ టైం,
0: ఏ పరిస్థితి ఎందైనా,
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: మీ యొక్క విద్యాసమయమైనందు నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
1: విన్ యువర్ హంబుల్ దేర్
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యూ విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: What Bhagavan wants from you is that you should bring a good name
0: I
1: to
0: don't
1: such
0: want
1: a institution. Swami does not want anything from you.
0: You take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: Adhe naaku kavali.
1: That's what Bhagavan wants.
0: నా కోసమే మీరు ఏం పాటు పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
0: మీ కోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కానీ
1: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధింపు చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వేటెడ్ అండ్ ప్రిజర్వ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే
1: ఇఫ్ ఎనీ ఎల్డర్లీ పర్సన్ కమ్స్
0: నాకు తెలియదండి ఎక్కడ ఉన్నాడు. ఆ విధంగా కఠినంగా పాడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో.
0: సార్ మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
1: యూ కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సార్.
0: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: Watching your humility, that elderly person will
0: bless
1: you.
0: You cannot always oblige.
1: But you can speak always obligingly. That you learn.
0: అది నేర్చుకోవటమే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: భగవత్ భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుడి నీవు చూచావు.
1: You might have come across a wicked man.
0: కానీ ఆ దుర్మార్గుడిని నీవు భావించవద్దు.
1: Never consider him wicked.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కానీ
1: the body is wicked.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వము నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
1: But there in him the same self is
0: present
1: as in you.
0: నా ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందాన్ని గౌరవం ఇచ్చావు.
1: The self in him is as much the same as the self in me.
0: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: You should love all living creatures.
0: సర్వ దేశముల యందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ కోఆర్డినేషన్. ఏ దేశము
0: కల్చర్ని మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియసి
1: ది మదర్ ల్యాండ్.
0: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇద్దరు కూడా స్వర్గమును కంటే మించినటువంటి వారు.
1: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ది వెరీ హెవెన్.
0: ఈ రెండింటినీ మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
1: వెన్ యు లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైనటువంటి మహనీయులుగా రూపొందుతారు.
1: యు విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
0: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
0: పైన కాషాయము.
1: One may have ochre robes
0: above. లోపల కషాయము.
1: కషాయ ఆకర్ రోబ్.
0: మీరు డ్రెస్
1: కషాయి ది పాయిజనస్ విత్ ఇన్ ఇస్ నాట్ ద డ్రెస్.
0: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
1: హావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
0: మనసు మార్చుకోవాలి.
1: చేంజ్ యువర్ మైండ్.
0: మనిషి మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్ చేంజెస్.
0: మనసు మార్చుకుంటే ప్రయోజనం లేదు.
1: నథింగ్.
0: గుణమును మార్చుకోవాలి.
1: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్డ్. యువర్ క్వాలిటీ షుడ్ చేంజ్.
0: పవిత్రమైనటువంటి గుణముల చేత మీ జీవితాన్నంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యూ విల్ హావ్ దట్ యూ విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: సత్యధర్మము శాంతి.

0: Cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosh. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: ద హోల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ దిస్ సాంగ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో భగవాన్.
1: టేక్ టైమ్, రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: విల్ రైట్ డౌన్, విల్ ప్రాక్టీస్ స్వామి, సర్టన్లీ నెక్స్ట్ టైం విల్ ఫాలో యూ.
1: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ.

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagawan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
2: ఆన్ ఎర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ పీపుల్. యూ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వికెట్ పీపుల్ ఆల్ అరౌండ్.
1: కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను

0: The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Ananta jagattulo, akila pranikotilo, manavudu, atyanta unnata sthitini pondinavadu.
0: In this vast universe of infinite number of living creatures, human being is noblest and highest.
1: Manavudu, dhanamunu kolpoyina, danini tirigi, inni avastharenu padi, danini sampadinchagaladu.
0: Man, if he loses money, he can regain by struggling hard.
1: Oka mitruni kolpoyina, tirigi maroka mitruni aina kudanu, tanu sampadinchukovaladu.
0: If he loses a friend, he can have another friend in his place.
1: Oka bhaaryanu kolpoyina, renda vivaham aadi, maroka bhaaryanu kudanu pondagaladu.
0: If he loses his wife, he can get remarried and again have another wife.
1: Oka bhoomine kolpoyina, tirigi aneka avasthalato, aa bhoomine tirigi saadhinchukogaladu manavudu.
0: If man loses his share of the land, he can work for it and regain it.
1: Kani manavuni oka dehamnu tirigi sampadinchukoledu.
0: Man cannot recover, get back the body when once it is lost.
1: Manavuni dehamu అత్యున్నతమైనటువంటిది.
0: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ సీక్రెట్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ అండ్ ఈజ్ మిస్యూజింగ్ ఇట్.
1: మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ హిస్ లైఫ్.
1: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
0: ద బైగాన్ నైట్ can never be recovered, it would never come back.
1: Ananta sagaramlo leenamainatundi yamuna nadi manam enni vidhamuna prayatnam chesinappudiki tirigi manaku labhinchadu.
0: The river Yamuna, when once it merges in that vast mighty ocean, it cannot be regained.
1: Manavudu chakkaga namili miringinatundi phalamunu enni prayatnamulu chesinappudiki tirigi taanu aa phalamuga taanu pondaledu.
0: Man, the fruit that he eats, masticating well, he cannot recover it in true form.
1: Atti paristhiti yandu manavattumunu ee reethiga thanu artham chesukovaladu.
0: Under these circumstances, how do you expect him to know the human value?
1: Manavudu aneka vidhamainatundi shaktilu kaliginatundi vaadu.
0: Man has so many capacities.
1: Bhagavantudu anugrahinchinatundi oka shaktilo mottamodati mati.
0: The first gift of God to mankind is mati, the mind.
1: Rendavadi sthiti.
0: The second is sthiti, the position.
1: Moodavadi paristhiti.
0: Third one is circumstances, paristhiti.
1: Nalugavadi gati.
0: The fourth one is destiny,
1: mati,
0: gati.
1: Sthiti, paristhiti, gati, sampatti.
0: These are the four levels, gifts of God to mankind: the mind, position, circumstances, and the destiny.
1: కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ థింగ్స్ హ్యాపన్ దే కమ్ టు అస్ డిపెండింగ్ ఆన్ ద డెస్టినీ.
1: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది.
0: ద మైండ్ ఇస్ ఫార్మ్డ్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ కాండక్ట్ అండ్ బిహేవియర్. మతి వలనే
1: గతి, గతి వలనే స్థితి.
0: సో ఇట్స్ అవర్ మైండ్ దట్ షేప్స్ అవర్ డెస్టినీ.
1: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
0: దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ మ్యాన్ షుడ్ పొజెస్ ఎ సీక్రెట్ మైండ్.
1: మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి సంపత్తి ఏర్పడుతూ ఉంటాయి.
0: బేసింగ్ ఆన్ హిస్ మైండ్ అండ్ టెంపర్మెంట్ హిస్ పొజిషన్ అండ్ ద వెల్త్ డిపెండ్.
1: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
0: వెన్ వన్స్ హీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హీ క్యాన్ బి ష్యూర్ ఆఫ్ హిస్ డెస్టినీ అండ్ ది వెల్త్.
1: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
0: దేర్ఫోర్ మన్ హ్యాస్ టు మెయింటైన్ ద మెంటల్ యాటిట్యూడ్ టెంపరమెంట్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
0: మ్యాన్ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మెటీరియల్ ఇన్ ఎ సీక్రెట్ వే పాసిబుల్.
1: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
0: హీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: చేతిలో ఒక కత్తి ఉంది.
0: యు హ్యావ్ ఎ నైఫ్ ఆన్ హ్యాండ్.
1: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
0: విత్ దిస్ నైఫ్ యూ కెన్ కట్ వెజిటబుల్స్, కుక్ వెల్ అండ్ పార్టేక్ ఫుడ్.
1: లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
0: యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్స్ అండ్ అపీజ్ యువర్ హంగర్.
1: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యూ కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ ద మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
1: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైనటువంటి మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
0: We should know in what way we should make use of this material in this world.
1: Manavattvamlo inyo vidhamainatundi shaktulu unnavi.
0: Human life is gifted with many potentialities.
1: Ee shaktulu yokka pavitrathanu kudanu manam gurtinchadaniki prayatninchali.
0: We should also know the sanctity of these capacities.
1: Ee yokka shaktini anugraham chetane pondadaniki veelavutundi.
0: These are all the gifts of God, grace.
1: Manavuni yokka jeevithamu oka pedda gadiyaram vantidi.
0: Human life is a very big clock.
1: Indulo samvatsaramulu nelalu dinamulu aneetundi moodu pinnulu untunnayi.
0: This big clock of human life has got three pins representing year, month and the day.
1: Ee moodu munlu sakramanga tirigatamu chaala baaga tirugutune untunnayi.
0: The three pins are revolving in perfect precision.
1: దీనిని పరిష్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడా తిరుగుతూనే ఉంటుండాలి.
0: The way how the pins move decide our lifespan.
1: కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించుకు పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని.
0: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
1: ee gadiyaram nunnatvanti moodu pinnulnu sakramaina margamlo nadustunnappatikini tana yokka jeevithanni maatramu sakramanga gurtinchukodaniki prayatninchadam ledu.
0: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
1: Dinamulu
0: days
1: 30 dinamulu jariginappude oka nela avutundi.
0: 3 days constitute a month.
1: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
0: 12 months make an year.
1: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
0: Year comprises months.
1: నెలలు దినముతో కూడినటువంటివి.
0: A month comprises days.
1: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
0: For most important is the day.
1: కనుక మన నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
1: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
1: దినమును గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: దో ద డేస్ పాస్ ఆఫ్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు స్పెండ్ ఎవ్రీ డే, హౌ బెస్ట్ హీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్ మెథడ్.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
0: Everything in this world happens as per the will of God.
1: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Even this truth is not understood by man.
1: Kevalam tana swarthamu sapriyojamne gurtinchi vattistu unnadu.
0: He conducts himself basing on selfishness and self interest.
1: Ee vyakti yokka sankalpam gurinchukoni bhagavantudu tana yokka shaktini upayoginchadu.
0: Basing on your own thoughts, God will never act.
1: ప్రపంచమునకు సమాజమునకు కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
0: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
0: There takes place a wedding at a residence.
1: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
0: There started the downpour of rain.
1: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాను.
0: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, "Oh God, please stop this rain because I got the auspicious occasion."
1: ఆ వ్యక్తి యొక్క ప్రకృతి వాణి యొక్క పొలము వర్షం లేక ఎండిపోతుండాలి.
0: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
1: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
0: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
1: వ్యక్తిగతమైనటువంటి అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
0: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
1: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
0: హౌఎవర్ హి కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
1: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: బట్ వీ హావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
1: ఈ ప్రపంచంలో,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దేర్ ఈస్ ఎ డిసీజ్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రామ్, విచ్ ఇస్ ఇన్క్యూరబుల్ బై ఎనీ మెడిసిన్.
1: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు.
0: It may be more in one person.
1: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును.
0: Rather, it may be little in another one.
1: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
0: But the disease is in everyone. The difference lies in the quantity but quality being same.
1: ఇది ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
0: This disease, common disease, cannot be relieved by physical medicine of the world.
1: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
0: Nor can it be cured by an experienced doctor.
1: ఏమిటి ఈ రోగము?
0: What is this disease?
1: అది అహంకారం అనే రోగము.
0: That is the disease of ahankara, ego.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేక వాడు అనుభవిస్తున్నాడు.
0: He is not able to understand the cause behind this disease and suffers from
1: that. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
0: Where is the scope to have ego?
1: అవకాశం లేనటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
0: Where is the need to be egoistic in this world?
1: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
0: He accepts it with all his happiness. He welcomes the disease.
1: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make every attempt to know the secrets of this
1: vast
0: world.
1: నా ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
0: What are the cause for the ego?
1: ఇంత విశాలమైన ప్రపంచములో,
0: in this vast world,
1: ఈ ప్రపంచం యొక్క మ్యాప్ లో,
0: in this world map,
1: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
0: Our Bharat is so small in the world map.
1: ఈ భారతదేశంలో,
0: in this Bharat,
1: మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
0: మెడ్రాస్ స్టేట్ ఇస్ స్టిల్ స్మాలర్.
1: ఈ మెడ్రాస్ స్టేట్ లోపల,
0: in this Madras state,
1: Kodaikanal chaala chinnadiga untundali.
0: Kodaikanal is very tiny.
1: Inta pedda Kodaikanal lopala vyakti anetunte vaadu chaala chinna vaadiga unnadu.
0: And in this Kodaikanal, individually smallest creature.
1: Inta chinnati vaadu inta vishalamaina prapanchaanni chusi ahankara pattaaniki emi kaaranam?
0: Such a tiny man as he is, what's the cause behind his ego?
1: Ee ahankaramunaku ajnaname moola kaaranam.
0: The ego is due to ignorance.
1: Leka ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును, నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
0: బట్ ఇఫ్ పర్సన్ ఐడెంటిఫైస్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ ద డివినిటీ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హి విల్ నెవర్ బి ఎగోయిస్టిక్.
1: విచారం చేయాలి.
0: వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్.
1: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి విచారణ చేస్తే అహంకారమునకు అవకాశం ఉండదు.
0: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
1: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు.
0: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఇస్ ఈక్వలీ డివైన్.
1: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
0: if you want to find out the reason,
1: sarvam vishtumayam jagattu anetundi tattvamu athani endu ledu.
0: He has no idea that the entire universe is divine.
1: Inta vishalamaitundi prapanchamlo nen entati vaadanu anetundi okka bhavamu thana endu ledu.
0: He has no trace of a feeling as to know where he stands.
1: Bhavamulu lenetundi vyaktiye ajnani. Ee ajnanam chetane ee ahankaram aavirbhavistundadi.
0: Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic.
1: కనుక ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
1: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
0: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
1: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
0: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
1: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
0: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ద ఐడియాస్.
1: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
0: And it's the feeling that determines the character.
1: శీలం చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
0: It is your character that makes you earn the deservedness.
1: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి.
0: In order to deserve this divinity, we have to develop our character.
1: శీలం అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
0: To develop character, sacred thoughts should be entertained.
1: ఈ భావం అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: Sacred feelings can be entertained by undertaking good deeds.
1: సత్కర్మలు చేయాలంటే మొట్టమొట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
0: In order to good deeds, we should have good thoughts.
1: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
0: It's the thought that's the main cause for all.
1: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
0: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
0: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
1: పడుగు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
0: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
1: ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి.
0: The thoughts, the threads are interwoven.
1: పడుగు పేక అంటారు.
0: Lengthwise and transverse.
1: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
0: బట్ ద థాట్ ఇస్ మెయిన్ వన్.
1: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
0: కౌంటర్ థాట్ ఈజ్ ఇట్స్ ఎబరేషన్.
1: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించాలి.
0: వి షుడ్ నెవర్ ఫాలో ద పర్వర్టెడ్ థాట్.
1: సంకల్పము,
0: సంకల్పము
1: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
0: సంకల్ప, ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
1: సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
0: సం రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
1: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
0: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్, లైక్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఫార్మ్ అండ్ మర్జర్. దట్ ఈస్ సత్.
1: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
0: దాట్ విచ్ ఇస్ చేంజ్ లెస్.
1: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
0: ద థాట్ విచ్ ఇస్ చేంజ్ లెస్ షుడ్ అరైజ్.
1: మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
0: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
1: సంకల్పము సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన స్థితిగా ఉంటుంటుంది.
0: వెన్ థాట్స్ ఆర్ ప్రాపర్ అవర్ పొజిషన్ ఆల్సో వుడ్ బి ఈక్వలీ ప్రాపర్.
1: మన స్థితి గతి కూడా సరిగా ఉంటుంటుంది.
0: అవర్ పొజిషన్, అవర్ డెస్టినీ వుడ్ బి ఈక్వలీ గుడ్.
1: ఇది సంపత్తి ఏమిటది?
0: వాట్ ఈస్ దిస్ సంపత్తి? వెల్త్.
1: ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
0: సంపత్తి, ద వెల్త్ డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ కన్వీనియన్సెస్, వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
1: సంపత్తి,
0: సంపత్తి
1: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
0: సంపత్తి, ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్.
1: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి.
0: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
1: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
0: టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
1: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
0: మ్యాన్ బికమ్స్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్, ద మెరిట్ అక్రూడ్
1: అవతారం ఎత్తుతున్నాడు.
0: మ్యాన్ థింక్స్ దట్ విల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్త్.
1: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
0: హ్యూమన్ బర్త్ ఇస్ బికాస్ ఆఫ్ ద మెరిట్ అక్రూడ్ ఇన్.
1: కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
0: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
1: ఈ కర్మ ఫలములకు పాపములు చేయడానికి మూల కారణం ఏమిటి?
0: What is it that makes us commit sins?
1: దీనికి తన యొక్క వాంఛలే.
0: Desires lead us to sinful acts.
1: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
0: Man watches the world with his eyes.
1: కానీ ప్రకృతిని చూడు.
0: See the world.
1: ఏ విధంగా చూడాలి?
0: How should you see?
1: సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి.
0: సీ ద వరల్డ్ విత్ సీక్రెట్ లుక్స్.
1: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
0: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్. బట్ హీ లుక్స్ ఎట్ ఇట్
1: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
0: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
0: దట్ ఈస్ హిస్ మిస్టేక్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ వరల్డ్ ఈస్ డివైన్.
1: విశ్వం విష్ణుమయం జగత్తు.
0: ది యూనివర్స్ ఇస్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కార్యము.
0: And the universe is the effect.
1: కార్యము కారణము.
0: God is the cause.
1: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
0: The world is the combination of cause and effect.
1: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
0: సో వీ హావ్ టు కన్సిడర్ దిస్ యూనివర్స్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
1: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
0: A foolish man sees it, but yet he says that he sees not.
1: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
0: He has got external looks.
1: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
0: It is animal that has got the external looks.
1: విశ్వ రూపంతో చూచేటువంటిది పశువు.
0: It is the animal that has worldly looks.
1: విశ్వ రూపంతో చూచేటువంటిది మానవుడు.
0: Human beings should watch with the divine prompting behind.
1: కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
0: సో వీ షుడ్ వాచ్ వీ షుడ్ సీ ఇన్ ఏ సేక్రెడ్ వే ఇన్ ఏ డివైన్
1: ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
0: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్ యూ విల్ ఎక్స్పీరియన్స్
1: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రము అడ్డు తగలదు.
0: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
1: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
0: హియర్ ఈజ్ అనిల్ కుమార్.
1: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
0: హీ హాస్ గ్లాసెస్ హియర్ దట్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
1: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
0: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్ యట్ హీ సీస్ త్రూ దెమ్.
1: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు
0: when once we wear the glasses of love
1: prema anetunte addamulu mana drushtiki addanga untundadi kani brahmamu anetunte drushtiki addamu ledu.
0: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
1: Kanukane prema drushtiki manu ye vidhamaitunte addu tagaladaniki veelu kadu.
0: So for this vision of love, nothing can come in the way.
1: Manavuniki pradhanamaitu pranam premane.
0: And the main life principle is
1: premane lekundina biddanaina talli preminchadu.
0: And if there's no love, the child and mother,
1: bharyaina bharta preminchadu,
0: the husband will not love
1: mitrudaina maraku mitrudini preminchadu,
0: there will be no friendship between the two individuals,
1: jeevudaina devunni preminchadu,
0: individual can never be near God.
1: కనుకనే ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి.
0: ఇట్ ఇస్ లవ్ దట్ మేక్స్ ది ఇండివిజువల్ డివైన్.
1: కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము.
0: హ్యూమన్నెస్ హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డివినిటీ త్రూ లవ్.
1: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
0: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
1: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాలి ఈ హృదయము.
0: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్.
1: సింగిల్ సోఫా.
0: Human heart is single sofa.
1: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
0: When love is seated, no one else.
1: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
0: Hatred has no place there.
1: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
0: Jealousy has no place there.
1: This is not a musical chair.
0: Human heart is not a musical chair.
1: This
0: is single sofa.
1: దీంట్లో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
0: God alone can sit there.
1: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
0: When once God sits in our heart, we'll have expansion love.
1: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless. What was the prayer of Gopikas in those days?
1: Prema tattvanni varu prarthistu vacharu.
0: They prayed to this principle of love.
1: Prema rahita marubhumulalo.
0: In this barren land, bereft of love.
1: Premaankuramunu pempunda.
0: For the seeds of love to sprout up.
1: Premaveshamutu.
0: With all the emotion of love.
1: Prema

0: As there's downpour, rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music. Let your melody be the cause for the heavy rain. Let this rain of love lead to the germination of the seeds. When we find the saplings of love sprouting up, we will know the principle of love. Then where is the scope for hatred?
1: Madalasa.
0: తనకు
1: జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను,
0: ఆల్ ద సన్స్ షీ బిగాట్,
1: పుత్రభావం అనేటువంటిది లేకుండా,
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్,
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాల పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్.
1: నాయన, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మని.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఈజ్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి,
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్,
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చింది.
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: The same procedure when fourth son also was born.
1: కానీ మదాలస భర్త వచ్చాడు.
0: The husband of Madalasa came there.
1: Madalasa. నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు?
0: Madalasa, who will rule this kingdom after me?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది.
0: It is a blind kingdom without a king.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: You cannot keep him with you any longer.
1: కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: Husband fought, argued with his wife, telling that he cannot keep the child with mother.
1: Raja,
0: she also said, O king,
1: nenu pillalaku upakarame chestunnanu kaani apakaram kaadu.
0: The wife said, I am helping children, I am not harming them.
1: Pillalaku evidamaina bodhalu chestunnanu.
0: What kind of teaching I am giving to them?
1: Nenu ee prapanchaku sambandhamainatundi bodhalu cheyatam ledhu.
0: I am not giving them worldly teaching.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్.
1: తత్వమసి అని ఏటి పరుపుత పరచి.
0: ఐ హావ్ లేడ్ డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ దౌ తత్వమసి.
1: వారుణ్ణి ఏ మరక ఉనచి.
0: ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ జో జో.
0: People, all the 7 worlds join together in singing lullaby to God. It is related to the atmic wisdom.
1: కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడ పుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్ ది వరల్డ్లీ నేచర్.
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
0: ఆల్ దీస్ లల్లబీస్ ఆఫ్ వరల్డ్లీ సాట్ ఆర్ నెగటివ్.
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
0: ద లల్లబీ ఆఫ్ ది డివైన్ థాట్ ఈస్ పాజిటివ్.
1: పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది,
0: వన్ హ్యాస్ టు లవ్ చిల్డ్రన్,
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది,
0: ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్స్.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: దే షుడ్ నెవర్ చేంజ్ దేర్ ఎయిమ్.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: దట్ ఎయిమ్ హ్యాపెన్స్ టు బి గాడ్ హియర్.
1: ఇది ఏ మానవులత్వ దివ్యత్వం.
0: దిస్ ఇస్ డివినిటీ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడిగా పుట్టి,
0: having been born a human,
1: ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలు అయినప్పటికీ,
0: in spite of lakhs of years by gone,
1: కాని మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: Man has not learned to lead the life of a man.
1: తనను గుర్తించుకోలేనిటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: Human being who cannot understand himself, how do you expect him to know God?
1: మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: So we have to recognize the human quality.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ డెవలప్ ద
1: మానవతాగుణములు ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేద
1: సత్యమనే పలుకు.
0: వేదాసే స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద.
0: వాట్ హ్యాపెన్స్?
1: చంపుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ సత్యం వధ
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈజ్ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా,
0: దెన్
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జై.
1: ప్రేమ,
0: ప్రేమ, లవ్,
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్.
1: శాంతి, శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి.
0: పీస్ ఇస్ ఆల్సో నేరో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఎఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుండాలి.
0: యు ఫైండ్ ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్ ది లైట్?
1: బల్బు,
0: ది బల్బ్.
1: ఈ బల్బు కు మూల కారణం ఏమిటి?
0: What is the principle behind?
1: Wire.
0: The wire.
1: Wire ki moola kaaranam emti?
0: What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: Ee current anetundi wire dwara vachi bulb lo cherinappudu prakasham manaku ostundadi.
0: The current flows through the wire and gets into the bulb and so into the light.
1: Satyame current.
0: Truth is the current.
1: Dharmame wire.
0: Dharma is the wire.
1: Shantiye bulb.
0: Peace is the bulb.
1: Premane light.
0: Love is the light.
1: Kanuka ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
0: in order to enjoy this love of light
1: చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద బల్బ్ ఆఫ్ పీస్ ఇన్ ప్రాపర్ కండిషన్.
1: ఈ బల్బ్ చక్కగా ఉండినప్పటికీ వైర్ చక్కగా లేకపోతే అందులో కరెంట్ ప్రసరించదు.
0: దో ద పీస్ ఆఫ్ బల్బ్ ఇస్ వెల్ బట్ ద వైర్ ఆల్సో షుడ్ బి ప్రాపర్.
1: ప్రాచీన కాలమునందు
0: ఇన్ ఏన్షియంట్ డేస్
1: అన్నం బ్రహ్మా, ప్రాచీనులు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మా.
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnuhu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnuhu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. దీని యొక్క సంపూర్ణమైనటువంటి తత్వం శక్తి ఈశ్వరుడు.
0: ఈశ్వర సింబలైజెస్ ద పవర్ ఆఫ్ ది మెటీరియల్.
1: వారు భుజించేటువంటి వారు.
0: They offer prayers like that and start
1: అనగా
0: eating. దీని
1: యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the significance behind this?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: The grass part of the food sustains my body.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకెన్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి యొక్క రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ సేఫ్ గార్డ్స్ దిస్ బాడీ.
1: స్థూలమైన ఆహారము దేహంగా తయారవుతుండాలి.
0: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ది ఫుడ్ బికమ్స్ ద బాడీ.
1: సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి.
0: ద సటిల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ ద మైండ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క రసము
0: సటిలెస్ట్ పార్ట్
1: వాక్కుగా వస్తుండాలి.
0: కమ్స్ అవుట్ బై వే ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుక దేహము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
1: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఈ ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: కర్మ
0: అండ్ ద డీడ్,
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనినే త్రిపుటి అని వేదాంతం చెప్తూ.
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ ఎస్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము,
0: ద హార్ట్,
1: అనగా సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: క్రియ
0: అండ్ ది యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: షుడ్ వర్క్ టుగెదర్.
1: కానీ ఈనాటి మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్, హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం, మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి.
0: ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ మైటీ పవర్.
1: భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
0: When these three at variance, that is wickedness.
1: Atma okkate ainappatikini,
0: though atma is
1: mahatma,
0: one,
1: duratma anetunte rendu perunu vahistu untaru.
0: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
1: ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
0: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: కారణమేమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో కరెంట్ ఆఫ్ ట్రూత్.
1: కరెంట్
0: ఫెయిల్ టోటలీ.
1: ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
1: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
0: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
1: మానవత్వంగా జనరేషన్.
0: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ జనరేషన్.
1: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటి జనరేషన్.
0: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్ ఆల్.
1: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
0: వెన్ ఆల్ ఆఫ్ అస్ స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్. ఎక్కడ
1: కరెంట్ ఫెయిల్ కాదు.
0: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
1: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
0: ఇట్ ఇస్ ది యూనిట్ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్.
1: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
0: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అన్నింటికి మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
1: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
1: కానీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి.
0: ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ద మెయిన్ ఆల్ రిమైన్ డార్క్.
1: కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలో లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద మెయిన్ యూ హ్యావ్ లైట్ ఇన్ ఆల్ రూమ్స్.
1: కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది?
0: వాట్ ఈస్ దిస్ మెయిన్ స్విచ్?
1: అది ఏ హృదయము, అది ఏ హృదయము.
0: దాట్ ఈస్ ద హార్ట్.
1: హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ డెవలప్ love in our heart,
1: అన్ని హృదయాలు
0: ఆల్ హార్ట్ షైన్.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్?
1: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: వీ షుడ్ ప్రే నాట్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ.
1: అనగా మన ప్రేమను మన నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: హ్యావింగ్ ఫిల్డ్ ఇట్ సో వీ షుడ్ షేర్ విత్ ఎవ్రీబడి.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: హౌ డు యూ ఫీల్ ఇట్?
1: సత్య ధర్మం చేతనే నింపుకోవాలి.
0: యూ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ధర్మ.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి.
0: వెన్ ది ట్యాంక్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యూ డ్రా ద సేమ్ అవుట్ ఆఫ్ ట్యాప్స్. వాట్ ఆర్ దీస్ ట్యాప్స్?
1: మన దృష్టి ఒక ట్యాప్.
0: అవర్ లుక్స్.
1: మన హియర్ ఒక ట్యాప్.
0: ఆడిషన్ ట్యాప్.
1: మన వాక్ ఒక ట్యాప్.
0: స్పీచ్.
1: మన హ్యాండ్ ఒక ట్యాప్.
0: హ్యాండ్.
1: అన్ని మన ట్యాప్లు.
0: ఆల్ ది సెన్సెస్ లింబ్స్ ఆఫ్
1: ట్యాప్స్. దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలం నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు కూడా ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆఫ్ లవ్ ద సేమ్ ఫ్లోస్ ఆఫ్ ట్యాప్స్.
1: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ అక్సెప్టబుల్ టు సొసైటీ.
1: కనుక సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: వీ షుడ్ కీప్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: యూ షుడ్ నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫిష్నెస్ దట్ ఇంపార్టెంట్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్.
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి.
0: దిస్ ట్రూత్ వీ షుడ్ నో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము, కష్టము, విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
0: వెన్ వన్స్ దెర్ ఇస్ లవ్ ఇన్ యూ, వెన్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ త్రూ లవ్, కీపింగ్ లవ్ ఎస్ ద మెయిన్ థింగ్, దెర్ ఇస్ నో హెట్రిడ్ అట్ ఆల్. దెన్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్
1: మీరు సాధనలు చేసినా చేయకపోయినా,
0: వెదర్ యు డూ ఇట్ ఆర్ నాట్,
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: ది ప్రైమల్ బేసిస్.
1: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టే ఆర్టే ఆర్టే.
0: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్.
1: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
0: దట్ విత్ లవ్ ఈజ్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్
1: మెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్ యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్.
1: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి కానీ.
0: But their teaching satisfy them only.
1: ఆధ్యాత్మికంలో ప్రేమ తత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
1: భజన చేయి, జపములు చేయి, ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగిక
1: ఎక్సర్సైజెస్ వారికే తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఇన్.
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
1: ఏంటంటే అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్
1: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యూ హావ్ టు కాన్సన్ట్రేట్ writing and reading,
1: walking and talking, eating and sleeping,
0: everything is meditation.
1: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
0: ఏది
1: దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: ఇఫ్ యూ డోంట్ నో ది రూట్ అండ్ కరెక్ట్ పాత్ వేర్ డు యూ గో?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: టు నో ది యాక్చువల్ రూట్ దట్ టేక్స్ యూ హోమ్ ఈజ్ మెడిటేషన్.
1: అనగా మనకు అభ్యంతరమైన కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
0: మెడిటేషన్ ఇస్ దట్ without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖధ్యానము అంటారు.
0: సమ్ సే మెడిటేషన్ ఏ కంఫర్టబుల్ పాశ్చర్.
1: కంఫర్టబుల్ ఏమిటి కంఫర్ట్?
0: వాట్ ఇస్ దిస్
1: ఫిజికల్ కంఫర్ట్?
0: ఫిజికల్
1: మెంటల్ కంఫర్ట్
0: ఆర్ మెంటల్
1: ఇండియన్ కంఫర్ట్
0: ఆర్ సెన్సువల్
1: కంఫర్ట్
0: ఆర్ ఇంటెలెక్చువల్
1: కంఫర్ట్?
0: వాట్?
1: కాదు కాదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: అండ్ our heart should be comfortable.
1: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిది లేదు.
0: ఫర్ దిస్ బాడీ దేర్ ఇస్ నో కంఫర్ట్.
1: స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వీ వాంట్ టు సిట్ స్టడీ, దేర్ బి సమ్ మూవ్మెంట్ ఆర్ అదర్.
1: స్లో అండ్ స్టడీ విన్ ది రేస్.
0: స్లో అండ్ స్టడీ విన్స్ ద
1: రేస్.
0: లైఫ్ ఈజ్ ఎ రేస్.
1: ఏది స్లో?
0: వాట్ ఈస్ స్లో?
1: తొందర పాట పడవద్దు.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: హేస్ట్ వేస్ట్ వేస్ట్. హేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondara paatu nivu padavaddu.
0: Never be in haste.
1: Edo chikkina vanni nu asadhanla cheyagaddu.
0: Don't follow everything that's available on hand.
1: Edi chesina nenu daiva sadhane.
0: Whatever I do, that is divine.
1: Anta daiva swaroopame.
0: Everything is divine form.
1: Evarito nenu maatladna daivamto maatladnatte.
0: I may talk to anybody, I'm talking to God.
1: Kabatti ekkadi nenu velinappudiki nee daiva pradakshane.
0: I may go around anywhere, it's a campaign.
1: Ee maata cheppina daiva mantrame.
0: Any word that I utter is
1: Lord's name. సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
0: Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
1: శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. సాధన అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: The moment you get wisdom, you don't need to meditate.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: Wisdom confers peace.
1: కనుక మనము ఈ సరైన స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: To attain actual heights, love is essential.
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
0: He has no steady mind even for a moment.
1: యోగం అంటే ఏమిటి?
0: What is yoga?
1: చిత్తవృత్తి నిరోధక.
0: What is
1: పతంజలి యోగము?
0: What is yoga according to Patanjali? Control of senses. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్.
1: అది కిందికే దిగుతూ ఉంటుంటది.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ద డిజైర్స్
1: పాజిటివ్ అనేటువంటి జ్ఞానము. అది గుంతలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్, వీల్ నెవర్ వేస్ట్ అవర్ టైమ్.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: భగవాన్ సెడ్, యూ
1: ధనం పోతే సంపాదించుకోవచ్చును.
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
1: పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్. ఆల్సో ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్.
1: దేనికోసమని
0: Why the body is given?
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
0: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: అంటిల్ వీ రీచ్ గాడ్, నిద్రాహారములు మాని, బాడీ
1: నిద్రాహారములు మాని,
0: వీ కెనాట్ సాక్రిఫైస్
1: ఏదో కొన్ని సాధనం చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
1: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
0: Food is for the sustenance of the body and the cloth for the protection.
1: కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: We have to take food appropriately. వాతావరణానికి
1: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: As per the climate we should put on the dress.
1: దేనికోసము? దేహాన్ని సంరక్షించుకునే.
0: What for these two? To protect our body. Why this body?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: To experience the divinity body is given.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: To experience the divinity we have to protect our body.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
0: Body is given to undertake all service activities.
1: ఈ సర్వీస్ అనేటువంటి ఏమిటి?
0: What is this service?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: Service is the path to reach God.
1: అదే భజన.
0: That is bhajan.
1: అదే ధ్యానము.
0: Meditation.
1: అదే యోగము.
0: That is yoga.
1: అదే కర్మలు. అదే తపస్సు.
0: Good deeds.
1: తపస్సు.
0: Penance.
1: తపస్సు.
0: What is penance?
1: అనగా
0: meaning
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి ఒక ఏకత్వమే తపస్సు.
0: ఇఫ్ యు డూ ఆల్ డీడ్స్ విత్ లవ్ అండ్ ఇఫ్ యు వర్క్ టు విత్ ఇఫ్ యు వర్క్ అండ్ స్పీక్ విత్ ద ఫీలింగ్ ఇన్ అదర్ యూనిటీ, దట్స్ పెనెన్స్.
1: మనస్సు ఒకవైపున,
0: మైండ్ ఆన్ వన్ సైడ్,
1: ఒకవైపున
0: వర్డ్ డిఫరెంట్,
1: కర్మ ఒకవైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది.
0: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్, డార్క్నెస్.
1: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ తపస్, పెనెన్స్, తమస్.
1: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి, అది సాధన కిందనే పోతుంది.
0: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ తపస్, పెనెన్స్.
1: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
0: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
1: ఏ పని? ఇదంతా భగవత్ ప్రీత్యార్థం. కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: ఇఫ్ యూ డూ ఆల్ డీడ్స్ with love and if you work to with if you work and speak with the feeling in utter unity, that's better.

0: ప్రీత్యార్థం అని చెప్పింది.
1: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
0: ఏ పనులు ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను అనుకో, అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
1: వాట్ ఎవర్ యూ మే డూ, టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: భజన ఎక్కడుంది?
1: దేర్ నో అదర్ హైయర్ భజన.
0: అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
1: దేర్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
0: ఎక్కడ లేదు.
1: నో వేర్.
0: ఒక పూజ రూముకు పోయి
1: యూ గో టు పూజ రూమ్,
0: పటమును పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు.
1: యూ హ్యావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్, కీప్ ఎన్ ఐడల్ అండ్ పిక్చర్ అండ్ వర్షిప్, ఇట్స్ నాట్ సో.
0: దైవము విశ్వస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ద మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
0: విశ్వస్వరూపుడు అయినటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రం?
1: గాడ్ హూ ఇస్ యూనివర్సల్, యూ కెనాట్ నారో హిమ్ డౌన్.
0: భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
1: నెవర్ లిమిట్ గాడ్.
0: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
1: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్, సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
0: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
0: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
1: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్, లవ్ ఇస్ నారో.
0: అన్ని దేహములు దైవ స్వరూపములే.
1: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: గాడ్ హెస్ 1000 హెడ్స్, 1000 ఫీట్, 1000 హ్యాండ్స్.
0: అందరినీ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
1: ఇట్ ఈస్ ఆల్ ఎడిషన్, ప్లస్ ప్లస్ ప్లస్.
0: ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
1: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
0: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
1: దెన్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ టు ద ఫ్యామిలీ ఐ ప్లస్ యూ,
0: వీ అవుతుందండి.
1: ఐ ప్లస్ యూ కమ్ టు వీ,
0: వీ ప్లస్ వీ,
1: వీ ప్లస్ యూ, వీ
0: నాట్ వీ
1: ప్లస్ యూ,
0: వీ ప్లస్ వీ,
1: వీ ప్లస్ వీ, వీ
0: అంతా ఒకటే అయిపోతాం.
1: ఆల్ ఆర్ వన్.
0: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
1: సో ఆల్ ఆర్ వన్.
0: అందరూ దైవ బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్, బ్రదర్హుడ్ ఆఫ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: సో ఇట్ బాయిల్స్ డౌన్ టు దిస్ ప్రిన్సిపల్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అందరూ ఒక్క అంశమే.
1: ఆల్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ది డివైన్.
0: భగవద్గీత మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ సనాతనులే.
1: దిస్ వాట్ గీత సేస్, దట్ యు ఆర్ ఏన్షియంట్.
0: నూతనులు కాదు.
1: యు ఆర్ నాట్ న్యూ.
0: ప్రాచీనులు కాదు.
1: యు ఆర్ నాట్ ఏన్షియంట్.
0: సనాతనులే.
1: యు ఆర్ ఏన్షియంట్.
0: ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే.
1: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: అందరూ దైవ స్వరూపమే.
1: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్.
0: ఆకారాలు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
1: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఈజ్ సేమ్.
0: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఇంకా బల్బ్స్ ఉంటా ఉన్నాయి.
1: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్, వన్ బల్బ్ దేర్.
0: కనిపిస్తున్నాయి.
1: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ కరెంట్ ఒక్కటే అన్నిటిలోనా?
1: బట్ కరెంట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ విదిన్ అస్.
0: కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: టు అటైన్ ది డివినిటీ, భగవాన్ ఎక్స్పెక్ట్స్ అండ్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: ప్రేమ. తప్ప మరొకటి లేనే లేదు.
1: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ ఎల్స్ బియాండ్.
0: ఇంక ఏదైనా వేరు వేరే ఒక్కటిగా ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి.
1: ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేట్.
0: భగవంతుడు గుణరహితుడు.
1: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్లెస్.
0: నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లెస్,
0: సుఖదం,
1: సుప్రీం హ్యాపీనెస్,
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యూయలిజం,
0: సదృశం,
1: ఎథీరియల్,
0: తత్వమత్యాదిరక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
1: వెన్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, వై షుడ్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్స్?
0: ప్రేమ గుణము కాదు.
1: లవ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్.
0: స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్.
0: స్వభావము.
1: స్వభావం.
0: ఆత్మ యొక్క భావమే ప్రేమ.
1: స్వ ఆత్మ, దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్, లవ్.
0: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు.
1: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాస్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
0: అన్నింటికీ ప్రేమనే ప్రధానము.
1: లవ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: ప్రేమతో నీవు మాట్లాడు,
1: స్పీక్ విత్ లవ్,
0: అదే సత్యం అవుతుంది.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: ప్రేమతో నీవు పనులు చేయి,
1: యాక్ట్ విత్ లవ్,
0: అదే ధర్మం అవుతుంది.
1: దట్ ఈస్ ధర్మ.
0: ప్రేమ చే నీవు హృదయాన్ని చింతించు,
1: థింక్ ఆఫ్ లవ్,
0: అదే శాంతి అవుతుంది.
1: యూ విల్ బీ ఇన్ పీస్.
0: ప్రేమ చేత ప్రేమనే ప్రకాశించుకో.
1: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్, బై లవ్
0: ప్రేమనే అయిపోతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్ ఇన్ లవ్.
0: ఎందుకు ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
1: లైక్ ది ఇన్నర్ కరెంట్ దేర్ ఇస్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
1: వెన్ వన్స్ మ్యాన్ డెవలప్స్ లవ్ డే బై డే మోర్ అండ్ మోర్, దెల్ బి నో యాంగర్, దెల్ బి నో డిఫరెన్సెస్, దెల్ బి నో హేట్రెడ్, దెల్ బి నో ఎజిటేషన్ ఆర్ డిస్టర్బెన్స్.

പരമസുഖദം കേവലം ജ്ഞാനമുക്തിം ബ്രഹ്മാനന്ദം പരമസുഖദം.

0: గగన సదృశము ద్వంద్వాతీతం, గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం, సర్వదీ సాక్షిభూతం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తిం. ఆనందవల్లి యందు బ్రహ్మానందమును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందం అనగా మానవుడు వర్ణించుటకు వీలుడైనటువంటి ఆనందం.
1: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: ఇట్ ఈస్ ది వన్ దట్ కన్ఫర్స్ లిమిట్లెస్ బ్లిస్.
0: ఇది వాక్కునకు కానీ మనస్సునకు కానీ చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ కెనాట్ బి ఎక్స్టోల్డ్ ఎక్స్ప్రెస్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మైండ్ ఎయిదర్.
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, నిష్కలంకంగా, నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్, in sthayi, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or Supreme Bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme Bliss Brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితంలో అనుభవించినటువంటి ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపేటువంటి ఆనందములకు మానవానందము అని పేరు పెట్టారు.
1: Man in his daily life, what he experiences, pushti the strength, santushti the satisfaction, that state of happiness is human level of happiness, manavananda.
0: Aithe ee manavanandamunaku 1000 rettu adhikamainatunte gandharvanandamu.
1: 1000 times more than the human level of happiness is gandharvananda.
0: Ee gandharvanandamunaku 1000 rettu adhikamainatunte దేవానందం.
1: 1000s and 1000 times మోర్ దెన్ గంధర్వానంద ఇస్ దేవానంద.
0: ఈ దేవానందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందము.
1: 1000 times మచ్ మోర్ దెన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ఇస్ దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 times మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1000 times మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లెస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness manavananda and brahmananda the supreme bliss.
0: Kani manavunaku ee brahmananda tattvam anetundi emito artham chesukonakaleka prati danikudunu ee brahmanandanga unnanu brahmanandanga unnanu ani varnistuntadu.
1: Man has no idea of brahmananda supreme bliss while he brings down to every tiny little act.
0: ఒక హోటల్లో వెళ్ళి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: హీ గోస్ టు ఎ హోటల్ అండ్ హ్యాస్ హిస్ మీల్ అండ్ హీ సేస్ బ్రహ్మానంద సుప్రీం స్టేట్ ఆఫ్.
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆనందవల్లి స్టార్టింగ్ విత్ ది హ్యూమన్ హ్యాపీనెస్ మానవానంద అండ్ బ్రహ్మానందం.
0: అది మహతో మహీయం.
1: And this is smaller one, that is mightiest.
0: ఇది అణుమాత్రమైన ఆనందము.
1: This is fractional, tiny.
0: మనసునకు వాక్కునకు లోబడినటువంటి ఆనందము మానవానందము.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: దైవానందమునకు ఎట్టి పరిమితము లేదు.
1: But divine bliss has no limits.
0: సందీప్ చటర్జీ చెప్పినట్టుగా no reason. దానికి చెప్పడానికి వీలే లేదు.
1: As Sandeepan said, it has no reason. It cannot be expressed.
0: దైవానందమునకు ఎట్టి రీజను లేదు.
1: The divine bliss has no reason as such.
0: సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time under all circumstances.
0: బ్రహ్మానందం
1: బ్రహ్మానందం
0: బ్రహ్మగాని ఆత్మ కాని ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని బ్రహ్మమునికే ఆత్మని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్ అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడాను ఆనందమయమై ఉంటుంటుంది.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma anetvanti padamunaku aanandamane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: Ee Brahmanandamulo manavaanandam anetvantidi kevalamu adu maatrame anipintadi.
1: In the supreme this Brahmananda, the human level of happiness is just so subtle, microscopic.
0: Sarvatra vyapinchinatvanti gali.
1: In this world, that which is so widely spread
0: ee galiki itti aakaramu atti aakaramani evaru nirnayinchaleru.
1: Air has no specific form.
0: Kani atti sarvavyapamainatvanti galini oka chinna balloon lo oodinappudu chinnaga roopanni pondutundi.
1: This air which is present everywhere, when blown into a balloon, it assumes that form.
0: Aa parimitam kante adhikamainatvanti galini cherchukoledu aa balloon.
1: That balloon cannot contain all the air around.
0: Adi oka parimitamainatvanti oka balloon.
1: The balloon is limited in its dimension.
0: Adhikanga oopetappudiki pattanu pagiripothundi.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: Kabatti aa balloon lo unnatvanti oka galiki సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేవు.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వెల్.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద, more than prajapati ananda, brahmananda is widespread.
0: Kalukane brahmanandam anetunte padyamulandu sarva padamulu kudanu brahmaku sambandhinchinatuntivi.
1: All words, vocabulary, are related to brahma.
0: Rendavadi పరమసుఖదం.
1: నెక్స్ట్ వన్ ఇస్ పరమసుఖదం, సుప్రీం హ్యాపీనెస్.
0: ఏమిటి ఈ సుఖము?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్?
0: శారీరక సుఖమా? ఇంద్రియ సుఖమా? బుద్ధి సుఖమా? మనోసుఖమా? ఏ సుఖం ఇది?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: సుఖం అని కూడా నువ్వు ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మై నమః ధర్మణే అన్నారు. కస్మై నమః, కస్మం అనగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ ఐ ఆఫర్ మై సాల్యూటేషన్స్ టు ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: ఎర్లియర్ డేస్ వెన్ పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, దే వర్షిప్ దిస్ వే.
0: ఇంటిమేట్మెంట్ యొక్క ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియంట్ రిషి.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: దిస్ ఇస్ నాట్ బౌండ్ బై టైమ్.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: దిస్ హెస్ నో బౌండరీ ఐదా.
0: కాలకర్మము ఎందుకు కూడా పరిమితం లేదు.
1: ఇట్ హెస్ నో లిమిటేషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
0: కాలకర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ రీజన్ ఇస్ ది సుప్రీం బ్లిస్.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: టు గివ్ ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ పరమ సుఖ సుప్రీం హ్యాపీనెస్,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్
0: దిస్. ఆకారమే లేదు.
1: ఇట్ హెస్ నో ఫామ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: వెరీ, ఇట్ హెస్ నో ఫామ్ యాజ్ ఇట్ ఈస్. హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫామ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ has a form but nothing as to the
0: parama sukha. Bhagavantu nirantaram kudanu sukha swarupude.
1: God is in eternal bliss.
0: Dukkhamulaku krungaka aanandamulaku pongaka nirantaram kudanu paramanandam tho kudinatvanti sukhamu.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: Parama sukadam kevalam gnanamurtim. Kevalam anaga emiti?
1: కేవలం.
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞాన రూపం, నిజమైన జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన,
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జ్ఞాన? విజ్డమ్.
0: గ్రంథ జ్ఞానమా?
1: టెక్స్చువల్?
0: ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా?
1: ఆర్ ఎనీ యోగిక్ నాలెడ్జ్?
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా?
1: ఆర్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్?
0: ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇది పరమ జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: This Brahma Jnana, knowledge of the self, is present in all.
0: గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడా సర్వత్రా ఉంటున్నది.
1: Just as air spreads all over, so also wisdom.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable. The while other one is
0: jnanam kaadu, mastaka jnanam kaadu.
1: It is nothing to do with the textual or academic knowledge.
0: Kaniki idi eppudu kudunu paripurnamainatvanti yokka swasvaroopa jnaname.
1: Whereas this brahma jnana is totality, holistic.
0: Swasvaroopa jnanamu.
1: It is the one of the self.
0: Itti jnanamunaku ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం
0: హ్యాపీ. జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వమైనటువంటిదే పరమసుఖము.
1: The combination of these two is supreme happiness.
0: ఈ అనుభవించేటువంటిదే జ్ఞానము.
1: So it is jnana that is always in state of supreme happiness.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: The very personification of wisdom.
0: Dvandvatitam.
1: That is a non-dual.
0: Kastamu, sukhamu, anikani. Leka nindalu, nishturam anikani. Papamu, punyamu, anikani. Manchi, chedda, anikani. Ye matram indulo, cheradanik veeledu.
1: It is non-dual. It is nothing to do with the praise or blame, sin or merit, good
0: or bad.
1: There is nothing like duality here.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ ట్రూత్ ఇస్ వన్ రిప్రజెంటెడ్ యాస్ మెనీ బై మెనీ స్కాలర్స్.
0: నాట్ టూ,
1: ట్రూత్ ఇస్ వన్, నాట్ టూ, నాట్ టూ.
0: ఎందుకంటే ట్రూత్ ఇస్ వన్ అంటే రెండు కావచ్చును.
1: When you say truth is
0: one, not two.
1: So the statement is the truth is one, not two.
0: Dvandvatitam.
1: Dvandvatitam, non-dual.
0: రెండింటికి అతీతమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వం.
1: ది నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఇస్ బియాండ్ డ్యుయాలిటీ.
0: పరమ సుఖదం అయిపోయింది.
1: అండ్ దెన్ దట్ సుప్రీం బ్లిస్ఫుల్ స్టేట్.
0: ద్వంద్వాతీతం,
1: బియాండ్ డ్యుయాలిటీ.
0: గగన సదృశ్యం,
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ కాన్సెప్ట్.
0: ఆకాశం ఎక్కడ ఉన్నదంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: వెరీ స్పేస్ ఈథర్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ ఉన్నది అక్కడ లేదని నిర్ణయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దట్ గగన సదృశ్యం.
0: ఆకాశం ఎంత వ్యాపించి ఉంటున్నదో అదే విధంగానే ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ నేచర్, బీయింగ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు?
1: That ethereal concept is related to God.
0: Brahmanandam, Paramasukadam, Kevalam, Jnanamurtim, Dvandvatitam. Ivanni kudunu Bhagavanturiki perlu matrame.
1: These are all the attributes of God. That is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
0: Gagana sadrisham, tattvamasyadilakshyam.
1: Tattvamasyadilakshyam.
0: నాలుగు వేదములు ఎందుకును నాలుగు మహావాక్యములు బోధిస్తూ వచ్చింది.
1: ఫోర్ వేదస్ టాట్ ఫోర్ ఇంపార్టెంట్ డిక్టా.
0: ఈ నాలుగు యొక్క మహావాక్యములు ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఫోర్ డిక్టా?
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఋగ్వేదము,
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఇస్ ఋగ్వేద.
0: అయమాత్మ బ్రహ్మ,
1: అయమాహం
0: బ్రహ్మాస్మి తత్ త్వం అసి.
1: అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్ త్వం అసి.
0: ఇది మహావాక్యముల యొక్క తత్వము.
1: దీస్ ఆర్ ఇంపార్టెంట్ డిక్టా.
0: ఇవన్నీ చేరి దైవం యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినాయి.
1: దే ఆల్ డినోట్ ద యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: All four Vedas,
0: Dvandvatitam,
1: I've explained in detail.
0: Gagana sadrisham,
1: it's non-dual, it's ethereal.
0: Tattvamasyadi lakshyam,
1: it has got the ultimate as the aim.
0: Ekam,
1: one.
0: Nityam,
1: eternal.
0: Vimalam,
1: pure.
0: Achalam,
1: immobile.
0: Ekam,
1: one.
0: ఒక్కటే.
1: One, truth is one.
0: కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వి గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
0: ఒకటి పెట్టావు,
1: యు హావ్ వన్ హియర్.
0: పక్కన సున్న పెట్టావు,
1: యు యాడెడ్ జీరో.
0: టెన్ అంటున్నావు,
1: టెన్ ఇట్స్
0: ఇంకొక సున్న పెట్టావు.
1: హండ్రెడ్
0: అంటున్నావు,
1: హండ్రెడ్
0: ఇంకో సున్న పెట్టావు. థౌసండ్ అంటున్నావు,
1: థౌసండ్
0: ఇంకో సున్న పెట్టావు. టెన్ థౌసండ్ అంటున్నావు. ఈ విధంగా మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మార్పుతో వస్తుంది.
1: యు కెన్ యాడ్ జీరోస్ అండ్ సే మిలియన్.
0: అయితే ఈ అన్నింటి ఎందు ఉన్నది ఏమిటి? ఒక్కటే.
1: ఇన్ ఆల్ యు ఫైండ్ వన్ దేర్.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం.
0: ఏకం సత్ విప్రాబోధావంతే. ఏకమే.
1: దట్ ట్రూత్ ఈజ్ వన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్.
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకము.
1: One.
0: Nityam.
1: Is eternal.
0: Eppudu maarpu chendetundi kaadu.
1: It is changeless.
0: Yetti changes kuda undadu.
1: There will be no change at all.
0: Trikalam niyandu kuda deeniki maarpu undadu.
1: In all three periods of time it changes.
0: It
1: doesn't change.
0: Trigunam niyandu kuda maarpu undadu.
1: So also in the Trinity.
0: Trikalam, Trigunam, Trilokam. Moodinti yendunu maarpu lenatundide ide okati.
1: So there is no change in all the three of the attributes in all the three periods of time.
0: Nityam.
1: It is eternal.
0: Vimalam.
1: Pure.
0: మలరహితమైనటువంటి ఇది విమలం.
1: ఇట్ ఇస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్.
0: ఈ మలరహితమైనగా ఏమిటి?
1: విదౌట్ ఇట్ ఈస్ ఈనాడు
0: ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్.
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు
1: విమలం,
0: ఎట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం.
1: అచలం
0: చలించేటువంటి వాడు కాదు.
1: హి డజంట్ మూవ్, ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాలు చలిస్తున్నారు. నక్షత్రాలు చలిస్తున్నాయి.
1: స్టార్.
0: భూమి చలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్.
0: అన్నింటి యందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే,
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్,
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుండాలి.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్థమే వచ్చా. ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: ఎన్షియంట్ రిషీస్,
0: దైవత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై,
1: టు నో డివినిటీ,
0: అనేక తపస్సులు చేసి,
1: డిడ్ పెనెన్స్,
0: సర్వము త్యాగం చేసి,
1: అండ్ దే సాక్రిఫైస్.
0: ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది,
1: ఈచ్ ఆఫ్ ది సెయింట్ హాస్ గాట్ హిస్ ఓన్.
0: ఆ రూపమునకు ఒక్కొక్క మహర్షి భావోద్వేగం చే పేర్లు పెడుతూ వచ్చారు.
1: అవుట్ ఆఫ్ హిస్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్ ఎవ్రీ సేజ్ హాస్ గివెన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ టు డివినిటీ.
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దానికి కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ది ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్సమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాది సృష్టిస్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్ బ్లిస్ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు సమయం లోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా,
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనెన్,
0: నాయన ధ్రువ,
1: హి సెడ్, ఓ సన్ ధ్రువ,
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు,
1: యు ఆర్ యంగ్, సో యంగ్,
0: చాలా చిన్న పిల్లవాడవు,
1: యు ఆర్ ఎ బాయ్,
0: నీవు తపస్సును ఆచరించగలవా,
1: కెన్ యు అండర్టేక్ పెనెన్,
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు,
1: హౌ కెన్ యు థింక్ ఆఫ్ గాడ్,
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు,
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యెస్, పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions.
0: Brahma Manasa Putra,
1: he said, oh Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact, God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact, he is the cause for
0: ee mokkalu uchchanga maarchedi taane.
1: And his penance would grow in it.
0: Uchchamundu phalamulu kuda ichchedi ante taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku emaatram avakasam ivvanu.
1: I never doubt at any point of time.
0: Nenu ee shastramulu chadavaledu.
1: I have not gone through any text.
0: Ee upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kaaka naaku unnatvanti anta okke chadavu okkate.
1: I only know one form of education.
0: దైవ నామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువా థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: గేవ్ ఓన్లీ సెడ్,
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు.
1: He said, గోపీజన వల్లభాయ నమః.
0: గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: గోపికాస్ ఆర్ నాట్ దోస్ ఆఫ్ బృందావన్.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు,
1: గో మీన్స్ అర్త్ వేద ద వర్డ్
0: భూమి
1: అర్త్
0: వేదము
1: వేదము
0: వాక్
1: అండ్ ఆల్సో ద వర్డ్
0: పశువు కూడా పశువు
1: అండ్ ఆల్సో ద కౌస్
0: ఈ నాలుగింటికి గో అని పేరు
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు
1: అండ్ దిస్ గోవు ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఒరిజినల్ వర్డ్ గు
0: కనుక ఈ నాలుగింటిని కాపాడినటువంటి వారు గోపికలే
1: గోపికస్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దీస్
0: భూమిని నిలిపారు
1: They kept the earth steady.
0: వేదాన్ని కాపాడుతూ వచ్చారు.
1: They were protecting the
0: వాక్కును స్మరిస్తూ వచ్చారు.
1: And they were chanting God's name.
0: గోవును కాపాడుతూ వచ్చారు.
1: And they were also raising cows there.
0: కనుకనే వీరికి గోపికలు అని పేరు వచ్చింది.
1: So they are called Gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కానీ తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: Each one started giving one name, but in fact God is nameless.
0: అప్పుడు చెప్పాడు గోపి జన వల్లభాయ నమః గోపి
1: Then he said, Gopi.
0: ఆ జనములోపల నేను ఒకడిని అన్నాడు.
1: In the among gopis, I am one among them.
0: అనగా వేదములో నేను ఒకడినే.
1: I am part of Veda.
0: వాక్లో నేను ఒకడినే.
1: I am also part of
0: భూమిలో నేను ఒకడినే.
1: Also another.
0: గోవులో నేను ఒకడినే.
1: I am among the cows, I am one.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: Therefore, I am one among the many.
0: కనుక గోపి జన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపి జన వల్లభాయ నమః means the sustainer, protector.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహా
1: స్వాహా
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన
0: స్వాహా
1: స్వాహా
0: ఈ ఐదు విటికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి
1: క్లీమ్ మీన్స్ అర్త్
0: క్లీమ్ అనగా భూమి
1: క్లీమ్ మీన్స్ అర్త్
0: భూమి
1: అర్త్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్
0: స్వాహా ఆకాశం
1: స్వాహా ద స్పేస్
0: కాబట్టి ఈ ఐదింటికి ఐదు భూతములు నిర్ణయించాడు.
1: These five words symbolize the five elements.
0: కరకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: The five elements are the very personification of God.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
1: So these are the five elements which are the form of God.
0: ఆకాశమే.
1: స్వాహా means the space, ether.
0: కనుక ఆకాశము గాలి అగ్ని నీరు భూమి.
1: So the five of the elements are referred in this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణువు ఈ విధంగా విష్ణు కృష్ణులు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేర్ల లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్ నో నేమ్.
0: కస్మై నమః
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్
0: కనుకనే సుఖముంది.
1: సో హీఈస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: హీఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్.
0: ప్రాకృతమైనటువంటి శరీరాన్ని దాల్చడం చేత ప్రాకృతమైనటువంటి జనములతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయంలో చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హి హస్ గాట్ దిస్.
0: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా దీన్ని తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్, లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా, ఎక్కడ చేసినా, ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటాం.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్,
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
0: లేదు, మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్,
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ద
0: సాటిస్ఫాక్షన్. ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్.
0: ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ మనీ.
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యూ వాంట్ ఫుడ్,
0: లేదు,
1: ఫర్ ది సేక్ ఆఫ్ ది ఫుడ్.
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్?
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్
0: ఏకం, ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్, ఇన్ ద ఫిజికల్ వరల్డ్ వీ కెన్ కాల్ ఇట్ స్వార్థ ఆర్ కాన్షియస్నెస్.
0: పారమాత్యం లోపల,
1: బట్ స్పిరిచువల్
0: స్వార్థం కాదు.
1: స్పిరిచువల్లీ ఇట్ ఇస్ నాట్
0: పరార్థమే, అది కూడాను.
1: ఇట్ ఈస్ ఆల్సో బియాండ్.
0: కనుక ప్రపంచం లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
1: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
0: పరమాత్మ,
1: గాడ్,
0: పరాత్మ,
1: సూపర్ న్యాచురల్,
0: పరమాత్మ,
1: పరమాత్మ,
0: తర్వాత ఏకాత్మ,
1: ఏకాత్మ,
0: ద్వైతాత్మ,
1: ద్వైతం, ద్వైతం, డ్యుయాలిటీ.
0: కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వంతో లోపల జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్,
0: సమష్టి, సమష్టి,
1: వ్యష్టి ఇండివిజువల్, సమష్టి కమ్యూనిటీ.
0: కనుకనే పరమేష్టి,
1: పరమేష్టి డివినిటీ,
0: పరమేష్టి ఆనెస్టీ.
1: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
0: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి యొక్క తత్వం,
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: కనుకనే పరమాత్మను మనం పొందాలనుకున్నట్టే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్, ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి, ది కమ్యూనిటీ.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇండివిజువల్ పరమేష్టి, ది డివైన్,
0: దైవేష్టి అయిపోతుంది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ సుప్రీమ్, ది డివైన్.
0: కనుకనే నాలుగవ దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్, ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ది కమ్యూనిటీ.
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: ఇఫ్ యూ రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్, యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ.
0: కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: బేసింగ్ ఆన్ దిస్ గాడ్ ఈస్ కాల్డ్ బ్రహ్మ.
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి,
1: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్,
0: పరమేష్టితో చేరాలనుకునే ఆశని పెంచుకుని,
1: ఈ షుడ్ హ్యావ్ ఎర్నింగ్ ఫర్ గాడ్,
0: సమష్టితో ఏకం కండి.
1: అండ్ ఈ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
0: ఒక్కటే,
1: బోత్ ఆర్ వన్.
0: అందరూ ఒక్కటే,
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ వేదము మొట్టమొదట ప్రబోధించి వచ్చింది.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ వేదా ఇన్ ద బిగినింగ్.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: ది రిషీస్ హూ డిడ్ పెనెన్స్,
0: వేదాః వేదం పురుషం మహాంతం, మహాంతం,
1: we have seen God,
0: aditya varnam,
1: and he is pure
0: surya kantito kudinatunti vaadatanu,
1: he is so brilliant,
0: tamasah parastha tamaslo untunnadu taanu,
1: but he lies there in tamas or darkness,
0: anaga cheekatilo untunnadu,
1: it means he is tamas or darkness,
0: kaani surya kanti undi, surya kanti undinappudiki ni tamaslo unnadu,
1: there is this sunlight but yet he is in tamas,
0: tamasah parastha.
1: Is beyond this darkness there is
0: the fullness. అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
1: That's the declaration of
0: Swami. మీరు లోపల చూచారా, బయట చూచారా?
1: Then they ask, have you seen God inside or outside?
0: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
1: There is no difference.
0: అంతర్బహిష్టత సర్వవ్యాప్య నారాయణ స్థితః.
1: There is nothing like inside and outside because God is present in both.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
1: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్? వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కనుకనే పరమ సుఖదం.
1: యాజ్ గాడ్ ఇస్ డిజైర్లెస్, ఈ సుప్రీం
0: ఎట్టి కోరికలు లేదు.
1: నో డిజైర్.
0: అందువల్లనే పరమసుఖంగా ఉంటున్నాడు.
1: సో హిస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: దానివల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: దేర్ఫోర్ హిస్ పర్సోనిఫికేషన్ మెటఫర్ ఆఫ్ హిస్.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం గాని సుఖం గాని ఆనందం కాని భగవంతుని యందే ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్ ఆర్ ఇన్ గాడ్.
0: దేనికి నీ ఒక కారణం లేవు.
1: దేర్ నో రీజన్ ఎనీథింగ్ ఫర్ దిస్.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గాడ్ అట్రిబ్యూట్ బియాండ్
0: కార్యకారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ రీజన్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: ఈస్ నాట్ బౌండ్ బై టైమ్.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడా లోన కానటువంటి వాడు.
1: ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై టైమ్ అండ్ స్పేస్ ఆర్ రీజన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు.
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది.
1: యు డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపెన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గాన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసి పోయింది.
1: అండ్ యు హావ్ గాన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల
1: దేర్ ఇన్ ద డ్రీమ్.
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: వాట్ ఈస్ ద ట్రావెల్ అరేంజ్మెంట్?
0: ఎవరితో పోయినావు కలకత్తాకు?
1: హూ అకంపనీడ్?
0: ఎందుకు పోయినావు?
1: వై హ్యావ్ యూ గాన్?
0: ఈ కారణ కార్యకర కర్మం ఏమాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore, dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally, you should get into the plane at 7 o'clock in the morning.
0: ప్లేన్ పోతుంటే 4 గంటల టైం తీసుకుంది.
1: And it takes 4 hours.
0: కలకత్తాలో దిగినావు.
1: You get down there in Calcutta.
0: కలకత్తాలో దిగేసేసి,
1: as you get down there,
0: టాక్సీ తీసుకున్నావు నువ్వు ఇంటికి.
1: And then you reach home by a taxi.
0: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు?
1: I have gone home.
0: నీ బంధువులను చూడటం కోసం నీ వెళ్ళావు.
1: You want to meet your relations.
0: కాబట్టి బంధువులను చూడటం కారణం.
1: To meet your relations is the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: The reason of your trip is to meet your relations.
0: కార్యం ప్రయాణం ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: And you travel by flight.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: హియర్ టైం ఫ్యాక్టర్.
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణం అయినావు.
1: ద టైం ఫ్యాక్టర్ టెల్స్ యు స్టార్టెడ్ 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వేకింగ్ స్టేట్ దేర్ ఇస్ రీజన్ దేర్ ఇస్ టైం దేర్ ఇస్ కాజ్. స్వప్నంలో
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాల కర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: వేరేజ్ ఇన్ ఎ డ్రీమింగ్ స్టేట్ దేర్ ఇస్ నో కాజ్ దేర్ ఇస్ నో రీజన్ దేర్ ఇస్ నో కన్వేయన్స్ దేర్ ఇస్ నో టైం ఫ్యాక్టర్.
0: ఈ 4 లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: సిన్స్ ఆల్ దీస్ 4 ఫ్యాక్టర్స్ ఆర్ మిస్సింగ్ ఇట్ ఇస్ ఎ డ్రీమ్.
0: ఇది సత్యం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూత్.
0: 4 దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం.
1: దేర్ఫోర్ దట్ వాట్ యు ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇస్ ట్రూ.
0: సుషుప్తి అనేటువంటి దాంట్లో మీరు విచారణ చేయండి.
1: సుషుప్తి డీప్ స్లీప్ స్టేట్.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: అండ్ యూ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: యు గాట్ అప్ అట్ 1:30 మిడ్ నైట్.
0: 1:30 గంటకు చేసావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: యూ హావ్ గాన్ టు బాత్రూమ్ అట్
0: 1:35 గంట నీవు వెళ్ళావు తిరిగి.
1: అండ్ యూ రిటర్న్ అట్ 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: అండ్ దెన్ యూ జస్ట్ లై డౌన్ అండ్ నిద్ర వచ్చింది. దెన్ యూ స్లెప్ట్.
0: నిద్ర వచ్చింది.
1: ఎస్ యూ స్లెప్ట్.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యూ స్లీప్?
0: నీవు పెద్దవాడైనట్టు.
1: యాజ్ యూ హావ్ గ్రోన్.
0: నీవు చదివినట్టు.
1: యాజ్ ఇఫ్ యూ ఫినిష్డ్ యువర్ స్టడీ.
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు.
1: యాజ్ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయ్డ్.
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు.
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్.
0: నీకు కుమారుడు పుట్టినట్టు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: దట్ యు గాట్ మ్యారీడ్ దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ టు ప్లే విత్ హిమ్. దట్ వాస్ ద డ్రీమ్.
0: చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్ దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: ఇవన్నీ కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైం ఫర్ బర్త్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ టు గెట్ మ్యారీడ్. నలభై సంవత్సరాలు పట్టినటువంటిది. అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వర్క్ అప్
0: అంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: ఐదు నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది.
2: వాట్ ఎ బిగ్ డ్రీమ్.
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది.
2: వాట్ ఎక్స్పీరియన్స్.
0: సుషుప్తి లోపల వెళ్ళింది.
2: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: ఐదు నిమిషాల లోపల
2: ఇన్ 5 మినిట్స్ టైం
0: 40 సంవత్సరముల యొక్క ఎక్స్పీరియన్స్ ను అనుభవించావు.
2: యు హావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఇస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
2: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
2: ఇఫ్ యు వాంట్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: ఈ కాలం లోపల
2: వితిన్ యూ
0: ఎక్స్పీరియన్స్. 40 సంవత్సరములు కాలము 5 నిమిషాలు.
2: So 45 years of experience is
0: experience in 5 minutes.
2: This is the time in Sushupti, deep sleep.
0: అతీతమైనటువంటి తుర్యావస్థ.
2: Beyond Sushupti, deep sleep is Turiya, ultimate.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు.
2: In the Turiya ultimate state, a fraction of a second
0: ఒక్క క్షణము.
2: A fraction of a second is
0: ఎట్టయ్యా 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు.
2: How could you experience 40 years of time in 5 minutes? Can you reply? No. So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
2: ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఇట్ ఇస్ పాసిబుల్.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
2: యు ఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరములు అయిపోయింది.
2: అండ్ యు లెఫ్ట్ దట్ 10 ఇయర్స్ అగో.
0: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు.
2: యు కెప్ట్ ఇట్ అండర్ లాక్
0: అండ్ దేశాలకు వెళ్ళినావు.
2: అండ్ యు వెంట్ అబ్రాడ్.
0: 10 సంవత్సరములు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
2: అండ్ ద హోల్ హౌస్ కెప్ట్ అండర్ లాక్ అండ్ కీ ఇస్
0: దాని. నీవు తిరిగి వచ్చావు.
2: యు రిటర్న్.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
2: అండ్ యు ఓపెన్
0: స్విచ్ వేసావు.
2: యు హావ్ పుట్ ఆన్ ద స్విచ్.
0: There
2: is light.
0: 10 సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుంది. 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
2: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
2: ద మూమెంట్ యు హావ్ పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
2: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
2: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది, రీజన్ అనేటువంటిది ఉంటుంది.
2: సో ఫర్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్.
2: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే,
2: and once you direct your intellect towards God,
0: that switch is set avutundi.
2: It amounts to putting the switch
0: on. Aa daivanandam anetundi tatchame neeku labhyam avutundi.
2: That supreme bliss can be experienced immediately.
0: Kanukane paramanandam, brahmanandam, yoganandam, advaitanandam.
2: Therefore it is called supreme happiness, that non-dual happiness.
0: Ilanti deenikanta kuda reason anetundi eppudu kuda chikkadu.
2: All the states of bliss are beyond reason.
0: Okka chanamlo neeku entaina kuda praaptistundi.
2: Within a fraction of a second you can experience.
0: Ee praaptika anetundi kaalanni nu vetukolakkaledu.
2: You don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
2: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
2: పీస్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోతున్నావు.
2: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు.
2: మ్యాడ్క్యాప్.
0: ఒక చోట తిరిగేది ఇంకో చోట.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ అట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ అట్
0: అనదర్. ఉంటున్నది.
2: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
2: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను.
2: అండ్ దేర్ ఫోర్ సర్.
0: పుచ్చుకో ప్రేమను.
2: అండ్ దెన్ రిసీవ్.
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
2: అండ్ వన్ దేర్ లవ్ ఇస్
0: అదే బ్రహ్మానందం.
2: లవ్ ఇస్ లైక్ ద సుప్రీం
0: పరమ సుఖదం.
2: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: ఆనందము.
2: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా నువ్వు మన యందే ఉంటున్నది.
2: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
2: Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his.
0: అర్జునుని పిలిచి, ఒరే నాయన.
2: He called Arjuna and said,
0: నీకు ఎంత వయసు?
2: What's your age?
0: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు.
2: బ్రదర్ ఇన్ లా మై ఏజ్ ఇస్ 70.
0: నాకెంత వయసు?
2: వాట్స్ మై ఏజ్?
0: నాకు 75 అన్నాడు.
2: ఐఎమ్ 75.
0: వస్తూ ఉండాలి 75.
2: 75 ఏజ్
0: 75 ఇయర్స్ కృష్ణునికి.
2: 75 ఏజ్ కృష్ణ.
0: 70 ఇయర్స్ అర్జునికి.
2: అర్జున్ వాజ్ ఏజ్ 70.
0: 112 ఇయర్స్ ధృతరాష్ట్రునికి.
2: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
2: భీష్మ
0: 113 ఇయర్స్.
2: 113 ఇయర్స్.
0: 113 ఇయర్స్ లోపల భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ చీఫ్ పనిచేస్తాడు.
2: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
2: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్య చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
2: 25 years
1: Krishna.
2: 70 years Arjuna ki.
1: Arjuna was age 70.
2: 112 years Dhritarashtra ki.
1: 112.
2: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి
1: భీష్మ
2: 100

0: Bhishmacharya, chief commander.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years
1: age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was aged 75.
0: Arjuniki 75 samvatsaramlo.
1: Arjuna aged 70.
0: Ee vidhanga undetunte vaallu aanadu yuddham chestu vacharante deeniki edi kaaranamu?
1: Well, they were
0: no reason.
1: When they were fighting at that advanced age, it has no reason.
0: Endukosam ante dehaniki nee vayasu chustunnavu.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మనోప్రభావములు అనేక రకమైన మార్పులు చెందిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్ ఎబరేషన్స్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: హీ క్వశ్చన్డ్ అర్జున.
0: అర్జున,
1: అర్జున,
0: ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: I taught all this Gita before, earlier.
0: ఎన్నో పర్యాయం నీకు బోధించాను.
1: I taught it many times.
0: కానీ నీవు దాని జ్ఞప్తి ఎందుకోలేదు.
1: But you are not remembering it.
0: కారణమేమిటి?
1: Why?
0: ఇదంత ముఖ్యంగా నీవు తీసుకోలేదు.
1: You didn't consider it important.
0: ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్. యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్.
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్.
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు.
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్.
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్
0: లైఫ్. స్వామి, మీరు వచ్చేటువంటిది మీకు తెలుసు కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
1: హి సెడ్ స్వామి, యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్వెంట్.
0: అదే మరపు.
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్.
0: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త. నిత్యం ఒక స్వప్నాశు శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త త్వరితముగా స్వప్నాశు శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state.
0: ఆ తారకంలో నీవు లేదు, తామసంలో ఉన్నావు నీవు.
1: You are not in that spiritual level taraka, but you are in tamas, darkness.
0: అది ఎట్లా స్వామి?
1: How is it possible?
0: నేను నమ్మడానికి వీలు లేదు.
1: And I can't believe it.
0: ఓహో, అది కూడా ఒకటి ఉందా నీకు?
1: ఓ, యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో.
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: యూ హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
0: అప్పుడు ఇవన్నీ మర్చిపోయినావా?
1: యూ హావ్ యూ ఫర్గాటన్ సో సూన్?
0: మర్చిపోయినావు.
1: ఐ హావ్ ఫర్గాట్.
0: అయితే నీ బర్త్డే ఎప్పుడు?
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే?
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
1: హి రిమెంబర్స్ ఇట్ వెల్.
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు?
1: యు నో వెన్ యూ గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్.
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ 50 years ago.
0: అయితే అర్జున,
1: అర్జున, లాస్ట్ ఇయర్
0: మాఘశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నావు.
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మాఘశుద్ధ చతుర్దశి?
0: తెలియదు స్వామి అన్నా.
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి.
0: 50 ఏళ్ల కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను?
1: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్?
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది.
1: యు నో యువర్ వెడ్డింగ్ డే.
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నావు.
1: బట్ యు డోంట్ నో వాట్ హ్యాపెండ్ 1 year back.
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
1: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్?
0: ఉన్నాను.
1: ఎస్ యు వర్.
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు.
1: బట్ యు డోంట్ నో వేర్ యు వర్.
0: ఈ మనిషి యొక్క మార్పు.
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
0: ఆ విధంగా వచ్చినప్పుడు
1: వెన్ ఇట్ హ్యాపెన్ సో
0: కొన్ని రకమైనటువంటి యొక్క మార్పుల లోపల తిరిగి అర్జునుడికి ఒక బాధ కలిగింది.
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
0: అర్జున్. అభిమన్యుని మరణ వార్త విన్నాడు.
1: అండ్ హి హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ అభిమన్యు.
0: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు.
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హి ఫెల్ డౌన్.
0: దేవోత్సవంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening, and he felt sad.
0: ఏమైపోయినాడు?
1: What happened?
0: పక్కనున్నాడు.
1: Krishna was by his side.
0: కాబట్టి అభిమన్యుడు మరణించలేదు, కృష్ణుడు తెలుసును.
1: And he knows, Krishna knows what happened.
0: అప్పుడు చెప్పకూడదు, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని చెప్పాలి.
1: This should not be conveyed to him. It depends on the time factor.
0: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
1: కృష్ణ సెడ్ హీ విల్ కమ్ ఎనీవే అండ్ హీ మేడ్ హిమ్ రిటర్న్.
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్ ఆఫ్టర్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్
0: యుద్ధానికి
1: అండ్ కృష్ణ హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుణ్ణి.
1: అండ్ హావింగ్ హర్డ్ దిస్
0: నా వంశాన్ని నాశనం చేసి పెడితివే.
1: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్ పాండవులందరూ క్లాన్.
0: పాండవులు వృద్ధులైపోయినారు.
1: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ.
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
1: ద్రౌపది ఇస్ ఓల్డ్.
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
1: ఆల్సో సుభద్ర.
0: పిల్లలు ఎవరు పుట్టరు, మా వంశమే పోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్.
0: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు.
1: యు ఆర్ గ్రీఫ్ స్ట్రికెన్, దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్.
0: అంత కాలం

0: తర్వాత
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
0: కానీ మృతదేహము
1: అండ్ ఇట్ ఇస్ ఎ డెడ్ బాడీ.
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ లైఫ్లెస్ వాస్ షోన్.
0: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
1: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
0: సహదేవుడు సహదేవుడు తీసుకుని వచ్చాడు.
1: సహదేవ బ్రాట్ కృష్ణ.
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకొని.
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు మరణించిన బిడ్డను.
1: ఓ బ్రదర్ హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్.
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు. ఎప్పుడు నవ్వే.
1: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్.
0: దుఃఖం రాని కష్టం రాని ఆనందం కలగని ఎప్పుడు నవ్వే.
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీ
0: అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
1: అండ్ దెన్ హి సేడ్ సిస్టర్ లుక్ హియర్ హి ఎగ్జాక్ట్లీ
0: ముఖమంతా కూడా అభిమన్యుడి ముఖమే ఉంటుండాలి.
1: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు ద ఫేస్ అండ్ ఐస్.
0: అర్జునుడు లేచాడు.
1: అర్జున గాట్ అప్.
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాలి అన్న.
1: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్.
0: శ్వాస లేదు.
1: మీనింగ్ హి డజంట్ బ్రీత్ లైఫ్లెస్.
0: అర్జున
1: అర్జున
0: కేవలం నీవు మూర్ఖుడవు.
1: యు ఆర్ ఎ ఫూల్.
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
0: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
0: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు.
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
0: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
1: ఇట్స్ ఓన్లీ ద వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ ద హస్బెండ్. కనుకనే
0: భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
0: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు ద
0: పురుషుల అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
1: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్ దర్బార్ హాల్ ఓన్లీ.
0: అదే రీతిగానే స్త్రీలనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
1: హియర్ ఏ డివోటీ ఏ ఉమెన్ కెన్ గో ఎనీవేర్ ఇన్ టు ద ఇంటీరియర్
0: చూడవచ్చును.
1: దే కెన్ గో ఇన్
0: కాని మగవారు లోపల పోవడానికి వీల్లేదు.
1: వేర్ హాస్ మ్యాన్ కెనాట్ గో ఇన్.
0: వాళ్ళకి హద్దును పెట్టారు.
1: దే హావ్ గాట్ సర్టన్.
0: కారణం ఏంటి? భక్తి తక్కువ.
1: But because the divorce is left in man.
0: Bhakti ekku kanukane ee streelakanta ee vidhanga chepparu.
1: Because women has more devotion, she can go anywhere.
0: Complete poorthi vishwasam unnadi.
1: They have total faith in God.
0: Tappaka pranam ivvagaladu ani.
1: And therefore they have that Krishna can resurrect him.
0: Sari veellandaru thallu vanchukoni kuchunnadu Bhimudu Arjunudu nakka Sahadevudu Dharmaraju kuda.
1: Well, all brothers Pandavas, they just feeling very sad about this tragic event.
0: Veedato edo muchakka aadutunnadu Krishnudu.
1: Krishna went on conversing with him.
0: Ee muchakka emi athariki vaalliki artham kavatam ledhu.
1: And they could not understand. Understand what all he was speaking.
0: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
1: అర్జున వాస్ ఫ్యూరియస్.
0: ఏమి చెప్పలేడు.
1: హి కుడ్ నాట్ సే.
0: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ ఓ సిస్టర్ బ్రింగ్ ద బాడీ బ్రింగ్ ద చైల్డ్ హియర్.
0: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
1: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
0: ఏమని ఏడ్చాడు.
1: అండ్ ద చైల్డ్ షౌటెడ్ క్రైడ్ ఇమిడియట్లీ.
0: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
1: ఆల్ రైజ్ దేర్ హెడ్.
0: చూచారు.
1: దే సా ద బేబీ.
0: పరీక్షించి ప్రాణమించినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ దిస్ చైల్డ్ ఈజ్ ఎగ్జామిన్డ్ పరీక్ష అండ్ దేర్ ఫోర్ దిస్ చైల్డ్ బీ నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
0: అప్పుడు అర్జునుడు పోయి కాళ్ళు పట్టుకుని
1: అర్జున కాట్హోల్డర్
0: కృష్ణ వంశోద్ధారక అన్నాడు.
1: దెన్ కృష్ణ యువర్ ఎమాన్సిపేటర్ ఆఫ్ ది క్లాన్.
0: అర్జున పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు. రెండు నీ నోటికి సంబంధము.
1: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him
0: yes anuvariki yes anura no anuvariki no yesra no yesulu mee notiki gaani saayiki sarvam yes yes yes.
1: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
0: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
1: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్ ఇస్ నాట్ బాదర్డ్.
0: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
1: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
0: కృష్ణుడికి పక్కలో పోయి కూర్చున్నాడు అర్జునుడు.
1: అర్జున సాట్ బై ది సైడ్.
0: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
1: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
0: కానీ స్వామి
1: స్వామి
0: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
1: మై సన్ ఇస్ సో యంగ్.
0: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
1: Why did you
0: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
1: How is it I could meet him?
0: చిన్న వయసులోపలే మృత్యు ప్రార్థించడమా?
1: Why did my son die at
0: ఇంకా కొంతకాలమైనా కూడా బ్రతికించకూడదా?
1: Can't you make him live for some more time?
0: చాలా ఒక నిందాస్థుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: He went on blaming God for not keeping his son alive for a long time.
0: పిచ్చివాడా,
1: madcap,
0: ఈ చిన్న వయసు పెద్ద వయసు నుండి ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
1: The age, young or old, related to this body.
0: ఇందులో పనికి రాదు.
1: But that won't apply.
0: కాబట్టి జరగవలసినటువంటి జనన మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
0: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
1: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనమందరికి చేరి,
1: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్,
0: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
1: అండ్ వి హావ్ గాన్ టు కాశ్మీర్.
0: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
1: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
0: ఒక నాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
1: వి హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
0: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: అండ్ వి హావ్ పర్చేజ్డ్ ఏ ఉల్లన్ క్లాత్.
0: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: వి వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
0: తీసుకుని వచ్చాను.
1: వి బ్రాట్ ఇట్.
0: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
1: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: కానీ 10 సంవత్సరం తర్వాత,
1: ఆఫ్టర్ 10 ఇయర్స్,
0: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల,
1: యాజ్ ఐ షిఫ్టెడ్
0: ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ వచ్చాము,
1: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్,
0: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది.
1: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
0: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికిచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
1: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హి హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ ఇట్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
0: కానీ కుట్టించుకున్నాడు.
1: హీ గాట్ ఎ స్టిచ్.
0: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు.
1: Then he attended marriage
0: function. వెళ్ళి ఆ యొక్క ఆనందం లోపల ఆ యొక్క బఫేలో గుఫేలో అంటారు, ఆ తిండి సమయం లోపల బఫే డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు. వంగేటప్పటికి ఆ కోటు పట్టన పగిలిపోయింది.
1: I was moving about in the buffet dinner type as he bent the cloth tore there.
0: వాడు బాధపడుతున్నాడు.
1: He was feeling sad.
0: కొత్త గుడ్డ,
1: new suit.
0: నిన్ననే స్టిచింగ్ చేశాడు. కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
1: బ్రాండ్ న్యూ కోట్, హౌ ఇస్ దట్ ఇస్ టార్న్ అవుట్.
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
1: దెన్ కృష్ణ సెడ్,
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్ ఫెలో,
0: కుట్టింది నిన్న కొత్త కోటే.
1: స్టిచ్ యెస్టర్డే న్యూ,
0: బట్ట కూడా కొత్తదే.
1: క్లాత్ ఇస్ న్యూ,
0: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో, బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్.
0: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
1: యు హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
0: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
1: బట్ దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్.
0: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
1: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టణ పగిలింది ఈ కోటు.
1: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్, ద కోట్ హ్యాస్ టోర్న్ అవుట్.
0: అప్పుడు అర్జునుడు, ఇలాంటి ఒక రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
1: దెన్ అర్జున సెడ్, ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి.
0: జీవితమే రహస్యము.
1: యువర్ దిస్ ఇస్ మిస్టరీ.
0: జీవితమే విచిత్రము.
1: లైఫ్ ఇస్ పెక్యూలియర్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్.
0: ఇదంతా చిత్రములు నాయన.
1: హౌ మిస్టీరియస్ దే ఆర్.
0: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
1: యు కెనాట్ అండర్స్టాండ్ ఇన్ ఫుల్.
0: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
1: అండ్ హి పాసిఫైడ్.
0: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఒక నిమిషంలో జరిగింది, మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటది.
1: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే, జస్ట్ ఆపోజిట్.
0: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటది.
1: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్.
0: ఏంటి రీజన్?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
1: ఫర్ గాడ్స్ యాక్షన్
0: నో రీజన్.
1: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
0: కనుక నేను భగవద్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్ట్.
0: ఎవరైనా సరే
1: ఆర్ డిఫర్
0: కాదు అంటే కాదు, సంతోషం అంతే.
1: దెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ యు నో,
0: అవును అంటే అవునే.
1: వెన్ మీ yes means is yes.
0: ఎవరో ఒకరు వస్తారు, మీరందరూ బయటికి పోయేదో స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకడు వచ్చేస్తాడు.
1: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్, సమ్వన్ కమ్స్ హియర్.
0: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
1: యు సే స్వామి ఇస్ గాడ్.
0: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
0: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
1: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హియర్.
0: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
1: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఒరే నాయన, నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
1: If you say you have no God, yes, you have no God.
0: Nee
1: but I have my God.
0: లేడని చెప్పుకోవటంలో నీకు అధికారం ఉంటుందాది.
1: You have got every right to say no.
0: నా భగవంతుడు నాకు లేడని చెప్పడానికి who are you?
1: Who are you? What authority you have to deny my God?
0: నీకు అధికారం లేదు.
1: You have no authority.
0: కాబట్టి నా నమ్మకం నాది.
1: This my faith.
0: నీ అపనమ్మకం నీది.
1: And you have disbelief.
0: కనుక మన నమ్మకాన్ని అంత దృఢంగా మనం పెట్టుకోవాలి.
1: We should have strong faith.
0: ఎవరు కాదనుకున్నా కానీ కాదన్న వారికి కాదు.
1: ఎనీబడి మే డినై ఆర్ నెగేట్.
0: అవునన్న వారికి అవును.
1: ఇఫ్ యు సే yes, you will get the response.
0: నాదాని నీవు కాదన్న దానికి ఏ మాత్రం అధికారం లేదు.
1: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్.
0: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
1: దెన్ హిల్ కీప్ హిస్ మౌత్
0: షట్ అప్ అని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు షట్ అప్.
0: వాడే నోరు మూసుకుంటాడు.
1: హి హింసెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్.
0: కనుకని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్.
0: బ్రహ్మానందం పరమ సుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడాను భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటికి వర్ణన కాదు. ఇది
1: ఆల్ దీస్ 11 నేమ్స్ సుప్రీమ్ బ్లిస్, సుప్రీమ్ హ్యాపీనెస్, నాన్ డ్యూయాలిటీ, ఎథీరియల్,
0: గాయత్రి మంత్రంలో కూడాను
1: గాయత్రి మంత్ర
0: 9 వర్ణాలు ఉన్నాయి.
1: There are 9 varna.
0: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
1: One is prayer.
0: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
1: One meditation.
0: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య. ఈ 9 కూడాను వర్ణనలు.
1: All these 9 narrations of God.
0: ధీమహి ప్రార్థన.
1: ధీమహి ఇస్ ప్రేయర్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: మంచి బుద్ధిని ఇమ్మని కోరుతూ.
1: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: కొన్ని వర్ణనలు ఉంటాయి కానీ ఇది వర్ణన కాదు.
1: దేర్ ఆర్ సర్టెన్ డిస్క్రిప్షన్స్. దిస్
0: బ్రహ్మానందం అనేటువంటి వర్ణన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
0: ఇది కూడా ఒక పేర్లే.
1: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
0: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర బౌండ్ బై సర్టెన్ టైమ్.
0: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సమ్ రీజన్.
0: కానీ దైవతత్వానికి నో రీజన్.
1: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
0: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే
1: సో
0: ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికీ భగవంతుని పేరుగా భావించుకోవాలి.
1: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
0: భగవంతునికి ఏ విధమైన దుఃఖం లేదు.
1: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
0: భగవంతునికి ఏ విధమైన విచారం లేదు.
1: హీ హ్యాస్ నో వరీ.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేదు.
1: హీ ఇస్ థాట్లెస్ బియాండ్ థాట్.
0: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
1: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
0: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారములు.
1: పీపుల్ హావ్ వరీస్ బికాజ్ ఆఫ్ థాట్స్
0: ఉన్నటువంటి వారికి దుఃఖము.
1: అండ్ ద వన్
0: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
1: ద వన్ విత్ థాట్స్
0: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు.
1: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
0: నేనందరికీ సంతోషం సంతోషం అంటుంటాను.
1: సో భగవాన్ సేస్ ఫైన్ సంతోషం.
0: పరమ సుఖదం అది నాకు సంతోషము.
1: పరమ సుఖదం దట్ ఈస్ స్వామి.
0: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
1: సమ్ క్లయింట్స్ సే స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్ స్వామి, చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా
1: అంటున్నారు. యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నువ్వు ఏమైనా అనుకో నాకు సంతోషమే.
1: యూ మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
0: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
1: వాట్ ఎవర్ యూ మే సే స్వామి సే సంతోషం హ్యాపీ.
0: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
1: స్వామి మై పర్సన్
0: చాలా సంతోషం
1: యాక్సిడెంట్. స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏది చెప్పినా సంతోషమే నాకు.
1: వాట్ ఎవర్ యూ మే సే
0: విచారించవలసింది అవసరం ఏమిటి.
1: నో రీజన్
0: జరగవలసింది జరిగింది.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్
0: జరగవలసినటువంటి ఇవి జరణ మరణాలు జరగవలసింది జరుగుతుంటాయి.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ. ఒకరి కోసం
0: ప్రత్యేకంగా మారటం లేదు.
1: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
1: దట్ విచ్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ యాజ్ ఫర్ ద టైం విల్ హ్యాపెన్.
0: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం కానీ
1: సఫర్ బికాజ్ ఆఫ్
0: అభిమానం కోరికని.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
0: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that can for joy or misery.
0: మనం దేని కురును విచారించనక్కర్లేదు.
1: Let's not worry for anything.
0: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
1: It's all God.
0: తాను ఇచ్చాడు తానే తీసుకున్నాడు.
1: He has given and he has taken back, withdrawn.
0: ఎప్పుడు ఇచ్చాడు?
1: When he gave.
0: ఎందుకు ఇచ్చాడు?
1: Why?
0: కానీ ఈ ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసింటారు.
1: In this goods train, on certain compartments, return date is also
0: mentioned.
1: This body is sent
0: here. You
1: don't know when it is gone.
0: But at the time of this body
1: birth only,
0: the
1: return date is also mentioned and that date has to go back.
0: When there
1: is birth, death also should
0: accompany.
1: Both are natural phenomena.
0: So nobody should
1: అన్నింటికి
0: ఆనందంగానే ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
1: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
0: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి.
1: As then there is God within us, we should be happy continuously.
0: ఎప్పుడూ మనం ప్రేమతోనే ఉండాలి.
1: We should be full of love.
0: ప్రేమ దేశంగా మారకూడదు.
1: And we should not hate anybody.

పండించుకొనుచున్న వాడే క్రైస్తవుండు వాడే సిక్కు. హృదయమందు ప్రేమ పండించుకొనుచున్న వాడే క్రైస్తవు వాడే సిక్కు. వాడే హైందవుండు

0: The one who cultivates the harvest of love in the field of heart, he is a true Christian, he is a Sikh, he is a Hindu, and a Muslim too. He is a true human on earth who cultivates this love in the field of his heart.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Premane manavuni yokka pranam.
0: Love is the life of man.
1: Premane jeevula yokka chaitanyam.
0: Love is this awareness of the beings.
1: Premane jeevuni yokka gamyam.
0: Love is the goal of life.
1: Sarvamu premamayamaitundi manava jeevitam.
0: Human life is full of love.
1: Kani atti satya nityamainatundi prema tattvanni manavudu gurtinchukolaleka laukikamaina bhautikamaina prakrutamaina ee bhautika chintala cheta kuminipothunnadu manavudu.
0: Man is not able to experience, understand this eternal principle of love, which is all truth. But he ruins himself and totally frustrated by this fleeting, physical, ephemeral, transient, sensual pleasure.
1: Prati maravani garbhamanandu kudanu. Hiranya garbhudu. Hitamayana 21 martal cheta. Sanitamayana 21 sambandham cheta. Divyatvani nirupistu vastunnadu.
0: Within the man, there lies the Hiranyagarbha, who expresses, manifests himself through this intimate, pleasing, sweet talk.
1: Kani atti Hiranyamunaku aneka vidhamulainatundi yokka nirupayogamainatundi yokka lohamunu cherchinappudu aa Hiranyam yokka swaroopame roopu maaripothundi.
0: Such gold within the man, if it's mixed with other materials and the metals, it loses its shining brilliance and also its value.
1: Parishuddhamaina, pavitramaina, bangaru yandu, kunta kalam tarvata, kunta ragi kalipinappudu, bangaram yokka roopu marpu chendutundi.
0: When we mix copper in gold, which is pure, naturally it forms and its shining changes, it diminishes.
1: Mari kontha kaalam em jarigina tarvata yokka suvarnam nandu kontha vendini kalipinappudu yokka suvarnam yokka roopamu marinta marpu chendutundi.
0: Later, if you mix silver there in the gold, it forms changes further.
1: Mari kontha kaalam jarigina tarvata aa suvarnam nandu vendini cherchinappudu idi marinta marpu chendutundi.
0: There's further change more and more because of silver mixed there in the gold.
1: Mari kontha kaalamunaku pittadi cherchinappudu brass kani aa yokka bangaru swaroopame roopu maaripothundi.
0: And when once the brass is mixed there in the gold, the very form of the gold changes totally.
1: Kevalam roopu marpatame kaakunda viluva kudanu chininchipothundi.
0: Not only shining changes, it loses its value too.
1: Appudu aa yokka padarthamunu ye lohamani kudanu chepputaku veelu kaadu.
0: At the juncture, you cannot decide what metal it is.
1: Idi vendiya leka kaapara leka brassa leka ye vidhamainatundi yokka padarthamu అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవడానికి సాధ్యం కాదు.
0: At that point of time, it's not possible to decide whether this metal is silver, copper or brass or gold.
1: ఈ విధమైనటువంటి మార్పుల చేతనే స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజి అనేక విలువలను కోల్పోయి తన సస్వరూపాన్ని కూడా కోల్పోయి ఏ రూపము కాకుండా ఏ విలువ కూడా లేకుండా పోతుండాలి.
0: That shining, brilliant gold, with all its latent shining, its value, loses its form because of so many changes as it's mixed with other metals.
1: అదే విధముగానే ఈనాటి మానవ జీవితం లోపల విలువలేనిటువంటి మానవుడుగాను ప్రకాశము లేనిటువంటి మానవుడుగాను ఈనాడు జీవిస్తున్నాడు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ ఈస్ హైలీ వాల్యుబుల్ బట్ మ్యాన్ ఈస్ లీడింగ్ ఏ వాల్యూలెస్ లైఫ్ టుడే వితౌట్ ఎనీ బ్రిలియన్స్.
1: హిరణ్యమయుడు ఏమిటి తన హృదయమునందు అనేక విషయవాంఛనను చేర్చుకోవటం చేత ఈ హిరణ్యమయమైనటువంటి ఒక స్వరూపము మార్పు చెందుతూ ఉండాలి.
0: In fact, the human heart is golden because of sensual fleeting pleasures. It has undergone change.
1: కానీ ఈనాటి మానవుడు అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైనటువంటి ఈ లౌకిక వాంఛనైనటువంటి లోహములు చేర్చుకోవటం చేతనే మానవుని యొక్క స్వరూపమే నిరూపణ కాకుండా పోతుండాలి.
0: The very human nature, the form, the golden form, has undergone changes because of the metals which are like falsehood, the temporary, which are ephemeral, have been mixed over there.
1: ఈ అనేక లోహములు చేరినప్పుడు ఇది బంగార వెండి కాపర పిత్తళ అని చెప్పడానికి ఏ విధంగా సాధ్యం కాదో అదే విధంగానే మానవుని యందు విశేష సంబంధమైనటువంటి యొక్క లోహమును చేర్చినప్పుడు ఇతను మానవుడా లేక దయ్యమా లేక భూతమా లేక రాక్షస అనేటువంటిది ఏది కూడా నిర్ణయించలేకపోతున్నారు.
0: జస్ట్ యాజ్ వెన్ వీ మిక్స్ సో మెనీ మెటల్స్ దేర్ ఇన్ ద గోల్డ్ ఇట్ దేర్ కమ్స్ అ స్టేజ్ దట్ విల్ నాట్ బి ఏబుల్ టు డిసైడ్ వాట్ మెటల్ ఇట్ ఈస్ ఇస్ దట్ ద గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ బ్రాస్ ఆర్ కాపర్ లైక్లీ సేమ్ వే ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ గోల్డ్
1: కనుకనే పవిత్రమైనటువంటి ప్రేమ తత్వమైనటువంటిది ఈనాడు కనిపించటమే లేదు.
0: దట్ విల్ నాట్ బి ఏబుల్ టు సే వెదర్ వేర్ డెమన్ ఆర్ ఎనీ అదర్వైజ్ అదర్ క్రీచర్ దేర్ ఫోర్ దిస్ నో లవ్ ఎట్ ఆల్ టుడే ఇన్ మ్యాన్
1: ప్రేమ అనేటువంటి ఒక జీవితము రాక్షస జీవితమా లేక పిశాచి జీవితమా లేక దయ్యపు జీవితమా ఏమని జీవితం అని చెప్పాలో అర్థం కాకుండా పోతుండాలి.
0: హౌ ఆర్ యూ గోయింగ్ టు డిస్క్రైబ్ ద లైఫ్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్ ఈస్ దట్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్ ఆర్ ఎనీ అదర్ ఈవిల్ స్పిరిట్
1: రాక్షస గుణములు దేవతా గుణములు లేక దయ్యపు గుణములు పిశాచపు గుణములు అన్నీ చేరినప్పుడు ఇది మానవుడిని ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది.
0: When there are evil qualities there, like there are a demon and evil spirits, how do we decide that is a human?
1: Satya margame, nitya margame, prema margame, shanti margame, dharma margame, aneetvantide telikunda manavudu kevalamu daivam vale jeevisthunnadu, daivam vale kaakunda.
0: Man is leading the life of a demon, not aware of the path of truth. Not aware of the path of eternity, not aware of the path of love and righteousness.
1: ఈ దయ్యములనేటువంటిది కానీ భూతములనేటువంటిది కానీ జగత్తులో సృష్టింపబడలేదు.
0: In this world there are no creatures such as demons and the evil spirits.
1: కానీ మానవుడు తనకు తానే సృష్టించుకొనుచున్నాడు.
0: They are the creation of man all by himself.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: For this a small example.
1: పాండవులు అరణ్యవాసం చేసే సమయమునందు వారి యొక్క స్థితిగతులను గురించి వారి యోగక్షేమం గురించి తెలుసుకోవాలని కృష్ణుడు బయలుదేరాడు.
0: When Pandavas went through the period of exile to know their welfare and the conditions, Krishna visited them.
1: వారితో ఒక రాత్రి గడుపుతూ వచ్చాడు.
0: He spent one night with them in their company.
1: ఆనాడు పాండవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
0: What was the plight of Pandavas then?
1: అనేక రాక్షసుల చేత అనేక విధమైనటువంటి బాధలు పడుతూ వచ్చారు.
0: దే వెంట్ త్రూ బౌండ్లెస్ సఫరింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఈవిల్ స్పిరిట్స్ అండ్ ద డెమన్స్.
1: కానీ వీరి మధ్య ఒక స్త్రీ ద్రౌపది ఉంటున్నది.
0: హౌఎవర్ దేర్ ఇన్ దేర్ మిడ్స్ట్ ఇస్ ఎ వుమన్ బై నేమ్ ద్రౌపది.
1: ఈ పంచ పాండవులు కూడాను పాంచాలని రక్షించే నిమిత్తమై ప్రతి దినము కూడాను ఒక్కొక్క గంట వారు పారా చేసుకుంటూ వస్తున్నారు. ఇది వారి యొక్క డ్యూటీ.
0: The five Pandavas were taking care of Draupadi, in turns taking care of her one hour each.
1: Anadu Krishnudu Dharmadinto maatadutu Baba emti mana brothers em pan chestunnaru annaru.
0: Krishna asked Dharmaja, brother, now what is it that your brothers are doing now?
1: Appudu Nakuludu Sahadevudu Bhimudu vaari duties aipoyindi.
0: By the time Nakula, Sahadeva, Bhima completed their turn of work,
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గంట తామున్నటువంటి పర్ణశాలను చుట్టుతూ సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు.
0: Each one was doing security duty 1 hour each.
1: అప్పుడు కృష్ణుడు అడిగాడు, బావా నాకు కూడా నువ్వు ఈ డ్యూటీలో ఒక భాగం అందిస్తారా అన్నాడు.
0: కృష్ణ దెన్ ఆస్క్డ్ బ్రదర్ ఇన్ లా, వుడ్ యు ఆల్సో గివ్ మీ దిస్ డ్యూటీ ఆఫ్ సెక్యూరిటీ డ్యూటీ.
1: అప్పుడు కృష్ణుడిని ధర్మజుడు నవ్వుతూ, కృష్ణ ఈ తుచ్చమైనటువంటి ఒక వాంఛ నీకెందుకు పుట్టింది?
0: దెన్ ధర్మజ ఆస్క్ కృష్ణ, వాట్ ఈస్ దట్ యు హావ్ సచ్ ఎ లో డిజైర్?
1: సర్వలోకమును సంరక్షించేటువంటి నీవు ఈ పర్ణశాలను రక్షించడానికి ఒక సేవను కోరుతున్నావు.
0: In fact, you are the protector of the entire universe and the world. But you want this security service of taking care of the hermitage.
1: ఈ అడవి లోపల ఒక భయంకరమైనటువంటి ఒక దయ్యం ఉంటుంది.
0: Here in this forest lies a very cruel, wicked demon.
1: ప్రతి దినము కూడా నా సోదరులు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, నాతో మాట్లాడుతున్నాడు. అది మాతో ఫైట్ చేయడానికి, అనగా యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుండాలి.
0: There the demon, we watched, all of us saw that, is ready to attack any moment of time.
1: కనుక మీరు ఈ పనికి పోనక్కర్లేదు స్వామి అన్నారు.
0: స్వామి, యూ డోంట్ నీడ్ టు డూ దిస్ సెక్యూరిటీ డ్యూటీ.
1: మేము మానవులు, మాకు ఎట్టి కష్టములు నష్టములు జరిగినప్పటికీ మేము సవరించుకుంటాము, ఏదో ఒక విధంగా దానిని సంరక్షించుకుంటాము.
0: వీఆర్ హ్యూమన్స్ ఎనీవే. We are ready to resist and face all the problems, the suffering and the losses.
1: మీరు ఈ దయ్యం చేత బాధపడకుండా ఉండాలి. మమ్మల్ని యోగక్షేమాన్ని చూచే నిమిత్తమై ఇక్కడికి వచ్చారు, కాబట్టి ఈనాడు మీరు క్షేమంగా ఆనందంగా నిద్రించండి అని కోరుకున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ ప్రేయర్, స్వామి, we don't want you to suffer in the hands of the demon. In fact, you have come here to visit us and find out our welfare.
1: అప్పుడు కృష్ణుడు, ధర్మజ, ఇంతకాలమైనప్పటికీ నన్ను ఇంత మాత్రమే తెలుసుకున్నావు?
0: దెన్ కృష్ణ, ధర్మజ, ఇస్ దిస్ దట్ యు హావ్ నోన్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్?
1: ఒకవైపు నా లోక సంరక్షకుడు అంటున్నావు.
0: ఆన్ వన్ హ్యాండ్ యూ సే దట్ యూ ప్రొటెక్ట్ ద హోల్ వరల్డ్.
1: ఒకవైపున నన్ను నేను రక్షించుకోలేని అబలుడిగా భావిస్తున్నావు.
0: అనదర్ టైమ్ యూ ఆల్సో ఫీల్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అగెన్స్ట్ ది అటాక్ ఆఫ్ ద డెవిల్.
1: నా సత్యస్వరూపాన్ని ఇంత మాత్రమేనా నీవు తెలుసుకోవటము?
0: Is that your estimate of my form of truth?
1: ఆ దయ్యము నన్ను ఏం చేస్తుందో, ఏ విధమైన బాధలకు గురి చేస్తుందో అని నీవు భయపడుతున్నావు.
0: In fact, you are afraid of the situation that I would be put to suffering by this demon.
1: ఏ దయ్యము, ఏ భూతము, ఏ దయ్యము నన్ను ఏమాత్రము చేరదు, నన్ను ఏమాత్రము బాధ పెట్టవు.
0: No demon, no evil spirit can ever attack me and put me to suffering.
1: కనుక అందరూ చేసినట్టుగా నేను కూడా ఒక గంట ఈ పర్ణశాలను సంరక్షించడానికి డ్యూటీ తీసుకుంటానన్నాడు.
0: సో లైక్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్ ఐఎమ్ రెడీ టు డూ సెక్యూరిటీ సర్వీస్ 1 hour.
1: సరే, డ్యూటీ ఇచ్చారు. ఆ ఒక్క గంట కూడాను చుట్టూ తిరిగాడు, ఒక రాతిపైన కూర్చొని నవ్వుతూ ఉన్నాడు.
0: He accepted the security service given to him of taking care of the hermitage for an hour, sitting on a stone over there smiling.
1: ఇంకా అర్జున డ్యూటీ వచ్చింది.
0: Thereafter, it was Arjuna's turn.
1: Arjunudu bhayapadutu vellaadu.
0: Arjuna was afraid of the situation.
1: Ee dayam enni baadhalu pettindo emto, ee vidhanga kashtapadutunnado emo ani parigettukoni poyyadu Arjunudu.
0: Arjuna ran the long distance thinking that Krishna must be suffering a lot at the hands of the demon.
1: Taanu okati dalchin dayam okati telchunnattuga Arjunudu Dharmajudu ee vidhanga bhavinchinappudikini Krishnudiki ee baadhalu levu. Raati paina kurchoni chirunavvu navutu unnadu.
0: Though Arjuna has been feeling so, yes, Krishna was all the time ecstatic, sitting there smiling on that boulder there.
1: Arjunudu parigettukuni poyi paadavulu paina padivi, Swami, ee dayyamu mimmulni enta baadha pettindo ratri. Aamenu atamarchinara, kanukane meeru santoshistunnaru ani prashninchadu.
0: Arjuna fell at the feet of Krishna and said, you must have suffered a lot at the hands of this demon. Perhaps you must have killed it and therefore you are happy smiling.
1: అర్జున, నా సృష్టిలో దయ్యములు భూతములు అనేటువంటివి నేను సృష్టించలేదు.
0: అర్జున, ఐ హావ్ నాట్ క్రియేటెడ్ డెమన్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ దిస్ క్రియేషన్.
1: నేను దయ్యములు ఈ యొక్క అడవిలో ఏ విధంగా ప్రవేశిస్తాయి?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ డెమన్స్ టు స్టెప్ ఇన్ టు దిస్ ఫారెస్ట్?
1: అది దయ్యమే కాదు,
0: ఇట్స్ నో డెమన్ ఎట్ ఆల్.
1: మీ ఎందున్నటువంటి ఒక ద్వేషము, అసూయ, చెడ్డ గుణములే ఈ దయ్య స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
0: In fact, the hatred and the jealousy within you are the very demons within your heart. Your anger has manifested in the form of the demon. And the anger is rising more and more as you think of it. As your anger is strengthened moment to moment, the anger is also gaining strength. So there is no devil as such in your anger. All the wickedness, wicked behavior, the cruel thoughts are the very demons and the evil spirits within man.
1: కనుక ఈనాటి మానవుడు దయ్యములు భూతములు అనేటువంటి బాధిస్తున్నాయని భావించుకోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఫర్ ద మ్యాన్ టుడే టు థింక్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ ద డెవిల్.
1: ఇవన్నీ కూడా మానవుని యందు ఉన్నటువంటి దుర్గుణములు, క్రోధములు, ఈ అసూయనే తనకు దయ్యములుగా రూపొంది తనను భక్షిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ యాంగర్ అండ్ ద జెలసీ పుట్టింగ్ మ్యాన్ కైండ్ టు సఫరింగ్.
1: ఈ ద్వేషములు అసూయలు పెరిగే కొలది కూడాను ఆ దయ్యపు యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు పెంచుకుంటూ ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ది డెవిల్ ద డెమన్ ఇస్ గెయినింగ్ స్ట్రెంగ్త్ బికాజ్ ఆఫ్ ది హేట్రెడ్ అండ్ ద జెలసీ. ఇవన్నీ
1: కూడాను ఇమాజినేషన్ సైకలాజికల్ గా వచ్చేటువంటి యొక్క స్వరూపములే ఇవన్నీ.
0: ఆల్ దిస్ ఇస్ సింప్లీ సైకలాజికల్ ద మెంటల్ ఇమాజినేషన్.
1: లోకంలో జన్మించినటువంటి యొక్క మానవులకు బాధించేటువంటి యొక్క రాక్షసులుగా ఉన్నారు కానీ దయ్యములుగా ఎక్కడా కనిపించడానికి వీలు లేదు.
0: In fact, it's only man who will put another man to suffering. There's no demon as such.
1: నా సృష్టి అంటే ఈ దయ్యములు లేవు, భూతములు లేవు.
0: There are no evil spirits and the demons in this creation.
1: ఇవి మీ భావములు సృష్టించుకున్నటువంటి స్వరూపములే అన్నాడు కృష్ణుడు.
0: They are only of your mental makeup that have manifested this way.
1: ఆ యొక్క మాటల చేత అర్జునుడు చక్కగా ధైర్యం తెచ్చుకొని సత్యాన్ని గుర్తించుకొని ఎక్కడ చూసినా కానీ ఏ దయ్యము కనిపించలేదు.
0: By these words, Arjuna picked up courage, understood the truth behind it, and he was not afraid
1: anymore. This
0: devil's
1: Krishna,
0: I have understood these are the reflections of man.
1: You have come
0: to this forest in the pretext to visit us, to teach us the principles.
1: Dhanyulam ani padala pai pai namaskarinchukoni Krishna tho koodi tirigi tellavaretappatiki parnasala cherukunnaru.
0: They were highly grateful for Krishna's visit, fell at his feet and expressed their thanks and gratitude to Krishna.
1: ఈ నాటి మానవుని యందు ఉన్నటువంటి దుర్గుణములే మనకు అనేక రకములైన రాక్షసులుగా కూడా రూపొందుతూ ఉన్నాయి.
0: And the evil qualities in man are the demons.
1: మంచి చెడ్డలు మానవుని యొక్క గుణములే తప్ప మరొకరివి కాదు.
0: Good and bad depends upon our own qualities.
1: ఇదే ఒక సమయమునందు బుద్ధుడు సన్యాసమును ధరించి అరణ్యంలో సంచరిస్తూ వచ్చాడు.
0: బుద్ధ వాస్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ యాజ్ అ రెనన్షియంట్.
1: అతను చక్కని యవ్వనుడు.
0: హి వాస్ యంగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం.
1: తేజస్సు ఉట్టి పడుతుంటుండాలి.
0: హి ఇస్ ఫుల్ ఆఫ్ రేడియన్స్, బ్రిలియన్స్.
1: చాలా అందమైనటువంటి తేజస్సుగా ఉంటుండాలి.
0: హి వాస్ వెరీ హ్యాండ్సమ్ విత్ ఆరా అరౌండ్ హిమ్.
1: అలాంటి స్వరూపాన్ని చూచి అనేక మంది ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: సీయింగ్ దట్ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ బ్రిలియన్స్ ఆఫ్ బుద్ధ, మెనీ వర్ సర్ప్రైజ్డ్.
1: యువకుడు చక్కని రూపం గలవాడు, రాజకుమారునిగా కనిపించుతున్నటువంటి వాడు, ఇతను ఈ సన్యాస వస్త్రము ధరించడం లోపల ఉన్నటువంటి రహస్యమేమిటి అని అనుకునేటువంటి వారు.
0: దే వర్ థింకింగ్ విదిన్ దెమ్సెల్వ్స్ వాట్ మేడ్ బుద్ధ వేర్ ది ఆకర్ రోప్స్ అండ్ ది లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ రెనన్షియంట్ బీయింగ్ ఎ ప్రిన్స్ అండ్ సో హ్యాండ్సమ్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
1: ఆ సమయం లోపల ఎవరికి వారే తమకు తాము సమాధానం చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: However, each one was trying to find an answer to one's own self.
1: ఒకనాడు బుద్ధుడు ఒక పట్టణంలో ప్రవేశించాడు.
0: One day, Buddha stepped to a town there.
1: మార్గంలో నడుస్తూ పోయినప్పుడు అతని తేజస్సు అంతా కూడాను ఒక పెద్దగా కాంతిగా కనిపిస్తూ వచ్చాడు.
0: On his way, while he was passing through that path, they could find the aura, the brilliance around.
1: అంబశాలి అనేటువంటి ఒక స్త్రీ ఆ రూపాన్ని చూచింది.
0: One woman by Ambashali saw that form.
1: ఆమె భరించుకోలేక ఎదురునకు వెళ్లి, అయ్యా మీరెవరో రాజకుమారుడిగా కనిపిస్తున్నారు.
0: She could not bear that light there, the effulgence, and said, you seem to be very noble one, the great.
1: మహాప్రకాశవంతుడిగా నీవు కనిపిస్తున్నావు.
0: You are the one of light and effulgence.
1: ఇలాంటి ప్రకాశవంతుడు ఇలాంటి యవ్వనుడు రాజకుమారుడు అయినటువంటి నీవు ఈ సన్యాసం ధరించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అన్నారు.
0: What is the secret behind this, that you have worn this ochre robes, being a prince at an engage?
1: Amma, nenu moodu rahasyalu telusukovalani ee sanyasanni dharinchanu annadu.
0: And he said, I have accepted this state of celibacy, renunciation, to find three important secrets.
1: Inta andanandamuga undinatundi naa swaroopamu vaardhakyamu ponduteku lopala unnatundi kaaranam emti, idi vaardhakyanni ee vidhanga pondutu undadi danni telusukovalani nenu dharinchanu annadu.
0: I want to know how one would attain old age, losing the handsomeness earlier.
1: Inta andamainatundi dehamu rogamulaku guri kavatamu neeku kaaranam emiti ani rendova rahasyam telusukovalani.
0: I want to know the second reason why man suffers because of some sickness, having been so strong now.
1: Inta pushtiganu santushtiganu undinatundi manavudu maraninchadaniki unnatundi kaaranam emiti ani telusukovalani annanu.
0: He wants to know the secret of death, being so strong, so handsome, powerful today.
1: Rogamunaku maranamunaku edi kaaranamo nenu gurtinchalani sanyasanni dharinchanu annadu.
0: I have accepted this state of renunciation to know the secrets behind the old age, afflictions and death.
1: Ee satyanni gurtinchinatvanti aa yokka vyakti anaga stree anjasali.
0: That woman who has understood this truth,
1: appudu స్వామి ఇలాంటి మహనీయులు ఎంత సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారో తమ జీవితాన్ని కూడా దీనికి దారబోసి సత్యాన్ని గురించి విచారణ చేస్తున్నారు. సత్యాన్వేషకులైనటువంటి మీరు మా ఇంటికి ఈనాడు భోజనానికి రావాలి అని.
0: స్వామి, యు హావ్ బీన్ ఎ ట్రూ సీకర్ ఆఫ్ ట్రూత్, యు హావ్ స్పెంట్ ఆల్ యువర్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్ ఎక్స్పీరియన్స్. I want you to visit us at home.
1: కొన్ని క్షణముల లోపల గ్రామం అంతా తెలిసిపోయింది.
0: The news has spread all the way, all around the village.
1: గ్రామ ప్రజలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ యొక్క బుద్ధుని చేరి, స్వామి మీకు తెలుసునో తెలియదో, లేక మీరు విచారించారో లేదో తెలియకుండా ఈ ఇంటికి మీరు భోజనానికి పోతున్నారు.
0: All villagers gathered there and said, Swami, whether you know or not, whether you know it or not, but still you have accepted her invitation to visit.
1: Lek manchi chetalu rendintinu samatvanga gurtinchinatvanti maha purushulu meeru.
0: In fact, you are a noble soul who has got that feeling of equanimity.
1: Kaani maa gramamlo ee mantha chedda manishi marokaru leru.
0: Here in our village she is the worst woman. There is no comparison to her.
1: Ilanti chedda manishi intiki meeru bhojanani povatamu meeku gauravam kaadu maaku gauravam kaadu ani.
0: It's not respectful on your part to visit her. Or for us, for
1: అనేక మంది ఒకరి తర్వాత ఒకరు పెద్దలు చిన్నలు పురుషులు స్త్రీలు వృద్ధులు అందరు కూడా వచ్చి ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది విలేజెస్ దే వెంట్ ఆన్ కంప్లైనింగ్ ఇన్ ది సేమ్ వే, ది యంగ్ ఓల్డ్.
1: ఈ కంప్లైంట్స్ అంతా వింటూ బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు.
0: బుద్ధ వాజ్ లిసనింగ్ టు ఆల్ దీస్ కంప్లైంట్స్, క్లోజ్ హిస్ ఐస్, స్మైలింగ్ ఆల్ అలాంగ్.
1: తెరిచి
0: ఓపెన్ హిస్ ఐస్.
1: ప్రజలారా, మీ యొక్క కంప్లైంట్స్ అంతా అయిపోయిందా అని అడిగాడు.
0: ఓ పీపుల్, ఈజ్ యువర్ స్టఫ్ ఎగ్జాస్టెడ్ నౌ?
1: అయ్యో, చెప్పాలంటే కొన్ని నెలలు కావాలి, ఇంకా ఉన్నాయని చెప్తూ వచ్చారు.
0: విలేజర్ సెడ్, వీ నీడ్ మంత్స్ అండ్ మంత్స్ మోర్ ఆఫ్ టైమ్ టు బ్రింగ్ ఫోర్ ఆల్ దిస్ కంప్లైంట్స్.
1: చెడ్డదని మీరు విశ్వసిస్తున్నారు.
0: అండ్ యూ థింక్ దట్ షీఈ్ వెరీ బ్యాడ్.
1: ఈ గ్రామం పెద్ద ఎవరు అని అడిగాడు.
0: హీ ఆస్క్డ్ హూ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ విలేజ్.
1: ఒకరిని తీసుకొచ్చారు.
0: One person was brought there.
1: Atani daggariki pilchi buddhudu atani kudichey pattukunnadu.
0: He wanted him to come near him and he caught hold of his right hand.
1: Ayya pedda manishi, ime cheddadani meeru kudunu angikristunnara ani prashne chesadu.
0: He said, you are the head of this village, do you also accept that she is a bad woman?
1: Oka thuri kaadu 1000 thuru cheddadi ani nenu cheppagalanu annadu.
0: Head of the village said, not once, 1000 times I would say that she is really a bad woman. Meeru inti
1: bhojanaliki pokoodadu annadu.
0: It's not proper on your part to go there for dining.
1: అప్పుడు ఒక చేయి పట్టుకున్నాయి. నాయన, నాకు ఒక సందేహం ఉంటుండాలి.
0: Then Buddha said, I have got one doubt.
1: నీవు తాళం కొట్టమని చెప్పాడు.
0: He wanted him to clap.
1: అప్పుడు చెప్పాడు ఆ పెద్ద మనిషి, ఒక చేయి మీ చేతిలో ఉంటుండాలి, ఒక చెయ్యి ఉంటుండాలి, నేను దీంతో తాళం ఎట్ట కొట్టేది అన్నాడు.
0: Then he said, one hand you caught hold of it, I am left with only one hand, how can I clap now?
1: ఒక హ్యాండ్ ఉంది కదా, ఒక చెయ్యి ఉంది కదా, దాంతో నీవు తాళం కొట్టు.
0: Yes, you have got one, you are left with one hand now, come on, clap.
1: అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒక చేతితో తాళం కొట్టడానికి సాధ్యం కాదు అన్నాడు.
0: అండ్ దట్ ఎల్డర్లీ పర్సన్ సెడ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు క్లాప్ విత్ వన్ హ్యాండ్.
1: అయ్యా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ ఒక్కతే చెడ్డది కావడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: దెన్ హి సెడ్ లైక్ వైజ్ ది సింగిల్ ఉమెన్ కాంట్ బి బ్యాడ్.
1: అనేక మంది మీ గ్రామంలో చెడ్డమైన మగవారు ఉండటం చేతని ఈమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
0: బికాస్ దర్ మెనీ మెనీ బ్యాడ్ మెన్ ఇన్ దిస్ విలేజ్ షీ ఆల్సో హాస్ బికమ్ బ్యాడ్ న్యాచురలీ.
1: మీరెవరూ మంచివారుగా ఉంటుంటే చెడ్డవారు కాకుండా ఉంటే ఈమె కూడా చెడ్డది కావడానికి అవకాశం లేదు.
0: ఇఫ్ ఆల్ ఆఫ్ యు ఆర్ గుడ్ యాక్చువల్లీ స్పీకింగ్ షీ వుంట్ హావ్ టర్న్డ్ బ్యాడ్.
1: కనుక మీరందరూ చెడ్డవారు.
0: Therefore, you are all bad.
1: మీ ధనం కోసము, మీ యొక్క సహాయం కోసమని, మీ బలం కోసమని ఈమె చెడ్డదిగా మారిపోయింది.
0: Because of your money, she wanted some support. Therefore,
1: మీ ధనమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
0: It's only your money that made her mad.
1: మీ బలమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
0: It's only your strength that made her mad.
1: కనుక ఈమెను చెడ్డదిగా మార్చింది మీరేను అన్నారు.
0: Therefore, you made her mad.
1: చెప్పి తర్వాత ఇందులో ఎవరైనా చెడ్డవారు లేనటువంటి వారి పేరు ఎవరైనా చెప్పండి, నేను వారింటికి భోజనానికి వస్తానన్నాడు.
0: Then here in this congregation group, if there is any man who is perfect, I am prepared to visit your house.
1: ఎవరు రాలేదు.
0: Nobody came forward.
1: ఇంతమంది చెడ్డవారి లోపల ఈమె ఒకదాని మాత్రం చెడ్డదని భావించుకోవటం ఎంత పొరపాటు.
0: There are so many bad people all around. How do you declare that she alone is bad?
1: మీరు మగవారులై సత్యాన్ని గుర్తించుకోలేక ఎవరో అవనులని వారిని అనంతగా మీరు నిందిస్తున్నారు.
0: You are all men of strength. But you blame that woman, a weak person.
1: ఒకే స్త్రీ ఉంటుంది ఆమె చెడ్డది కావడానికి అవకాశం లేదు.
0: Being all alone, she can't be bad herself.
1: మీరందరూ చెడ్డవారితో చేయటం చేతనే ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
0: Since you are all bad, she too became bad.
1: మీ కంపెనీ యొక్క బలం చేతనే ఆమె చెడ్డదైపోయింది.
0: It is the strength of the bad company that made her bad.
1: Tell me your company, I shall tell you what you are. నీవెవరో నీవు చెప్పగలవు.
0: That's what is meant by tell me your company, I shall tell you what you are.
1: మీ చెడ్డ కంపెనీతో చేరటం చేత ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది. కానీ మీరే మొట్టమొదటి చెడ్డవారు.
0: బికాస్ షీఈస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ షీ బికేమ్ బ్యాడ్. ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బ్యాడ్ టు బిగిన్ విత్.
1: సత్యాన్ని గుర్తించినటువంటి ప్రజలందరూ కూడాను బుద్ధిని పాదములపైన పడి క్షమించి అప్పుడు ఆమె ఇంటికి వారు కూడాను భోజనానికి వెళ్లారు.
0: All villagers fell at the feet of Lord Buddha, sought his pardon. They too joined him and visited the residence of the
1: lady. ఆమె తన దోషాన్ని గుర్తించుకొని ఈ చెడ్డవారి వల్ల నేను చెడ్డదైపోయినాను కదా అని ఈ యొక్క బుద్ధుని యొక్క బోధ చేత ఆమె సన్యాసం స్వీకరించింది.
0: The lady also could realize her mistake that she turned bad because of the bad company, and since then she has become a renunciant.
1: పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భావాల లోపల తన జీవితాన్ని సార్థకంగా ఆవించుకుంది.
0: And she worked for her liberation, redemption of her life, entertaining sacred feelings and sentiments and
1: కనుకనే మానవుని యొక్క మంచి చేతలంతా కూడాను కేవలము ఒకరి చేత వచ్చిందని కానీ మరొక చేత పోయిందని కానీ మనం భావించడం మంచిది కాదు.
0: సో వీ షుడ్ నాట్ డిసైడ్ వన్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్.
1: ఎవరు చెడ్డ ఎవరు మంచి,
0: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
1: మొట్టమొదటి నీ యందు ఉన్నటువంటి యొక్క చెడ్డని నీవు తీసి పారవేయి.
0: ఫస్ట్ గివ్ అప్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ ఇన్ యూ.
1: నీవు మంచి వారితో స్నేహం చేయి.
0: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గుడ్.
1: నీలో కావలసిన చెడ్డనంతా ఉంచుకుని పరులను చెడ్డవారు చెడ్డవారిని భావించుకోవటము దూషించటము ఇది మహాపాపము.
0: విత్ ఆల్ ది ఈవిల్ విత్ ఇన్ యూ, హౌ డూ యూ బ్లేమ్ అదర్స్ అండ్ కండెమ్ దెమ్ యాస్ బ్యాడ్.
1: ఈనాటి ప్రపంచమంతా కూడా ఇదే స్థితిలో ఉంటుంది.
0: దిస్ ఈస్ ద ట్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ టుడే.
1: తమలో ఉన్నటువంటి దోషములు కొండలు కొండలుగా ఉంటున్నప్పటికీ బయట ఉన్నటువంటి అనుసుమాత్రమైన దోషాన్ని గురించి అనేకంగా దూషిస్తూ ఉంటారు.
0: Man has forgotten the mistakes of the size of a mountain, whereas he is prepared to find out the mistakes of an atom in others.
1: Jesus kuda oktu cheppadu.
0: This is what Jesus said at one time.
1: Tana kantilo gaadidi pudi porlaartunte kuda kanipinchatam ledita.
0: Though there is a donkey simply there in his eyes, he is moving about.
1: Nalusun chusi chaala bayapadutunnadu.
0: But he is able to point to the mole in the eye of others.
1: తన ఎందున్నటువంటి దోషములు తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ మిస్టేక్.
1: ఎందున్నటువంటి లేని దోషాలు కూడా వెతకడానికి సహస్ర నేత్రములతో చూస్తానికి ప్రయత్నిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ హాస్ థౌసండ్ ఐస్ టు సర్చ్ ఫర్ ద మిస్టేక్స్ ఇన్ అదర్ పర్సన్ విచ్ ఆర్ నాట్ దేర్.
1: ఈ మానవత్వంలో చేరినటువంటి యొక్క మాలిన్యము.
0: దిస్ ఇస్ ఆల్ ద పొల్యూషన్ టుడే.
1: పవిత్రమైన దివ్యమైనటువంటి యొక్క బంగారు వంటి హృదయం లోపల ఈ అపవిత్రమైనటువంటి భావాలు చేర్చుకోవటం చేతనే ఈ మాలిన్యమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఇస్ గోల్డెన్. Because of this polluted metals over there, it has lost its pristine glory. In this world today, each one is accusing. Each one is criticizing
1: other.
0: In fact, man has 1,000 eyes to search for the mistakes in other person which are not there.

0: దూషించుకోవటమే.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: ఒకరినొకరు విమర్శించుకోవటమే,
1: ఈచ్ వన్ ఇస్ క్రిటిసైజింగ్,
0: తప్పును ఒకరు కనిపెట్టడమే,
1: ఈచ్ వన్ ఇస్ పాయింటింగ్ అవుట్ అదర్స్ మిస్టేక్స్.
0: తప్పునే వెతుకుతూ పోతున్నారు, కానీ మంచిని వెతికేటువంటి మానవుడు ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ప్రిపేర్డ్ టు ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్ ఇన్ అదర్స్ and we are not able to find the merits in others.
0: Manchini vetikeetunti manavude nijamainatundi manavudu.
1: In fact, you are a true human if you find the merit in others.
0: Prema pantanu pandinchukunu vaade vaade Christundu.
1: Therefore is a true Christian if he grows and cultivates the harvest of love in the field of his heart.
0: Christian ante vaadu ideal Christian ga tayaru kavali.
1: Therefore, a Christian should be an ideal Christian.
0: Anaga appudu tana yokka hrudayamlo prema pantanu pandinchukovali.
1: And then you find the harvest, the crop of love.
0: Athane nijamainatuvanti Christundu.
1: And he is a true Christian in the spirit.
0: Inka sikkulanaga evaru anukunnaru?
1: Then who are sikkulu?
0: Turban kattukoni gattil pettukoni idiga chesukunnatuvanti vaadu kaadu.
1: Not the one wearing the turban and having the sword.
0: Tana hrudayamandu prema pantanu pandinchukunnappude
1: he is a true Sikh if he has got this crop in the yield of love in the field of his heart.
0: కనుక సరైనటువంటి సిక్కు ఎవరంటే ప్రేమతో మయమైనటువంటి వాడే.
1: So a true Sikh is full of love.
0: ప్రేమ స్వరూపుడిగా అయినటువంటి వాడే సిక్కు.
1: Sikh is the very embodiment of love.
0: పరులను చంపటము, పరుల పోవటము, పరులను బాధించడము కాదు సిక్కుల యొక్క లక్షణం.
1: It's not the quality of a true Sikh killing the other man and putting the other one to suffer. హిందువులు
0: ఎవరని?
1: Then who are Hindus then?
0: ఆ హిందూ కుడు అతనే.
1: And he is a very Hindu himself.
0: హృదయమందు ప్రేమ పంటను పండించుకుని వాడే హైందవుడు.
1: He is a true Hindu if he cultivates this crop of love.
0: కానీ ఆ ప్రేమ పంట ఎక్కడా లేదు.
1: That crop is not found.
0: ప్రేమ విత్తనాలు కూడా నాటటం లేదు.
1: In fact, he is not sowing the seeds of love.
0: పండుతుంది.
1: How do you spread the crop?
0: ఇలాంటి ప్రేమ లేనటువంటి మానవుడు హిందూ అని చెప్పడానికి ఎట్లా సాధ్యమవుతుంది?
1: How do you call him a Hindu if he has no love in him?
0: నేను అప్పుడే చెప్పాను. హెచ్ అనగా హ్యూమానిటీ.
1: హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యుమానిటీ.
0: అదే మానవత్వము.
1: దాట్ ఈస్ హ్యుమానిటీ.
0: ఐ ఇండివిజువాలిటీ.
1: ఐ ఇండివిజువాలిటీ.
0: ఎన్ నేషనాలిటీ.
1: ఎన్ నేషనాలిటీ.
0: డి డివినిటీ.
1: డి డివినిటీ.
0: యూ యూనిటీ.
1: యూ యూనిటీ.
0: ఈ ఐదు యొక్క లక్షణములు ఉండేటువంటి వాడే హిందువు.
1: ద వన్ విత్ దీస్ ఫైవ్ క్వాలిటీస్ ఈజ్ ఎ ట్రూ హిందూ.
0: ఈ ఐదు లక్షణములు మన ఎందుకు కనిపించటమే లేదు.
1: These five qualities are not found in us.
0: ఇలాంటి అప్పుడు మనం హిందూ అని ఎత్తి చెప్పుకోగలం.
1: Then how can we call ourselves Hindu?
0: ఇవన్నింటి ఎందుకును అంతర్వాహినిగా ప్రవహించేటువంటిదే ప్రేమ.
1: In fact, it's the love which runs as an undercurrent.
0: కనుక ఇట్టి ప్రేమ తత్వమే మానవుని ఎందు పండించుకోకుండా నేను హిందూ హిందూ అనుకుంటే ఎట్టి హిందూకు అర్థం?
1: Without the spirit of love, how can you call yourself a Hindu?
0: కనుకనే హిందూ అనేటువంటి వాడు కూడాను ప్రేమతో మయమైనటువంటి వాడే.
1: So a true Hindu should be the embodiment of love.
0: ఇంకా ముస్లిం.
1: Then Muslim.
0: ఈ ముస్లిం కూడా ప్రేమ పంటను పండించుకునేటువంటి వాడే.
1: Muslim also is the recipient of love.
0: ముస్లిం.
1: Muslim.
0: వీరిని దీనికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
1: It has another meaning.
0: వాడు అల్లా అని పిలుస్తాడు.
1: And he calls God as Allah.
0: అల్లా అనగా ఏంటి? దేవుడు అనే అర్థము.
1: Allah means God.
0: Great.
1: Great.
0: అనగా గొప్పవాడు అని. అల్లాహో అక్బర్. అక్బర్ అనగా పెద్దవాడు, గొప్పవాడు.
1: అల్లాహో అక్బర్, గాడ్ ద గ్రేట్.
0: గొప్పవాడు.
1: గ్రేటెస్ట్.
0: ఎవడు? భగవంతుడు.
1: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: భగవంతుడు గొప్పవాడే.
1: గాడ్ ఇస్ గ్రేట్.
0: ఇస్లాం అనగా ఏమిటి?
1: వాట్స్ మీనింగ్ ఆఫ్ ఇస్లాం?
0: శాంతంగా జీవితాన్ని గడిపేటువంటి వాడే ఇస్లాం.
1: Islam wants everyone to lead the life of peace.
0: ఈ శాంతం ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: When do you remain in peace?
0: ప్రేమతో హృదయం నిండినప్పుడే శాంతం మనలో ఆవిర్భవిస్తుంది.
1: When the heart is full of love, you will be peaceful.
0: కనుకనే ప్రేమనే లేకుండా శాంతి అనేటువంటి మనకు లభ్యం కాదు.
1: Without love, you cannot be peaceful.
0: కనుక ప్రతి జాతి యందు, ప్రతి మతం యందు, ప్రతి వ్యక్తి యందు కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలి.
1: Therefore, in every person of any religion, of any caste, of any creed, there should be love.
0: ప్రేమనే శివం అన్నారు.
1: This love is శివం.
0: అదే మంగళం.
1: That is auspicious.
0: ప్రేమ ఎప్పుడు కూడా ఎవరిని బాధించదు.
1: Love will never hurt anyone.
0: కనుక నేను బాధించినటువంటిదే మంగళకరమైనటువంటిది.
1: That which doesn't hurt is auspicious.
0: అది ఏ శివత్వము అని.
1: That is శివత్వం.
0: ఆ ప్రేమ లేకపోతే వీడు శవస్వరూపుడే.
1: Without love, he is Shiva, the corpse.
0: Prema undinappude vidu Shiva swarupudu.
1: The one with love is Shiva swarupa.
0: Kanukane Shiva ratri.
1: Shiva ratri.
0: Ratri anaga emti?
1: What do you mean by ratri?
0: Chikattu kudinatundi danni ratri antaru.

0: That which is dark is night.
1: Chandrama manaso jata chaksho suryo ajayata. Vedam nandu kuda dinni bodhinchindi.
0: Veda teaches that the moon is the presiding deity of mind.
1: Chandrudanaga manasvarupudu.
0: Moon is the presiding deity of the
1: kavati manas aneetvanti ee vidhanga untundali.
0: Mind, in what form should it be?
1: Pavitramaina premamayanga undali.
0: Mind should be full of sacred love.
1: Gunde yandu prema pandinchukonuchunna vaade hinduvu.
0: He is a Hindu if he has got this crop of love in the field of his heart.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని ఈనాడు మానవుడు పూర్తి విస్మరించాడు.
0: This principle of love is forgotten by man today totally.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: ఇంకా కొన్ని విషయాలు మీరు చక్కగా గుర్తించాలి పిల్లలు.
0: The students will have to recognize certain other
1: aspects. ఏదో వేదాంతములని మనకు అర్థం కాని వేదాంతములంతా కూడాను మనం తీసుకుని వేదాంతాలంతా విని కట్టగలిపిన కన్ఫ్యూజన్ అనగా తబ్బిబ్బైపోయి ఒక్కదాన్ని కూడా ఆచరించడానికి వీలు కానటువంటి పరిస్థితిలో మనం పడిపోతున్నాం.
0: Today we listen to Vedanta, so many of the aspects, that we are left with total confusion. In the earlier days, yajnas and yagas, sacred rituals were
1: conducted.
0: There was sacrifice, the tradition of sacrifice at the time of these rituals. Some goat.
1: తెలివితేటలు లేనటువంటి యొక్క ఒక గొర్రెని,
0: ఆర్ సమ్ షీప్,
1: అజ్ఞానంతో కూడినటువంటి ఒక పశువును,
0: ఆర్ సమ్ కౌ,
1: దీన్ని బలి ఇవ్వటము ఆనాటి వాడుకగా తీసుకున్నారు.
0: దే వర్ సాక్రిఫైస్ ఇన్ దోస్ టైమ్స్ అట్ ది టైమ్ ఆఫ్ ది సేక్రెడ్ రిచువల్స్.
1: మహనీయుడు ఆ దారిని వస్తున్నాడు.
0: ఎ నోబుల్ సోల్ వాస్ పాసింగ్ బై.
1: నాయన, ఎందుకు ఈ యొక్క జీవులంతా కూడా ఇంత ప్రొసెషన్ గా తీసుకెళ్తున్నారు?
0: దెన్ హి ఆస్క్డ్, వై ఆర్ యు టేకింగ్ ఆల్ దిస్ అనిమల్స్ ఇన్ ప్రొసెషన్? They were all decorated.
1: Chakkaga banditho teesukoni pothunnaru.
0: They were all taken in a processional band.
1: Inta goppaga tanamu deeniki istunnaru.
0: You are sacrificing them.
1: Kaani deeni kosam istunnaru.
0: What for?
1: Ante deeni poi maa devuniki bali ivvadaniki pothunnam anna.
0: They said, we want to offer these innocent animals a sacred offering.
1: Ee bali valla meeku vachetundi phaltam emtundi ani anna.
0: What is the result? What's the purpose behind it?
1: Ayya mahaniya, దీనిని మేము భగవంతుడికి బలి ఇచ్చినప్పుడు ఇది మోక్షాన్ని పొందుతుంది అన్నారు.
0: ఓ నోబుల్ మ్యాన్, అండర్స్టాండ్, వెన్ వన్స్ ఐ కిల్ దిస్ కౌ, అండర్స్టాండ్, ఇట్ విల్ గో టు ద హెవెన్.
1: ఓహో, చాలా గొప్ప స్థానమే చెందిపోతుండాలి.
0: సో ది కౌ ఇస్ గోయింగ్ టు వెరీ ఎగ్జాల్టెడ్ ప్లేస్.
1: ఈ యొక్క మేక స్వరూపాన్ని పొందినటువంటిది మోక్షాన్ని పొందాలంటే ఎంత అదృష్టము.
0: ఇట్స్ రియలీ గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ద గోట్ టు గో టు ది హెవెన్.
1: అయ్యా, యజమానుడా, నీ తల్లి మోక్షాన్ని కోరుతా ఉంది, నీ తండ్రి మోక్షాన్ని కోరుతున్నాడు, నీ భార్య మోక్షాన్ని కోరుతున్నది, నీ కుమారుడు మోక్షాన్ని పొందుతున్నాడు, కాబట్టి వీళ్ళందరినీ మొట్టమొదటి బలి ఇవ్వకూడదా?
0: Then this nobleman said, your father wants liberation, your mother wants liberation, so also your wife and your son, why don't you kill them, sacrifice them?
1: కోరేటువంటి తల్లిదండ్రులకు మోక్షాన్ని అందించు, కోరినటువంటి అమాయకులైనటువంటి ఈ మేక గోరికి ఎందుకు నీ మోక్షాన్ని?
0: And in fact your parents wish that sort of liberation, not the sheep.
1: నీకు నిజంగా మోక్షమే లభిస్తుంది అనేటువంటి నమ్మకమే ఉంటుంటే నీ తల్లిదండ్రులు ఎందుకు నీకు మోక్షాన్ని అందించకూడదు?
0: And in fact by this act of sacrifice, if you think that this liberation is guaranteed, why not you sacrifice your parents?
1: అదే విధంగా ఈ నాడు జరుగుతూ ఉంటుందాది.
0: Such a thing is happening today.
1: అనేక మంది పూజలు చేస్తే, భజన చేస్తే, సేవలు చేస్తే ఈ పవిత్రమైన స్థితి మనకు లభిస్తుందని.
0: Many people think that they will attain liberation by worshipping.
1: నిజంగా ఆ పవిత్రమైన స్థితియే మీకు లభించినట్టయితే మీరు ఎందుకు చేయకూడదు సేవలు?
0: And if you think that you will reach that exalted place, why don't you do that? Why don't you do some acts of charity?
1: మీరు ఎందుకు చేయకూడదు యజ్ఞయాగాది కర్తవులు?
0: Why don't you do these sacred rituals?
1: కానీ చెప్పుట సులభంబు చేయుట కష్టంబు, తాతకైన వాడి దాతకైనా అని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఈజీ టు సే బట్ సో డిఫికల్ట్ టు డూ ఇట్ ఎయిదర్ టు బ్రహ్మ ఆర్ హిస్ గ్రాండ్ ఫాదర్.
1: కనుకనే మనం ఈనాడు చెప్పటం చాలా సులభం.
0: సో ఇట్స్ సో సింపుల్ టు సే టుడే.
1: మోహక్షయమే మోక్షము.
0: The detachment,
1: moha. ఈ మోహం చేతనే మనం ఇన్ని బాధలకు గురి అవుతున్నాము.
0: దిస్ మోహా, ది అటాచ్మెంట్ ఈస్ ద కాజ్ ఫర్ సఫరింగ్.
1: కనుక మొట్టమొదటి మోహాన్ని నీవు నిర్మూలం గావించుకో.
0: Therefore we should give up this moha or attachment.
1: ఈ మోహమే అటాచ్మెంట్.
0: This is attachment.
1: ఈ అటాచ్మెంట్ చేతనే నీకు అనేక విధమైన బాధలు సంభవిస్తున్నాయి.
0: We are put to misery because of this attachment.
1: నిన్నటి దినం ఏదో ఒక గృహం అమ్మాయి.
0: Yesterday was a girl.
1: నీవు ఏదో ఒక గృహం అబ్బాయి.
0: And you are a boy staying elsewhere.
1: కానీ ఆ యొక్క అమ్మాయికి అబ్బాయికి ఎట్టి సంబంధము లేదు.
0: There was no relationship between the two.
1: ఆ అమ్మాయికి హై టెంపరేచర్ వచ్చినా కానీ లేక భరించలేనటువంటి బాధ కలిగినప్పటికీ నీవేమీ బాధపడవు.
0: When that girl was running high temperature or passing through excruciating pain, you are not bothered.
1: వివాహం జరిగింది మీ ఇద్దరికి.
0: Yes, but you got in unison in wedlock.
1: ఆ వివాహం జరిగిన తక్షణమే
0: after that
1: అమ్మాయికి ఏదో 99 టెంపరేచర్ వచ్చిందంటే అబ్బాయి ఆఫీసుకి పోడు.
0: When the girl runs the temperature of 99, the boy is not prepared to attend his office.
1: ఇంత బాధపడటానికి కారణం ఏమిటి? ఈ అటాచ్మెంటే.
0: Why this boy is suffering?
1: పెళ్లి కాక మునుపు వారు ఎంత బాధల్లో ఉన్నారో ఎవరికెవరికి సంబంధం లేదు.
0: బిఫోర్ ద వెడ్డింగ్ దే వర్ నాట్ రిలేటెడ్ అట్ ఆల్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద సఫరింగ్.
1: ఈమె నా భార్య అనేటువంటి అభిమానం కలిగినప్పుడు ఈ బాధలకు అంతా గురి అవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్ దట్ షీ ఇస్ మై వైఫ్,
1: నాది అనేటువంటి అభిమానం కుదిరినప్పుడే దీనిపైన బాధ కలుగుతున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్ దట్ ద కాజ్.
1: కనుకనే మోహం అనేటువంటిది మనం పెరిగిపోవటం చేతనే,
0: బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ దట్ ఈస్ ఎవర్ ఆన్ ద రైజ్,
1: ఈ విధమైనటువంటి యొక్క మోక్షం అనేటువంటి దానికి అతి దూరం అయిపోతున్నాం.
0: వీఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ దిస్ లిబరేషన్.
1: ఉండవలసింది మోహము.
0: Yes, there is attachment.
1: ఈ మోహానికి కూడా ఒక పరిమితి ఉంటుండాలి.
0: Attachment is under certain limits.
1: మానవుడు
0: man
1: నది లోపల మునిగినప్పుడు
0: when he just gets into the river
1: గొంతు వరకు నీరున్నంత వరకు మునిగినా కూడా మాట్లాడవచ్చు.
0: He can continue to speak if he gets drowns himself in the river neck deep.
1: కాని నీటిలో పూర్తి మునిగిన తర్వాత మాట్లాడడానికి వీలు కాదు.
0: If he drowns himself totally, he can't speak later.
1: అదే విధంగానే
0: likewise
1: దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఎవ్వడు కూడా ఏ విధంగా మాట్లాడదు.
0: The one who has experienced the divinity in total cannot speak.
1: ఏదో పైపై అలలుగా పై తిరిగినప్పుడు ఈ మాటలు ఈ బోధనలు ఇవన్నీ జరుగుతున్నాయి.
0: Is only at the superficial level of the waves he converses.
1: కనుక మనము పూర్తి మునిగాలి.
0: Therefore, to drown ourselves, immerse ourselves.
1: దేంతో మునిగాలి?
0: Well,
1: దివ్యమైన భావాల్లో మనం మునిగాలి.
0: We should drown ourselves in
1: పవిత్రమైన ప్రేమలో మనం మునిగాలి.
0: And immerse in love.
1: ప్రేమకు మించినటువంటి యొక్క బిరుదు మరొకటి లేదు.
0: There is no other title greater than love.
1: ఈ ప్రేమ కోల్పోవటం చేతనే
0: as the love is lost today.
1: ఇంటికి ఇంటికి జగడము.
0: There is infighting in every family.
1: ఊరికి ఊరికి జగడము.
0: There is fight between villages.
1: రాష్ట్రానికి రాష్ట్రానికి జగడము.
0: Conflict between
1: దేశానికి దేశానికి జగడము.
0: And countries turn opposite each other.
1: ఇంటికి ఉండినటువంటి మధ్యలో ఉన్నటువంటి జగడమే మనము దూరం చేసుకోలేకపోతున్నాం. రాజ్యానికి పోయినప్పుడు ఈ రాజ్యాన్ని మనం ఏ రీతిగా చేయగలం?
0: When we are not able to solve our own family problems, how do you expect to solve the problems of different
1: nations? కనుక దీనిని పురస్కరించుకుని వేదాంతము నిన్ను నీవు తెలుసుకో అన్నారు.
0: Basing on this Vedanta said, know thyself.
1: నాయన నీవు ఎవరెవరినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు.
0: ఓ మ్యాన్, యూఆర్ ట్రైంగ్ టు నో ఎవ్రీవన్.
1: ఎవరైనా హాల్లో ప్రవేశించడానికి మీరెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్న వేస్తున్నావు. నీవెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి పరులను ఎంక్వైరీ చేసుకుంటూ పోయేటువంటి వాడు ప్రవృత్తి మార్గంలో జీవించిన వాడే.
0: ఇట్ ద లైఫ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రెండ్ ప్రవృత్తి. ఇఫ్ యూ గో ఆన్ ఫైండింగ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ది పర్సన్
1: నేనెవరు,
0: నేను
1: ఎక్కడి నుంచి వచ్చాను అని తనను తాను విచారం చేసుకునేటువంటి వాడే నివృత్తి.
0: ఇన్వర్డ్ పాత్ మీన్స్ దట్ వన్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ హిజ్ ఓన్ సెల్ఫ్, ద ట్రూ నేచర్.
1: తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే పాజిటివ్.
0: ద వన్ హూ ఫైండ్స్ అవుట్ హిమ్సెల్ఫ్ హిజ్ ట్రూ నేచర్ ఇస్ పాజిటివ్.
1: ఇతరుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడే నెగటివ్.
0: ది ఎఫర్ట్ టు నో అదర్స్ ఇస్ నెగటివ్.
1: ఈనాటి మానవుడంతా కూడా నెగటివ్ థాట్స్ అంతా హృదయంలో నింపుకొని పాజిటివ్ ఫలితం రావాలంటే ఎట్ట వస్తుంది? మనం
0: మ్యాన్ హ్యాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ఫుల్ ఆఫ్ నెగటివ్ థాట్స్, హౌ డు ఎక్స్పెక్ట్
1: లోపల దేన్ని ఉంచుకున్నావో అదే నీకు లభ్యం అవుతుంది.
0: వాట్ లైస్ విత్ ఇన్ విల్ కమ్ అవుట్ నేచురలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
1: మామిడి పండు తినేసేసి నీవు దోసకాయ త్రేపు రావాలంటే వస్తుందా?
0: హావింగ్ ఈటెన్ మ్యాంగో ఫ్రూట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ దాట్ ఆఫ్ కుకుంబా బెల్చ్ ఆఫ్ ఎ కుకుంబా.
1: కనుక నీ మొట్టమొదటి మనలో పవిత్రమైనటువంటి యొక్క పాజిటివ్ థాట్స్ నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ పాజిటివ్ థాట్స్.
1: ఈ పాజిటివ్ థాట్స్ అంటే అవియే దైవతత్వంకు సంబంధించినటువంటి.
0: ద పాజిటివ్ థాట్స్ ఆర్ అబ్సల్యూట్లీ డివైన్.
1: ప్రేమ, సత్యము, సహనము, సానుభూతి, ధర్మము, శాంతము ఇత్యాది పవిత్రమైన గుణములే మన యొక్క పాజిటివ్లు.
0: ద పాజిటివ్ ట్రెండ్స్, ద ట్రైట్స్ ఆర్ ద ట్రూత్, కంపాషన్, టాలరెన్స్, ఫర్బేరెన్స్.
1: పాజిటివ్ గుణములంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: హౌ డు యూ గెట్ దెమ్? ద పాజిటివ్ ట్రైట్స్
1: హృదయం నుంచి వస్తున్నాయి.
0: ద ఒరిజినేట్ ఇన్ అవర్ హార్ట్.
1: ఇంకా నెగిటివ్ థాట్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది?
0: నెగిటివ్ థాట్స్ వేర్ డు యూ గెట్?
1: అది హెడ్ నుంచి వస్తుంది.
0: దట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది హెడ్.
1: కనుకనే ఈనాటి మానవునికి హెడ్ అండ్ హార్ట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్.
0: సో ఫర్ మ్యాన్ కైండ్ ద హెడ్ అండ్ హార్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: హెడ్ అనేటువంటిది నెగిటివ్ థాట్స్ అంతా ప్రాపంచిక సంబంధమైన విషయాలను గుర్తింపజేస్తుంది.
0: హెడ్ ఈజ్ వరల్డ్లీ, టోటలీ నెగటివ్.
1: ఇదే కంప్లీట్ సైన్స్.
0: దిస్ ఇస్ దట్ కంప్లీట్ సైన్స్.
1: ఇదే వైజ్ఞాన శాస్త్రము.
0: దిస్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మునిగిపోవటం చేత ఇది ఒక టెక్నాలజీగా మారిపోతుండాలి.
0: టెక్నాలజీ హ్యాస్ బికమ్ ట్రిక్నాలజీ టుడే.
1: ఎందుకంటే మనం పాజిటివ్ వరకు దీన్ని ప్రయాణం చేయటం లేదు.
0: బికాజ్ వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఇన్ ద పాజిటివ్ పాత్.
1: తలతో ప్రతి ఒక్కటి కూడా తలతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ యాక్ట్ బేసింగ్ ఇన్ అవర్ హెడ్.
1: ఈనాడు ఇంకా కొన్ని సమయ సందర్భాల్లో తలను కూడా మర్చిపోతున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ వీ ఫర్గెట్ అవర్ హెడ్ ఆల్సో.
1: ఎక్కడైనా రెండు పదార్థాలు మనం కొన్నప్పుడు
0: ఒక
1: పదార్థం ఎంత, దీనికి నాలుగు పదార్థములకు ఎంత అవుతుంది అని మనం చక్కగా చెప్పవచ్చు తలతో.
0: వెన్ యూ వాంట్ టు buy anything you will find out its price first.
1: ఇదే తెలివితేటలు.
0: This is intelligence.
1: ఈనాడు తెలివితేటలు కూడా పోతున్నాయి.
0: Even intelligence is gone today.
1: ఒక షాప్ కు వెళ్లి
0: he goes to a shop.
1: ఒక షర్ట్ ప్యాంట్ షర్ట్ ప్యాంట్ తీసుకున్నావు.
0: He wanted to buy the shirt and pant.
1: ఒక టవల్ తీసుకున్నావు.
0: Also towel.
1: Two handkerchiefs తీసుకున్నావు.
0: Two handkerchiefs.
1: దీనికంతా ఎంత ఏంటంటే క్యాలిక్యులేటర్ వస్తూ కూర్చున్నాడు. తనను కూడా మర్చిపోతున్నాడు వీడు.
0: టు నో ది టోటల్ బిల్ హీ నీడ్స్ క్యాలిక్యులేటర్. హీ హాస్ లాస్ట్ హిస్ మెమరీ అండ్ బేసిక్ ఇంటెలిజెన్స్.
1: కనుక ఇలాంటి తెలివితేటలు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ టుడే?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: మ్యాన్ టుడే అక్వైర్డ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ హీ హాస్ నాట్ అండర్స్టూడ్ హిస్ ఇంటెలిజెన్స్.
1: ఏ చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: With all the forms of knowledge, the mean man is not able to give up his low quality.
1: తరచి చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all this knowledge takes you to argumentation but not total comprehension.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవలేడు.
0: After all having acquired the knowledge, one has to ultimately die. We should study to be immortal.
1: కనుక ఈనాడు ఈ చదువులంతా కూడా అధికమైపోవడం చేతనే
0: today there's more and more of learning.
1: హృదయం వరకు తన యొక్క భావం ప్రవహించడం లేదు.
0: ఫీలింగ్స్ హావ్ నాట్ గాన్ దట్ డీప్ ఇన్ టు అవర్ హార్ట్.
1: పంట పండని భూమి 10 ఎకరములేలా.
0: వాట్ ఫార్ ద 10 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దట్స్ బ్యారన్.
1: కొంచెమైన చాలు మంచి భూమి.
0: ఓన్లీ లిటిల్ ల్యాండ్ ఇస్ ఎనఫ్ విచ్ ఇస్ ఫెర్టైల్.
1: నీ హృదయం నుంచి వచ్చేటువంటి ఒక పవిత్రమైన గుణాన్ని ఒక్కదాన్ని నీవు పెంచుకో చాలు.
0: Develop that idea that comes out of your heart.
1: ఈ తన నుంచి వచ్చేటువంటి ఒక పిచ్చి భావాలంతా ఊర్లోకి వచ్చినప్పటికి ప్రయోజనం లేదు.
0: The mad thoughts that come out of the human brain, hundreds of them, they are useless.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను తలకు పని చేసుకుంటున్నారు.
0: Scientists today make use of his head.
1: ఈ తలకు అధికంగా పని పెట్టడం వల్ల ఏమైపోతుందంటే మీకు చక్కగా అందరికీ తెలుసు విద్యార్థులు.
0: Students know pretty well what will happen. Your head is put to work more and more.
1: Newton. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
0: Yes, invented the gravitational force.
1: ఆయన ఎన్నో పరిశోధనలు చేసి
0: he did many experiments.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
0: And he discovered that this gravitational
1: force. విదేశీయుడే.
0: And he is a foreigner.
1: కానీ ఈ ఆకర్షణ శక్తి విదేశమునందు మాత్రమే కాదు, ఇండియాలో కూడా ఉంటుండాలి, జపాన్ లో ఉంటుండాలి, పాకిస్తాన్ లో ఉంటుండాలి, బంగ్లాదేశ్ లో అన్ని ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది.
0: గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు దాట్ కంట్రీ ఓన్లీ, ఇట్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ఇన్ ఎవ్రీ కంట్రీ.
1: ఇంత పరిశోధన చేసి దీనికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టినటువంటి వాడు కట్టగడపకి ఏమైపోయినాడు, తన మెదడులో ఉన్నటువంటి యొక్క గుణమంతా కూడా క్షీణించిపోయింది.
0: హ్యావింగ్ డన్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ డిస్కవరింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ వాట్ హ్యాపెన్డ్ టు హిస్ బ్రెయిన్ అల్టిమేట్లీ
1: మరణించడానికి పూర్వము
0: బిఫోర్ దట్
1: మెంటల్ హాస్పిటల్ లోపల 5 సంవత్సరాలు ఉంటుంది మరణించాడు.
0: బిఫోర్ దట్ హీ వాస్ అడ్మిటెడ్ దెన్ he was admitted in mental hospital.
1: తనలో ఉండేటువంటి ఒక తెలివితేటలను కూడా అమితంగా మనం ఖర్చు పెట్టకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ ఎగ్జాస్ట్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్.
1: ఈనాటి విద్యార్థులకంతా కూడా నిరంతరము చదవటం చదవటం చదవటం.
0: స్టూడెంట్స్ టుడే స్పెండ్ ఆల్ ది టైమ్ ఇన్ స్టడీస్.
1: ఒక్కొక్కరు నేను కారులో పోతుంటే పల్లెలు ఎందుకు చిన్న చిన్న పిల్లలు వీపు కట్టుకుని పుస్తకాలు నడచలేక నడచలేకపోతుంటారు పాపం.
0: Bhagavan finds young children carrying the load of books on their back. They are not able to walk freely.
1: Inta pustakalu aa chinna bittalaku thallopala praveshimpa cheyalante enta baadha untuntadi.
0: That heavy load of books, all the stuff cannot get into the head of the boy.
1: Aa chinna pillalu yokka hrudayanni భావాన్ని తెలివితేటలు కూడా పాడు చేసుకుంటున్నారు.
0: And the very study, the load, head load will spoil him.
1: కనుకనే మనం చదవటం కూడా ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: Therefore our study also should be under certain limits.
1: దీనివల్లనే తనలో ఉన్నటువంటి ఒక తెలివితేటలు కొంతవరకు మనలో నిలుస్తుంటాయి.
0: That retains intelligence.
1: కానీ హృదయం నుంచి వచ్చేటువంటి ఆవిర్భవించేటువంటివి అమితమైనటువంటివి.
0: That which comes out of the heart are limitless.
1: అనంతమైనటువంటివి.
0: They're infinite.
1: అమృతమైనటువంటివి.
0: They're nectarine.
1: ఇలాంటి అమృతమైనటువంటి అనంతమైనటువంటి తెలివితేటలు ఒక్కటైనా మనం యూజ్ చేస్తున్నామా?
0: దట్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్ థింగ్స్ ఎట్లీస్ట్ ఆర్ వీ ఫాలోయింగ్ వన్
1: ఒక శాంతము దాన్ని మీరు రక్షించుకుంటే చాలదా?
0: peace. Yes, will it not protect you?
1: భజన అయిన దర్శనమే శాంతి శాంతి శాంతి చెప్తున్నావు కానీ కించితేనే శాంతి మనలో లేదు.
0: At the end of భజన we say thrice శాంతి, but not even a trace of peace within us.
1: పక్కన ఏమైనా కొంచెం కదిలిందంటే ఆమె పేరు కోపంతో శాంతి శాంతి శాంతి ఆ శాంతిలో కూడా కోపం ప్రవేశిస్తుంది అది.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ మూవ్స్ అబౌట్ ద సిట్టింగ్ నెక్స్ట్ టు అస్ దెన్ వీ ఇమీడియట్లీ సే హార్ష్లీ శాంతి శాంతి లేదా
1: ఆ శాంతి చెప్పడంలో కూడా శాంతి లేకుండా పోతుంది అది.
0: ఈవెన్ అటరెన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ పీస్ దేర్
1: ఆ శాంతి నీ హృదయం అంతా నిండి ఉంటుంది అది.
0: అండ్ ఇన్ఫాక్ట్
1: ఎంతైనా ఖర్చు పెట్టు
0: In fact, peace is there full in your heart. And it's one that is immortal and eternine. The more and more you spend, it goes on increasing. It is no end. This true wisdom, jnana. Constant integrated awareness.
1: Jnana. Not wisdom.
0: Not wisdom. And it's endless. That is our heart.
1: ప్రేమ అనే పంటను పండించుకున్నామంటే ఇంతకంటే మన మానవత్వానికి ఇంకా ఫలితం ఏమిటి ఉండాలి.
0: ఇన్ దట్ ఎండ్లెస్ ఫీల్డ్ ఇఫ్ యూ కల్టివేట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ వాట్ యూ కెన్ ఇమాజిన్ ద రిజల్ట్.
1: అతనే మానవుడు.
0: అండ్ ఇస్ ద ట్రూ హ్యూమన్.
1: హృదయమందు ప్రేమ పంటను పండించు అతనే మానవుడు.
0: కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ లవ్ ఓవర్ దేర్ అండ్ యూఆర్ ఎ ట్రూ హ్యూమన్ దెన్.
1: కానీ ఆ ప్రేమ పంటను మనం పండించుకోవటం లేదు.
0: యెస్ వి ఆర్ నాట్ కల్టివేటింగ్.
1: ద్వేషము,
0: హేట్రెడ్,
1: అసూయ,
0: జెలసీ,
1: దంభము,
0: పాంప్,
1: ఈ విధమైన దుర్గుణాలను మనం పెంచుకుంటుంటే మనకు శాంతం ఎక్కడి నుంచి వస్తుంది?
0: When we have these evil qualities, how do you expect to remain?
1: ఎవరైనా మనల్ని నిందించారనుకోండి,
0: if anyone accuses you,
1: నీవు దానికి ఏ మాత్రమూ తలవద్దు.
0: Don't bend down, don't be worried about it.
1: ఏ మాత్రమూ నీవు వరి చేయవద్దు.
0: Don't worry about it.
1: ఇది నా మంచి కోసమే.
0: It's for my own good.
1: అంటే అనుకున్నాడు.
0: Let him say what he
1: ఆయన నన్ను దూషించినంత మాత్రం నాకు నష్టం వచ్చిందేమి.
0: I don't put to loss by criticism.
1: గట్టిగా దూషించాడా గాల్లో కలిసిపోయింది.
0: If he shouts loudly, it will go into the wind, air around.
1: లేక తనలో తాను దూషించుకుంటా తనకే చెందిపోయింది.
0: If he criticizes me within himself, it goes to him.
1: నా వరకు రాలట్లేదు.
0: He doesn't reach me anymore.
1: కాబట్టి ఆ విధమైనటువంటి ఒక శాంతంలో మనం జీవితాన్ని గడుపుకోవాలి.
0: We should lead our life in that level of peace.
1: ఎప్పుడు చూసినా ఇతరులు దోషములు, ఇతర దోషములు, ఇతరులు తప్పులు పట్టడము, ఇతరులో లేనటువంటి దోషాన్ని కల్పించడము, ఇది చాలా పాపము.
0: It is the worst of the sins. To be in search of the mistakes in others, or to the extent of attributing mistakes in others which are non-existent.
1: నీలో ఉన్నటువంటి దోషాన్ని నీవు నిర్మూలం గావించుకో.
0: Kill the mistakes within you first.
1: ఇతరుల యందు ఉన్నటువంటి మంచిని నీవు తీసుకో.
0: Accept good in others.
1: అప్పుడు ఇది మానవత్వం అనే దాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
0: Then the human quality in you will develop.
1: కానీ మానవత్వం అని పేరు పెట్టుకుని
0: being a human by name
1: కేవలం రాక్షసత్వంగా మనం జీవిస్తున్నాం అంటే ఇది మానవత్వానికి రూపమేనా?
0: Calling ourselves a human, lead the life of a demon, how can you call yourself a human?
1: మానవ రూపము రాక్షస గుణము.
0: It's human in form but the demonic temperament.
1: హృదయమందు
0: in the heart
1: ప్రేమ పంటనే లేకున్నా
0: without this crop of love
1: క్రైస్తవుడు కాదు.
0: He is not a Christian.
1: వాడు సిక్కు కాదు.
0: He is not a Sikh.
1: వాడు హిందుడు కాదు.
0: He's not a Hindu.
1: వాడు ముస్లిం కాదు.
0: He's not a Muslim.
1: వాడు రాక్షసుడు వస్తుందోన.
0: He is the very demon on earth today.
1: అంతకంటే గొప్ప ఉందా?
0: Do you find anything
1: more? ఆ ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు వాడికంటే ఇంకా దేవుడు మరొకడు లేడు.
0: In fact, you develop this love, you are very God.
1: ఆ ప్రేమనే మనం నిర్మూలం గావించుకుంటామా మనకంటే ఇంకా రాక్షసుడు లేడు.
0: When once there's no love in you and you are the demon.
1: కనుకనే రాక్షసుడు కావాలన్నా లేక దైవం కావాలన్నా మన యొక్క భావములే మనకు మూల కారణము.
0: You become God or the demon basing on your feelings and thoughts.
1: Kanuka evvari endukunu doshanni manam pettukokoodu.
0: Don't find out mistakes in others.
1: Itanu manchi vaadu atanu chedda vaadu.
0: Is a good man and is bad.
1: Aame intiki bhojananiki poyinatvanti appudu buddhunni inni rakaluga dooshincharu paapam.
0: Buddha was criticized in so many ways when he accepted the invitation of that woman.
1: Aame okate cheddidi kaaledi.
0: She has not become bad all
1: aneka mandi aame cheddidi kaavadaniki veellu todpadnaru.
0: There were many responsible for her nature.
1: Deenini gurinchi aidu rakamulainatvanti oka saakshulu deeniki pradhanamainatvanti vaaru unnaru.
0: So there are five witnesses who would certify this.
1: గొప్ప సభ లోపల
0: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
1: దుర్యోధన దుశ్శాసనాదులు
0: దుర్యోధన అండ్ దుశ్శాసన
1: ద్రౌపదిని పరాభవం భావించారు.
0: ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్.
1: ఆ సమయం లోపల సత్య స్వరూపి అయినటువంటి ఒక ద్రౌపది
0: ద్రౌపది ఇస్ ఎంబాడిమెంట్
1: అగ్నిపుత్రి పాంచాలి
0: ఇస్ పాంచాలి
1: పరమ పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటిది.
0: షీఈస్ వన్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ
1: ఆమె శాంతంగా వెళ్ళింది.
0: షీ అప్రోచ్డ్ పీస్ఫుల్లీ
1: మొట్టమొదట
0: ఫస్ట్
1: గురువు దగ్గరికి వెళ్ళింది, ద్రోణాచార్యుని దగ్గరికి.
0: షీ వెంట్ టు గురు ద్రోణ.
1: తర్వాత భీష్ముని దగ్గరికి వెళ్ళింది, పితామహుడైనటువంటి భీష్ముని దగ్గర.
0: దెన్ షీ వెంట్ టు భీష్మ.
1: పితామహ,
0: హీ సెడ్, పితామహ,
1: నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా చెప్పండి అని.
0: ప్లీజ్ టెల్ నౌ, హ్యాస్ హీ లాస్ట్ హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ లాస్ట్ మీ లేటర్ ఆర్ హ్యాస్ హీ లాస్ట్ మీ ఫస్ట్?
1: ధర్మజుడు ఓడిన తర్వాత నన్ను ఒడ్డాడా, లేకపోతే నన్ను ఓడిన తర్వాత ధర్మజుడు ఓడాడా?
0: Who is the loser first? Has he lost himself first and pledged me later?
1: Or has Dharmaja himself first and lost?
0: And in fact, Dharmaja pledged himself first and lost.
1: Tanu odina tarvata nannu oddeki adhikaram ledu.
0: Having lost, he cannot pledge me later.
1: Kabatti nenu odinattuga meeru etta nirnayinchagalaru?
0: So how do you say that I lost?
1: Evvaru jawabu cheppaledu.
0: Nobody could give an answer.
1: Bhishmuni prashninchindi.
0: Then she asked Bhishma.
1: Tarvata Dronacharyuni prashninchindi.
0: She asked Drona also.
1: Tarvata మామయ్య అయినటువంటి యొక్క ఇతన్ని ప్రేమించింది.
0: అండ్ షీ ఆన్సర్డ్ అంకుల్ టూ.
1: ఎవరిని ప్రేమించినప్పటికీ, ప్రశ్నించినప్పటికీ ఎవరు జవాబు చెప్పలేదు.
0: నన్ కుడ్ గివ్ ఎ సాటిస్ఫాక్టరీ ఆన్సర్.
1: ధృతరాష్ట్రుడు పెదవులు కల్పించలేదు.
0: ధృతరాష్ట్ర డిడ్ ఓపెన్ హిజ్ మౌత్ ద లిప్స్.
1: కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది?
0: వాట్ క్యాన్ షీ డూ అట్ దట్ మోమెంట్?
1: అప్పుడే చెప్పాడు విదురుడు.
0: దెన్ విదుర సెడ్,
1: పాపం చేసిన వాడు మాత్రమే కాదు నరకానికి పోవటము.
0: Not only the one who committed the fault is the one that goes to hell.
1: పాపం చేయడానికి పురికొల్పిన వాడు కూడా నరకానికి పోతాడు.
0: The one who encouraged the other person to commit the sin will also go to the hell.
1: పాపం చేసిన చూచినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
0: The one who watched the sin being committed will also get into the hell.
1: పాపం చేయడానికి కారణాలు తెలిపినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
0: The one who is the main cause for the other person committing the sin will also go to hell.
1: పాపం చేసిన చూచిన వాడు కూడా నరకానికి పోతాడు.
0: The one who watches the sin also will get into
1: hell. నరకానికి పోయేటువంటి వాడు పాపం చేసిన వాడు మాత్రమే కాదు.
0: And therefore not the mere person who committed the sin. All these five people will go to hell.
1: చూస్తూ దానిని ఎందుకు తప్పించలేదు?
0: Watching all this, obviously they have not prevented. Therefore, you are bound to go to hell.
1: భీష్మాచార్య.
0: భీష్మాచార్య.
1: అతను సభలోనే ఉంటున్నాడు.
0: Was there in that assembly.
1: మహాజ్ఞాని.
0: The one of
1: ఇంత జ్ఞాని అయినటువంటి వాడు కూడా ఆ పరస్త్రీని, నిరపరాధి అయినటువంటి స్త్రీని ఆమెను హింసిస్తుంటే తాను ఎందుకు అడ్డు చేయకూడదు?
0: How is that Bhishma could not prevent the humiliation of Draupadi in that open court?
1: 56 dinamulanta kudunu saratalpam paina aa paapanni anubhavinchadu.
0: Therefore Bhishma had to rest on the bed of arrows for 56 long days for the sin he committed.
1: Anubhavinchadu.
0: In fact he had the direct experience of pain.
1: కనుక ఈ పాపానికి అడ్డే తగిలి ఉంటే ఇది ఈ బాధ పడినటువంటి వాడు.
0: అండ్ హి ప్రివెంటెడ్ ది హ్యూమిలేషన్ ఆఫ్ ద్రౌపది అట్ ద టైం.
1: పాపం కానీ పుణ్యం కానీ ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
0: వి డోంట్ నో వెన్ యూ టేక్ ది గుడ్ ఆర్ మెరిట్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని మధ్యలో దీన్ని ప్రవేశపెట్టారు.
0: దేర్ ఫోర్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బిట్వీన్.
1: నాయన నీకు తెలిసో తెలియకునో పాపాలు చేస్తున్నావు.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ కమిట్ మిస్టేక్స్.
1: నీవు అనేక రకమైనటువంటి యొక్క కష్టములు అనుభవిస్తున్నావు.
0: యూ సఫర్ ఎ లాట్
1: ఈ పాపంకు తగిన ఫలితమని నీవు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
0: యూఆర్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు రికగ్నైజ్ ద బ్యాక్ గ్రౌండ్.
1: నీవు ప్రయత్నం చేయి.
0: దేర్ ఫోర్ అండర్టేక్ మెరిటోరియస్
1: కార్యాలు నువ్వు ఆచరించు.
0: డూ సీక్రెట్ యాక్ట్.
1: దివ్యమైన భావాన్ని నీవు పెంచుకో.
0: ఎంటర్టైన్ డివైన్
1: పరోపకార ఇచ్చను పెంచుకో.
0: హెల్ప్ అదర్స్, సర్వ్ అదర్స్.
1: ఆ విధమైన మార్గంలో నీవు ప్రవేశించావు, ఇది ఏ భక్తి అన్నావు.
0: వెన్ యూ ప్రొసైడ్ అలాంగ్ దిస్ పాత్ ఇట్ అమౌంట్స్ టు డివోషన్.
1: భక్తి కేవలం పుష్పాలు వేయటము, పూజలు చేయటం మాత్రమే కాదు.
0: డివోషన్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు గాడ్.
1: సత్కర్మలు మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ ఏ పాత్ దట్
1: సారి. లోపల నుంచి సద్భావమును మనం ఆవిర్భవించాలి.
0: గుడ్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
1: సద్భావములు మన యందు ఆవిర్భవించినప్పుడే నిజమైన సత్కర్మలు మనం చేయగలం.
0: వెన్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ విదిన్, నేచురల్లీ యూ కెన్ టేక్ టు గుడ్ డీడ్స్.
1: లోపల దుర్భావములు పెట్టుకుని
0: విత్ వికెట్ థాట్స్ విదిన్
1: సత్కార్యములు చేస్తున్నామని మనం వచనములు చెప్పినప్పుడు మాత్రమే ఇది పాపం పరిహారం కాదు.
0: యు మే డిక్లేర్ దట్ యు ఆర్ డూయింగ్ గుడ్ డీడ్స్ బట్ దే ఆర్ నాట్ సో.
1: ఏదైనా పబ్లిక్ ఇదింత సభలు జరిగే సమయం లోపల
0: ఇన్ పబ్లిక్ అసెంబ్లీ మీటింగ్స్ లైక్ దిస్
1: ఒక విధమైన సత్కార్యములకు డొనేషన్ డొనేషన్ అని అడుగుతారు.
0: పీపుల్ seek donations.
1: ఒకరు వచ్చేస్తారు, అయ్యా నేను 10 లక్షలు ఇస్తాను అంటాడు.
0: వన్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే డొనేట్ 10 లాక్స్.
1: ఆయన నా వాడు 10 లక్షలు ఇస్తామని చెప్పాడు కాబట్టి నేను అంతకంటే ఎందుకు తగ్గాల అని వీడు 15 లక్షలు అంటాడు.
0: పోటీల
1: పైన ఒకరికొకరు చెప్పుకుంటారే గాని
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాంపిటీషన్.
1: ఇవ్వడానికి పోయినప్పుడు ఆ ఇనుప పెట్టి దగ్గరికి పోయినప్పుడు 10 రూపాయలు కూడా చిక్కవు.
0: When once he goes close to the iron safe, he does not give even 10 rupees.
1: ఈ విధమైన యొక్క సభ లోపల మాత్రము గంభీరంగా పలికించుకొని దానికి చేసే కర్మలు ఎందు మాత్రము సులభంగా చేయకుండా పోతే ఇది ఎట్లవుతుంది?
0: ఇన్ ఓపెన్ అసెంబ్లీ దే గో ఆన్ డిక్లేరింగ్, అనౌన్సింగ్, బట్ దే డోంట్ డూ ఇట్ యాక్చువల్లీ స్పీకింగ్.
1: చెప్పిన మాటలకు చేసిన పనులకు తలచిన తలపులకు ఏకత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ షుడ్ బి యూనిటీ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్
1: డీడ్. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: వాట్ ఈస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ఈ ప్రాపర్ స్టడీ మ్యాన్కైండ్ అనేది ఏంటి? ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ఇట్ ఈస్ దర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ మానవులుగా జీవిస్తున్నారు.
0: యు ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ హ్యూమన్.
1: కానీ మీరు మానవులుగా సార్థకం కావాలనుకుంటే ఈ ప్రేమ పంటను మీరు హృదయంలో పండించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్, సీ దట్ యూ కల్టివేట్ గ్రో దిస్ లవ్.
1: ఈ ప్రేమ పంటకంతా కూడాను ప్రేమ జలమునే పెట్టాలి.
0: ది క్రాప్ ఆఫ్ లవ్ కెన్ బి కల్టివేటెడ్ విత్ దిస్ వాటర్.
1: జలమే మానవుని యొక్క ప్రాణము.
0: అండ్ ద వాటర్ ఇస్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
1: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి జలమును మనం అందించకపోతే మన జీవితం ఏం ప్రయోజనం?
0: అండ్ ఇఫ్ యూ డోంట్ సప్లై వాటర్ విచ్ ఇస్ ది బేసిక్ లైఫ్ ఆఫ్ మ్యాన్,
1: వాటర్ అనేటువంటిది ఎలాంటిదంటే నారాయణ స్వరూపమే.
0: వాటర్ ఈస్ డివైన్, నారాయణ.
1: దీనికి నారములు అని పేరు పెట్టారు.
0: వాటర్ ఇన్ సాంస్క్రిట్ ఇస్ కాల్ నారములు.
1: నారములు అనగా జలము అని.
0: నారము మీన్స్ వాటర్.
1: కనుక నారా ప్లస్ నయనము నారాయణము అన్నారు.
0: నారా ప్లస్ నారాయణం.
1: మన కంటి నుంచి ధారలు ఇచ్చే సమయం లోపల నీరు వస్తుంది.
0: We shed tears, naturally water comes out.
1: దీనికి నారాయణ యొక్క అర్పితము అన్నారు.
0: It seems it's an offering to Narayana God.
1: నయనముల నుంచి వచ్చేటువంటి జలమంతా నారాయణమే.
0: All the water that comes out of the eye is Narayana.
1: శోక భావం కాదు.
0: Not the tears of grief.
1: ఆనంద భాష్పములు రావాలి.
0: The tears of ecstasy.
1: ఈ ఆనంద భాష్పములు ఎప్పుడు వస్తుంది?
0: When do you shed the tears of joy?
1: మనం కష్టపడినటువంటి చేసినప్పుడే ఆనంద భాష్పములు వస్తాయి.
0: When once you are successful, all your endeavors are successful, you shed the tears of joy.
1: మీరందరికీ తెలుసును.
0: You all know this.
1: ఈ సభలో కూడా ఉంటున్నారు చాలా మంది.
0: In this hall there are many.
1: మహబూబ్ నగర్,
0: మహబూబ్ నగర్,
1: ఇంకా
0: మెదక్,
1: మెదక్. ఈ రెండు గ్రామాలకి నీరిస్తామని ఒప్పుకున్నాం.
0: We have accepted to supply drinking water to these two districts.
1: ఎవరు కూడా స్వామిని నన్ను చూడలేదు.
0: దోస్ విలేజర్స్ హ్యావ్ నెవర్ సీన్ స్వామి బిఫోర్.
1: ఈ నీటి యొక్క ప్రభావం చేత వారు పడినటువంటి ఆనందము ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద జాయ్ అండ్ ద థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్ దే హావ్.
1: వృద్ధులు మొదలుకొని, పిల్లలు మొదలుకొని, స్త్రీలు మొదలుకొని అందరూ కూడా ఆనందంగానే జీవితాన్ని గడుపుతున్నారు.
0: మెన్ అండ్ విమెన్, యంగ్ అండ్ ఓల్డ్, దే ఆర్ ఎక్స్టాటిక్, దే ఆర్ హ్యాపీ.
1: ప్రతి వారం కూడా చాలా మంది పుట్టపర్తికి వస్తున్నారు.
0: ఎవ్రీ వీక్ పీపుల్ ఆర్ కమింగ్ టు పుట్టపర్తి ఫ్రమ్ దోస్ డిస్ట్రిక్ట్.
1: ఈ జలం వల్ల వారికి కలిగినటువంటి ఆనందము ఆ కంటిదారంతో జనాన్ని నిరూపిస్తున్నారు.
0: దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ జాయ్ బై షెడ్డింగ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
1: ఇట్టి ఆనందమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యంలో మనమందరూ ప్రవేశించాలి.
0: ఇన్ సచ్ సీక్రెట్ టాస్క్ వి షుడ్ ఆల్ ఇన్వాల్వ్ అవర్ సెల్ఫ్.
1: దీన్ని మహాభారతం నందు చెప్పినటువంటి రెండు పదములు.
0: ఇన్ మహాభారత టూ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద టూ స్టేట్మెంట్.
1: మనం చేతనైతే హెల్ప్ చేయటం దానికి చాలా ప్రమాణం.
0: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే.
1: ఎవరిని హర్ట్ చేయదండి.
0: నెవర్ హర్ట్ ఎనీ వన్.
1: నీ చేతనైతే చేయి మంచి సహాయం.
0: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్.
1: లేకపోతే చేత కానప్పుడు గుడ్ బై చెప్పి కూర్చో.
0: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ సే గుడ్ బై.
1: దీనికి అపకారం మాత్రం చేయొద్దండి.
0: నెవర్ హర్ట్ ఎనీబడి.
1: ఈ విధమైన జీవితాన్ని మనము ఈనాటి నుంచి అభివృద్ధి చేసుకోవాలి.
0: వీ షుడ్ లీడ్ సచ్ ఎ లైఫ్.
1: కనుక మన యొక్క మానవత్వం అనేటువంటి దానికి, హిందుత్వం అనే దానికి, క్రిస్టియన్ అనేటువంటి దానికి, ముస్లింలు అనేటువంటి దానికి, సిక్కులు అనేటువంటి దానికి, యువరాశ్రయం అనే దానికి, ఇంకా బౌద్ధులు అనే దానికి ప్రేమ అనే ప్రధానమే.
0: సో టు బి ఎ ట్రూ హిందూ ఆర్ ఎ ముస్లిం ఆర్ ఎ సిక్ ఆర్ ఎ క్రిస్టియన్, ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ ది యార్డ్ స్టిక్, ద పిరమిడ్.
1: ప్రేమ లేనటువంటి వాడు ఎవరు కూడా ఏ జాతికి సంబంధించిన వాడు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ నేషన్.
1: జాతికి సంబంధించినటువంటి వాడు.
0: అండ్ ద వన్ వితౌట్ లవ్ ఇస్ ఎ డెమన్.
1: కనుకనే మనం ప్రేమను పెంచుకోండి.
0: లెట్స్ డెవలప్
1: గ్రో. మన విరోధిని కూడా మనం ఆనందంగా మనం దగ్గర చేరాలి.
0: లెట్స్ గో క్లోజ్ టు అవర్ ఈవెన్ అవర్ ఎనిమీస్.
1: మన విరోధిని కూడా మనం ప్రేమించాలి.
0: వి షుడ్ లవ్ అవర్ ఎనిమీస్.
1: అనవసరమైన లేనిపోని మాటల చేత ఒకరి మనసును నొప్పించకూడదు.
0: ఎనిమిటీ షుడ్ నాట్ బి ఇంక్రీస్డ్ బై హార్ష్ వర్డ్స్.
1: కానీ ఈనాడు మనం నొప్పించే సమయంలో మాత్రం ఆనందపడుతున్నాము.
0: యు ఆర్ హ్యాపీ బై హర్టింగ్ అదర్స్ టుడే.
1: తదుపరి దీని పదింతలంతా కూడా మనం నొప్పి పడవలసి వస్తుంది.
0: యూ హ్యావ్ టు సఫర్ 10 టైమ్స్ మోర్ టుమారో.
1: అప్పుడు నీవు ఏడ్చి ప్రయోజనం ఏమిటి?
0: Fun of crying later.
1: కనుక నీవు ఈనాడు అని రేపటి దినం ఏడ్చేదానికంటే ఈనాడు అనకుండా ఉండటమే చాలా గొప్పది.
0: Instead of hurting today and suffer later, better you don't hurt anybody today.
1: నీవు ఎవరికి ఏ అపకారం చేస్తున్నావో ఆ అపకారంత పైంతలు నీకే వచ్చేస్తుంది ఆ కీడు.
0: If you harm anybody, it will come back to you as a reaction tomorrow.
1: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇంకో మరొక మార్గంలో ప్రవేశించడు.
0: The one who has understood the principle of truth will never harm anybody.
1: ఇది నిజమైనటువంటి శివరాత్రి.
0: This is true శివరాత్రి.
1: పవిత్రమైనటువంటి భావాలను పెంచుకున్నటువంటి శివరాత్రి.
0: శివరాత్రి is the sacred night when we develop sacred ideas.
1: దివ్యమైనటువంటి ప్రేమగా మార్చుకున్నటువంటి శివరాత్రి
0: ఇస్ ద వన్ దట్ షేప్స్ ఇంటూ డివైన్ లా.
1: మన దుర్గుణములు దురాచారములు దుర్బుద్ధులు దూరం చేసుకోవటమే శివరాత్రి.
0: ఇట్ ఇస్ ది డే వెన్ వి గెట్ రిడ్ ఆఫ్ ఆర్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: చీకటిలో లైట్ ను వెలిగించడమే ఒక శివరాత్రి.
0: లైటింగ్ ఎ క్యాండిల్ ఇన్ పిచ్ డార్క్నెస్ ఇస్ శివరాత్రి.
1: ఆ విధమైన శివరాత్రి అనగా ఒక దినము రాత్రి మాత్రమే కాదు.
0: శివరాత్రి ఇస్ నాట్ సింగిల్ నైట్.
1: ఈనాడు శివరాత్రి అంటే పూర్తి మనం ఒక పారాయణ చేసుకుంటూ ఆనాడంతా కూడా జాగరణ చేస్తారు.
0: శివరాత్రి వి అబ్జర్వ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
1: కానీ ఒక రాత్రి మనము జాగరణ చేసినంత మాత్రం శివరాత్రి అవుతుందా?
0: ఇట్స్ నాట్ అబ్జర్వింగ్ విజిల్ ఫర్ వన్ నైట్ ఇట్స్ నాట్ ఇనఫ్.
1: ఇంకా కొంతమంది రాత్రి అంతా మేల్కోవాలనేది కొంతమంది అంతా చేరుతారు డబ్బున్న వాళ్ళు.
0: సమ్ వాంట్ టు కీప్ అవేక్ త్రూఅవుట్ నైట్. దే
1: కాట నాడుచు
0: దే ప్లే
1: ప్రీతితో ఆ రాత్రి గడిపినందునకే జాగరణ యగునా.
0: ఇస్ ఇట్ అబ్జర్వెన్స్ ఆఫ్ విజిల్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ ప్లేయింగ్ కార్డ్స్ చీర్ఫులే?
1: కార్డ్స్ ఆడుకుంటూ రాత్రి అంతా మేలుకుంటారు.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ జాగరణ దే ప్లే కార్డ్.
1: ఎందుకయ్యా నీ విధంగా మేలుకున్నావు అంటే ఇప్పుడు శివరాత్రి.
0: Why are you
1: awake? లోపల కూడా శివరాత్రి.
0: Why are you awake last night? In the name of శివరాత్రి ప్లేస్ కార్డ్స్.
1: ఇది కాదు శివరాత్రి.
0: ఇట్స్ నాట్ శివరాత్రి ఇన్ ద ట్రూ సెన్స్.
1: నిరంతరం కూడా నువ్వు దైవ నామాన్ని చింతించుకుంటూ ఆ రాత్రిని గడపాలి.
0: యూ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, రిపీట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: పవిత్రమైన రాత్రిగా నీవు భావించాలి.
0: కన్సిడర్ ఇట్ ఎ సీక్రెట్ నైట్.
1: దివ్యమైనటువంటి ఒక రాత్రిగా మనం విశ్వసించాలి.
0: ఇట్ ఇస్ డివైన్ నైట్.
1: ఈ విధమైనటువంటి సత్కర్మలు ఆచరించుకుంటూ పోయినప్పుడే ఈ శివరాత్రి అవుతుంది.
0: వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ డూయింగ్ గుడ్ డీడ్స్.
1: చేపల కొరకునై చెరువులో జారళ్ళు పొంచి చూచెడి ముక్తి ముక్తి కగునా. గాలం వేస్తారు. ఆ చేప పట్టినప్పుడు ఆ గాలం పైన బెండు లాగుతుంది. ఆ బెండు లాగుతుందో లేదో అని ఏకాగ్రతగా చూస్తుంటాం. అది ధ్యానమా?
0: ద ఫిషర్మెన్ గోస్ ఆన్ వాచింగ్ వెన్ హీ వుడ్ బి ఏబుల్ టు ట్రాప్ ది fish by offering the bait over there, goes on watching. Can that be meditation?
1: Bhaarya pai aligiyu pastu parundina vaadu upasamaguna.
0: Because he is angry with his wife, he doesn't want to take food. Can you say it is fasting?
1: Avanta upasam avutunda?
0: No.
1: Idantha meditation avutunda?
0: Can you call it meditation?
1: Idantha kuda jagaranam avutunda?
0: Okay, is that vishwaidadu? No.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుని సత్యమైన మార్గంలో మనం చక్కగా ప్రవేశించాలి. మార్గంలో మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
0: వి షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ వెయిన్ గాసిప్.
1: చేతనైనప్పుడు ఉపకారం చేయాలి.
0: ఇట్ ఇస్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: కనుక పల్లెలు ఎందుకు కానీ
0: అదర్ విలేజెస్,
1: కొన్ని పట్టణం మధ్యలో పలుకున్నటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ అంత కానీ
0: దేర్ ఆర్ ఇన్ సిటీస్ దేర్ ఆర్ సర్టెన్ స్లమ్ ఏరియాస్
1: మనం ప్రవేశించి
0: గో దేర్,
1: వాటంతా పరిశుద్ధపరిచి
0: వి షుడ్ క్లీన్.
1: ఆ చిన్న చిన్న పిల్లలకంతా వాళ్ళకు తగినటువంటి ఒక సహాయపరిచి
0: వి షుడ్ హెల్ప్ ది చిల్డ్రన్ దేర్.
1: ఇంత కడుపుకి ఇంత అన్నము,
0: వి షుడ్ ఫీడ్ దెమ్.
1: కట్టడానికి ఇంత బట్ట,
0: గివ్ క్లోత్స్.
1: మనం సహాయం చేస్తే ఎంతనో మనం మేలు చేసిన వారు అవుతాం.
0: ఇఫ్ వి సర్వ్ దెమ్ ఇట్ అమౌంట్స్ టు గ్రేటెస్ట్ సర్వీస్.
1: నేను ఇప్పుడే కాదు,
0: నాట్ ఓన్లీ నౌ,
1: గృహమ్మాయి ఉన్నప్పుడు చెప్పేటువంటిది పాపం.
0: అండ్ ది మదర్, ఫిజికల్ మదర్ ఆఫ్ దిస్ బాడీ యూస్ టు సే దెన్,
1: పుట్టినప్పటి నుంచి కూడా నేను,
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చైల్డ్హుడ్ భగవాన్,
1: ఎవరైనా వచ్చి అమ్మా పిచ్చము అని ఏడిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ ద డోర్ స్టెప్ ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్,
1: ఇంట్లో ఉండేటువంటి వాడు ఇప్పుడు లేదు పోపో అనేటువంటి వాడు,
0: ద రెసిడెంట్స్ దే సే నౌ ఇస్ నాట్ ద టైమ్ గో.
1: నేను మెత్తగా వాళ్ళు బయటకు పోయిన తర్వాత దీన్ని తీసుకునేది, వచ్చి తెచ్చి వాళ్ళకి పెట్టేది.
0: అండ్ ఇన్ ద మీన్ టైమ్ భగవాన్ గుడ్ హావ్ స్లోలీ అండ్ సాఫ్ట్లీ కలెక్ట్ ఆల్ ద గ్రెయిన్ దేర్ అండ్ ఆఫర్ ద బెగర్ అట్ ద డోర్.
1: ఎవరికైనా కూడా నువ్వు గుడ్డ లేదనుకుంటుంటే,
0: ఇఫ్ ఎనీవన్ సేస్ దట్ హి వాంట్స్ క్లోత్స్,
1: నేను మీకు చెప్తున్నాను
0: భగవాన్,
1: ఒక్క సంవత్సరం అయినప్పటికీ ఒక్క షర్ట్ ఒక్క నిక్కరే మాత్రం నాకు.
0: He had only one pair, one shirt, one knicker, which he had for one
1: samvatsaram anta adhe.
0: Throughout the year he had only one pair.
1: School ku poyetappudu matram teeskunedi veskunedi.
0: He will wear that dress as he goes to school.
1: Intiki vachin tarvata ippes towel kattukoni dinni tirigi tadukoni danni chakkaga utukkoni tirigi danni istri maadri chesukoni oka paathramlo nippu poskoni dantu nene istri chesukovatam.
0: After returning home he will wear the towel and then wash them, the two clothes, and then iron them.
1: నా దగ్గర ఉన్నటువంటి పాత వస్త్రాలంతా వాళ్ళకి ఇచ్చేది.
0: లైక్ దిస్ హీ గేవ్ ఆల్ ది యూస్డ్ క్లోత్స్ టు ది పీపుల్.
1: ఇంట్లో గృహమబ్బాయి ఉండేటువంటి వాడు,
0: అండ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ వాజ్ ఆల్సో,
1: ఆయన నన్ను తిట్టేటువంటి వాడు కాదు పాపం.
0: హీ నెవర్ అక్యూజ్డ్,
1: ఎప్పుడు తిట్టలేదు ఎప్పుడు కొట్టలేదు.
0: హీ నెవర్ బ్యాంగ్డ్ హిమ్ ఇన్ అవర్ బెడ్.
1: మహా త్యాగిరా నీవు,
0: అండ్ హీ సెడ్ యు ఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: నీ వైరాగ్యం మాకందరికి ఎక్కడ వస్తుంది పో అని.
0: వి డోంట్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ రెనన్సియేషన్. యెస్,
1: నన్ను తమాష చేసేటువంటి వాడు. పేరు కూడా ఓ వేదాంతి వేదాంతి అని పిలిచేటువంటి వాడు.
0: అండ్ ద ఫాదర్ యూస్ టు కాల్ భగవాన్ ఓ ఫిలాసఫర్ ఓ ఫిలాసఫర్.
1: తమాష్ కింద ఆ విధంగా మంచి పేర్లే పెట్టేటువంటి వాడు.
2: అండ్ దే యూస్డ్ టు కాల్ హిమ్ లైక్ దిస్ గుడ్ నేమ్.
1: అమ్మాయి కూడా అంతే.
2: హిస్ మదర్ ఆల్సో.
1: ఆమె కూడా చాలా ప్రేమతో చూసేటువంటిది.
2: హి ఆల్సో టేక్ కేర్ ఆఫ్ హిమ్ విత్ ఫుల్ లవ్.
1: నేను ఏదైనా అరిస్తే వాడివి వీళ్ళు ఎందుకు పైకి తీసుకుని వస్తావు, వీళ్ళు మాట వీళ్ళు శుద్ధులు వాళ్ళ శుద్ధులు నీవు పట్టించుకోవద్దు, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకో అని నేను చెప్తే, స్వామి ఇవన్నీ నాకు పట్టవపో అనేది.
2: And when she goes on telling about other things, the other gossip, Bhagavan used to tell her, why are you concerned? Why are you bothered about these tales and stories? And the physical mother used to say, they all come and tell me.
1: Amma, meereena cheppandi, meereena cheppandi ani aa paadala pena padtaru.
2: All those people will fall at the feet of the physical mother of this body.
1: Swami,
2: telling, at least tell
1: Swami. Swami, enta sahayam cheyakapothe nenu putti prayojanam emiti anedi paapam.
2: Swami, if I just don't pass on all the suffering that other people, what for is my life?
1: వాళ్ళ బాధ బాధ నీకు చెప్తే వాళ్ళు కొంత పరిహారం అవుతుంది.
2: అట్లీస్ట్ బై టెలింగ్ హర్ దే విల్ అటోన్ దేర్ సిన్స్.
1: ఏమన్నా కోప్పడండి నన్ను,
2: యు మే బ్లేమ్ మీ టు
1: ఎనీ ఎక్స్టెంట్, చెప్పడం మానను.
2: ఐ వోంట్ గివ్ అప్ దిస్, ఐ విల్ జస్ట్ పాస్ ఆన్ ఆల్.
1: ఆ విధంగా పవిత్రమైన భావాలతోనే వాళ్ళ ఇంట్లో జరిపేటువంటి
2: వాళ్ళు. దే లెట్ ది లైఫ్ ఆఫ్ సీక్రెట్ అండ్ సీక్రెట్.
1: ఈ విధంగా కూడాను ఆ కుటుంబాన్ని పట్టి ఆ యొక్క వంశం అంతా కూడా అభివృద్ధి అవుతుంటారు.
2: ఇట్ ఇస్ బేసింగ్ ఆన్ ది ఫ్యామిలీ ట్రేడ్, ద హోల్ క్లాన్ హస్ గ్రౌన్ వెల్.
1: కనుకనే మనం ఇంటి ఎందుకు అని బయట ఎందుకు అని మంచి గుణాలు మనం పెంచుకోవాలి.
2: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ వీ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: అప్పుడే మనం మంచి వారం అవుతాం.
2: దెన్ వీ బికమ్ గుడ్.
1: చెడ్డవారితో చేరి చెడిపోవడానికి ఏమాత్రమో ప్రయత్నం చేయొద్దండి.
2: వీ షుడ్ నెవర్ బి ఇన్ ది బ్యాడ్ కంపెనీ అండ్ టర్న్ బ్యాడ్ అల్టిమేట్.
1: పిల్లలైనటువంటి మీరు ఎంతో దీర్ఘక ఆయుష్మంతులుగా ఉండాలి.
2: యంగ్స్టర్స్ యూ హావ్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
1: ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటుంటారు.
2: దేర్ ఆర్ గ్రోన్ అప్స్.
1: వాళ్ళందరూ కూడా ఈ ట్రావెలింగ్ ట్రైన్ లోపల పక్క స్టేషన్ లో దిగిపోతుంటారు.
2: దోస్ హూ ఆర్ గ్రోన్ అప్ దే ఆర్ బౌండ్ టు గెట్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ స్టేషన్.
1: మీరు దీర్ఘ ప్రయాణం చేసేటువంటి వారు కాబట్టి మీరు పవిత్రమైన భావాలంతా మీరు హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
2: యూ హావ్ గాట్ లాంగ్ లైఫ్, యూ హావ్ టు మేక్ లాంగ్ జర్నీ.
1: కావాల్సింది ఆత్మవిశ్వాసం కావాలి.
2: యూ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఏమాత్రం అభివృద్ధికి రారు.
2: If you don't have self confidence, ఈనాడు ప్రపంచం
1: లోపల ఈ ఆత్మవిశ్వాసం కోల్పోయినారు.
2: Today all have lost the self confidence.
1: కనుక ఇన్ని అవస్థలు గురి అయిపోతున్నారు.
2: Therefore they suffer.
1: నిజంగా భగవంతుని నమ్మినటువంటి వాడికి ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ వాడు ధీరుడై విజయాన్ని సాధిస్తాడు.
2: In fact, in spite of all suffering and the losses, if you have got true faith in God,
1: కొన్ని కష్టాలు మనకు రావచ్చును, కొన్ని కష్టాలు రావచ్చును,
2: there may be difficulties,
1: కానీ దానికి మనం ఏమాత్రం కూడా దాన్ని భయపడకూడదు.
2: బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్.
1: ఎదుర్కోవాలి.
2: యూ షుడ్ రెసిస్ట్.
1: దాన్ని సాధించాలి.
2: అండ్ యూ షుడ్ అచీవ్.
1: అప్పుడే మనకు సరైనటువంటి సంతోషం మనకు లభ్యమవుతుంది.
2: దెన్ యూ విల్ అటైన్ ది ట్రూ హ్యాపీనెస్ ఇన్ స్పిరిట్.
1: అప్పుడే మనము పరులకు సహాయం చేయవచ్చును.
2: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హెల్ప్ అదర్.
1: కష్టంలో వచ్చాయని భగవంతుని దూషించొద్దండి.
2: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
1: అన్నాటి పాండవులు ఆకులలుమిని వేసి అడవి పాలైపోయిరన్నా.
2: Pandavas, after all, they have partaken the leaves, they spent the
1: Ramulantati
2: time in the forest.
1: Ramani Sita Nibasi, Pabalu Nivalayachananna.
2: Even that Rama had to cry because of separation from Sita.
1: Yenadu, Yetiru, Yavaru Chappagararu, Anubhavinchuta Siddhamanna.
2: What is going to happen, when it is going to happen, one is bound to suffer.
1: Tappaka Paltam Vastundi.
2: You are bound to face the consequences.
1: Chetu Chesna Atana Paltam Manak Vastundi.
2: Good or bad, you are bound to
1: Kani
2: face the results.
1: Kani Bhagavan Anugrahame Unte, Chetanu Kudunu Manu Manchitika Marchukovachunu.
2: When there is God's grace, even bad can be transformed into good.
1: Kanuka Bhagavat Vishwasanni Meeru Abhivruddhi Chesukondi.
2: Develop faith in God more and more.
1: Ekkado Chusinatundi Snehitunni Halo Halo Ani Poyi Vaadi Nammutunnavu Kani.
2: You have got total faith in a friend whom you met long back. గ్రీటింగ్ హిమ్
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు వెంట జంట ఇంట కంటా ఉండి నిన్ను కాపాడేటువంటి భగవంతుని నమ్మడానికి మీకు నమ్మకం రాదా?
2: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు కాపాడేటువంటి భగవంతుడిపైనే నమ్మకం లేకపోతే నిన్న మొన్న వచ్చినటువంటి వారిపైన నమ్మకం ఏ రీతిగా కుదురు?
2: యూ డోంట్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ద రిడీమర్, ద ప్రిజర్వర్ అండ్ ద ప్రొటెక్టర్, హౌ కెన్ యూ బిలీవ్ అదర్స్?
1: చూడండి, ఒక చిన్న చాకలవాడున్నాడు.
2: హియర్ ఇస్ ద వాషర్మన్.
1: ఆ చాకలవాడికి ఎంతో బాగా కుట్టించుకున్నటువంటి మంచి సిల్క్ చొక్కా ఉంటున్నాడు.
2: అండ్ యూ హావ్ గాట్ సిల్క్ షర్ట్ న్యూలీ స్టిచ్.
1: చాకలికి వేస్తే ఏం చేస్తాడో అని భయంతో వాడిని కూడా నువ్వు వేయకుండా పోతుంటావు.
2: అండ్ యూ డోంట్ పుట్ యువర్ ది సిల్క్ షర్ట్ టు ది వాషర్మన్ బికాస్ హీ మస్ట్.
1: కానీ వాడిపై నమ్మకం ఏమిటే ఆ షర్ట్ కూడా వాడికి వేస్తావు.
2: బట్ యూ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద వాషర్మన్, యూ విల్ గివ్ యువర్ సిల్క్ షర్ట్.
1: బార్బర్ ఉంటున్నాడు.
2: హియర్ ఇస్ ద బార్బర్.
1: నీకు అందం కావాలనే ఉద్దేశం కలిగినప్పుడు,
2: అండ్ ఇఫ్ యూ వాంట్ గో ఓవర్ దేర్,
1: వాడికి బార్బర్ దగ్గరికి పోయి వాడు డబ్బు ఇచ్చి తల ఉంచి వాడు కత్తితో అంతా కత్తిరిస్తాడు.
2: యూ బెండ్ డౌన్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బార్బర్ పేయింగ్ మనీ.
1: వాడి దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
2: బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బార్బర్.
1: డ్రైవర్ దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
2: బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డ్రైవర్.
1: నీ దైవం దగ్గర నీవు తల ఉంచకూడదా?
2: Why can't you bend your head?
1: దైవానికి దగ్గర తల వచ్చితే నీకేమి నష్టం వచ్చింది?
2: What loss that you would sustain if you bend your head?
1: దుష్టులైనటువంటి వాళ్ళంతా కూడా తల వచ్చిన దాన్ని విమర్శిస్తూ పోతుంటారు.
2: In fact, there are some people who criticize for bending their heads in front of noble people.
1: ఇలాంటి దుర్మార్గులకు దైవం దగ్గర దలవంచేటువంటి ప్రాప్తి లభించాలంటే సాధ్యమవుతుందా?
2: Wicked people, it's impossible for them to bend down their heads.
1: భోజరాజు ఒక్కడు చక్కగా ఏదో ప్రయాణం అయి వెళ్తున్నాడు ఒక గ్రామానికి.
2: భోజరాజు వాస్ గెటింగ్ ఇన్ టు అనదర్ విలేజ్, వాస్ పాసింగ్ బై.
1: మధ్యలో ఒక బుద్ధ సన్యాసి వచ్చే నడుచుకుని వస్తున్నాడు.
2: ఆన్ ది వే హీ సా ఎ సన్యాసి కమింగ్.
1: తక్షణమే రథం దిగి ఆ యొక్క భోజరాజు ఆ సన్యాసి తలపైన పాదం పైన తలపెట్టి నమస్కరించాడు.
2: ఇమీడియట్లీ ది కింగ్ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ చారియట్, ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది సన్యాసి.
1: ప్రక్కన ఉన్నటువంటి మంత్రి కొంచెం తెలివితేటలు గలవాడు.
2: ది మినిస్టర్ ఇస్ ఇంటెలిజెంట్ బై హిస్ సైన్,
1: బాగా విద్యావంతుడు,
2: ఎడ్యుకేటెడ్.
1: అతను కొంచెము విమర్శించాడు మహారాజును.
2: హీ క్రిటిసైజ్ ద కింగ్,
1: స్వామి ఎవరు ఇంత సన్యాసి వేషం వేసుకుని పోతే అతని యొక్క పాదముల పైన మీ విలువైనటువంటి తలను పెట్టచ్చునా అన్నాడు.
2: ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, యు ఆర్ ద కింగ్, హౌ డు యూ ఫాల్ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ దిస్ సన్యాసి దేర్.
1: అప్పుడు ఆయన నవ్వుకున్నాడు తనలో తాను.
2: దెన్ సన్యాసి స్మైల్ విత్ హిస్,
1: జవాబు చెప్పేటువంటి ఒక ఇది సమయం వస్తుందన్నాడు.
2: దేర్ బి టైమ్ వెన్ ఐ గివ్ యు రిప్లై.
1: సరే, అప్పటికి ఆ మాట మర్చిపోయారు.
2: అండ్ పీపుల్ ఫర్గాట్ అబౌట్ దిస్ సమ్ టైమ్.
1: కొన్ని దినములు అయిన తర్వాత
2: ఆఫ్టర్ సమ్ టైమ్
1: మంత్రి
2: ఓ మినిస్టర్
1: అని పిలిచాడు.
2: హి కాల్డ్ హిమ్,
1: నీవు రేపు దినం పోయి ఒక మేక తలం తీసుకుని రా అన్నాడు.
2: టుమారో యు గో దేర్ అండ్ బ్రింగ్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
1: ఇంకోటి గొర్రె తలం తీసుకుని రా అన్నాడు.
2: అండ్ ఆల్సో ది షీప్,
1: ఒక గోవు తలం తీసుకుని రా అన్నాడు.
2: అండ్ ఆల్సో ది కౌ,
1: ఒక మనిషి తలం తీసుకుని రా అన్నాడు.
2: అండ్ ది హెడ్ ఆఫ్ ఎ మ్యాన్.
1: ఈ నాలుగు తలలు తెప్పించుకున్నాడు.
2: ఆల్ ది ఫోర్ హెడ్స్ ఆర్ బ్రాట్.
1: ఈ మంత్రితో చెప్పి నీవు పోయి మార్కెట్ కి పోయి నువ్వు అమ్ముకుని రా అన్నాడు.
2: అండ్ హి కాల్డ్ ది మినిస్టర్, కమ్ ఆన్ సెల్ దెమ్ అవుట్ ఆల్ దీస్ ఫోర్ హెడ్స్.
1: మార్కెట్ లో పెట్టేటప్పటికే గొరితల అమ్మడిపోయింది.
2: అండ్ ది హెడ్ ఆఫ్ ది షీప్ వాస్ సోల్డ్.
1: మేకతల ఎవరో తీసుకున్నారు.
2: అండ్ ఆల్సో ది గోట్,
1: గోవుతల కూడా తీసుకున్నారు.
2: అండ్ ఆల్ ది హెడ్ ఆఫ్ ది కౌ,
1: మనిషి తలకి ఎవరు దగ్గర కూడా రాలేదు.
2: నో వన్ వాస్ ఎనీవేర్ నియర్ ది హెడ్ ఆఫ్ మ్యాన్.
1: తిరిగి వెనక్కి తీసుకుని వచ్చాడు.
2: హి బ్రాట్ ఇట్ బ్యాక్. ఇన్
1: రాజా, దీన్ని ఎవరూ కొనటం లేదు అన్నారు.
2: ఓ కింగ్, నో వన్ ఇస్ ప్రిపేర్ టు బై ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ.
1: చివాడా,
2: ఓ మేకర్,
1: ఆనాడు నేను బుద్ధుని యొక్క బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన నా తల పెట్టినప్పుడు చాలా విలువైందన్నాడు. ఇప్పుడు ఎవరిస్తున్నారు ఈ విలువ?
2: ఓ మినిస్టర్, యూ సెట్ ది హెడ్ హ్యూమన్ హెడ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: జీవితం ఉండినప్పుడే మానవుల యొక్క పాదముల పైన మన శిరస్సును పెట్టాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అవర్ హెడ్ షుడ్ ఫాల్ అట్ ది ఫీట్ ఆఫ్ ది నోబుల్ సోల్.
1: ఈ జీవుడు పోయిన తర్వాత ఈ తలను గద్దలు కూడా చూడవు.
2: ఇన్ ఫ్యాక్ట్ విన్ ద లైఫ్ ఇస్
1: కూడా చూడవు.
2: When the moment life is gone, even the dog won't be near this body.
1: మనం ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
2: Therefore, you should develop our respect more and more.
1: ఈ గౌరవ మర్యాదలు తెలియనటువంటి మూర్ఖులే దీన్ని విమర్శిస్తుంటారు.
2: Only fools who do not know the dignity and respect. They are fools, double fools, triple fools.
1: ఇలాంటి వారు ఈనాడు లోకంలో అభివృద్ధి అవుతూ వస్తున్నారు.
2: And such fools are increasing day by day.
1: ఆత్మవిశ్వాసం కొంటే వచ్చేటువంటిది కాదు.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ ఏ గురువు
1: ఉపదేశించేటువంటివి కాదు.
2: అండ్ ఇట్ కెనాట్ బి టాట్ ఫర్ బట్
1: తో నేర్చుకునేటువంటివి కాదు.
2: నార్ కాన్ బి లర్న్డ్. అది
1: ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటివి.
2: ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ డిజర్వ్.
1: ఇలాంటి ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటి ఒక దివ్యమైనటువంటి భావాలను ఈనాడు మనం ఎందుకు అభివృద్ధి పరచుకోకూడదు?
2: వై డోంట్ యూ డెవలప్ ద డివైన్ థాట్స్ బై అటైనింగ్ ద డిజర్వ్డ్నెస్? వై డోంట్ యూ గ్రో దెమ్ మోర్ అండ్ మోర్?
1: నిజంగా ఇంత అదృష్టం మీకు కలిగింది.
2: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్.
1: లేకపోతే ఇంత ప్రపంచంలో ఇంత కొద్ది మంది మాత్రమే ఇక్కడ రావడానికి ఏం ప్రాప్తి ఉండాలి?
2: బికాజ్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ యూ కుడ్ బి హియర్ టుడే.
1: ఈ ప్రాప్తిని మీరు సంరక్షించుకోండి.
2: సస్టైన్ దిస్ గుడ్
1: చాన్స్. ఈ మార్గాన్ని మీరు అనుసరించండి.
2: ఫాలో ద రైట్ఫుల్ పాత్.
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
2: డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్ ఇన్ గాడ్.
1: నీ ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ఆ దైవమే దీన్ని రక్షిస్తుంటాడు.
2: యూ మే హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్, గాడ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్.
1: ఎప్పుడు మీ వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతుంటాడు.
2: గాడ్ ప్రొటెక్ట్స్ యూ, ప్రిజర్వ్స్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
1: దుర్గుణాలకు దుర్భావములకు ఏమాత్రం చోటు ఇవ్వకండి.
2: Don't give any scope for bad feelings, bad thoughts and bad deeds.
1: చెడ్డ సంకల్పాలను దగ్గరికి రానివ్వకండి.
2: Don't entertain bad thoughts any time.
1: ఎవరిని మనం దూషించకండి.
2: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: ఈ విధంగా కూడా పరదూషణ అనేటువంటిది మహాపాపం.
2: అక్యుజేషన్ ఇస్ ది వరస్ట్ ఆఫ్ ది సిన్స్.
1: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్న.
2: వరస్ట్ ఆఫ్ ది సిన్స్ ఇస్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఇంతకంటే గొప్ప పాపం లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ హైయర్
1: సిన్. లేకపోతే నోరు మూసుకో.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: అంతేకాదు ఇతరులు ఏమాత్రం మనం నిందించకూడదు.
2: బట్ డోంట్ బ్లేమ్ ఎనీబడి.
1: ఈ విధమైనటువంటి మంగళకరమైన భావాలు మనం పెంచుకోవాలి.
2: వి షుడ్ డెవలప్ ఆస్పిషియస్ థాట్స్.
1: అప్పుడే మన జీవితం కూడా మంగళకరమైన జీవితంగా రూపొందుతుంది.
2: దెన్ అవర్ లైఫ్ ఆల్సో బికమ్స్ ఈక్వల్లీ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు,
2: టుడే,
1: అనేక విధమైనటువంటి కొన్ని గడియలు లోపల,
2: విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ టైమ్ ఫ్రమ్ నౌ ఆన్,
1: ముందు చెప్పినట్టుగా మన వైస్ ఛాన్సలర్
2: as vice chancellor before
1: పూర్వమంతా ఆత్మలింగం అనేటువంటిది వచ్చేటువంటిది
2: there was ఆత్మలింగ emanating from Bhagwan
1: ప్రతి శివరాత్రి కూడాను
2: ఎవ్రీ శివరాత్రి
1: లింగోద్భవం జరిగేటువంటిది
2: there was this emanation
1: లింగోద్భవం నిమిత్తమై చిన్న చిన్న హాల్ అంతా ఉంటుండేది దానిలో చాలా మంది పడి కాళ్ళు చేతులు విరుచుకొని చాలా బాధలు పడేటువంటి వాళ్ళు
2: టు వాచ్ దిస్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్స్ మెనీ ఆఫ్ దెమ్ సస్టైన్డ్ ఈవెన్ ఫ్రాక్చర్స్
1: నేను ఈ లింగోద్భవం చేయటం ఎందుకు వీరికి ఈ బాధలు కలిగించడం ఎందుకని దాన్ని మానేసాను
2: సో లింగోద్భవం వాజ్ డిస్కంటిన్యూడ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్
1: దీనికి కూడా ఒక విధమైనటువంటి కొన్ని గడియలు ఉంటున్నాయి
2: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ దిస్ ఆల్సో దేర్ సమ్ స్పెసిఫిక్ టైమ్
1: రాత్రి వేళందు
2: డ్యూరింగ్ నైట్ టైమ్
1: ఎప్పుడైనా కూడా 8-10 మధ్య లోపల ఏ నిమిషమైనా కూడా రావచ్చు
2: బిట్వీన్ 8 and 10 ఇట్ మే హ్యాపన్ ఎనీ మూమెంట్
1: ఇక్కడ రాకపోయినా నాకు అక్కడే వస్తూ ఉంటుంటుంది
2: ఇఫ్ నాట్ హియర్ లింగోద్భవం మే టేక్ ప్లేస్
1: ఎక్కడైనా రాక తప్పదు
2: ఎనీవేర్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపన్
1: శివరాత్రి యొక్క సహజము
2: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఆన్ దిస్ శివరాత్రి
1: అది దాని యొక్క లక్షణము
2: ఇట్ ఇస్ క్వాలిటీ
1: దాని యొక్క పవిత్రము
2: ఇట్ డైరలైజ్ ద శాంక్టిటీ
1: కనుకనే
2: సో
1: ఆ లింగోద్భవం అనేటువంటిది మహాపవిత్రంగా దర్శించినటువంటి వారికి ఏ పాపములు ఉండవు
2: దోస్ హూ హావ్ వర్ లక్కీ ఎనఫ్ టు హావ్ వాచ్డ్ ద లింగోద్భవ దే విల్ నాట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్
1: దగ్గర ఉండి కూడాను అది వచ్చేది కనిపించదు వాళ్ళకు
2: దోస్ హూ ఆర్ సమ్ ఆర్ సో క్లోజ్ దే డోంట్ వాచ్ ఇట్
1: వచ్చేది చూడాలి అంతే
2: వన్ మస్ట్ సీ హౌ ఇట్ కమ్స్
1: అవుట్ వచ్చిన తర్వాత అందరూ చూస్తారు
2: ద మూమెంట్ ఇట్ కమ్స్ అవుట్ ఎవ్రీబడీ విల్ సీ
1: కానీ కొంత సార్థకం అవుతుంది
2: ఆఫ్ కోర్స్ ఇట్ విల్ సాల్వ్ ఇట్స్ రిడెంప్షన్
1: ఈ విధమైనటువంటి కొన్ని సన్నివేశాల్లో చాలా పవిత్రమైనటువంటి యొక్క సుగుణాలు ఉంటున్నాయి
2: దేర్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అటాచ్డ్ టు దీస్ అకేషన్స్
1: కనుక మీరు రాత్రి అంతా కూడాను ఒక్క దిన సంవత్సరానికి ఒక్క దినమైన కూడాను రాత్రి పూర్తి మరి భజన చేసినారంటే ఎంతో అదృష్టవంతులవుతారు
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ లక్కీ వన్స్ ఇఫ్ యూ స్పెండ్ హోల్ నైట్ వన్స్ ఇన్ ఇయర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్
1: ఈ యొక్క చంద్రునికి 16 కళలు ఉంటున్నాయి
2: మూన్ హ్యాస్ 16 కళాస్
1: ఈ 16 కళల లోపల శివరాత్రి దినము 15 కళలు దైవంలో లీనమైపి ఒక్క కళ మాత్రమే ఉంటుంటుంది
2: ఆన్ ది శివరాత్రి డే ఓన్లీ వన్ కళ ఇస్ లెఫ్ట్
1: ఆ ఒక కళను కూడాను మనం స్మరించడం చేత అది కూడాను లీనమైపోతుంది
2: అండ్ యాజ్ యు థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ దట్ గెట్స్ డిస్ట్రాయిడ్
1: జీవితంలో ఒక్క రాత్రి మనం మేలుకొని ఒక్క రాత్రి అంతా కూడా భగవంతుని యొక్క చింతన చేయలేకపోతామా
2: ఆర్ యు నాట్ ఏబుల్ టు స్పెండ్ వన్ ఫుల్ నైట్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్
1: కనుక మీరు ఒక్క రాత్రి అయినా కూడాను పవిత్రమైనటువంటి యొక్క కాలమును మీరు సార్థకం చేసుకోండి
2: దేర్ ఫోర్ వీ షుడ్ మేక్ దిస్ నైట్ ఏ హోలీ నైట్ ఏ సీక్రెట్ నైట్
1: ఆ భజన లోపల ఉండే ఆనందము
2: the bliss that you
1: get భగవంతుని నామములో ఉన్నటువంటి మాధుర్యము
2: the sweetness in the divine
1: name భగవంతుని రూపములో ఉన్నటువంటి సంతోషము
2: the happiness in the divine
1: form మరి ఎక్కడా చిక్కదు
2: you don't get it anywhere in the world
1: ఎక్కడ పెట్టినా చిక్కదు
2: you don't get it
1: ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చిక్కదు
2: you may spend money you don't get it
1: కానీ ఇది కేవలం ప్రేమ చేత మాత్రమే లభ్యమవుతుంది
2: it's possible only by love
1: ప్రేమని పెంచుకోండి
2: డెవలప్ లవ్
1: పవిత్రత పెంచుకోండి
2: డెవలప్ ఆల్ సీక్రెట్
1: జీవితాన్ని సార్థకం గావించుకోండి
2: redeem your lives
1: భజన బినా సుఖ శాంతి నహీ హరి భజన బినా సుఖ శాంతి

0: శాంతుడైతోచె దినమురింత కురుసలయ్యను చలిగాలి చురుకు హెచ్చే. ఈ సంక్రాంతి అనేటువంటి ఇది పగలపూట తక్కువగాను రాత్రి ఎక్కువగాను కాలం గడుపుతుంది.
1: దిస్ ఇస్ ద సంక్రాంతి సీజన్. ద డే టైమ్ ఈజ్ షార్ట్ వైల్ ద నైట్ టైమ్ ఈవినింగ్ టైమ్ ఇస్ లాంగర్.
0: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కాన ప్రతి భారతీయుని యొక్క సమస్తంలో అన్ని పండుగల కంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: భారతీయుల ప్రతి దినం కూడాను పర్వదినములే.
1: ఎవ్రీ డే యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఎ ఫెస్టివల్ డే.
0: కానీ తెలియనటువంటి వారికి ఇది పండుగ అనేటువంటిది ప్రత్యేకంగా ఒకటి విభజిస్తూ వచ్చారు.
1: బట్ ది ఇగ్నోరెంట్ వన్ క్లాసిఫైడ్ డిఫరెంట్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది డేస్.
0: ఈ పండుగకు అనేక మంది కొత్త అల్లుండంతా కూడాను అత్తగారింటికి వెళుతుంటారు.
1: ది సన్స్ ఇన్ లా విల్ బి విజిటింగ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ దేర్ ఇన్ లాస్.
0: కానీ వారికి దీని యొక్క విశిష్టత ఏమాత్రము తెలియదు.
1: దే డు నాట్ నో ద సిగ్నిఫికెన్స్ అండర్లైయింగ్ దిస్.
0: ఈ పండుగకు ఎక్కువ ఎద్దుల పండుగగా తీసుకుంటుంటారు.
1: దిస్ ఫెస్టివల్ ఈజ్ వ్యూడ్ యాజ్ ద వన్ రిలేటెడ్ టు ది బుల్.
0: ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను గోవులను పూజిస్తూ ఉంటాడు.
1: దిస్ ద డే వెన్ పీపుల్ వర్షిప్ కౌస్.
0: దీనికి గంగరెద్దు అని పేరు.
1: And the one that is specially taken is the bull.
0: దీనికి అనేక అలంకారములు చేసి అన్ని విధములుగా కూడా దీనికి వస్తువులు తొడిగి దుస్తులు వేసి బజారు బజారు తిప్పులు వస్తుంటారు.
1: The special bull that is taken in a procession is specially decorated with the new clothes and other jewels.
0: ఇంతే కాక ఈ పండుగకు పశువులు కూడాను ఒక పెండిండి చేస్తుంటారు.
1: We also come across people performing marriages to cows also.
0: ఒక అన్న వచ్చి బ్రదర్ను చిన్నవాడిని పిలుస్తూ ఉంటాడు.
1: The elder brother calls his younger brother to come close to him.
0: తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడు అడుగో.
1: And he'll say, younger brother, come here. There we find the bull fully decorated.
0: ఆ గంగరెద్దును తీసుకుని వచ్చేటువంటి వాడికి ఒక అలంకారం కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: The master who accompanies this specially decorated bull also has got special dress for the season.
0: తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడు అడుగో. వెండి బిళ్ళయు మంత్రాడు దండకడవు ముక్కు నన్ను బయటికాడయు మోమునందు పంగనామంబులను వెంట

0: ಗಂಗರೆದ್ದು.
1: ಅಂಡ್ ದಿ ಎಲ್ಡರ್ ಬ್ರದರ್ ಟೆಲ್ಸ್ ಇಸ್ ಯಂಗ ಒನ್, ದೇರ್ ಯು ಫೈಂಡ್ ದ ಮಾಸ್ಟರ್ ವೆರಿ ಕ್ಲೋಸ್ ಟು ದಟ್ ಬೋಲ್. ಹಿ ವೇರ್ಸ್ ದಿ ಸ್ಪೆಷಲ್ ಜುವೆಲ್ಸ್ ಫಾರ್ ದಟ್. ಅಂಡ್ ವಿ ಆಲ್ಸೋ ಫೈಂಡ್ ದಟ್ ಹಿ ಹ್ಯಾಸ್ ಗಾಟ್ ದ ಮಾರ್ಕ್ಸ್ ಆನ್ ಹಿಸ್ ಫೋರ್ ಹೆಡ್ ಅಂಡ್ ಸ್ಪೆಷಲ್ ಜುವೆಲ್ಸ್.
0: ಐತಿ దీనికి అనేక రకములైనటువంటి యొక్క తర్బీజులు జరిపేటప్పుడు ఒక ఎద్దును రాములుగాను ఆవును సీతమ్మగాను పేరు పెట్టుకుని తెస్తాడు.
1: వి ఫైండ్ టూ, వన్ ద బుల్ అదర్ ద కౌ, నేమ్డ్ ఇస్ రామ అండ్ సీత, స్పెషల్లీ బ్రాట్ ఫర్ ద అకేషన్.
0: దీనికి అంతైనా జవాబులు ఆ యొక్క చేతి అందున్నటువంటి ఒక కర్ర యొక్క సూచనలే దీనికి జవాబులు.
1: The response is based on the movement of the stick that he holds on his hand.
0: Amma Sri Ramudu niki ishtamena ani prashnistadu adagovunu.
1: And here a question is put, do you like Sri Rama?
0: Kani aa govu vee practice prakaram naaku ishtam ledu antundi.
1: As the cow is specially trained, it nods its head, indicating no.
0: Taravata yedunu prashnistadu.
1: Later, his question is put to the bull.
0: O Rama, ee sitamma anetunte aavu niku ishtamena antadu.
1: Then the question is put like this, Rama, do you like this Sita?
0: Iruvaru kudanu modalu vaddantaru.
1: Both of them say no in the beginning.
0: ఈ యొక్క ప్రాక్టీస్ ఈనాడు ప్రపంచంలో కూడాను జరుగుతూ ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ద ప్రాక్టీస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్.
0: బాయ్ ని అడిగి అయ్యా ఆ అమ్మాయి నీకు ఇష్టమేనా అంటే లేదు అంటాడు.
1: ఇఫ్ యు ఆస్క్ ద బాయ్ డు యు లైక్ హర్, హి సేస్ నో.
0: కానీ అమ్మాయిని అడిగినప్పుడు నాకు లేదు అంటుంది.
1: సో ఆల్సో ద రెస్పాన్స్ ఫ్రమ్ ద గర్ల్ హూ సేస్ నో.
0: దేనికనగా వీరికి రాబోయేటువంటి ఇన్కమ్లను ఆధారం చేసుకుని ఈ విధమైనటువంటి జవాబులు చెప్తుంటారు.
1: ది ఆన్సర్స్ ఆర్ సో బికాస్ దే విల్ బి థింకింగ్ ఆఫ్ ది ఫ్యూచర్ ది ఇన్కమ్.
0: ఈ విధంగా జరిగి కడతుడికి ఇరువురికి పెళ్లి చేస్తాడు ఈ గంగరెద్దివాడు.
1: హౌఎవర్ ది మాస్టర్ పర్ఫార్మ్స్ ది మ్యారేజ్ బిట్వీన్ ది టూ, ది బుల్ అండ్
0: అలా శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెళ్లి గావించుచుంటున్న ఆ వేడుక చూసి కానుకలనిచ్చి వత్తం కదలి రమ్ము అంటాడు.
1: And as the marriage is performed, people come close to that to watch the whole scene and to offer gifts.
0: ee vidhanga pasipachi mrugadulaku kudanu ee panduga chaala aanandakaramainatundi dinam.
1: Therefore this is a holy festival, a joyful occasion for all birds, beasts and animals.
0: Intiye kaadu,
1: not only this,
0: raitulaku kudanu ee panduga chaala mukhyamainatundi.
1: This is a very important festival for farmers.
0: ఈ యొక్క పండుగ వచ్చేటప్పటికి అనేక విధములైనటువంటి ధాన్యములు తమ గృహం చేరుతుంటాయి.
1: By this time, the harvest season, they find the grains full at home.
0: అన్ని భూములు కూడాను ఈనాడుకి పూర్తి ఖాళీగా ఉంటాయి.
1: Now you find that almost all the fields are empty.
0: కారణం దాని యొక్క క్రాప్స్ అంతా తీసుకుంటాడు ఈ రైతు.
1: బికాస్ ద క్రాప్ ఈస్ ఆల్రెడీ కలెక్టెడ్ బై నౌ.
0: కనుక ఈనాడు ఏ ఒక్క దాని ఎందుకు ఒక చెట్టు ముక్క కూడా కనిపించవు.
1: దేర్ఫోర్ యూ డోంట్ ఫైండ్ ఎనీ సాప్లింగ్ దేర్ ఇన్ ద ఫీల్డ్ టుడే.
0: ఈ విధంగా రైతు మొదలుకొని రాజు వరకు కూడాను ఈ పండుగను చాలా ఆనందంగా అనుభవిస్తుంటాడు.
1: దిస్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివిటీ అండ్ గెయిటీ. Right from the farmer to the standard of a king.
0: ee naadu ee pandugalu jarpukoneetundi oka desame ledu.
1: There is no country which does not observe this festival.
0: Anni desamulu yendunu anni mathamulu yendunu ee pandugunu sankranti aniga chesukuntuntaru.
1: This sankranti festival is celebrated all the world over.
0: Peru veri veri ga undochunu.
1: The names may be different.
0: ఒకరు సంక్రాంతి అనొచ్చు.
1: సమ్మే కాల్ ఇట్ సంక్రాంతి.
0: కొందరు ఉత్తమ కాలం అనేటువంటి
1: సమ్మే సే అన్ ఆస్పీషియస్ టైం.
0: ఈ విధంగా పెట్టుకుని అనేక రకములుగా ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: దే మే నేమ్ డిఫరెంట్లీ బట్ దే ఎంజాయ్ ఇట్ ఈక్వలీ.
0: కానీ ముఖ్యముగా ఈ పండుగ యొక్క విశిష్టత ఆనందమును అందించేటువంటిది.
1: This is the festival that makes everybody blissful.
0: ఇట్టి ఆనందం అనేటువంటిది ప్రతి మానవునికి కూడాను అత్యవసరము.
1: This bliss is most essential for every man.
0: ఈ ఆనందంలోకి రాకులాడుతుంటాడు మానవుడు.
1: Man struggles to be blissful.
0: ఈ ఆనందమే లేకుండా తనకు జీవితమే జరగదు.
1: In fact, he cannot live long if he is not happy or blissful.
0: కనుక ఆనందము ప్రతి మానవులకు ప్రధానమైనటువంటి యొక్క గమ్యము.
1: Therefore, bliss is the goal for everybody.
0: నిత్యానందం,
1: eternal bliss,
0: పరమసుఖం,
1: supreme bliss,
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: is one of wisdom,
0: ద్వంద్వాతీతం,
1: non-dual,
0: గగన సదృశ్యం,
1: ethereal,
0: తత్వమస్యాది లక్ష్యం,
1: the ultimate,
0: ఏకం,
1: one,
0: నిత్యం,
1: eternal,
0: విమలం,
1: pure,
0: అసలం, సర్వది సాక్ష్యం,
1: steady, and an eternal witness.
0: ఇట్టి అందరికీ ప్రీతికరమైనటువంటి యొక్క పండుగ సంక్రాంతి.
1: Therefore, Sankranti happens to be the most important festival for everybody.
0: ప్రతి వరుణ్ణి కూడాను ప్రశ్నిస్తుంటారు బయట వారు.
1: In fact, everyone starts putting a question.
0: నాయన, అత్తవారింటికి ఏగమో కొత్త పెండి కొడుక.
1: Newly married one, the bridegroom, you better you visit your in-laws, parents-in-law.
0: అక్కడ నీకేమి జరుగుతుంది?
1: What happens to him there?
0: ముద్దు మరదలు నీతో ముచ్చటాడు.
1: And there your friends are still are conversing with you, joking with you.
0: ఊరి వారు నిన్ను అతి గారాభమున మన్నాను సల్పుతుడు నీ మామ కూడా.
1: All the rest of the people, inhabitants of the village, will come to see you and extend all courtesies.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను అత్తవారింటికి వేగనటువంటి యొక్క ఈ కుమారుడు ఆ పండుగ దినము ప్రత్యేకంగా వెళుతుంటాడు.
1: This is the time when the son-in-law will be spending the time at the residence of the mother-in-law.
0: ఎట్టి వారు కూడాను తమకు శక్తి ఉన్నంత వరకు ఈ యొక్క సన్నిల్లాకు తగిన గౌరవాన్ని చేస్తుంటారు.
1: Basing on their position, whatever may be, the son-in-law will be treated with all excellent hospitality.
0: కనుక దీని యొక్క సారాంశం ఏమనగా ప్రతి మానవునికి ఆనందం అందించేటువంటి యొక్క దినము సంక్రమణం.
1: Therefore, Sankramana is a season that everybody will be blissful.
0: అయితే ఈనాటి కాలంలో ఈ సంక్రాంతి అనేటువంటిది ఎక్కడ పోయిందో తెలియదు.
1: But today, what happens to the significance of Sankranti, no one knows.
0: ఈనాడు ప్రతి అల్లుడు కూడాను ఆనందంగా నవ్వుతూ అత్తగారింటికి పోవలసినటువంటి వాడు కోపంగా ఈనాడు కొట్టాడుతూ కార్యములు జరుపుతుంటాడు.
1: The son-in-law who is to go to his in-law's house joyfully, happily, today we find him so serious as if he is ready to face confrontation or a conflict.
0: కనుక ప్రధానము ఈ పసిపక్షి మృగాదుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటి దినమే ఈ సంక్రాంతి.
1: బట్ we find this Sankranti is a season that makes all birds, animals, being extremely happy, joyful.
0: India lone kaakunda videshalu endu kodanu deeniki pratyekamainatuvanti oka peru pettaru.
1: Not only in India, even in the rest of the countries all over the world, they have their given their own names.
0: Idi challati samvatsaram.
1: This is the season when there's absolutely cool.
0: Manavudu aanandanga nirdinchetuvanti dinamu.
1: This is the time when one will have peaceful rest.
0: Endukanaga pantalanti kosi vachintaru.
1: Because the crop is ready, grain is ready.
0: Dhanyam anta inti nindiki vachi untadi.
1: The house is full of grain.
0: Kanuka athaniki ye chintana undadu.
1: So he has no worries.
0: Kanukane chintaleni vaadiki santalo kuda nidra vastundi antaru.
1: Therefore the one without worry will be most happy.
0: Kanu prati manavudu kodanu chinta lekunda povali.
1: Therefore everyone should spend time
0: నిరంతరము ఆనందాన్ని అనుభవించాలి.
1: హీ షుడ్ బి హ్యాపీ త్రూ అవుట్.
0: ఇట్టి ఆనందమునకు సంక్రాంతి ప్రధానమైనటువంటి పండుగ.
1: అండ్ దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ సంక్రాంతి మేకింగ్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అయితే దీని అనేక రకములైనటువంటి అంతరాత్మలు ఉండవచ్చును.
1: దేర్ మే బి మెనీ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ఇట్ సిగ్నిఫికెన్స్ టు దిస్.
0: కానీ వారి వారి అంతరాత్మను వాళ్ళు ఎవరు బోధించలేరు.
1: బట్ నో వన్ ఈస్ టీచింగ్ ద రియాలిటీ ఇన్ డెప్త్.
0: కనుక సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి దినము.
1: Therefore, Sankranti is the most important festival.
0: అందులో స్త్రీలు దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం అందించి గౌరవిస్తుంటారు.
1: The women have a special position, special place when they are respected.
0: కనుక మనం ఈ సంక్రాంతిని చాలా గొప్ప పండుగగా మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు కన్సిడర్ సంక్రాంతి యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్.
0: ఇటు బిడ్డను ఇచ్చినటువంటి వారి ఇంటికి బిడ్డను తీసుకున్నటువంటి వారు కూడాను సంతోషంగా ఉంటుంటారు.
1: ఇస్ ద టైమ్ వెన్ బోత్ ద పార్టీస్ విల్ బి హ్యాపీ, ద బ్రైడ్ గ్రూమ్ సైడ్ అండ్ ద బ్రైడ్ సైడ్ యాజ్ వెల్.
0: అన్నిటి ఎందు కూడా ఉన్నటువంటి ఆనందమును కంటే ఈ సంక్రమణ ఎందు ఉన్నటువంటి ఆనందము ప్రత్యేకమైనటువంటిది.
1: ది హ్యాపీనెస్ దట్ వీ ఎంజాయ్ డ్యూరింగ్ ది సీజన్ ఆఫ్ సంక్రమణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది టైమ్.
0: కనుకనే పగలు తక్కువ అవుతుంది, రాత్రి ఎక్కువ తీసుకుంటుంది.
1: దేర్ఫోర్ ద డే ఇస్ షార్ట్ వైల్ ద నైట్ టైమ్ ఇస్ లాంగ్.
0: కనుక ఈ ఆనందమును అనుభవించేటువంటి నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ మేక్ సిన్సియర్ అటెంప్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ జాయ్.
0: ఎట్టి వాడు కూడాను ఈ ఆనందమును ఆశించకుండా ఉండేటువంటి వాడు ఈ జగత్తులోనే లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఎనీబడీ హూ డజన్ వాంట్ టు బి హ్యాపీ.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం అవసరము.
1: అండ్ దిస్ హ్యాపీనెస్ ఇస్ మోస్ట్ నెసెసరీ ఫర్ ఎవ్రీబడీ.
0: ఈ ఆనందం అనేటువంటి హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది కానీ ప్రత్యేకంగా చేసుకునేటువంటిది కాదు.
1: ద బ్లిస్ ఎమనేట్స్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: మన ఎందే ఉండేటువంటి ఆనందాన్ని మనము రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అనగా బయటకు తీసుకోవటము, దాన్ని చూడటము, దాన్ని ఆనందించటము, అనుభవించటము జరుగుతుంటుంది.
1: ద బ్లిస్ దట్ ఈస్ లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ ఇన్ యూ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై వే ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి సంక్రమాత్రం ఎవరు కూడా సరైనటువంటి అర్థం తెలుసుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ ద ప్రొఫండిటీ ఇన్ ది అబ్జర్వెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్.
0: కనుక మానవునికి ఆనందం ఆవిర్భవించాలంటే మనసు యొక్క హృదయం నుండి రావాలి.
1: దేర్ఫోర్ ద ఆరిజిన్ ఆఫ్ ది బ్లెస్ ఈజ్ వన్స్ ఓన్ హార్ట్.
0: కానీ మానవుడు ఈనాడు అనుభవించేటువంటి ఆనందము ఆర్టిఫిషియల్ ఆనందంగా ఉంటుంది.
1: బట్ వాట్ మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ టుడే ఈజ్ ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము అది శాశ్వతమైనటువంటిగా ఉంటుంది.
1: బట్ ది బ్లెస్ దట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్ ఈజ్ పర్మనెంట్.
0: ఈ విధమైనటువంటి పండుగలు మన భారతదేశంలో అనేక ఉంటున్నవి.
1: దేర్ ఆర్ మెనీ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఇన్ భారత్.
0: కానా విద్యార్థుల
1: స్టూడెంట్స్
0: మీరు ముందుకు కాబోయేటువంటి యొక్క పరిస్థితిని దీని లక్ష్యం అందించుకొని మీరు మెరగాలి.
1: కీప్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్.
0: అత్త మామలు మీకు ఎంతనో గొప్ప గౌరవం కల్పించాలని ఎన్నో శ్రమలు పడుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ స్ట్రగుల్ హార్డ్ tirelessly to make you great and see you great.
0: అప్పుడైనా సప్పుడైనా చేసి ధనం సంపాదించుకొని కొత్త గుడ్డలు గాను కొత్త భోజనాలు గాను వండించి పెడుతుంటారు.
1: They gift you new clothes and serve you all sorts of delicious items. Sometimes they may have to even borrow money.
0: కనుక ఇది ఆనందమలకై ఏర్పడినటువంటిదే కాని అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
1: So the main aim in performing, in observing this function is to make you happy, joyful, that's all.
0: మానవునికి ఆనందమే చాలా ముఖ్యమైనటువంటిది.
1: Therefore, bliss is most important for mankind.
0: ఈ ఆనందం అనేటువంటి బయట నుంచి కొనుక్కునేటువంటిది కాదు.
1: It is not from outside, it is within.
0: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిదే ఆనందం.
1: It arises from our heart.
0: ఈ ఆనందమునకై మనము అనేక రకములైనటువంటి ప్రయత్నం చేస్తున్నాము.
1: We make all attempts to be happy and blissful.
0: కానీ ఈ ఆనందము ప్రయత్నాలతో లభించేటువంటిది కాదు.
1: However, we should know that you could not get it by effort.
0: వాళ్ళ హృదయం నుంచి బయట వారి యొక్క హృదయాన్ని కూడా గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: It is absolutely necessary to know the nature of this happiness in others arising from their hearts.
0: ఒకరు నొప్పించి తాను ఆనందించేటువంటిది ఈ భారతీయుడి పర్వదినం కాదు.
1: It is no festival if you are happy when others are unhappy.
0: కనుక అందరితోనూ ఆనందంగా ఉంటుండాలని దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టి ఇది ఆనంద సుదినం అని పేరు పెట్టారు.
1: Therefore, this is the day of bliss. This is the day of happiness that you are happy and all others are happy.
0: కనుకనే దీనికి సరస్వరాలైన పుష్యమాసము ఉంటారు.
1: Therefore, it is the most glorious period, పుష్యమాస.
0: ఈ పుష్యమాసం లోపల అనేక మార్పులు జరుగుతూ ఉంటుంటాయి.
1: There will be so many changes during this పుష్యమాసం.
0: ఎన్ని జరిగినప్పటికీ మానవుని హృదయం నందు మాత్రము ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: But with all the changes outside, but still man wants to be happy within.
0: కనుక ముఖ్యంగా మనము ఆనందమును అనుభవించేటువంటి దినము ఈ సంక్రాంతి.
1: Therefore this is Sankranti, truly speaking, when we are all blessed.
0: క్రాంతి అనగా మార్పు.
1: క్రాంతి means change.
0: అనగా దుఃఖము నుంచి ఆనందానికి మార్చేటువంటిది.
1: It is a change from misery to bliss.
0: అశాంతి నుంచి ప్రశాంతికి చేర్చేటువంటిది.
1: From restlessness to peace abiding.
0: కష్టం నుంచి సుఖములకు తప్పించేటువంటిది.
1: From difficulties to pleasure.
0: కనుక క్రాంతి అనగా అనేక రకములైనటువంటి క్రాంతులు ఉంటాయి.
1: Therefore క్రాంతి change, there are many changes.
0: కానీ ఈ సంక్రాంతి అనేటువంటి సర్వ మానవులకు సమానత్వం అనేటువంటిది.
1: However the సంక్రాంతి is same, uniform to everybody.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సంక్రాంతి కోసమై అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు.
1: Therefore to enjoy this, the fruit of this సంక్రాంతి bliss, everyone looks forward.
0: ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఇంత మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ దిస్, ది సిగ్నిఫికెన్స్ ఇస్ సంథింగ్ మోర్.
0: పశుపక్షి మృగాలు కూడా ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ద బర్డ్స్ అండ్ యానిమల్స్ ఆర్ వెరీ హ్యాపీ.
0: మనం క్రాప్స్ అంతా తీసుకుని ఇంటికి వస్తుంటే దానిపైన పిచ్చుకలు, పువ్వులు, పాకులు అన్ని కూర్చొని అవి కూడా ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: యాజ్ ద గ్రెయిన్ ఇస్ బ్రాట్ హోమ్, వీ ఫైండ్ సో మెనీ బర్డ్స్ పార్టేకింగ్ దీస్ గ్రెయిన్స్ అండ్ ఎంజాయింగ్.
0: ఊరి వాళ్ళను కూడాను ఎంతో గొప్పగా పండించుకున్నాడు ఇతను మహనీయుడు అనేటువంటి రీతిగా పేరు పొందుతుంటాడు.
1: The neighborhood also congratulate these farmers for bringing back home the bags full of grain.
0: Vidyarthulara,
1: students,
0: prati parvadinamu yokka antarathanni meeru gurtinchi vartinchatam athyavasaramu.
1: It is most essential that you know the depth, the significance of every festival and observe it.
0: Kaani rojuluku dige artham aashinchukunda kevalam anarthalato apra ashantini podutunnadu ee naadu.
1: But today what's happening? We don't understand the significance. We are not happy. On the other hand, we are miserable.
0: Kala dehamaina kulanu chagam chesi aanandanni andinchetuvanti dinamu ee yokka parvadinamu.
1: Therefore this is a holy festival day that we sacrifice everything so as to be blissful.
0: కనుక దేహం ప్రధానం కాదు.
1: బాడీ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్.
0: మనసు ప్రధానం కాదు.
1: నాట్ ద మైండ్.
0: మనసు అనేటువంటిది కేవలం సంకల్పముల యొక్క చేరికనే.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ కాంబినేషన్ ఆఫ్ సంకల్ప ఆర్ థాట్స్.
0: దేహము అనేటువంటిది పంచభూతముల యొక్క సారమే.
1: బాడీ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ పండుగ ఎందుకు చూసినప్పటికీ పంచభూతములే సర్వత్రా ప్రసరిస్తూ ఉంటాయి.
1: సో వీ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: ఈ సంక్రాంతికి పండుగ దినములు ఈ ఆనందమే.
1: దిస్ ఫెస్టివల్ హోలీ సంక్రాంతి ఇస్ మెంట్ ఫార్ బ్లెస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంక్రాంతి నిమిషంలో ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: దిస్ దేర్ ఇస్ వైడ్ స్కోప్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
0: మన ఎందున్నటువంటి కామక్రోధ లోభమోహం మాత్సర్యములన్నీ కూడాను కేవలం దూరం నెట్టాలి.
1: దిస్ ద టైమ్ వెన్ వీ హ్యావ్ టు బ్రష్ అసైడ్, గివ్ అప్ all evil qualities like the anger, lust, greed, avarice.
0: Aanandamu itlanti dani manu penchukovali.
1: We have to grow more and more the happiness, the health, peace, prosperity.
0: Ilanti ni penchukovasinatundi yokka manavudu inaadu danini chinchukuntunnadu.
1: Today instead of growing in this rightful direction, man is just subjecting himself to a ruin.
0: Chinna palulu endukodanu ala ashantini pondutunnadu.
1: He is restless even in trying to attempt a tiny task.
0: ఈ అశాంతి గాని ప్రశాంతి గాని బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: The restlessness or peace are not from outside.
0: నాకు పీస్ కావాలి అంటుంటాడు.
1: Everyone says I want peace.
0: ఎక్కడ ఉంది పీస్?
1: Where is peace?
0: ఈ బయట ప్రపంచంలో ఉందా?
1: Is it there in the outside world?
0: లేదు.
1: No.
0: బయట ప్రపంచంలోనే ఉంటుంటే ఎంత ధనమైనా పెట్టి కొనవచ్చు.
1: If the peace is outside, you can buy it paying money.
0: బయట ఉన్నదంతా కూడా పీసెస్.
1: What you find outside is not peace, only pieces.
0: లోపల ఉన్నది నిజమైనటువంటి పీస్.
1: The true peace lies within.
0: శాంతి అనేటువంటి సౌఖ్యము లోపల నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: The pleasure of peace arises from within.
0: దీనికి పాల పొంగలు కూడా చెప్తుంటారు. పాల పొంగలు.
1: And it is something like the boiled milk that spills over, rises up.
0: అనగా పాలు ఎన్ని విధములైనటువంటి రీతిగా కాంచినప్పటికీ దాని తెలుపు పోదు.
1: In spite of prolonged period of heating, the color of the milk is not lost. It continues to be white and bright.
0: కానీ ఈ పాలనందు తెల్లదనందు నీరు కూడా చేరి ఉన్నది.
1: However, you find the water content also there mixed in the milk.
0: కానీ ఈ వాటర్ చేయటం వల్ల తన యొక్క తెలుపుదనం మాత్రం మారదు.
1: In spite of water being over there, the milk does not lose its color.
0: కనుక ఈ యొక్క తెలుపు అనేటువంటిది హృదయం యొక్క సంబంధమైనటువంటిది.
1: This whiteness, brightness is the quality of the heart.
0: మన హృదయము చాలా ప్రకాశవంతమైనటువంటిది.
1: Our heart is highly radiant, effulgent.
0: ప్రచండమైనటువంటిది.
1: It is highly
0: ప్రకాంతమైనటువంటిది.
1: It is resplendent.
0: ప్రచండమైనటువంటి యొక్క మనసును మనమే మనం చెప్పుకుంటున్నాము.
1: And in fact, we are just polluting our mind.
0: ఎన్ని రకమైనటువంటి దుఃఖములు వచ్చినప్పటికీ ఈనాడు దానిని అనగదొక్కుని ఆనందాన్ని అనుభవించాలి.
1: We should be able to experience bliss by resisting, by controlling all the difficulties and the troubles that come along our way.
0: కనుక మానవుడు కంట్రోల్ చేయవలసినటువంటి ఈ కోపతాప అసూయమునే కంట్రోల్ చేయవలసింది.
1: Therefore, what we need to control today is to control our anger, our envy, our pride.
0: కాని యాంగర్ ఎట్లా వస్తుంటుంది?
1: What is the origin for this anger?
0: యాంగర్ అనేటువంటిది తన అభిష్టమునకు విరుద్ధమైన జరిగినప్పుడు యాంగర్ వస్తుంటుంది.
1: When the desire is not fulfilled, we are angry.
0: తాను తచ్చుకున్నవే సరిపోతే అన్నిటికీ ఆనందిస్తుంటాడు మానవుడు.
1: When all his desires are fulfilled, man is extremely happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందాన్ని ఆశించాలి.
1: In fact, every man should wish to be blissful.
0: కష్టములు ఎందుకున్నా సుఖాన్ని మనం పొందాలి.
1: We should be able to experience pleasure even in pain.
0: కనుక మనము ఈ ఆనందమునకు ఎక్కడనో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for bliss.
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటూ ఉండదు ఈ ఆనందం.
1: This bliss is with you, in you, around you, below you, above you.
0: ఇటువంటి ఆనందాన్ని మనం ఎందుకు వదులుకుంటున్నాం?
1: Why are you giving it up? Why are you losing this bliss?
0: ఈ ఆనందం యొక్క తత్వాన్ని గుర్తించక,
1: not understanding the nature of
0: bliss, ఆనందం యొక్క రుచిని తాను ఆశించగా,
1: being not able to taste bliss,
0: ఆనందం అంటే ఏదో వస్తువు ఆనందం పైన వచ్చేటువంటి భౌతికమైన ఆనందంగా భావించి,
1: considering bliss as ephemeral, transient and worldly based on the comforts and conveniences, and consider it that it is the true form of bliss.
0: కాదు కాదు, అది కాదు నిజమైన ఆనందం.
1: It is not truly speaking bliss at all.
0: ఆనందం మన హృదయం నుంచి ఉప్పొంగాలి.
1: The bliss arises from one's own heart.
0: పాలు పొంగిచ్చినప్పుడు అవి బాగా పక్క పొంగుతాయి.
1: As you boil the milk, you find the level rising up.
0: కానీ మనం కొంచెం నీరు తీసి దాన్ని చల్లించితే అది అణగిపోతుంది.
1: When once you sprinkle water on the surface, it calms down.
0: కనుక మనం కుష్ సంబంధాన్ని పెట్టుకోవాలి.
1: Therefore, we should have association with good.
0: ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ అనేటువంటిది మంచి వారిగా ఉండాలి.
1: We should join always good company.
0: ఈ గుడ్ కంపెనీ ఉన్నప్పుడు తాను ఎప్పుడు కూడా ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు.
1: బీయింగ్ ఇన్ ద గుడ్ కంపెనీ యూ విల్ ఆల్వేస్ బి హ్యాపీ.
0: కానీ మనం ఆ గుడ్ కంపెనీని మనం ఏమాత్రం చేరటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ జాయినింగ్ ద గుడ్ కంపెనీ టుడే.
0: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అని పోతుంటారు. కానీ ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎటువంటి వాడు, వాడు ఏ విధమైన ఆనందాన్ని అందిస్తాడు అని ప్రశ్నలు వేసుకోవాలి.
1: వీ ఆల్వేస్ స్పెండ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్, బట్ వీ డూ నాట్ నో వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్ వీ హ్యావ్. What kind of joy we get in their company.
0: Kani aa yokka joy entano aanandanga untuntadi.
1: But in fact, in good company, joy is limitless. Entano
0: ledo kani naaku nirantaram aanandangane untanu.
1: Bhagavan is always blissful, continuous, eternally blissful.
0: Naaku vicharam ani kani kashtam ani kani kashtam ani kani ee chinta kuda naaku ledu.
1: Bhagavan has no worries. And no troubles, no problems, nothing whatsoever.
0: Swami, meeku emaina vari untuntada ani adugutuntaru kontha mandi.
1: Some people ask this question, Swami, do you have any worries?
0: Vari ante emiti?
1: Swami says, what is worry?
0: Naaku arthame kaadu.
1: I don't understand its meaning.
0: Kabatti danni nenu chudaledu.
1: So I have never faced worries.
0: Nenu eppudu aanandangane untuntanu.
1: Bhagavan says, I am always blissful.
0: Manu chintinchedi aanandanni chintinchali.
1: So we should think of this blissful state.
0: అటువంటి ఆనందాన్ని చింతించేటప్పుడు ఎప్పుడు కొన్ని ఆనందమే కనిపిస్తుంది.
1: As you think of the bliss, you can be blissful.
0: కనుక మనం ఎక్కడ పోయినప్పటికీ ఆనందాన్ని వెతకాలి.
1: Therefore, we should be after this bliss wherever you go.
0: ఆనందాన్ని చూడాలి.
1: And we should witness it.
0: ఆనందం రుచి చూడాలి.
1: We should taste it.
0: ఈ ఆనందంలో ఉన్నటువంటి రుచి మరి దేని ఎందుకు కనిపించదు.
1: The taste that we have in the bliss is not noticed anywhere else.
0: చక్కెర కంటే తీపి.
1: It is sweeter than the sugar.
0: అది సారం కంటే రుచ్యమవును.
1: And in fact, it is tastier than
0: పెంపెక్కిని తేనె కన్నా అతి రుచ్యము.
1: Tastier than the honey.
0: దీనికి అనేకమైనటువంటి కూడాను ఎంత వస్తుంది ఏమొస్తుంది అని మనం గుర్తించకూడదు.
1: There is nothing like expectation or expecting anything in return.
0: దీన్ని మనం నిరంతరము చింతిస్తూ ఉంటుంటే మనకు దుఃఖం అనేటువంటి ఏమాత్రం మనకు.
1: When we go on contemplating on the bliss, there will be no scope for the pain to be in the vicinity.
0: అనేక మంది ఏదైనా ఇంట్లో బాధను కలిగినప్పుడు లేక బంధుతో పోయినప్పుడు ఏమైనా బాధపడతారేమో అని తలుస్తుంటారు.
1: Some people feel so bad, so sad because of they lose some of the near and dear or some of the difficulties they face.
0: కాని నాకు అలాంటివి ఎన్నో జరుగుతుంటాయి.
1: But many such things happen in this world.
0: ఏ క్షణమునందు కూడాను నేను దానిని లెక్క చేయను.
1: Bhagavan is not mindful of anything at any point of time.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: Things come and pass.
0: ఇవి కేవలం పాసింగ్ క్లౌడ్స్ మాదిరి.
1: They are like passing clouds only.
0: దుఃఖం పోతేనే ఆనందం వస్తుంది.
1: It's only the sadness that is replaced by happiness.
0: ఆనందం పోతేనే దుఃఖం వస్తుంది.
1: The moment happiness passes off,
0: మొదలకుండా ఉండవలసింది ఆనందమే.
1: Therefore that what lies within
0: is bliss. ఆనందంలో ఉంటుంటే నీకు దుఃఖం అనేటువంటిది ఏమాత్రం కనిపించడానికి.
1: If you are in a blissful state every moment, there is no scope for any misery to set in.
0: Prema swaroopara.
1: Embodiments of love.
0: మీ అందున్నదంతా కూడా ప్రేమనే.
1: Therefore what is that present in you is love only.
0: కానీ ఆ ప్రేమ అనేటువంటి దాన్ని ప్రాపంచిక సంబంధమైన దీంతో మీరు ఉపయోగిస్తున్నారు.
1: బట్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ లవ్ ఇన్ ద ఫ్రమ్ ది వరల్డ్లీ డైమెన్షన్.
0: ప్రేమ అనేటువంటి దానికి రుచి మీకు తెలియదు.
1: వీ డు నాట్ హ్యావ్ ద టేస్ట్ ఆఫ్ లవ్ ఎట్ ఆల్.
0: దైవాన్ని ప్రేమించండి.
1: లవ్ గాడ్.
0: అది నిజమైనటువంటి ప్రేమ.
1: దాట్ ఈస్ ట్రూ లవ్.
0: ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా కూడాను దైవం మాత్రం వచ్చేవాడు కాదు పోయేవాడు కాదు.
1: మెనీ థింగ్స్ మే కమ్ అండ్ పాస్ ఆఫ్ బట్ గాడ్ రిమైన్స్. హీ నెవర్ కమ్స్ నార్ గోస్.
0: అప్పుడు నిరంతరము తానే ఉంటుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ హీ ఓన్లీ ఎగ్జిస్ట్.
0: మీకు దుఃఖం వచ్చినప్పుడు ఆనందాన్ని చింతించండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ సాడ్నెస్ థింక్ ఆఫ్ ద మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: తక్షణమే మీకు ఆనందిస్తుంది.
1: దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ హ్యాపీ.
0: కనుక మనం ఆనందాన్ని అనుభవించాలంటే మనమే మనం ప్రకృతి నేర్చుకున్నామే కానీ ఆనందం మన ఎందే ఉంటుందని.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ వాంట్ టు బి హ్యాపీ, if there's every chance for you to be happy by brushing aside all feelings of sadness. In fact that bliss continues to be in you.
0: Sai Baba meeru eppudu nenu vicharistara antuntaru.
1: Some people say, Swami, are you unhappy any time?
0: Nenu enduku vicharinchali?
1: Why should I be unhappy?
0: Poni vadina body healthy ga untadi.
1: Body is quite healthy.
0: మైండ్ అంతా మైండ్ ఎప్పుడు చెంచడమైనటువంటిది.
1: మైండ్ ఇస్ ఆల్వేస్ వేవరింగ్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది.
0: డోంట్ ఫాలో ది.
1: డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
0: బాడీ అనేటువంటిది కేవలము వాటర్ బబుల్ వంటిది.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఇలాంటి వచ్చిపోతుండేటువంటి దానికి మనం ఎందుకు బాధపడాలి?
1: ఆల్ దోస్ దట్ కమ్ అండ్ లీవ్, వై షుడ్ యూ ఫీల్ ఫర్ దెమ్?
0: మనకు ఒక తూరు వచ్చిందంటే తిరిగి అది పోకూడదు.
1: In fact, you should receive that which will never leave you.
0: అప్పుడు మీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది.
1: Then only you will understand the bliss in the true sense of the term.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు ప్రేమను పెంచుకోండి.
1: Grow more of love.
0: ప్రేమనే దాని యొక్క పేరు.
1: And it's love only.
0: కనుక ఆ ప్రేమతో మీరు ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: You can experience bliss through love.
0: కనుక ప్రేమతో మీరు జీవితాన్ని గడపండి.
1: Lead your life with full of love.
0: ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ
1: there may be number of difficulties.
0: అది దేహ సంబంధమైనటువంటి బాధలుగా ఉండవచ్చు.
1: దే మే బి ఫిజికల్.
0: కానీ నిజమైనటువంటి ఆనందం హృదయం నుంచి రావాలి.
1: ది ట్రూ బ్లిస్ లైస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
0: అరుణ్ వచ్చాడని అనేక వంటలు చేసి పెట్టుంటారు.
1: బికాస్ ద సన్ ఇన్ లా విజిటెడ్ ద ఫ్యామిలీ, పీపుల్ మేక్ ప్రిపరేషన్.
0: కానీ ఈ ప్రిపరేషన్ లోపల ఆనందం లేదు.
1: In fact, there is no happiness in this preparation.
0: దీని రుచిలో ఆనందం లేదు.
1: There is no happiness in the taste of it.
0: కానీ అత్తమామలు పెట్టినటువంటి ఆనందము హృదయానందమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యాపీనెస్ దట్ యువర్ ఇన్ లాస్ గివ్ యూ ఇస్ ద వన్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక నీవు ఆనందాన్ని హృదయం నుంచి అనుభవించు.
1: యూ ఎంజాయ్ ఇట్ అట్ ద లెవెల్ ఆఫ్ ద హార్ట్.
0: అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ బి టు అండర్స్టాండ్ వాట్ బ్లిస్ ఈజ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు అనేక మంది చిన్నపిల్లలను చూసి ఉంటారు.
1: యూ మస్ట్ హావ్ సీన్ టైనీ టాట్స్.
0: ఆ చిన్నపిల్లలకు ఎట్టి అభ్యాసం ఉండదు.
1: They don't have any habits whatsoever.
0: Kaani edithu manushu navite thanu kuda navutadu.
1: And the child is of that attitude. When you smile, the child also smiles.
0: Andre endu unnatundi aanandamu thanade.
1: It only means the child considers everyone's happiness as her own.
0: Sarvulu aanandanga untaru.
1: And if you are happy, everyone else would be happy.
0: His
1: happiness is not from anything outside.
0: Santosham.
1: Santosham.
0: Santosham.
1: It is santosham, happiness.
0: Happy ani kaadu.
1: And is, you cannot call it happiness.
0: Happy entity. Ida appudu appudu vachestundi pothundi.
1: So happiness is just transient, momentary. You cannot call it happiness.
0: Adi kaadu mana happy.
1: That's not the true happiness.
0: Mana lopala nunchi undi nirantaram kuda manaku aanandanni andistuntadi.
1: So that which is eternal, that which is permanent, bliss is within you.
0: Adi daivam nunchi vachetundi.
1: And it is God's gift to you.
0: ఈ భగవంతుతో ఏకమైనప్పుడే ఈ ఆనందం కలుగుతుంది.
1: When you are in union, constant companion with God,
0: happiness is union with God.
1: So happiness is in union with God.
0: కనుక యూనియన్ చేయాలి మనము.
1: We have to unify it.
0: అదే ఇదిగానే ఉంటుంటే మనకి ఏ నాటికి ఆనందం వచ్చింది.
1: When things lie separate, apart, there is no happiness.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరు ఎంతో భవిష్యత్తులో ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తులు.
1: You are the people who should be blissful.
0: ఈ ఆనందం అనేది వయసు కానీ ఏజ్ కానీ ఏదికున్న కారణం కాదు.
1: దేర్ ఆర్ నో కన్సిడరేషన్స్ సచ్ యాజ్ ఏజ్ అండ్ పొజిషన్.
0: అన్నిటికీ హృదయమే కారణము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ద కాజ్ ఫర్ బ్లిస్.
0: కనుక ఈ హృదయాన్ని మీరు ఆనందంగా పెట్టుకోండి.
1: సీ దట్ ది హార్ట్ ఈస్ బ్లిస్ఫుల్.
0: అప్పుడే మీరు నిరంతరం ఆనందంగానే ఉంటారు.
1: దెన్ యూ కెన్ బి బ్లిస్ఫుల్ థ్రూఅవుట్.
0: సంక్రాంతి అనగా ఈ సంక్రాంతి అనేది మార్పులు చెందేటువంటిది.
1: సంక్రాంతి ఈస్ ఫుల్ ఆఫ్ సిరీస్ ఆఫ్ చేంజ్.
0: క్రాంతి క్రాంతి క్రాంతి
1: క్రాంతి క్రాంతి
0: క్రాంతి అనగా మార్పు చెందేటువంటిది.
1: క్రాంతి మీనింగ్ చేంజ్.
0: అటువంటి చేంజ్ అయ్యేటువంటి దాన్ని మనం ఎప్పుడు మనం తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దాట్ విచ్ గోస్ ఆన్ చేంజింగ్ రిపీటెడ్లీ.
0: చేంజ్ కానటువంటిది ఒక దైవ ప్రేమ ఒకటే.
1: ఇట్స్ ఓన్లీ డివైన్ లవ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఒకవేళ దైవంలో కూడా నీవు ఆనందం లేదని అనుకుంటే అది నీ యొక్క భ్రమ.
1: And if you think that there is love in God, it is only your just your imagination.
0: కానీ భగవంతుని నిరంతరం ఆనంద స్వరూపుడే.
1: But God is very embodiment of bliss.
0: ఎలాంటి పరిస్థితి ఏందని కూడా తన విచారములకు అవకాశం ఇవ్వడు.
1: Under any circumstances, nothing will worry him.
0: నీవు దుఃఖంగా ఉన్నావంటే నీవే నీవు కొని తెచ్చుకున్నటువంటిది.
1: If you say you are sad or miserable, it is of your own making.
0: కానీ నీలో దుఃఖం వచ్చి చేరడానికి అవకాశమే లేదు.
1: There is no scope for misery to get into you.
0: ఇది తెల్లటి బట్ట.
1: దిస్ ఇస్ ఎ వైట్ క్లాత్.
0: దీనికి రంగు వేయాలంటే ఒక రకమైనటువంటి దీంట్లో అద్దాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ కలర్ ఇట్ మస్ట్ బి డైడ్.
0: కనుక మీరు ఏ ఒకదాని కూడా మార్పు చెందంటే దుఃఖంతో మీరు గుంచుతున్నారు.
1: దేర్ఫోర్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ డ్రౌనింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ మిసరీ.
0: ఎక్కడ పోయినా ఎవరికి మాట్లాడిచినా అందరితో ఆనందంగానే ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ యూ గో హూసో ఎవర్ యూ మీట్ బీ హ్యాపీ.
0: నన్ను చూస్తే చాలా మంది స్వామి టుడే ఈజ్ హ్యాపీ బర్త్డే అంటారు.
1: సమ్ సే స్వామి హ్యాపీ బర్త్డే.
0: బర్త్డే హ్యాపీ ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ బర్త్డే?
0: ఆల్వేస్ హ్యాపీనే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ.
0: కాబట్టి ఈ హ్యాపీ అనేటువంటిది ఇంత కూడా కేవలం పులి తెచ్చుకునేటువంటి పదములే.
1: Whereas the worldly happiness is the one that you get from the outside world.
0: కనుక మీకు హ్యాపీ అనేటువంటి మన నిజమైనటువంటి కాదు.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ ట్రూ.
0: ఆనందమే మన నిజ స్వరూపం.
1: బ్లిస్ ఇస్ అవర్ ట్రూ నేచర్.
0: అదే ఆ ట్రూ నేచర్ ని మనం చూసుకోకుండా
1: వీఆర్ అన్మైండ్ఫుల్ ఆఫ్ అవర్ ట్రూ నేచర్.
0: ఆర్టిఫిషియల్ దీన్ని మనం కప్పివేసుకుని
1: వీఆర్ కవర్డ్ బై ఆర్టిఫిషియల్
0: అదే మనకు ఆనందం అని అనుకుంటున్నాము.
1: అండ్ కన్సిడర్ ఇట్ యాజ్ ట్రూ హ్యాపీనెస్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిండుకు ఉన్నటువంటిది ప్రేమని.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని తట్టుకుని వస్తుంటుండాలి.
1: అండ్ ఇట్ జస్ట్ కమ్స్ అవుట్ నేచురల్.
0: నీవు దాన్ని తలుపుటి వేసి పెట్టుతున్నావే గాని లేకపోతే ఈ ప్రేమకు ఏమాత్రం బంధనే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ క్లోజింగ్ ది డోర్స్. లవ్ కెన్ నాట్ బి క్లోజ్డ్.
0: భగవంతుని నీవు చింతించు, నిరంతరము హ్యాపీగానే ఉంటావు.
1: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ కెన్ బి కంటిన్యూస్లీ జాయ్.
0: శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడా ఆనందమే.
1: You can be blissful physically, morally, ethically, intellectually, psychologically.
0: కనుక ఇట్టి పర్మనెంట్ అయినటువంటి ఆనందాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం?
1: Why should you lose this eternal
0: మనం
1: bliss?
0: మనం పిచ్చి ఆశల వల్లనే ఈ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాం.
1: It's because of excessive desire we are losing this bliss.
0: ఈ పిచ్చి ఆశల్ని మనం దూరం చేస్తే మనం నిరంతరం హ్యాపీగానే ఉంటాం.
1: When once you get rid of these mad desires, too many desires, you can be happy.
0: ఇది తెలుపు దీని యొక్క స్వభావమే.
1: Whiteness is the nature of the cloth.
0: కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం నలుపైపోతుంది.
1: As you make use of this white cloth, it becomes dirty.
0: కానీ ఈ దట్టి ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from the dirt has come?
0: ఈ ఉపయోగంతో వచ్చినటువంటిది.
1: It is because of continuous
0: use. The nature is white.
1: But its original nature is white color.
0: ఎప్పుడు కూడా white white గానే ఉంటుంది.
1: It is always white and bright throughout.
0: కనుకనే భగవంతుని హృదయము నిరంతరము వైట్ గానే ఉంటుంటది.
1: The heart of Bhagavan is always white and bright.
0: ఈ వైట్ అండ్ బ్రైట్ మాత్రమే కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ సో.
0: ఇది అనేక రకమైనటువంటి రూపాలు పొందుతుంటుంది.
1: ఇట్ ఆల్సో అస్యూమ్స్ ఫామ్.
0: ఇవి ప్రేమతో దీన్ని పెంచుకోవచ్చు.
1: యూ కెన్ గ్రో మోర్ అండ్ మోర్.
0: మానవునికి ఆనందం లేనటువంటి క్షణము ఎక్కడో కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మోమెంట్ బిరెఫ్ట్ ఆఫ్ జాయ్.
0: ఎవరైనా ఇంటికి వచ్చి ఏమయ్యా మీ వారంతా బాగున్నారా అని అడిగితే,
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడి హౌ ఆర్ యువర్ పీపుల్ ఆర్ దే ఓకే,
0: ఏదో కొన్ని జరుగుతుంటాయి పిచ్చి పిచ్చివి.
1: సర్టన్ థింగ్స్ డూ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్నా.
1: బట్ వీ షుడ్ సే ఐఎమ్ వెరీ హ్యాపీ.
0: అప్పుడు కూడా హ్యాపీగా ఉన్నానండి అంటారు.
1: Even then they say in a low tone, I am happy.
0: కనుకనే మనకు ఆనందం అనేటువంటి ఉప్పొంగి వచ్చేటువంటిది.
1: Happiness should be bubbling, dynamic.
0: తప్పక మీ అందరి ఎందుకు కూడా ఉంటుండాలి.
1: That's there in everybody.
0: ఒకదూరి అదే ర్యాంక్ చూడండి ఎంత ఆనందం అనిపిస్తుందో.
1: You come to Bhagavan, in a moment of time, you can experience bliss.
0: కానీ నీలో దుబ్బుత్తులు పెట్టుకుని దురాశలు పెట్టుకుని దుశ్చింతన చేత నా దగ్గరకు వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఇన్నర్ వీక్నెస్ వికెడ్నెస్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ టెంపరమెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ బ్లిస్.
0: మానవుని యొక్క బలహీనతలే.
1: దే ఆర్ ఆల్ యువర్ వీక్నెసెస్.
0: ఆ వీక్నెస్ మనం దూరం చేసుకోవాలి.
1: వీ షుడ్ డిస్టెన్స్ ఫ్రమ్ సచ్ వీక్నెస్.
0: అనేక మందికి ఈ వీక్నెస్ చాలా కుంగింపజేస్తుంటుంటాయి.
1: అండ్ ఇట్ ఈస్ దిస్ వీక్నెస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ రూయిన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని గారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు ఏమాత్రం కూడా చింతించకండి.
1: నెవర్ వరీ ఫర్ ఎనీథింగ్.
0: కొన్ని కొన్ని సమయం లోపల పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినారు అనుకోండి.
1: సపోజ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్.
0: ఏదో టైం నాకు సరిగా రాయలేదు కాబట్టి అయిపోయింది అని తనం తాను సమర్థించుకోవాలి. కానీ అయ్యో ఫెయిల్ అయిపోతుంది అని చింతించుకుంటూ.
1: Just understand the reason why you failed in the examination, because you are not prepared adequately, you failed. There is no point in
0: worrying.
1: Just inquire within
0: you. Failed avadaniki evaru kaaranam?
1: Who is responsible for your failure?
0: Na yokka thoughts.
1: My thoughts are responsible.
0: Na thoughts sarina rithiga pettukunnappudu eppudu nenu happy gaane untanu.
1: When thoughts are set right, you can be happy throughout.
0: Kalakiki dukkhamu vicharam anetundi.
1: Misery and worry,
0: వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ కమ్ అండ్ పాస్.
0: ఈ పాసింగ్ క్లౌడ్ కోసమని మనం బాధపడకూడదు.
1: సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దిస్ పాసింగ్ క్లౌడ్.
0: ఎప్పుడు మనం శాంతిగా ఉండాలి.
1: వీ షుడ్ బి పీస్ఫుల్.
0: ఆనందంగా ఉండాలి.
1: వీ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందం అనేటువంటి ఈ హృదయం స్వభావం.
1: దేర్ఫోర్ ఇస్ ది నేచర్ ఆఫ్ వన్ ఆఫ్ ది హార్ట్ టు బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు సంక్రాంతి దినము.
1: టుడే ఈ సంక్రాంతి.
0: ఈ అన్ని సంవత్సరముల కంటే ఈ సంవత్సరం చాలా ప్రధానమైనటువంటిది.
1: అండ్ దిస్ ఇయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ది ఇయర్స్ బై గాడ్.
0: ఇంతే కాకుండా దీని యొక్క అవస్థను కూడా మీకు జ్ఞాపకం చెప్పించాలి.
1: అండ్ భగవాన్ వాంట్స్ టు రిమైండ్ యూ సర్టన్ స్టేట్స్.
0: గడిచిపోయినటువంటి నెల,
1: ద మంత్ దట్ పాస్డ్,
0: ప్రపంచంలో అనేక మందికి అనేక రకములైనటువంటి బాధలు కలిగించినాయి.
1: పీపుల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
0: ఈ సముద్రం ఉప్పొంగిపోవటం అనేటువంటిది
1: బికాస్ ఆఫ్ దిస్ సునామీ ఎఫెక్ట్.
0: సముద్రంలో అగ్నిపర్వతాలు వచ్చినాయండి.
1: బికాస్ వీ ఫైండ్ సో మెనీ డిస్టర్బెన్సెస్.
0: ఇవన్నీ కేవలము సముద్రం అందే ఉంటున్నవి.
1: వీ ఫైండ్ ది కాజ్ లైస్ ఇన్ ద సీ.
0: ఒకటి రావటం, ఒకటి పోవటం అనేటువంటి లేదు.
1: ఇట్స్ నథింగ్ లైక్ జస్ట్ కమింగ్ నౌ అండ్ దెన్.
0: నిజంగా మనము దుఃఖించుకోవటానికి కారణము ఇది నాకు.
1: And we should understand it's only our action, wrong action, that is responsible for this misery. So never indulge in wrong actions. They just, things happen.
0: Comes and goes.
1: They all come and go.
0: కాని ఒకతూరి ఆనందం వచ్చిందా పెరిగిపోతుంది, కానీ పెరిగిపోదు.
1: When once bliss gets into your life, it goes on increasing. It never leave you.
0: ఈ సంవత్సరము,
1: this year,
0: ముందుకు,
1: in future,
0: ఇంకా కొన్ని కొన్ని ట్రబుల్స్ వస్తుంటాయి.
1: సమ్ ట్రబుల్స్ యూ విల్ బి ఫేసింగ్.
0: కానీ దానికి మనం తట్టుకొని నెట్టుకొని ముందుకు రాగాలి.
1: బట్ యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ది ఛాలెంజ్, రెసిస్ట్ దోస్ ప్రాబ్లమ్స్.
0: కనుక పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధికంగా కష్టములు కలుగుతుంటాయి.
1: దిస్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ మోర్ డిఫికల్టీస్ దాన్ ది ప్రీవియస్ ఇయర్.
0: కనుక దీనికి ఏమాత్రం కూడా ఆశించకూడదు.
1: సో డోంట్ గెట్ వరీడ్ బికాస్
0: వచ్చిపోయేటువంటి యొక్క క్లౌడ్స్ ఏ
1: దీస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్
0: దానికి నేను ఏమాత్రం విచారించను.
1: డోంట్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ధైర్యంగా ఉంటుండాలి.
1: బి కరేజియస్.
0: నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను.
1: స్వామి వాంట్స్ టు షేర్ విత్ అస్ ఎ స్మాల్ పాయింట్.
0: గడిచిన నెల
1: ది పాస్ట్ మంత్
0: అనేక రకమైనటువంటి ఈ సముద్రం ఉప్పొంగిపోవటము అన్ని దేశముల వారికి అన్ని ప్రజలకు చాలా బాధ కలిగించింది.
1: సునామీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫికల్టీస్ ఇన్ సో మెనీ కంట్రీస్.
0: కానీ ఇది మానవుడు కల్పించుకున్నటువంటిదే కానీ ఇది కేవలం దైవం యొక్క కల్పన కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ హ్యూమన్ యాక్షన్ నథింగ్ టు డూ విత్ గాడ్.
0: కానీ మానవుడు తన యొక్క సంకల్పం చేత తాను అన్ని బాధలుగా అనిపిస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్స్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ కాన్సిక్వెన్సెస్.
0: కాబట్టి ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రసాదాలని మనం చెప్పుకోకూడదు.
1: So we should not consider them as providential God's will.
0: దైవం ఎప్పుడు కూడా ఆనందాన్ని అందించేవాడే.
1: God always will make you blissful.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి ద్వేషము లేదు.
1: He has no hatred on anybody.
0: అందరినీ ప్రేమించేటువంటి వాడే.
1: God loves all.
0: ప్రేమనే తన యొక్క స్వభావము.
1: In fact, his personality.
0: అతి ప్రేమ గట్టిగా ఉండినప్పుడు ఈ బాధలు మనకు ఎందుకు వస్తాయి?
1: When there is love abiding, how is that we suffer still?
0: కానీ ఇలాంటివంతా మనం తెలుసుకొని మనం ధైర్యంగా ఉంటుండాలి.
1: We should understand all these details and be courageous.
0: కొన్ని కొన్ని పరిస్థితుల లోపల పిల్లలంతా పరీక్షలకు రాస్తుంటారు.
1: Sometimes we also find students examination.
0: కానీ కొంతమందికి చాలా కొంచెం ఫెయిల్ మార్క్స్ వస్తాయి.
1: Some students get low marks, they fail in the exam.
0: కానీ అవి కూడా మన మంచి కోసమని.
1: Know that it is for your good.
0: Whatever it is good for me, good for me, good for me, good for me. అని దాన్ని సాధకం చేసుకోవాలి.
1: So have the conviction that whatever happens in the world is good for you.
0: నీకే కాదు అందరికి కూడా ఇది మంచిదే.
1: నాట్ ఓన్లీ ఫర్ యూ, దట్ యాటిట్యూడ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి.
0: దుఃఖం లేకుండా సుఖానికి విలువ రాదు.
1: దెర్ కెనాట్ బి హ్యాపీనెస్ వితౌట్ అన్హ్యాపీనెస్.
0: కష్టం లేకుండా మానవుడికి సుఖం చిక్కదు.
1: వితౌట్ డిఫికల్టీస్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ ప్లెజర్.
0: సుఖ దుఃఖములు రెండు కూడా కూడి ఉంటుంటాయి.
1: సో ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ఇంటర్మిక్స్డ్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The pain and pleasure are together.
0: దీని విడదీయవని వశము కాదు.
1: It is impossible to separate them.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: There is no pleasure apart.
0: కష్టము ఫలించలేని సుఖం మటందు.
1: The fulfillment, the fruition of the difficulty is happiness.
0: కనుక భగవంతుడు ఈ సృష్టి లోపల ఎవరికి ఏ బాధలు పెట్టడం.
1: In fact, God will never put anybody to suffering.
0: అది నీవే కల్పించుకుంటున్నావు.
1: All these difficulties are of your making.
0: భగవంతుడు సర్వరక్షకుడు.
1: God protects everybody.
0: సర్వులకు ఆనందాన్ని శాంతిని అందించేటువంటి వాడే.
1: And he confers peace and bliss to everybody.
0: లోకా సమస్త సుఖినో భవంతు.
1: The whole universe be happy.
0: భగవంతుని యొక్క సంకల్పం అదే.
1: That is God's will.
0: కానీ భగవంతుడు ఇంకా దుఃఖాన్ని ఎట్లా అందిస్తాడు?
1: Then how is it possible that God makes you miserable?
0: కానీ అర్థం చేసుకోలేక.
1: You don't understand.
0: భగవంతుడు ఈ కష్టాన్ని అందించాడు అని భగవంతునిపై నింద వేస్తుంటారు.
1: And you blame God thinking that he is responsible for your difficulties.
0: కానీ దీన్ని అర్థం చేసుకుంటే అన్ని మంచి కోసమని.
1: ఇఫ్ యూ నో ది ట్రూ మీనింగ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ గుడ్.
0: కనుక డే అండ్ నైట్ అంతా కూడా మనకు వచ్చేటువంటి ఆనందమే.
1: సో డే అండ్ నైట్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఓన్లీ.
0: ఈ ఆనందాన్ని నీవు హృదయంలో పెట్టుకో.
1: ట్రెజర్ దిస్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్.
0: ఇట్టి ఆనందమే నీకు సర్వులకు పంచుకో.
1: అండ్ షేర్ దిస్ బ్లిస్ విత్ ఎవ్రీబడి అరౌండ్.
0: అప్పుడే నీకు మరింత ఆనందం ఎక్కువస్తుంది.
1: దెన్ యూ విల్ బి మోర్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సంక్రాంతి
1: This Sankranti.
0: Prema Sankranti.
1: This Sankranti is of love.
0: Ananda Sankranti.
1: One of bliss.
0: Achyutputamaina Sankranti.
1: It's beautiful, magnificent.
0: Kaluka ichi danini manam aanandanga swagatham chestam.
1: And we have to welcome it wholeheartedly.
0: Swagatham, swagatham, swagatham.
1: We welcome it again and
0: appude
1: again.
0: Appude manaku eppudu meeru aanandanni pilustundandi.
1: Always experience bliss, invite, welcome this.
0: కరుణానిధి ప్రేమ స్వరూప ఇలాంటి బిరుదులతో భగవంతునికి తృప్తి కాదు.
1: యూ కెనాట్ ప్లీజ్ గాడ్ బై డిస్క్రైబింగ్ హ్యాస్ ద కంపాషనేట్ వన్ ద వన్ ఆఫ్ కైండ్నెస్. నో,
0: భగవంతుడు ఎప్పటికొన్ను ఆనందంగా ఉండేటువంటి వాడి.
1: ఓ గాడ్, యు ఆర్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్. దట్ షుడ్ బి అవర్ ఫీలింగ్.
0: కనుక నీ ఆనందాన్ని నాకు అందించు.
1: Oh God, make me blissful. That should be our prayer.
0: You any korikalu koralakkaledu.
1: We don't need to ask for any other desire.
0: Bhagavantuda, neevu etti aanandamlo unnavo aa aanandanni naaku panchu.
1: Oh God, that bliss which is in you, please give that bliss to me.
0: భగవంతుని యొక్క ఆనందాన్ని నువ్వు అందుకునేటప్పుడు నీవు కూడా ఆనందంగా ఉంటుండాలి.
1: యాజ్ యూ రిసీవ్ ద డివైన్ బ్లెస్ యూ షుడ్ బి ఆల్సో ఈక్వల్లీ బ్లెస్ఫుల్.
0: కనుక భగవంతుని ఎప్పుడు కూడా నువ్వు నిర్దయుడు నిరాకారుడు అని మనం ఈ విధంగా వర్ణించకూడదు.
1: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ గాడ్ వితౌట్ కంపాషన్ వితౌట్ కైండ్నెస్ వీ షుడ్ నెవర్ వ్యూ లైక్ దాట్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఆనందమయుడే.
1: గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లెస్ త్రూ ఆఫ్
0: కరుణామయుడే
1: ఈస్ ఆఫ్ కంపాషన్.
0: ఒకనొక సమయం లోపల
1: at one time
0: Jesus nu mrikves kottundaga
1: when Jesus was put on the cross and nailed to the cross
0: appudu kan anukunnadu
1: then he thought
0: devuda nee ento karunamayudu anukunnavu nee kuda itanti badalu naaku pettunnava
1: oh god we think that you are compassionate can you put me to this suffering
0: aa compassionate anti ee rakamga kaadu
1: it is not the way how he imagines
0: ఆ పెట్టినటువంటి బాధ అంతా కూడా కంపాషనే
1: అండ్ ఆల్ ద సఫరింగ్ దట్ హస్ గాన్ త్రూ ఇస్ ఎ సైన్ ఆఫ్ కంపాషన్.
0: అన్ని కూడా మన మంచి కోసమని
1: అండ్ ఆల్సో హ్యాపెన్డ్ ఫర్ హిస్ గుడ్.
0: వచ్చినటువంటి బాధలన్నీ కూడా మన ఆనందం అందించే కోసమని
1: ఆల్ ద డిఫికల్టీస్ విల్ అల్టిమేట్లీ కన్ఫర్ బ్లెస్ టు యు.
0: ఈ విధంగా నీవు తలుచుకుంటూ పో ఎప్పుడు కూడా నీవు ఆనందంగానే ఉంటావు.
1: వెన్ యూ జస్ట్ ట్యూన్ యువర్ సెల్ఫ్ టు దిస్ యాటిట్యూడ్ యు విల్ కంటిన్యూ టు బి బ్లెస్ఫుల్.
0: కనుక నీవు ఆనందంగా ఉంటుండి ఆనందాన్ని కోరు.
1: You be happy, expect to be happy, share this happiness with
0: them. కోరిన ఆనందాన్ని 10 మందికి పంచిపెట్టు.
1: And share this with fellow man in the neighborhood.
0: కానీ ఈనాటి మానవుడు ఆనందాన్ని మూసిపెట్టుకుంటున్నాడు, దుఃఖాన్ని మాత్రం బయట పెట్టున్నాడు.
1: But today the reverse is happening. The happiness is contained within him, while unhappiness is sharing with everybody.
0: అది కాదు మనం చేయవలసినటువంటి.
1: That's not the thing we are supposed to do.
0: ఆనందాన్ని బయట పెట్టాలి.
1: Express your happiness.
0: దుఃఖాన్ని మనం అణగవిడొక్కాలి.
1: And you have to subdue, control your misery.
0: అది ఈనాడు మనం చేయవలసిన సాధన.
1: That is the true spiritual practice that we have to undertake.
0: Spiritual practice అంటే ఏంటి?
1: What is sadhana, spiritual practice?
0: దుఃఖం కాని, అశాంతి కాని, కష్టం కాని కలిగినప్పుడు దాన్ని ఏమాత్రం లెక్క చేయకూడదు.
1: Transcending the difficulties, the problems, worries is the spiritual practice.
0: నీవెప్పుడు కూడా ఆనందమయుడే.
1: You are one of bliss.
0: నీవు ఎప్పుడు కూడా కరుణామయుడే.
1: You are compassionate.
0: తీర్జనమందారుడే.
1: And you shine blossom.
0: అలాంటివన్నీ తలుచుకుంటుంటే నీకు ఏమాత్రం కూడా బాధ కలగవు.
1: When you think in this particular direction, there will be no shortage or dearth for happiness.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు సంక్రాంతి.
1: Today is సంక్రాంతి.
0: ఒక దినమైనటువంటి మార్పు కలిగేటువంటి.
1: And this calls for a change.
0: ఈనాటి నుంచి మీ అందరి హృదయాలయందు కూడాను మార్పు కలిగించి నిరంతరము ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడపాలి.
1: There should be transformation in your hearts today, such that you will be ecstatic, such that you will be blissful, such that you will be joyful in future.
0: ఈ విధమైనటువంటి మంచిని మీరు తలుచుకుంటారండి.
1: Think of all those things that happen for your good.
0: నిరంతరము నీవు ఆనందంగానే ఉంటావు.
1: Then you can be happy throughout.
0: అసలు నీ యొక్క పేరే ఆనందమయుడు.
1: And in fact your very name is bliss.
0: మానవునికి మానవ మానవ అని కాదు.
1: And we just call him Manava, the man, human.
0: మానవత్వం అనేటువంటి దాన్ని దూరం చేసుకుని దైవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి మానవత్వం.
1: Therefore, we have to transcend this humanness or human quality and reach the state of divinity.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు వేసేటువంటి డ్రామాలు కాని,
1: the dramas you enact,
0: మీరు పాడేటువంటి పాటలు కాని,
1: and all your music,
0: మీరు చూసేటువంటి దృష్టిలు కాని,
1: and all the dress that
0: you put on, అన్ని కూడా మంచివే.
1: They're all good.
0: చెడ్డది ఎక్కడుంది? నీలో వచ్చేస్తే చెడ్డది వస్తుంది.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ బ్యాడ్. ఇట్స్ ది బ్యాడ్ ఈస్ విత్ ఇన్ యూ, దట్స్ ఆల్.
0: నీవే నీవే థింక్ చేసి దాన్ని పంచుకుంటున్నావు.
1: అండ్ యూ థింక్ ఆఫ్ దట్, యూ బ్రూడ్ ఓవర్ దట్ అండ్ షేర్ ఇట్.
0: ఆనందం ప్రతి ఒక్కరికి ఆహారమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ బ్లిస్ ఈజ్ యువర్ ఫుడ్.
0: ఓకే, ఈ బ్లిస్ అనేటువంటి ఫుడ్ ను మీరు నిరంతరం ఆకలి ఉండాలి.
1: సో హ్యావ్ దిస్ అపిటైట్ ఫర్ బ్లిస్.
0: ఆకలి అంటే ఏమో అన్నం తింటమే కాదు.
1: హంగర్ డజంట్ మీన్ పార్టేకింగ్ ఫుడ్.
0: నా ఆనందం అనేటువంటి కోల్పోయినాను కాబట్టి నాకు ఆ ఆకలి కావాలి.
1: యాజ్ ఐ హావ్ లాస్ట్ దిస్ బ్లిస్, ఐఎమ్ వెరీ హంగ్రీ, హ్యావ్ దిస్ అపిటైట్ ఫర్ దిస్ బ్లిస్, ఫుడ్ ఆఫ్ బ్లిస్.
0: కనుక మీరు నిరంతరం కూడా ఆనందాన్ని కోరండి.
1: Therefore, always desire to be blissful.
0: పరీక్ష సమయమునందు కూడాను ఆనందాన్ని మీరు కోరండి.
1: Even at the time of examinations also be blissful, happy.
0: అది వస్తే వస్తుంది, పోతే పోతుంది.
1: Well, things happen and go.
0: కానీ నీ ప్రయత్నం మాత్రం గట్టిగా పెట్టుకోవాలి.
1: But you should have the determination you referred.
0: నీ స్థిరమైనటువంటి నమ్మకాన్ని దృఢంగా చేసుకోవాలి.
1: You should strengthen your steady faith.
0: దైవం యొక్క ప్రేమనే నీవు స్థిరమైనటువంటి.
1: It is a divine love that is permanent, steady.
0: అన్ని ఆనందములు మీకు లభిస్తాయి.
1: When once you treasure it, all the rest of the things happen automatically.
0: భజన వినాశు శాంతి నది హరి భజన వినాశు శాంతి నది

0: పుట్టి నీటిలో జీవించి జలమునందే చేప మరణముందు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు పాలయందు చేప ప్రాణమిడుచు ప్రాణమిడుచు.
1: ఫిష్ ఇస్ బోర్న్ ఇన్ వాటర్, ఇట్ గ్రోస్ ఇన్ వాటర్ and fish die in water. Milk is costlier, more precious than water, yet fish die there, they don't grow in

0: మిల్క్.
1: పాపభీతి లేని పామరత్వం పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి పాపభీతి లేని పామరత్వము పట్టి

0: విశ్వశాంతికి దియే విప్లవంబు, విశ్వశాంతికి దియే విప్లవంబు.
1: దేర్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సిన్. దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ద హ్యూమన్ వాల్యూ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈస్ గాన్. దిస్ ఇస్ ద రీజన్ ఫార్ the revolution, for the absence of universal peace.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Ee prapancham nandu kala manavulandariyandu roopamulandu cheriyaliyandu rangunandu enniyo bhedamulu kanipinchunnavi.
1: In this world, among human beings, we find varied races, different activities, the complexions, shapes and forms.
0: Kani andaru manavuli,
1: yet all are human beings basically.
0: Ee manavatvamlo memandaru oka kutumbikule aneetundi satyanni maravakoodadu.
1: One should not forget the fact that belonging to the human race, that we belong to one universal family.
0: Andaru oka kutumbikule,
1: all are members of the same universal family.
0: Manavalandaru oke jatiki sambandhinchinatundi vare,
1: they all belong to the same race.
0: Adi ye manava jati,
1: that is the human race.
0: Ee jatiki antayikudanu oke tandri.
1: And the entire human race has only one father.
0: Atane daivam.
1: He is God himself.
0: Kulamu okkate, jati okkate, tandri okkade.
1: They belong to the same race, same community, and have the same father.
0: Atti tandrini darshinchalananna ప్రతి మానవుడు కూడాను సత్యశీలమును సంపాదించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ ద గాడ్ ద ఫాదర్, వన్ షుడ్ ఎక్వైర్ ది క్వాలిటీ ఆఫ్ ట్రూత్.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ లవ్.
0: అది ఏ ప్రేమ? సర్వ మానవుని యందు కూడాను హృదయం నందు ఉన్నది.
1: లవ్ రిసైడ్స్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ఎవ్రీవన్.
0: భగవంతుని యొక్క ప్రేమ ఏ విధంగా అందరి ఎందుకులను సమంగా ప్రచరించుతున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన హృదయం నందున్నటువంటి ప్రేమను అందరి ఎందు సమానంగా ప్రసరింపచేయాలి.
1: జస్ట్ ఎస్ గాడ్ హెస్ గివెన్ లవ్ ఈక్వలీ టు ఎవ్రీవన్, ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్ టు షేర్ ద సేమ్ లవ్ విత్ ది ఫెలో బీయింగ్.
0: అది ఏ మానవుని ప్రధాన కర్తవ్యం.
1: That's the main duty of mankind.
0: భగవంతుని యొక్క ప్రేమను తన హృదయంలో ఉంచుకొని ఆ ప్రేమను స్వార్థ సప్రయోజన నిమిత్తమై అనుభవించక సర్వ మానవులకు ఎందుకూడాను ఈ ప్రేమ ఉన్నదని దానితో పంచుకోవాలి.
1: God given love is within every one of us, which we have got to spread and share, but not for selfish reasons and self-interest.
0: అప్పుడే భగవంతుని ప్రేమకు పాత్రుడు కాగలడు.
1: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ గాడ్స్ మెర్సిఫుల్ గ్రేస్.
0: ఈ ప్రేమలో రెండు విధములైనటువంటి ఫలితములు మానవుడు పొందుతున్నాడు.
1: మ్యాన్ ఫేసెస్ టూ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ లవ్.
0: తన ప్రేమను అందరికీ పంచి అందరినీ ఆనందపరచటము ఇది ఒక విధమైనటువంటి ఫలము.
1: One way of expression of the love latent in us is to share with everybody and make others happy.
0: పది మంది ప్రేమకు పాత్రుడైనటువంటి ఈ వ్యక్తిని పరమాత్ముడు ప్రేమిస్తుంటాడు.
1: The one who is beloved to everyone is equally beloved to God himself.
0: మానవుడు తోటి మానవులను ప్రేమించటం చేత పరమాత్ముడు ఈ తోటి మానవుడి యందు ఉన్నటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని తాను ప్రేమిస్తుంటాడు.
1: As man loves his community, the fellow beings, naturally God would notice the love of everybody, and so he confers his grace.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం తన ప్రేమను తాను సాధించినటువంటినప్పుడే దైవ ప్రేమను కూడా సాధించడానికి అర్హుడవుతాడు.
1: If you want to be the recipient of God's love, you should recognize the innate love.
0: కనుక ఈ ప్రేమతత్వములందు అనేక రకములైనటువంటి యొక్క ఫలితములు ఏర్పడి ఉంటున్నాయి.
1: There are many results, there are many effects of love.
0: సూర్యరశ్మి యందు ఏ విధంగా అనేక రంగములు అంతా కూడాను రంగులు కలిసి ఉండును, అదే విధముగానే మానవుని యందు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ధర్మములు, న్యాయములు, ప్రేమతత్వములు ఇమిడి ఉంటుంటాయి.
1: Just as sunlight has got all the 7 colors, in man also we have got the shades of justice, righteousness and love.
0: మానవుని యొక్క ప్రేమ దిక్సూచిక యంత్రం వంటిది.
1: Human love is like a compass.
0: ఈ దిక్సూచిక యంత్రమును ఎక్కడ పెట్టినప్పటికీ దాని ముళ్ళు ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటుంది.
1: The compass may be kept anywhere, but it always directs itself towards the north.
0: అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ స్వార్థంగా సప్రయోజనంగా తనా పరా అనేటువంటి భేదం లేకుండా నిరంతరము కూడాను దైవం వైపునే దీని ముళ్ళు తిరగాలి.
1: Likewise, love should never be directed towards selfishness or selfish gain without any kind of differences of mine and thine, but it should be directed towards God.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ గుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is a true human if he has got these natural qualities.
0: తాను పర అనేటువంటి భేదములకు గురి కాకుండా ఉండాలి.
1: He should never submit himself to the feelings of mine and thine.
0: అందరి యందు ఉండేటువంటి యొక్క తత్వము ఒక్కటే అని గుర్తించి వర్తించాలి.
1: He has to know and conduct himself knowing the love which is uniform in everybody.
0: కనుక ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే దివ్యత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: If you want to know the nature of love, you have to understand the divinity and the principle.
0: ee prema chaala pavitramainatundi prema.
1: Love is very sacred.
0: Chaala viluvainatundi prema.
1: It's highly valuable.
0: Chaala vishalamainatundi prema.
1: It is so vast.
0: Sarva manamani endukudanu samatvanga pravahinchetundi ee prema.
1: This love is distributed equally in the entire humanity.
0: Indulo hechu andulo taggu aneetundi ve maatramu bhedam kanipinchadu.
1: There is no difference in quantity, less or more.
0: Itti samatvanni kaliginatundide daivam yokka prema.
1: God's love is uniform.
0: దైవము తనయందే ఉన్నాడు ప్రేమ స్వరూపుడై అనేటువంటి సత్యాన్ని గుర్తించేది మానవుని యొక్క కర్తవ్యము.
1: The human responsibility lies in recognizing God within himself in the form of love.
0: తనయందే ఉండినటువంటి ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి తాను ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు?
1: When God is within you in the form of love, why is it that you don't know him?
0: కారణం తాను వేరు భగవంతుడు వేరు అనేటువంటి భేదభావం ఉండటం చేతనే ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: ద రీజన్ ఇస్ దట్ హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ గాడ్, దేర్ ఫోర్ హీ అండర్గోస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: భగవంతుడు జీవుల కంటే ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ బీయింగ్స్.
0: జీవుల యందే దేవుడు స్వస్వరూపుడై ప్రేమస్వరూపుడుగా ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know this truth, experience it.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man in this world without love.
0: ఏదో ఈ ప్రేమ లౌకికమైనటువంటిది, భౌతికమైనటువంటిది, ప్రాకృతమైనటువంటిదిగా మీరు భావించి ఈ ప్రేమను ప్రత్యేకంగా మీరు త్రోచిగుచ్చుతున్నారు.
1: You just neglect love. Considering it so simple, worldly, physical and mundane.
0: Kani ee prema daiva prema tappa anyamainatundi prema kaadu.
1: But love fundamentally is divine and nothing to do with the
0: world. Kunni sambandha bandhavyamunu gurtinchi aa dehamunu puraskarinchukoneetundi perlu maatrame pettukoni anubhavistunnaru.
1: The love may be experienced basing on the physical relationships.
0: పుట్టినటువంటి బిడ్డకు వాత్సల్యము అని పిలుచుకుంటున్నారు.
1: ద చైల్డ్ విల్ హ్యావ్ ద లవ్ వాట్ వీ కాల్ ఎఫెక్షన్.
0: కట్టుకున్న భార్యకు ప్రేమ అంటున్నారు.
1: అండ్ ద వైఫ్ విల్ హ్యావ్ ద లవ్ టువర్డ్స్ హర్ హస్బెండ్.
0: బంధుమిత్రులతో కూడినటువంటి సప్రేమను అనురాగము అంటున్నారు.
1: అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ రిలేషన్స్.
0: వస్తువులపైన ప్రేమ ఇచ్ఛ అంటున్నారు.
1: అండ్ టువర్డ్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ ద డిజైర్.
0: భౌతికమైనటువంటి సంబంధమని గుర్తించుకుని తాను ఉపయోగించుకుంటున్నాడే కాని నిజముగా ఇది భగవంతుని యొక్క ప్రేమనే.
1: Though man has been making use of love at the human level, it is essentially divine.
0: ఈ సత్యాన్ని మాత్రం ఎవరు మరవకూడదు.
1: No one should forget this truth.
0: ఇట్టి సత్యాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు భిన్న మార్గమునందు ప్రయాణమైపోయి తన భిన్న విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాడు.
1: As this fundamental truth is forgotten, man is diverted, perverted, misdirected.
0: ఈ బాధలకు గురి కావడానికి ఏది కారణము?
1: What is the reason behind his suffering?
0: ఈ భేదమే కారణం.
1: These differences are the cause.
0: ఈ భేదము కలిగినటువంటి మానవుడు ఏనాటికి నీ దైవత్వాన్ని పొందలేడు.
1: Man with these differences will never attain divinity.
0: నేను ఎంతో కాలం నుంచి కూడాను దేహాభిమానమును మానండి అంటున్నాను.
1: Bhagavan has been repeatedly telling us not to have body attachment too much.
0: కేవలము ఈ దేహాభిమానమును పెంచుకోవటం చేతనే దైవాభిమానం అనేటువంటిది క్రమక్రమేణ తరిగిపోతున్నది.
1: As you have more and more of body attachment, we'll be having less and less of attachment to God.
0: దేహాభిమానము కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటిది.
1: The attachment to the body is worldly.
0: Prema hriday sambandhamainatundi.
1: Love is related to heart.
0: Kanuka itti hriday sambandhamaina premanu prati manamudu kodanu anubhavinchadaniki tagina aratha kaligi untunnadi.
1: Therefore the love which originates out of human heart everyone must experience.
0: Bhagavantuni premanu artham kodanu chesukonaleru.
1: We cannot understand God's love.
0: అనగా తన ప్రేమను ఎంతవరకునో దానికి మాత్రమే పోల్చుకుంటూ వస్తుంటారు.
1: హీ కంపేర్స్ విత్ హిస్ నారో లిమిటెడ్ లవ్ విద్ ఇన్ హిమ్.
0: ఈ యొక్క పోలిక మంచిది కాదు.
1: దట్ కంపారిజన్ ఇస్ నాట్ గుడ్.
0: ఎందుకనగా తన యొక్క దీనిని పురస్కరించుకుని ఈ ప్రేమను కూడా పోల్చుకుంటుంటాడు.
1: యూ కంపేర్ యువర్ లవ్ విత్ ద డివైన్ లవ్.
0: పరమాత్మ ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: అనంతమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇలాంటి అనంతమైనటువంటి ప్రేమను అప్రమాణమైన ప్రేమ.
1: దట్ బియాండ్ ఆల్ మెజర్.
0: అమరత్వమైనటువంటి ప్రేమ.
1: దట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: దీనికి ప్రమాణం అనేదే లేదు.
1: ఇట్ హాస్ నో లిమిట్స్ వాట్సెవర్.
0: కనుక మానవునియందు ప్రసరించేటువంటి రక్తము సర్వత్రా కూడా ఉండినప్పటికీ.
1: దౌ ది బ్లడ్ సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: దీనిని ఆధ్యాత్మిక మార్గం నందు అంగీరసహ అన్నాడు.
1: In the spiritual parlance, it is called angirasa.
0: ఆ ప్రేమ రసస్వరూపమై అంగ అంగమునందు కూడాను సంచరిస్తూ ఉంటుండాలి.
1: Love is in the form of essence that circulates all over the body.
0: అంగీరస అనగానే అంగములయందు రసస్వరూపుడై పరమాత్ముడు సంచరించేటువంటి దానికి అంగీరసుడు అన్నారు.
1: అంగీరస meant the rasa, the essence, divine love that flows through the anga, the body.
0: ఈ ప్రేమ తత్వాన్ని పురస్కరించుకుని తన పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: గాడ్ హెస్ గాట్ సో మెనీ నేమ్స్ అండ్ టైటిల్స్ బేసింగ్ ఆన్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ అట్టి ప్రేమ తత్వం ప్రతి మానవుని ఎందు కూడా ఉంటున్నది.
1: దట్ డివైన్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవుని ఎందు లేనటువంటి ప్రేమ ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ఇన్ ప్రెసెంట్
0: ఎనీవేర్. పరమాత్మని స్వయం ప్రేమనే మీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ.
0: ఈ ప్రేమకు ఆ ప్రేమకు ఏమాత్రం వ్యత్యాసం కనిపించదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద హ్యూమన్ లవ్.
0: ఇవి రెండింటి ఎందుకును క్వాలిటీ గాని క్వాంటిటీ గాని ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని ఎందుకు మానవులు ఈ విధంగా కూడా భిన్నత్వంగా భావిస్తున్నారు? ఇది ఏ పెద్ద పాపం.
1: That undivided love is viewed something like fragmented or divided, which is worse to the sins.
0: తమ లౌకికమైనటువంటి చర్యలకు తగినట్టుగా దీనిని పోల్చుకుంటూ ఉంటారు.
1: He compares himself with his worldly activity.
0: లౌకిక చర్యలకును ప్రేమకు సంబంధం లేదు.
1: The worldly activity and the love has no relation.
0: చర్యలు వేరు, ప్రేమ వేరు.
1: Actions are different and love is separate.
0: ఇలాంటి స్వయం ప్రేమను కూడాను మీరు మానవత్వాన్ని వహించి కూడాను దివ్యత్వాన్ని పొంది కూడాను మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though there is love latent in you, divinity immanent in you, yet you are not able to know.
0: దీనిని పురస్కరించుకుని జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Basing on this it is said, human life is rare.
0: ప్రతి మానవుని ఎందుకూడను దైవం స్వరూపుడు అనేటువంటి ఒక ప్రేమగానే ఉంటుంటారు.
1: ఇన్ ఎవ్రీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: దైవం మనుష్య రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: అలాంటి మనుష్య రూపాన్ని పొందినప్పటికీ మనుష్యుడైనటువంటి వాడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దో ఇన్ హ్యూమన్ ఫార్మ్ హ్యావింగ్ గాడ్ ఇన్ హిమ్ హి ఇస్ నాట్
0: మాధవత్వము నుండే మానవుడు పుట్టెను.
1: అవుట్ ఆఫ్ ది డివినిటీ ది హ్యూమన్ ఇస్ బోర్న్.
0: మానవత్వమునకు దైవత్వమునకు భేదమేల?
1: వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యూమన్ అండ్ ది డివైన్?
0: కనుకనే అతనే మన తండ్రి.
1: God is our father.
0: కనుక తండ్రి యొక్క రక్తమే కుమారుడు ఎందు ప్రసరిస్తూ ఉంటాడు.
1: The very same blood of the father is present in the son.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి మానవుడు దైవత్వాన్ని ఏమాత్రం కూడాను దూరం గావించుకోలేడు.
1: The one who has understood this fundamental truth will never distance himself from God.
0: అనేక రకములైనటువంటి కర్మల యొక్క అడ్డుదారా దీన్ని దూరం గావించుకుంటున్నాడు.
1: Many actions in between stand as obstacles and distance you.
0: దీనిని ఏమాత్రం కూడా నువ్వు దూరం గావించుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ గో అకార్డింగ్లీ.
0: దైవమే ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది పర్సనాలిటీ.
0: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమతత్వమే నిజమైన దైవత్వము.
1: దట్ లవ్ ఈస్ ది యాక్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: దీనికి ఒక స్వరూపం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: అయితే ప్రేమకి ఏ స్వరూపం పెడతావు?
1: వాట్ ఫార్మ్ కెన్ యూ అసైన్ టు లవ్?
0: ప్రపంచంలో ఈ ప్రేమకు స్వరూపం లేదని అనేక మంది సైంటిస్ట్ అంతా కూడా దీన్ని ధిక్కరిస్తుంటారు.
1: మెనీ సైంటిస్ట్ సే దట్ లవ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ వన్ వే.
0: రూపము లేనటువంటి వస్తువులు జగత్తులో కానరావు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ నథింగ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఫార్మ్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
0: దీనికి సుగంధం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఫ్రాగ్రెన్స్.
0: దీనికి పరిమళం ఉంటుండాలి.
1: ఇట్ హస్ స్మెల్.
0: పుష్పమునకు రూపం ఉంది కానీ పరిమళమునకు రూపం లేదు.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్ అండ్ నాట్ ద ఫ్రాగ్రెన్స్
0: అని వాదిస్తుంటారు.
1: అండ్ పీపుల్ ఆర్గ్యూ లైక్ దాట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: వాసన కూడా పుష్పం ఒక విధమైనటువంటి రూపం ఉంది.
1: ఈవెన్ ఫ్రాగ్రెన్స్ అరోమా హ్యాస్ స్మెల్.
0: ఈ వాసనను మనం అనుభవించేటువంటి దానికి ఈ పుష్పమే మూల కారణం.
1: అండ్ ద ఫ్లవర్ ఇస్ ద మెయిన్ కాజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ ద
0: మూలాధారమైనటువంటి యొక్క ఈ పుష్పమే లేకపోతే సుగంధం ఏ రీతిగా వస్తుంది?
1: వితౌట్ ది ప్రైమార్డియల్ బేసిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద స్మెల్?
0: ప్రేమకు తల్లియే లేకపోతే ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మానవుడు ఏ విధంగా అనుభవించగలడు?
1: Without the presence of the mother, how do you experience the mother love?
0: కనుక ఈ ప్రేమకు తల్లియే మూల కారణము.
1: Therefore, mother is the center of love.
0: కనుక ప్రతి వస్తువు కూడాను రూపం ఉంటున్నది ఈ జగత్తును.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: అండ్ స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్, నో మ్యాటర్.
0: కానీ దీనిలో నీవు క్వాంటిటీని క్వాలిటీని వ్యత్యాసంగా భావిస్తున్నావు, కానీ దీనికి ఏమాత్రము వ్యత్యాసం లేదు.
1: యూ కన్సిడర్ ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ, ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి.
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్, దట్ ఈస్ టోటల్, సో
0: ఆల్సో పూర్ణమే.
1: ఆల్ ఆర్ ఫుల్.
0: పూర్ణమద అది పూర్ణమే.
1: దట్ ఈస్ ఫుల్.
0: పూర్ణమిదం
1: దిస్
0: ఇది పూర్ణమే.
1: దిస్ టూ ఇస్ ఫుల్.
0: పూర్ణశ్చ పూర్ణమాదాయ ఈ పూర్ణం నుంచి తీసినటువంటిది అది కూడా నువ్వు పూర్ణమే.
1: అవుట్ ఆఫ్ ఫుల్నెస్. If fullness is deducted, it is also
0: going to be full.
1: Everything is complete.
0: Swarupame.
1: Everything is total, full.
0: Kanuka, so, manavudu madhavatvanni gurtinchukolekapovadaniki moola kaaranamu dehaabhimaname moola kaaranam.
1: Man is not able to realize God because of body attachment.
0: Ee dehaabhimanamu penchukuntu kattagadipadiki daivaabhimanamu trunchukuntu pothunnadu.
1: As he grows more and more of attachment towards the body, he gets detached from the affection towards God.
0: కనుకని ఈ అటాచ్మెంట్ అనేటువంటిది చాలా గొప్పది అనుకుంటున్నావు నీవు.
1: You think that attachment is important.
0: దేనికి గొప్పది?
1: In what way?
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి దానికి గొప్పది.
1: In the worldly sense,
0: అటాచ్మెంట్ ఉండవలసింది.
1: Attachment is needed.
0: బిడ్డలు తల్లి ఈ యొక్క అటాచ్మెంట్ ఉంటుంటది.
1: The child and mother, there is a
0: సోదరి సోదరుడు కూడా అటాచ్మెంట్ ఉంటుంది.
1: There is attachment among brothers and sisters.
0: అటాచ్మెంట్ ఉంటుంది.
1: Attachment to husband.
0: తల్లి పిల్లలకు అటాచ్మెంట్ ఉంటుంది.
1: The mother and the
0: child. కానీ అటాచ్మెంట్
1: it is attachment.
0: అటాచ్మెంట్ అంటే ఏమి? కరిపించుకున్నటువంటిదే కానీ కలిగినటువంటిది కాదు.
1: Attachment is something that is kalpinchuta, artificial, of your own making.
0: Neevu kalpinchukovatame.
1: It is of your own making.
0: కానీ అది కనిపించినటువంటి యొక్క ప్రేమతత్వం.
1: బట్ యు డు నాట్ సీ ఇట్ ఈస్ సంథింగ్ లవ్ బిహైండ్.
0: దైవము సర్వుల యందుకును తన స్వరూపాన్ని ధరించి ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ హిస్ ఓన్ ప్రిస్టైన్ ఫామ్.
0: ఈ జగన్నాటక రంగమునందు,
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్,
0: తానే యాక్టర్, తానే డైరెక్టర్.
1: గాడ్ ఈస్ ది యాక్టర్ అండ్ డైరెక్టర్.
0: అన్ని వేషములు కూడా తానే వేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ప్లేస్ డిఫరెంట్ రోల్స్.
0: మీ యొక్క వేషం వేరుగా మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ యువర్ రోల్స్ డిఫరెంట్.
0: కానీ ఈ డ్రామా లోపల మీది కూడా ఒక వేషమే.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ వరల్డ్ యు ఆర్ జస్ట్ ఎన్ యాక్టర్.
0: ఈ వేషం నందు కూడా దైవత్వం ఉంటున్నాడు.
1: ఈవెన్ ఇన్ దిస్ రోల్ దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
0: కనుకని ఈ దైవత్వమే ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరిని రక్షిస్తున్నాడు.
1: ది సేమ్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ అండ్ పనిషెస్.
0: కానీ రెండు కూడా తానే అనుభవిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పీరియన్సెస్ బోత్.
0: ఒకటి చెడ్డగాను ఒకటి మంచిగాను నిరూపిస్తుంటాడు.
1: ఇట్ ప్రూవ్స్ దట్ వన్ ఈస్ బ్యాడ్, అదర్ ఈస్ గుడ్.
0: కానీ గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది రెండు ఒక్కడే చేస్తున్నాడు.
1: బట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ అవుట్ ఆఫ్ హిమ్, ఓన్లీ వన్.
0: కనుక అన్నింటికి నీ దైవమే మూల కారణము.
1: ఆల్ థింగ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ బేస్.
0: తానే యాక్ట్ చేస్తున్నాడు.
1: హీ యాక్ట్స్.
0: తానే అనుభవిస్తున్నాడు.
1: హీ ఎక్స్పీరియన్స్.
0: తానే ఆచరిస్తున్నాడు.
1: హీ ప్రాక్టీస్.
0: తానే ఆదర్శాన్ని నిరూపిస్తున్నాడు.
1: అండ్ హీ డెమోన్స్ట్రేట్స్ ఐడియల్ టు ది సొసైటీ.
0: ఇట్టి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ వి మస్ట్ రికగ్నైజ్ ఇన్ ద బిగినింగ్.
0: చదువుతున్నారు.
1: యు స్టడీ.
0: ఈ చదువులో ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: అండ్ ద వన్ హూ ఫెయిల్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ గాడ్.
0: ఓ గ్రేడ్ తెచ్చుకున్నవాడు భగవంతుడే.
1: ద వన్ హూ గాట్ ఓ గ్రేడ్.
0: ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ ఫెయిల్డ్ ఇస్ గాడ్.
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కేవలం నీ రూపాన్ని నిరూపించి ఇతను ఫెయిల్ అయిపోయినాడు, ఇతను పాస్ అయినాడు అని మాత్రమే మనం జగత్తునకు విచారం చేస్తున్నామే కానీ ఆత్మతత్వానికి అన్నింటి యందు ఏకత్వమే.
1: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వి సే సో అండ్ సో ఫెయిల్డ్, సో అండ్ సో పాస్ట్. బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్.
0: పొగుడున్నది తెగుడున్నది కూడా భగవంతుడే.
1: ఇట్ ఇస్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్, ద సేమ్.
0: దూషించినది భూషించినది భగవంతుడే.
1: అండ్ ది కైండ్ ఆఫ్ దూషణ, ద అక్యుజేషన్,
0: పురస్కారములు కూడా భగవంతుడే.
1: ది యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆర్ బేసికలీ
0: సర్వము భగవంతుని యొక్క సత్యమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
0: ఇట్టు సత్యాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైనటువంటి వ్యక్తి.
1: ద ట్రూ డివోషన్ లైస్ ఇన్ నోయింగ్ దిస్.
0: నాట్ డివోషన్, వ్యక్తి. నాట్ వ్యక్తి.
1: హీ ఈజ్ ఎ ట్రూ ఇండివిజువల్ ఇఫ్ హీ నోస్ దిస్ ట్రూత్.
0: కనుక ఇతని వ్యక్తిగా మీరు భావిస్తున్నారు.
1: యూ కెన్ కాల్ హిమ్ వ్యక్తి, ది ఇండివిజువల్.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: నిన్నటి దినం చెప్పాను.
1: భగవాన్ సెడ్ అదర్ డే,
0: తన యందే అవ్యక్తమై,
1: దట్ విచ్ ఇస్ అవ్యక్త హిడెన్,
0: గూఢముగా,
1: దట్ ఇన్ సీక్రెట్,
0: కనిపించకుండా,
1: ఇన్ ఎ హిడెన్ వే,
0: సంచరించేటువంటి ఒక దివ్యత్వమునకే వ్యక్తి అని పేరు.
1: That kind of divinity who expresses, manifests is vyakti.
0: Vyaktitvam kudanu tanayendunnatundi yokka avyaktamainatundi yokka shaktiye.
1: That individuality is hidden within you.
0: Kanaka ekatvam anetundi dani grahinchadaniki aneka vidhamaina margamulu untunnayi.
1: To know this oneness there are many paths.
0: Ekam sat vipra bahula vadanti.
1: The truth is one. Scholars refer to many as
0: aneka mandi aneka perlato dinni pilustu vachunnaru.
1: Many people give many names.
0: కానీ ఇది పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేరు కాదు.
1: దేర్ ఆల్ ది నేమ్స్ గివెన్, పెట్టిన, బట్ నాట్ బోర్న్, పుట్టిన.
0: ఇలాంటి సత్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: దైవం ఒక్క ప్రేమ స్వరూపుడే.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మరొక గుణం లేనే లేదు.
1: హెస్ నో అదర్ అట్రిబ్యూట్.
0: ఏ విధమైన ద్వేషం కానీ,
1: నో హెట్రెడ్,
0: ఇంకే విధమైనటువంటి కలహం కానీ,
1: నో కాన్ఫ్లిక్ట్,
0: ఇంకే విధమైనటువంటి ఒక భేదం కానీ,
1: నో డిఫరెన్స్,
0: దైవత్వం కానరాదు.
1: నథింగ్, నో ట్రేస్ ఆఫ్ దెమ్ ఇన్ గాడ్.
0: ఈ భేదములను నేను నీలో ప్రచరింపజేసేటువంటి ప్రతిబింబములే.
1: దీస్ ఆర్ ఆల్ ద డిఫరెన్సెస్ విచ్ ఆర్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్.
0: భగవంతునికి భేదమే లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్.
0: కానీ లోకంలో శరీరాన్ని ధరించడం చేత కొన్ని భేదములు కొన్ని పాటిస్తూ రావాలి.
1: బికాజ్ దేర్ ఆర్ సర్టన్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్, సర్టన్ డిఫరెన్సెస్.
0: ప్రజలకు ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కొన్ని భేదములు పాటిస్తూ రావాలి.
1: అండ్ టు టీచ్ ద లెసన్స్ ఆఫ్ ఐడియలిజం, సర్టన్ డిఫరెన్సెస్ ఆర్ అడాప్టెడ్.
0: కనుక సర్వులు ఎందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది ఏ నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు అనగా
1: a human being, manava,
0: kevalamu shashvatamainatundi vaadu ani artham.
1: Meaning the one is immortal, eternal.
0: Upanishad yandu nara ani pilcharu.
1: Upanishads call him as nara.
0: Ra anaga shashvatamu.
1: Ra means permanent.
0: Anaga konni vidhamainatundi na anaga ashashvatamu.
1: Na means temporary.
0: Ashashvatamainatundi vaadu kaadu narudu, shashvatamainatundi vaade.
1: Nara, the human, is not temporary, not fleeting, he is eternal.
0: కనుక ఈ నర అనేటువంటిది ఆకాశ స్వరూపము.
1: నర represent the form of the sky.
0: ఆకాశం నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: The five elements have come out of it.
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే మానవత్వము.
1: And human is the combination of the five elements.
0: కనుక ఈ పంచభూతములు ప్రతి మానవుడి యందు కూడాను సంచరిస్తూనే ఉన్నాయి.
1: The five elements are present in every human being.
0: ఈ పంచభూతములు కూడాను ప్రేమ యొక్క పోస్తేనే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: And in fact it is only same divine love that expresses in the form of the five elements.
0: మీకు గాయత్రి మంత్రంలో చెప్పాను.
1: భగవాన్ సెడ్ రిపీటెడ్లీ అబౌట్ గాయత్రి.
0: భూర్భువస్వః భూర్ అనగా ప్రాకృతమైనటువంటి యొక్క వస్తు పరిణామం.
1: భూర్ మీన్స్ ద వరల్డ్లీ మెటీరియల్.
0: దీనిని కొన్ని కదిలింపజేసేటువంటి యొక్క ఫోర్స్ ఉంటుండాలి, అదే ప్రాణము.
1: దేర్ ఇస్ సమ్ వైబ్రేషన్ ఫోర్స్ ద లైఫ్.
0: ఆ వైబ్రేషము ఈ మెటీరియలైజేషన్
1: ద వైబ్రేషన్ అండ్ మెటీరియలైజేషన్
0: రెండింటినీ కూడాను ఒక మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉంటుంది.
1: దేర్ లైస్ ద ప్రైమార్డియల్.
0: అది ఏ రేడియేషన్?
1: దట్ ఈస్ రేడియేషన్.
0: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ ఈ రెండింటి మూడింటికి మాత్రమే భూర్భువస్వః అన్నారు.
1: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ రిప్రజెంట్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాయత్రి.
0: ఈ మూడు చేరి ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ కాన్స్టిట్యూట్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే దైవత్వం లోపల అనేక నామములు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
1: Though we extol God in different names, but God is one.
0: ప్రాకృతమైనటువంటి చర్యలు ఆచరిస్తూ పోవటం చేత ఇదని మానవుడు అంటున్నాడు.
1: Because of worldly point of view and activity, we call him a human.
0: దైవత్వమైనటువంటి చర్యలు అనుభవించడం చేత ఇతను దైవము అంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ యాక్షన్ వీ కాల్ హిమ్ డివైన్.
0: దైవము కానటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా కనిపించడు.
1: దేర్ ఇస్ నో వన్ హూ ఇస్ నాట్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
0: మీరు అన్ని స్వరూపాలు కూడా విశ్వ విరాట స్వరూపములే.
1: ఆల్ ఫార్మ్స్ కాన్స్టిట్యూట్ ద కాస్మిక్ ఫార్మ్.
0: కానీ మీ దేహాన్ని మాత్రమే పురస్కరించుకుని మీరు మానవుడిగా భావిస్తున్నారు.
1: బేసింగ్ ఆన్ ద బాడీ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్.
0: దేహాన్ని పక్కకు నెట్టు.
1: Brush it aside.
0: అప్పుడు నీ జీవ స్వరూపాన్ని నీవు గుర్తించు.
1: Devil, you can know your true nature.
0: జీవాత్మ.
1: జీవాత్మ.
0: దేహాత్మ.
1: దేహాత్మ.
0: పరమాత్మ.
1: పరమాత్మ.
0: ఈ మూడింటి యొక్క పేర్లు ఎందు జీవాత్మ.
1: జీవాత్మ.
0: జీవ ఆత్మ.
1: జీవ ప్లస్ ఆత్మ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: పర ఆత్మ.
1: పర ఆత్మ.
0: ఈ మూడింటి ఎందు కూడాను ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే. దేహము
1: ఆత్మ ద సెల్ఫ్ బీయింగ్ సేమ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: జీవుడు, దేవుడు ఈ యొక్క పేర్లు మాత్రము వచ్చిపోయేటువంటివి.
1: ద బాడీ అండ్ ఇండివిజువల్ నేమ్స్ కమ్ అండ్ గో.
0: అన్నింటి ఎందు ఆత్మ ఒక్కటేగానే ఉంటుంది.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: కనుకనే ఇది ఆత్మస్వరూపులే.
1: సో యు ఆర్ ద వెరీ పర్సన్.
0: జీవాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: యు మే కాల్ ఇండివిజువల్ ఆత్మ బట్
0: పరమాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: పరమాత్మ ది స్పిరిచువల్.
0: దేహము గురించి చెప్పుకున్న దేహాత్మనే, అది పరమాత్మనే.
1: ఇన్ రిలేషన్ టు ద బాడీ ఇట్ ఈస్ స్టిల్ ద సెల్ఫ్.
0: దేహం నుండి ఆత్మ ఉంది కనుకనే దీనికి దేహాత్మ అన్నారు.
1: యాజ్ ది సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ద బాడీ ఇట్ ఇస్ కాల్డ్ దేహాత్మ.
0: జీవుని ఎందుకు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఇస్తుంటే చేత దీనికి జీవాత్మ అన్నారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్రెత్ ఇన్ ది ఇండివిజువల్.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ మాత్రమే పరమాత్మ అన్నారు.
1: ద వైబ్రేషన్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్
0: ఇది ఎప్పటికీ కూడా ఉండేటువంటిది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ త్రూ.
0: ఇలాంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని
1: దట్ ఎటర్నల్ ట్రూత్
0: మానవులు గుర్తించుకునలేక
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఏదో జీవులు వేరుగా భావించుకుని వారిని కేవలము ఒక శక్తిహీనులుగా విశ్వసిస్తున్నారు.
1: కన్సిడర్ ద జీవా ది ఇండివిజువల్ డిఫరెంట్ ఫ్రమ్ దేవా గాడ్ అండ్ ఫీల్ దే ఆర్ వీక్.
0: వీరు కేవలము అల్పులు కాదు.
1: యు ఆర్ నాట్ సో లో.
0: మానవుడు హీనుడు కాదు.
1: ఈజ్ నాట్ సో మీ.
0: మానవుడు కూడా దేవుడే.
1: అండ్ మ్యాన్ మానవ ఇస్ గాడ్ హిమ్.
0: అట్టి దైవత్వాన్ని నీవు పొంది కూడాను దైవత్వాన్ని వెతికేది ఎందుకు?
1: Finding divinity within you, why are you in such a
0: fast and napichana pasati mudo mudo mudo?
1: Is only fool who is in search of God, being himself a god.
0: నువ్వు సర్వమును దైవంగానే చూస్తున్నావు, నువ్వు దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది మూఢత్వమే.
1: What all that you see around is God himself, but you want to see God.
0: నీ ఎదురుగా ఉండేటువంటి వారంతా దైవ స్వరూపాలే.
1: The one who is in front of you is the embodiment of God.
0: నీవు కేవలం మానవత్వాన్ని వహించడం చేత దైవంగా నీవు భావించుకోవటం లేదు.
1: బికాస్ యూ కన్సిడర్ యూర్సెల్ఫ్ హ్యూమన్ యూ డోంట్ నో గాడ్.
0: వివేకానంద ఒకనొక సమయం లోపల రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు.
1: వివేకానంద అట్ వన్ టైమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణుడు అనేక బోధన చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: కొంతసేపు అయిన తర్వాత అందరూ వెళ్లిన తర్వాత వివేకానందుడు ప్రశ్నించాడు రామకృష్ణుని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఎవ్రీబడి లెఫ్ట్ వివేకానంద హస్ పుట్ ఎ క్వశ్చన్. స్వామి,
0: మీరు దైవాన్ని దర్శించారా అన్నాడు.
1: స్వామి, హ్యావ్ యూ సీన్ గాడ్?
0: తప్పక దర్శిస్తూనే ఉన్నాను.
2: పరమహంస yes.
0: దర్శించాను అని చెప్పలేదు, దర్శిస్తూనే ఉన్నాను.
2: He said, now he did not simply say, I saw, I have been seeing.
0: ఏ రూపంలో దర్శించారు అని ప్రశ్నించాడు.
2: వివేకానంద asked, in what form?
0: ఇదిగో నీ రూపంలో నిన్ను సాక్షాత్ దర్శిస్తూనే ఉన్నాను.
2: I see him in this form.
0: నీ రూపం దైవ స్వరూపమే.
2: And your form itself is
0: బ్రహ్మానంద రూపం దర్శిస్తుంది, దైవ స్వరూపమే.
2: So also the form of Brahma.
0: నిత్యానంద రూపం దైవ స్వరూపమే.
2: So also the form of Brahma.
0: అందరూ దైవ స్వరూపులే.
2: All forms are God.
0: ఈ రూపంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను అన్నాడు.
2: Therefore I see God in your form now.
0: ఈ దీన్ని అర్థం చేసుకోలేక వివేకులు
2: those people who cannot understand
0: అవివేకాన్ని ప్రకటింపు చేసుకుని
2: because of dullness and foolishness
0: మేమందరి కూడా కేవలం సామాన్యమైన మానవులు కదా
2: consider themselves as ordinary humans.
0: మమ్మల్ని దైవత్వంగా భావించుకోవటం ఎంత పొరపాటు
2: అన్నారు. To consider oneself as God, what, how is it appropriate?
0: నీవు దేహ దృష్టితో నీవు చూసుకుంటున్నావు.
2: You are just watching from your body viewpoint.
0: ఆత్మ దృష్టితో చూస్తున్నాను.
2: But I am viewing from the point of the self.
0: ఆత్మ దృష్టితో చూచినప్పుడు నీవు కూడా దైవమే.
2: From the point of the self, you are also God.
0: కనుకనే you are not one person.
2: You are not one person.
0: But three. The one you think you are physical body.
2: The one you think you are is physical
0: the
2: body.
0: The one others think you are mental body.
2: The one others think you are is mental.
0: The one you really are.
2: The one you really are.
0: అదే ఆత్మతత్వం.
2: That is ఆత్మా ద సెల్ఫ్.
0: అట్టి ఆత్మతత్వాన్ని నేను చూస్తున్నాను.
2: That principle of self I see.
0: నీవు దేహతత్వాన్ని జీవతత్వాన్ని నీవు చూస్తున్నావు.
2: You go by the feeling of the body and the individual.
0: ఈ దృష్టిని నీవు మార్చుకో.
2: Change your vision.
0: ఈ దృష్టిని నీవు మార్చుకుంటే దైవం నీ యందే కనిపిస్తాడు.
2: When once you change your view, you can understand
0: that. నీ దృష్టి దోషమే కాని సృష్టిలో ఏమాత్రము దోషమే.
2: Mistake lies in your vision, not in creation.
0: పిచ్చివాడా, సృష్టిని దోషంగా చూస్తున్నావు నీవు. ఈ దృష్టిలో ఉండవచ్చును భేదములు.
2: There may be differences in your outlook.
0: కాని నీ దృష్టిలో వచ్చినటువంటి భేదములే సృష్టిలో కనిపిస్తున్నాయి.
2: And what all the differences your vision you find
0: ఇవన్నీ
2: there.
0: ఇప్పుడు రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
2: They all stand for reaction, reflection and resound.
0: నీ ఒక మామిడి పండు భుజించితివంటే
2: suppose you have eaten
0: నీకు వచ్చిన త్రేపు ఏమిటి?
2: What, how would you belch?
0: మామిడి పండు త్రేపే వస్తుంది.
2: You belch that of a mango.
0: దోస పండు త్రేపు రాదు.
2: Not that of a cucumber.
0: కాబట్టి ఈ త్రేపు ఎక్కడిది?
2: So where from you got it? It is the one that you have partaken.
0: కాబట్టి నువ్వు చూచేది ఏమిటి?
2: What do you see?
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావంలే నువ్వు చూస్తున్నావు.
2: You see the reflection of your inner feeling.
0: కనుక నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే నీకు ప్రతిబింబిస్తున్నాయి.
2: It is only the reflection of the inner being that comes back to you as
0: a మొట్టమొదటి మనియందు
2: రిసౌండ్.
0: పవిత్రమైనటువంటి దివ్య తత్వాన్ని మనం ప్రతిష్ట చేసుకోవాలి.
2: సో ఇన్స్టాల్ ఫస్ట్ ద హోలీ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విదిన్ యూ.
0: కనుక ఇట్టి దివ్యత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం మనకు అర్థమవుతుంది.
2: దెన్ వన్స్ వీ హావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ద డివినిటీ, ద హ్యూమన్ క్వాలిటీ ఆఫ్ మానవ. మానవ
0: ఏమిటి ఈ అర్థం కూడాను?
2: వాట్ ఇస్ ద మీనింగ్?
0: అజ్ఞానంతో లేనటువంటి వాడు మానవుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ నెవర్ ఇగ్నోరెంట్.
0: మాయా,
2: మా ఇల్యూషన్,
0: మా లేదు,
2: నా వితౌట్ ఇట్,
0: వా ఈ మానవ అనేటువంటిది అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
2: మా స్టాండ్స్ ఫర్ ఇల్యూషన్, మాయా, నా వితౌట్ ఇట్, వా వర్తించుట, కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
2: ద వన్ హూ కండక్ట్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్.
0: జ్ఞానస్వరూపుడివే.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
2: ద విజన్ ఆఫ్ ది దైవస్వరూపము. The vision of non-dualism is
0: true. జ్ఞానమే దైవ స్వరూపము.
2: And that wisdom is divine.
0: కనుక దైవ స్వరూపాన్ని దర్శించడానికి ఎందుకు పక్కకు పోవాలి?
2: Why should you neglect to view the
0: సర్వము నీవే ఉన్నావు.
2: You are everything.
0: సర్వము నీయందే ఉంటున్నది.
2: Everything is within you.
0: ఇంతసేపు చెప్పారు.
2: It is said so long.
0: మన సంజయ్ సాహ్ని.
2: సంజయ్ సాహ్ని.
0: With you. Around you.
2: Around you. That's what he said.
0: With you అనుకుంటే దైవస్థుడిగా పోతున్నావు.
2: విత్ యూ యు ఆర్ టువర్డ్స్ గాడ్.
0: ఇన్ యూ అనగా నీవు స్టడీ చేస్తున్నావు.
2: ఇన్ యూ యు స్టడీ హిమ్.
0: ఫ్రమ్ యూ అనేటువంటిది జగత్తులో సంచారం చేస్తున్నావు.
2: అవుట్ ఆఫ్ ది ఫీలింగ్ ఫ్రమ్ యూ యూ మూవ్ అబౌట్ ఇన్ ది వరల్డ్.
0: కానీ ఇవన్నీ కాదు సరైనటువంటి అర్థాలు.
2: బట్ దే ఆర్ నాట్ ప్రాపర్ మీనింగ్.
0: ఇంగ్లీష్ లో అన్ని అర్థాలు కూడా అనర్థాలుగానే వస్తుంటాయి.
2: ది అర్థ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అనర్థ డైవర్ పర్వర్షన్.
0: ఈ అనర్థాల్లో మనం జీవితాన్ని గడుపుకుంటూ అర్థాన్ని తీసుకోవాలంటే ఇది అసాధ్యమవుతుంది.
2: స్పెండింగ్ లైఫ్ ఇన్ అనర్థ పర్వర్షన్ వీ డోంట్ నో ది అర్థ ద మీనింగ్.
0: కనుక నీ అనర్థాలకు మనం ప్రవేశిస్తున్నాము.
2: సో వీఆర్ ఆఫ్టర్ ది రాంగ్ కన్నెక్షన్.
0: ఆత్మతత్వాన్ని అర్థంగా చేసుకోవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్
0: పియూటీ పుట్ అంటారు.
2: వీ సే పియూటీ పుట్.
0: బ్యూటీ బుట్ అన్నారు కానీ బట్ అంటారా?
2: బట్ యూ షుడ్ సే బ్యూటీ బుట్ బట్ నాట్ బట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇవంతా కూడా కేవలం భాషల యొక్క ప్రకల్పలే.
2: ఇట్స్ ఆల్ జస్ట్ ఫార్మాలిటీస్ ఎక్స్టర్నల్.
0: ఈ ప్రపంచం యొక్క సర్వమంతా కూడా ప్రకల్పనలే.
2: ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఈ కల్పనతో కూడినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నామే కానీ సరి అయినటువంటి యొక్క సత్య స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
2: యు ఫాలో ఆల్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ నాట్ నెవర్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరి ఎందు ఉన్నది ప్రేమ ఒక్కటే.
2: ఇట్ సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రేమ దేహమునకు సంబంధించినటువంటిది కాదు.
2: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ద బాడీ.
0: మనస్సుకు సంబంధించినటువంటిది కాదు.
2: నార్ ఆఫ్ ది మైండ్.
0: బుద్ధికి సంబంధించినటువంటిది కాదు.
2: నార్ ఇంటెలెక్ట్.
0: ఇంద్రియములకు సంబంధించినటువంటిది.
2: నార్ సెన్సెస్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
2: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద సెల్ఫ్.
0: కనుకనే ఆత్మనే ప్రేమ స్వరూపము.
2: దేర్ఫోర్ ద సెల్ఫ్ ఇస్ లవ్.
0: దీనినే వేదము.
2: దిస్ వేద.
0: దీన్ని ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని అనుకుంటూ పోయి కట్టగలపటికి కొంతసేపటికి మూగైపోతుంది.
2: కాలింగ్ ఇట్ రిపీటెడ్లీ లవ్ అండ్ లవ్ ఇట్ కమ్స్ ఎ స్టాండ్ స్టిల్ నమ్.
0: మాట నిలిచిపోతాయి.
2: అండ్ దేర్ ఇట్ డ్రాప్స్.
0: నీటిలో పూర్తి మునిగినటువంటి వాడు మాటలు మాట్లాడలేడు.
2: ద వన్ హూ ఇస్ డీప్లీ సంకర్ డ్రౌండ్ ఇన్ వాటర్ హీ వుడ్ బి స్పీచ్లెస్.
0: నీళ్లపైన కొంతవరకు గుంత వరకు మునిగి గొంతు కనిపించేంత వరకు ఉండినప్పుడు మాట్లాడగలడు.
2: ఇఫ్ హిస్ నెక్ డీప్ హీ కెన్ స్టిల్ స్పీక్.
0: కనుక నేను పైపైన తిరిగే సమయం లోపల నీకు ఈ మాటలంతా వస్తున్నాయి కానీ పూర్తి ఆనంద సాగరంలో మునిగినప్పుడు వాటికి మాటలే రావు.
2: At the superficial level, you use all your jugglery and vocabulary. When once you are immersed, you are
0: speechless. Avitra daiva prema lo muniginatundi vaadu maatladaledu.
2: The one who drowned himself in that holy divine love would be speechless.
0: Poorthi munigipoyadu.
2: He is totally drowned.
0: Ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu.
2: Here and there and elsewhere, the same principle of love is present.
0: Anta okkate prema.
2: In fact, same love is everywhere.
0: Alanti samayamlo maatalu raavu.
2: Then you will be dumbfounded.
0: కనుక నీవు మాట్లాడుతున్నావు అంటే ఏమి, నీవు ఈ యొక్క ప్రేమలో మునగలేదు.
2: If you are still talking, it means you are not.
0: పై పై అలల లోపల నువ్వు తేలాడుతున్నావు.
2: You are just at the superficial level of the wave.
0: పై పై అలల పైన తిరుగాడుతుండేటువంటి వానికి దైవత్వం ఏ రీతిగా అర్థమవుతుంది?
2: The man who is at the superficial level cannot understand God.
0: కనుకనే ఈ సూపర్ఫిషియల్ లెవెల్ అంతా పోవాలి.
2: సో వన్ షుడ్ బి అవే ఫ్రమ్ ది సూపర్ఫిషియల్.
0: సుపీరియల్ పవర్ రావాలి.
2: నాట్ సూపర్ఫిషియల్ బట్ షుడ్ బి సుపీరియర్.
0: ఇది ఏ నిజమైనటువంటి ఏకత్వము.
2: దిస్ ఇస్ వన్నెస్.
0: ఈ ఏకత్వంలో ఉంటుండాలి అంతరార్థం అంతా.
2: ఇన్ దిస్ వన్నెస్ ఎవ్రీ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్.
0: ఈ ఏకత్వం వరకు పోలేనటువంటి మానవుడే అనేక రకమైనటువంటి సందేహాలతో మునిగిపోతున్నారు.
2: ద వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ వన్ పాయింటెడ్నెస్.
0: కనుక ఇతను ఈ ప్రేమతత్వం లోపల మునగనటువంటి వాడనే అర్థం.
2: ద వన్ హూ హాస్ నాట్ అండర్స్టూడ్ టోటలీ లవ్.
0: కనుక మనం ప్రేమ సాగరంలో మునగాలి.
2: We have to drown ourselves in the ocean of love. And we shall attain it.
0: ప్రేమ స్వరూపులు కావాలి.
2: And you should
0: ప్రేమను 10 మందికి పంచాలి.
2: You should embody it.
0: దాన్ని తిరిగి తన లోపల చేర్చుకోవాలి.
2: And share with others and take it, accept love.
0: వేద రహితంగా ప్రవర్తించాలి.
2: And we should act with all love.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
0: మీరందరూ ఇంకా చిన్న యువకులు.
2: You are youngsters.
0: మీ యొక్క తత్వం ఇంకా కూడా ఎన్నెన్నో అనుభవించాలని ప్లాన్ వేసుకుంటుంటారు.
2: You have got many plans to have many experience.
0: ఎన్ని అనుభవించినప్పటికీ ఈ ప్రేమ అనేటువంటిది దైవ స్వరూపమైనటువంటి సత్యాన్ని మాత్రం మరవకూడదు.
2: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ లవ్ ఇస్ గాడ్. యూ మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఫ్యూచర్.
0: మేమందరూ కూడా ఒక కుటుంబీకులమే అనేటువంటి సత్యాన్ని కూడా మరవకూడదు.
2: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ.
0: మా అందరిది కూడా ఒకే జాతే.
2: వీ ఆల్ బిలాంగ్ టు వన్ రేస్.
0: ఈ జాతికంతా తండ్రి ఒక్కడే.
2: గాడ్ ఈజ్ ఓన్లీ ఫాదర్.
0: అతనే దైవము.
2: గాడ్ ఈజ్ ద ఫాదర్.
0: ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించి వర్తించాలి.
2: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: తండ్రి ఒక్కడే.
2: ఫాదర్ ఈజ్ వన్.
0: అందరూ ఒక కుటుంబీకులమే.
2: వీ బిలాంగ్ సేమ్ ఫ్యామిలీ.
0: అందరిది ప్రేమ ఒక్కటే.
2: లవ్ ఇస్ సేమ్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇంకా భేదభావములు ఎందుకు పుడతాయి?
2: వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ వీల్ నెవర్ హ్యావ్ డివిజన్.
0: భేదములకు అవకాశమే లేదు.
2: దేర్ నో స్కోప్ అట్ ఆల్.
0: ఇంకా అభిప్రాయ భేదములు ఏమాత్రం కూడా పెంచకూడదు.
2: దేర్ కెనాట్ బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎట్ ఎనీ టైమ్.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
2: దట్ లవ్ హాస్ గాట్ టు బి నోన్.
0: రంగు వేరుగా ఉండవచ్చును.
2: ఇట్ మే బి డిఫరెంట్ ఇన్ ఎవరీ.
0: జాతి నీతులు వేరుగా ఉండవచ్చును.
2: ది కమ్యూనిటీ కాస్ట్ మే బి డిఫరెంట్.
0: కనుకనే మానవత్వంలో ఉన్నది ఒక్కటే.
2: బట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఓన్లీ వన్ థింగ్ దట్ లైస్.
0: ఒక చక్కెరతో
2: విత్ షుగర్
0: ఎన్నో బొమ్మలు మనం చేస్తుంటాం.
2: అండ్ యూ మేక్ సో మెనీ టాయ్స్.
0: మీకు అందరికీ తెలుసును.
2: యు ఆల్ నో దిస్.
0: చిన్న చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు చక్కెరతో ఒక జింకను చేస్తారు.
2: అండ్ విత్ ది సేమ్ షుగర్ క్యాండీ దే మేక్ ది షేప్ ఆఫ్ ఎ కుక్కర్
0: చేస్తారు.
2: దట్ షాప్ ఆఫ్ ది డాగ్.
0: చక్కెరతో ఇంకొక హంసం చేస్తారు.
2: అండ్ ది క్యాండీ దే మేక్ దట్ బెస్ట్ వన్.
0: చక్కెరతో ఒక చిలుకను చేస్తారు.
2: విత్ ది షుగర్ దే కెన్ మేక్ ఎ ప్యాక్.
0: అన్ని రెండు నాలుగు అంటున్నారు.
2: విత్ ది టూ ఎనర్జీ కెన్ బై.
0: పాట పాడుతుంటారు, నీకు ఇష్టమైన సామాన్ తీసుకో రెండున్నరనా.
2: You can take anything paying 2 NS.
0: రెండు నాలుగు ఏమైనా తీసుకో అంటారు.
2: 2 NS take it.
0: జింకన్ తీసుకో, పులిని తీసుకో, నక్కను తీసుకో, ఏనుగును తీసుకో అంత రెండు ఉన్నాయి.
2: With 2 NS you can buy deer or lion or tiger or fox.
0: ఈ రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నిటికీ ఇచ్చే రెండున్నాయి. దేనికోసం? చక్కెర కోసం ఇస్తున్నాం మనం.
2: The names may be forms may be different, but you pay the money for the sugar.
0: షుగర్ దీనికి మనం సమర్థంగా ఇస్తున్నాం.
2: So the value is for the
0: అదే విధంగానే నీ దేహాలు, నీ రంగులు, నీ ఒడ్డు పొడవులు అన్ని వ్యత్యాసంగా కనిపించవచ్చును.
2: సో ద బాడీ, ద షేప్, కాంప్లెక్షన్, హైట్ అండ్ వెయిట్ మే బి డిఫరెంట్,
0: కానీ అందరి ఎందు ఉండేటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
2: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: దీనికి చావు లేదు, పుట్టుక లేదు.
2: ఇట్ హాస్ నో బర్త్ నార్ డెత్.
0: చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
2: గాడ్ ఈజ్ ఎటర్నల్ వితౌట్ ఎ బిగినింగ్.
0: మధ్యాంతర రహితుడు, అనాది వాడు.
2: అండ్ ఈజ్ ఎన్షియంట్.
0: ఆది మధ్యాంతర రహితుడు, అనాది వాడు.
2: హి హస్ నో బిగినింగ్ నార్ ది ఎండ్. హి ఇస్ ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
2: హి ఇస్ నైదర్ బోర్న్ నార్ గెట్స్ హిమ్సెల్ఫ్
0: అనిహిలేటెడ్. ఆత్మ స్వరూపుడై వెలుగుచుండు.
2: అండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటి ఎందు ఆత్మ స్వరూపుడిగానే ఉంటుంటాడు.
2: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫామ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి నిత్యాధారమైనటువంటి, మూలాధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొట్ట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వి హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ఎటర్నల్ బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్.
0: ఇప్పుడే నీకు ఏకత్వం గుర్తించడానికి వీలవుతుంది.
2: దెన్ ఓన్లీ యూ కెన్ నో దిస్ వన్నెస్.
0: సముద్రానికి మనం పోతున్నాం.
2: యూ గో టు ద సీ.
0: సముద్రానికి పోయినప్పుడు
2: యాజ్ యూ గో దేర్
0: స్నానం చేస్తాము.
2: యూ టేక్ ఎ బాత్ దేర్.
0: సముద్ర స్నానం చేసినప్పుడు
2: యాజ్ యూ హ్యావ్ డిప్ దేర్
0: ఉప్పంతా ఖర్చుకుంటుంది.
2: అండ్ నేచురలీ సాల్ట్ వుడ్ గెట్స్ స్టక్ అప్ యువర్ బాడీ.
0: ఈ ఉప్పంతా ఖర్చుకున్నప్పుడు
2: బికాస్ ఆఫ్
0: దాన్ని తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో స్నానం చేస్తాము.
2: యూ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ అనదర్ బాత్ అగైన్.
0: ఎందుకు ఈ సముద్రానికి పోయి నీవు స్నానం చేశావు?
2: వై షుడ్ యూ గో టు ద సీ అండ్ హ్యావ్ బాత్?
0: ఆ సముద్రం యొక్క ఉప్పుని ఖర్చుకుంటే తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో ఎందుకు నీవు స్నానం చేస్తావు?
2: బికాస్ ఆఫ్ ద సాల్ట్ యూ హ్యావ్ టు టేక్ సెకండ్ బాత్.
0: ఈ సాల్ట్ నీకు ఎంత ఉపకారం చేస్తుందో.
2: అండ్ సాల్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ?
0: నీకు అది గుర్తించుకోవడానికి వీలు లేదు.
2: అండ్ యూ డోంట్
0: అండర్స్టాండ్. ఒక దినమంతా కూడా నువ్వు సముద్ర స్నానం చేసిన తర్వాత నీవు ఉండు, దాంట్లో ఆ ఉప్పు అంతా కూడా చేరి ఎన్ని రకమైనటువంటి జబ్బుల్లో నివారణ కావిస్తుంది.
2: అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బాత్ ఇన్ సీ రిమైన్ లైక్ దట్ ఫర్ వన్ డే, ప్రపంచంలో
0: పదార్థం కూడా కొన్ని కొన్ని రోగములు నివారణ కావించుకునేటువంటివి.
2: అండ్ సర్టన్ డిసీజెస్ విల్ బి క్యూర్డ్ బికాస్ ఆఫ్ దిస్.
0: ఈనాటి మానవుడు
2: మ్యాన్ టుడే
0: సముద్రానికి పోయి స్నానం చేస్తున్నాడు.
2: హి గోస్ అండ్ టేక్స్ ఎ బాత్.
0: ఇంటికి వచ్చి మంచి టేప్ వాటర్ అనగా ట్యాప్ నుంచి వాటర్ తీసుకుని చేస్తున్నాడు.
2: అండ్ హి రిటర్న్స్ హోమ్ అండ్ విల్ హావ్ ట్యాప్ వాటర్ బాత్.
0: ఎందుకు ఈ సముద్ర స్నానం చేయటం?
2: దెన్ వాట్ ఫర్ ఇస్ దిస్?
0: ఇది మేము అలంకారం కోసమా?
2: ఇస్ ఇట్ ఓన్లీ
0: పది మంది మెప్పు కోసమా?
2: ఇస్ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ ప్రైజ్?
0: సముద్ర స్నానం చేసినటువంటి వానికి లోపల ఉన్నటువంటి జబ్బంతా కూడా నివారణ అవుతుంది.
2: ఇఫ్ యు హావ్ గాట్ ది బాత్ దేర్ ఇన్ సీ వాటర్ ఆల్ ద సిక్నెస్ ఎయిమెంట్ విల్ బి క్యూర్డ్.
0: స్కిన్ లో చేరిపోతుంది.
2: అండ్ ది సాల్ట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ.
0: ఈ స్కిన్ లో చేరినప్పుడు అంటు వ్యాధులంతా కూడా నివారణ అవుతుంది.
2: అండ్ వెన్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద స్కిన్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ కంటేజియస్ డిసీజెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ లోపల ప్రపంచమంతా సృష్టించాడు భగవంతుడు.
2: దేర్ ఆర్ మెనీ క్యూరేటివ్ మెథడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రతి పదార్థం కూడాను ఒక్కొక్క నివారణ కోసమే సృష్టించాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హాస్ గాట్ ఎ క్యూరేటివ్ పర్పస్.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
2: ద ట్రూత్ ఈస్ నాట్ నోన్ టు మ్యాన్.
0: ఇప్పుడు చాలా మంది లాన్ వేస్తుంటారు.
2: మెనీ
0: గ్రాస్
2: లాన్.
0: దీంట్లో చాలా పచ్చగా ఉంటుంటది.
2: అండ్ లాన్ గ్రాస్
0: కూర్చోవడానికి మెత్తగా చల్లగా ఉంటుంటది.
2: ఇట్ ఇస్ సో సాఫ్ట్ అండ్ కూల్.
0: కానీ మనకు ఏమైనా అంటువ్యాధులైనటువంటి బేదులేగిన బయలుదేరిందంటే,
2: ఇన్ఫాక్ట్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ కంటేజియస్ డిసీజ్,
0: ఆ గ్రాస్ లో ఉన్నటువంటి వైట్ గ్రాస్ అనేటువంటి ఒకటి వస్తుంది.
2: యూ ఫైండ్ ద వైట్ గ్రాస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్
0: గ్రీన్. వైట్ గ్రాస్ ను రెండు పోగులు తీసుకుని నీవు భుజించు, నీ బేగులు నివారణ అవుతుంది.
2: ఈచ్ జస్ట్ టూ వైట్ గ్రాస్ బ్లేడ్స్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ డయేరియా.
0: కుక్కకు తెలిసినంత వరకు కూడా మనుషులు తెలియకోకుండా పోతుంటారు.
2: డాగ్ హ్యాస్ దట్ నాలెడ్జ్ బట్ మ్యాన్ హ్యాస్ నో నాలెడ్జ్.
0: కుక్కలు మనం చాపుతుంటాము.
2: యూ ఆల్సో
0: వారానికి ఒకటి దాన్ని వైట్ వదిలినప్పుడు లాన్ లోపల పోయి గడ్డంతా తినేసేస్తుంది.
2: ద డాగ్ వెన్ ఇట్ ఇస్ లెట్ లూజ్ ఇట్ పార్టేక్స్ ద వైట్ గ్రాస్.
0: కారణం ఏమిటి?
2: వై?
0: దానికి అజీర్ణ వ్యాధిని నివారణ గావించుకునే కోసం.
2: బికాజ్ ఇట్ నోస్ దట్ ఇట్ విల్ క్యూర్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ దిస్ ఇండైజెషన్.
0: కనుకనే దానికి కూడా తెలుస్తుంది ఈ యొక్క సంగతి.
2: God, this dog has got the knowledge.
0: కనుకనే గాడ్ ను మొదలుకొని డాగ్ వరకు కూడాను, డాగ్ మొదలుకొని గాడ్ వరకును ఈక్వల్ గా చేస్తూ వచ్చాడు.
2: ది హియర్ లైస్ ది సేమ్ ప్రిన్సిపల్ బిట్వీన్ డాగ్ అండ్ ద గాడ్ అండ్ గాడ్ అండ్ ద డాగ్.
0: కనుకనే డాగ్ అనేటువంటిది గాడ్ తో కూడినటువంటిది.
2: Therefore, this dog has got the principle of God within.
0: మీరు సరిగా డాగులు పెంచుకునేటువంటి వాళ్లకు దీన్ని చక్కగా అర్థమవుతుంది.
2: Those that have got dogs with them, they know.
0: దానికి హై టెంపరేచర్ వస్తుంది.
2: If the dog has high temperature,
0: హై టెంపరేచర్ వస్తే ఏమీ భుజించదు.
2: ఇట్ వోంట్ ఈట్ ఎనీథింగ్.
0: పాలు నోట్లో పోసినా కూడా నువ్వు త్రాగదు.
2: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ ఇట్ వోంట్.
0: కారణం ఏమిటి? నాకు అజీర్ణ వ్యాధిగా ఉంటుంది అది.
2: ఇట్ నోస్
0: నేను ఎట్టి పదార్థాన్ని భుజించకూడదు.
2: The dog knows that it's suffering from indigestion. So it will not eat anything.
0: అని ఆ కుక్క కూడా తెలుసును.
2: Dog knows that.
0: కానీ ఈనాడు చదువుకున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి వారు,
2: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
0: గొప్ప గొప్ప విద్యావంతులైనటువంటి వారు,
2: హైలీ ఇంటెలెక్చువల్,
0: ఇంట్లో ఏమి లేకపోతే
2: నథింగ్ అట్
0: హోమ్, హోటల్ పోయి ఇడ్లీ దోశలు కూడా తింటారు, జ్వరం వచ్చినటువంటి వారు,
2: ఇడ్లీ అండ్ దోశ ఆల్సో,
0: జ్వరం వచ్చినటువంటి వారు తినకూడదని వాళ్ళకి అంత మాత్రం తెలియదా?
2: హీ డస్ నాట్ నో ద సింపుల్ థింగ్ దట్ డాగ్
0: గుర్తించినట్టుగా మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
2: డాగ్ నోస్ బట్ మ్యాన్ డస్ నాట్ నో.
0: ఈ విధంగా అనేక జీవరాశులు ఎందుకు దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యంగా వేదంలో ప్రచురించుతూ
2: వచ్చాయి.
0: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలం అవైలబిలిటీ కాదు, constant integrated awareness.
2: It is not awareness, constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నారు.
2: దట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: మానవుని ఎంత కూడాను అది ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అంతవరకు వీడు యోచన చేయటం లేదు.
2: బట్ హీ డజంట్ గో దట్ ఫార్.
0: మానవుడు ఒట్టి హేస్ట్ హేస్ట్ హేస్ట్ తొందరపాటు ఎక్కువ.
2: మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హరీ హేస్ట్.
0: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్,
2: హేస్ట్ మేక్స్ వేస్ట్,
0: వేస్ట్ మేక్స్ వరీ,
2: వేస్ట్ మేక్స్ వరీ.
0: సో డు నాట్ బి ఇన్ ఎ హరీ.
2: సో డోంట్ బి ఇన్ ఎ హరీ.
0: కనుకనే నీవు ఈ యొక్క తొందరపాటు పడవద్దు.
2: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
0: ఈనాడు ఆత్మ జబ్బులంతా రావడానికి కూడా ఇదే కారణము.
2: దిస్ ఈస్ ది కాజ్ ఫర్ హార్ట్ కంప్లైంట్స్.
0: హరి వరీ కరీ,
2: హరి వరీ కరీ.
0: హరి తొందరపాటు ఒకటి,
2: హరీనెస్
0: తొందరపాటు,
2: హరి
0: వరీ లేనిపోయి చింతనంతా పెట్టుకోవటం,
2: కాన్స్టెంట్ వరీ, మీనింగ్లెస్ వరీ.
0: తర్వాత కరీ
2: అండ్ కరీ,
0: ఈ మూడు కూడా హార్ట్ జబ్బుకు చాలా మూల కారణాలు.
2: ఆల్ దీస్ త్రీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్.
0: మొట్టమొదట లావుగా ఉన్నటువంటి వాడు డాక్టర్ దగ్గర పోతే, సార్ మీరు వెయిట్ తగ్గించండి అంటారు.
2: ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇఫ్ హి గోస్ డాక్టర్ హి విల్ ఆస్క్ హిమ్ జస్ట్ కట్ షార్ట్ యువర్ వెయిట్.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు కొన్ని రకమైనటువంటి రోగములు ఉంటున్నాయి.
2: సో దేర్ ఆర్ సర్టన్ కంప్లైంట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ రోగములకు ప్రపంచంలో సర్వం కూడా తానే వైద్యుడిగా ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ ద డాక్టర్ ఫర్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
0: కనుకనే వైద్య రత్నం లోపల వైద్యుడు నారాయణుడు.
2: గాడ్ హింసెల్ఫ్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్.
0: వైద్యో నారాయణ హరిహి అన్నారు.
2: వైద్యో నారాయణ హరిహి.
0: నారాయణుడే వైద్యుడు.
2: నారాయణ ఇస్ ఎ డాక్టర్.
0: నారాయణుడే మన ఫ్రెండ్.
2: నారాయణ ఇస్ యువర్ ఫ్రెండ్.
0: నారాయణుడే మన బంధువు.
2: ఇస్ యువర్ రిలేషన్.
0: నారాయణుడే మన స్వరూపాలు.
2: అండ్ యు ఆర్ ది వెరీ ఫామ్ ఆఫ్ నారాయణ.
0: మన స్వరూపాలంతా కూడా నారాయణుడే.
2: యు ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ నారాయణ.
0: రూపాలు వేరువేరుగా ఉంటున్నాయి, కానీ డ్రెస్సులు వేరువేరుగా వేస్తున్నామే కానీ దైవం ఒక్కడే.
2: గాడ్ ఈజ్ వన్.
0: ఏకాత్మ సర్వభూత అంతరాత్మ.
2: సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఏక ప్రభువుక అనేక నామ్.
2: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: కనుక మానవులందరూ కూడా దైవ స్వరూపులే.
2: సో ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ ది పర్సనాలిటీ.
0: దైవం ప్రత్యేకము, నేను ప్రత్యేకమనే భేదాన్ని ఏమాత్రము పాటించనక్కర్లేదు.
2: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ సపరేట్.
0: దైవం మానుష రూపేణ.
2: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఏ దీంట్లో ఉన్నప్పుడు చూడండి, మీరు మనుష్య రూపంలోనే ఉంటారు.
2: ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే మానవత్వంతో కూడినటువంటి దైవత్వమే నిజమైనటువంటి సత్య దైవము.
2: దేర్ఫోర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఈజ్ ద రియాలిటీ.
0: అలాంటి సత్య స్వరూపాన్ని మనం విస్మరించకుండా,
2: that form of truth we should never
0: satya daivanni manam sankalpinchukoni prayatnam cheyali,
2: and we should have truthful ideas and proceed.
0: Satyame daivamu,
2: truth is god.
0: Ninnu cheppanu,
2: bhagavan said the other day,
0: satyam nasti paro dharma hani.
2: There is no other path beyond truth.
0: కనుక నీ సత్య స్వరూపమే దైవము.
2: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఎక్కడ సత్యం ఉందో అక్కడంత దైవమే.
2: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: కనుక మనం దైవాని కోసం వెతకనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎక్కడ చూసినా ఉండేటువంటి దైవాన్ని నువ్వు ఎక్కడ వెతకని ప్రయోజనమే.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ హిమ్ ఎవ్రీవేర్.
0: కనుకని నీవు అడుగు పెట్టిందంతా దైవమే.
2: వేర్ ఎవర్ యూ స్టెప్ యూ ఫైండ్ గాడ్ దేర్.
0: ఏది తిన్నదే దైవమే.
2: వాట్ ఎవర్ యూ ఈట్,
0: ఏది పరికినది దైవమే.
2: వాట్ ఎవర్ యూ సే,
0: అంతా దైవ స్వరూపమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుకనే మీరు దైవ స్వరూపానిగా భావించుకుని ఒక తట్టు దైవము ఒక తట్టు జీవుడు అని భేదాన్ని పెంచుకోకూడదు.
2: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ లైక్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
2: జీవా ద ఇండివిజువల్, దేవా గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఎవరిని మనం హింసించకూడదు.
2: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని మనం పరిహసించకూడదు.
2: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎవరిని మనం దూషించకూడదు.
2: వి షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
0: అది చిత్త పాపము. దీన్ని ఉపనిషత్తులు చెప్పారు.
2: దిస్ ఉపనిషత్స్ డిక్లేర్
0: సర్వజీవ నమస్కారం కేతవం పతి గచ్చది అన్నారు.
2: హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్.
0: సర్వజీవ తిరస్కారం కేతవం పతి గచ్చది అన్నారు.
2: ఇఫ్ యు రిజెక్ట్ ఎనీబడి ఇట్స్ టోటల్ డినయల్ ఆఫ్ గాడ్.
0: కనుక దూషించినా కానీ దైవాన్ని దూషించిన వాడే అవుతాడు.
2: ఈవెన్ ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడి ఇట్ అమౌంట్స్ టు అక్యూజేషన్.
0: పూజించినా అతను దైవాన్ని పూజించిన వాడే అవుతాడు.
2: ఇఫ్ యు వర్షిప్ ఎనీబడి యు ఆర్ వర్షిపింగ్ గాడ్.
0: కనుక ఏకత్వాన్ని చక్కగా ప్రబోధించి దైవత్వాన్ని నిరూపింపజేసినటువంటిది ఈ ఉపనిషత్తుడు.
2: ఉపనిషత్ స్పీక్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
0: ఉపనిషత్ ఏమిటి దీని అర్థము?
2: ఉపనిషత్
0: ఉప సమీపే నచ్చేదశిత్మని ఉపనిషత్ అన్నారు. ఉప సమీపే
2: క్లోజ్నెస్
0: అత్యంత దగ్గరైనటువంటి వాడే భగవంతుడు.
2: గాడ్ ఈజ్ వెరీ క్లోజ్.
0: తల్లైనా కొంచెం దూరంగా ఉంటుంటాయి కానీ భగవంతుడు దూరంగా ఉండడు.
2: మదర్ మే బి లిటిల్ డిస్టెంట్ అవే ఫ్రమ్ యూ బట్ నాట్ గాడ్.
0: కానీ దైవం ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉంటుంటాడు.
2: గాడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ నియర్.
0: అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటాడు.
2: అండ్ దెన్ హీ కండక్ట్స్
0: నీడలో నీడగా తిరుగుతూ ఉంటుంటాడు.
2: అండ్ హీ ఫాలోస్ యు లైక్ ఎ షాడో.
0: అన్నింటి యందు అన్ని రూపాలు ధరిస్తుంటాడు.
2: హీ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: శతపాంసిన తీర్థాన నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. అందరు సేవ చేసినా దైవం సేవగానే.
2: ఇఫ్ యు సర్వ్ ఎవ్రీబడీ ఇట్ అమౌంట్స్ టు సర్వింగ్ గాడ్.
0: దీనికి తపస్సు చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు డూ
0: జపం. చేయనక్కర్లేదు
2: నార్ జప.
0: నీవు ధ్యానం చేయనక్కర్లేదు
2: నార్ మెడిటేషన్.
0: దైవత్వంగా నీవు భావించుకో, అదే జపము అదే తపము.
2: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ గాడ్, దాట్ ఈస్ పెనెన్స్.
0: ఈ విధమైనటువంటి మానవత్వాన్ని మనం హీనంగా భావించుకుని,
2: వీ కన్సిడర్ హ్యూమన్ లైఫ్ సో లో,
0: మానవత్వం పరికరాలైనటువంటి వాడిగా భావించుకుని,
2: అండ్ నెగ్లెక్ట్ ది హ్యూమన్ లైఫ్,
0: దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం.
2: అండ్ వీ నెగ్లెక్ట్ ది
0: చాలా పాపము.
2: ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: దైవం సర్వులు ఎందు ఉంటున్నాడు. దైవం
2: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ శరీర సంబంధాన్ని శరీర సంబంధంగా అనుభవించుకోవచ్చు.
2: బట్ హౌ ఎవర్ యూ కెన్ హ్యావ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ.
0: కానీ శరీరాన్ని మనం దృష్టిలో పెట్టుకోకూడదు.
2: బట్ యూ షుడ్ నాట్ గో బై ద ఫామ్ అలోన్.
0: నీకు ఆత్మ దృష్టిని పెట్టుకో.
2: హ్యావ్ దట్ విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
0: ఆత్మ దృష్టిని ఎందున్నప్పుడు అందరూ ఏకత్వమే.
2: ఆన్ ద పాయింట్ ఆఫ్ సెల్ఫ్ యూ నో ది వన్నెస్.
0: ఏకం సత్ సత్ సత్.
2: ద ట్రూత్ ఈజ్ వన్. ట్రూత్ ఈజ్ వన్.
0: బహుధా వదంతి. అనేక రకంగా కనిపిస్తున్నాడు.
2: అండ్ యూ ఫైండ్ హిమ్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని
2: ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రత్యేకంగాను లేక మానవత్వాన్ని ప్రత్యేకంగాను మీరు విభజించకండి.
2: వీ షుడ్ నెవర్ క్లాసిఫై దీస్ టూ కేటగిరీస్.
0: దేవుడే మానవుడు.
2: మానవ ద హ్యూమన్ ఈజ్ దేవ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని కూడా దేవుడిగా మీరు చూసుకుంటుంటే ఎంత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
2: ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్, యూ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: జీవుణ్ణి మనం వేరుగా భావించుకోవడం చేతనే ద్వేషాలు, అసూయలు, ఆడంబరములు, అహంకారములు ఇలాంటి దుర్గుణాలంతా మనలో ఆవిర్భవిస్తుంది.
2: బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్, బికాస్ ఆఫ్ దీస్ డైకాటమీ, వి హావ్ గాట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ట్రూత్.
0: అందరి యందు ఉన్న దైవత్వం ఒకటే అనుకుంటే ఈ భేదత్వం మనకు అవకాశమే ఉండదు.
2: వెన్ వన్స్ యు నో ది డివినిటీ ఇస్ వన్ ఇన్ ద
0: సేమ్, భూషణ తిరస్కార పురస్కారములకు అవకాశమే ఉండదు.
2: వేర్ కెన్ ఇట్ బి? దేర్ బి ప్రైజ్ నార్ బ్లేమ్.
0: ఆనందమే ఆనందమే ఆనందం.
2: ఓన్లీ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: అక్కడే మనకు బయలుదేరుతుంది నిత్యానందం,
2: ఎటర్నల్ బ్లిస్,
0: పరమ సుఖదం,
2: సుప్రీం హ్యాపీ,
0: కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం,
2: నాన్ డ్యూయల్,
0: సగల సద్విజం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
2: ద వన్ ఎటర్నల్. It has no movement at all. That is immortal and eternal.
0: ఈ మానవత్వం మనకు ప్రాప్తించడం ఎంత అదృష్టము.
2: It's a really good fortune to have been born a human being.
0: ఇంత మానవత్వాన్ని సార్థకంగా భావించుకోవటం ఎంత అదృష్టము.
2: It's your good luck to work for your redemption.
0: కానీ ఈ అదృష్టాన్ని మనం గుర్తించుకోవడానికి లేక,
2: బట్ వీ డోంట్ రియలైజ్
0: దీని దుర్వినియోగం భావించుకుంటున్నాం.
2: వీఆర్ మిస్ యూజింగ్ హ్యూమన్
0: లైఫ్. దురభ్యాసంలో ప్రవేశపెడుతున్నాం.
2: వి గెట్ ఇంటూ బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: దుర్గుణాలతో సంచరిస్తున్నాం.
2: వి హావ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుర్మార్గులం అయిపోతున్నాము.
2: అండ్ వీఆర్ వికెడ్.
0: ఇంకా ఆత్మతత్వం మనకు ఎట్ట అర్థమవుతుంది?
2: అండ్ హౌ కెన్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్?
0: కానే కాదు.
2: ఇట్స్ ఇంపాసిబుల్.
0: నీవు ఈ యొక్క దేహతత్వాన్ని నీవు కొంతవరకు మర్చినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
2: వెన్ యూ గివ్ అ బాడీ అటాచ్మెంట్ యూ కెన్ నో ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: సంజయ్ సహాని చెప్పారు, లోక సమస్త సుఖినో భవంతు.
2: సంజయ్ సహాని సెడ్ లోక సమస్త సుఖినో.
0: అందరూ సుఖంగా ఉండాలి.
2: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: అనగా ఏమిటి?
2: వాట్ డస్ ఇట్ మీన్?
0: దైవమే సుఖస్వరూపుడు.
2: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఆ సుఖం అనేటువంటిది అందరి ఎందు అనుభవించాలి.
2: దట్ బ్లిస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ఎవ్రీబడి.
0: అందరి ఎందు ఉన్నటువంటి యొక్క ప్రేమ తత్వమే సుఖాన్ని పొందాలి.
2: అండ్ దట్ లవ్ ఇన్ ఎవ్రీవన్ కన్ఫర్స్ బ్లిస్.
0: అప్పుడే మనకు ఎట్టి భేదములు ఉండవు.
2: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
0: ఎట్టి కలహములు ఉండవు.
2: నో కాన్ఫ్లిక్ట్.
0: ఎట్టి యుద్ధములు రావు.
2: నో వార్.
0: ఈనాడు లోకంలో చూస్తుంటే 5000 సంవత్సరముల కిందట ద్వాపర యుగము.
2: 5000 years ago ద్వాపర ఏజ్.
0: అది 5000 సంవత్సరములు జరిగినప్పటికీ,
2: దో 5000 ఇయర్స్ పాస్,
0: 11000 యుద్ధాలు జరిగినాయి.
2: In during this period, 11,000 wars took place.
0: ఇప్పుడు కూడా ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
2: Even now wars are taking.
0: కారణం ఏమిటి?
2: Why?
0: మన తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే ఈ భేదత్వమే ఈ యుద్ధాలకు మూల కారణం.
2: The differences, the duality, the absence of the knowledge of the self. This is mine, the dual.
0: నీ నీ కట్టుకొని వచ్చావా తీసుకొని?
2: Have you brought it at the time of birth?
0: వచ్చే సమయంలో చిన్న బట్టైనా కట్టుకొని రావు.
2: యు ఆర్ నాట్ బోర్న్ విత్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
0: నీవు పోయేటప్పుడు ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
2: నార్ యు లీవ్ దిస్ వరల్డ్ లీవింగ్
0: ఇక్కడ.
2: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యు?
0: ఏమిటి నీది?
2: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యు?
0: ఉన్నంత వరకే.
2: ఇట్స్ ఓన్లీ సో లాంగ్ యు లీవ్. కళ్ళు
0: మూస్తే అన్ని ఎవరు?
2: ద మూమెంట్ యు లీవ్ వి డోంట్ నో టు హూమ్ ఇట్ బిలాంగ్.
0: అలాంటి దాన్ని నాది నాది అని కట్టుకోవడం ఎందుకు అంత?
2: దెన్ వై డు యు

0: him as your own.
1: ఇది అజ్ఞానం.
0: Is ignorance.
1: కనుక ఏది మనం తేలేదు, ఏది మనం తీసుకుని పోము.
0: You have not brought anything nor would you take anything.
1: తెచ్చేది వచ్చేది పోయేది అంత పుణ్యము పాపమే.
0: What that you brought, what you carry back, what you sustain is only merit and sin.
1: పాపం వల్ల మనం వచ్చాం.
0: We are born because
1: of sin. పుణ్యం వల్ల రాకుండా పోవాలి తిరిగి.
0: And because of merit, never be born again.
1: కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: And we should make an effort in this direction.
1: ఆ రాగిత్యం ఎట్ట వస్తుంది?
0: How is it possible?
1: ఒడ్లు ఉన్నాయి.
0: And we have got paddy.
1: ఈ ఒడ్లు పైన పొట్టు ఉన్నంత వరకు,
0: so long there is husk.
1: ఎక్కడ వేసినా పునరపి జననం పునరపి మరణం.
0: The paddy with husk would grow, germinate.
1: దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్
0: అజ్ఞానం. ఇస్ ఇగ్నోరెన్స్.
1: కనుక ఏది మనం తేలేదు, ఏది మనం తీసుకుని పోము.
0: యు హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ నార్ వుడ్ యు టేక్ ఎనీథింగ్.
1: తెచ్చేది వచ్చేది పోయేది.

0: ప్రశ్న పునరపి జననం పునరపి మరణం.
1: ద బాడీ విత్ హస్క్ వుడ్ గ్రో జెర్మినేట్.
0: దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్ తీసి పారవేస్తే
1: హస్క్ ఇస్ రిమూవ్డ్
0: పునర్జన్మ నవిద్యతే.
1: నెవర్ స్ప్రౌట్స్ అప్. ఇంపాసిబుల్.
0: ఈ మాయా అనేటువంటి అభిమానం అనేటువంటి పొట్టు కప్పుకోవడం చేతనే పునరపి జన్మం పునరపి మరణం.
1: బికాస్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అటాచ్మెంట్ ద హస్క్ వి ఆర్ బోర్న్ టైమ్ అండ్ అగైన్ రిపీట్.
0: ఈ పొట్టును తీసివేసేస్తే
1: పునర్జన్మ
0: నవిద్యతే ఇంకా మనకు జన్మమే లేదు.
1: ఇట్ హ్యాస్ నో రీబర్త్.
0: మనం చేసే సాధనలన్నీ కూడాను ఈ పొట్టును తీసివేయటమే.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ మెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది హస్క్.
0: ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత.
1: రిమూవింగ్ ది హస్క్ ఇస్ అవర్ డ్యూటీ.
0: అది ఏ మానవ ప్రయత్నము.
1: దట్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫర్ట్.
0: యత్న ప్రయత్నములు మానవ ధర్మము.
1: ఇట్ ఇస్ అవర్ షుడ్ బి నేచురల్.
0: జయాపజయములు దైవాధీనం.
1: ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అట్టి జయాన్ని ఆనందాన్ని పొందడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ యూ షుడ్ మేక్.
0: అడగండి అమ్మైనా భూవ పెట్టదు.
1: వితౌట్ ఆస్కింగ్ యూ
0: తలుపు కొట్టండి లోపల ఉన్నటువంటి వారు ఎవరు తలుపు తీయరు.
1: నోబడి వుడ్ ఓపెన్ ద డోర్ ఇఫ్ యూ డోంట్ నాక్ ద డోర్.
0: కొట్టాలి తలుపు తెరచాలి.
1: యూ షుడ్ నాక్ ఎట్ ద డోర్.
0: అడగాలి భుజించాలి.
1: యూ షుడ్ ఆస్క్ అండ్ దెన్ ఈట్.
0: అదే రీతిగా దైవాన్ని కోరి కోరి మనం తెచ్చుకోవాలి.
1: యూ షుడ్ ప్రే అండ్ ప్రే కంటిన్యూ.
0: దైవమే కోరి వస్తున్నప్పటికీ మీరు దూరం అయిపోతున్నారంటే ఎంత దురదృష్టం.
1: దో గాడ్ హింసెల్ఫ్ ఈస్ కమింగ్ క్లోజర్ టు యూ, యూ ఆర్ డిస్టెన్స్.
0: ఇంతకంటే పాపం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ సిన్ దెన్ దిస్.
0: దైవమే కోరి కోరి వస్తున్నాడు.
1: గాడ్ హింసెల్ఫ్ డిజైర్స్ టు బి.
0: కానీ మీరు దూరం అయిపోతున్నారు.
1: బట్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ జన్మాంతర పాపము.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ అక్రూడ్ బికాజ్ ది పాస్ట్
0: బై. ఈ పాపానికి మీరు గురి కావకండి.
1: నెవర్ కమిట్ సచ్ ఎ సిన్.
0: పుణ్యాన్ని ప్రార్థించుకోండి.
1: అర్న్ మెరిట్.
0: పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ మెరిట్.
0: మీరు అన్ని విధాలా దీనికి సమీపానికి రండి.
1: కమ్ క్లోజర్ టు గాడ్.
0: సమీపే.
1: Come closer to God.
0: నచ్చి మన్నీ ఉపనిషత్తు. ఉపనిషత్తులు బోధించేది ఇదే.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఇంకా ఇంతే కాదు, లెమ్మని కూడా ప్రార్థిస్తుంటాడు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత.
1: ది టీచింగ్ ఆఫ్
0: పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్రలో నీవు నిరిగిపోతున్నావు.
1: యు ఆర్ పాసింగ్ త్రూ ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమనేటువంటి నిద్ర నుంచి నీవు లేచి
1: గెట్ అప్ ఫ్రమ్ ది స్లీప్ ఆఫ్
0: అజ్ఞానమనేటువంటి ప్రకాశించేటువంటి సూర్యోదయాన్ని నీవు దర్శించు.
1: అండ్ వాచ్ ది సన్ రైజ్ ఆఫ్ ప్రజ్ఞాన
0: బుద్ధి యొక్క ప్రకాశము.
1: అండ్ దట్ సన్ రైజ్ ద సన్ లైట్ ఈస్ దట్ ఆఫ్ ఇంటెలెక్ట్.
0: ప్రతి ఉపనిషత్తులు కూడా ఈ విధంగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఎవ్రీ ఉపనిషత్.
0: కానీ ఈ ఉపనిషత్తు వాక్యాలు ఎవరు కూడా పాటించడం లేదు.
1: బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ ది డిక్టేట్స్ డిక్టా ఆఫ్ ఉపనిషత్స్.
0: దాన్ని పాటించి దాన్ని అనుభవించు తప్పక నీకు శాంతి కలుగుతుంది.
1: దెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ఉపనిషత్స్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: భజ గోవిందం భజ గోవిందం. భజ గోవిందం.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: Ee prema tappa prema swaroopunni pondutaku maroka margamu ledu.
0: To attain the embodiment of love, there is no other royal road except in the path of love.
1: Itti prema chanamulo perigi chanamulo tarugunatundi kaadu.
0: Such love is not the one which grows in a moment and declines in another moment.
1: Ee premane manavuni yendu atma swaroopamuga nilchi unnadi.
0: This love is established as atma in every man.
1: Deho devalaya prokto. Dehame oka devalayamu.
0: The physical body is temple of God.
1: Indulo premane atma swaroopudu.
0: Love in this physical body is atma.
1: Itti pavitramaina prema nirmalamaina hrudayamunandu pratishthayi untunnadi.
0: Such sacred love is established in a pure heart.
1: Kanuka premamayamu kanatunti hrudayamunnande bhayamu bhrantulu nindi untuntayi.
0: Fear and delusions exist in heart which does not have love in it.
1: Bhagavat premagala hrudayamu nirantaramu nirbhayamganu nischintaganu anandanni pondutuntadi.
0: A heart filled with love for God is always free from fear and anxiety.
1: Chanamulonane taruguchu chanamulone perugunattidi nijamaina prema kaadu.
0: Love which grows in a moment and declines in another cannot be called love at all.
1: Chavu puttakalenatti jeevu nedalo nitya nirmala jyotiyai negadu prema.
0: In a human being, the love exists as birthless and deathless, shining like a flame in his heart.
1: Kanuka bhagavantunni prema swaroopudu ani chepputa kante premane tana yokka swaroopamu ani chepputa chala manchidi.
0: It is more appropriate to describe God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane atma swaroopamuga bhavistu aneka mandi aaradhana salputu vacharu.
0: A number of people worship love in the form of atma.
1: Prema bhagavat swaroopam aguta chetane deho devalayam ee deham devalayamuga polchukogaligaru.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: Antiye kaadu ఇది ఒక భవనముగా కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: నాట్ మెర్లీ దాట్, దిస్ హెస్ బీన్ కంపేర్డ్ టు ఎ ప్యాలెస్.
1: నిర్దోషం నిర్మమో నాథ సదోషం చంచలో వధు. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త, దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్. The husband who is free from fault and who is perfect. The wife who is having defects and who is wavering in her mind.
1: Doshiyaina bharta bharya nidoshiyaina bharta nischalamaina bharta chanchalamaina bharya ee iruvuru grahamanandu undinappudu shanti aneetundi ee reetiga manaku labhistundi.
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace from this world?
1: శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ద వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: If you only inquire, it would not be appropriate for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi ayi chanchalamainatundi yokka bharya nirdoshi nirmalamainatundi bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: Ikkada bhakta evaru, bhaarya evaru?
0: Here, who is husband and who is wife?
1: Nirdoshi ay nirmalamai nischalamai nisvarthamainatundi yokka aatmane bharta.
0: Aatma who is free from fault, pure, steady and selfless, that is husband.
1: Doshi ay chanchalamai swarthamai kevalamu పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యని మనస్సు.
0: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియని భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితము గడపటమే మోహము అని.
0: ఇట్ ఈస్ ఇన్ఫాచుయేషన్ ఇఫ్ యూ స్పెండ్ అవర్ లైఫ్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఫిక్సింగ్ అవర్ బాడీ.
1: విష్ణు భక్తులు విష్ణు ప్రియులు భక్తులు, విశ్వప్రియులు విషయ ప్రియులు మానవులు.
0: దోస్ పీపుల్ హూ లవ్ ద లార్డ్ అండ్ హూ ఫాలో ద లార్డ్ విష్ణు ఈజ్ డివోటీ. Those people who follow the world and who are slaves of the world, they are not the devotees.
1: Kalukane krishna trushta kaliginatundi vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushta kaliginatundi vaare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: కనుకనే ఈ జీవుడు దేవుడిగా అనుభవించడానికి తగినటువంటి కృషి ఆత్మ దృష్టిని పెంచుకోవాలి.
0: It is therefore necessary to develop the vision of atma and spend our life towards God.
1: Nirantaramu krishna trushtato kalamulu sarthakam gavinchukoni tama janmalu kudanu pavitramu gavinchukunnatunti varu gopikalu.
0: Gopikas are those who have sanctified their lives constantly thinking of the Lord, fixing their mind on the Lord.
1: Aithe bhagavantunte elanti roopam kaligi untadu, ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫార్మ్ డు యూ ఫైండ్ గాడ్? ఇన్ వాట్ వే డస్ హి గ్రేస్ ద డివోటీ?
1: భగవంతుడనగా ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞాన వైరాగ్యము ఇన్ని ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
0: God is one who is full of the splendor, the righteousness and the fame are all these six qualities which are attributed to the Lord.
1: విషక్కారుడు అని కూడా ఇతనికి ఒక పేరు.
0: He has also another name as విషక్కారుడు.
1: షడైశ్వర్య సంపన్నము కలిగినటువంటి వాడు కనుకనే విభుడు విభుడు అని కూడా ఒక పేరు.
0: He has been called విభుడు because he commands all the six types of splendor and wealth.
1: ఇతనే ఈ జగత్తునందు ఉన్నదానికి రాబోయేదానికి జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: He is the master of all the three things, what has happened in the past, what is happening now and what is going to happen.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావః అని పేరు వచ్చింది.
0: He has been called భావః because he is the master of the past, present and future.
1: మూడు కాలములు యందు కూడాను తాను కాలముతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: భావః అనంటి జగత్తునంత సృష్టించేటువంటి వాడు అని కూడాను మరొక అర్థం.
0: Another meaning of the word భావః is that he is the creator of the entire cosmos.
1: సమస్త సూర్య చంద్రాదులకు నక్షత్రాదులకు కూడాను ప్రకాశం అందించేటువంటి వాడు కనుకనే ఇతనికి భావః అని పేరు.
0: He has lent splendor for the sun, stars and every planet and therefore he has been called భావః.
1: సమస్త సృష్టి స్థితి లయములకంతా కూడాను మూల కారకుడు కావటం చేతనే ఇతనికి భావకుడు అన్నారు.
0: He is the primordial cause of creation, sustenance and destruction and therefore he has been called భావః.
1: ఇట్టి భగవంతుడు సర్వత్రా ఉండుటకు సాక్ష్యమేమిటి?
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడాను మనం గుర్తించుకోవాలి.
0: There is a very small beautiful example to illustrate this.
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: Where is God?
1: అని విచారణ చేసినప్పుడు నీరు గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: నీరు గాలి ఆత్మ నుండియే ఆవిర్భవించినాయి.
0: Water and wind have taken their birth from Atma.
1: కనుకనే భగవంతుని కూడాను నారములు అని కూడాను మరొక పేరు.
0: That is why God has also been called నారములు.
1: జీవితానికి ఆధారభూతమైనటువంటి యొక్క ఈ గాలి నీరు అత్యవసరము.
0: This water and wind are essential for
1: ఇవియే మన ప్రాణధానమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము.
0: This air and water are essential aspects of life.
1: ఇట్టి భగవత్ తత్వమును సర్వత్రా ఉండినప్పటికి మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: This divine aspect is found everywhere, but human being has not been able to recognize this.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: He is the smallest in the smallest atom and biggest in the biggest mountain.
1: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
0: In the physical body, he is found in the form of Atma.
1: ఆత్మ అనే స్వరూపం అనేటువంటిది దేహమునందు మాత్రమే కాదు సర్వత్రా కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్, నాట్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ది ఫిజికల్ బాడీ.
1: అంతర్బహిష్ తర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫౌండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: The head goes on aspiring for external things.
1: కేవలము తాత్కాలికమై భౌతికమై లౌకికమై ఉండినటువంటి వస్తువులను వ్యక్తులను విషయములను మాత్రమే ఆశిస్తూ ఉంటాది.
0: The head goes on aspiring for the momentary things and worldly things and things which are external.
1: కనుక ఏతావాత దీనికి ప్రవృత్తి లక్షణం ఉన్నది ఈ శిరస్సుకు అని చెప్పవచ్చింది.
0: The sum and substance of this is the head follows the path of action, pravritti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తిలు లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఈస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: Bhaasha sambandhamaina, chanakyamaina, ee oka laukikamaina, ee dehamato anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam e maatram kodunu artham kaadu. దానిని సరైన రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హి ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్. యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
0: డస్ ది ట్రీ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ఎ ఫ్రూట్?
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
0: డస్ ది క్రీపర్ నో ది ఫ్రాగ్రెన్స్ అవైలబుల్ ఇన్ ఎ ఫ్లవర్?
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున.
0: డస్ ది బుక్ నో ది గ్రేట్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్?
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లడుగును.
0: ఎ స్కాలర్ హూ ఈజ్ given to the external joys, how can he understand the path of knowledge?
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయములోని యొక్క మాధుర్యమైన ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించటం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam aneetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manam undinappude manaki ee bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam,
0: a small example.
1: రైళ్లందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హ్యాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుండది?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తమునందుంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా నిస్సందేహముగా నిర్మలంగా నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈస్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీఈస్ చేస్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్ వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా
0: వాట్ ఎవర్ బి ది వెల్త్
1: ఎంతటి పండితుడైనప్పటికీ
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూకుచుండినప్పటికీ
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్
1: ఆత్మవిశ్వాసమే లేకుండా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్ దాట్ దేని
1: ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్ వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్ నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్ హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎంతకాలం మనను ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ అండర్గోయింగ్.
1: ఈ యోగము చేత మీ యొక్క బాధలనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ, వీ డు నాట్ హ్యావ్ ఎనీ డిసీజ్.
1: మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
0: వీ డు నాట్ వాంట్ ఎనీ యోగ ఐదర్.
1: ఒక కృష్ణుణ్ణి పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ ది యోగా టు అటైన్ గాడ్ దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్.
1: ఏమిటి ఈ యోగము అని.
0: వాట్ ఈస్ దిస్ యోగా?
1: ఒక గోపిక చెప్పింది.
0: వన్ గోపిక డిస్క్రైబ్డ్
1: త్యాగభావంతో అనుభవించేటువంటి భోగమైన కూడాను అది ఒక యోగమేను అన్నది.
0: షి సెడ్ దట్ ఈవెన్ ఇండల్జెన్స్ ఎంజాయ్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఇట్ ఈస్ ఆల్సో యోగా.
1: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
0: This sacrifice and indulgence can never go together, said Uddhava.
1: Tyagam unnatundi vaadu భోగం వైపును చూడడు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సాక్రిఫైస్ విల్ నెవర్ లుక్ ఫార్ ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్ లుక్ ఫార్
1: భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కాంట్రడిక్ట్.
1: యోగం ఎట్ అవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హవ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
1: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
0: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్, దెన్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హావ్ డన్ దెమ్.
1: ఆసక్తి యందు రాగము, ఆచరణ యందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: If you free yourself from the desire of fruits of action and doership in your action, then there is no difference whatsoever between tyaga and bhoga.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి.
0: It is raining.
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: In the world you get rains and the rivers flow.
1: పంటలు పండుతున్నాయి.
0: The crops are raised.
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: Sun and moon shine.
1: ఇవి ఎవరి కోసం?
0: For whom are they?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: They are not existing for the
1: sake of anyone. సర్వమానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
0: The entire humanity has equal right to enjoy all these things.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: The worldly people have got every right to enjoy the things available in the world.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడా దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
1: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యూ హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడా ఇప్పుడు మాతో లేదు.
0: ఈవెన్ దట్ మైండ్ డజంట్ ఎగ్జిస్ట్ విత్ అస్ నౌ.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: ఇట్ హాస్ ఆల్రెడీ గాన్ విత్ కృష్ణ టు మధుర.
1: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
0: వెన్ వీ డు నాట్ హ్యావ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్ వెన్ వీఆర్ ఎంజాయింగ్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ, వేర్ ఇస్ మైండ్ టు
1: ఎప్పుడు? పది మనస్సులే ఉంటుండినా మేము కూడా ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను పాలించటము, ఈ విధంగా జరుపుకొని ఉండవచ్చును.
0: If we also had 10 minds like you have, would have used one mind to go listen to the message of Krishna, one mind to bother about the husbands, and one mind to bother about the difficulties and problems given by the mothers-in-law and all such things. We don't have
1: sakala 10 minds. శాస్త్రాల గ్రంథాల సారమెల్ల ఒక్క వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
0: The essence of all the scriptures I'll tell you in one sentence. సర్వజీవుల
1: యందు ఉన్న దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్
2: that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
2: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతన కూడాను మూల కారణం మనసే.
2: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
2: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
2: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
2: Family life is another
1: worry. చావు చింత.
2: Death itself is a
1: worry. బాల్యమంతయు చింత.
2: The full childhood is worry.
1: వార్ధక్యం ఒక చింత.
2: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
2: Living itself.
1: చెడుపు చింత.
2: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
2: All actions
1: are worry. కష్టములు ఒక చింత.
2: Difficulties
1: worry. సంతసం ఒక చింత.
2: And joy is a worry. And surprise and ease
1: one day the chintala anetundi paggamulu kattinatundi chinta chettu kinda kurchoni santoshanni anubhavinchalante ekkada labhistundi.
2: If we are bound by these 12 ropes of bondage and still want to have peace and joy,
1: sarva chintala bape sarvesha prema korudi ikadaina prajalara kokke meera.
2: Oh citizens, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: Samasta chintalaku pariharam chesetundi chinta okkate ade prema.
2: It is a love which can free you from all these worries, and this
1: ee prema yendu etti vyathyasam kodanu manaku kanipinchadu.
2: There cannot be any differentiation in this love.
1: Samastamu bhagava swaroopam gane manu nirupistam.
2: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
2: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kanukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
2: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
1: Oka deshamulo unnadu, oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one country and not in another country.
1: Oka kalamulo unnadu, maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
2: It is wrong to say that God dwells in one time and not at another time.
1: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: Kanuka desha kala vastula parichhedam leni vadu.
2: Therefore he is one who transcends the time, the country and the
1: bhagavantudu anaga tapaka shakti kalavadu ani artham.
2: God refers to the power of pervasiveness, all pervasive he is.
1: Vyapaka shakti kalinatundi oka bhagavantudu ikkada unnadu akkada ledani etta cheppagalam.
2: God who is all pervasive, how can you describe he is
1: sarvatra
2: here and not there?
1: Vyapinchi untunnadu.
2: He is found everywhere.
1: Kanuka deeniki e matram kodano అవకాశం లేదు.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ రాంగ్ టు సే దట్
1: సర్వత్రా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ టు క్లియర్లీ డిక్లేర్ దట్ గాడ్ డ్వెల్స్ ఎవ్రీవేర్.
1: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
2: విత్ రెఫరెన్స్ టు టైమ్ ఫ్రేమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే
1: ఆది మధ్య అంతములు ఎందుకు ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
2: వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఇన్ ది మిడిల్ అండ్ ఇన్ ది ఎండ్, హౌ కెన్
1: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
2: హీస్ ద వన్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ బియాండ్ దట్.
1: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
2: వెన్ హీఈస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్, హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్?
1: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
2: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
1: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్
1: పదములు కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రమో గుర్తించుకున్నట్టు ప్రయత్నించడం లేదు.
2: వీ ఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ ద వర్డ్స్ అండ్ దర్ మీనింగ్.
1: సకల శాస్త్రములన్నీ కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
2: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లర్డ్ గాడ్ యాజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: దేవుడు అనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
2: హీ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
1: సమస్తాత్మకుడు.
2: He exists in collectivity, totality.
1: సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
2: The principle of ఆత్మ found everywhere is the same.
1: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరిస్తూ వస్తుంటారు.
2: This principle of ఆత్మ, in order to establish dharma, righteousness. And in order to
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
2: గోపికాస్ హావ్ అండర్స్టూడ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
2: They never had any sense of differentiation. This is a tree.
1: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
2: They felt that Krishna, the Lord, is found in every
1: Krishnulu lenatundi ee srushtilo okkati kudanu ledu.
2: There is nothing in the creation which does not have Krishna in it.
1: Srushti trishna ne Krishna trishna annaru vaadu.
2: They said that the thirst for the creation is thirst for Krishna.
1: Vishwamunu visvarupamlo meeru chudakandi, Vishnu roopamlo chudandi annaru.
2: Do not see the world as world. See the world as the very manifestation of the Lord.
1: అన్నింటి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనుభవిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
2: ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్, వాట్ గ్రేట్ డిలైట్ అండ్ జాయ్.
1: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
2: క్వైట్ అ ఫ్యూ పీపుల్ క్రిటిసైజ్ గోపికాస్ యాజ్ ఇగ్నోరెంట్ వన్స్, ద ఫూలిష్ వన్స్, the ones who are not having intelligence.
1: Chala porapatu.
2: This is a very great mistake.
1: Vari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, premapurikamainavi.
2: Their hearts are pure, selfless and full of love.
1: Loka prema puchukunedi kani ichukunedi kadu.
2: The worldly love believes in getting and not in giving.
1: Paramatma prema ichukunedi kani puchukunedi kadu.
2: The love of the Lord believes in giving and not getting.
1: ఇది లౌకిక ప్రేమకు పారమార్థిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
2: This is the basic difference between the worldly love and divine love.
1: కనుక ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
2: The gopikas were able to attain divinity only through this kind of love.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
2: Only when every human being understands the sacredness of this love of Gopikas, his life gets sanctified.
1: Krishna Adamu anaga nadamu, Krishna vani, Krishnudu pratyekam kadu variki.
2: For them the sweet music of Krishna, the word of Krishna,
1: Deho devalaya prakto jivo deva sanatana, manayuk dehamu oka devalayamu.
2: Our physical body is a temple of God.
1: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
2: When do we consider that as temple?
1: దైవ చింతన మన హృదయం నుండి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
2: Our body becomes temple only when we contemplate on God.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
2: If we don't contemplate on God, it is only a house.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
2: After a few days, even this house becomes a forest.
1: కనుక ఏ ఒక్క విషయమునందు కూడాను ఎక్కడో మనము దేవాలయంకు పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుక పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
2: యాజ్ లాంగ్ యాజ్ వి మేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్స్ ఆన్ అవర్ టంగ్, అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్సో ఏ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నాదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సాత్వికంగా గావించుకోవాలి.
2: వీ షుడ్ రియలీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
2: ఎ టెంపుల్ వేర్ గాడ్ డ్వెల్స్, హౌ సేక్రెడ్ ఇట్ షుడ్ బి, హౌ నైస్లీ
1: ఆ విధముగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
2: గోపికాస్ ఫర్ దోస్ who sanctified their physical bodies.
1: వారికి ధనకనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
2: They never had any love for the world.
1: వారికి సర్వస్వము భగవంతుడే.
2: ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ కన్సిస్టెడ్
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
2: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: వ్యత్యాసమే లేదు.
2: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
1: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
2: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
2: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, How would they have entered Vrindavan the moment they heard the sweet music of the flute of Krishna?
1: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
2: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
2: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
1: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
2: Even Meera knew that Krishna was found anywhere and
1: everywhere. Sarvaswarupudani kuda nu telusunu.
2: He is found in all forms.
1: Kani Giridhara Gopala antene aanuku chaala trupti.
2: But she got real delight only when she addressed him as Giridhara Gopala. Sakubai
1: Krishnudu sarvavyapakudu ani telusu.
2: Sakubai also knew Krishna as
1: Sarvaswarupudani telusunu.
2: And she also knew that he dwells in
1: Kani aanuku ranga paandu ranga antene aanuku trupti.
2: She would be happy only when she calls Ranga and Panduranga.
1: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
2: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
1: యశోద కూడాను ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
2: బట్ ఫర్ యశోద దేర్ వాస్ ఓన్లీ వన్ నేమ్.
1: వృందావన్ విహారీ ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
2: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
1: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
2: This name Gopala was very sweet for Yashoda. How is my Gopala? Is he okay?
1: Adhe vidhamgane gopikalakanta kunu bhagavantudu sarvatrudu sarvantaryami ane tuntu yokka vishwasam undinappudiki tama krishna swaroopanni maatrame aa mrudumadhuramainatunti yokka venuganamunu vinneentunti aasha maatrame variki hrudayam ninduku undetuntidi.
2: Although gopikas knew that krishna is all pervasive, but they were attached to స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్ మ్యూజిక్
1: లో ప్రవేశించారు.
2: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
2: దేవర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దేవర్ అబ్సల్యూట్లీ నాట్
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
2: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
1: అడుగుతున్నారు పొదల్లో.
2: దేవర్ ఆస్కింగ్ దెమ్.
1: నల్లని వాడు.
2: హీఈస్ ఎ బ్లాక్ వన్.
1: పద్మ నయనమ్ముల వాడు.
2: లోటస్ ఐడ్ వన్.
1: కృపారసంబుపై చల్లెడి వాడు.
2: He is the one who showers the
1: మౌడి వెలితిప్పిత పించము వాడు.
2: He is the one who was having
1: నవ్వు రాజుల్లడి మోము వాడు.
2: Face full of smile, sweet smile.
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే.
2: He has stolen my heart.
1: ఓ మల్లియలారా,
2: ఓ క్రీపర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
2: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా? చెప్పండి చెప్పండి చెప్పండి.
2: Please let us know.
1: మన మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
2: దేవర్ ఫిల్డ్ విత్ ఫెయిత్. దేవర్ నాట్ అట్ ఆల్ బాదర్డ్ అబౌట్ ది హెడ్ అండ్ థింకింగ్.
1: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటుందో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్సే.
2: వేర్ వన్ గోస్ ఆన్ థింకింగ్ అండ్ థింకింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ పవర్, హీఈస్ చేజ్డ్ బై డౌట్.
1: పూర్ణ విశ్వాసమే వారికి.
2: దే హ్యాడ్ ఫుల్ ఫెయిత్.
1: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాపూర్ణముదచ్చతే. ఈ పూర్ణత్వంలో ఉండేటువంటి వారికి ఈ అసంపూర్ణమైనటువంటి వారికి ఏం అర్థమవుతుంది?
2: వెన్ దే ఆర్ సాచురేటెడ్ విత్ ఫుల్నెస్, హౌ కెన్ దే అండర్స్టాండ్ ఇన్కంప్లీట్ థింగ్స్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఓన్లీ.
1: కనుకనే కృష్ణతత్వం అనేటువంటిది చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
2: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
2: బట్ దెన్ Who is Krishna? What is his nature?
1: ఇతను అందరితో ఉండినప్పటికీ,
2: he was found with
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
2: he was full of joy playing with everyone.
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
2: He never allowed anything to get into him.
1: దేనికి తాను అంటనటువంటి వాడు.
2: He is not touched by anything.
1: నిత్య తృప్తుడు.
2: He is always contented. He doesn't have any desire whatsoever.
1: నిర్గుణుడు.
2: He doesn't have any quality.
1: అహంకారి.
2: He does not have any ego at all.
1: మకుటముల్ని ధరించినటువంటి యొక్క మాధవుడు అతనే మహారాజు.
2: He is the one who is real emperor.
1: ఎన్ని రాజ్యములు జయించినప్పటికీ ఒక్క రాజ్యమైనా తాను పాలించలేదు.
2: He conquered a number of kingdoms.
1: బట్ ఇతను రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
2: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
1: ఎట్టి వాంఛలు కూడా అతయంది లేదు.
2: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
1: అన్ని వాంఛలు కూడా అన్యుల నిమిత్తమే.
2: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
0: As Krishna is one who was free from all these qualities, he may be described as Bhagavan.
1: గుణములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుని ఎందు గుణములు లేవు.
0: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణములు ఆవిర్భవిస్తున్నాయో,
0: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
1: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
0: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఆర్త్,
1: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
0: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
0: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్
1: చక్కగా మనం,
0: హి విల్ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
1: గుణములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుని ఎందు గుణములు లేవు.
0: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.

0: దాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే
1: ఇఫ్ వి హావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ గాడ్
0: దివ్యత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలం
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ
0: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని
1: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్
0: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి
1: వీ షుడ్ లివ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ద మేనిఫెస్టేషన్
0: ఆధేయమును రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి
1: వీ షుడ్ టేక్ ద పాత్ విచ్ రికన్సైల్స్ దీస్ టూ థింగ్స్ వన్ ఇస్ ద బేసిస్ ది అదర్ ఇస్ ద మేనిఫెస్టెడ్ వరల్డ్
0: ఒకటి ఉపాదాన కారణము రెండవది నిమిత్త కారణము
1: వన్ ఈస్ ద ఉపాదాన కారణ ది అదర్ ఈస్ నిమిత్త కారణ
0: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది
1: దిస్ నిమిత్త కారణ ఈస్ ద వన్ విచ్ ఈస్ అసోసియేటెడ్
0: ఉపాదాన కారణము దైవత్వానికి సంబంధించినటువంటిది
1: ఉపాదాన కారణ ఈస్ వన్ అసోసియేటెడ్ విత్ గాడ్
0: ఈ జగత్ అంతా కూడాను నిమిత్త ఉపాదాన కారణము చేత కూడినటువంటిది
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ కాజెస్ వన్ ఈస్ గాడ్ ది అదర్ ఈస్ ద వరల్డ్
0: ఈ టమ్లర్ చూడండి వెండి టమ్లర్
1: టేక్ దిస్ టమ్లర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ హియర్ ఇస్
0: కానీ వెండి అనేటువంటిది ఉపాదాన కారణం
1: సిల్వర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద ఉపాదాన
0: ఇది టమ్లర్ గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం
1: ది గోల్డ్స్మిత్ హూ మేడ్ దిస్ టమ్లర్ ఈస్ ది ఉపాదాన కారణం
0: కేవలము ఈ యొక్క సిల్వర్ ను ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకటి కాదు భగవంతుడే
1: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్ సెల్ఫ్
0: దీనిని టమ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు
1: ది సిల్వర్ స్మిత్ ఈస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టమ్లర్
0: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును
1: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్
0: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది అది ఊరి అదే ఉపాదాన కారణం
1: ది ఫార్మ్స్ టమ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్
0: మార్పు చెందనటువంటి వాడు భగవంతుడు మార్పు చెందేటువంటిది జగత్తు
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్ బట్ ది వరల్డ్
0: చలించే జగత్తునందు
1: ఇన్ ది చేంజింగ్ వరల్డ్
0: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుందని
1: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్
0: ఈ రెండింటితోనే కూడినటువంటిదే ఈ లోకం
1: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ ఎంటిటీస్
0: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు
1: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్
0: బస్సులో కూర్చుంటే కారులో కూర్చుంటే పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన
1: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్ ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్
0: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు
1: ది కార్ ఈస్ మూవింగ్ బట్ ది రోడ్ ఈస్ స్టడీ
0: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం
1: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్
0: కనుక కదిలే యొక్క కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి
1: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఎ స్టడీ
0: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది స్థిరమైనటువంటిది
1: దిస్ రోడ్ విచ్ ఈస్ స్టడీ
0: ఇది ఉపాదాన కారణం
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఉపాధాన
0: కదిలేటువంటి కారు నిమిత్త కారణం
1: ది మూవింగ్ కార్స్ మే బి కాల్డ్
0: కదిలే ఈ జగత్తు కంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ డస్ నాట్ చేంజ్ దిస్
0: ఎవరు అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ ట్రూత్
0: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ
1: దిస్ చేంజింగ్ వరల్డ్ నో డౌట్
0: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చలనము మనం ఏం చేస్తుంది
1: వెల్ యూ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ
0: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పటికీ అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు
1: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ సారోస్ మే గెట్ వీ విల్ నెవర్ బి షేకెన్
0: చెప్పారు మరే నీటి లోతును చూసి భయపడనక్కర్లేదు ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయమవుతుంది
1: దట్స్ వాట్ ఐ హావ్ జస్ట్ సెడ్ ఎ పర్సన్ హూ నో స్విమ్మింగ్ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ వాటర్
0: ఈత మనం నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు
1: వై షుడ్ వి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్ ఇఫ్ వి నో
0: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే
1: ఇఫ్ వి ఓన్లీ
0: ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే
1: We need not be afraid of the problems of the world if only we have love for God.
0: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
1: Gopikas were such who had attained this love for God.
0: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is exists in the form of love everywhere.
0: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటది కానీ
1: you may get

0: the impression that he is changing.
1: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
0: Those are not changes in God.
1: భక్తుల్లో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
0: It is the reflection of changing feelings in the devotees which are reflected in him.
1: Guilty conscience అంటారు.
0: This may be described as guilty conscience.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తాను తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
1: ఎట్టి దోషములు కూడా ఉండడానికి వీల్లేదు.
0: There cannot be any defect in God.
1: దోష రహితుడు.
0: God is absolutely
1: perfect. అందువల్లే నిర్దోషో నిర్మమో నాథః అన్నారు.
0: That is why he has been described as the one who is free from all fault.
1: అతనే పురుషుడు.
0: And he is
1: సదోషో చంచలో వధుః అదే ప్రకృతి.
0: This prakriti or nature may be compared to the one who is
1: ఇది దోషములతో కూడినటువంటిదే.
0: There are defects in it.
1: చంచలమైనటువంటిదే.
0: It is wavering.
1: కానీ దానిని దాని ఎందుకును నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
0: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of divine.
1: కేవలం కృష్ణ జన్మదినము రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది బర్త్ డే ఆఫ్ ఓన్లీ కృష్ణ ఆర్ రామ యాజ్ ఎ ఫెస్టివల్ డే.
1: పర్వదినంలో చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రము ఉండదు.
0: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
1: ఎవరిని భగవంతులని మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ to practice the words of those people whom we consider as God.
1: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
0: if we don't practice it,
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
0: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
1: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
0: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
1: అన్ని అవతారముల కంటే
0: ఆఫ్ ఆల్ ది టైప్స్
1: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
0: ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్.
1: అందువల్లనే కృష్ణ అనేటువంటి పేరునకే ఉంటుండాలి దీని అంతరార్థము.
0: ది మీనింగ్ ఈజ్ ఇంబెడెడ్ ఇన్ ద వర్డ్ కృష్ణ ఇట్స్
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: One meaning is karshatiti krishna.
1: Akarshinchetundi that krishnatvam.
0: The principle of krishna is highly attractive.
1: Krushititi krishna annaru.
0: Another version is krushititi krishna.
1: Krushi anaga sedyam cheyatam, bhoomi paina pantanu pandinchatam.
0: Krushi refers to cultivation and raising crops.
1: Ikkada hudayam ane kshetram lopala durgunamulane tundi mokkalanu teesivesi sadgunamulu sadaacharam netundi pantanu pandistuntadata.
0: Krishna is one who raises the crops of good qualities and virtues in the field of heart, removing the weeds of bad qualities.
1: Karshatiti Krishnaha annaru.
0: That is why he has been described as Karshatiti Krishnaha.
1: Mari katta kadapatiki Kushtiti Krishnaha annaru. Anaga aanandamunu andinchetunti vaaduni. Nenu chaala khushiga unnave ante kushi. Kushi aneetundi krishnatvam nunchi vachinatundi.
0: The word kush means bliss. And this bliss is derived from Krishna Tattva, the principle of Krishna.
1: Krishna anaga hudayanni saagu chesi manaku divyamainatundi yokka aanandam aneetundi pantanu andinchetundi vaadu.
0: Krishna is one who gives the crop of bliss, cultivating the field of our heart and removing all the weaknesses.
1: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడని కూడాను పేరు.
0: He has also been called Atmarama because he has a heart which can attract everyone.
1: ఆకర్షిస్తుండాది ఈ ఆత్మ.
0: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: ఇట్ గివ్స్ బ్లిస్ ఆనంద.
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
0: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
0: వి హావ్ టు థింక్ ఆఫ్ వన్ మోర్ ఆస్పెక్ట్.
1: భగవద్గీత యందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
0: ది ఫస్ట్ స్టాంజా ఇన్ భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్ర, ధర్మక్షేత్రం అంటే ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ధర్మక్షేత్ర?
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటిది కాదు అది.
0: It is not a field found somewhere.
1: మొట్టమొదటి ధర్మక్షేత్రంగా ఉంటుండాలి.
0: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ధర్మక్షేత్ర ఇన్ ది వెరీ ఫస్ట్
1: సమయం లోపల. నిస్వార్థమై నిశ్చలమై నిరహంకారమై ఎట్టి కోరికలు లేకుండా పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటాది.
0: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
1: నిర్గుణుడై ఉంటాడు.
0: He is free from all qualities in fact.
1: అట్టి మానవ జీవితమనే ధర్మక్షేత్రంగా పోల్చుకున్నారు.
0: Such human life can be compared to ధర్మక్షేత్ర.
1: ఇది పెరుగుతూ పెరుగుతూ ఆహారం మారిన కొలది, అభిరుచులు అభివృద్ధి అయిన కొలది, సహవాస దోషములు పాశములు అంటగట్టుకున్న కొలది, ఇవి మరింత కొన్ని బంధనలు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగ ద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: అభిమానం అవకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and minus,
1: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes Kurukshetra.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకొకదానికోటి ప్రారంభమవుతాయి.
0: When you get this feeling of duality, I and you, then there will be differences and problems.
1: పరా అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
0: As long as you are free from mine and thine,
1: నా పరా అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడే కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Once you develop the feeling of mine and thine, it becomes Kurukshetra.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమ కురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్ర ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయ వాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వర్ల్డ్లీనెస్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హాస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ ది వర్ల్డ్లీ
1: మామక పాండవా చేవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of
1: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారులు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రిషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
1: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
1: alanti tallidandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
0: In today's world the kaurava clan is growing because of this kind of approach towards their children.
1: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
0: just by
1: sanjayudu alaga sarveendriyamulu kuda nigrahinchukunnatundi yokka mahagnani.
0: Just by the side of Dhritarashtra who is so ignorant is one
1: kima kurvata sanjaya sanjaya niu naaku cheppamannadu.
0: Sanjaya who has conquered all the senses
1: anaga gnani kalukane niu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
0: As you are the wise one, you have got the authority to tell me
1: naaku kavalsinanta siri sampadalu untunnayi.
0: I have got all the
1: wealth that may come out. Kavalsinanta bhoga bhagyamulu untunnayi.
0: All the worldly possessions.
1: Kani ee bhoga bhagyamulu siri sampadalu aanandanni andinchatam ledu.
0: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
1: Okka indriya nigrahame aanandanni andistundi.
0: Joy you can get
1: okka daiva premane aanandanni andistundi.
0: Love of God alone can give you joy.
1: Deeniki Dhritarashtrude sarainatundi okka example.
0: For this Dhritarashtra is an outstanding
1: example. హంసతూలికా పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్ హ్యావ్
1: ప్రీతి లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
1: ఆఫ్ సిన్. దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్, నో
1: దైవ ప్రీతి పాప భీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్, life will be full of joy and peace.
1: కనుకనే ధర్మక్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: Therefore,
1: మన దేహమే ధర్మక్షేత్రము.
0: అవర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ధర్మ
1: దోషరహితమైనటువంటి దేహమే ధర్మక్షేత్రము.
0: బాడీ ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్స్ అండ్ ఈవిల్ టెండెన్సీస్ ధర్మ
1: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
0: బాడీ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇస్ కురుక్షేత్ర.
1: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
0: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఆర్ ఫౌండ్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
1: ఈ రెండింటికి ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ టూ.
1: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్,
1: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
0: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
1: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
0: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్ టుక్, దే కెప్ట్ కృష్ణ ఇన్ ఫ్రంట్ అండ్ అండర్ టుక్.
1: రాజసూయ యాగం చేయాలనుకుంటే కూడా కృష్ణుని ఆజ్ఞ కోసం కాచుకుని ఉన్నారు.
0: ఈవెన్ వైల్ కండక్టింగ్ రాజసూయ యాగ దే కెప్ట్ కృష్ణ బిసైడ్ దెమ్.
1: ఏ కార్యం గావించవలన ముందు కృష్ణుడు.
0: వాట్ ఎవర్ వర్క్ దే వాంటెడ్ టు డూ దే గేవ్ ఫస్ట్ ప్లేస్ టు కృష్ణ.
1: అందువలనే పాండవులకు విజయాన్ని సాధించుకోగలిగారు.
0: దట్ ఈస్ వై పాండవస్ ఆర్ విక్టోరియస్ ఆల్వేస్.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచూ అది ఏ మాకు ప్రధానము అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ ఆర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: దే గేవ్ అప్ కృష్ణ.
1: విశ్వమును విశ్వసించారు.
0: దే బిలీవ్ వరల్డ్.
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము, కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్లా కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
0: కౌరవాస్ బిలీవ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
0: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
1: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
0: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్
1: ధృతరాష్ట్ర. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: హీ సెడ్ వేర్ దెర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దెర్ విల్ బి ఆల్వేస్
1: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి. అక్కడ
0: దెర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భగవంతు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
0: దెర్ మే బి గాడ్ ఇఫ్ దెర్ ఇస్ నో పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
0: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
1: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటాది.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్
1: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహంలో నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ I have control over all the 9 planets.
1: అదే ఒక భగవత్ ప్రేమను మనం సాధించినమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: If we have succeeded in loving God, we would have achieved everything.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
0: There is only one thing found everywhere and that is love of God. అట్టి
1: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: We should make efforts to achieve such great sacred love.
1: ఇష్ట జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
0: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రమో అర్థం కాదు.
0: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
1: తానే ప్రేమమయుడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
1: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
0: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్,
1: చాలా విలువైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్, వాల్యుబుల్,
1: ప్రకాశవంతమైనటువంటిది,
0: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
1: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే, ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
1: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్.
1: కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే, ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్, ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
1: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
1: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
1: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
0: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ
1: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
0: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
1: క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
0: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
1: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
0: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
1: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో ఏ ద్వేషమో ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: Therefore if you want to attain love you cannot base yourself on anger, hatred, jealousy అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికన్ లాంటర్న్, ఏ పెట్రమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ ది షైనింగ్ మూన్ ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
1: ఏవి మనకు అక్కర్లేదు.
0: దర్ ఈస్ అబ్సల్యూట్
1: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండర్లెస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
1: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: Prema swarupulare. Anni yugamula kante karinchutaku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు స్మృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూప ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేర్చని శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్ముని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Navavidha margamulu yandu pradhanamainatundi kirtanam aneetundi yokka satyanni kudanu manam gurtinchutu vachchaam.
0: We have also been recognizing that in all the 9 paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయంతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
0: The word సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtanam cheyatamlo idi vishwamine tarimpa chestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatundi yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: Sankirtana vishwavyaptiriga vinche aanandamu.
0: Sankirtan spreads this happiness throughout the world.
1: హిట్టి సంకీర్తన యందు 4 విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ 4 డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
1: రెండవది లీలా సంకీర్తన.
0: ది సెకండ్ ఇస్ లీలా సంకీర్తన.
1: మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ ఇస్ భావ సంకీర్తన.
1: నాలుగవది నామ సంకీర్తన.
0: ది ఫోర్త్ ఇస్ నామ సంకీర్తన.
1: అయితే ఈనాటి మానవుల యందు లేక సాధకుల యందు కీర్తనమనగా ఏమిటి, సంకీర్తనమనగా ఏమిటి, ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి, విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కానీ హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi guna sankirtana.
0: The first one is guna sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eluvadinatundide kani guna sankirtana anetundidi ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ, బట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమనగా, భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తనకు ఆవించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతము గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతనే చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot
1: be ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తియే.
0: This gives only satisfaction to the devotee. Even that satisfaction is momentary.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకొనలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagat antai kunnu Bhagavantuni yokka leelani.
0: The entire creation is God's leela.
1: Srishti sthiti layamulu anni kunnu Bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavinchukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతా నాదని పించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్టుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హి కెన్ మేక్ యు ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. How can anyone understand or describe how Ishvara's sankalpa is going to take place?
1: Adi nidanagnela pipilaka adi brahma paryantamu nive adi erungaru madigalangaru mudamujendaru bhuvanikondaru vivekamuna vartinchadanikaru virrevigadaru kaani chivarake melakedi sambhavinchuno teliyajalaru enta varalaina.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: the result? Samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yandu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leelani uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yandu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
1: Yedi chesina manchi ainanu chedda ainanu bhagavantuni yokka leelani.
0: Whatever is done, whether it is good or bad, it is God's leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటాది.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham సుఖము నుంచి సుఖము లభించుతుందనే అనుకోవటము ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
0: The last one is all kinds of identity, ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందుకూడను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ దీస్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idi e uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu visvasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is above time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kanukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni badduni gaavinchatamu idi balaheenata yokka lakshanamee.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Ee sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti. This is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa Arjunudu Krishnunaku aneka vidhamulaga kudanu sannihitudiga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaram kudanu కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుని అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున who regarded to be close to Krishna as the greatest thing, at all times wanted to be near to Krishna, but he regarded his closeness as one of relationship but not as one of divinity.
1: ఈ సమీపత్వము కేవలము మానవత్వాన్ని మాత్రమే నిరూపిస్తుంది తప్ప దైవత్వమునకు అతి దూరముగా ఆవిస్తూ ఉంటారు.
0: Such proximity is connected only with human relationships, but this goes very distant.
1: కారణమేమనగా సులభముగా లభించినటువంటి యొక్క సన్నిధానమును తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటారు.
0: The reason for this is The proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity. That becomes a weakness.
1: భగవంతుడు కేవొక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంక దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: The next one is దాస్య భక్తి. A good example for that is the close relationship between Hanuman and Rama.
1: నిరంతరము కూడాను రామ సేవ యందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: హనుమాన్ టూ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే యాజ్ సూన్ యాజ్ వన్ అక్వైర్స్ వన్ బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్ హీ బికమ్స్ గిడీ అండ్ ప్రౌడ్.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamulu yokka prabhavanni kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైనా విద్యావంతుడైనా గుణవంతుడైనా హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితము గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడాను అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారం సర్వ పతనమునకును మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోటి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవని ప్రశ్నించారు.
0: when he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
1: Shanti vachanamulato dasoham kosalendrascha. Nenu Sri Ramachandra yokka dasudanu ani taanu varnistu vachadu.
0: With quiet and peaceful words, he described himself as the dasa, the servant of Sri Ramachandra.
1: Tana vachanamulandu kudanu dasattvame, tana pravartaniyandu dasattvame.
0: There was service even in his words, there was service even in his conduct.
1: Manasunandu kudanu dasattvame,
0: in his mind too, it was filled with service.
1: Manovakar karmamuliyandu dasattvamunu anubhavinchatam cheta త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
0: సిన్స్ హీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎగ్జిబిటెడ్ సర్వీస్ ఇన్ హిస్ థాట్ ఇన్ హిస్ వర్డ్ అండ్ ఇన్ హిస్ డీడ్ వీ సే హనుమాన్ హ్యాస్ గాట్ త్రికరణ శుద్ధి.
1: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ ఆఫ్ హనుమాన్ హూ హ్యాడ్ ఆల్ ది త్రికరణస్ ఫిల్డ్ విత్ సర్వీస్ హీ టూ promoted only bodily connection.
1: Rama ante priti tappa maroka Krishna ante kuda athu ishtapadetunte vaadu kaadu.
0: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
1: Idi sankuchitamainatunte buddhi.
0: This is a narrow idea.
1: ఈ విధమైనటువంటి యొక్క భావం ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో
1: మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ ఆఫ్ హనుమాన్ హూ హ్యాడ్ ఆల్ ది త్రికరణస్ ఫిల్డ్ విత్ సర్వీస్ హీ టూ ప్రమోటెడ్ ఓన్లీ బాడీలీ కనెక్షన్.
1: రామా

0: అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్ ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్య భక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
0: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాద్ సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
1: While the Vedas have been telling us that all the 1,000 names and all the 1,000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
0: ఇక్కడ కూడాను సమచిత్తము లేకపోవటం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to...
0: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడాను తరించలేకపోయాడు.
1: This is the reason why in one birth Hanuman could not liberate himself.
0: ఏతావాతా దాస్య భక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: బీ దట్ యాజ్ ఇట్ మే ఇట్ ఎస్టాబ్లిషెస్ దట్ దాస్య భక్తి ఆల్సో ఈజ్ నాట్ ఎ టోటల్లీ అక్సెప్టబుల్ టైప్ ఆఫ్ భక్తి.
0: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ వాత్సల్య భక్తి.
0: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
1: An example for this వాత్సల్య భక్తి ఈజ్ యశోద.
0: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులు తాము అంగీకరించేటువంటిది కాదు.
1: She would not accept any other name except the name which was given at birth by her.
0: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
1: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
0: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
1: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
0: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి ఉద్ధవ నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
1: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్.
0: వెన్ ఇస్ హి కమింగ్,
1: వెన్ ఇస్ హి గోయింగ్ టు కమ్ హియర్.
0: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నారు తల్లి అన్నాడు.
1: While Yashoda was asking such questions, Uddhava very quietly and peacefully said, the one who lives in Madhurapura, the one who pleases the Gopikas, he is doing very well.
0: Yashodaku kopam vachindi.
1: Yashoda became angry.
0: Evada Madhurapura viharudu, vaadito naaku sambandham ledu.
1: Who is it that lives in Madhurapura? I am not concerned with
0: Gopika manasancharudu evado naaku teliyadu.
1: I do not know who fills the minds of the Gopikas.
0: Naa Gopaludu baagunnada?
1: I ask, is my Gopala well?
0: ఈ విధముగా కేవలం సంకుచితమైనటువంటి భావము చేత తాను పెట్టిన పేరును మాత్రమే ఆకర్షించుకుంటుంది తప్ప అన్య పేరును ఏమాత్రము తాను అభిలషించటం లేదు.
1: సచ్ ఎ నారో ఐడియా మేక్స్ హర్ అక్సెప్ట్ ఓన్లీ ది నేమ్ విచ్ షీ హాస్ గివెన్ అండ్ నాట్ ఎనీ అదర్ నేమ్.
0: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని నేను చెప్పవచ్చు.
1: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ హాస్ బీయింగ్ రాదర్ నారో.
0: ఇంకా అనురాగ భక్తి. అనురాగ భక్తి
1: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి.
0: గోపికల భక్తి
1: ఎగ్జాంపుల్ ఈజ్ ది డివోషన్ ఆఫ్ ది గోపిక.
0: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
1: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్డ్ మేనర్ అండ్ దే డు నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
0: ఆ గోపికల భక్తి ఒక వైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
1: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కానీ గుణ సంబంధమైన వృత్తులు కానీ వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
1: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ anything concerned with the bodily relationship or anything concerned with the human relationship.
0: కానీ దురదృష్టవశాత్తు

0: గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it's a worldly attachment and in so many incorrect ways.
0: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రవర్తనను కూడాను కొంతవరకు పెడమార్గంను పట్టించుకుంటూ వచ్చారు.
1: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
0: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
1: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
0: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
1: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
0: కుచ్చిటుండు చేరి గుణవంతు చెరచును.
1: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
0: సత్యమైన బట సాయి మాట.
1: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
1: పీపుల్ హూ హ్యావ్ సచ్ నారో ఐడియాస్ అండ్ నారో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: గోపికల యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
1: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్, టోటల్ ఫెయిత్.
0: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
1: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
1: గాడ్ విత్ ఎ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్టేక్స్ సెవెరల్ టైప్స్.
0: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
1: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్ అస్.
0: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
1: ది ఎర్లియర్ ది టెస్ట్ కమ్స్ టు అస్ ది హైయర్ వీ కెన్ రైజ్.
0: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలో పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
1: ది చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దేర్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ ది టెస్ట్ దే కెన్ మూవ్ టు ది హైయర్ క్లాస్. ఇఫ్ దేర్ ఇస్ నో
0: టెస్ట్ పరీక్షలు అన్నీ కూడా మనకు రక్షలుగానే మనం భావించుకోవాలి.
1: వీ షుడ్ రిగార్డ్ ఆల్ సచ్ టెస్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ టు అస్.
0: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
1: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
0: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
1: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
0: కాని ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
1: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
0: వచ్చినటువంటి భర్త ఆలస్యపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
1: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
0: Gopika chuchindi.
1: Gopika looked at that.
0: Ayyo bhartha alisipothu vachade ani aame kodunu athaniki e maatram kodunu tondari nivvakakunda taanu kodunu deepamulu aarpi vesi taanu kodunu nemmadiga pandukundi.
1: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
0: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
1: Using that occasion, Krishna came at 7 p.m.
0: వచ్చి తలుపును తొట్టాడు.
1: He was knocking at the door.
0: గోపికకు భయం వేసింది.
1: The Gopika was afraid.
0: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుడికి కోపము, తెరిస్తే భర్త కోపము.
1: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
0: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణుడే తలుచుకుంటూ వచ్చింది.
1: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
0: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
1: బట్ కృష్ణ ప్లేస్ హిస్ గేమ్ అండ్ డ్రామా. హీ వాస్ నాకింగ్ ఎట్ ది డోర్ మోర్ అండ్ మోర్ ఇంటెన్స్లీ.
0: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటాది.
1: ది గోపిక నియర్ ది డోర్ దేర్ ఇస్ ఎ హోల్ త్రూ విచ్ వన్ పుట్స్ ది కీ అండ్ ది లాక్.
0: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుండాది గోపిక.
1: షీ వెంట్ టు ది కీ హోల్ అండ్ షీ వాస్ ప్రేయింగ్.

0: Oh Krishna, why are you so impatient and do not let me time to open the door? Wait, be patient, I will open the door after a little while. Why are you so impatient?
1: Patinidura povaledu madisandiya mundunemo.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
1: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
1: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
1: Tadaputtisina tachaname Krishna vachadu.
0: As soon as the door was opened, Krishna entered.
1: Tirigi venukaku chusina tachaname padakapaina parundinatvantidi kuda Krishnude.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
1: భక్త వేషములు ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్ అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ మియర్లీ టు
1: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికాస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
1: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ సచ్ ఎ డ్యువాలిటీ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్ దేర్ ఇస్ సారో.
1: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సారో? ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇగ్నోరెన్స్? ఇట్ ఇస్
1: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
1: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
1: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
1: రాగ ద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
1: కర్మనే కారణము.
0: The work we do is
1: that. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
1: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
1: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికుల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
1: మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
1: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
1: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ
1: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
1: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనలు యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావమునే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
1: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
1: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
1: Nama sankirtana sarva manavulu kudanu సర్వత్రా కూడాను సర్వకాలములు ఎందు కూడాను మనసునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సేక్రెడ్నెస్. అండ్
1: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూపాస్ ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
1: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఇస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదాస్.
1: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
1: ఈ 100 కోట్ల రామాయణంకును ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
1: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
1: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
1: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
1: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
1: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకమునకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
1: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
1: ఆ 2 అక్షరములే ప్రేమా, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are ప్రేమ. Two letters.
1: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
1: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
1: దాని వలన ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
1: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
1: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
1: ఆ 2 అక్షరములే హరా అనేది.
0: The same letters became Hara.
1: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
1: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము, లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
1: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
1: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డూ ఆల్.
1: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
1: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: The name which is full of love in this manner has become Sankirtana.
1: దీనికి నామ అని 2 అక్షరములు.
0: There are again 2 letters, నామ.
1: నామ అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామ, one can look into this with this science of numerology, of numbers.
1: నామ, మూడు చేర్తేనే నామ అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామ.
1: నా 0,
0: ఆ ఇస్ 2,
1: మా 5,
0: మా ఇస్ 5.
1: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
1: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామ.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
1: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ee anni vidhamulaitundi dintolo cheripoyinatundi.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
1: Kalukane deenine sapta swaramulu annaru.
0: This has also been called the Sapta Swara, the 7.
1: దీనినే సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
1: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
1: సప్త దినములు, Sunday, Monday, Tuesday, Wednesday, ఇంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
1: ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల దీనికి సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
0: Because of the same significance, it has also been called Saptaha.
1: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి ఒక తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్. శృతి
1: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్, గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
1: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
1: Nee bhavamulo porlali.
0: That thought should be full.
1: Premalo munagali.
0: It should be dipped into
1: prema. Tarnayattudu kavali.
0: You should forget your.
1: Ide tapassu.
0: This is called tapas.
1: Ee vidhamaina sankirtana tanantana tarimpa cheyatame kaakunda vishwamunu kudanu tarimpa chestundi.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
1: Prema swarupulara. ఏ జపము ఏ ధ్యానము ఏ యోగము ఏ యజ్ఞము ఏ మెడిటేషను ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూపాస్, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఎ పరమహంస.
1: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రైజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
1: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
1: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింప చేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
1: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
0: No one will come to our help when there is any trouble.
1: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
0: God is the only one who will come to.
1: ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కానీ రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: Individuals can only ruin you, but they can never help you at
1: any. స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థమైనటువంటి నిమ్మిడి ఉంటుంది.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
1: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
1: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
1: ఈ తమో గుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
1: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
1: Evvare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
1: nishwarthamainatundi deento bhagavantanni prarthinchu.
0: You pray to God in a selfless.
1: Nee vishwasam needi.
0: Your faith is your
1: vishwasamunaku. No reason, no season.
0: There is no reason and season for your faith.
1: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
1: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
1: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
1: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య. నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింప చేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
1: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: Radio Sai presents you now a divine discourse delivered by Bhagavan Baba on the day of Vijayadashami, the 5th of October 2003 in Prashanti Nilayam. In this discourse, Bhagavan Baba emphasizes that God is present in all in the form of love. And this love is our greatest wealth, which God expects in return.
1: విష్ణువే గొప్పని వైష్ణవులనుచుండ శైవుండు గొప్పని శైవులనగా విష్ణువే గొప్పని వైష్ణవులనుచుండ ప్రేమస్వరూపులారా, ఒక్కొక్క మనసు ఒక్కొక్క తీపిని ఆరాధించింది, కానీ నోటిలో చేదు, మాటలో తీపి, ఇవి కలిగినటువంటి వాడికి సరైనటువంటి గౌరవం కాదు. మాట, నోరు, పలుకు మూడు ఒక్కటిగా నిలిచాలి.
2: Embodiments of love. Vaishnavas say that Vishnu is greatest, while Saivites declare that Shiva is greatest of all. But people may speak on the basis of their thoughts, based on the mind, but with all the bitterness on the tongue, one might utter all nectarine sweet words. Such man will never be respected. The thought, word, the utterance and the thought should all go together in perfect harmony.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Devi navaratrulu Bharata Desamanandu sarvatra jarupukuntunnaru.
2: The Navaratri festival is celebrated all over Bharat right now.
1: Kani నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటి అని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: బట్ నో వన్ సీమ్స్ టు కాంప్రిహెండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్, ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ నవరాత్రి.
1: ప్రతి ఒక్కరి హృదయం కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఆత్మస్థాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇస్ ది ఆల్టార్ where atma resides.
1: Kaani atma leni manavudu, atma leni jeevudu endunu kanaraadu.
2: In fact, there is no living creature or the being without this consciousness or atma.
1: Ganapati goppani ganapatulu palakar.
2: The ganapachas, the worshippers of Ganapati, declared him the greatest.
1: Chaduviye goppani చదువులు అనుచుండ.
2: The educated people claim that the acquisition of knowledge is highest and great.
1: అందరూ ఒక్కటి అని కొందరనగా.
2: Some say that all are equal.
1: కానీ ఎవరికి వారు దేనిని ప్రేమిస్తారో అదే వారికి గొప్ప.
2: In fact, each one considers himself great basing on his own whims and wants.
1: ప్రపంచమంతా కూడాను శబ్దంతో నిండినటువంటిది.
2: The whole world is full of sound.
1: కనుకనే సరస్వతి చెప్పింది.
2: So Saraswati said.
1: ప్రేమ యొక్క ప్రభావము మాట యొక్క సారమే.
2: The effect of love is very much conveyed in the various sense what the tongue spells out.
1: కానీ అందరూ ఒక్కటి అని కొందరనగా.
2: సమ్ సే డిక్లేర్ దట్ ఆల్ ఆర్ వన్.
1: ఇట్టి పరిస్థితులు యందు దేనిని గొప్పని దేనిని హీనమని చెప్పుటకు వీలు కాదు.
2: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్స్ ఇంపాసిబుల్ టు సే దట్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ది అదర్.
1: ముఖ్యంగా ఈ దేవోపాసన సమయం నందు భగవత్ సత్యమును మాటల చేత కాక క్రియల చేత నిరూపించాలి.
2: ఇన్ దీస్ డేస్ ఆఫ్ వర్షిప్ టు గాడ్ వన్ హ్యాస్ టు డెమోన్స్ట్రేట్ బై ప్రాక్టీస్ అండ్ నాట్ వెర్బల్.
1: మాటలు చెప్పవచ్చు ఎన్ని అయినా,
2: వన్ కెన్ సే ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్,
1: కానీ క్రియలు ఆచరించటకు వీలు కాదు.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఈ యొక్క క్రియారూపమైనటువంటి యొక్క పలుకే నిజమైనటువంటి విష్ణు పలుకు.
2: ట్రూలీ స్పీకింగ్ వాట్ ఆల్ యూ అటర్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
1: దేవి నవరాత్రి లోపల అనేక పేర్లతో దేవిని ఆరాధిస్తూ ఉంటారు.
2: డ్యూరింగ్ దీస్ నవరాత్రిస్ గాడెస్ ఈజ్ వర్షిప్డ్ ఇన్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఇది ఎవరు నిర్ణయించినటువంటిది?
2: హూ డిసైడెడ్ సో?
1: ఎవరికి వారు నిర్ణయించుకున్నటువంటిది, కానీ భగవంతునికి ఇది అది అనేటువంటి భేదమే లేదు.
2: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ వాట్ సో ఎవర్, ఎనీ స్పెసిఫిక్ డిఫరెన్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వన్స్ ఓన్ ఫీలింగ్ అండ్ థాట్.
1: ఇట్టి పరిస్థితులు ఎందు దైవం యొక్క తత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించగలరు?
2: Therefore, who can decide, who can comprehend the divinity?
1: Aite andari manasulandu unnadi okkate.
2: However, the only one resides in everyone.
1: Ee prema bhavame nijamainatundi daiva swaroopamu.
2: The love is the very personification and embodiment of divinity.
1: Prema ku roopamu ledu.
2: Love has no specific form.
1: Love is God. Live in love. ఆ ప్రేమలో మీరు నిల్చండి.
2: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్, దేర్ యూ షుడ్ స్టాండ్.
1: భగవంతునకు ఎట్టి రూపంలో లేదు.
2: గాడ్ హ్యాస్ నో ఫార్మ్ ఎట్ ఆల్.
1: ప్రేమనే భగవస్వరూపము, సత్యమే భగవత్ ఆకారము.
2: లవ్ ఈజ్ హిస్ ఫార్మ్. లవ్ ఇస్ గాడ్, ట్రూత్ ఇస్ గాడ్.
1: సత్యం సర్వత్రా నిండినటువంటిది.
2: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సత్యము నందుండి సర్వము సృష్టించి.
2: From the point of truth, God made the whole creation.
1: Satyamu nandanege sarva srushti.
2: The whole universe merged back in
1: satya mahimaleni stalamedi kanugonna.
2: You don't find any place where there is no truth.
1: Satyam idiye.
2: This is the truth of truths.
1: Idi American satyamu, idi Russian satyamu, idi Japan satyamu, idi India satyamu ani veru veru cheyatuku veeru ledu.
2: Truth is only one. There cannot be American truth, Japan truth and so on. No difference.
1: అందయందు ఉన్నది సత్యం ఒక్కటే.
2: The same truth is present in everybody.
1: అట్టి సత్య స్వరూపుని ధ్యానించడమే నిజమైన యొక్క పండుగల యొక్క ప్రభావం.
2: The effect and the significance in the observance of festival lies in believing and practicing in this principle of truth.
1: ఎవరిని చూసినా గౌరవించు.
2: Respect whomsoever you come across.
1: అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి.
2: The same principle of the self is present in everyone.
1: కనుక నీ గౌరవమే దైవం యొక్క ఆరాధన.
2: Respecting everybody amounts to worshipping God.
1: నిన్ను నీవు గౌరవించడానికి ఆశిస్తూ నీవు పరులను గౌరవించకున్నా ఈ గౌరవం వీలవేకున్నది.
2: You expect to be respected, but you don't respect anybody. What is the meaning?
1: మొట్టమొదట నీవు పరులను గౌరవించు.
2: First of all, you respect others.
1: పరులను గౌరవించు.
2: Respect others.
1: అప్పుడు పరుల గౌరవాన్ని నీవు అందుకో.
2: Then you will be respected in turn.
1: ఇట్టి పరిస్థితి యందు ఏకత్వం దైవత్వం.
2: That oneness is divinity.
1: కనుకనే వేదం ఏకం సత్ ఇప్రావహావదంతి.
2: Therefore Veda declared the truth is one, though scholars refer in varied ways.
1: కనుక ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని రూపములు దాచిన దైవం ఒక్కడే.
2: ద నామెన్క్లేచర్ అండ్ ద ఫార్మ్ మే వేరీ, బట్ గాడ్ ఈజ్ వన్.
1: అట్టి ఏకత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని ప్రతి ఒక్కరి హృదయం నందు ప్రతిష్ఠింపజేసుకోవాలి.
2: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ ఆఫ్ ద డివినిటీ విల్ హ్యావ్ టు బి ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్స్.
1: కనుక ప్రేమకే మించినటువంటి ఒక సత్యం మరొకటి లేదు.
2: దేర్ఫోర్ దేర్ ఇస్ నో ట్రూత్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమనే భగవత్స్వరూపము.
2: లవ్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ హిస్ ఫార్మ్.
1: సర్వుల యందు కూడా ఏకంగా ఉండేటువంటిది.
2: దిస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: కనుక ప్రేమను నీవు ఆరాధించి
2: వర్షిప్ లవ్.
1: సర్వుల యందు ఉన్న ప్రేమను నీవు అందుకో.
2: యు ఆల్సో బీ లవ్డ్.
1: నీ హృదయం నందు ఉన్నటువంటి ప్రేమను మరొక అందించు.
2: షేర్ దిస్ లవ్ విత్ అదర్స్.
1: ఇటువంటి ప్రేమస్వరూపాన్ని సర్వత్రా సర్వకాలములందు నీ ఎంత వండుకొని నీవు ప్రేమకైనేమో అనేక విధములుగా ప్రాకులాడుతున్నావు.
2: దిస్ లవ్ ఈజ్ ఎటర్నల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ బట్ యు స్ట్రగుల్ టు ఎర్న్ లవ్.
1: ఈ ప్రేమ యొక్క ప్రతిష్టకు మరొక కారణమే లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో అదర్ రీజన్ ఫర్ దిస్ దాన్ ఇట్ ఈజ్.
1: ప్రేమకు ప్రేమనే సాక్షి.
2: లవ్ ఈజ్ ద విట్నెస్ టు లవ్.
1: కనుక మనకు విట్నెస్ ఎవరంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రేమనే మనకు విట్నెస్.
2: వాట్ ఈజ్ అవర్ ఎటర్నల్ విట్నెస్? ఇట్ ఈజ్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి సౌఖ్యము, ప్రేమకు మించినటువంటి ఒక ఆనందము మరొక చోట కనిపించదు.
2: దేర్ ఇస్ నో అదర్ కంఫర్ట్, దేర్ ఇస్ నో అదర్ జాయ్, దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ఫుల్ స్టేట్ బియాండ్ లవ్.
1: కనుకనే ప్రతి మానవుని కూడాను ప్రేమను హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
2: దేర్ఫోర్ వన్ షుడ్ ఇన్స్టాల్ లవ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: ఆ ప్రేమ ఉండిన పరమాత్ముడు అక్కడే ఉన్నాడు.
2: When once there is love, you'll find God by its side.
1: పరమాత్మను ఎక్కడనో వెతకనక్కర్లేదు.
2: You don't need to search for God elsewhere.
1: నీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటున్నాడు.
2: God is with you, in you, above you, below you, around you.
1: కనుకనే ప్రేమ తత్వాన్ని మీరు ఆరాధించండి.
2: Worship the principle of love.
1: ఎవరిని మీరు ద్వేషించకండి.
2: Do not hate anybody.
1: ద్వేషమైనటువంటి పరమశత్రువు.
2: This very hatred is your enemy.
1: ఈ పరమశత్రువును ఫ్రెండ్షిప్ చేసుకుంటే నీ శత్రుత్వం అనేది పెరిగిపోతుంది.
2: When once you have this hatred as your friend, the enmity will increase day by day.
1: కనుక నీ ప్రేమ తత్వాన్ని నువ్వు పెంచుకున్నప్పుడు శత్రుత్వం కూడా దూరం అయిపోతుంది.
2: When once you grow in love, even enmity will distance itself.
1: మొట్టమొదటి నువ్వు ప్రేమతో పలుకుంచు.
2: First appear with love.
1: ప్రేమతో నువ్వు పలకరించినప్పుడు వాడు కూడా నువ్వు ప్రేమ జవాబు ఇస్తాడు.
2: When once you talk with love, you'll get the response.
1: కనుకనే మనము ఇతరుల ప్రేమతో మనము రెస్పాన్స్ చేయాలంటే నీ ప్రేమను నీవు అందించకుండా ఇతరులు నీకు ప్రేమ ఏ రీతిగా అందిస్తారు?
2: ఇఫ్ యూ వాంట్ టు గెట్ దిస్ లవింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ అదర్స్, యూ హ్యావ్ టు లవ్ అదర్స్ టు బిగిన్ విత్.
1: సాయి యొక్క ప్రచారము, ప్రబోధలు, ప్రేమతత్వం ఒక్కటే.
2: సాయి టీచింగ్స్, సాయి మెసేజ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ యొక్క పరిస్థితిని మీరు చక్కగా గుర్తించుకోండి.
2: You understand the position of love clearly.
1: ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి ఐశ్వర్యము మరొకటి ఎక్కడ కనిపించదు.
2: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ అఫ్లూయన్స్ బియాండ్ లవ్.
1: దీనికి ఇంత విలువ అని ఎవరు కట్టడానికి వీలు కాదు.
2: నన్ కెన్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ లవ్.
1: కనుక అందరూ ప్రేమ స్వరూపులే.
2: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒకరి ఎందు ఉన్నది, ఒకరి ఎందు లేదు అనేటువంటి యొక్క భేదభావమే ఇందులో ఏమాత్రమో పాటించకూడదు.
2: You cannot have any differences such as that one has love and one without it. No.
1: ప్రేమకు మించినటువంటిది ఫలితం మరొకటి లేదు.
2: There is nothing greater than love.
1: అందుకోసమనే భగవంతుడు దేని ఆశిస్తున్నాడంటే ఒక్క ప్రేమను మాత్రమే ఆశిస్తుంటాడు.
2: What is it that God expects from you? It's only love.
1: ఈ ప్రేమకు మించినటువంటి పరిస్థితి ఎక్కడా కనరాదు.
2: You don't find that loving state anywhere else.
1: కనుక ప్రేమనే పరమాత్మకి ఇవ్వవలసినటువంటి ప్రధానమైన సుంకము.
2: Therefore, the only thing that we can offer to God, that He expects from us, is love.
1: ఈనాడు దేవి నవరాత్రులు.
2: Today we are observing Devi Navaratri.
1: ఈ నవరాత్రులు యందు ఉన్నటువంటి యొక్క నవస్వరూపము ప్రేమనే.
2: And all the principle of Navaratri is embodied in love.
1: ఈ నవరాత్రులు యందు నవస్వరూపమైనటువంటి ప్రేమను పరమాత్మకు అందించాలి.
2: And we have to offer to God the principle of love.
1: ఈ నవ విధములైనటువంటి భక్తి దీనికి మరొక భక్తికి సాటి రాదు.
2: అండ్ నన్ కెన్ ఎవర్ ఈక్వల్ ద నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సల్యూటేషన్,
1: అర్చనం,
2: వర్షిప్,
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
2: సరెండర్.
1: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
2: నథింగ్ బియాండ్ దిస్.
1: భగవంతునికి ఏది కావాలి? ఆ ప్రేమనే కావాలి.
2: వాట్ ఈస్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? ఓన్లీ లవ్.
1: ఆ ప్రేమనే కాకుండా ప్రేమ చేతనే నీవు జీవితాన్ని గడపాలి.
2: యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్, విత్ లవ్.
1: కనుకనే దైవానికి ఇవ్వవలసినటువంటిది ప్రేమ ఒక్కటి.
2: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈజ్ ఓన్లీ దిస్ లవ్.
1: ఆ ప్రేమకు కూడాను అనేక కొమ్మలు, రెమ్మలు కనిపించవచ్చును.
2: This tree of love may have so many branches and leaves.
1: కాని ఈ బ్రాంచెస్ అంతా మధ్యలో పుట్టినటువంటివే కాని ప్రేమ స్వతసిద్ధంగా ఏర్పడినటువంటిది.
2: ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ అపియర్ లేటర్, వేర్ దిస్ లవ్ ఈజ్ లేటెంట్, ఇన్నేట్ అండ్ ఇన్ బాన్.
1: కనుక ప్రేమకు మించినటువంటి వస్తువు మరొకటి కనిపించలేదు.
2: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ థింగ్ అదర్ దెన్ లవ్.
1: ఎవరినైనా చూసిన తక్షణమే నీవు హలో హలో హలో అని నీవు వారిని పలకరించు, వారు కూడా నిన్ను హలో హలో అని పలకరిస్తారు.
2: ఇఫ్ యు మీట్ ఎనీబడీ, ఇఫ్ యూ టాక్ టు దెమ్ సేయింగ్ హలో హలో, యూ విల్ హ్యావ్ ఈక్వల్ రెస్పాన్స్.
1: ఎదుటి వ్యక్తిని నీవు కఠినమైనటువంటి వాకులతో పలకరిస్తే ఆ ఎదుటి వ్యక్తి కూడాను నిన్ను కఠినమైనటువంటి వాకులతో జవాబిస్తాడు.
2: ఇఫ్ యూ టాక్ టు ఎనీబడీ యూజింగ్ హార్ష్ వర్డ్స్, యూ విల్ హ్యావ్ టు ఆల్సో మీట్ హార్ష్ వర్డ్స్ ఫ్రమ్ దట్ సైడ్.
1: కనుకని దయతో కూడినటువంటి ప్రేమ.
2: And this love full of compassion.
1: Anduvalle hrudayamunu compassion annaru.
2: Therefore the heart stands for compassion.
1: Anaga dayato kudinatundide hrudayamu.
2: And hrudaya is full of compassion.
1: Aa daya lekunda otti compassion ani pettukunte prayojanam ledu.
2: Without this compassion in reality there's no point in speaking about.
1: Ambali endu unnatundi daya swarupame.
2: In fact this compassion is present in everybody.
1: Adi hrudas daya hrudayamu.
2: That's what it means, hrut plus daya.
1: అటువంటి హృదయమును పెట్టుకున్నప్పుడే మనం భక్తులు అని పిలుచుకోవడానికి ఒక అవకాశం ఉంటుండాలి.
2: విత్ దట్ హార్ట్ ఫిల్డ్ విత్ కంపాషన్ వీ కెన్ సే దట్ వీఆర్ డివోటెడ్.
1: ఈ యొక్క దయలేనటువంటి హృదయము నిర్దయ.
2: ది హార్ట్ వితౌట్ కంపాషన్ ఈజ్ రియల్లీ వికెడ్ అండ్ క్రూయల్.
1: నిర్దయ అనేటువంటిది ఏమీ ప్రయోజనం లేనటువంటిది.
2: క్రూయల్ హార్ట్ ఈజ్ యూస్లెస్.
1: కనుక దయతో నిండినటువంటి హృదయాన్ని పెంచుకుని ప్రేమతో దాన్ని ఉపయోగించుకో.
2: Compassionate heart should get into the field of love.
1: Kanukane Shankaracharya vaadukondi dinni cheppitu vachadu.
2: Shankaracharya also said the same.
1: Nayana dayagala hrudayam neevu chechuko.
2: Develop compassionate heart.
1: Dayalenatundi hrudayamu adi dharmame kaadu.
2: It is not proper on your part to have your heart in your compassion.
1: Rende pradhanamaitundi sutramulu.
2: The teachings of Adi Shankara can be summarized into two principles.
1: Satyam vada dharmam chara.
2: Speak truth, follow righteousness.
1: ఇవి రెండు మనం వెంట ఉంటుంటే సర్వము మనం వెంటనే జంటనే ఉంటుంటాయి.
2: విత్ దీస్ టూ ఇన్ ప్రాక్టీస్ ఆల్ ద రెస్ట్ విల్ ఫాలో యూ.
1: కనుక మనం దయతో కూడినటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
2: దేర్ఫోర్ వాట్ యూ హావ్ టు గ్రో టుడే ఇస్ కంపాషన్. ఎవరిని
1: చూసినా కూడా దయా హృదయాన్ని వికసించాలి.
2: హూసో ఎవర్ యూ మీట్ ద కంపాషన్ ఇన్ యూ షుడ్ బ్లూమ్ అండ్ బ్లాజమ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ నవరాత్రుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క నవస్వరములు,
2: all the nine forms that you worship in navratri,
1: ivie nijamainatundi rasa swarupalu,
2: represent the various senses of humanity.
1: Kanuka daya swarupuluga meer maarali.
2: So you have to mold yourself as
1: prema swarupuluga meer tichidukovali.
2: You should be filled with love.
1: Kanuka prema daya ee rendu leinatundi hrudayamu kevalam susana vantidi.
2: Therefore the heart bereft of love and compassion is just a burial ground.
1: Kanukane ilanti hrudayam mandi kaadu.
2: That heart doesn't belong to you.
1: Manavuni yokka hrudayamu premato koodinatundi yokka idi.
2: Human heart is supposed to be full of love.
1: Ee premaku minchinatundi maroka padartham ledhi jagattalo.
2: There is no other material beyond this love.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Ee naati yuvakulu poorthi premato mee hrudayanni penchukovali.
2: Youngsters should fill their hearts with love.
1: Aa premane lekunda pothe vaadu hrudayame kaadu.
2: If you don't have this love, you don't have heart at all in the true sense.
1: Kanuka atti prema chethane mee oka jeevithanni tellavaru lesthe ani garuputu raavali.
2: Right from dawn to dusk you should lead your life with love.
1: Tellavaru lechina takshame premanu meer smarinchali.
2: The moment you get up from bed think of love.
1: Aa prema smarinchinappude prema swarupam meeku sakshatkaristundi.
2: Then you will have the manifestation of love in front of you.
1: Kanukane prema roopamu brahmambu premamayam.
2: God is in the form of love and love is God.
1: Premana prema dosandimpa priyamagunu.
2: It is only possible to connect love to love.
1: Adi eni swarupamu.
2: That is your true form.
1: Kanukane premanu prema tone penchukovali.
2: You can only connect love to love, that's all.
1: Aa premaleinatundi hrudayamu prayojanam leinatundi.
2: The heart without love is not worth it.
1: Vidyarthulara,
2: students,
1: vidyarthinilara,
2: boys and girls,
1: andaru kudanu ప్రేమను పెంచుకోవాలి మనం.
2: ఆల్ ఆఫ్ యూ షుడ్ డెవలప్ గ్రో మోర్ ఆఫ్
1: ఈ ప్రేమ లేనటువంటి యొక్క హృదయము కఠినత్వము.
2: అండ్ ద హార్ట్ బికమ్స్ స్టోన్ హార్డ్ విదౌట్ లవ్.
1: కనుకనే ప్రేమ కలిగినటువంటి యొక్క స్టోన్ కూడాను ప్రేమ రూపంలో వెన్నగా మారుతుంది.
2: వెన్ వన్స్ ద లవ్ ఫైండ్స్ ఇస్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ విచ్ ఇస్ స్టోనీ అండ్ సో హార్డ్ గెట్స్ కన్వర్ట్ ఇన్ సో సాఫ్ట్ లైక్ బటర్.
1: కనుక ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోవాలి.
2: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: స్వామి నిరంతరము ప్రబోధించేటువంటిది ప్రేమనే.
2: భగవాన్ స్ప్రెడ్స్ షేర్ దిస్ లవ్ విత్ ఎవరీ.
1: ప్రేమతో ఒక్కసారి బాబా అని పిలుచు చాలు.
2: ప్రే హోల్ హార్టెడ్లీ వన్స్ బాబా.
1: ఆ ప్రేమనే మీకు ప్రాణంగా మారిపోతుంది.
2: దట్ వెరీ లవ్ విల్ బి యువర్ వెరీ లైఫ్.
1: కనుక ఇది ఆర్టిఫిషియల్ లవ్ కాదు.
2: లవ్ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్.
1: హార్ట్ఫుల్ లవ్.
2: ఇట్ షుడ్ బి హార్ట్ఫుల్ నెవర్ ఆర్టిఫిషియల్.
1: కనుక ప్రేమ స్వరూపాన్ని పెంచుకోవాలి.
2: Develop this spirit of love.
1: ఎవరు చూసినా నవ్వుతూ నవ్వుతూ వారిని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
2: Develop friendship with everybody. Talk to people smiling.
1: కానీ నోటి యందు తీపు.
2: But there is sweetness in your tongue.
1: మాట యందు చేదు.
2: But the words are so harsh.
1: చేదు కలిగిన మాట చెప్పని వీలు కాదు.
2: The harsh words, well, you cannot estimate them how bad they are.
1: కనుక తీపుతో తీవుగా ఉండేటువంటి హార్ట్ నిజమైనటువంటి యొక్క ప్రేమ.
2: And therefore, if then once that softness, that sweetness is there, it is true love.
1: కనుక ప్రేమ స్వరూపులార.
2: Embodiments of love.
1: మీ జీవితమే ప్రేమ.
2: The whole life is love.
1: ప్రేమ లేనిటువంటి జీవితం క్షణమైన జగత్తును నిలబడదు.
2: You cannot live for a moment without love in this life.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
2: Develop love.
1: ఆ ప్రేమనే నిజమైనటువంటి పరమాత్మ స్వరూపము.
2: And this love is God in every way.
1: Live in love.
2: Live in love.
1: ఆ ప్రేమతో మీరు నిలిచిండాలి.
2: And lead your life in love.
1: ప్రేమతోనే మీరు నిలవాలి.
2: You have to continue and stand in life with love.
1: ఈ నాడు నవరాత్రుల యొక్క దినము.
2: This is Navaratri celebration.
1: ఈ నవరాత్రి సెలబ్రేషన్ లో ఏమిటి?
2: What is the significance of Navaratri?
1: చెడ్డను మనం దూరం చేసి మంచిని మనం పెంచుకోవాలి.
2: Distance yourself, give up all that bad and be near to good.
1: ఈ చెడ్డను మనం ఎంత దూరం చేసుకుంటామో ప్రేమ అంత దగ్గరికి వస్తుంది.
2: ద మూమెంట్ యు ఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ యూ విల్ హ్యావ్ డెవలప్ లవ్ మోర్.
1: ప్రేమను ప్రత్యేకంగా పిలవనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ప్రేమ తనంతట తానే వస్తుంది.
2: లవ్ విల్ కమ్ ఆటోమేటికలీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీ అందరికీ ప్రేమ ఉన్నది.
2: యూ హ్యావ్ లవ్.
1: కానీ ఆ ప్రేమను ప్రాకృతమైన ప్రేమగా మీరు మార్చుకోకండి.
2: నెవర్ కన్వర్ట్ దట్ లవ్ ఇన్ టు వర్ల్డ్లీ లవ్.
1: అది నిజమైనటువంటి యొక్క ప్రేమ స్వరూపమైన ఆత్మస్వరూపంగా నిలుచుకోవాలి.
2: ది ట్రూ లవ్ ఈజ్ స్పిరిచువల్ లవ్ ఇన్ స్పిరిట్.
1: ఈ స్పిరిచువల్ లవ్ ఏ నిజమైనటువంటి ప్రేమ.
2: ది స్పిరిచువల్ లవ్ ఈజ్ ది లవ్ ఇన్ ట్రూ సెన్స్.
1: ఈ యొక్క పదార్థంతో కూడినటువంటి ప్రేమ ఇది ప్రాకృతమైనటువంటి ప్రేమ.
2: ఇట్స్ వరల్డ్లీ లవ్, ఇట్స్ మండేన్ లవ్, ఫిజికల్.
1: ఇదంతా కూడా రేపు ప్రేమగా ఉండవచ్చు.
2: Well, today it may remain so.
1: ఎల్లుండి అది ప్రేమమయంగా కాకుండా.
2: Day after, the love may vanish.
1: కనుక ప్రేమ రూపం బ్రహ్మము.
2: So God is love.
1: బ్రహ్మ అనగా ఏమిటి? ప్రేమకే బ్రహ్మ అని పేరు.
2: బ్రహ్మ మీన్స్ లవ్.
1: కనుక ప్రేమ రూపం అంటే బ్రహ్మనే భగవత్ స్వరూపము.
2: బ్రహ్మన్ ఇస్ లవ్. లవ్ ఇస్ బ్రహ్మ.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ప్రేమ చేతనే ఆడుతున్నది.
2: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్, ఇన్హలేషన్ ఎక్సలేషన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ లవ్.
1: హమ్ సో హమ్ అదే నేనే.
2: Soham, inhalation, exhalation, respiratory process represents the I-ness.
1: దానికి మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
2: There's nothing, no other thing is beyond this.
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
2: The love is uniform in everybody.
1: ఒకరి యందు ఉండి ఒకరి యందు లేకుండా పోలేదు.
2: You cannot say that it's in existence in one and absent in somebody else.
1: ప్రేమనే సర్వత్రా నిలిచినటువంటి యొక్క ప్రాణము.
2: It's only the love that is the life everywhere.
1: ఈ ప్రేమనేటువంటి యొక్క ఇది ప్రాణమే కాదు.
2: Therefore, without love, you cannot call it life.
1: Navaratri yendu.
2: Navaratri celebration.
1: Ee oka navavidhamainatundi oka devatala oka swarupamu.
2: The nine forms of deities.
1: Shravanam.
2: Or
1: kirtanam.
2: Singing.
1: Vishnu smaranam.
2: Chanting.
1: Pada sevanam.
2: Servitude.
1: Vandanam.
2: Salutation.
1: Archanam.
2: Worship.
1: Dasyam.
2: Service.
1: Sneham. Atmanivedanam.
2: Friendship and surrender.
1: ఈ తొమ్మిది విధములైనటువంటి ప్రేమతత్వంకు మించినటువంటి మధురమైనటువంటి యొక్క భక్తి మరొకటి లేదు.
2: దీస్ ఆర్ ది నైన్ ఫార్మ్స్ ఆఫ్ ద డైటీస్ దట్ వీ వర్షిప్ డ్యూరింగ్ నవరాత్రి. దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: పేదానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
2: నెవర్ గివ్ ఛాన్స్ ఫర్ డిఫరెన్స్.
1: ఐ అండ్ యు ఆర్ వన్.
2: ఆల్వేస్ సే ఐ అండ్ యు ఆర్ వన్.
1: కనుకనే నీవు వేరు నేను వేరు కాదు.
2: యు అండ్ ఐ ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు కలిసి ఒక్కటే.
2: బోత్ ఆర్ వన్.
1: ఈ ఒక్కటైనప్పుడు దీనికి ఎందుకు సపరేట్ చేయటము?
2: వెన్ వీ ఆర్ వన్, వై డిఫరెన్సెస్?
1: ఈ సపరేట్ చేయటం లోపలనే నీ యొక్క ప్రేమ కూడా సపరేట్ అయిపోతుంది.
2: బికాస్ ఆఫ్ ది సపరేషన్ డ్యుయాలిటీ ది లవ్ ఇస్ లాస్ట్.
1: ఒక్కటే నీకు హృదయం.
2: ఇన్ ఫ్యాక్ట్ హార్ట్ ఇస్ వన్.
1: అది కేవలము ఒక్క చోట మాత్రమే నిలిచి ఉన్నది.
2: ఇట్స్ రిమైన్స్ ఎట్ వన్ ప్లేస్.
1: క్షణక్షణంలో మారునటువంటిది కాదు.
2: ఇట్ డజంట్ చేంజ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్.
1: నీవు మాటలు మార్చినా హృదయం మాత్రం మారదు.
2: యువర్ వర్డ్స్ మే చేంజ్ డే టు డే.
1: అందుకోసమని గోపిక చెప్పారు, ఈ హృదయం ఈశ్వర నాకు.
2: గోపికా సెడ్, ఓ గాడ్ దట్ హార్ట్ యు హావ్ గివెన్ మీ.
1: ఏ హృదయం ఈశ్వర నాకు మగిడి దాన్నే అర్పింత మహితమూర్తి.
2: ఓ గాడ్ దట్ ప్రెషస్ హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు.
1: త్వరగా వేరేమి తెచ్చు నీ పాదార్చనకును.
2: వాట్ ఎల్స్ ఐ కెన్ ఆఫర్ టు వర్షిప్ యు.
1: ఈ హృదయమే అందిస్తున్నాను ప్రేమ బలంగా.
2: ఓ గాడ్ ఐ ఆఫర్ మై హార్ట్ టు యూ.
1: ఇంతే, అది కూడా నీ సొత్తు కాదు.
2: దిస్ హార్ట్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: ఇది కేవలం దైవం యొక్క సొత్తే.
2: ఇట్స్ గాడ్స్ ప్రాపర్టీ.
1: నీ ప్రాపర్టీ ఈ జగత్తులో ఒక్కటి లేదు.
2: నో ప్రాపర్టీ.
1: భౌతికమైనటువంటి యొక్క శక్తులన్నీ కూడా ప్రాపర్టీగా భావిస్తున్నారు.
2: వీ కన్సిడర్ ద మెటీరియల్ యాజ్ అవర్ ప్రాపర్టీ.
1: ఈ మెటీరియలైజేషన్ ప్రాపర్టీ స్థిరమైనటువంటిది కాదు.
2: దిస్ మెటీరియల్ ప్రాపర్టీ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యం, అసుఖం, లోకం, మిమ్మం ప్రాప్య భజస్వమాం.
2: It is momentary, it is ephemeral, it is transient and fleeting.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ తత్వం ఒక్కటి ఉన్నది.
2: There is only principle of love which is eternal.
1: అది నీవు ఎక్కడ మారినా కూడాను అది మాత్రం మారదు.
2: You may change anywhere, but the love is changeless.
1: ఎక్కడ పెట్టినా అది ఏమాత్రం మార్పు చెందదు.
2: It cannot be hidden wherever you keep.
1: ఈ యొక్క అయస్కాంతమైనటువంటిది ఎక్కడ పెట్టినా ఉత్తర దిశకే పోతుంది.
2: Magnet wherever you keep it, it travels towards the north.
1: కనుకనే నీవు మ్యాగ్నెట్ వంటి వాడు.
2: You are a magnet.
1: కదా, నీవు మ్యాన్ కాదు.
2: You are not the man.
1: మ్యాన్ అనగా కేవలం గుణములతో చేయనటువంటి వాడు మేనం.
2: Man, you can call yourself because of the attributes.
1: కాని ఇది mankind.
2: But you are a member of mankind.
1: ఈ కైండ్ తో కూడినటువంటి ఒక మ్యానే నిజమైన mankind.
2: You are truly a man if you have got this kindness and you can say you belong to mankind.
1: కనుక నీవు mankind గా జీవించగా గాని మ్యాన్ గా జీవించవద్దు.
2: Be worthy of mankind, not a sinful man apart.
1: Kindga manam jeevinchali.
2: Live your
1: premaga manam jeevinchali.
2: Full of kindness.
1: Premato manam penchukovali.
2: And we have to give.
1: Premake arpitam gavinchali.
2: And we have to surrender back to love.
1: Cheyavalsindi adi.
2: That's what is to be done now.
1: Nenu ee vidhanga bhagavantuniki prarthana cheyali ani anukuntuntaru.
2: You may wonder how to pray to God.
1: Prarthana kuda cheyanakkarledu.
2: You don't need to pray even.
1: Ee prema thanu okate.
2: And love and prayer are one.
1: ఈ ఒక్కటి ఉన్నటువంటి దాన్ని మనం ఎందుకు డివైడ్ చేయలేము?
2: వై షుడ్ వి బైఫర్కేట్ డైకాటమైజ్?
1: ఈ ప్రేమ నీదే స్వామి.
2: లవ్ ఇస్ యువర్స్ ఇన్ ఫ్యాక్ట్.
1: నీ ప్రేమ నాదే స్వామి.
2: అండ్ యువర్ లవ్ ఇస్ మైన్.
1: కాబట్టి ఐ అండ్ యూ ఆర్ వన్.
2: ఐ అండ్ యూ ఆర్ వన్ స్వామి.
1: రెండో పదార్థమే లేదు ఇక్కడ.
2: దేర్ ఇస్ నో సెకండ్ థింగ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: కేవలం దేహాన్ని ధరించడానే కానీ దేహంలో ఉన్నటువంటి భావాలను మీరు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
2: యూ సీ ఓన్లీ ద బాడీ బట్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్.
1: దేహం అనగా కేవలం ఇంద్రియాలతో కూడినటువంటి దేహము.
2: బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ సెన్సెస్.
1: నీవు దేహస్వరూపుడు కాదు.
2: అండ్ యూ ఆర్ నాట్ ద బాడీ.
1: దేహము నిరామయుండు.
2: And the one indweller.
1: గడుతింపక దేవిక చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: The indweller has no birth nor the end. Liberation.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
2: That indweller is God of gods.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: And that very indweller in you is God.
1: కేవలం ఈ గుణముతో కూడినటువంటిది కాదు నీ యొక్క స్వరూపము.
2: Your form is not of attributes.
1: This is my హరించడాలే కానీ దేహంలో ఉన్నటువంటి భావాలను మీరు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
2: You see only the body, but you don't understand the feelings and the sentiments.

0: And that very indweller in you is God.
1: కానీ గుణముతో కూడినటువంటిది కాదు నీ యొక్క స్వరూపము.
0: Your form is not of attributes.
1: This is my head.
0: This is my head.
1: This is my heart.
0: This is my heart.
1: This is my hand.
0: This is my hand.
1: అంటున్నావు కానీ నీవెవరు?
0: You say so, my hand, my head, my heart. Then who are you?
1: నీ ఆ క్వశ్చన్ వేసుకుంటుంటే ఈ హెడ్ హ్యాండ్ స్టమక్ సపరేట్ అయిపోతుంది.
0: When once you put this question, you will understand the head, the heart, hand are separate from you.
1: కనుకనే అంగాకారాన్ని ధరించి అంగస్మరణ చేసి అంగార్పణం గావించాలి.
0: So you think of the spirit behind all these limbs, అంగస్మరణ, and then understand its depth.
1: కనుకనే నీ యొక్క అంగస్మరణ కేవలం అంగంతో కూడినటువంటి ఒక స్వరూపమే.
0: Therefore when you think of this anga, the body, you will have all that thoughts associated with it.
1: కనుకనే భగవంతుని అంగి రసాయన మహా అన్నారు.
0: God is the essence of the whole body.
1: ప్రతి అంగమునందు కూడాను రసస్వరూపుడై ఉన్నాడు కనుకనే అతనికి రసస్వరూపుడు అన్నారు.
0: God is present in the form of rasa, essence, in every anga, the limb of the body.
1: కనుక పరమాత్మ నీవు రసస్వరూపుడే కాని ఆకార స్వరూపుడు కాదు.
0: God, you are rasa swarupa, essence, but not akara, the form.
1: Akaranto kudinatvanti rasamnu smaristive niku bhagavantudu chikkadu.
0: If you worship the formful aspect of God, you cannot experience
1: rasa swarupudainatvanti okka nirakara swarupani dharinchali.
0: God is attributeless, formless, the very essence of life.
1: Karaka form anetvanti maarpu chendetvantidi.
0: Form changes.
1: Today baludu.
0: You are a boy today.
1: Tomorrow eldest.
0: Tomorrow elder.
1: Kani this day after tomorrow old people.
0: There tomorrow you are going bound to be old.
1: Ivanni maarpu chenduthu unnai.
0: Things change.
1: Kani neevu ee naatiki maarpu chendavu.
0: But you do not change.
1: Anityam asukham lokam mem prapya bhajasvamam.
0: Therefore the world is transient, fleeting, ever changing.
1: Nirantaramu neevu daiva swarupudave.
0: In fact you are the embodiment of God.
1: Aa vidhamga daiva swarupudu ga nilichinappudu neeku dehame maarpu chendutundi.
0: When once you think so, you will understand the changes relating to the body.
1: Meekandariki telusunu.
0: You all know.
1: స్వామికి కొన్ని దినముల నుంచి ఆరోగ్యం సరిలేదు అని పరిగణించుకుంటుంటారు.
0: You have been thinking that Swami's health is not good for the last couple of days.
1: My health is very good, very good, very good. నేను హెల్త్ అనేటువంటి దేహానికి సంబంధించిన వాడు కాదు.
0: Bhagavan declares that his health is very good, very good, very good. Not merely related to the body.
1: కానీ ఇది దేహములకు సంబంధించినట్టుగా మీరు భావించుకోవటం చేతే ఇది హెల్త్ సరిలేనట్టుగా కనిపిస్తుంటుంది.
0: బికాజ్ యూ రిలేట్ టు ద బాడీ, అసోసియేట్ విత్ ద బాడీ, యూ థింక్ సో.
1: యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్.
1: మీరు నన్ను దేహస్వరూపుడుగా మీరు భావించకండి.
0: డు నాట్ కన్సిడర్ భగవాన్ యాజ్ ద మియర్ బాడీ.
1: దేహిని నేను.
0: Bhagavan is our indweller.
1: నాకు నీకు భేదం లేదు.
0: There is no difference between Bhagavan and you.
1: నాకు సర్వశక్తి ఉంది.
0: Bhagavan has got all the potential.
1: కానీ శక్తి లేకుండా నడుచుకుంటున్నాడు అనుకుంటారు మీరు.
0: And you think that Bhagavan is not able to walk.
1: పరులను తృప్తి పెట్టే నిమిత్తమై.
0: To satisfy others.
1: డాక్టర్స్ తృప్తి పెట్టే నిమిత్తమై.
0: To satisfy the doctors.
1: నేను ఆ విధంగా నడుచుకుంటున్నానే కానీ.
0: Bhagavan acts that way.
1: నాకు ఎట్టి అనారోగ్యము లేదు.
0: Bhagavan has no trace of ill health at all.
1: ఎప్పుడు నేను ఆరోగ్యవంతుడిగానే ఉంటున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హెల్దీ ఆల్ ద టైమ్.
1: నాట్ టుడే.
0: నాట్ టుడే.
1: ఇంకా 96 సంవత్సరాల వరకు కూడా నేను ఇట్లనే ఉంటాను.
0: టిల్ 96 ఇయర్స్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్.
1: నేను ఏం కావాల్సిందో చేస్తాను. కానీ ఈ దేహమును మాత్రం ఆధారం చేసుకున్న వారికి వయసు వృద్ధాప్యము అని కనిపిస్తుంది.
0: ఇఫ్ యు గో బై ద ఫిజికల్ ఫ్రేమ్ ద బాడీ, నేచురల్లీ థింక్ లైక్
1: నాకు యవ్వనమో వైద్యమో వైరాగ్యము లేదే లేదు.
0: భగవాన్ హ్యాస్ నథింగ్ లైక్ బాయ్హుడ్, చైల్డ్హుడ్, యూత్ అండ్ సో ఆన్.
1: నేను ఎప్పుడు కూడా ఒక్కడే వ్యక్తి.
0: భగవాన్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఏది కావాల్సినా నేను చేసుకోవచ్చు.
0: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ విష్.
1: అయితే ఇది మీ దేహమే.
0: Bhagavan's body belongs to you.
1: మీ నిమిత్తమే ఏర్పడినటువంటి ఇది.
0: Bhagavan's physical frame is for you.
1: కనుక మీరు మార్చుకుంటే ఇది ఏ రకంగానైనా మారుతుంది.
0: యూ కెన్ చేంజ్ ఇట్ ఇన్ ద వే యూ లైక్.
1: మా స్వామి గట్టిగా ఉన్నాడు అని మీరు అనుకోండి, నేను తప్పక గట్టిగానే ఉన్నాను.
0: ఇఫ్ యూ హ్యావ్ ది ట్రూ ఫీలింగ్ దట్ భగవాన్ ఈజ్ స్ట్రాంగ్, వెల్ హీఈ్ స్ట్రాంగ్.
1: కనుక నాకు ఏమాత్రం బలహీనత లేదు.
0: There is no weakness in it.
1: నాకు అంగములంతా కూడా కేవలం బలహీనంగా కనిపించవచ్చు మీకు.
0: ద బాడీ మే అపియర్ టు బి వీక్.
1: ఇది అంగముల స్వరూపమే కానీ ఆత్మస్వరూపం కాదు.
0: But it's just the physical appearance, but truly
1: దైవాన్ని ఎక్కడైనా సరే మీరు ఆత్మస్వరూపుడిగా నియమించుకోండి, కానీ ఆకార స్వరూపుడిగా మీరు తలంచకండి.
0: Worship God in spirit, not in physical frame.

0: ఈ విధమైనటువంటి ఒక ఫిజికల్ ఫేమ్ను పక్కన పెట్టండి.
1: జస్ట్ కీప్ అసైడ్ దిస్ ఫిజికల్ ఫామ్ ఫుల్ ఆస్పెక్ట్.
0: ఆత్మస్థాయిగా మీరు నిశ్చయించండి.
1: వర్షిప్ గాడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ఎ స్పిరిచువల్ వే.
0: కనుక స్పిరిచువల్ గా ఉంటున్నప్పుడే మీకు ఆత్మస్వరూపం అర్థమవుతుంది.
1: When you worship and live in spirit, then you can understand the significance of spirit.
0: ఈ ఆకారం స్మరిస్తే కొంచెం రెండు అడుగులు కూడా వేయలేము.
1: If you go by the physical frame, you cannot put forward two steps.
0: ఆకారాన్ని తలుచుకుండా కేవలం ఆత్మస్వరూపాన్ని మీరు విశ్వసించండి, తప్పక ఎప్పుడు కూడా చక్కగా ఆరోగ్యంగానే ఉంటుంటుంది.
1: You grow beyond the physical form. Think of the spirit behind it. Atma, you can achieve anything.
0: కనుక మీరు ఆత్మనే నీవు ఇప్పుడు ప్రాణంగా తీసుకో.
1: కన్సిడర్ ది స్పిరిట్ యాజ్ యువర్ వెరీ లైఫ్.
0: ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా యవ్వనులు.
1: Most of the students, many people were there.
0: అందరికీ దివ్యమైన శక్తి ఉన్నది.
1: ఆల్ హ్యావ్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఈ శక్తిని వారే వారే చేతులారా పాడు చేసుకుంటున్నారు.
1: ద లేటెంట్ డివైన్ ఎనర్జీ స్పాయిల్డ్ బై యూ.
0: మీ చేతులారే మీరు పాడు చేసుకుంటున్నారు.
1: యూఆర్ స్పాయిలింగ్ బై యువర్ ఓన్ హ్యాండ్స్.
0: మీ చేతిలో ఉంటున్నది మీ యొక్క యవ్వనం అంతా.
1: ఇన్ఫాక్ట్ ది యూత్ ఈజ్ ఇన్ యూ.
0: మీ చేతిలో ఉన్నది దీని యొక్క ప్రాణశక్తి అంతా.
1: అండ్ దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: కనుక ప్రాణశక్తియే మీరు కానీ దేహశక్తి మీరు కాదు.
1: యూఆర్ దట్ లైఫ్ సోర్స్ ది ఎనర్జీ అండ్ నాట్
0: దేహం. కేవలం ఒక సహాయంగా తీసుకుని వస్తున్నారు.
1: బాడీ ఈజ్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అన్నిటి ఎందు ఉన్నది ఏకత్వం ఒకటి.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్.
0: ఇది టమ్లర్ అంటారు మీరు.
1: దిస్ యు కాల్ టమ్లర్.
0: దీంట్లో నీరు ఉన్నాయి.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ సైడ్.
0: కానీ నీరుకు ఆధారం టమ్లర్.
1: And the water is contained in this tumbler.
0: Tumbler ka aadharamu vendi.
1: And this tumbler is made up of silver.
0: Kaani aa vendi ka aadharam emti?
1: And what is the basis founded for
0: silver? Adi bhava swarupamu.
1: It's only God, divinity.
0: Adi kevalam Vishnu swarupamu.
1: That is Vishnu sustenance.
0: Oka padartham tho cheyabadinatundi kaadu idi.
1: It's not merely made up of material.
0: Ee material tho cheyabadinatundi eppudu material gaane untuntadi.
1: That which is made up of material will remain like that.
0: మా ఆత్మ ఎవరిది కూడా మెటీరియల్ కాదు.
1: ఆత్మ ద స్పిరిట్ ఈస్ నాట్ మెటీరియల్.
0: మీకు ఆ విధంగా తెలుసు చూస్తున్నారే కానీ
1: యూ విజువలైజ్ దట్ వే.
0: మీరు ఆ దృష్టిని దూరం చేసుకోండి.
1: జస్ట్ గివ్ అప్ దట్ కైండ్ ఆఫ్ విజన్.
0: మా స్వామికి ఆకారం కాదు ప్రధానము.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ స్వామి.
0: ఆనందమే ప్రధానము.
1: ఇట్ ఇస్ ద బ్లెస్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ భగవాన్.
0: ఈ ఆనందాన్ని మీరు చింతించండి, తప్పక మీలో కూడా ఆనందం ఆవిర్భవిస్తుంది.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ బ్లెస్ సో దట్ యూ కెన్ బి బ్లెస్ఫుల్ ఇటర్నలీ.
0: వారం దినముల నుంచి కూడాను అందరూ పలకరిస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, మా స్వామి ఒక్క మాట అయినా మాట్లాడలేదే అని చాలా మంది విచారిస్తున్నారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ఫీలింగ్ వెరీ సాడ్. మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ ఎవ్రీ డే. How is that Swami has not spoken one, not even once during this week long celebration?
0: నా ఎప్పుడు కూడాను ప్రేమతో కూడినటువంటిది.
1: భగవాన్ సింబలైజెస్ లవ్.
0: మీ మధ్యలో వచ్చినప్పుడు నాకు ఎంత ప్రేమనో, ఎంత బలమో, ఎంత ఆనందమో చాలా చెప్పరానంత ఆనందం కలుగుతుంది.
1: When Bhagavan moves amidst us, passes by the devotees, he experiences immeasurable love.
0: నా ఆహార విహారములు కూడా అవసరం లేదు.
1: Bhagavan doesn't want any food or drink, nothing.
0: నా ఆనందమే నా ఫుడ్.
1: And your bliss is his food.
0: నా యొక్క ఆనందమే నీ యొక్క ఫుడ్.
1: And your very bliss is
0: ఆ రకంగా తలుచుకోవాలి.
1: And you should be like that.
0: ఇద్దరిని రామలక్ష్మణుల ఇద్దరిని కూడాను విశ్వామిత్రుడు ఆశ్రమానికి తీసుకుని పోతూ.
1: విశ్వామిత్ర while taking along with him Rama Lakshmana to ashram.
0: సరియూ నది తీరానికి వెళ్ళేటప్పటికి రామలక్ష్మణ కూర్చోండి.
1: When they were very close to Sariyu River, he made them sit on the ground.
0: మీరు వచ్చేటువంటిది కేవలము నా వెంట విహార నిమిత్తం కాదు.
1: You have not come here just as an excursion, no.
0: కాదు కాదు కాదు.
1: No.
0: నా యజ్ఞ సంరక్షణ కోసం వస్తున్నారు.
1: You are brought here to protect the yajna.
0: ఈ యజ్ఞ సంరక్షణ కావాలంటే మీరు ఆహార నిద్ర లోపల పూర్తి త్యజించాలి.
1: In order to protect and safeguard this holy ritual over here, you should forsake the food and drink.
0: ఈ ఫుడ్ నీటితో ఉండటం చేతనే మీరు దేని కూడా సాధించలేకపోతున్నారు.
1: విత్ దీస్ టూ యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: అప్పుడు వారికి ఉపదేశం చేశాడు.
1: దెన్ విశ్వామిత్ర టాట్ దీస్ టూ.
0: ఆ విశ్వామిత్రుడు
1: విశ్వామిత్ర
0: దశరథం దగ్గర, దశరథ మీరు మీ బిడ్డలుగా భావిస్తున్నారు, వీడు చిన్నపిల్లలు కాదు.
1: While bringing Ramalakshmana from the court of Dasharatha, he said, Oh Dasharatha, you consider them as your children. In fact, they are not.
0: మీరు ఇద్దరు కూడా కేవలము ఆకార స్వరూపులు కాదు.
1: Don't consider them by form only.
0: Sarayu teeramlo kurchoni,
1: whereas close to the Sarayu river,
0: akkada vaadiki rendu mantralu cheppadu.
1: He started teaching them two mantras.
0: Neevu deham kaadu.
1: You're not the body.
0: Atma.
1: You are Atma, the spirit.
0: Neevu kevalam chaitanya shakti kaadu.
1: You are not merely the physical energy.
0: కాని చైతన్య శక్తికి మించినటువంటిది నీలో ఉంటుంది.
1: You are full of that awareness, the inner soul.
0: ఇంగ్లీష్ లోపల కాన్షియస్నెస్ అంటారు.
1: In English we call it consciousness.
0: కానీ ఇది కాన్షియస్నెస్ బియాండ్ కాన్షియస్నెస్.
1: But it is beyond consciousness.
0: ఆ శక్తితో మీరు కూడినటువంటి వారు.
1: You have got that capacity beyond consciousness.
0: కనుక మీరు నిరంతరం కూడా ఈ రెండింటిని మీరు కాపాడుకుంటారు. తప్పక మీకు ఆహార విహారంలో కొరత ఉండదు.
1: So you are now taught how to forsake the food and drink, so that you will grow well and achieve the real task assigned to you.
0: ఆ విధంగానే 16 దినములు కూడాను విశ్వామిత్రునితో ప్రయాణం చేసి సీతాపిండి జరిగింది.
1: And they followed Vishwamitra all through practicing these two principles.
0: ఎక్కడికి పోయినప్పటికీ ఆనందం ఆనందం ఆనందం ఆనందమే రాముని యొక్క స్వరూపము.
1: Bliss is the very form of Rama. Wherever he was,
0: అట్టి ఆనందాన్ని పెంచుకో.
1: That bliss you have to develop more
0: and more. ఆకారాన్ని నీవు ఆనందంగా తీసుకోవద్దు.
1: Don't go by the form.
0: ఈ దేహం నాది కాదు.
1: This body is not mine.
0: ఈ దేహము ఎవరిదో ఆహార సంబంధమైనటువంటిది.
1: This body is made up of food, the material.
0: మెలినపు కొంప.
1: It's full of dirt.
0: దేహమున బ్రగ్గెడు సేవక గంప.
1: And it's full of the body, the limbs and
0: జాతి సంచలనము పొన్ను దుంప.
1: And it perinates life after life.
0: ఉపసాగరమైన లేని కంప.
1: It cannot cross across this ocean of life.
0: ఇట్టి కంప వంటి ఈ యొక్క దేహాన్ని నీవు నీ యొక్క దేహముగా భావిస్తున్నావా?
1: And this body, which is a thorny bush, you consider it as your own, identify with it. Give up this body attachment.
0: ఆత్మాభిమానం పెంచుకో.
1: Be attached to the spirit.
0: అప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
1: Then you will transform yourself into the embodiment of
0: God. కాలు నొప్పి, చేయి నొప్పి, తల నొప్పి, ఇలాంటి నొప్పులన్నీ బయలుదేరుతుంటాయి.
1: And because of your body identification, you have so many aches.
0: ఎప్పటికీ ఈ నొప్పులు మీకు శాశ్వతమైనట్టు కాదు.
1: And these aches or the pains will never remain forever.
0: నువ్వు భ్రమించేంత వరకు మాత్రమే దీనికి నొప్పులు.
1: You have them so long you have body attachment.
0: నీవు భ్రమించుకు దాన్ని తెలించినప్పుడు నీకు ఈ బాడీతో సంబంధమే లేదు.
1: When once you give this body attachment, you will never be identified with it.
0: కనుకనే ధ్యానంలో మీరు కూర్చోండి అన్నప్పుడు ధ్యానం అంటే ఏమిటి?
1: What is meditation?
0: మెడిటేషన్ గా దేహాభిమానాన్ని త్యజించడము, ఆత్మాభిమానాన్ని పెంచుకోవటమే.
1: Meditation meant giving up the body attachment and being attached to the spirit.
0: నిరంతరము ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ కేవలము ఈ దేహాభిమానాన్ని పెంచుకోకపోతే ప్రయోజనం లేదు.
1: If we don't develop continuous attachment to the spirit,
0: దేహాభిమానం త్యజించు, ఆత్మాభిమానం పెంచుకో.
1: We have to give up, sacrifice the body identification.
0: దేహానికి ఎవరూ సంబంధం కాదు.
1: In fact, you are not confined to the body.
0: దేహం దేహమే.
1: Body is just physical.
0: కానీ నేను భగవంతుని యొక్క సత్తరి.
1: But the real I is spiritual.
0: అట్టి real I నీవు.
1: That real I, truly speaking, is your
0: I
1: true
0: plus I.
1: I.
0: Okay, I.
1: The I plus I is equal to I.
0: I plus I, I plus I, I plus I, I. అంతటను ప్లస్ ప్లస్ చేసుకుంటూ కట్టేటప్పుడు ఒక్కడిగా అవుతావు.
1: You go on adding I plus I plus I, it is only one I, God.
0: కనుక ఏకాభిమానం అనేటువంటి అదే ఆత్మాభిమానం.
1: And that oneness is attachment to the spirit.
0: దీంట్లో నేను నీవు అనేటువంటి భావమే లేదు.
1: There is no difference.
0: దీనికి భేదమే లేదు.
1: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: కనుకనే మీరు దేహాభిమానం పెంచుకుంటూ పోతాం. ఇంతకాలం మీరు ఇన్ని చదువులు చదివి ఇంత ప్రయత్నం చేసి రాత్రికి వ్యర్థమైపోతుంది.
1: After all, if you have got this body attachment with all the education and knowledge and awareness,
0: ఇతరులకు బోధించే నిమిత్తం కాదు అవి ఉండాలి.
1: Perhaps you have to stand as an example so that you can be a demonstration to others.
0: కానీ నీ కోసం కాదు.
1: And you are not for yourself after all.
0: You are not body.
1: You are not the body.
0: You are I.
1: You are the real I, the spirit
0: being. Real I ని పెంచుకో.
1: Keep that view in view, the real I.
0: ఈ ఆకారం అనేటువంటి మార్పు చెందుతుంది.
1: And you just forget the formful aspect.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క దేవీ నవరాత్రుల యొక్క తత్వము దేహాభిమానం చెంచుకొని ఆత్మాభిమానం పెంచుకోవటమే దీని యొక్క.
1: సో ది ఎసెన్స్ ఆఫ్ దేవీ నవరాత్రి సెలబ్రేషన్ లైజ్ ఇన్ అండర్స్టాండింగ్ ప్రాక్టీసింగ్ దీస్ టూ, గివ్ అ బాడీ అటాచ్మెంట్, గెట్ అటాచ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: ఈ నవరాత్రుల లోపల ఈ అటాచ్మెంట్ అని దించుకుని ఎంత గొప్పవారు అవుతారో మీరు మీకే యోచించుకోవచ్చు.
1: యూ విల్ నో యూ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ గ్రేట్ యూ విల్ బికమ్, హౌ ఎగ్జాల్టెడ్ హై.
0: చాలా బలహీనంగా ఉంటుంటావు కానీ ఆత్మాభిమానం పెంచుకో, బలహీనత అనేటువంటి భస్మం అయిపోతుంది.
1: యు ఆర్ సో వీక్ యాజ్ ఇట్ ఈస్ నౌ, బట్ ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ టు ది స్పిరిట్ యు విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ద డేస్ టు కమ్.
0: నేనే గాడ్, ఐ యామ్ గాడ్, ఐ యామ్ గాడ్, ఐ యామ్ గాడ్. ఆ తత్వంతో మీరు పెంచుకోవాలి.
1: ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫర్మ్ ఫీలింగ్ దట్ ఐ యామ్ గాడ్, ఐ యామ్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 5th October 2003 in Prashanti Nilayam. Bhagavan asks us to give up body attachment and develop atmic consciousness, reminding us that physical ailments are like passing clouds. The true Navaratri celebration is giving up Dehabhimana, the body attachment, and developing Atmabhimana, the atmic consciousness.

0: water.
1: At the time of birth, man is born as the son of immortality. Later, because of association with world and other senses, the whole thing turns into a poison. With much more with the sensual pleasure, everything is nothing but poison. This is the essence, Sarva Srutulamut, the essence and the bundle of thoughts of the Srutis, that is Sai world.
0: Nahi jnanena sadasyam pulsam vihimoshati. Nahi jnanena sadasyam vihimoshati. Jnanamunaku minchinatuvantidi ee jagatlo marokati ledu.
1: There is nothing that excels wisdom in this world.
0: Yetti jnanam.
1: What sort of wisdom?
0: Bhautika jnanama.
1: Physical.
0: Naitika jnanama.
1: Ethical.
0: Adhyatmika jnanama.
1: Ritual.
0: Ye jnanam.
1: What sort of knowledge?
0: Anniyu jnanamule.
1: All are different forms of knowledge.
0: Aite sarva jnana sammilitamainatuvanti jnanamu brahma jnanam.
1: However, the essence and the combination of various forms of knowledge is the wisdom of Brahma.
0: Brahma jnanam anaga emiti?
1: What do you mean by wisdom of the divine?
0: Samasta vishwam yokka swaroopamunu kudanu ekatvanga viswasinchatame brahma jnanam.
1: The vision, the feeling of oneness in the cosmos is the vision, is the wisdom of the divine.
0: Charachara prapanchamantayikudanu brahma swaroopame.
1: The animate and inanimate, all components of this world,
0: deenine
1: or divine. Brahma
0: swaroopam ani kudanu cheppavachunu.
1: This may be called the cosmic form.
0: ఇది నేను స్థానము కాని తానికి కాని నేమం కాని ఎక్కడ కూడా నువ్వు కనిపించదు.
1: ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్లీ హిస్, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
0: కనుక మనము చూచున్నది, వినున్నది, తలంచున్నది, అనుభవించున్నది, ఆనందించున్నది కేవలము బ్రహ్మం యొక్క తత్వమే.
1: Therefore, what all that we see, listen to, think, experience, and derive joy thereafter is only out of wisdom.
0: ఈ జగత్తునందు మానవాకారము ధరించి ప్రవేశించిన ప్రతి మానవుని యందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నది.
1: Every human being, for that matter, who is born here in this world, has got a value.
0: కానీ అట్టి విలువలను మానవుని గుర్తించుకొనలేక దానిని సక్రమమైన మార్గంలో పెట్టుకుని లేక పెడమార్గమును పట్టించి మానవత్వమును కేవలం వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హిస్ హ్యూమన్ వాల్యూ. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ లీడ్స్ ఎ పర్వర్టెడ్ వే అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ ఫర్గెట్స్ ది వెరీ బేసిక్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఉప్పు లేని పప్పు రుచి చిక్కనట్టుగా,
1: డాల్ వితౌట్ సాల్ట్ ఈజ్ టేస్ట్లెస్.
0: ప్రేమలేని యొక్క మానవత్వము ఇది కేవలము ఒక మృగస్వరూపమనే చెప్పవచ్చు.
1: హ్యూమన్ లైఫ్ విదౌట్ లవ్ ఇస్ బీస్టియల్.
0: కనుకనే మానవత్వం అనగా మొట్టమొదటిది ప్రేమతత్వమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ సింబలైజెస్ లవ్.
0: అయితే ఈ ప్రేమను ఏ విధముగా, ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా దీన్ని ప్రవేశపెట్టాలి అనే విధి విధానాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
1: However, we have to recognize and conduct ourselves knowing fully well what love is, how and where it has got to be used in direct.
0: Uppu lekapothe pappunu manam bhujinchalemu.
1: We cannot eat dal without salt.
0: Kani enta pappu anta uppu kalipite adi kuda nu manam sahinchalemu.
1: However, if the amount of the salt is same as dal, you don't accept.
0: Okka gantalo arigipoyeyatunti pappunike manam inta ruchini aalochistunnamu.
1: After all, the all that gets digested in an hour, we attach so much of care.
0: 30 samvatsaramulu, 50 samvatsaramulu, 60 samvatsaramulu, 80 samvatsaramulu jeevinchaboyetundi manavatvaniki kontha varakaina ruchi undanakkarleda.
1: Should there not be any taste of life attached to this human body that sustains for 30 years?
0: Ee ruchiye lekunna vaadu inta kaalam ee vidhanga jeevinchagalugutunnadu?
1: How does he live tasteless life?
0: Idi oka manava jeevitama.
1: Can that be a human life?
0: Kaadu kaadu.
1: No.
0: Chana chanamu kodanu manavattamulo undinatvanti yokka pavitramainatvanti ee yokka viluvanu manam upayoginchukuntu raavali.
1: We have to make use of human values every moment in our lives.
0: Ee manavata viluvanu ee naadu vismarinchadam chetane jagattunu viswasinchi మానవత్వాన్ని కోల్పోయి కేవలం పశుత్వంగా అనుభవిస్తున్నాడు జీవితాన్ని.
1: As human values are totally forgotten, he goes by the world and the worldly thought, and he has forgotten his basic quality.
0: ఆధ్యాత్మిక చింతనయందు మూడు పదములు ఉంటున్నవి.
1: In spiritual parlance, there are three words.
0: అస్థి భాతి ప్రియము అని.
1: అస్థి భాతి ప్రియం.
0: దీనినే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అని.
1: They are also called సత్ చిత్ ఆనంద.
0: ఈ సత్ చిత్ ఆనందం అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of these three? సత్ చిత్ ఆనంద.
0: ఇది ఒక టమ్లర్.
1: This is a tumbler.
0: ఈ టమ్లర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది.
1: This tumbler is present here.
0: ఉన్నప్పుడే దీనికి ఒక టమ్లర్ అని పేరు పెట్టుకుంటున్నాము.
1: The very existence of that object tells you that it's a
0: tumbler. ఉన్నదే బీయింగ్.
1: This existence is being.
0: అది ఏ సత్.
1: That is సత్.
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: ఇట్ ఈస్ చేంజ్.
0: ఉన్నది ఈ బీయింగ్.
1: దిస్ బీయింగ్ ఎగ్జిస్టెన్స్.
0: అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎట్లా గుర్తించగలుగుతున్నావు?
1: బట్ హౌ డు యు నో దట్ ఇట్ ఎగ్జిస్ట్?
0: దీనిని ప్రకాశింపచేసేటువంటి ఒక వెలుగు ఉన్నది.
1: దేర్ ఇస్ లైట్ దట్ మేక్స్ యూ సీ దిస్.
0: ఇదే టమ్లర్ చీకట్లో ఉంటుంటే మనకు ఉన్నది అని తను చెప్పలేము.
1: ఇట్ ది సేమ్ టమ్లర్ ఈస్ ఇన్ ద డార్క్. You don't see that.
0: ఇది వెలుగులో ఉండటం చేతనే ఇక్కడ ఉన్నది టమ్లరు అని చెప్తున్నావు.
1: As it is in light, you are able to know its existence.
0: కనుక ఆ వెలుగు ఏమిటి?
1: What's that light?
0: ఆ వెలుగే ఒక జ్ఞానము.
1: It is the light of wisdom.
0: ఆ వెలుగే ఈ టమ్లర్ ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
1: Therefore, it's the light of wisdom that shows you this being existence.
0: కనుకనే ఈ యొక్క వెలుగుకే చిత్ అన్నారు.
1: And therefore, this light is called chit.
0: ఈ ఉన్నది అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి చిత్.
1: And therefore it is chit, the light that
0: చిత్తు నిరూపించినటువంటి దానిని ఉన్నదని చెప్పటమే సత్.
1: Therefore it is chit, the light that shows the
0: existence. సత్ అనేటువంటిది రెండు కూడాను అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయము.
1: This sat and chit are interdependent and interrelated.
0: ఇక్కడ టమ్లర్ ఉన్నది అని చెప్పినప్పుడు వెలుగు కూడా ఉన్నది.
1: When I say here is a
0: అనగా జ్ఞానము ఉన్నది.
1: It means there is light and also tumbler.
0: ఈ పదార్థం యొక్క స్వరూపాన్ని కూడా మనం గుర్తించుకోగలుగుతున్నాము.
1: We are able to see the form.
0: ఈ రెండు జరిగినప్పుడే మనకు తృప్తి జరుగుతుంది.
1: Then only will be satisfied.
0: ఈ తృప్తియే ఆనందము.
1: This satisfaction is the bliss.
0: ఉన్నది సత్.
1: Being is sat.
0: ఉండినట్టుగా నిరూపించేది చిత్.
1: ఇట్ ఇస్ చిత్ దట్ ప్రూవ్స్ ది బీయింగ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వంలో కలిగేటువంటి తృప్తి ఆనందము.
1: ద సాటిస్ఫాక్షన్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ బ్లిస్.
0: కనుకనే సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క జగత్ స్వరూపం.
1: Therefore, the entire form of this universe is nothing but out of these three, being, awareness and bliss.
0: కానీ ఈనాటి లోకములో,
1: బట్ టుడే ఇన్ దిస్ వరల్డ్,
0: ఉన్నది ఇది అని చెప్పగలరు కానీ,
1: వన్ కెన్ సే దట్ దిస్ ఎగ్జిస్ట్,
0: లేది లేనిది ఇది అని చెప్పగలరు సుమి.
1: దే కెనాట్ స్పీక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్.
0: ఉన్నదొక్కటే ఎప్పటికీ.
1: Every time only one thing that exists.
0: Adiye daivambu.
1: That is God.
0: Leni dayyanu vishvambu kanaraya.
1: It is only this world that does not exist.
0: Unnadi okkate.
1: Only one thing that is present.
0: Ekam sat viprabhuda vadanti.
1: Only one that is present.
0: Adiye being.
1: That is being.
0: Adi unnadi.
1: That is present.
0: Unnadi aneetundi nee vetta cheppagalugutunnavu.
1: How do you say so?
0: Nee endu aa prema tattva aneetundi gnanamu ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: దేర్ యు ఫైండ్ దిస్ లవ్ ఆఫ్ విజ్డమ్ షైన్స్ ఇల్యూమిన్స్.
0: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ప్రకాశింపచేసేది, వికసింపజేసేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది ప్రేమతత్వం ఒక్కటే.
1: దేర్ ఫోర్ ఇట్స్ ఓన్లీ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్, దట్ మేనిఫెస్ట్, దట్ ఎగ్జిబిట్స్.
0: కనుకనే ఈ ప్రేమతత్వంనే దైవంగా మనం విశ్వసించాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు కన్సిడర్ దట్ లవ్ ఇస్ గాడ్.
0: ఈ ప్రేమ లేకపోతే జీవితమే లేదు.
1: Without love there is no life.

0: God is love, and the divine love is present in everyone. Without tasting even a bit of the divine love, human life is a waste.
1: కనుకనే సర్వత్ర వ్యాపించినటువంటి యొక్క బృహత్సత్వ తత్వం ప్రేమనే.
0: Therefore, the cosmic form of the divine is love.
1: దీనికి బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: This is called Brahma.
1: ఇదియే మానవుడు గుర్తించి వర్తించడానికి తగినటువంటి అవకాశం.
0: Thus, man gets the scope to know and experience. There is love.
1: ఈ ప్రేమను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి?
0: How to make use of this latent love? Where, when, how?
1: సత్యాన్వేషణ అన్నారు.
0: It's search of truth.
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: The truth is everywhere.
1: దీన్ని అన్వేషించడం ఏమిటి?
0: What is the fun of searching for it?
1: అనగా
0: meaning?
1: చూచేది కన్నులు.
0: It's the eye that sees.
1: అయితే ఈ కన్నులు చూచేది అయినప్పటికీ ఏ ఏ వ్యక్తిని ఏ విధమైనటువంటి దృష్టితో చూడాలి?
0: It's true that it is the eye that sees, but in what way, what sort of looks we should have?
1: తల్లి ఉన్నది.
0: There is a mother.
1: బిడ్డ ఉన్నది.
0: There is daughter.
1: భార్య ఉన్నది.
0: Wife.
1: సోదరి ఉన్నది.
0: Sister.
1: కానీ వీనందరి కూడాను ఏ దృష్టితో చూడాలి? తల్లిని తల్లి దృష్టితో చూడాలి.
0: You should look at your mother with a motherly feeling.
1: బిడ్డని దృష్టితో చూడాలి.
0: Also a feeling towards the
1: daughter. భార్యను భార్య దృష్టితో చూడాలి.
0: Towards the wife.
1: సోదరిని సోదర దృష్టితో చూడాలి.
0: Also the way you are supposed to look at your sister.
1: మనకున్నది కన్ను ఒక్కటే. ఈ కన్నును ఎవరిని ఏ దృష్టితో చూడాలి అనేటువంటి విచారణే ఈ యొక్క సత్యాన్వేషణ.
0: సర్చ్ ఫర్ ట్రూత్ మీన్స్ వాట్ సార్ట్ ఆఫ్ లుక్స్ యూ షుడ్ హ్యావ్.
1: ఈ దృష్టి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకోలేక కన్నులు ఉన్నవు కదా ఎవరిని చూస్తే ఏమిటి అని భావిస్తున్నారు. అది ఇక్కడనే పాపం ప్రారంభమవుతుంది.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ ద విజన్ గిఫ్టెడ్ టు హిమ్. హియర్ హీ కమిట్స్
1: ఈ దృష్టికి కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఈవెన్ ద విజన్ హెస్ గోట్
1: శ్రవణమునకు కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఆడిషన్ హెస్ వాల్యూ.
1: వినేది చెవులే.
0: ఇట్స్ ద ఇయర్ దట్ లిసన్స్.
1: కానీ ఎలాంటి విషయాలు వినాలి?
0: బట్ వాట్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ హియర్.
1: ఎట్టి ప్రదేశంలో ఈ యొక్క చెవులకు ప్రవేశపెట్టాలి?
0: వేర్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ వీ హియర్.
1: ఇది ఏ సత్యాన్ని గుర్తించాలి?
0: This truth we have to know.
1: కనుకని ప్రతి ఇంద్రియము కూడాను దానికి తగినట్టుగా సమయ సందర్భానుసారంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరిని ఏ విధంగా చూడాలి?
0: సో ఈచ్ ఆఫ్ ది సెన్సెస్ మస్ట్ బి పుట్ టు యూజ్ బేసింగ్ ఆన్ ద ఇన్ వాట్ వే వేర్
1: ఉపయోగించుకోవటమే నిజమైన మానవతా విలువ.
0: టు హ్యావ్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఆ ప్రేమనే నిజమైన మానవునికి ఈ విలువను అందిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ అటాచెస్ వాల్యూ టు ది హ్యూమన్.
1: మనం ఒక భవనం కట్టుకున్నాము.
0: వి కన్స్ట్రక్టెడ్ ఎ బిల్డింగ్.
1: ఈ భవనమునకు కొన్ని కిటికీలు పెట్టుకున్నాము.
0: వి హావ్ సమ్ విండోస్ టు దట్.
1: కొన్ని ద్వారములు కూడాను పెట్టుకున్నాము.
0: డోర్స్.
1: ఈ కిటికీలు దేనికోసం పెట్టుకున్నాము?
0: వాట్ ఫార్ ద విండోస్ ఆర్ కెప్ట్?
1: మంచి గాలి రావడానికి, చెడ్డ గాలి పోవడానికి.
0: టు పర్మిట్ ది గుడ్ ఎయిర్ టు ఎంటర్ అండ్ టు లెట్ ఆఫ్ బ్యాడ్.
1: వెలుగు రావడానికి, చీకటి పోవడానికి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద లైట్ ఇన్ సైడ్ అండ్ టు డ్రైవ్.
1: దారులు ఎందుకు పెట్టుకున్నాము? ద్వారములు.
0: వి హావ్ ద డోర్స్.
1: మనము లోపల బయట రావడానికి, మన మిత్రులు, మన బంధువులు, మనకు అవసరమైనటువంటి వారిని లోపల విడిచడానికి ఈ విధమైనటువంటి యొక్క పనుల నిమిత్తమై ద్వారములు ఉంచుకున్నాము.
0: Door is meant for entrance and exit so that we may permit the people near and dear.
1: Manaku avasaram vachinatundi varini lopala pravesh pettam kani manaku viruddhamainatundi varini lopala pravesh pettam.
0: We allow those who are important, not our enemy.
1: Adhe vidhamgane deho devalayaptu jeevo devasthanatana. Deham oka devalayamu, oka gruhamu, oka mandiramu.
0: Body is a temple, body is a mansion.
1: Body is a house.
0: Body is the house.
1: Ee house ku నవద్వారములు ఉంటున్నాయి.
0: దిస్ హౌస్ హస్ 9 ఓపెనింగ్స్.
1: అయితే మనకు కంటికి కనిపించేటువంటిది 5 ద్వారములు.
0: హౌఎవర్ యు సీ ఓన్లీ 5.
1: ఇవి చాలా ప్రధానమైనటువంటివి.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: సింహద్వారం అనేటువంటి దాంట్లో మనకు మిత్రులైనటువంటి వారు, మనకు బంధువులైనటువంటి వారు, మనకు ప్రియులైనటువంటి వారిని మనం ప్రవేశపెట్టి వెల్కమ్ చేస్తాం. రండి, దయచేయండి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మెయిన్ డోర్ యు పర్మిట్ యువర్ డియర్ అండ్ నియర్ యువర్ ఫ్రెండ్స్ intimate people.
1: అట్టు కాకుండా
0: otherwise
1: ద్వారం ఉన్నది కదా అని
0: because
1: బజార్ లో పోయేటువంటి కుక్కలను పందులను మనం ఇంట్లో వదిలిపెడతామా?
0: Because of the main door over there you don't permit the street dogs and the pigs to get in.
1: వదలము.
0: No.
1: అదే విధంగానే మన యొక్క దేహం అనేటువంటి ఈ దేవాలయమునందు, ఈ గృహమునందు ఏది మంచిది, ఏది పవిత్రమైనటువంటిది, ఏది మన యొక్క జీవితానికి ఆదర్శాన్ని అందించేటువంటిది అనే విచారణ సలిపి విచక్షణ జ్ఞానం చేత ఏ యొక్క భావాన్ని ఏ యొక్క విషయాన్ని మనం లోపల ప్రవేశపెట్టాలో దానిని మాత్రమే ప్రవేశపెట్టాలి, అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
0: సిమిలర్లీ ద బాడీ ఈజ్ ఎ హౌస్. వీ షుడ్ పర్మిట్ దట్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ సీక్రెట్, వాట్ ఈస్ ఐడియల్, మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ప్రేమ ఉన్నదని అన్నింటికీ దాన్ని ఉపయోగపెట్టకూడదు.
0: Because there is that inborn love, we should not make
1: use of it. ఎక్కడ ఎంతెత్తు దానికి ప్రవేశపెట్టాలో అంతంత పరిమితిలోనే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: We should also make use of it under certain limitations.
1: మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in
1: society. సమాజంలో జీవిస్తున్నాము.
0: We live in society.
1: సమాజం యొక్క గౌరవ మర్యాదలు కూడా మనం చూడాల్సి వస్తుంది.
0: We should also keep up the respect and the prestige of the society.
1: సమాజ గౌరవాన్ని మనం కాపాడినప్పుడే మన గౌరవాన్ని కూడా సమాజం కాపాడుతుంది.
0: When once you maintain the respect of the society, is what is meant by if you uphold dharma.
1: పిల్లలు మీరు వేరుగా భావించకూడదు. ఈనాటి ప్రకృతి యందు జరుగుతున్నటువంటి సహజమైనటువంటి స్థితిని ఈ రీతిగా ఉంటున్నాయి.
0: This is the present position in the society. The students should know that.
1: 20 సంవత్సరముల యొక్క సోదరుడు పెద్దవాడు.
0: The elder one, age 20.
1: 16 years girl
0: and a 16 years girl.
1: వారిద్దరుకును అన్న చెల్లెలు.
0: Brother and a sister.
1: వారికి తెలుసు.
0: They know.
1: మనకు తెలుసు.
0: We too know that.
1: కానీ ఇద్దరే ప్రయాణం అవుతున్నప్పుడు జగత్ ఏమని భావిస్తుంది? వారెవరో భార్య భర్తలు అని తప్పుగా దీన్ని నిర్ణయిస్తుంది.
0: When once the brother and sister pass by, others will think they are husband and wife.
1: సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: We are acting against the norms of society.
1: చెల్లెలు అన్న అయినప్పటికి విడివిడిగా మీరు పోవాలి.
0: One may be brother and sister, but they should go separately.
1: లేక మీ మధ్యలోపల ఏ తల్లి తండ్రియో ఎవరైనా ఒకరు ఉండాలి.
0: There must be either mother or father accompanying them.
1: ఈ యువకులైనటువంటి వారు ఈ అక్క చెల్లెలు అయినప్పటికీ అన్న చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు ఒంటరిగా పోకూడదు.
0: Young people, no matter brothers and sisters, they should not go
1: alone. ఈ సమాజము మనల్ని చక్కగా చిచ్చిస్తుంది.
0: And the society will punish you.
1: మన యొక్క గౌరవ మర్యాదలంతా కూడా మంట కలుపుతుంది.
0: You lose your respect and the dignity.
1: సమాజమునకు మన సంబంధ బాంధవ్యములు ఏమాత్రమూ అర్థం కావు.
0: You don't understand the relationship that you have.
1: ప్రాచీన కాలం నుండి కూడా మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ విధమైనటువంటి పరిమితం లోపల దీన్ని ప్రవేశపెట్టు వచ్చింది.
0: Therefore, the society has exercised, stipulated certain norms.
1: దీనినే సంస్కృతి అని చెప్తూ వచ్చారు.
0: This is called సంస్కృతి culture.
1: సంస్కరింపజేసేటువంటిది కాబట్టి సంస్కృతి.
0: It's the one that refines our life.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా సంస్కరింపజేసింది.
0: So it is the one that stipulates, regulates our way of life. Where and how, in what way should we lead our life, talk to?
1: సమాజం యొక్క నిబంధనలు మనం చక్కగా పాటించుకుంటూ రావాలి.
0: So we should observe the regulations of society, rules of society.
1: నిజమైన సోదరి అయినప్పటికీ నీవు ఇంట్లో నీవు ఏ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు.
0: You may be your own sister, you can talk at home.
1: కానీ బయట ప్రపంచం లోపల నీవు అన్న తామ చెల్లెలు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But when once you are outside, you may be brother and sister.
1: You have to be careful. మానవుని యొక్క వాల్యూని పెంచుతూ వస్తుంది.
0: And this sort of a behavior will improve
1: your విలువలు నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపింపజేసేటువంటి యొక్క విలువలను ఈనాడు మనం విస్మరించాం.
0: We have forgotten the human values today that will make us tread along the path of truth.
1: అది ఇంకొక మార్గంలో మనం ప్రవేశపెట్టి చూసినప్పుడు,
0: if we think go in another direction,
1: 60 సంవత్సరాలకు వృద్ధుడు ఉన్నాడు.
0: An old man, age 60.
1: ఆయనకు ఎవరు ఇంటిలో సహాయం లేకపోవటం చేత,
0: as there is no other help at home,
1: 18 ఏళ్ళ గర్లను కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to marry a girl of 18.
1: వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై పోతున్నారు.
0: They were just passing by along a street.
1: కానీ ప్రపంచం ఏమని భావిస్తుంది?
0: What would be feeling in the society?
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know the truth laid down in society.
1: అతను ఎవరో గ్రాండ్ ఫాదర్, ఈమెవో గ్రాండ్ డాటర్ అని అనుకుంటారు.
0: The society will take that old man as grandfather and this young girl as a granddaughter.
1: కానీ నిజంగా చూస్తే గ్రాండ్ ఫాదర్ కాదు, గ్రాండ్ డాటర్ కాదు.
0: Truly speaking, they are neither.
1: ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది. అక్కడ అన్న చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది.
0: Here you find one kind of feeling, another there, just contradictory.
1: ఈ వయః ప్రమాణము, కర్మ ప్రియాం ప్రమాణము, అనుభూతి ప్రమాణము, ఈ నాలుగు ప్రమాణాల్లో మనము జీవితాన్ని కొంతవరకు ప్రవేశపెట్టాలి.
0: Therefore we have to take down the as measure, the field of action, the age.
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించేటువంటి ఇది సామాజికం యొక్క ప్రమాణం.
0: Therefore the standards
1: ఇది సామాజికం యొక్క విలువ.
0: This is the social value.
1: దీనిని మనం ఉపయోగపెట్టి సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క కీర్తిని కూడాను మనం నిలబెట్టుకోగలము, సమాజం కూడాను మనల్ని గౌరవిస్తుంది.
0: When once you adhere and follow social values, you'll
1: be respected. సమాజంతో నాకేం పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే రేపటి దినం సమాజం నిన్ను బయటపెడుతుంది.
0: If you think that I am not bothered to the society will kick you out.
1: సమాజం వరకు నీవు పోనక్కర్లేదు.
0: Not that far.
1: నువ్వు ఏదైనా ఒక ఫలమును భుజిస్తున్నావు.
0: When you eat a fruit.
1: అది తీయగా ఉంటే నవ్వు ముఖంతో దాన్ని మింగుతావు, దాన్ని ఆరగిస్తావు.
0: If the fruit is sweet, smilingly you
1: అదే అంత పుల్లగా ఉంటే తీసి పక్కన పారవేస్తావు.
0: If it is sour, you spit it out.
1: ఎందుకు నీవు పారవేశావు?
0: Why?
1: నీ రుచికి తగినట్టుగా అది లేదు.
0: బికాస్ ఇట్స్ నాట్
1: యువర్ నీవు భావించిన రీతిగా అది లేదు.
0: ఇట్స్ నాట్ ద వే యు వాంట్.
1: ఆ ఫలమును నీవు పారవేస్తున్నావు.
0: దేర్ఫోర్ యు స్పిట్ ఇట్ అవుట్.
1: అట్లనే సమాజమునకు తగినట్టుగా ఉంటుంటే వారు కూడా నిన్ను గౌరవిస్తారు. సమాజమునకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా నిన్ను బయట పెట్టేస్తారు.
0: ఇఫ్ యు ఫాలో ద సోషల్ వాల్యూ యు విల్ బి రెస్పెక్టెడ్. ఇఫ్ యు డోంట్ ఫాలో ద నార్మ్స్ యు విల్ బి కిక్డ్ అవుట్. You will not be respected.
1: నీ గౌరవ ప్రతిష్టంత సమాజంలోనే లేనప్పుడు ఇంకెక్కడ నీ గౌరవం సాధించుకోగలవు?
0: When you don't enjoy the esteem and the respect in society, where else you will be respected?
1: మానవత్వానికి గౌరవమే చాలా ప్రధానమైనటువంటిది.
0: It is the respect that is most important.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి విలువలను మనం సక్రమంగా కాపాడుకుంటూ పోవాలి.
0: Therefore we have to safeguard the human value.
1: అన్ని విలువల కంటే ప్రేమ విలువ చాలా గొప్పదైనటువంటిది.
0: The value of love is
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: ప్రేమకే మనం విలువలైనప్పుడు దైవానికి కూడా మనం విలువ ఇవ్వనిచ్చినటువంటి వారు కాదు.
0: ఇఫ్ యూ డోంట్ అటాచ్ వాల్యూ టు లవ్, యూ విల్ నాట్ బి అటాచింగ్ వాల్యూ టు గాడ్.
1: ప్రేమకు మనం పూర్తి విలువ ఇచ్చినప్పుడే దైవానికి విలువ ఇచ్చినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ వెన్ యూ కన్సిడర్ లవ్ వాల్యుబుల్, సో ఆల్సో యూ కన్సిడర్ గాడ్ వాల్యుబుల్.
1: పరిస్థితుల యొక్క ప్రభావం కూడా మీరు గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
1: రాముడు మానవాకారము,
0: రామ ఇస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: సుగ్రీవుడు వానరాకారం,
0: సుగ్రీవ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మంకీ.
1: వీరిద్దరికీ సన్ని సంబంధ బాంధవ్యం ఏ రీతిగా కుదిరింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్
1: ఈ స్నేహం ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్?
1: దేనిని ఆధారం చేసుకుని వచ్చింది?
0: ఆన్ వాట్ బేసిస్?
1: మానవులకు మానవులు స్నేహితులు కావచ్చు.
0: ఎ మ్యాన్ కెన్ బి ఫ్రెండ్
1: వానరులకు వానరులు స్నేహం కావచ్చు.
0: ఎ మంకీ కెన్ బి
1: కానీ వానరులకు మానవులకు స్నేహం ఏ రీతిగా లభించింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ ఎ మంకీ?
1: రాముడు నరుడు,
0: రామ ఇస్ మ్యాన్,
1: సుగ్రీవుడు వానరుడు,
0: సుగ్రీవ ఇస్ మంకీ.
1: ఈ వానరునకు నరునకు ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ మంకీ అండ్ ఎ హ్యూమన్?
1: అక్కడ పరిస్థితుల యొక్క ప్రభావము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
1: రాముడు రాజ్యభ్రష్టుడైనాడు, రాజ్యాన్ని వదిలాడు.
0: రామ లెఫ్ట్ హిస్ కింగ్డమ్.
1: పత్ని వియోగము లోపల బాధపడుతూ తిరుగుతున్నాడు.
0: హిస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యాడు.
0: సుగ్రీవ ఆల్సో ఇస్ సెంట్ అవుట్ ఆఫ్ హిస్
1: కింగ్డమ్. అతను కూడాను పత్ని వియోగంతో పరితపిస్తున్నాడు.
0: హి ఇస్ ఆల్సో సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: ఈ అవస్థాత్రయమే ఈ మానవత్వం యొక్క సోదరత్వాన్ని పెంచుతూ వచ్చింది.
0: దేర్ఫోర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ బ్రాట్ దెం టుగెదర్.
1: నా బాధ ఎట్టిదో అతని బాధ కూడాను అట్టిదే అనేటువంటి యొక్క సమత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది.
0: దేర్ ఎ ఫైన్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: నాకు ఈ భార్యావియోగం ఎంత బాధిస్తుందో అతనికి కూడా అంత భార్యావియోగం బాధిస్తుండాలి.
0: జస్ట్ ఎస్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మై వైఫ్, హీ వుడ్ ఆల్సో ఫీల్ లైక్ దట్.
1: అవస్థా భేదమే ఈ యొక్క మైత్రికి సరి అయిన యొక్క మార్గం ఏర్పడుతూ వచ్చింది.
0: దేర్ ఫర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్.
1: ఇదే విధంగానే చిన్న చిన్న విషయాల లోపలనే మనం సమాజం లోపల ఎన్నో నేర్చుకోవలసినటువంటి ఉన్నాయి.
0: In these very subtle things also, we can learn a lot.
1: ee naadu grandhalato nechukuneetundi kaadu pradhanam.
0: Is not that you gather from books.
1: Personal idiga manam anubhuttho manam nechukovali.
0: Everything you have to learn out of your personal
1: practical science kaani platform speeches kaadu.
0: This is all practical science but not platform speech.
1: ee practical lopana manam nitya manavatvanni manam పెంపొందించుకుంటూ రావాలి.
0: Therefore in practical life we have to develop human value.
1: ధనమున్నదని తలవిర్రవీగా తిరుగుతుంటారు.
0: You may pride yourself because of that.
1: విద్యావంతుడని అహంకారపడుతుంటాడు.
0: You may be egoistic because of that.
1: అధికారవంతుడని విర్రవీగుతాడు.
0: Or you may just pride yourself.
1: ఇవన్నీ ఎంతకాలము?
0: How long?
1: ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
0: None of them are permanent.
1: అవన్నీ క్షణంలో కదిలిపోతుంటాయి.
0: They just pass off in a moment of time.
1: కనుక విద్యార్థులారా,
0: so student,
1: మీ యొక్క ఈ యొక్క మానవ జీవితము ఈ వయస్సునందు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
0: You have to be extremely careful at this age.
1: అది దీనిని పురస్కరించుకొని మరొకటి కూడా మీకు చెప్తున్నాను.
0: Basing on this Bhagwan

0: ఎంతసేపు ఈ గర్వం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎక్కడంత ఈ గర్వం?
1: Where from you get it?
0: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోతుంది అది?
1: Where from you get this pride?
0: ఇది శాశ్వతమా?
1: Is this permanent?
0: మనం తాతల ముత్తాతల యొక్క ప్రాపర్టీనా?
1: Or is it your grandfather's property?
0: మనమే మనం పెంచుకున్నటువంటిది ఈ గర్వాలు.
1: This ego is the one which is of your own.
0: ఈ గర్వం అనేటువంటిది మనకు పనికి రానటువంటిది.
1: It's useless.
0: ఏదో నీ విద్యావంతుడు అనుకోవచ్చు.
1: You may be educated.
0: విద్య ఉన్నదని వెర్రవీగుటే కానీ శాంతి లేదు.
1: యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్ దేర్ ఇస్ నో ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: ఉన్నదని తును బిగువుగా తిరుగుట పుడమియంది సుమంత శాంతి లేదు.
1: యు మే బి స్టిఫ్ నెక్డ్ బికాస్ ఆఫ్ అఫ్లూయన్స్ అండ్ ప్రాపర్టీ బట్ దేర్ ఇస్ నో పీస్.
0: ఈ బలము ఈ జనము ఇవంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: వాట్ ఆర్
0: ఈ మేఘాలు?
1: వాట్స్ ఆల్ దిస్? ఇస్ అఫ్లూయన్స్ ప్రాపర్టీ
0: అండ్ ఎడ్యుకేషన్ చూస్తూ చూస్తూ ఉంటుంటేనే తక్షణమే దాని రూపం అంతా మారిపోతూ వస్తుంటాయి.
1: యాజ్ యు స్టార్ట్ వాచింగ్ ఎ క్లౌడ్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫార్మ్.
0: మన జీవితము అంతే.
1: సో ఆల్సో అవర్ లైఫ్.
0: మబ్బులే లేని జీవిత మార్గమందు వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: When there are no clouds at all, is there any value to this life?
0: మబ్బులే లేని జీవిత మార్గమందు
1: and this root of life
0: వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: What sort of value is there to the light?
0: నిజంగా మబ్బులే లేకపోతే వెలుగుకు ఏమాత్రం విలువే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ దర్ ఆర్ నో క్లౌడ్ లైట్ ఫుల్ ఉండటం
0: చేతనే ఈ వెలుగులకు విలువిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ ది క్లౌడ్ ఓన్లీ యూ నో ద వాల్యూ ఆఫ్ లైట్.
0: అదే విధంగానే
1: లైక్
0: ఈ మానవత్వంలో అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు వెంటాడుతూ ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి యొక్క నూతనవి కాదు, సహజమైనటువంటి యొక్క నడతలు.
1: దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎ న్యాచురల్ వే.
0: మానవుడు క్షణ క్షణం కూడాను తన యొక్క జీవితం ఉన్నత స్థితికై అనేక విధములైనటువంటి ప్రయత్నాలు సల్పుతుంటాడు.
1: మ్యాన్ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ ఇన్ లైఫ్.
0: నిర్విరామ కృషిస్తే
1: అన్సీజింగ్లీ
0: నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అసంతాని ఆవేదనలచే ప్రాప్తికై ప్రాకులాడేటువంటి ఈ మానవత్వం అనేటువంటిది అనిత్యమైనటువంటిది.
1: విత్ ఎక్సెసెస్ ఆఫ్ డిజైర్
0: ఇవన్నీ అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తులే.
1: ఇన్ ఫ్యాక్ట్ దో హి ఇస్ అన్డిజర్వింగ్ హి వాంట్స్ టు పొజెస్
0: ప్రాప్తులు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డజంట్ డిజర్వ్.
0: దీనికి చక్కని రాజమార్గము చూపేటువంటిది,
1: దిస్ షోస్ ఎ రాయల్
0: వెలుగు బాటను చూపేటువంటిది,
1: ఇట్స్
0: ఆధ్యాత్మిక యొక్క దీపికలే.
1: దట్ స్పిరిచువల్ లైట్స్.
0: ఆ దీపమును మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ లైట్
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఎన్ని ఉండినప్పటికీ ఇవన్నీ కూడా ఏనాటికి మనం వెంట వచ్చేటువంటివి కాదు.
1: వీ మే హ్యావ్ నంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే విల్ నెవర్ ఫాలో అస్.
0: వెంట వచ్చేది ఇన్ యు, విత్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు, అది ఒక్కటే దైవత్వం.
1: It's only God who will be with you, in you, around you, above you, below you.
0: Teppaluga cheruvu nintina kappalu 10000 cheru.
1: When the tank is full of water, thousands of frogs gather.
0: Oh, ekkada chusina bekabekalaadutuntayi kappalu.
1: You find the frogs all around.
0: ఆ నీరే ఎండిపోతే ఒక్క ఫ్రాగ్ కూడా అక్కడ ఉండదు.
1: When the tank is dry without water, you don't find any single frog.
0: ఈనాటి స్నేహాలు కూడా ఇట్టివే.
1: This is sort of friendship today.
0: జోబిలో 100 రూపాయల నోటు ఉంది.
1: There's 100 rupee note in the pocket.
0: ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నాడు.
1: Father is in position.
0: అందరూ నిన్ను హలో హలో హలో హలో అనుస్తుంటారు.
1: Everyone will come to you saying hello hello.
0: కానీ
1: but
0: ఈ 100 రూపాయల నోటు కనిపించలేదు.
1: 100 rupees spent.
0: ఫాదర్ రిటైర్ అయిపోయినాడు.
1: ఫాదర్ రిటైర్.
0: హలో నిన్ను హలో అనేటువంటి వాడు కూడా ఉండడు. గుడ్ బై కూడా చెప్పేటువంటి వాడు ఉండడు.
1: నో మోర్ ఆఫ్ హలో బికాస్ ఇట్స్ హాలో హియర్. నాట్ ఈవెన్ వుడ్ సే
0: మిత్రత్వం ఇలాంటిదిగా ఉంటుంది. అది
1: దిస్ ఇస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఇది కాదు నీ మిత్రత్వము.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ ఫ్రెండ్.
0: నిజమైన మిత్రుడు దైవం ఒక్కడే.
1: అవర్ ట్రూ ఫ్రెండ్ ఇస్ ఓన్లీ గాడ్.
0: అతనే ఎన్నటికి నీ వదలలేనటువంటి మిత్రుడు.
1: బట్ హీ విల్ నెవర్ లీవ్ యూ అట్ ఎనీ టైమ్.
0: అడవులు ఎందున్న, ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న,
1: on the valley, on the deep sea, but God will be with you.
0: అటువంటి మిత్రుని ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But we have forgotten such a true friend today.
0: అప్పటికప్పుడు కదిలిపోయే మేఘములు వంటి మిత్రును అంటగట్టుకుంటున్నారు.
1: But we are bound, we are attached to the friend.
0: ఇవన్నీ నువ్వు మనకే ప్రమాదములు.
1: That will put you to danger.
0: కానీ ఆ యొక్క సమయమునందు మనం అర్థం చేసుకోలేము.
1: But we don't understand at that
0: moment. క్రమక్రమేణ ఈనాటి మిత్రుడే రేపు శత్రుడు.
1: Gradually you know, a friend of today will be your enemy tomorrow.
0: ఈనాటి శత్రుడే రేపు మిత్రుడు.
1: An enemy today will be your friend.
0: కానీ భగవంతుడు అంత కాదు. ఎప్పటికీ మైత్రి, మైత్రి, మైత్రి.
1: బట్ గాడ్ ఈజ్ యువర్ ఎటర్నల్
0: మిత్రత్వం అనేటువంటిది దైవానికి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఈజ్ జస్ట్ హార్ట్.
0: ఈనాటి మిత్రత్వము బాడీ టు బాడీ.
1: బట్ ద ఫ్రెండ్షిప్ ఎల్స్వేర్
0: మనీ టు మనీ,
1: మనీ టు మనీ.
0: అంతే.
1: దట్స్ ఆల్.
0: అవి ఎంతకాలం ఉండేటువంటిది?
1: హౌ లాంగ్ దే లాస్ట్?
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దట్ జస్ట్ పాసింగ్ క్లౌడ్.
0: దీనిని మనం శాశ్వతమని విశ్వసించరాదు.
1: డోంట్ కన్సిడర్ దే ఆర్ పర్మనెంట్.
0: భగవంతుడు ఒక్కటే శాశ్వతమైనటువంటి తత్వం.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దైవత్వం అనేటువంటిది అంతా సర్వత్రా నిండి ఉంటున్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే మించిన దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దెన్ యు.
0: కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం వేదాన్ని విశ్వసిస్తూ రావాలి. వేదం తెలియకపోయినప్పటికీ పెద్దలు చెప్తేనైనా విని దాన్ని విశ్వసించాలి.
1: యు మే నాట్ బి నోయింగ్ ఆల్ ది వేదిక్ టెక్స్ట్, అట్లీస్ట్ లిసన్ టు ఎల్డర్స్.
0: ఎక్కడైనా బజార్లో పోతుంటే ఒక సాముద్రిక శాస్త్రం ఉంటాడు అక్కడ.
1: If anyone passes by the street, there is a palmist.
0: ప్రతి ఒక్క వాడు ఒక 5 నయా పైసలు ఇచ్చి ఆ చేతిని చూపించుకుంటుంటాడు.
1: Everyone will pay some money and consult the palmist.
0: ఈ బజార్లో తిరిగేటువంటి యొక్క బెగ్గర్స్ కూడాను వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు.
1: యూ జస్ట్ ఫాలో అండ్ బిలీవ్ వాట్ ఆల్ ద బెగ్గర్స్ స్ట్రీట్ పామిస్ టెల్ యూ.
0: సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, నాయన నీవే బ్రహ్మ, తత్వం అసి అదే నీవై ఉంటున్నావు.
1: That Veda, the very embodiment of Lord Himself, God Himself says
0: aham
1: that you are
0: Brahmasmi.
1: That.
0: Aham Brahmasmi. And that you are God.
1: Its teaching is aham Brahmasmi, that you are God.
0: Pragnanam Brahma. Ilanti nitya satyamainatundi yokka padamulu manam eenadu viswasinchadaniki em matramu poonukotam ledu.
1: But we have no faith in the declaration of Veda.
0: ఏ దమ్మిడికి పనికిరానటువంటి వాడు చెప్పినటువంటి కూడాను మనం విని దాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం.
1: బట్ వీ ఫాలో అండ్ బిలీవ్ ఎవ్రీ బెగర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానిపైన మనకు విశ్వాసం.
1: బికాజ్ వీ గాట్ ఫెయిత్ ఓవర్ దేర్.
0: 9 తొల్లుల తీలు తిత్తియ గాని అంత కదిలిపోయేటువంటివి, దీనికి దానికే సరైనటువంటి స్నేహము గంటకు తగిన బంత అని.
1: Therefore this body has got 9 holes, so also the body of the beggar with 9 holes, so just the body is the same.
0: అలాంటి అనిత్యమైనటువంటి వారికి అనిత్యమైనటువంటి ఇష్టపడుతుంటారు.
1: అండ్ దేర్ఫోర్ ద పాసింగ్ థింగ్ దట్
0: కానీ నిత్య సత్యమైనటువంటి దాని నిత్య సత్యమే దానిని విశ్వసిస్తుంది.
1: బట్ ద ఎటర్నల్ ప్రిన్సిపల్, దట్ ఎటర్నల్ ట్రూత్ విల్ ఆల్వేస్ బి వాచ్ఫుల్ ఆఫ్ ద ట్రూత్.
0: నిత్య సత్యమైనటువంటి వాడము.
1: సో యు ఆర్ వన్ ఎటర్నల్.
0: దేహం కేవలం వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ వాటర్ బబుల్.
0: ఏ క్షణంలో పోతుందో.
1: ఇట్ మే ఫేడ్ ఆఫ్ ఎనీ టైం.
0: కానీ నీవు నిత్యమే.
1: బట్ యు ఆర్ పర్మనెంట్.
0: నీవు సత్యమే.
1: యు ఆర్ ట్రూత్.
0: నీవు బ్రహ్మమే.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీవు దైవమే.
1: యు ఆర్ గాడ్.
0: నీవు పరతత్వమే.
1: యు ఆర్ స్పిరిచువల్.
0: నీవే ఆత్మస్వరూపుడు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఆత్మ?
0: కేవలం మన యొక్క ప్రేమతత్వమే ఆత్మ.
1: Then your love is
0: ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే ఆత్మతత్వము.
1: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్ లెస్, దట్ ఈస్ ఆత్మ.
0: అది సెల్ఫ్ లెస్. Selfless.
1: It is selfless.
0: ఎక్కడ సెల్ఫిష్ ఉంటాదో అది ఫిష్.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ సెల్ఫిష్, ఇట్ ఇస్ ఫిష్.
0: కాబట్టి
1: సో
0: మనకు సెల్ఫిష్ అనేటువంటిది ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని.
1: సో ఫిష్ ఈస్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: లేదు,
1: దట్ ఫిష్ ఇస్ మచ్ బెటర్.
0: ఎందుకంటే నీళ్లలో తిరుగుతుంటుంది.
1: ఇట్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్.
0: ఉన్నటువంటి మాలిన్యాన్ని భుజిస్తుంది, నీటిని పరిశుద్ధం చేస్తుంది.
1: ఫిష్ పార్టేక్స్ ఆల్ ద డర్ట్ ఇన్ వాటర్ అండ్ క్లీన్.
0: కానీ ఈ సెల్ఫిష్ మ్యాన్ సమాజంలో చేరుతున్నాడు.
1: బట్ సెల్ఫిష్ మ్యాన్ ఇన్ సొసైటీ,
0: సొసైటీని అంతా కూడా మాలిన్యపు చేస్తున్నాడు.
1: అండ్ హీ పొల్యూట్స్ స్పాయిల్స్ ద సొసైటీ.
0: కనుక సెల్ఫిష్ అనేటువంటిది ఒక పరిమితంలో పెట్టుకోవాలి.
1: సో సెల్ఫిష్నెస్ షుడ్ బి అండర్ చెక్.
0: సెల్ఫిష్ లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: హౌవర్ ఇట్ మే నాట్ బి పాసిబుల్. హౌఎవర్
0: అందరి సంబంధము మనకు ప్రధానమైనది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ అవర్ అసోసియేషన్ విత్ ఎవ్రీబడీ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలు.
1: ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ టెంపరీ.
0: కనుకనే మీరు జాగ్రత్తగా ఎవరితోనూ అధికంగా పెంచుకోకుండా కూడాను, అందరితో ద్వేషం లేకుండాను, ఒక పరిమితమైనటువంటి ప్రీతితో ఆ పరతత్వాన్ని పరతత్వమునకే అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ డు నాట్ హ్యావ్ టూ మచ్ కాంటాక్ట్స్ విత్ ఎవ్రీబడీ. Don't hate anybody for that matter. Have a relation with God.
0: ప్రపంచమునందు అన్ని రకమైనటువంటి మంచి చెడ్డలంతకును ఈ సంబంధ బాంధవ్యంతోనే ఏర్పడుతున్నాయి.
1: Today we get good and bad because of our associations.
0: కనుకనే మనం ఎట్టి సంబంధాన్ని చేస్తామో అట్టి గుణములు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As is our company, we get the qualities of the company.
0: Tell me your company, I shall tell you what you are. అని
1: therefore tell me your company, I shall tell you what you are.
0: ఎలాంటి వారితో చేస్తున్నావు అలాంటి బుద్ధులు నీలో వచ్చి ప్రవేశిస్తాయి. నీ వద్దన్నే వదలవవి.
1: As is the company, so will be your temperament and attitude. You can
0: దాని కోసమే నేను ఎంతో గట్టిగా చెప్తుంటాను.
1: Therefore భగవాన్ tells emphatically.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి. ఒక ప్రేమకు కాని, ఒక క్రోధంకు కాని, ఒక అసూయ కాని, అన్నిటికీ ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: సో భగవాన్ టెల్స్ us repeatedly, emphatically, everything should be under limit. Everything should be under limit.
0: ఆశనే మితిమీరిపోతే దురాశ అవుతుంది.
1: Even the desire should be under limit.
0: దురాశ అనేటువంటి దుఃఖములకు మూల కారణమైపోతుంది.
1: Too much desire will put you to sadness, grief.
0: ఆశ ఉండవలసిందే ప్రతి మానవునికి.
1: Yes, you can desire.
0: ఎంతనో అంత.
1: To a limited extent.
0: వంటకు తగిన మంట
1: అండ్ యు నీడ్ ద ఫ్లేమ్
0: ప్రాపర్ పదార్థము
1: అండ్ ద మెటీరియల్ షుడ్ బి ఫిట్టింగ్ ద వెసల్
0: ఐ సేర్ బియ్యం పోస్తే అది ఉడుకుతుందా మంట కలిసిపోతుంది
1: అండ్ దేర్ఫోర్ యు టేక్ ది వెసల్ అప్రోప్రియేట్ ద మెజర్ ఆఫ్ ద రైస్ యు షుడ్ కుక్
0: కనుకనే మన ప్రేమను ఎవరికి ఎంతెంతో అంతంతే
1: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టు ఎనీ
0: అదియే మనం పరిమితంతో చూసుకోవచ్చు ఆ విలువను మనం గుర్తించాలి
1: వి షుడ్ నో ది వాల్యూ ఆఫ్ లవ్
0: ఉన్నది ఒక్కటే ప్రేమ
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ వన్
0: చటర్జీ చెప్పాడు
1: చటర్జీ సెడ్
0: స్వామి నేను ఊరికి పోతున్నాను అన్నాడు
1: హి సెడ్ స్వామి ఐ యామ్ గోయింగ్
0: మంచిది
1: స్వామి సెడ్ yes
0: స్వామి నేను నిన్న వచ్చాను మంచిది
1: స్వామి ఐ కేమ్ యెస్టర్డే గుడ్
0: ఇంత మాత్రమే కాదు ఇంకా కొన్ని తెలియదు పాప అతనికి స్వామి నేను చచ్చిపోతున్నాను అంటాడు మంచిది అంటాడు
1: హి స్టిల్ డస్ నాట్ నో స్వామి ఐ యామ్ డైయింగ్ గుడ్
0: స్వామి నేను ఈ బాధను భరించుకోలేను అంటాడు మంచిది అంటాడు
1: స్వామి ఐ యామ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్ మంచిది గుడ్
0: ఈ జగత్తులో అన్ని మంచివే
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్
0: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
1: ప్లెజర్
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి
1: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
0: కనుకనే ప్రతి దాని కూడా నేను మంచిది అంటాను
1: సో భగవాన్ సేస్ గుడ్ గుడ్
0: కారణమేమిటి అంతా నాలో మంచిదే ఉంటుంది
1: బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ భగవాన్
0: ఒక పది చిల్లులు వచ్చినటువంటి ఒక పాత్ర లోపల పాయసం పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే వస్తుంది కానీ ఒక దాంతో విషయం వస్తుందా
1: if we just keep the rice pudding or payasam in a vessel with 10 holes only comes out
0: నేను నేను ప్రేమనే నింపుకున్నాను
1: సో భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఆ ప్రేమ వినికిడిలో కేవలం మాధుర్యమే పలుకులో మాధుర్యమే వాసనలో మాధుర్యమే చేతిలో మాధుర్యమే మనసులో మాధుర్యమే బుద్ధిలో మాధుర్యమే హృదయంలో మాధుర్యమే అంతా మాధుర్యమే
1: as the bhagavan is the very manifestation the personification of love whatever that comes out of him whatever he speaks whatever he is good
0: ఈ హృదయమేటంతో మీరు ప్రేమను నింపుకోండి ఏ పని చేసినా అది ప్రేమమయంగానే ఉంటుంది
1: so fill up your hearts with love whatever you do is bound to be
0: అది నిజమైనటువంటి మానవుడి హృదయం ఎందుకు పేరు వచ్చింది
1: why is it called హృదయం
0: దయా కరుణతో నింపినటువంటిది హృదయం
1: హృత్ దయా ద హార్ట్ కఠినమైనటువంటి
0: హృదయం హృదయమే కాదది
1: ఇట్ షుడ్ నెవర్ బి స్టోన్
0: పాషాణం
1: ఇట్స్ ఎ స్టోన్
0: విషము
1: స్టోన్ ఇట్స్ ఎ పాయిజన్
0: కనుక అది హృదయాన్ని నేను చెప్పడానికి
1: యు కెనాట్ కాల్ ఇట్ ఎ హార్ట్
0: ప్రేమతో నిండినటువంటిది హృదయము
1: ద వన్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఇస్ ది
0: మానవునికి ఆ హృదయం యొక్క సంగతి మానవునికి మాత్రమే తెలుసు
1: పశుపక్షులకు
0: ఏమాత్రమూ తెలియదు
1: సో హీ డజంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్
0: కనుక అవి సహజమైనటువంటి యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాయి
1: అండ్ ది అనిమల్స్ లీడ్ ఎ నేచురల్ వే ఆఫ్ లైఫ్
0: మానవుడు తన సహజానికి కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు
1: వేరెస్ మ్యాన్ యాక్ట్స్ కాంట్రడిక్టరీ టు హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్
0: పండిత హృదయం
1: హృత్ దయా ద హార్ట్ కఠినమైన
0: హృదయం హృదయమే కాదని
1: ఇట్ షుడ్ నెవర్ బి స్టోన్
0: పాషాణం
1: ఇట్స్ ఎ స్టోన్
0: విషము
1: స్టోన్ ఇట్స్ ఎ పాయిజన్

0: కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు.
1: Whereas man acts contradictory to his human quality and nature.
0: పండినటువంటి పంట లోపల వడ్లను తీసుకొని భుజిస్తుంటాయి పక్షులు.
1: And it's the birds that collect the paddy.
0: పంటలో ప్రవేశిస్తాయి ఈ పశువులంతా కూడా ఆ యొక్క గడ్డిని భుజిస్తుంటాయి.
1: The cows also graze the grass.
0: కానీ మానవుడు అట్ట కాదు.
1: But man is not like that.
0: గడ్డిలో పుట్టినటువంటి వడ్లను వేరు చేస్తాడు.
1: And he will separate out the paddy.
0: వడ్లలో ఉండినటువంటి పొట్టును వేరు చేస్తాడు.
1: He will remove the husk.
0: బియ్యం తీసి దాన్ని పక్వం చేస్తాడు.
1: అండ్ హీ విల్ కుక్ ది రైస్.
0: పక్వం చేసిన తర్వాత కూరలు కలిపి దాన్ని భుజిస్తాడు.
1: అండ్ ద కుక్డ్ రైస్ బాయిల్డ్ రైస్
0: పుట్టినట్టుగా భుజించడం లేదేవాడు. కనుకనే దానిని సంస్కరింపజేసి దాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ హీ రిఫైన్స్ హీ ప్రాసెసెస్ అండ్
0: మానవుడు ఒక్కడు మాత్రమే సంస్కరింపజేసి అనుభవించేటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమానిటీ దట్ విల్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఒక్క కోతి మీరు చూడండి, మానవుని కంటే ముందు జాతి అది.
1: ఇన్ ఫ్యాక్ట్ మంకీ ఇస్ అవర్ ఫోర్ ఫాదర్.
0: ఒక అరటిపండు దానికి విసిరేయండి,
1: జస్ట్ థ్రో ఏ ప్లాంట్
0: అట్ట కొరుక్కుని తినదు.
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ,
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటది, లోపలిది మాత్రమే తింటుంది.
1: ఇట్ విల్ రిమూవ్ ద ఔటర్ పీల్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ద ఫ్రూట్.
0: దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది,
1: వాట్ డిస్క్రిమినేషన్ ఇట్ హ్యాస్.
0: దాని నుంచినే వచ్చినది వీళ్ళు.
1: ఎ మ్యాన్ ఇస్ ఎ డిసెండెంట్ ఆఫ్ నారా. దట్ ఇస్ వానర.
0: వానర్ అంటే వాలముంది.
1: వా స్టాండ్స్ ఫర్ వాలా
0: టెయిల్. వాలం లేనటువంటి వాడు నారా.
1: నారా హ్యూమన్ ఇస్ ద వన్ వితౌట్ టెయిల్.
0: వాలం లేదు, దానికి వాలముంది. ఇంతే భేదం.
1: దట్స్ ఓన్లీ డిఫరెంట్.
0: దాని చేష్టలన్నీ వీళ్ళకు ఉన్నాయి, వీడి చేష్టలన్నీ దానికి ఉన్నాయి.
1: ఆల్ మంకీ నేచర్ ఇస్ దేర్ ఇన్ మ్యాన్ అండ్ ఆల్
0: డిజైర్స్ అంతా దానికి ఉంది, దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది.
1: అండ్ దెర్ఫోర్ డిజైర్స్ ఆఫ్ మంకీ అండ్ మ్యాన్ ఆర్ కామన్.
0: కనుకనే దీని వల్లనే మ్యాన్ కైండ్ అని చెప్పారు.
1: బట్ వుడ్ షుడ్ నో ఇన్ మ్యాన్ కైండ్ వాట్
0: మ్యాన్ కైండ్. మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే కైండ్ ఫుల్ గా ఉండాలి.
1: దేర్ఫోర్ ఎ మ్యాన్ హాస్ గాట్ టు బి కైండ్.
0: దాని వల్లనే ఇతని మ్యాన్ కైండ్ అన్నారు.
1: సో ఇస్ కాల్డ్ మ్యాన్ కైండ్.
0: కనుక ఒక్కొక్క పదమునందు ఉండేటువంటి యొక్క అర్థమును కూడా సరైన రీతిగా తీసుకుని మనం సక్రమైన మార్గం లోపల దీన్ని వినియోగించుకోవడానికి కొనుక్కోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీలో కావాల్సినన్ని విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ వాల్యుబుల్స్ విత్ యూ.
0: ఆ విలువైనటువంటివి చాలా లోపల ఉంటున్నాయి.
1: They are inside.
0: Vinuvaleni inupa pettei dehambu.
1: This body is an iron safe that has no value.
0: Pettilona nagalu pettinattu.
1: As there are jewels, valuable jewels inside iron safe.
0: Vinuvaleni inupa pettei dehambu.
1: Body is an iron safe that has no value.
0: Kaani ee iron safe lopala లోపల పెడతారు కానీ విలువైనటువంటివి ఆ యొక్క గాడ్రేజ్ పైన పెడతారా?
1: ద వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్ ది గాడ్రేజ్ అల్మైరా, నాట్ అవుట్ సైడ్.
0: ఆ పెట్టె లోపల ఉంటున్నాయి విలువైనటువంటివన్నీ.
1: ద వాల్యుబుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్.
0: ప్రేమ, సహనము, సానుభూతి, ట్రూత్, కంపాషన్ అన్ని దాంట్లో ఉంటున్నాయి విలువైనటువంటి.
1: కంపాషన్, లవ్, సాక్రిఫైస్, సింపతి,
0: ఇవన్నీ ఏమిటవి? వజ్ర, వైడూర్య, మలకత, మాణిక్య, కోమేదిక, విశ్వరాగం, ముత్యం, పగడం, ఇలాంటివన్నీ లోపల ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ద డైమండ్స్, దే ఆర్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్.
0: ఇంత విలువైనటువంటివి లోపల పెట్టుకుని కేవలం బయటపడినటువంటి యొక్క ముత్యపు చిప్పు వలె మనం వెతుకుతూ ఉంటున్నాము.
1: The such valuables are present inside, whereas you are in search of them outside.
0: ఎంతటి గుణము నేర్పుతుందా చూడండి.
1: What a kind of lesson that the ocean teaches.
0: దానిలో విలువైనటువంటి ముత్యములంతా లోపల పెట్టుకుంటుంది.
1: The ocean has got the pearls inside in the depth.
0: ఆ నత్తలను చిక్కుంత కూడాను బయటికి నెట్టేసేస్తుంది.
1: Whereas snails are driven out.
0: కానీ బయట చిక్కేది మనకు చిప్పలే, షెల్సే.
1: బట్ వి గెట్ ఓన్లీ షెల్స్ దట్ అవుట్
0: సైడ్. ముత్యాలు చిక్కవు,
1: నాట్ పర్ల్.
0: లోపల మునిగి దానిని తివ్వాలి.
1: వన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ కలెక్ట్ ద పర్ల్.
0: శ్రమ పడినప్పుడే ఆ విలువైన ముత్యములు మనకు చిక్కుతాయి.
1: అన్లెస్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్ యు కాంట్ గెట్ పర్ల్.
0: కడలే కుల్తురు ముత్తటిత్తేని కై నడువ విడువాయో కరుణయే పురియవాయో. ఓ కృష్ణ, ఈ యొక్క లోతైనటువంటి సముద్రం లోపల నేను ఎంతో శ్రమపడి నేను ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాను. ఆ ముత్యమే నా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఆ ముత్యాన్ని తిరిగి చేజారి తిరిగి ఆ దీంట్లో పడిపోయేటట్టుగా మాత్రం చేయకండి.
1: ఓ కృష్ణ, ఐ హావ్ కలెక్టెడ్ ది ప్రెషస్ జెమ్ ఆఫ్ యువర్ నేమ్ అవుట్ ఆఫ్ ది ఫాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ ఓషన్, లెట్ మీ నాట్ డ్రాప్ ఇట్.
0: కరుణయే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి. నీకంటే నాకు వేరే గతి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన, ఈ విధమైనటువంటి యొక్క పరితాపము భక్తుని హృదయంలో ఆరంభం కావాలి.
1: దట్ కైండ్ ఆఫ్ యర్నింగ్, దట్ కైండ్ ఆఫ్ పైనింగ్ ఫర్ ద లార్డ్.
0: మానవుడు పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వీలవుతుంది.
1: దెన్ ఎ మ్యాన్ విల్ బి ఎ టోటల్ హ్యూమన్ ఆర్ టోటల్ మ్యాన్.
0: లేకపోతే ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: ఆర్ ఎల్స్ హీ ఇస్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ బై బిహేవియర్.

0: ఊరగకాయను చూచి మామిడి అని దమిసినట్టు.
1: వాచింగ్ ది ఫారెస్ట్ ఫిగ్స్ యూ కన్సిడర్ దట్ దే ఆర్ మ్యాంగో ఫ్రూట్స్.
0: వెర్ర చెరకు రూపు చూచి చెరకని తా నమిలినట్టు.
1: ద వైల్డ్ వెరైటీ యు సీ ఇట్ అండ్ యు జస్ట్ చూ యాజ్ ఇట్ ఇస్.
0: కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డెల్యూడ్ బై ద ఫామ్.
0: గుణమే నీ నిజ రూపము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటీ ది వాల్యూ దట్ ఇస్ యువర్.
0: గుణమే నీ రూపము.
1: అండ్ ఇస్ యువర్ వర్చు ఇస్ యువర్
0: ఫామ్. కేవలం చేతులు కాళ్ళు ముక్కు నోరు కట్టు అవంతా ఉన్నంత మాత్రం నీ మనిషి కాదు.
1: యు కెనాట్ బి హ్యూమన్ బై మియర్లీ అక్వైరింగ్ దిస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: గుణమే నీ నిజ రూపము.
1: యువర్ వర్చు ఇస్ యువర్.
0: గుణమే ప్రేమ స్వరూపము.
1: అండ్ దట్ వర్చు ఇస్ ద మోడల్. అంటూ
0: ఎలాంటి విజయం కూడా ద్వేషాలు ఉండవు.
1: And when you once you have love, you love it.
0: ప్రపంచమును కూడాను ఏకం గావించేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: The whole world can be united into one by love.
0: ప్రేమ ఎక్కడ నీవు ప్రవేశపెట్టావో అక్కడ అంతా కూడాను ఏకాత్మ భావం ఉంటుండాలి.
1: Where there is love, there is unity.
0: అక్కడ ఆనందం కూడాను ఉట్టిపడుతుంది.
1: There you find the bliss.
0: ఈ ప్రేమానందములు రెండు చేరేటప్పటికే శాంతి మన యొక్క స్వరూపం అయిపోతుంది.
1: When once there is bliss and love, then you will have peace.
0: ఈనాడు శాంతి లేదు, శాంతి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: Today we say we have no peace.
0: ప్రేమ ఉందా?
1: Is there peace there?
0: ఏది?
1: నో.
0: ఈ ప్రేమ లేనప్పుడు శాంతి ఎక్కడ నీకు లభ్యం?
1: When there's no love, how do you expect to be peaceful?
0: కనుకనే
1: so
0: మనం దేన్నో చూచి మనం మోసపోకూడదు.
1: We should not be deluded by
0: మానవత్వం అనేటువంటి విలువను చూచి మనం బలచాలి.
1: We should know the human value and live accordingly.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పుట్టపైన మర్దించిన పాము మరణం అందదు.
1: Even if you hammer the ant hill, the snake won't die.
0: ఊరికి పైపై శోకులు మాత్రమే మనం చేసినంత మాత్రం తృప్తి కాదు భగవంతునకు.
1: God will not be pleased by your grand
0: పుట్టపైన పాము మరణమందున.
1: Even if you rub the snake against the ant hill,
0: తనువు దండించిన విషయభోగములు అడుగున.
1: If you punish the body, the sensual desire will not be
0: given up. ఆకలితప్పులు వీడినంత ఆత్మజ్ఞాని తానగున.
1: By just giving up the food and drink, you cannot be the one.
0: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును?
1: If you don't know your own nature, how can you be spiritual?
0: తానెవరో తెలుసుకోవాలి.
1: You should know yourself.
0: అప్పుడే దీనికి సరైనటువంటి విలువ.
1: There is
0: నేను ప్రేమ స్వరూపుణ్ణి, నేను దైవము. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఎక్కువ అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop more and more.
0: అయితే పరిమితం మాత్రం తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎట్ట ప్రేమించాలి.
1: However, we should know how to conduct ourselves with love.
0: ఈ పరిపూర్ణ ప్రేమ ఒక్క దైవానికి తప్ప అన్యులకు మనం అర్పితం చేయరాదు.
1: Total love must be surrendered only to God and no one
0: else. పెద మార్గం పట్టిపోతుంది.
1: But we put it in a perverted
0: ఎంత పాత్రను అంత పాత్రకు తగినంత మాత్రమే నీరు చేరుతుంటాయి.
1: As is the size of the tumbler, so will be the measure of water you collect.
0: చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని.
1: It may be a small tank or a vast ocean.

0: You may observe strict austerities and undertake deep penance, but you can never escape from destiny.
1: ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆ కర్మను ఎంతవరకు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యాక్షన్ షుడ్ బి డన్ అండర్ సర్టన్ లిమిట్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే, మనుషులు కర్మ చేత కట్టబడ్డాడు.
0: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: అందుకోసమనే అనేక మంది పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాను, చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: దేర్ఫోర్ భగవాన్ టెల్స్ అస్ స్ట్రిక్ట్లీ, వాంట్స్ అస్ టు
1: ఆ జాగ్రత్తను అజాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటే ఇంకా మరి చిక్కదు.
0: We should never neglect or we should never be negligent or careless.
1: కనుక అతి జాగ్రత్తగా మీ జీవితాన్ని వాల్యుబుల్ గా అనగా విలువైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకొని సమాజంలో ఒక గౌరవ మర్యాదలు పెంచుకోండి.
0: Therefore observe every care and earn the repute in society. తల్లిదండ్రులకు,
1: బోధించినటువంటి గురువులకు, నివాసమిచ్చినటువంటి యొక్క కాలేజీకి తగిన సత్కీర్తిని తేవాలి.
0: You should bring a good name to your parents and to the teachers and to the institution, the college where you have
1: one institute lopal e naya paisa kuda mem teeskotam ledhu.
0: In our institute we don't collect even single naya paisa.
1: Lakshalaadi biddalanta kuda nu uchavuthu cheppinchi chakkaga aanandanga indaku pamputunnamu.
0: Lakhs of children, students are trained, educated
1: here. No tuition fees gaani,
0: no tuition fees,
1: laboratory fees gaani,
0: laboratory fees,
1: games fees gaani,
0: games fees,
1: library fees gaani,
0: library fees,
1: examination fees gaani,
0: examination fees,
1: edi kuda nu ledhu.
0: Nothing whatsoever.
1: Ekkada undi ee prapanchamlo? ఎక్కడికి వెళ్ళినా వేలకు వేల కట్టాలి, చదువుకోవాలి.
0: ఎవ్రీవేర్ వీ హావ్ టు పే థౌసండ్స్ అండ్ థౌసండ్స్.
1: ఒక బిడ్డ పుట్టిందంటే అప్పుడే స్కూల్ కొంత అప్లికేషన్ వేసుకోవాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్
1: రాబోయే ఐదేళ్లకు తగినంత కూడా ఇప్పుడే ఒక 20,000 కట్టాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ సీట్ మస్ట్ బి రిజర్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: ఇలాంటి చదువులు నిజమైన చదువులా?
0: కెన్ యూ కాల్ ఇట్ ట్రూ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు, ప్రేమతో హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ అందించేటువంటి ప్రదేశము ఈ ప్రశాంతి నిలయం.
0: ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్. ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్ వేర్ థింగ్స్ ఆర్ టాట్ విత్ లవ్ కనెక్షన్ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు మూర్ఖులు.
0: బట్ ఫూల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్.
1: నిజంగా మీరు బయట ప్రదేశంలోకి చదివితే మీ తల్లిదండ్రులు ఎంత బాధ గురి అయ్యేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యూ స్టడీడ్ అవుట్
1: ఎంత ధనం వ్యయం చేయవలసి వస్తుందో,
0: యూ మస్ట్ హావ్ స్పెండ్ లాట్ ఆఫ్
1: మనీ, ఎన్ని విధమైనటువంటి వరీస్ కంతా వాళ్ళు గురి అవుతారు.
0: అండ్ యువర్ పేరెంట్స్
1: ఆ కాలేజీలో స్ట్రైక్ అనేటప్పటికి తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ స్ట్రైక్స్ ఆఫ్
1: పిల్లవాడు ఉంటాడు, ఏమవుతుందో ఏమో, ఏ అల్లర్లు అవుతుందో ఏమో, ఎంతో వాళ్ళు భయపడుతుంటారు.
0: వెన్ వన్స్ దేర్ స్ట్రైక్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్, యువర్ పేరెంట్స్ ఆర్ వరీడ్.
1: భయానికి అవకాశమే లేదు.
0: బట్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దేర్ ఇస్ నో ఫియర్.
1: అదే ధైర్యము,
0: దాట్ ఈస్ ద కరేజ్.
1: ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్?
1: ఎక్కడ మంచో అక్కడే ధైర్యం వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ కరేజ్.
1: కనుకనే ఆ గుడ్నెస్ మీరు కాపాడుకోవాలి.
0: సో యూ హ్యావ్ టు కీప్ అప్ దట్
1: గుడ్నెస్, ఏ గాడ్నెస్ అయిపోవాలి.
0: అండ్ దట్ వెరీ గుడ్నెస్ బికమ్స్ గాడ్నెస్ లేటర్.
1: కనుక దైవత్వాన్ని ప్రేమించండి.
0: సో లవ్ గాడ్.
1: దైవంకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో వన్.
1: ప్రేమతత్వాన్ని చక్కగా పెంచుకోండి.
0: అండ్ డెవలప్ లవ్.
1: దాని సరైన మార్గంలో ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: ప్రేమ ముదిత మనసే.

ఆధార ఏక రామనామ మాతా పితా బంధు సఖ సభి రామనామ భక్త జన జీవన

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించుటలో కానీ కర్మలను ఆచరించకపోవటలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియో చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: Karanam manasunandali malinyamulu aneka vidamulainatvanti bhavamulanu purikolputu untai.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ ఇన్సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసునందలి మాలిన్యము హృదయం నందలి వాసన చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ whatever may be the action, he will not be bound by that. He will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyarthamu gavinchutalo tama kartavyamani bhavistuntaru.
2: People who do not recognize this particular truth renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగములో సోమరత్వములకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
2: గీత హాస్ రిపీటెడ్లీ వార్న్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ Bhagavad-gita has been teaching the yoga of disinterestedness as the most important yoga to be practiced.
1: Adi anasakti aasakti lenatunti yokka divyamainatunti margame anasakti.
2: That is the yoga of anasakti, disinterestedness, not having any personal interest in the things that are performed.
1: ఈ సాంఖ్య యోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
2: In the chapter Sankhya Yoga, special emphasis has been laid on performing action without expecting fruits thereof.
1: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగరాకటం ఇది సాధ్యము కాని పని.
2: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
1: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు చేరడానికి ప్రయత్నించాలి.
2: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ from bad qualities to good qualities and good actions, from good actions then he has to renounce the fruits thereof.
1: Karmalanu acharinchutalo undinatvanti yokka antaratham emiti?
2: What is the inner secret of performing actions?
1: Ee karmala valla chitta shuddhi yerpadutundani geeta vakyamu.
2: It is Geeta's proclamation that on account of action and through action purity of the heart can be attained.
1: Chittasya shuddhiye karmaha. చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
2: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
2: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
1: ఈశ్వరార్పణతో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
2: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
2: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
1: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కానీ రూపొందుతుంది.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ ఏ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో ఎగ్నైట్ సెల్ఫ్.
1: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: భగవంతునికి అర్పితంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్?
1: పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
2: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
1: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
2: ఈవెన్ వెన్ small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
1: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి?
2: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్ ది యాక్షన్
1: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి?
2: హౌ ప్యూర్ దే షుడ్ బి?
1: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి?
2: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్డ్ షుడ్ దే బి?
1: భగవంతునికి అర్పించటి లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
2: వన్ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఆన్ ఆఫరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
2: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: Oka bhagavantuniki oka pushpam arpitam cheyalante aa pushpam nandalu undinatundi krimulanu manam veru chesi danini parishuddha parichi aa pushpam nu bhagavat arpitam gaavistam.
2: If you want to offer a flower to the Lord, you remove the insects in the flower and make it pure, then only you offer it to the Lord.
1: Kanuka manamu cheyu prati karma kudanu భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
1: పుష్పమును సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
2: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
2: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
1: Gnana agnanamunu veru chesi
2: distinguishing between wise things and unwise things,
1: gnanamunu agnanamunu telusukoni
2: understanding wisdom and ignorance,
1: gnanamunu gnanamuto layamu gavinchatame sankhyamu.
2: Sankhya refers to merging wisdom with wisdom.
1: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyamu.
2: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
1: Ishwaranubhutini pondagoru varu motta mota కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
2: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
1: ఓర్పు,
2: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
1: పట్టుదల,
2: డిటర్మినేషన్,
1: శారీర మానసిక పరిశుద్ధము,
2: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
2: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
1: నిశ్చత్సంపత్తి. ఇది శ్రమ, దమము, ఉపరతి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
2: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్, శ్రమ, దమ, ఉపరతి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
1: ఇక్కడ ఓర్పు,
2: పేషెన్స్.
1: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
2: Patience and forbearance is a very important characteristic which every person should have.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
2: Kings have been destroyed because they have lost this particular.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
2: Great rishis also were destroyed because they lost this particular quality of patience.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
2: Scholars also came to ruin because they lost this particular quality.
1: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
2: This particular quality of patience must be taken as an important shield and armor.
1: ఓర్పునే లేకుండినా మానవత్వమునకే ఏమాత్రము విలువ రాణించదు.
2: దేర్ వుడ్ బి నో వాల్యూ వాట్స్ ఎవర్ టు హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ పేషెన్స్. ఈ ఓర్పు
1: అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
2: దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ స్థితప్రజ్ఞ.
1: ఈ ఓర్పునే లేకుండినా మనము దీనిని సాధించలేము.
2: Without having this particular quality of patience, we would not be able to attain that.
1: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
2: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
1: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
2: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
1: పవిత్రమైన కార్యములందు,
2: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
1: సారమాత్మకమైనటువంటి విషయములందు,
2: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
1: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
2: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్, విచ్ ఇన్ దీస్
1: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
2: వాట్ ఎవర్ అబ్స్టకల్స్ యూ మే గెట్,
1: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములకు సంభవించినప్పటికీ,
2: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ యూ మే ఫేస్,
1: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
2: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
1: పట్టుదలనే లేకుండినా ఓర్పునకు బలమే ఉండదు.
2: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్, ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: ఓర్పు, పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
2: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
1: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
2: One cannot live without the other.
1: పట్టుదల వీడింది మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
2: Without determination, the patience will not be able to establish itself well.
1: ఓర్పును కోల్పోతిమా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
2: If we lose patience, determination also will not be there.
1: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
2: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్.
1: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను, భావములు కూడాను మనం పరిశుద్ధం గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ వీ అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వీ షుడ్ అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: ఇందులో రాగద్వేషములు,
2: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
1: అభిమాన మమకారములు,
2: ఈగోనెస్, ఈగోయిజం,
1: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
2: వీ షుడ్ రిమూవ్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ మైండ్.
1: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ కంట్రోల్.
1: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుపుతుండను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజ్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్ డ్రా ఇట్ సెల్ఫ్, వీ షుడ్ హావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
1: ఈ ప్రధానమైనటువంటి గుణములు స్థితప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
2: Gita has proved that these are important qualities of sthita pragna.
1: Kanuka manavudu ettivadu aneetunte vishayanni nirupinchetunte karma kshetramu.
2: The area and the field of karma or action proves what type of karma is.
1: Indulo nishkama karma ku chala pradhanata nandinchindi.
2: That is the very reason why so much of importance is given for nishkama action.
1: Addamu mana mukham yokka swaroopanni e vidhanga nirupistundo.
2: Just as mirror proves the type of face that we have,
1: mana dehamunandale temperature ni e vidhanga thermometer nirupistundo,
2: just as thermometer gives the reading of the temperature of our body,
1: manavuni yokka manchi cheddalanu karma kalapamulo nirupistundi.
2: In action proves what type of feelings a person has.
1: Kanuka manavudu ettivadu aneetunte vishayanni taanu chesetunte karmala dwarane మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
2: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
1: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
2: యూ వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
1: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
2: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
1: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును.
2: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
1: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
2: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
1: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు.
2: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
1: నిర్దయ నిద్యాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
2: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
1: కానీ కర్మ మార్గములో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
2: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్ప్లేడ్ యాజ్ సాత్విక్.
1: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
2: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
1: మానవుని యొక్క నిత్య జీవితం లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
2: భగవద్గీత హాస్ ప్రూవ్డ్ దట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
1: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు.
2: భగవద్గీత హాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్, టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
1: కర్మ మార్గం మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
2: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
1: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
2: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్.
1: జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
2: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
1: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
1: కర్మాచరణ ఎందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
2: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
1: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు, సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మలు యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
2: అమంగ్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వీ మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
1: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
2: వీ హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
1: అదర్స్. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
2: వీ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
1: ఆచరించాలి.
2: వీ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
2: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
1: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మ ఆచరించలేడు.
2: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
1: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛనగా మనం రూపొందింప చేసుకోవాలి.
2: విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
2: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
1: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది.
2: హియర్ దిస్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
1: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
2: There are two important things which form the basis of avarana and vichhepa.
1: ee avarana vichhepam loku roopam ledu.
2: There is no particular form for these two avarana.
1: Avarana managa avarinchinatundi kappabadinatundi.
2: Avarana refers to the one which covers.
1: ఏ విధంగా కప్పబడినటువంటిది?
2: How does it cover?
1: దేనితో కప్పబడినటువంటిది?
2: With what does it cover?
1: ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి?
2: How can we just uncover this particular thing which is covered?
1: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి? దీన్ని తీసివేయటం ఎట్లా?
2: If it does not have form itself, how does it cover? How can it be removed?
1: ఇదియే మాయ యొక్క స్వభావం.
2: This is the very nature of maya.
1: దారి యందు పడినటువంటి త్రాడును,
2: a rope which is lying on the road,
1: చీకటిగా ఉన్న సమయములో,
2: in the time of darkness,
1: ఇది పాము అని మనం భ్రమించాము.
2: We are deluded with the feeling that it is a snake.
1: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
2: Then what is it that has covered?
1: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
2: We are deluded with the feeling that a rope is covered with the
1: కానీ పాము ఉన్నదా?
2: Is there snake?
1: లేదు.
2: There is no snake there.
1: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
2: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
1: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
2: Under what circumstances does it use its own influence on us?
1: ఇది చీకటి యందు ఆవరించినది.
2: In darkness there is this particular feeling.
1: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందరం భ్రమ ఆవరించినదా?
2: Whether snake has covered the rope or delusion has covered us,
1: పామును త్రాడును పాము ఆవరించలేదు.
2: Snake has not covered the rope.
1: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
2: It is the delusion which has covered the mind of man.
1: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
2: This delusion itself is maya.
1: దీనిని ఒక జ్యోతితోత లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
2: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
1: ఉన్నది త్రాడే.
2: There is only rope there.
1: కనుక ఆవరణం పోయినది.
2: Then this delusion has disappeared.
1: ఉన్న పదార్థం కనిపిస్తుండాలి.
2: The real object is seen there.
1: ఇది విక్షేపం.
2: This is vichhepa.
1: ఉన్నది ఎప్పటికీ ఉండిదే.
2: A thing which is existing is
1: on the marpulu kudanu undavu.
2: There is no change whatsoever in that.
1: Bhramalu raavatam povatam idi kevalam oka vidhamainatundi bandhutvanga bhavinchukovachunu.
2: It is the delusion which comes and goes. It is something like
1: maya kani,
2: beat maya,
1: badhalu kani,
2: beat pains,
1: nindalu kani,
2: beat
1: nishkramulu kani,
2: sansha.
1: Ivanni kudanu kevalam raaka pokalato undinatundi bandhutvam vantivi.
2: All these things come and go like relatives.
1: Vachina bandhuvulu shashvatanga mana intilo nilavaru.
2: relatives who have come to our house will not stay there permanently.
1: రావటం పోవటం.
2: They come and go.
1: ఇదే విధంగానే మాయ అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
2: In the same way, this maya comes and goes as a delusion for the human being.
1: ఉన్న ప్రాణము కప్పబడినటువంటిది పాము.
2: It is the snake which covers the rope.
1: ఇదే ఆవరణం.
2: This is ఆవరణ.
1: కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
2: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
1: అయితే ఆవరణం ఒక పర్యాయము విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
2: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్స్.
1: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
1: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
2: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్.
1: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు.
2: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him find in his self-effulgence.
1: Kani manamu pai pai drishtilu maatrame manamu abhruddhi gaavinchukuntunnam.
2: If we may be developing only superficial understanding,
1: antardrishti ప్రధానమైనటువంటిది.
2: It is the inner vision which is very important.
1: అది శాశ్వతమైనటువంటిది.
2: That alone is permanent.
1: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగత్ దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
2: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ an outer vision which is impermanent and forgetting the inner vision which is true and which is sacred.
1: Bhagavantudu chesetuvanti pani adi.
2: It is this which God performs and does.
1: Nayana enta kalam ee jagattunandu neevu jeevinchinappatikini enni vidhamulaitunti karmalu aacharinchinappatikini ivi kshanavanguram.
2: Child, for whatever time you may live in this world and whatever actions you perform, all ye are temporary.
1: Bandhuttamunu అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
2: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
1: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
2: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
1: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా?
2: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
1: protection? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
2: The thing which you are catching also is washed away.
1: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
2: The person catching also is washed away.
1: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
2: Person who is catching these things also will be
1: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
2: What is the use of catching hold of this?
1: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
2: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరరీ థింగ్స్ వి ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చేర్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
1: కనుక అర్జున నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరముగా వించుకొని ఇంద్రియములను నిగ్రహించుకుని నీవు రాగద్వేషములను దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
1: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
2: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
1: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి అందు నీవు ప్రవేశించాలి.
2: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
1: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
2: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
1: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయటకు గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడానికి కానీ కర్మని.
2: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ అ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
2: బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: ఈ కర్మల చేత యజ్ఞయాగాది కృతువులు కానీ, దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
2: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎక్సెట్రా.
1: అయితే యజ్ఞయాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
1: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
2: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
2: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
1: యోగ కర్మ సుకౌశలం అన్నాడు.
2: హి హాస్ జస్ట్ సెడ్
1: కౌశలం అనే కాదు సుకౌశలం అన్నాడు.
2: హి హాస్ సెడ్ performing action skillfully is yoga.
1: intakante unnatamainatunti uttamainatunti sthanam marakutunnadu nayana.
2: There is a stage which is far beyond, far more sacred than this.
1: ee swargame satyamu nityamani neevu bhavinchaku.
2: Do not consider this heaven as a permanent one.
1: Chine punye matya lokam chanti, idi kontha kaalamuku tirigi digiravalsi vastundi.
2: At the end of the exhaustion of the merits you will have to come down to earth.
1: Idi tatkalikamainatunti camp.
2: This is only a temporary camp.
1: Indulo neevu shashvathanga jeevinchadaniki veelu kaadu.
2: You would not be able to permanently live in that.
1: Edo deha sambandhamaina indriya sambandhamaina bhoga bhagyamulu labhinchadani neevu bhavinchavachchu.
2: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind. Ee mithyalokamlo
1: ye bhoga bhagyamulu neevu aashinchitevo deenikante kontha uttamaina kriyaga undavachchunu ante kaani antaku minchi maroka sukhamulu akkada levu.
2: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
1: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది.
2: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: అది ఏ? దైవాత్మ తత్వము.
2: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
1: ఇది బ్రహ్మ సంయోగము.
2: దిస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
1: ఇది ఆత్మానుసంధానము.
2: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
2: For attaining this particular state, you better perform actions without expecting the fruits thereof.
1: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
2: When you perform any action, there will certainly be a fruit for that action.
1: అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
2: There is no rule which says that you alone should enjoy the fruit of it.
1: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
2: Our grandfather might have sown a seed and developed.
1: అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును.
2: ద గ్రాండ్ ఫాదర్ మైట్ హావ్ డైడ్ బై ది టైమ్ ది ట్రీ గివ్స్ ఫ్రూట్స్.
1: కానీ ఆ ఫలములు తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్లు కూడా అనుభవించవచ్చు కదా.
2: ది ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ మే బి ఎంజాయ్డ్ బై ద గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్.
1: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
2: A person who performs the action might not enjoy the fruits thereof.
1: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
2: But there will be fruits and that will be enjoyed by someone.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
2: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
1: mana peratiloni uchchamu enaatikaina phalamunistundi adi manavar evaraina bujistaru aneetunte oka vishala bhavamto nenu naati undachu.
2: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
1: Itti vishalamaina bhavamto paatinatunte vruchyam yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
2: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
1: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు? నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు. అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
2: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్
1: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
2: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
1: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
2: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
1: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావమును అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
2: ఏ ఫీలింగ్ విచ్ మేక్స్ ఎ పర్సన్ టు అండర్టేక్ యాక్షన్ ఫర్ ది సేక్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ దిస్ ఎ గ్రేట్ యాక్షన్ గ్రేట్ ఫీలింగ్.
1: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
2: పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వ కర్మలు కూడా మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై us, we have to perform it as an offering to the God without expecting the fruits of action.
1: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాశక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి దాన్ని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
2: వన్ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ దట్ ఇట్ ఈ అనాసక్తి యోగ ఈజ్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి యోగ.
1: యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
2: ఇన్ బుద్ధి యోగ దేర్ మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
1: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం,
2: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
1: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
2: దేర్ఫోర్ అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
2: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ వీ షుడ్ నాట్
1: క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
2: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
1: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధన చేత సాధిస్తూ ఉన్నాము.
2: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
2: విత్ ప్రాక్టీస్ విల్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం అందించుకోవాలి.
2: బట్ వి షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
1: సర్వత్రా పంచభూతాని.
2: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
1: అష్టం ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
2: వీ షుడ్ లాట్ ప్రూవ్ టు అవర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
1: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూత. మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము.
2: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
2: విత్ ప్రాక్టీస్ వుడ్ బి

0: పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
1: Wherever you see, be it in the nether world or on the earth, you will find only these five elements.
0: ఈ భూతములు కూడా పరమాత్మని యొక్క ప్రతిబింబము లే.
1: These five elements also are the reflections of God. These are all his aspects.
0: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము, ఇదే భగవత్ప్రీతి అర్థం కూడా అవుతుంది.
1: Considering all these things as the aspects of God, this becomes an offering to the God.
0: ఇలాంటి ఉన్నత భావమును, ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి యందు ఉంచుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
1: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
0: మనం పైపై దృష్టిని మాత్రమే అభివృద్ధి పరచుకోరాదు.
1: We should not develop only external vision.
0: ఒకానొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు.
1: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
0: ఇందులో గొప్ప గొప్ప పండితులంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: Great scholars participated in it.
0: ప్రతివాద భయంకరులు కూడాను ప్రవేశించారు.
1: People who are fried.
0: వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్టిసిపేటెడ్.
0: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హు ఆర్ ప్రిపేర్డ్ టు జస్ట్ రైట్ మీ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
0: ఈ రోజు ప్రతిజ్ఞలు పట్టుకు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: ది అసెంబ్లీ వాస్ సెడ్ దట్ దేర్ వాస్ నో రూమ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు ఎంటర్ ఇన్.
0: అందులో జనక మహారాజు యొక్క సమావేశం లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటారు, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: ఇన్ ది అసెంబ్లీ అండ్ ఇన్ ది మీటింగ్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై కింగ్ జనక ఓన్లీ గ్రేట్ అకాంప్లిష్ పీపుల్ విల్ హావ్ ఆన్ ఆపర్చునిటీ.
0: వంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
1: ఇన్ సచ్ ఎ గ్రేట్ మ్యాగ్నిఫిసెంట్ అసెంబ్లీ అష్టావక్ర ట్రై టు ఎంటర్.
0: అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు?
1: Who was prepared to leave Astavakra to enter into
0: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
1: He did not have any recommendation whatsoever.
0: అతనికి ఎట్టి సహాయము లేదు.
1: He did not have any help.
0: అతనికి దైవ సహాయం ఒక్కటే.
1: The only help that he had was
0: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
1: Whoever has firm faith in God will not be put to any suffering.
0: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
1: Temporarily there may be some obstacles, at the end he is sure to
0: కానీ మూడు దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
1: 3 days he had to wait at the door of Janaka.
0: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
1: He was observing all those great scholars who were going to attend this meeting.
0: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
1: He was not prepared to give up his resolution, thinking that great scholars are of course entering, I will also get a chance.
0: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
1: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this
0: ఇతను వయోవృద్ధుడు కాదు.
1: He is not an elderly person.
0: మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు.
1: He is a person of the middle age.
0: ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి.
1: He does not seem to have much of experience.
0: కానీ అనుభవం నిరాభవం అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు.
1: It is difficult to say whether he is having experience or he doesn't have.
0: ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును.
1: We do not know what type of person he is.
0: కనుక ఎలాంటి వ్యక్తి నందు ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క విషయములు వెలువడుతున్నాయో గుర్తించుకోవాలని జనక మహారాజు అతని లోపల ప్రవేశపెట్టాడు. జనక మహారాజు తన యొక్క స్థానంలో ఆసీనుడయ్యాడు.
1: కింగ్ జనక టుక్ హిస్ సీట్.
0: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
1: అట్ దట్ టైమ్ అష్టావక్ర ఎంటర్డ్ ది హాల్.
0: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
1: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లాఫ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
0: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
1: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్. హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లాఫ్.
0: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
1: Meanwhile, what happened was, Astavakra began laughing louder than the scholars.
0: కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
1: There is a reason for our laughing. There is no.
0: కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
1: It became a big problem for them as to why this man should laugh at us.

0: వికార ఆకారంను చూసిన తక్షణమే ఎట్టి మనుషుడికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
1: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
0: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
1: This may be considered as ignorance.
0: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూసి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
1: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
2: the child. నవ్వుతున్న తక్షణమే ఎలాంటి వారి హృదయమైన వారు కూడా తెలియకుండా నవ్వుతారు.
1: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
0: అమాయకత్వంలో ఉండేటువంటి పవిత్రత.
1: This is the greatest and sacredness of
0: కానీ ఇక్కడ పవిత్రతలో ఉండేటువంటి అమాయకత్వంగా రూపొందుతుంది.
1: There is sacredness which is inherent in innocence.
0: పండితులందరూ కూడా చాలా గొప్పవారు.
1: Scholars who have assembled them, they were
0: very great. అమాయకత్వం ఏమాత్రం కూడా చేరలేదు వాళ్ళలో.
1: There is no innocence there.
0: కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
1: They were eagerly waiting to find out what the cause for this particular person loving so loudly.
0: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరు, కానీ నీ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీనివల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
1: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ, వీ డు నాట్ నో, వెన్ వీ లుక్ అట్ యూ యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్, వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్.
0: అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
1: Well, sir, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
0: ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజ సమావేశానికి వచ్చి ఉండేవాడిని కాదు.
1: If only I had known such people are in this assembly, I would not have come to this.
0: నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
1: I entered here thinking that there are great scholars.
0: కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
1: But there are only cobblers here.
0: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
1: Those scholars who assembled there were very angry when he uttered like this.
0: Charmakarulu ante cheppulu kutteetunte varu ani dini artham.
1: Charmakarulu refers to a cobbler who stitches.
0: Inta kathinamainatundi padam upayogapadutunnava ani andaru kodanu chaala ugrulainaru.
1: All those scholars were very angry for using such an abusive or insulting word.
0: Ashtavakrudu cheppadu.
1: Ashtavakrudu
0: mee cheryalaku ee padame sariyainatundi padam annadu.
1: This is a proper word to describe your action, he said.
0: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
1: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
0: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
1: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
0: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
1: యూ హావ్ నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ మై
0: స్కాలర్షిప్.
1: యూ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
0: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనం కలిగి ఉంటుండాలి.
1: Pandits should have the capacity to look inward.
0: కనుక ఈ అంతర్దర్శనమే లేనటువంటి ఒక తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కొను అవకాశం కాదన్నాడు.
1: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
1: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
0: అదే విధముగానే లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి, వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
0: కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే,
1: చిత్తం
0: యొక్క ప్రభావమే.
1: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
0: hrudayam yokka shanta swabhavamune thanu parisilistadu.
1: God looks to the purity of the heart and the inner peace of the heart.
0: Kalukane mana antardrushtini manam abhiruddhi parichukoni antarbhavamulanu kontha varakunu prashantamaina reetiga manamu chuchukovali.
1: We should develop inner vision and develop inner peace.
0: Yetti samayamunandu kani manam udrekamulaku kani ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనం గురి కారాదు.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్, వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
0: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
1: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
0: మ్యాటర్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
1: సమ్వన్ వర్ టు జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యూ,
0: నీ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
0: ఇన్సల్ట్ నీ ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు
1: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్
0: శాంతంగా ఉంటుంటే నీ పైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని
1: If you are peaceful, all the anger that he has may be poured out.
0: కాని దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
1: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
0: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
1: Let us just presume that a particular person is vomiting.
0: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
0: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ ది స్టమక్.
0: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
0: ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సెక్ట్స్ దేర్ విల్ బి ల్యాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
0: కనుక దేహములో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
1: దేర్ఫోర్ షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇంటు అవర్ బాడీ.
0: కనుకని లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
0: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
1: At such a time, we should not give medicine to stop his vomiting.
0: Mandulu ichthe em avutundi? Edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopana mundinanta varaku tirigi eppudaina mari raavachu.
1: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
0: Kanuka aa malinyam bayata pade anta varaku neevu ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
1: యూ షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యూ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
0: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
1: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
0: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
1: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
0: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
1: వన్స్ హీ బికమ్స్ వీక్ వాట్ ఎవర్ యూ సే హీ విల్ ఒబే.
0: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
1: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
0: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
1: వెనెవర్ ఎ పర్సన్ ఇస్ టెల్లింగ్ సంథింగ్ డోంట్ అబ్స్ట్రక్ట్.
0: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
1: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే యాజ్ లాంగ్ యాజ్ హి వాంట్స్.
0: శాంతాన్ని వహించాలి.
1: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
0: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
1: దిస్ గివ్స్ యు జాయ్.
0: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
1: ది సేమ్ జాయ్ గివ్స్ యు హ్యాపీనెస్.
0: మనకు స్వర్గము.
1: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
0: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుంటాం. ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
1: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
0: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
1: ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
0: పర్యాయం చెప్తాను.
1: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్
0: క్షమ సత్యం.
1: Forbearance is truth.
0: Chama dharmamu.
1: Forbearance is dharma.
0: Chama vedamu.
1: Forbearance is veda.
0: Chama ahimsa.
1: Forbearance is non-violence.
0: Chama dharmamu.
1: Forbearance is dharma also.
0: Chama santoshamu.
1: It also is joy.
0: Chama sarvamu.
1: It is everything.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
0: ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితీతి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
1: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యాస్ దిస్ క్షమ దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ ఉపరతి అండ్ ఆల్ ద అదర్ థింగ్స్.
0: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్ప్యూరిటీ.
0: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము.
1: ఓన్లీ వెన్ వి ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
0: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
1: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్
0: మైండ్. శుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
1: ఎక్స్టర్నలీ వీ మే ప్యూరిఫై అవర్ సెల్స్
0: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటిది.
1: ఇన్నర్ ప్యూరిటీ
0: కారణం ఏమనగా అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ. భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
1: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
1: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
0: ఇది పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై ఇట్.
0: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
1: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
0: అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
1: ది ఇన్డ్వెల్లింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వెర్ ఎవర్ యు గో.
0: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ స్థితప్రజ్ఞ.
0: ఇక్కడ శమం,
1: టేక్ వన్ శమం,
0: మనశ్శాంతి,
1: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
0: దమము,
1: దమం,
0: ఇంద్రియ నిగ్రహం,
1: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
0: ఉపరతి,
1: ఉపరతి,
0: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన,
1: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్,
0: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
1: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
0: తితీక్ష,
1: తితీక్ష,
0: ఎట్టి క్లేశ సమయం నందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
0: ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ విత్ ది టెస్ట్, వాట్ ఎవర్ విత్ ది ట్రిబ్యులేషన్స్, వాట్ ఎవర్ విత్ ది ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
0: తితీక్ష,
1: తితీక్ష,
0: ఉపరతి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
1: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
0: శ్రద్ధ అనగా గురువు నందు కాని, పండితులు ఎందు కాని, తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం. ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యము, భగవద్వాక్యాన్ని గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
1: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
0: సమాధానం,
1: సమాధానం,
0: ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి.
1: సమాధానం రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
0: ఇంతేకాదు చిత్తేకాగ్రత అత్యవసరం.
1: నాట్ మెయిన్లీ దాట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
0: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
0: మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది.
1: Man would be able to have firmness, steadiness.
0: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
1: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
0: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
0: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలు యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్
0: వాంఛలు యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: వెన్ వన్ హాస్ డిస్గస్ట్ ఫర్ డిజైర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్,
0: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ దెన్ ఓన్లీ
0: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ.
0: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ పేషెన్స్ విల్ బికమ్ ఆటోమేటిక్ సెకండ్ నేచర్.
0: కనుకనే ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
0: కేవలం శ్లోకంలో కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
1: బై హార్టింగ్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
1: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
0: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
1: దెన్ ఓన్లీ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇంటూ అవర్ హార్ట్.
0: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day we'll have to practice by making it inner property of our own selves.
3: That was the 33rd in a series of 34 discourses Bhagawan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagawan explained the secret behind performing action without the expectation of its result.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: പൂർണ പ്രേമയന്ദു പുട്ടുന്നു സൗഖ്യം സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുന്നു പൂർണ പ്രേമയന്ദു പുട്ടുന്നു സൗഖ്യം സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുന്നു
2: You will have saukhyam, happiness, and you will have peace of mind, shanti and supreme peace. These are available only in the real love.
1: Prema lekayuma, prema lekayuma, shemangu ledaya. പ്രേമലേഖയുമ ക്ഷേമംഗുലേദയാ സത്യസായി മാട പ്രേമവൂട സത്യസായി മാട പ്രേമവൂട
2: If you are bereft of love, there is no ക്ഷേമ for you. This is this word of Sai. The spring of love, the stream of love. This world of sorry is the stream of love. Without prema, there is no kshema at all. If you want kshema, or kshema cannot be translated properly.
1: Love.
2: Love. In love, if you do not have love, there is no kshema at all. This world of sorry is spring of love. Stream of love.
1: Kshema sarupulara.
2: Embodied love. Embodiment of love.
1: Nanam Ganamattamam. Prapanchamalo enniyo vidhamulainatundi jnanam untunnavi.
2: In the world, there are several varieties of knowledge.
1: Sangeeta, Sahitya, Nrutya, Chitra, Silipi, ityadi jnanamule kaka. లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటుంది మానవులకు.
2: By the knowledge of self, one can have peace and happiness.
1: అందువలననే నహి నహి రక్షతి యుక్తంకరణి అన్నాడు శంకరుడు.
2: The grammar rules, therefore the grammar rules, నహి నహి రక్షతి, they cannot save you when death comes. So says ఆచార్య శంకర.
1: మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు.
2: ఆల్ దీస్ నాలెడ్జెస్, వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్, దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ. లౌకిక ఆనందం, సెక్యులర్ హ్యాపీనెస్.
1: కానీ ఆత్మ జ్ఞానం సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది.
2: ది సెల్ఫ్ నాలెడ్జ్ కెన్ గివ్ యూ ది ఫార్మల్ పీస్ ఫర్ యూ.
1: ఈ ఆత్మజ్ఞానమన్నను బ్రహ్మజ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
2: సెల్ఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆర్ వన్ ఇన్ వన్ అండ్ ది సేమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ థింగ్స్.
1: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం.
2: Atmajnana will make you to see unity and diversity and immortality and mortality.
1: Itti pavitramayatunti sushtittanu pavitramayatunti yukka divyamarumaya margamulu prabodhin chetvantadi adhyatmika jnana.
2: The adhyatmika jnana is that which gives you this divine knowledge.
1: Aite ee jnanamunaku aadharam emiti?
2: What is the basis for this knowledge?
1: దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
2: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
1: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరము.
2: ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్.
1: ఈ కర్మలు సదాచారముచే, సత్వవర్తనచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
2: By the association with good people, you must perform this such a nitya karma, this sadachara.
1: Iti ekaka pavitramayanti Bharata, Bhagavata, Ramayana, Gita, Upanishattu, Brahma Sutra, ityadi pavitra grantharulu kudanu patimpa cheyatani kudanu upayoginchukuneetundi kudanu satkarmale.
2: The satkarma is that which makes you to read the holy scriptures, Bhagavata, Bharata, Ramayana, Upanishad, etc.
1: దాన గంధాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది కర్తలు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది. అయితే లోక సంబంధమైన విద్యలను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును.
2: ఏ పర్సన్ లర్న్ ఇన్ ది సెక్యులర్ విద్య మేబీ ఏ గ్రేట్ స్కాలర్, మేబీ ఏ గ్రేట్ పండిట్,
1: కానీ
2: మేబీ ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్సో.
1: సర్వజ్ఞుడు కాలేడు, సర్వదేశుడు కాలేడు, సర్వజ్ఞుడు.
2: ఈ కెనాట్ బికమ్ ఆమ్నిషియంట్.
1: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మ విద్య.
2: రిమూవ్ గ్రీఫ్ ఫ్రమ్ యువర్ థాట్. ఆత్మ విజ్ఞాన టీచర్ పాత్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీఫ్.
1: తర్వాత శోకమాత్మ విద్య అన్నారు. అలాగా శోకముకు దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది. అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు. శోకమును తప్పించి ఆనందమును ఇప్పించి ఆవేదనను అణగించి ఆత్మానంతరం చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అది ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మ విద్య? వి మస్ట్ ఎంక్వైర్ టు దిస్ నేచర్.
1: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరూ కూడా అర్హులే.
2: చిల్డ్రన్ డిజర్వ్ టు లర్న్ దిస్ విద్య. ఓల్డ్ పీపుల్, ఉమెన్, మెన్, ఆల్ ఆర్ ఆల్ కెన్ స్టడీ ది బ్రహ్మ విద్య.
1: చేత కీర్తి గౌరవ ప్రతిష్టను కూడా అందుకోగలరు.
2: బై హ్యావింగ్ దిస్ బ్రహ్మ విద్య మ్యాన్ మే బికమ్ ఫేమస్. హీ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ By having laukika vidya, the secular education, man may become, man may satisfy his desire.
1: కాని ఆత్మ విద్య చేత దైవానుకృతునికే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి.
2: By the knowledge of self, he will become a fitting person for the grace of God and enjoys the supreme
1: happiness. ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందు కాని, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందు కాని, కులమత సౌఖ్యములు ఎందు కాని ఏమాత్రం కూడా సంబంధం లేదు.
2: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది క్యాన్ ఫ్రీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ నెసెసరీ.
1: వాల్మీకి యౌవని వంశమంతని వాడు.
2: వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హీ బిలాంగ్స్?
1: నందు ముందు ఏ పల్లె అందు పుట్టే.
2: నందన, ఇన్ విచ్ విలేజ్ యు వాస్ బోర్న్?
1: ధరకు చేలుండెంత ధనము కలిగి ఉండే.
2: వాట్ ఈస్ ది వెల్త్ ఆఫ్ కుచేలా?
1: ఇక్కడ రాదు ఏ విద్య కలిగి ఉండే
2: గజరాజుంత
1: వయసు కలిగి ఉండే వసుధ గృహంత
2: కలిగి
1: ఉండే తిమ్మణికెంతటి తెలివి ఉండే తిమ్మణికెంతటి
2: సార్ హనుమాన్ వాట్ వాస్ ఇస్ నాలెడ్జ్ ఈ బిలాంగ్స్ టు
1: కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తువస్మాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధము లేదు.
2: నాస్తి చేసి జాతి విద్యారూపకుల ధర క్రియా విభేద ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ క్రీడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
1: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని
2: లార్డ్ కమ్స్ టు హిమ్ ఈ హ్యాండ్ డివోషన్ ఫర్ హిమ్
1: ఈ తులసి జడములకు తూదుగాక అన్నది రుక్మిణి.
2: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ బి వెరీ ఫిట్ దిస్ బెస్ట్ విల్ లీవ్ తులసి దాస్.
1: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి
2: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: యో మద్భక్త సమే ప్రియ
2: ది డ్యూటీ ఈజ్ ద డియరెస్ట్ టు మీ డియరెస్ట్ వన్ టు మీ సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ.
1: నన్ను భక్తితో కొనికేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
2: సో సేస్ దో డ్యూటీస్ టు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్
1: లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
2: ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ
1: నెగ్లెక్ట్ ఆర్
2: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆల్సో
1: మై సిన్సియర్. దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
2: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్.
1: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫెయిత్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
2: స్వామి వివేకానంద సెల్ఫ్ that you should have faith in yourself first.
1: కనుక మొట్టమొదట మానవునకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి.
2: హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ ది డివినిటీ ఫస్ట్.
1: ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైన అయినప్పటికీ ఇహమున సుఖింప హేమ తారక విద్య పరమున సుఖింప బ్రహ్మ విద్య ఇది జీవనోపాధి అది జీవిత పరమావధి.
2: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్ ది బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
1: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేదు.
2: వితౌట్ దిస్ సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే లౌకిక విద్యలను కూడా మీరు అలక్ష్యం చేయరాదు.
2: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
1: చదువులతో పాటు సంస్కారం కూడా అత్యవసరం.
2: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
1: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
2: వాల్మీకి అండ్ వ్యాస దేవర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్ దేర్ఫోర్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దేవర్ ఆనర్డ్ ఎవ్రీబడి అండ్ దేవర్ రిటర్న్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ
1: పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి కూడా ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడా కొంత ఆదరణను తీసుకుంటున్నాయి.
2: దో సేజెస్ wrote 18 Puranas. Therefore, we can understand they were also involved in secular vidya also.
1: Lokamunandu gala samasta padarthamulu kani సమస్త లోకములు కానీ దైవం ముందే ఇవిడి ఉంటున్నవి.
2: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
1: కనుక భగవంతునికి ఇవ్వగలిగినటువంటి ఏమాత్రం కూడా లేదు. పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
2: వెన్ ఎవరింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిమ్ వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్.
1: అతను ఆశించేటువంటి
2: మరొకటి లేదు.
1: అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
2: ఎక్సెప్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
1: అందుకోసమని పోతన చెప్పాడు,
3: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు
2: యు ఆర్ ఆల్ పర్వేడింగ్ రియాలిటీ ఎంటైర్ బ్రహ్మాండ ఇస్ పర్వేడ్ బై యూ. హౌ కెన్ ఐ బి ద టెంపుల్ ఫర్ యూ?
3: కోటి సూర్యుల కాంతి నేతి కలిగిన నీకు ప్రమిద దీపమునెవరు పట్టగలరు?
2: యు ఆర్ వెరీ వెరీ ఎఫిషియెంట్ లైక్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సన్. Before you, how can I offer a small light?
3: Sarva jeevula yandu sancharinchedi neeku sariyaina peda satyamaguna.
2: You are the indwelling reality of all beings. How can I name you by a particular name?
3: Brahmandamantata bocchalonu natti భోజ్యము నీకు పెట్టదమునా.
2: ది ఎంటైర్ వరల్డ్ యూనివర్స్ ఈజ్ ఇన్ యువర్ స్టమక్. హౌ కెన్ యూ ఆఫర్ యూ ఫుడ్ ఫర్
3: యూ? రామ రామాయణు
1: వసుడు తెలుపుతున్నది.
2: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ టెలింగ్ యూ టెలింగ్ అస్
1: కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేవు. ఇతర సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం. సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామములు అనేటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వి ఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫారం టు ది లార్డ్. In reality, it doesn't have any name, any form at all. For the satisfaction...
1: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని నందుట కూడాను అవకాశం ఉంటుంది.
2: By worship of the Lord like this, you will become famous and you can also satisfy all your aspirations.
1: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా అభ్యసించలేదు.
2: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: నిరంతరము దేవిని ఆరాధన చెంది తన యొక్క మనసును తాదాత్మభావంగా అనుభవిస్తూ వచ్చాడు.
2: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
1: అతనికి ఎట్టి విద్యలు ఎందుకు అభిరుచి లేదు.
2: హి డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
1: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ ఉంటారు. అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితంను ఆనందంగా గడిపేటువంటి వాడు.
2: వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్.
1: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
2: He was illiterate actually. He was unable to even pronounce that word pension.
1: కాని ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి చూచిన కూడా రామకృష్ణ మఠమని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్యప్రాయుడుగా నిలిచగలిగాడు.
2: Those who are very very backward in secular learning, the entire world is worshipping him today. Everywhere you are having Ramakrishna Math. ఈ బాలరుడు ఎవరి పర్సన్ ఇదివారు.
1: అదే విధముగానే దారిని కొట్టుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్పీపిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నాముడి యొక్క స్వభావమే.
2: డెసాయిట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అని కొంత లవ్ పడ్డాడు.
1: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతుని చేయగలిగినటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతని ఇంత జగత్వాసిని పొందగలిగాడు.
2: ప్రహ్లాదవాస్ ఏ సన్న డెమన్ ఏ రాక్షస
1: పవిత్ర చరిత్రుడు కాగలిగాడు.
2: హి బికేమ్ గ్లోరియస్ అండ్ ఎ ప్యూర్ పర్సన్ బై అకౌంట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచుకొని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తిస్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
2: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హీ బికేమ్ వరల్డ్ ఆనర్డ్. ఎవరి పర్సన్ ఆనర్ సిమ్ వర్షిప్ సిమ్ బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హీ బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
1: ఇంతే కాదు, పక్షు జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
2: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
1: పక్షికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రమూ లేదు. సర్వులు కూడాను సర్వ జీవులు కూడాను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
2: ఆ డివోషన్ టువర్డ్స్ గాడ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఆల్ ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
1: కనుక ఇది పవిత్రమైనటువంటి భక్తి మార్గం నందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
2: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది భగవద్గీత. దట్స్ వై యూ హావ్ స్టార్టెడ్
1: భక్తి. భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానము చేయటము, జపములు చేయటము, క్షేత్రములు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు పొందటం, ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు.
2: భక్తి ఇస్ నాట్ going on to pilgrimages, repeating the japa. This is not bhakti.
1: ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే, భగవంతునిపై కలిగినటువంటి ప్రేమభావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం.
2: Undying a pure love for God is bhakti.
1: ఇది స్వార్థరహితమైనటువంటిది.
2: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
1: ఇది దోషరహితమైనటువంటిది.
2: ఇట్ ఈస్ డిరెక్ట్ ఆఫ్ ఎనీ డిఫెక్ట్.
1: నిశ్చలమైనటువంటిది.
2: ఇట్ ఈస్ పర్మనెంట్.
1: నిర్మలమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ప్యూర్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట సాత్విక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
2: దట్ డివైన్ లైఫ్ లవ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ రాక్షస.
1: ఈ రాక్షస మార్గమందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: పచ్చకాలుషుట్లో వాట్ యు ఆర్
1: నేను ఎవరు
2: భయమై
1: ఈ దేహమా నేను
2: ఇదేంటి బాడీ
1: ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి.
2: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్. వై షుడ్ ఐ కాల్ దిస్ ఈస్ మై బాడీ.
1: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
2: మై బాడీ వెన్ యూ సే దిస్ ఈస్ మై బాడీ, బాడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
1: కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానికి మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
2: ఇఫ్ యూ సే మై హార్ట్, హార్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. యు ఆర్ ది ప్రొసెసర్ ఆఫ్ ది హార్ట్.
1: ప్రతి ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరుణ, బట్ గుణమై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో యూ సే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ బి టాకింగ్.
1: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
2: మై ఈస్ ది పర్మనెంట్.
1: అంటే అన్నింటి ఎందుకు సాక్షిభూతమైన
2: ఇట్ ఈస్ ది ఫిక్స్డ్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరిథింగ్.
1: అదే దాన్ని కాన్షియస్నెస్ అంటారు. దానికి చైతన్యముడు కూడా చెప్తారు.
2: ఈ శాశ్వతాలు చైతన్య.
1: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
2: ఈ చైతన్య ఈ ఆల్ పర్వే.
1: ఆ చైతన్యముని చిత్ అని చెప్తూ వచ్చారు.
2: ఈ చైతన్య కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
1: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంటున్నది. With you, above you, below you, around you. You
2: this,
1: are actually.
2: This consciousness, this chit, is all pervasive. It is in you, it is everywhere.
1: Come at the చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
2: టు రియలైజ్ దట్ చైతన్య ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీ.
1: ఇది అంతర్ముఖం కావాలి.
2: ది మైండ్ మస్ట్ బి ఇంట్రాన్.
1: దృష్టిని అంతర్ముఖము లాభించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతమునందు నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, బాడీ ఈజ్ నాట్, మైండ్ ఈజ్ నాట్, బుద్ధి ఈజ్ నాట్, చిత్తం ఈజ్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
2: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్టెడ్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.

0: యొక్క ఈ విధమైనటువంటి యొక్క నీ స్వస్వరూప సందర్భ భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
1: మరి అందరూ రియలైజేషన్, ఇఫ్ యూ ఫాలో ఎ గుడ్ పాత్ దట్ ఆల్సో కాల్డ్ ది పాత్ ఆఫ్ లవ్ డివోషన్.
0: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
1: టు సర్చ్ ఫర్ గాడ్ దేర్ ఇస్ నో సపరేట్ పాత్ ఫర్ దట్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎక్కడైనా కూడా మనం సందర్శించవచ్చు.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్, దేర్ఫోర్ యూ కెన్ సీ దట్ ఎవ్రీవేర్.
0: అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి తత్వము సగుణ సాకారంతో కొంత ఆధారాన్ని తీసుకోవాలి.
1: ది నిర్గుణ విత్ ఇస్ ఫార్మ్లెస్ అండ్ నేమ్లెస్ హ్యాస్ బికమ్ సగుణ విత్ ఫార్మ్ అండ్ నేమ్.
0: సగుణ సాకారంలో లేక నిర్గుణ నిరాకారంలో ప్రవేశించలేము.
1: వితౌట్ ది హెల్ప్ ఆఫ్ సగుణ అండ్ సాకార యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ది రెల్మ్ ఆఫ్ నిర్గుణ అండ్ నిరాకార.
0: కనుక ప్రారంభంలో సాకారం యొక్క ఆరాధన అత్యవసరం.
1: Therefore, in the beginning, you must worship the Lord with the name and power.
0: Kramakramina kudanu, adi antarmukamuga vinchukoni, nirakara nirgunatvam lopala manamu praveshinchavachu.
1: Steadily, steadily, intubai, you must withdraw your mind from other external things.
0: Antarbashita-sarvavyapya narayana. ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండేటువంటి సమయంలో మనము ఒక్క ప్రదేశంలో పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును, ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
1: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఎ నేమ్ అండ్ ఎ కాల్.
0: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
1: దట్ ఇస్ ది బిగినింగ్ యూ వర్ సెంటర్ ఇన్ టు ది భక్తి కథ. ఆఫ్టర్ దాట్ యూ రియలైజ్ దట్ నిర్గుణ రియలైజేషన్.
0: పుష్పమే లేక కాయి కాదు.
1: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
0: కాయి కాక ఫలం ఏర్పడదు.
1: దట్ షో ఫ్రూట్ అట్ ఆఫ్ ఫల్
0: వితౌట్
1: రైట్ రైట్ ఫ్రూట్ ఈస్ ఇంపాసిబుల్.
0: కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్ అన్ రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
0: ఈ పుష్పమే కర్మ మార్గం.
1: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
0: ఇది క్రమక్రమేణ ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
1: ది అన్ రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
0: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
1: వెల్ ఇట్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రస ఇట్ బికమ్స్.
0: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటిది ఇందులో సహజంగా ఏర్పడుతుంది.
1: రైట్ బికమ్ వెన్ ది ఫ్రూట్ బికమ్స్ రైట్ దేర్ విల్ బి స్వీట్నెస్ అండ్ ఆల్ దట్.
0: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
1: కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పార్ట్ ఆఫ్ దిస్ ప్యాటర్న్.
0: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ ఎంటర్ ఇంటు ది పార్ట్ ఆఫ్ కర్మ యాక్షన్.
0: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యాక్రమం అనేటువంటి చింత చేయాలి.
1: As long as you are in this world, you must learn the secret.
0: ఆ అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
1: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్డ్.
0: మానవునికి ఆలోచన శక్తి, ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుకని మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: ఫర్ ది జెంట్మన్, ఫర్ ది గ్రేట్ సోల్, ది మైండ్ అండ్ థాట్ అండ్
0: డీడ్. హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
1: థాట్ ది వర్డ్ అండ్ డీడ్ విల్ బి ఇన్ యూనిజన్.
0: ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది. ఫలత్యాగములకి కొనిపోతుంది.
1: బై రినౌన్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్.
0: ఫలాపేక్ష కొట్టమంటే అవసరమే.
1: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
0: క్రమక్రమేణ నిష్కామ కర్ములు కావాలి.
1: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
0: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
1: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
0: కనుక ఈ డిజైర్ ను మనం క్రమక్రమేణ వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇంటూ వర్షిప్.
0: ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీత్యర్థంగా మనం చేయాలి.
1: Whatever that you do, that is the love of God, Lord.
0: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది.
1: The divinity will not descend.
0: ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలు ధరించారు.
1: For that absolute reality, there are several names and several forms.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు.
1: Truth is one. They just call it various names.
0: కనుక దైవము ఏకం. ఏకోహం బహుశ్యాం.
1: Lord is one. He has become many.
0: చూడండి, చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాళ్ళని చైల్డ్ అంట అంటున్నాం.
1: When a small boy is born, he is called child.
0: పసిబిడ్డ,
1: baby.
0: 10 సంవత్సరం అయ్యేటప్పటికీ అతన్ని బాయ్, పిల్లవాడు అని పిలుస్తారు.
1: ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
0: అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికి, 30 వర్షాలు అయ్యేటప్పటికి అతను ఒక మనిషి, మ్యాన్ అని పిలుస్తారు.
1: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
0: అతని 75 ఇయర్స్ అయ్యేటప్పటికి గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్
1: అంటారు. హీ విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కటే.
1: చైల్డ్, బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్
0: మొట్టమొదట ఆస్తి, అక్కాతి, జిజ్ఞాసి, దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం, ఒక్కటే కోల్.
1: ఆస్త, జిజ్ఞాసు, అకార్తి, దాని ది రియాలిటీ సొన్నదితే
0: ఇవి క్రమక్రమేణ పరిణామాలు పొందేటువంటి స్థితులు.
1: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇంటు గ్రేటర్ థింగ్స్ ఆఫ్టర్వర్డ్స్.
0: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
1: ఫర్ ది ఎవల్యూషన్ యూ మస్ట్ హావ్ ప్రాక్టీస్.
0: ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలో
1: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధాన దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్, కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింపచేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అట్ ఫస్ట్ డే ఇట్ ఈస్ డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ.
0: ప్రేమ స్వరూపులారా, భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్.
0: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
0: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకరు కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
1: సంశయ జ్ఞాన, సంశయ భక్తి, సంశయ కర్మ.
0: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
1: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్ మేబి.
0: ఒక మనిషి యొక్క సరి అయినటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలాంటి మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
0: కేవలం పాదము చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము.
1: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
0: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
1: బై ముఖం
0: కూడా ఉండాలి.
1: హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది.
0: అందువలననే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేత యుచ్చవ మామక పాండవాస్తేవ కిమకూర్వత్ సంజయ. ఈ శ్లోకములో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
1: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్స్ విత్ ది శ్లోక ధర్మ చేస్తే కురుక్షేత్రే. ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
0: కట్టగడపటి శ్లోకము ఎత్ర యోగి స్థిర కృష్ణ ఎత్త పాత్రో దరుద్ర తస్త శ్రీ విజయ విభూతి యువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ.
1: ది కన్క్లూడింగ్ శ్లోక ఆఫ్ గీత ది వర్డ్ ఈజ్ మమ.
0: కనుక ఇక్కడ ధర్మ, ఇక్కడ మమ రెండూ చేరితే మమ ధర్మ బోధించింది గీత.
1: ఇఫ్ యు కంబైన్, ఇఫ్ యు యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ, మై డ్యూటీ, మై ధర్మ.
0: ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
1: ది టీచింగ్ ఆఫ్ గీత ఈజ్ దట్ యు షుడ్ పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ టు హ్యూమన్ ఎక్సెప్షన్.
0: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ.
0: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: ది బ్రహ్మచారి షుడ్ ఫాలో ది
0: గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీస్.
0: వానప్రస్థులు వానప్రస్థుల యొక్క కర్తవ్యాలు నిర్వర్తించాలి.
1: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ గాన్ టు
0: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్
0: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధం.
1: All those people should perform their duties. That's the teaching of
0: Kani. Eenadi manavuni yokka prabhavamu kevalam oka vidhamaitundi tikamakala pondi confusion lokala taanu anni vidhamlo kodanu nirutsahaniki nishtha roopu uriyeputunnadu.
1: The state of human beings nowadays is confusion. Therefore there is misery.
0: Arjunudu gruhasthude.
1: Arjuna was a householder.
0: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
1: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాక్ ఫీల్డ్.
0: కనుక ప్రతి విషయమునందు కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపచేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
1: హీ మస్ట్ ఫుల్ఫిల్
0: ప్రబోధన.
1: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దర్ డ్యూటీ. దట్స్ ది టీచింగ్.
0: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైన తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధముల కూడా

0: యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం. ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరతపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు.
1: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్యం అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
0: ప్రశ్నించాడు, నిన్ను మోహం నిరహంకారం సదానికి మన లక్ష్యతి, అయ్యా అర్జున నీకు మోహ అహంకారం ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
1: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇస్ నాట్
0: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటి పూర్తి పోయింది అన్నాడు.
1: దట్ డెల్యూషన్ హాస్ గాన్ నౌ.
0: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూషన్
0: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం,
1: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష, డిస్ట్రక్షన్ ఆఫ్
0: కానీ మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు.
1: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
0: తలుసుకున్నతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ బెటర్.
0: మోహక్షయం మోక్షం,
1: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
0: ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
1: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీ అండ్ షుడ్ బికమ్ ఐడియల్ ఫర్ హ్యుమానిటీ.
0: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
1: ఎవరి వన్ ఫుడ్ get by heart the slokas and practice the teaching of those slokas, then everybody will be blessed by them.
0: Kani aneka mandi bhaktulu kalamnu vyartham chestunnaru.
1: Several many devotees are wasting their time.
0: Kani deenini chaala jagrataga chuchukovali. Time is everything. Don't waste time. Time waste is life waste. Time pradhanamaina kutiga chesukovali. Kala swarupude bhagavantudu.
1: Lord is in the form of time. Time is slipping away, art is long, therefore everybody must be careful.
0: ఇట్టి కాలమును పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
1: ఎవ్రీడే వన్ శ్లోక మస్ట్ బి గాట్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ఎట్ శ్లోక యూ మస్ట్ అండర్స్టాండ్.
0: ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, దాని అర్థమును గ్రహించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక.
0: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
1: ఈ మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటు
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
1: దానిలో యూ విల్ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల తాను జీవితంగా మీరు తాదాత్మ భావన పొందేటువంటి ఒక ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి.
1: టుమారో ఆన్వర్డ్ యూ మస్ట్ హావ్ ది టెక్స్ట్ ఆఫ్ గీత విత్ యూ అండ్ టేక్ యూ సబ్జెక్ట్ ప్రాపర్లీ.
0: ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30 ప్రారంభించి 5:30 పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
1: టుమారో ఆన్వర్డ్ ఫ్రమ్ 4:30 to 5:30 ది డిస్కోర్సెస్ విల్ బి గివెన్ హియర్.
2: That was the very first discourse in the series of 34 discourses Bhagawan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagawan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఒరిజినేటెడ్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ వుడ్ గో బ్యాక్ అండ్ మర్జ్ ఇంటూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ విదౌట్ దిస్ ప్రిన్సిపల్ of truth, and this is pure unsullied primordial truth itself.
0: Satyamu panchabhautikamu satyamu kudaka tappadeppudum satyamu niramayundu ganutimpaga సత్యముకు చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ఇట్ ఈస్ ద బాడీ విత్ ద సెన్సెస్ దట్ ఈస్ బౌండ్ టు పెరిష్ అండ్ ఫాల్, బట్ ద ట్రూత్ ఈజ్ ఎటర్నల్ ఇమ్మోర్టల్. ఇట్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ఇట్ ఈస్ నైదర్ ఇన్ బాండేజ్ నార్ లిబరేటెడ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: నేటి ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మృదుమధురంగా శ్రవణానందాన్ని అందించారు.
1: దిస్ మార్నింగ్ డివోటీస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ ఎ ప్రెజెంటేషన్, ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్వైట్ మెలోడియస్.
0: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
1: ఇట్స్ నాట్ మియర్లీ ఫీస్ట్ టు ది ఇయర్, ఇట్ ఆల్సో ఫీస్ట్ టు ది మైండ్.
0: ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
1: దేర్స్ నో అదర్ మెటీరియల్ బియాండ్ ది లవ్.
0: ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది, కానీ దీనికి మించినటువంటిది కానేరదు.
1: హౌఎవర్ వెల్ వన్ ట్రైస్ టు నారేట్, ఎక్స్టోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, ఇట్ వుడ్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్అడిక్వేట్.
0: ప్రేమ లేని మానవుడు, ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు.
1: In this vast world, you don't find any human being or a creature without this love.
0: దేని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
1: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
0: ముఖ్యముగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ, నన్ కెన్ ఎస్టిమేట్ ఆర్ డిక్లేర్ విత్ ఆల్ ది డిసిషన్ ది స్టేట్ ఆఫ్ లవ్ దిస్ వే ఆర్ దట్ వే.
0: చీమలో బ్రహ్మలో శివకేశ పాదములలో ప్రేమ మీద వెలసి ఉండే మిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: ఇట్ వాస్ సెయింట్ త్యాగయ్య who sang in praise of the principle of divinity that exists right from an end to the cosmic Brahman. And there is this divinity in Shiva and Keshava. O Rama, you are present in all of them and you are my refuge.
0: Shiva yokka rupamu ettidi, Brahma yokka rupamu ettidi ani vicharinchutu pothe బ్రహ్మము అఖండ జ్యోతి వలె వెలుగుతూ ఉంటుండాలి. చీమ అత్యంత స్వల్పమైనటువంటి రేపాలు ధరించి తిరుగుతూ ఉండాలి.
1: What is the form of an ant? What is the form of Brahman? The Brahman is an infinite effulgence, brilliance of light, while ant is so small and subtle creature moving around.
0: ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచిన దీనికి పోలికనే చేరదు.
1: Therefore, we cannot compare anyone with any other.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
1: The bear was very hungry.
0: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
1: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
0: చీమకు నవ్వు వచ్చింది. నేనెక్కడా, నీ స్వరూపం ఎక్కడా, ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా, లేదు, నేను చాలా అల్ప స్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి యొక్క శక్తి నాకు లేదు అని చెప్పింది.
1: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
0: కాని ఈ చీమల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది.
1: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
0: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుండాలి.
1: It will be belittling if the bear goes on praising my capacities because I am so simple.
0: చీమ లోపల వెళ్ళింది, కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
1: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
0: అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
1: The bear was very much surprised on this.
0: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
1: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
0: కూడబెట్టుకున్నవారనని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
1: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
0: కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
1: man being highly intelligent today,
0: తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు.
1: He is not able to gather the food which is essential for his daily life.
0: దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు.
1: You don't need to be surprised at this.
0: జంతువు నామ నరజన్మ దుర్లభం అన్నారు.
1: It is said that human life is the rarest among all of the living beings.
0: మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకొని పోషిస్తూ వస్తున్నాము.
1: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
0: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
1: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
0: ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకుని ఇంత ఫుడ్ను భుజించి ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు.
1: These ants are able to have their own food besides sharing with others and yet store for future.
0: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కాలరాడు.
1: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
0: కానీ అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
1: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
0: ఈ పెంచుకుని దాచిపెట్టుకొని పది మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమ ఎందు మాత్రమే ఉంటున్నది.
1: This sort of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
0: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంత కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని యందు ఉంటున్నవి.
1: We'll certainly understand that man is highly intelligent, endowed with intellect, and he is parallel to none.
0: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
1: Being highly intelligent, man considers himself so low and mean and moves about.
0: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీన స్థితికి దిగజారిపోతున్నాడు.
1: Man has come down in his stature, so mean and so low, because of selfishness and selfish interest.
0: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
1: In fact, what is that he runs short of? There's no dearth, there's no shortage, in fact, for man.
0: అన్ని కూడాను ఉన్నవి, కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Having been endowed with abundance of all the material available around him, he is not able to know and decide how much has to be used when.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to improve himself out of his mean qualities.
0: చీమలను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
1: In fact, there's wide scope to learn from ants and mosquitoes.
0: ఇంత చిన్న చీమ ఎక్కడో కారెక కుట్టితే తల వరకు కూడాను ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
1: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
0: కాని తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: But he is not able to know his own inborn intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమకు మించినటువంటి పదార్థము, ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు.
1: In this vast universe, there is no greater power, there is no higher material than love.
0: ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
1: Everywhere, wherever you notice, you'll find the most powerful love existent.
0: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
1: And this love certainly takes care of the residences of the homes.
0: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
1: So he is ready to sacrifice and prepared to protect himself.
0: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరిపోవటం చేతనే ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
1: Man's intelligence is misdirected, perverted because of increasing selfishness and selfish interest.
0: ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడాను గొప్ప శక్తిగా రూపొందుతుంది.
1: When once we distance ourselves from selfishness, even small virtues, qualities would certainly increase.
0: Kaluka mana yandunnatvanti yokka chinna telivinina kodanu manam ghanamga maarchukovachu.
1: You may be intelligent to a little extent, but you can be mighty intelligent which is in your hands.
0: Manavunaku ee vidhamainatvanti telivitetalu takku kaledu.
1: Man is not short of his intelligence.
0: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
1: He has got all the intelligence that he deserves and the power.
0: ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమూ గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Man is not making an attempt to understand how to make use of his latent energy and the power and the intelligence, in what direction it has got to be used, when, where and how.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Inaati vidyarthulu enyo paatamanu chadutunnaru.
1: Students today study a lot.
0: Aa chadivi chadivi aa vidyarthulu chadavunnatvanti oka pustakam le garimichadaledu.
1: In fact, we don't come across books which are not read out by our students.
0: పుస్తకముల నుండి మస్తుగా చదువు ఉండే.
1: There's lot of knowledge in books.
0: మస్తకము నుండి మట్టి మెండు.
1: The pustaka book has got mastuga, plentifully knowledge, but mastaka, the head, is full of mud or matti.
0: అనుగ ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు.
1: It only means he is stuffing his head with all unnecessary material.
0: మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క శక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
1: Man is misusing the energy which is necessary for his daily life.
0: కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
1: Therefore, the knowledge is given to students that they gather from books to lead a proper life.
0: Chaduvu chaduvu chadivi chavanga netiki chavuleni chaduvu chaduvaleyu.
1: Having been educated, having acquired knowledge, after all, what is going to happen in future? One has to die inevitably. We have to learn so as to be immortal.
0: Kanuka manamu chavuleni chaduvu chaduvukovali.
1: We have to be learned or educated so as to be immortal or deathless.
0: ఎవరు అడిగితే దానికి తగినట్టుగా జవాబు చెప్పేటువంటి బుద్ధిని ఉంచుకున్నారు, కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: You have got good answers to questions put to you, but you do not know how to make use of these things in your life at an appropriate time.
0: MA, BA పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: హావింగ్ హ్యాడ్ ద డిగ్రీస్ లైక్ BA అండ్ MA, యూ మే బి రెప్యూటెడ్ ఎల్డర్లీ పీపుల్,
0: సంపదలుండి సద్దానపరులైన పుడవకీర్తిని గన్న పుణ్యులైనా,
1: యూ మే బి వర్చువస్ నౌ రెప్యూటెడ్ విత్ ఆల్ ది వెల్త్ అండ్ ప్రాపర్టీ, బీయింగ్ నోన్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ చారిటీ,
0: ఆయుర ఆరోగ్యంబు అనవసంతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా,
1: యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ బ్లెస్డ్ విత్ లాంగ్ లైఫ్,
0: కానీ ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది.
1: ఇన్ వాట్ వే ఆల్ ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ రిసీవ్డ్ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ అల్టిమేట్లీ.
0: ఇది నిత్య జీవితం లోపల పరులకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: We have to make use of our education in service to others.
0: లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
1: God has gifted us all the wealth plentifully only to share with others and not to amass for one's own self.
0: ఏదైనా ఒకదాన్ని మనం చూచినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
1: If you watch anything, you will find the spirit of service.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
1: The body is meant to serve.
0: శరీరం ఇచ్చినటువంటిది తిని తిరగటం కోసం కాదు.
1: The body is not merely for eating and drinking.
0: తినిగి తిని తిరుగుతేటలను పెంచుకొని వాటిని సద్వినియోగపరిచి మానవత్వాన్ని పైకి తెప్పించుకోవటం కోసం అని ఇచ్చాడు.
1: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
0: కనుక మనం చదివే చదువులు కాని తెలుసుకున్న తెలివితేటలు కాని అన్నీ కూడాను తన నిమిత్తం కాదు.
1: Therefore, the knowledge, education and intelligence is not to be self-centered.
0: సమాజం యొక్క సద్వినియోగమునకై సమాజం యొక్క తోడ్పడటం కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
1: We have to make use of our intelligence for society to serve everybody in the neighborhood.
0: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో కొత్తది తెలుసుకున్నానని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
1: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
0: మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
1: Man has not understood, truly speaking, till now what humanness, human quality is till this day.
0: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand the meaning of this very word, manava.
0: Manava.
1: Manava.
0: Ma anaga manchi telivitetalu.
1: Ma means good intelligence.
0: నా అనగా వాటిని లేకుండా.
1: అండ్ మ్యాన్ వితౌట్ దిస్ గుడ్ ఇంటెలిజెన్స్
0: వా వర్తించటం. మంచి తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
1: విత్ ఇంటెలిజెన్స్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ యాజ్ ఎ డన్స్ బికాస్ హీ హాస్ నాట్ రియలైజ్డ్ దట్ హీస్ ఇంటెలిజెంట్ ఎనఫ్.
0: కాన మానవత్వం యొక్క దివ్యత్వము పవిత్రము ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయటికి తెప్పించుకోవాలి.
1: Therefore, it's at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
0: ఏ చిన్నది మానవుని నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ ఇన్ యూ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఏ పదార్థం కానీ ఏ తెలివితేటలు కానీ ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: Therefore, all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
1: Man has given up that path.
0: దానిని వదలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
1: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
0: Oka pachivu kudanu manavuniki enniyo sevalu chesi tadwara tana potta nimpukoni manavulaku taginatvanti oka aanandanni andistundayi.
1: Even a cow also knows how to serve, how to feed itself, and how to lead a comfortable life.
0: ఈ మాత్రం మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake that man is not able to know this such a simple thing.
0: మానవత్వము చేరి మంచినే బోధించి.
1: And in fact, humanity teaches the lesson of goodness.
0: తెలిసి వెలగవలను తెలివితోడ.
1: You have to move about being intelligent.
0: మానవత్వమే లేకున్నా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకుని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హ్యాస్ డెవలప్డ్ దానవత్వ ద డెమోనిక్ నేచర్ అండ్ లీడింగ్ దీనత్వ ఎ మీన్ లైఫ్ ఎ లో లైఫ్.
0: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
1: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమిష్టి ది కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుక సమిష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యక్తి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది కలెక్టివ్ ఫార్మ్ క్లియర్లీ, యూ కెన్ అండర్స్టాండ్ ది ఇండివిజువల్ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరు చదివిన చదువులు,
1: all the education you received,
0: తెలుసుకున్న తెలివితేటలు,
1: the intelligence you have acquired,
0: ఏదో చిన్న చిన్న పశుపక్ష మృగాదులు కూడా నేర్పి మనము దాన్ని సార్థకం గావించుకోవాలి. గాని పశుపక్ష మృగాదుల నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చింది ఈనాడు.
1: Can even be learned by close observation of tiny creatures, the birds, beasts and animals in nature.
0: ఇట్టి సత్యాన్ని టీచర్స్ బోధించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టీచర్స్ టు టీచ్ దిస్ ట్రూత్.
0: ఆ టీచర్స్ కూడా తమ తెలుసుకోకుండా తమలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాము మర్చిపోతున్నారు.
1: ఈవెన్ టీచర్స్ ఆల్సో హ్యావ్ ఫర్గాటన్ ద లేటెంట్ డివినిటీ ఇన్ దెమ్.
0: కనుక మనం నేర్చుకున్నదంతా కూడా మన పొట్టలో నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్ ఈజ్ నాట్ ఫర్ అవర్ డైలీ లివింగ్. వీ హ్యావ్ మస్ట్ లెర్న్ హౌ టు షేర్ అండ్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్ అండ్ బీ ఎగ్జెంప్లరీ ఇన్ అండర్స్టాండింగ్ ది హ్యూమన్ క్వాలిటీ రైజింగ్ టు ది లెవెల్ ఆఫ్ ది డివినిటీ.
0: మానవత్వం సమత్వం నుండి పోవాలి.
1: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
0: ఈ సమత్వమే పోనప్పుడు ఇంకా ఏమాత్రం కూడా మానవత్వం ఉండి ప్రయోజనం లేదు.
1: Without this samatva, equality, manavatva, the humanity is useless.
0: కనుక మొట్టమొదట మనం సమత్వాన్ని తీసుకోవాలి.
1: Therefore, we should consider basically this principle of samatva, equality.
0: ఈ సమత్వం అనే మానవత్వంలో లేకపోయినప్పుడు ఈ దివ్యత్వం అనేది ఉండి కూడాను ప్రయోజనం లేదు.
1: Without the samatva equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
0: Divyatva anaga emiti?
1: What is divyatva, divinity?
0: Divyamainatvanti shaktito koodinatvanti divyatvam.
1: Divyatva, divinity, has got this latent divine power.
0: Idi daiva shakti.
1: This is the power of God.
0: Ee daiva shakti prati manavuni endukodanu nindi nimrukratvai unnadi.
1: This divine power is immanent in every human being.
0: కానీ దాన్ని అందుకోలేక అబరుడైపోయి తాను దాన్ని వదలబెడుతున్నాడు మానవుడు.
1: Man is not able to be benefited by the latent divinity within himself. He is not able to receive.
0: కనుక మనము డివినిటీని మనము చక్కని భావంతో మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి.
1: Therefore, we have to develop the latent divinity with very good feelings and sentiments in a proper way.
0: మానవత్వము ఎంతటి కాలం నుండియో పెరుగుతూ వస్తూ ఉంటుండాలి.
1: Humanity has been growing since ages.
0: ఈనాటిది కాదు ఈ మానవత్వము.
1: Human being is not of today.
0: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
1: We cannot consider ourselves humans by just being born to a mother.
0: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది, కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి.
1: Therefore, one is just a human being at the time of birth in form, and the humanity has got to be achieved in subsequently.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును ఈ దివ్యత్వం అనేటువంటిది ఉండనే ఉండాలి.
1: Therefore, every human being has got this divyatva, the divinity.
0: ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోయినటువంటి చేతనే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు.
1: Man is not able to know the latent divinity, and therefore he has forgotten even humanness or human quality.
0: కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: Therefore, we have to recognize the human quality to begin with.
0: ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే కానీ ఏమి తెలుసుకున్నాము మానవత్వం అంటే?
1: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
0: Kevalam aakaram matram telusukovatam matrame kaadu.
1: Is not enough if you know a human being by his form.
0: Ee aakaram telusukunnanta matramena aacharana lekapothe prayojanam emiti?
1: Just aakara, the form, is not enough. Acharana, the practice, is most important.
0: Kaaku aa practice ni kuda manam telusukovali.
1: Therefore, we have to learn how to practice.
0: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్.
0: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు, ఉపనిషత్తులు,
1: సో మెనీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్ శాస్త్రాస్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ సో యాజ్ టు డిజర్వ్ దిస్ టైటిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ లేకపోతే ఈ శాస్త్రములు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
1: Or else, what's the use of all these sacred texts, like Upanishads?
0: ఇవన్నీ కూడాను మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
1: These sacred texts, like Upanishads, will bring out the hidden treasures of divinity present within.
0: అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
1: That's why Bhagwan has introduced educare apart from education.
0: ఎడ్యుకేషన్ అనగా సహజంగా వచ్చేటువంటి యొక్క స్వరూపము.
1: అండ్ దిస్ ఎడ్యుకేర్ ఇస్ వన్ విచ్ ఇస్ న్యాచురల్.
0: ఎడ్యుకేర్ అనగా లోపల దాగబడినటువంటి దీని పైకి లాగటం.
1: ఎడ్యుకేర్ ఈస్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్ విదిన్.
0: మన ఎందు దాచబడినటువంటిది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఇస్ దాట్ విచ్ ఇస్ హిడెన్ విదిన్ అస్.
0: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
1: Education is the one you can acquire by going through books.
0: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చును.
1: You can make use of all the knowledge that you read then and there itself.
0: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
1: In fact, educare is present percolating all over blood, bone and all over the body.
0: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
1: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకును అడుగడుగున కూడాను క్షణక్షణం కూడాను గడిగడి ఎందుకును మనకు కనిపిస్తూనే ఉంటుండది.
1: In fact, you find the divinity in every atom, in every fraction of your body, in every moment of your life.
0: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: That we are not able to recognize.
0: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
1: In fact, you can call yourself educated if you can understand, experience the divinity present in every atom of your body.
0: Divinity అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రమూ ప్రాప్తించదు మనకు.
1: In fact, without this divinity, you cannot be educated.
0: Kanuka ee naadu chadive chaduvulanni kudanu kevalam education ga kanipistundadi kaani educare aneetundi danni manam gurtinchukolekapothunnam.
1: The formal education, the secular knowledge prevailing today relates to education only and nothing to do with educare.
0: Education ante kevalam చదివిన చదువుల లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ బై గోయింగ్ త్రూ ద బుక్స్, గెటింగ్ ద హోల్ థింగ్ బై హార్ట్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది మన ఎందు స్థిరంగా మొదలు నుంచి మన రోజు నుంచి పుడుతూ ఉండాలి.
1: Whereas educare is permanent, steady within us.
0: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
1: The real power, the capacity lies in bringing out this latent educare.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
1: Education is obtained by learning.
0: Educare అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: Educare is the one that manifests.
0: నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి.
1: In fact, it is present continuously within.
0: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు.
1: Educare is not the one that could be received by formal reading.
0: కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు హ్యావ్ దిస్ ఎడ్యుకేర్.
0: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది ఎడ్యుకేర్ ఇస్ క్వైట్ న్యాచురల్.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
1: Whereas education is obtained by formal learning.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
1: Whereas educare is within you, following you throughout.
0: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
1: Therefore, learning should not be confined to textual information.
0: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, out of information, nothing you can get. Bhagavan says, information is not enough. Transformation is most important.
0: మానవుని యందు ఉండేటువంటి ఒక తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, our intelligence should bring about transformation.
0: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడాను అంత వేస్ట్.
1: Without transformation, all this information is merely a waste.
0: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్ గా తీసుకుంటున్నాము.
1: దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఎ వేస్ట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఎ టేస్ట్ టువర్డ్స్ ఇట్.
0: అది కాదు మనకు.
1: దట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకును మన వెంట జంట వస్తూ ఉంటుంది.
1: ది ఎడ్యుకేర్ విచ్ ఇస్ విత్ ఇన్ షుడ్ మేనిఫెస్ట్ షుడ్ బి బ్రాట్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ ఫాలో అస్ వేర్ ఎవర్ వీ గో.
0: మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రేరేపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
1: దర్ఫోర్ దిస్ ఇంటెలిజెన్స్ ది ఇంటెలెక్ట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్.
0: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
1: దర్ఫోర్ గాడ్ గివెన్ పవర్స్ ది ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ హ్యావ్ గాట్ టు బి ప్రిజర్వ్డ్ అండ్ ఇంప్రూవ్డ్ అపాన్ ఫర్ అవర్ యూజ్.
0: నిజముగా మన ఎందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటి.
1: గాడ్ హ్యాస్ గివెన్ లాట్ ఇమ్మెన్స్ పవర్ టు ఎవ్రీబడి.
0: ఇది ఇంటిది అట్టిదని ఎవరు కూడా కోల్చి చెప్పలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ బికాస్ డివైన్ పవర్ ఇస్ బియాండ్ ఆల్.
0: ఈ పవర్ కు మించినటువంటి పవర్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పవర్ దాన్ ద డివైన్ పవర్.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: లవ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్.
0: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
1: బట్ వీఆర్ డ్రాపింగ్ దట్ లవ్ ఇన్ ఎ సింపుల్ వే.
0: కానీ లవ్ లవ్ అంటే ప్రేమించటం అని మాత్రమే పలుకుతున్నాము.
1: బట్ వీ థింక్ ఆఫ్ లవ్ ఇన్ ద ఆర్డినరీ వరల్డ్లీ సెన్స్.
0: అది కాదు ప్రేమ.
1: ఇట్స్ నాట్ ట్రూ లవ్.
0: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ the unification of love in you with the love with others.
0: ee renditi yokka ekatvame nijamainatundi prema tattvamu.
1: Combination of these two speak about the true nature of love.
0: Prema prema prema prema ani manam andaru manam palukutune undamu.
1: In fact we utter this word love repeatedly.
0: Kaani aa premaku etti roopam unnadi, etti gunam unnadi, etti vidhamuga dani upayoginchukovali.
1: What form the love has, in what way the love has got to be used.
0: Prema evvarini badinchadu.
1: Love will never hurt anybody.
0: Enta kaalam ni unchukunnappudiki neekune sahayam cheyadu kani adi evvarini badinchadu.
1: It will never hurt anybody. It will help you being within you.
0: కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్.
0: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
1: When you want to estimate and decide upon it, the very purpose is defeated.
0: కనుక ప్రేమను మనం ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
1: We have to consider love as our main property.
0: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో గ్రేటర్ హైయర్ ప్రాపర్టీ దెన్ లవ్.
0: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కురిసినప్పటికీ ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
1: యు మే మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ షేర్ విత్ ఎనీబడీ, బట్ లవ్ విల్ నెవర్ డిమినిష్ బికాస్ గాడ్ హెస్ గ్రాంటెడ్ అస్ దిస్ ఇన్ఫినిట్ లవ్ టు ఎవ్రీబడి.
0: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమని మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
1: When we misuse this divine love, what will happen to the human love present in everybody?
0: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కానీ దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
1: In fact, the divine love is misused for sensual pleasure and it has not been put in the right way.
0: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
1: Therefore, the God's gift love has to be made use of properly.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
1: We should go on helping.
0: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
1: There cannot be greater acts of charity beyond this.
0: Prema swarupurara.
1: Embodiments of love.
0: Prema prati okkariki emi adi bhadramai shastanga ninchinatundi.
1: Love is so safe, so steady and permanent.
0: Kaani atti premanu manamu edo oka chellataga aadukuntu danni egalavesina karavale danni tipputunnamu.
1: But we consider love as so simple, like a tiny toy, and go on playing with it.
0: కనుకు మనము ఈ ప్రేమ తత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
1: Therefore, we have to make proper use safely this love.
0: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమ తత్వాన్ని ఎత్తి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
1: The divine love is beyond all known measure. Then it will never diminish.
0: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
1: దర్ఫోర్ లవ్ ఈజ్ లైఫ్ టు ఎవ్రీ క్రీచర్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో లవ్ you have to love only, that's only way.
0: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమ తత్వం మనకు అర్థమవుతుంది. కానీ ప్రేమకు పైపవిత్యం తెలియజేయడంలో ప్రేమ తత్వం ఏమాత్రం అర్థం కాదు.
1: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
0: ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
1: All the worldly love must have been tasted at one time or other and simply dropped.
0: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
1: But the divine love is not such.
0: అన్నింటినీ కూడినటువంటిది ఇది.
1: It includes all.
0: ప్రేమమయుండు శ్రీధరుడు.
1: God is love.
0: ఆ ప్రేమయ అతని ప్రాపర్టీ.
1: And this love is God's property.
0: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
1: Therefore you have to recognize the basic truth that how to safeguard this treasure of divine love.
0: Preme daivamu.
1: Love is God.
0: Daivame prema.
1: God is love.
0: Kaduka ee premane daivamu daivamu prema undappudu idini ettu manu vibhagam chesukovutundi.
1: When God is love, when love is God, how can you separate them?
0: Live in love.
1: Therefore Bhagwan says live in love.
0: Appude manaku dani yokka arthamu poorthi manu gurtinchina varam avutam.
1: Then only we will be knowing the meaning of love.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమతత్వం అనేటువంటిది పలుకుటంలో చాలా సులభంగా పలకవచ్చు.
1: It's quite easy to spell out, to utter this word love. But it's very difficult to know its meaning. Therefore, you should make every effort to know and recognize this love. If you know the nature of your own love, it is quite possible and so easy to know the love of others. Therefore, one must understand one's own love. Therefore, this love is around him, in him, above him, below him, in the vicinity. Therefore, this love has to be known in the beginning. When once you know what love is, you become the embodiment of
0: love.
1: If you do not know your own love, how do you call yourself the embodiment of love? Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
0: Vidyarthulara.
1: Students.
0: ఈ ప్రేమతత్వాన్ని మీరు ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
1: Therefore, if you consider love in its profundity, in its depth, you certainly become great.
0: కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
1: Understand the nature of love in the beginning.
0: అప్పుడే మీ యొక్క ప్రేమతత్వం పరలోకంలో అర్థమవుతుంది.
1: Then it is possible for others to learn from you and understand love.
0: ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
1: Besides the four brothers of this great epic Ramayana, their concerts also played a major role.
0: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
1: In fact, the essence they have had out of their life experience is shared with everybody.
0: రాముడు మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు.
1: Many think that Rama is greatest.
0: ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు.
1: In fact, every character in this epic is so important and equally great.
0: మీరు విని ఉంటారు సుమిత్ర.
1: Sumitra, you must have heard of.
0: సుమిత్ర ఏమి పనికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు.
1: We consider Sumitra as a minor role.
0: రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి? మంచి స్నేహితురాలు అని.
1: ద వర్డ్ సుమిత్ర మీన్స్ ఏ గుడ్ ఫ్రెండ్.
0: కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్?
1: ఇన్ వాట్ సెన్స్?
0: అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర.
1: సుమిత్ర షేర్స్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విత్ అదర్స్.
0: కైకకు ఒకే కొడుకు.
1: కైక హ్యాస్ వన్ సన్.
0: కౌసల్యకు ఒకే కుమారుడు.
1: కౌసల్య హ్యాస్ ఓన్లీ సన్.
0: కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు.
1: సుమిత్ర హ్యాస్ టూ సన్స్.
0: ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
0: కైక తనకు పుట్టినటువంటి కుమారుడికి రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
1: కైక కన్సిడర్ దట్ హర్ సన్ ఈస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
0: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
1: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
0: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
1: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
0: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్దిపైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ కూర్చుంది.
1: She is not bothered of the kingdom. And what she did was she had a head bath and one day climbed up the staircase and she was drying her hair.
0: ఆ వెంటుకులు ఆరబోసుకుంటుంటేప్పుడు గ్రద్ద వచ్చింది. ఆ వెండి కప్పు లోపల పోసినటువంటి పాయసాన్ని ఎత్తుకొని పోయింది.
1: In the meantime, some eagle came over there and picked up that vessel with pudding.
0: ఇది తీసుకొని పోయింది.
1: It has taken it away.
0: కట్టగడపటికి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
1: And it has dropped at the place of the Anjani.
0: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండో అది.
1: షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది టేస్ట్ ఆఫ్ ద పుడింగ్ అండ్ షీ స్టార్టెడ్ వండరింగ్ హౌ మ్యాన్ వుడ్ బి ఎక్స్టాటిక్ ఇఫ్ హి వర్ టు రిసీవ్ ఇట్.
0: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరి నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను. అదనింది.
1: అండ్ ఇట్ హాస్ డ్రాప్డ్ అట్ ది ప్లేస్ ఆఫ్ ది అంజని.
0: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధుర్యం, మానవుని

0: సంజయ కుమారునికి దాసుడిగా పెట్టాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను. వారిద్దరూ ఈ దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
1: Then Sumitra thought, after two sons, one son will follow the son of Kausalya, the other son will follow the son of Kaika.
0: కనుకని ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూచడం లేదు. ఈ రకంగా నిద్రాహారములు మానేసేసి నిరంతరములు ఏడుస్తూ వచ్చారు.
1: The newborn babes refused milk. They did not accept any milk at all. They were sleepless and went on crying.
0: అప్పుడు వశిష్ఠుడి వారు వచ్చినప్పుడు వశిష్ఠుడి వారి దగ్గరికి ఈ సుమిత్ర ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్లింది.
1: Vasishtha happened to be there and Sumitra pleaded with him.
0: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
1: He said, don't cry anymore. Everything happens according to God's will.
0: రెండో పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడి ప్రక్కలో పండబెట్టండి.
1: He said that you keep your second son in the company of the son of Kaika.
0: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుడి తట్టలోపల పెట్టమని చెప్పింది.
1: Let the first son be kept by the side of the son of Kausalya.
0: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణుడు పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
1: The moment Lakshmana is kept by the side of Rama in the same cradle, the Lakshmana started drinking milk and sleeping joyfully.
0: భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడు పుట్టినటువంటి శత్రుఘ్నుడు దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ యొక్క భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు.
1: Similarly is the thing with Shatrughna, who was asked, who was kept by the side of Bharata. He too had his share of the milk and slept happily.
0: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు.
1: And from the next day Sumitra had no work to do.
0: అయ్యో నాకు ఇలాంటి పరమ పుత్రులు అయినటువంటి కుమారులు కలిగారు.
1: I am really blessed to have these two sacred sons.
0: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
1: They are going to protect this country in future.
0: It
1: is my duty to take care of them today.
0: అని అనుకొని శ్రీరాముని ప్రక్కలో ఈ మొదటి కుమారుని పండబెట్టేసింది.
1: And she made Lakshmana lie by the side of Sri Rama.
0: ఇంకా కైకకు పుట్టినటువంటి యొక్క శత్రుఘ్నుడి లోపల భరతుడిని పండబెట్టింది.
1: And Shatrughna was made to lie by the side of Bharata.
0: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
1: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కానీ ఈ నలుగురికి ఉండేటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
1: ఆల్ ద బ్లెస్ ద జాయ్ ఆఫ్ ఆల్ ది ఫోర్ సన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై సుమిత్ర అలోన్.
0: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
1: షీ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవించేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
1: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీస్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
0: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
1: As the days went on, Lakshmana followed Rama.
0: శత్రుఘ్నుడి వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు.
1: And Shatrughna followed Bharata.
0: ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతుడు.
1: Bharat and Lakshmana are very powerful.
0: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
1: Ramayana is incomplete without these two characters.
0: కనుక మొట్టమొదటి లక్ష్మణుడు.
1: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ.
0: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామా వాజ్ బోర్న్.
0: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
0: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ భరత.
0: ఈ ప్రేమతత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ దేర్ విత్ లక్ష్మణ.
0: కనుకని ఎక్కడ పోయినప్పటికీ

0: లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
1: దేర్ఫోర్ లక్ష్మణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ వేర్ ఎవర్ హీ వెంట్.
0: ఇంకెక్కడ పోయినప్పటికీ శత్రుఘ్నతో భరతుడు ఉండటం.
1: సో ఆల్సో శత్రుఘ్న ఫాలోడ్ భరత వేర్ ఎవర్ హీ హాస్ గాన్.
0: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
1: వీ జస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియేజ్ బట్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్.
0: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
1: ఆల్ ద ఫోర్ టుగెదర్
0: అన్యోన్యంగా
1: ఇంటిమేట్
0: అనుకూలంగా
1: కన్వీనియంట్లీ
0: ఏకంగా
1: యునైటెడ్లీ
0: కాలం గడుపుతూ వచ్చారు.
1: స్పెండ్ దేర్ టైమ్.
0: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
1: దెన్ ఓన్లీ రామాయణ ఇస్ కంప్లీట్. రామాయణం.
0: కనుకనే రామాయణం అనగా ఎందుకు రాములు రాములకు తగినటువంటి యొక్క భరతుడు, భరతుడు తగినటువంటి యొక్క శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు తగినటువంటి ఒక లక్ష్మణుడు.
1: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిటింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
0: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
0: కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను.
1: సో ఆల్సో కౌసల్య, సుమిత్ర, కైకేయి
0: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ ఇండివిజువల్స్ టూ త్రీ అట్రిబ్యూట్స్.
0: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
1: They could earn this blessing this way.
0: Kanuka Ramulu unnadunte pakkaloka lakshmanu undali.
1: Where there is Rama, by his side is definitely present Lakshmana.
0: Shatrughna unnadunte pakkaloka Bharata undali.
1: Wherever you find Shatrughna there, you'll find Bharata also there.
0: Kanuka ee nalugariki ekatvame nijamainatundi Ramayanam.
1: Therefore unity among these four brothers strictly speaking the sense of Ramayana.
0: ఈ రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: None can estimate, declare the strength and the message of Ramayana.
0: కనుక వీరు ఒక్కొక్క దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
1: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
0: మానవతా స్వరూపము,
1: ద హ్యూమన్ ఫామ్,
0: కేవలము
1: మ్యూర్లీ
0: ఆకారం మాత్రమే కాదు,
1: నాట్ లిమిటెడ్ టు ఫామ్ ఓన్లీ,
0: హృదయము హృదయంకు తగినటువంటి మనసు, మనసుకు తగినటువంటి చిత్తము, చిత్తము తగినటువంటి ఇంద్రియముడు.
1: దేర్ఫోర్ దేర్ షుడ్ బి ద హార్ట్ యాజ్ పర్ ద మైండ్, దేర్ షుడ్ బి ద ఇంటెలెక్ట్ యాజ్ పర్ ద హార్ట్, అండ్ దేర్ షుడ్ బి సెంటిమెంట్ ద ఫీలింగ్.
0: కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు.
1: యు మే రీడ్ టు ఎనీ ఎక్స్టెంట్ టు ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ఇన్ డెప్త్.
0: వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద మ్యూచువల్ లవ్, ద ప్రివైలింగ్ లవ్ ఎగ్జిస్ట్ అమంగ్ దెమ్.
0: ఒకనాడు కౌసల్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే రాములు పరిగెత్తి వచ్చాడు.
1: One day when Kausalya was doing some work, Rama came there running.
0: Kausalya vadilo padi yedustu unnadu.
1: And Rama fell on the lap of Kausalya and started crying.
0: Yemiti Ramu yechatam emiti ani ayana chaala aashcharya padindi.
1: And she was very much surprised why Rama was crying.
0: Ee aashcharya padutu undinatte Lakshmanudu vachadu.
1: And in the meantime came there.
0: Ayana kudanu vachi ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు.
1: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
0: ఏమిటి దీనికి విచారం చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాములు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
1: ఆన్ ఎంక్వైరీ ఇట్ ఈస్ సెడ్ ఎవ్రీ టైమ్ వీ ఓన్లీ విన్ అండ్ రామా ఇస్ ద లూజర్.
0: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
1: టుడే వీ ఫీల్ వెరీ సాడ్.
0: రాముడు జయించాడు,
1: రామ వన్,
0: లక్ష్మణుడు ఓడిపోయాడు,
1: లక్ష్మణ ఇస్ డిఫీటెడ్.
0: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
1: అండ్ టుడే వీఆర్ హ్యాపీ, దట్స్ వాట్ దే సెడ్.
0: కనుక రామ లక్ష్మణుడు ఏమిటి ఇరువురు ఎందుకు నువ్వు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
1: దేర్ఫోర్ రామ లక్ష్మణ సింబలైజ్ ద యూనిఫైడ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్.
0: భరత శత్రుఘ్నం కూడా అంతే.
1: also is the case with Bharata Shatrughna.
0: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
1: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్ సో క్లోజ్ సో లవింగ్.
0: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ.
0: రాముడు యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు కానీ అంజునుడికి తెలియదు.
1: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
0: శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు కానీ మరొకరికి తెలియదు.
1: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
0: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వముడు.
1: Therefore, the nature of Rama is beyond transcendental.
0: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి.
1: One has to revere, adore, go through sacredly the scripture, epic Ramayana.
0: కనుక రామాయణం యొక్క తత్వము రాములకే తెలుస్తుంది కానీ అంజునికి అర్థం కాదు.
1: రామ సింబలైజెస్ రామాయణ అండ్ నో వన్ కెన్ కంప్రహెండ్.
0: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
0: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుడి భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
1: అండ్ అట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్ యాజ్ డిసైడ్ బై భరత.
0: నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
1: Your brother Rama is going to the forest, better you also follow him.
0: తప్పకపోతాను.
1: లక్ష్మణ said, I will do it.
0: కాని రాముని వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుకు.
1: లక్ష్మణ was mighty happy because he could follow Rama.
0: భరతుని జత లోపల శత్రుఘ్నుడు ఎంతనో అన్యోన్యంగా పోయాడు.
1: And Shatrughna was always in the company of Bharata.
0: ఈ శత్రుఘ్నుడు అనగా ఏమిటి?
1: What's the meaning of Shatrughna?
0: Shatrughna is శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
1: Meaning the killer of all the enemies.
0: ఇలాంటి భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
1: దేర్ఫోర్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఐడియల్స్ టు సొసైటీ.
0: ఇట్టి ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
1: We should follow these ideal people. We should not limit ourselves by knowing ideals.
0: వాళ్ళ అన్యోన్యతను మనము అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
1: We should experience the same love that existed among those brothers and share with others.
0: కనుక రామాయణం అంటే కేవలం ఒకరి కథగా మాత్రమే కాదు.
1: Therefore, epic Ramayana is not merely a story.
0: ఇది ఆత్మ యొక్క అంతరాత్మము.
1: It is a revelation of the self.
0: ఈ ఆత్మ యొక్క అన్యోన్య భాగములను అవలంబించి ఆదర్శాన్ని అందించేటువంటివి.
1: ఇట్ ఈస్ ద లిమిట్లెస్ ఇంటిమేట్ రిఫ్లెక్షన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
0: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ఇట్ క్యారీస్ ద త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని భర్త శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
1: అండ్ దిస్ ఈజ్ వెరీ వెల్ నోటీస్డ్ బై బ్రదర్స్ భరత అండ్ శత్రుఘ్న.
0: కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడా మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ క్లియర్లీ అండ్ ఫాలో దేర్ ఎగ్జాంపుల్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథముతో పోల్చేటువంటిది కాదు.
1: రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ టెక్స్ట్.
0: ఇది గంధముతో కూడినటువంటిది.
1: It is one of gandha or fragrance.
0: Itti manastattvanni andarukudanu kariginappude deshamu anyonyanga anukulanga aanandanga mana udditavutaru.
1: When once the fragrance, the aroma, flavor of Ramayana is understood and shared with everybody, one can lead a blissful life.
0: Ippudu kaadu, ikka konni samvatsaramulu lopalne.
1: Not only now, in within a couple of years to come.
0: ఎక్కువ కాలం కూడా కాదు.
1: Not very long.
0: అత్యంత స్వల్ప కాలం నందే.
1: In a very short time.
0: యావత్ ప్రపంచం అంతా కూడాను.
1: The whole world.
0: రామాయణ కథగా పావెల్తుంది.
1: We'll understand, transform into the epic Ramayana itself.
0: అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
1: అండ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి ఈస్ ద క్వాలిటీ ద నేచర్ ఆఫ్ రామ.
0: ఇప్పుడు ఈనాడు ఎన్ని కులములు, ఎన్ని మతములు, ఎన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
1: వి ఫైండ్ సో మెనీ రిలీజియన్స్ కమ్యూనిటీస్ సెక్ట్స్ టుడే.
0: కాదు కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: కొంతకాలం లోపలనే,
1: విదిన్ ఎ షార్ట్ టైమ్,
0: ఒక్కటే జాతి, ఒక్కటే మతము రూపొందింపజేస్తుంది.
1: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
0: Kanuka manavatvamlo unnatundi okate okati.
1: Therefore, there is only one that is present in humanity.
0: Itti manavatvanni ekatvanga bhavinchukotame Ramayanam chaatinatundi oka goppa bodha.
1: So, the message of Ramayana is this, the observance of unity in humanity.
0: ఈ యూనిటీ చేరినప్పుడే,
1: వెన్ వన్స్ దిస్ యూనిటీ ఇస్ దేర్,
0: పవిత్రత ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ ఫైండ్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ వచ్చినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ,
0: అన్యోన్యత కలుగుతుంది.
1: అండ్ దేర్ విల్ బి ఇంటిమేట్ అసోసియేషన్.
0: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ఇంటిమసీ,
0: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ యూనిఫామ్లీ ఎక్స్పీరియన్స్ బ్లిస్.
0: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
1: Therefore, it's only Ramayana that will make everybody blissful.
0: కనుక ప్రతి మానవుడు కూడా రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
1: Therefore, everyone should chant and sing the glory of Rama.
0: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
1: And their concerts also had that intimate understanding and relationship.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: లక్ష్మణుడు భార్య,
1: వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
0: ఆమె గొప్ప పెయింటర్.
1: షీఈస్ ఎ గ్రేట్ పెయింటర్.
0: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
1: అండ్ అట్ దట్ టైమ్ షీ వాజ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామ.
0: ఆ సమయం లోపల లక్ష్మణుడి భార్య లోపల ప్రవేశించింది.
1: అండ్ ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ ద వైఫ్ లక్ష్మణ స్టెప్డ్ ఇన్.
0: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉరికిపోయింది.
1: అండ్ ది హోల్ పెయింట్స్ స్పిల్డ్ అవుట్.
0: అప్పుడు, అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా.
1: దెన్ ఐ వాంటెడ్ టు పెయింట్ ద హోల్ పిక్చర్ ఆఫ్ రామచంద్ర, ద పెయింట్ హెస్ స్పిల్డ్ అవుట్ ఆఫ్ దిస్, ఇట్ హెస్ బికమ్ వేస్ట్ఫుల్ నౌ.
0: కనుక ఇదే కాకుండా లక్ష్మణ్ భార్య,
1: లైక్ వైజ్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
0: లక్ష్మణ్ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
1: అండ్ సచ్ ఎ సిచ్యువేషన్ వాజ్ ఫేస్డ్ బై హర్.
0: ఈ లక్ష్మణ్ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
1: అండ్ షీ ఈజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ.
0: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
1: షీ హాడ్ ఎ కంపాషనేట్ హార్ట్.
0: ఇంకా ఇద్దరు కూడున్నారు.
1: అండ్ ద టూ మోర్,
0: సీత లక్ష్మణుడు.
1: అండ్ వీ ఆల్సో ఫైండ్ అదర్ రోల్స్ లైక్ సీత అండ్ లక్ష్మణ అండ్ సో ఆన్.
0: కానీ సీత, సౌమిత్రి, వీరందరూ కూడా ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
1: సీత అండ్ సుమిత్ర వర్ ఆల్వేస్ టుగెదర్, దే వర్ నెవర్ సెపరేటెడ్.
0: అట్టి సమయం నందు,
1: అట్ దట్ టైమ్,
0: వీరిద్దరు కూడా బయట వెళ్ళినారు.
1: దే హ్యాపెన్ టు గో అవుట్.
0: ఏం చేసేది, అన్నగారా అడుగుకు వెళ్ళి అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
1: వైస్ వర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఎల్డర్ బ్రదర్ లెఫ్ట్ అండ్ యంగర్ బ్రదర్ ఫాలోడ్ ది ఎల్డర్ వన్.
0: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి,
1: ఆల్ ది ఫోర్ లేడీస్,
0: ఈ నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి,
1: వర్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: ఈ చింతన చేస్తూ ఉంటుంటే,
1: as they were thinking of Rama,
0: దైవత్వం యొక్క ఏకత్వము అందరికి చక్కగా అర్థమైపోయింది.
1: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
0: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
1: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
1: Therefore, the message of Ramayana the experiences of intimate relationship between brothers and their wives teach this principle of unity, oneness.
0: Kani, okanoka samayam lopala ee hanumantudu thanu aa lakshana murchi kosamani mandu tevadam kosamani simhat parvatham paina pothunnadu.
1: But at one time Hanuman had to bring the medicine that was required for Lakshmana and he left.
0: And
1: he could reach Lakshmana and bring him back to life. And he was left there near the place where Kausalya stayed.
0: Kausalya tanu hecharinchindi nayana meer evaru.
1: Then Kausalya cautioned, who are you?
0: Nenu palani Ramachandrani yokka bhaktudanu.
1: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
0: Mari ikkada padivesina vaadu evaru?
1: And then who dropped this body here?
0: Hanumantudu.
1: It was Hanuman.
0: Ramayana puraskarinchukoni.
1: And he paid all his respects to Ramayana.
0: Aa yokka parvatamlo undunnatundi mandunu teesukoni vastunnadu.
1: And he brought all this important medicinal herbs from the Sanjeeva mountain.
0: తీసుకొచ్చేటప్పటికి అయ్యో నా కుమారుడు మరణించినాడా మోచి చెందాడా అని కౌసల్య చాలా గొల్లుని ఏడ్చింది.
1: అండ్ ద మదర్ ఫెల్ సో సాడ్ బికాస్ హర్ సన్ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముడు కోసమని ఇంత తపిస్తున్నారా, తపించకండి, రామునికి ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
1: Then the younger sister told Kausalya, you may be worried of Rama. Let me assure you, nothing can ever happen to Ramachandra.
0: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
1: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, ద స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
1: దేర్ఫోర్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇన్ రామాయణ విల్ మేక్ అస్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు.
1: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
0: Kanuka manamu Ramalakshmanulu matrame darchukuntunnam kani indulo okkokaru induko okkoka bhagani teeskunnappudu entano vichitramaina chitramlu ento jarugutu untuntayi.
1: We study the whole epic together collectively, but when you observe every role, every character, it is significant.
0: Chitrambulu trairokya vichitrambulu.
1: They are very peculiar and mysterious.
0: Vajalala vittambulu.
1: And they are so intimate to saints.
0: Kani ante kadu. Muni jana vana pautrambulu.
1: And they are so sacred, so important to saints and seers.
0: Ramachandra charitrambulu.
1: That is the story and the history of Ramachandra.
0: Ee charitra attidi ittidi ani cheppadaniki veelu kadu.
1: The story of Ramachandra cannot be estimated.
0: కనుక ఈ చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
1: Therefore this mysterious, inexplicable epic Ramayana has got to be read out thoroughly, that one has to follow the examples of different characters mentioned in the epic.

ਵਿੱਚ ਪਾਲ ਜੀ ਕਿੰਚ ਨਕਨੁਕਤ ਪਾਲ ਨਿਦੂ ਜੀ।

0: ఆత్మతత్వమిట్టు లభునకు. ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఉన్నమాట తెలుపుచున్నమాట, ఉన్నమాట తెలుపుచున్నమాట, ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ of heart, who is absolutely empty, to understand the principle of Atma. It is only a man with the purity will understand the Atmic principle. This is the truth what Bhagwan tells us.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Inaadu deshamu yechchadu chuchinanu ashantito kumilipovuchunnadi.
1: Today we find all over the country restlessness.
0: Shanti annadi ekkada kuda nu kanipinchatam ledhu.
1: We don't find peace anywhere.
0: Karanam emiti?
1: What's the reason?
0: Ashantiki moola karanam manavuni yokka asale.
1: The main reason for restlessness are the desires of mankind.
0: Talampula yokka cherikane manasu.
1: Mind is just a bundle of thoughts.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: When once we control our thoughts, naturally we'll have a control on our mind.
0: ఇది ఒక వస్త్రము.
1: This is a cloth.
0: ఈ వస్త్రమునకు అనేక దారములు చేరికండి.
1: This is a combination of many threads.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: When once you separate out the threads, the cloth does not exist.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్.
1: సో మైండ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: When once we reduce the luggage of desires, naturally mind will attain the state of purity.
0: ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను ప్రతి దేశమునందు కూడాను నైతిక ధార్మిక ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: నైతికమనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ మోరల్ వాల్యూ? మొరాలిటీ.
0: నిత్య జీవితంలో మానవుడు సత్యమార్గం అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: ట్రూ మొరాలిటీ లైజ్ ఇన్ స్పీకింగ్ ట్రూత్ అండ్ సెట్టింగ్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: దిస్ వేద టెల్స్ అస్ టు స్పీక్ ట్రూత్.
0: నీవు సత్యమునే పలుకు.
1: యు అటర్ ట్రూత్ అలోన్.
0: పలికిన సత్యమునే ఆచరణ యందుంచు.
1: టేక్ టు ప్రాక్టీస్ ది ట్రూత్
0: ఆచరణ యందుంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
1: ది ట్రూత్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ మస్ట్ బి సెడ్ వెర్బలీ.
0: కనుక సత్యం బ్రూయాత్, ఇది నైతికం యొక్క ధర్మం.
1: సో ద మోరల్ కాండక్ట్ రిక్వైర్స్ అస్ టు స్పీక్ ట్రూత్.
0: ఇంకా ధార్మికం అంటే ఏమిటి?
1: What is dharmic value?
0: Na bhrujat satyam apriyam.
1: Do not say unpalatable truth.
0: Idi priyamainatvanti kada ani asatyam cheppavaddu.
1: As it is acceptable, never utter a lie.
0: Intiye kaaka ee satyamunaku viruddhamainatvanti okka asatyamunu manamu pracharamlo pravesha pettaku.
1: We should never publicize or propagate untruth.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు స్పీక్ ట్రూత్, వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ మ్యానర్.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: వీ షుడ్ నాట్ టెల్ ట్రూత్ ఇన్ ఎన్ అన్అక్సెప్టబుల్ హార్ష్ వే.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: ది ట్రూత్ దట్ ఇస్ నాట్ పాలటబుల్ సమ్ టైమ్స్ పెయిన్స్ మ్యాన్.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యమనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: Truth should not lead to agitations, disturbed state of our mind. It should not be bitter to our ear.
0: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి, కానీ అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
1: Therefore, truth must be acceptable and pleasing.
0: ఇది ధర్మము.
1: This is dharma.
0: ఇంకా ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: Then what is the spiritual value?
0: Satyam bruyat naitikam.
1: Telling truth is
0: moral. Na bruyat satyam apriyam.
1: Not telling truth in an unacceptable way.
0: Inka dharmam anetundi ee vidhamainatundi margamlo undinappudu deeniki aadharshamainatundide aadhyatmikam.
1: That which sets an ideal naturally becomes the spiritual aspect.
0: Ee aadhyatmikam anaga emiti?
1: What is the spiritual life?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ ఆత్మతత్వం అనేది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: హౌఎవర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్.
0: దీన్ని పట్టడం మరింత కష్టము.
1: టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ స్టిల్ మోర్ డిఫికల్ట్.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: It is for that reason we have so many doubts regarding the atmic principle.
0: ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: You can't catch it as it has no form.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: There is air around us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: Without air we cannot live.
0: కానీ ఆ గాలి మన కంటి కనిపిస్తున్నదా?
1: But do you see the very air with your eye?
0: లేదు.
1: No.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: So the spiritual value lies in the experience of the truth.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: మ్యాన్ హ్యాస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విత్ ఇన్.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: హెస్ గాట్ ఇస్ ద బేసిస్.
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: హెస్ గాట్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ కైండ్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ద పవర్.
0: సత్యము,
1: truth,
0: dharmamu,
1: righteousness,
0: shanti,
1: peace,
0: prema,
1: love,
0: ahimsa,
1: non-violence.
0: ఈ ఐదు కూడాను మానవుని యందున్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: All these constitute human values.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: What are human values?
0: మానవుడై పుట్టి ఎంత కాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతను మానవాకారుడే కాదు.
1: Having been born as a living being, a man, however long he might live without realization of the human value, is no man.
0: Kevalam oka adyeshamu itantivanta kuda manavata kudamulu kaadu.
1: Anger, hatred are not human values.
0: Ivanni nu pasigudamule.
1: They are animal qualities.
0: Ilanti pasigudamulu manam penchukoni manavata gulamunu tagginchukoni kevalam ee naadu pasuvuga jeevisthunnadu manavudu.
1: Man is leading an animal life with all the animal qualities, with the human qualities totally missing in him.
0: Chitta sankalpamula cheta dukkitudagu.
1: Man suffers misery because of bad thoughts.
0: Satya sankalpamula cheta sadhuvagunu.
1: With the truthful thoughts he becomes a pious man.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: The man beyond the thought remains in peace.
0: Ee naadu shanti lekunda povadaniki kaaranam emiti?
1: Why is it that we are not peaceful?
0: Sakala sankalpa rahitude sadhuvagunu.
1: He is the pious man who goes beyond the level of thought.
0: Atane shanti nundu.
1: He will be in peace.
0: Shantiki moola kaaranam emti?
1: What are the cause for peace?
0: Sankalpamulu chetane shanti lekapothunnadi.
1: Our thought flow is the cause for restlessness.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: If we are beyond the thought, we will remain in peace.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ పీస్?
0: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
1: వీ హావ్ టు కంట్రోల్ అవర్ థాట్ ప్రాసెస్.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ ట్రూత్.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: వెన్ వన్స్ ట్రూత్ ఈజ్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువ లోపల రెండు భాగములు వ్యర్థమైంది.
1: వెన్ వన్స్ ధర్మ రైచియస్నెస్ ఇస్ గాన్ విల్ బి లూజింగ్ టూ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూ.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా
1: ఇఫ్ వీ లూజ్ ద థర్డ్ వాల్యూ పీస్
0: మానవతా విలువలు మూడు విలువలు
1: త్రీ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: యాజ్ ఈచ్ వాల్యూ ఇస్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు amputation of each of the limbs of our body.
0: Satyam anetundi prathama viluva.
1: Truth is the first value.
0: Ee prathama viluva anetundi satyane ee naadu manu kolipothunnamu.
1: The very first value, truth, is lost.
0: Satyam jetti mana vyaparam jaragadu, mana udyogam chikkadu.
1: If we tell truth, we cannot run our business. We cannot be successful in job.
0: Munduku polemu.
1: So we cannot proceed, advance in life.
0: కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయినా వాడికి జీవించలేడు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ ద ట్రూత్ ఈజ్ లాస్ట్ అండ్ గాన్ వన్ కెనాట్ సస్టైన్ కంటిన్యూ ఇన్ ద మారల్ స్పిరిచువల్ లైఫ్.
0: ప్రస్తుత పరిస్థితి యందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఈజ్ ఏబుల్ టు లివ్ బై అటరింగ్ అన్ట్రూత్.
0: ఈ విధంగా సత్యమును కోల్పోయి
1: లైక్ దిస్ ట్రూత్ ఈజ్ లాస్ట్
0: మానవతా విలువను కూడా కోల్పోతున్నాడు.
1: అండ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గివెన్ అప్.
0: మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ట్రూత్ ఈజ్ అవర్ హెడ్.
0: ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ హెడ్లెస్ ఆల్మోస్ట్ ఇన్ నేచర్.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: హీఈస్ హెడ్లెస్ బికాస్ హీ హాజ్ లాస్ట్ ద ఫస్ట్ వాల్యూ ట్రూత్.
0: ధర్మము
1: సెకండ్ ధర్మ,
0: అదే మన భుజములు.
1: ధర్మ రైచియస్నెస్
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: ద షోల్డర్స్ విల్ బేర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్.
0: ధర్మాన్ని మనం కోల్పోయినా మన భుజములనే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: వెన్ వన్స్ we lose this righteousness, almost we are handicapped.
0: శాంతిని మనం కోల్పోయిన
1: if peace is gone,
0: మన కడుపే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: we will be losing our very stomach.
0: స్టమక్ లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహంను కాపాడుకునేది ఎట్లా?
1: Without stomach, how do you partake and how do you continue to live?
0: కనుకనే దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈజ్ టేకెన్ యాజ్ ద సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్
0: త్రీ ప్రేమ లేని మానవుడిగా జీవిస్తున్నాడు.
1: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ వితౌట్ లవ్.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: లైఫ్ వితౌట్ లవ్ ఈజ్ వాల్యూలెస్. దేర్ ఇస్ నో లైఫ్ అట్ ఆల్.
0: ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ లవ్ ఇస్ లైఫ్.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
1: లవ్ ఈజ్ ద లైఫ్ ప్రిన్సిపల్. విదౌట్ ఇట్ ఇట్ ఈస్ ద లైఫ్.
0: అన్ని రంగములందు కూడాను ద్వేషము ద్వేషము ద్వేషము.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ వీ ఫైండ్ హేట్రెడ్.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: అవర్ స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఎ సింగిల్ చైర్.
0: నాట్ డబుల్ సోఫా.
1: ఈజ్ నాట్ ఎ డబుల్ సోఫా.
0: ఆర్ నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము.
1: దిస్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నాడు.
1: బట్ ఇన్ ద మోడర్న్ సొసైటీ దేర్ ఇస్ నో లవ్.
0: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నాడు.
1: ది అబ్సెన్స్ ఆఫ్ లవ్ లీడ్స్ టు ది అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ.
0: యూనిటీ కోల్పోవడం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవడం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ హీస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ ఎనిమిటీ ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: ఎనిమిటీ ఈజ్ లిమిట్లెస్ టుడే.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకన్.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్నా భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
0: కానీ లోపల ఎనిమిటీ,
1: దేర్ ఇస్ ఎనిమిటీ విత్ ఇన్.
0: బయట ప్రేమ చూసినట్టుగా హలో హలో హలో హలో అని వాక్.
1: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో.
0: ఇది హలో అనేటువంటిది కేవలం లో.
1: హలో ఈజ్ మియర్లీ లో.
0: కానీ హలోతో మనం పేరు పెంచుకోలేము.
1: వీ కాంట్ హ్యావ్ లవ్ బై మియర్లీ సేయింగ్ హలో.
0: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
1: If you want to develop love, you should love others.
0: Plus prem, plus love, plus love, plus love, plus love, plus love.
1: Love is merely addition that goes on, added on and on.
0: Plus cheskuntu pote prema amitamainatundi prema ga roopondutundi.
1: If love is added on and on, more and more, it becomes limitless.
0: Prema adhikamainappudu,
1: when love is maximum,
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి, మనుషుల యొక్క భేదమే ఉండదు.
1: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: అందరూ ఒక్కటైపోతారు.
1: ఆల్ బికమ్ వన్.
0: ఈ ఒక్కటైనప్పుడు,
1: వెన్ వీఆర్ వన్,
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అన్ని భూతముల యందు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది, ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: As love is lost today, as love is lost today, we are losing everything in our life.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమనే.
1: What we have to grow and develop
0: ప్రేమ అనేటువంటిది.
1: The love
0: వాక్కులో చేరినప్పుడు,
1: when once it is expressed by word,
0: సత్యం అవుతుంది.
1: Love expressed by word is truth.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: love
0: ఆచరణలో చేరినప్పుడు,
1: in action
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు,
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము ధర్మము శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ, శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: Parati
1: wealth
0: and youth. Kala sarvam makuru dhanajana yavana garvam.
1: Understand that the wealth, the authority and youth would pass off. The youth would pass off in a moment of time.
0: Chanamalo poyetvanti dhanamu.
1: Money also would be lost accordingly.
0: Chanamalo poyetvanti kirti.
1: And reputation, name also would be lost in a
0: moment.
1: These are all the passing clouds. None of these are permanent.
0: Kani,
1: but
0: okkati matram,
1: one is permanent.
0: Adi satyam kirti stiram stiram.
1: The truth and good name are permanent.
0: Manam manchi perunu sampadinchukovali.
1: We should get a good name, reputation.
0: Manam aa manchi perutone mana kirtini sampadinchukovali.
1: And we should be highly reputed, be famous.
0: ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ, దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ గుడ్.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయమును మంచి థాట్స్తో నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ లిసనింగ్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ యాక్షన్స్ హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్.
0: రాత్రి పరుగునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు.
1: డాన్ టు డస్క్ We listen bad things. We see bad things. We think of bad things. Naturally, we become bad. We become bad.
0: Kanaka ee bad ekkada nunchi vastundadi?
1: Where from you got this bad?
0: Mana choopu nunchi kalugutundadi.
1: Yes, this badness is out of
0: books.
1: The listening is the cause.
0: Mana vaaku nunchi kalugutundadi.
1: The words that we speak.
0: Mana thoughts nunchi kalugutundadi.
1: The thoughts.
0: Mana action nunchi kalugutundadi.
1: And actions too.
0: Kanukane మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడా సరైన మార్గంలో ప్రవేశపెట్టడం.
1: Therefore, in order to foster and develop human values, we should have absolute check and control on these five senses and act accordingly.
0: కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: Is not the meditation, it is not the penance, it is not chanting that are needed.
0: ఇవన్నీ good works.
1: They are all merely good works.
0: ఇది పవిత్రమైన కర్మలే.
1: They are sacred works, no doubt. But
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే,
1: to make your heart sacred,
0: మొట్టమొదటి ఈ ఫైవ్ సెన్సెస్ ను నీ పవిత్రం చేసుకోవాలి.
1: First make these five senses sacred.
0: దీనిని పురస్కరించుకుని,
1: basing on this,
0: దీనికోసమని
1: for
0: ఈ ఐదు సెన్సెస్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: Buddha made several attempts to control these five senses.
0: 28 సంవత్సరం వరకు అనేక గ్రంథాలు చదివాడు.
1: He has gone through good
0: అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble
0: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు?
1: What is that we get out of
0: them? ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: ఐ విజిట్ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సీ దెం.
0: చర్మ చిచ్చువులే గాని జ్ఞాన చిచ్చువులు కాదు.
1: ది ఐస్ దట్ వీ హ్యావ్ ఆర్ ఫిజికల్ ఐస్ బట్ నాట్ ది ఐస్ ఆఫ్ విజ్డమ్.
0: చూచినటువంటి చర్మ చిచ్చువులతోనే పోతుండాలి.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ వాచ్డ్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ ఈస్ లాస్ట్ త్రూ దిస్ ఐ ఫిజికల్ ఐ.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ నాట్ నీడెడ్. దీనివల్ల
0: నేను నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN man అన్నాడు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా ది ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా ద ఏ, దెన్ యూ అటైన్ ఎన్ నిర్వాణ లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ద సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: సమ్యక్ దృష్టి,
1: గుడ్ లుక్స్,
0: సమ్యక్ శ్రవణం,
1: గుడ్ లిసనింగ్,
0: సమ్యక్ వాక్కు,
1: గుడ్ వర్డ్,
0: సమ్యక్ థాట్,
1: గుడ్ థాట్,
0: సమ్యక్ వర్క్
1: అండ్ గుడ్ వర్క్.
0: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యాండ్స్ బై టేకింగ్ గుడ్ వర్క్.
0: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: ఇయర్స్ కెన్ బి మేడ్ సేక్రెడ్ బై లిసనింగ్ టు గుడ్ థింగ్స్.
0: సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: గుడ్ థాట్స్ విల్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: కనుక ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: చేసే సాధనలన్నీ కూడాను
1: all spiritual
0: కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండర్ టేకెన్ బై మ్యాన్ ఆర్ వర్ల్డ్లీ ఫిజికల్ యాక్టివిటీ.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: విదౌట్ సెన్స్ కంట్రోల్ వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి.
1: సో వీ షుడ్ నో ద ప్రొసీజర్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానం మనం పొందగలము.
1: దెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్స్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని ఎంటర్ చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము,
1: We are human beings.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: We should know the divinity immanent in humanity.
0: ఎట్లా ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: How to know divinity?
0: అందరికీ తెలుసును.
1: All know this.
0: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: Though we know, we are not able to practice.
0: ఏమిటి ఆత్మతత్వం?
1: What is this atmic principle?
0: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: This speak truth.
0: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
1: వీ నో ఫాల్స్హుడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: టు అవాయిడ్ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ ప్రాబ్లమ్స్ వీ అటర్ అన్ట్రూత్.
0: తాత్కాలిక కష్టమును మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
1: we escape from temporary difficulties.
0: శాశ్వత కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: But we are sure to face permanent problems.
0: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: This is highly dangerous.
0: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
0: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్.
0: సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చు.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
0: క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
0: అతను సత్యస్వరూపుడురా.
1: He speaks truth.
0: Satya Harishchandra.
1: Satya Harishchandra, the king.
0: Tana yokka maata nimittam nilipettukone nimittamai.
1: To keep up to his promise.
0: Satyam kosam sarva avasthalaku guri ayyadu.
1: He suffered for truth in every possible way.
0: Vidhinga.
1: How?
0: Tana bharyanu kudano ammukunnadu.
1: He had to sell out his wife.
0: Kumarunni champukunnadu.
1: He was responsible for the death of his son.
0: Tanantane ammukovabaddadu.
1: He sold out all by himself.
0: Kattagattapadi kaati kaapariga jeevinchadu.
1: Ultimately he served as a watchman in the burial ground.
0: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: వై డిడ్ హి ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
0: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
1: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
0: ఓ చక్రవర్తి,
1: ఓ ఎంపరర్,
0: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు ఈ కష్టమే ఉండవన్నాడు.
1: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపరర్, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
0: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
1: The Emperor Harishchandra said, I am ready to die, but I will never utter a lie.
0: Tana sati ainatundi Chandramati kudanu paadamulu patti prarthinchindi.
1: His wife Chandramati caught hold of the feet and prayed,
0: Prabhu,
1: O Lord,
0: meer indi kashtamulu paddapadikini
1: naake
0: chintanu ledu.
1: I am not worried because of the difficulties you faced.
0: Kaapadutu vacharu.
1: You have been upholding truth.
0: Niguru siri nenu meekunu meeru naaku.
1: Ultimately, I am for you and you are for
0: Kaluka,
1: me.
0: ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకుండు అన్నారు.
1: యూ పుట్ మీ ఆన్ సేల్ టు ఎనీ రిచ్ మ్యాన్, స్టిల్ హోల్డ్ ఆన్ టు ద
0: నన్ను నమ్ముకోనైనా కూడా నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: యూ బీ ప్రిపేర్ టు సెల్ మీ అవుట్ బట్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హి పాస్డ్ త్రూ, హి హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్డ్?
0: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
1: having been recipient of God's grace,
0: maraninchina kumarunu kudanu bratikaadu.
1: He could have the dead son brought back to life.
0: Kumarunu rajyam kudanu tirigi vachindi.
1: He could have his kingdom.
0: Bharya kudanu cherindi.
1: And his queen joined his company.
0: Ishwara anugraham anetundi dani chinta tana divyatvanni pondadu.
1: Because of God's grace he could attain divinity.
0: Puram kevalamu Harishchandrudani peru maatrame undetundi.
1: Earlier his name was Harishchandra.
0: Kaani ee naadu యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరును సార్థకంగా నిలిచిపోయి అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హి పాస్డ్ త్రూ, హి హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్?
0: దైవానుగ్రహం సంపాదించి

0: his name was Harishchandra.
1: ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హిజ్ నేమ్ సత్య హరిశ్చంద్ర ఈజ్ దేర్ టిల్ దిస్ డే ఓవర్ ఏజెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
0: ఆల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
1: కానీ
0: బట్
1: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
0: they think that their life cannot be peaceful,
1: కొన్ని చిక్కులు కలుగుతాయని,
0: that they face difficulties,
1: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
0: that they will have problems,
1: భయపడి,
0: they are afraid of it.
1: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
0: Because of fear they don't speak truth but they utter lies.
1: ఎందుకు ఈ భయం?
0: Why should we be afraid of?
1: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
0: What is that we get?
1: భయం ఎప్పుడు వస్తుంది?
0: When do you have fear?
1: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
0: Where there is a mistake there is fear.
1: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
0: When there's no mistake, you don't need to be fearful.
1: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: We find fear everywhere.
1: భయం భయం ప్రతుకు భయం.
0: The life is full of fear and fear.
1: అన్నా దయం దయం ప్రతుకు భయం.
0: Oh brother, life is fear stricken moment to moment everywhere.
1: కష్టాలే జీవితమా.
0: Should the life be full of difficulties? Are these problems the life?
1: కష్టాలే జీవితమా, కడగండే జీవితమా, ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము, మనకు వద్దు వద్దు వద్దు వద్దు.
0: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
1: కనుక మనం సత్యాన్ని సాధించాలి.
0: So we should achieve truth.
1: ధర్మాన్ని నడుచుకోవాలి.
0: We should tread along righteousness.
1: శాంతిని సంపాదించుకోవాలి.
0: We should acquire peace.
1: ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది.
0: With these three acquired, life is a total life.
1: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే,
0: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్,
1: సాధ్యమైనంత వరకు కూడాను,
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్,
1: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
1: ఒకవేళ అసత్యమైనటువంటి పలకవలసి వచ్చిందా, అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు, నీవు క్వైట్ గా ఉంటు.
0: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్, బెటర్ యూ రిమైన్ సైలెంట్.
1: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి,
0: ఎ సేజ్, ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్,
1: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
0: He has been struggling for truth all along.
1: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
0: He was doing penance in a forest.
1: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై,
0: Lord wanted to test him.
1: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
0: He was chasing a deer.
1: అతను హంటర్ కాదు.
0: He is not a hunter.
1: అతను ఈశ్వరుడు.
0: He is God himself.
1: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటి ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
0: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
1: చూచాడు ఈ ఋషి.
0: The sage watched this deer running.
1: ఆ హంటర్ వచ్చాడు.
0: The hunter came.
1: ఋషి అనియ,
0: ఓ సేజ్,
1: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరు చూచారా?
0: I have been chasing a deer. Did you watch it?
1: చూడలేదు అంటే అసత్యము.
0: If he says I have not seen, it is a lie.
1: చూచిది అంటే అపకారము.
0: If he says I have not seen, it's a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
1: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
0: To uphold the truth, one should not put anyone to danger.
1: నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు.
0: That doesn't mean that you should give up truth.
1: ఈ రెండు రెండు నేత్రముల వంటివి.
0: These two are like two eyes.
1: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
0: In order to safeguard and uphold truth, he remains.
1: ఉపయోగము, ఉపకారము, ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
0: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా.
1: ప్రార్థించాడు.
0: హీ క్లోజ్ హిజ్ ఐస్ అండ్ ప్రేడ్.
1: నా సత్యము తప్పకుండా.
0: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ది
1: మృగము అపకారం జరగకుండా.
0: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్
1: డేంజర్. నాకు భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
0: ఓ గాడ్, షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
1: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
0: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
1: ఆ ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ ఋషి.
0: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర. ఏది చూచినా
1: పలుకదు.
0: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
1: ఏది పలుకును అది చూడలేదు.
0: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
1: ఏ వందు భువి.
0: వాట్ యామ్ ఐ టు సే.
1: చూచిండేది కన్నులు.
0: ఇస్ ద ఐ దట్ సా.
1: కానీ కన్నులకు నోరు లేదు.
0: బట్ ద ఐ కెనాట్ స్పీక్.
1: చెప్పగలిగేది పెట్టేది నోరు.
0: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
1: నేనేం చేస్తున్నాను?
0: వాట్ ఆమ్ ఐ టు సీ నౌ.
1: ఏది చూచిందో అది చెప్పాలి.
0: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
1: ఏది చెప్తుందో అది చూడాలి.
0: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
1: కాబట్టి చూచిండేది కన్నులు, చెప్పేది నోరు.
0: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
1: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
0: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై,
0: దెన్ ఈశ్వర మానిఫెస్టెడ్,
1: నీ సత్యానికి నువ్వు సాధించావు.
0: Yes, you have achieved truth.
1: తరలోపని నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు.
0: అండ్ హీ బ్లెస్ ద సేజ్ విత్ లిబరేషన్ అల్టిమేట్లీ అండ్ బ్లెస్ హిమ్సెల్ఫ్.
1: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవుద్దు సత్యం అవుద్దు.
0: At times circumstances demand you to speak lies, remain silent. Take some time.

0: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: అబ్జర్వ్ సైలెన్స్.
0: అంతేకాని అపకారం జరిగటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డో నాట్ స్పీక్ లైస్ పుట్టింగ్ అదర్స్ టు డేంజర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది.
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్ వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
0: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
0: సత్యమే దైవము. ట్రూత్ ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
0: ఐడియా. లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు?
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్డ్ లిబరేషన్.
0: బుద్ధుడు చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: బుద్ధుడు చదివిన గ్రంథములు లేవు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
0: అందరినీ చూచాడు.
1: హి సా దెమ్ ఆల్.
0: అన్ని విన్నాడు.
1: హి హర్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ కట్టకడపటికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
0: దైవత్వం అనేటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
0: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
0: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండ్ ఏ మనం ఇన్ని పవిత్ర మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
1: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ అబ్స్టకల్.
0: నాకు 6 సంవత్సరం అంతా కూడా దైవాన్ని దూరం చేసి పెట్టింది.
1: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హెస్ కెప్ట్ మీ ఆఫ్.
0: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేడు.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ మైండ్ కెన్ నెవర్ బి
0: ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవును.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు,
1: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
0: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
1: హి బికమ్స్ బుద్ధ,
0: కానీ జ్ఞానిగా కాడు.
1: హీ కెనాట్ బి జ్ఞాని ది వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక నీవు మనస్సును చాలా సారజ్యవంత వరకు దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి.
1: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
0: ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని
1: టుడే వీ టేక్ ద మైండ్ ఎస్ ద సెంటర్.
0: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
1: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
0: మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నౌ టేక్ మైండ్ ఎస్ ద సెంటర్.
0: మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క లక్ష్యము?
1: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
0: అది ఏ నీ ఆత్మతత్వము?
1: దట్ ఇస్ యువర్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు భద్రంగా తీసుకో.
1: టేక్ దట్ కాన్షియన్స్ యాజ్ స్టాండర్డ్.
0: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీట్
0: ఫోర్ ఎఫ్స్.
1: ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: ఫోర్ ఎఫ్స్.
0: ఫస్ట్ ఎఫ్.
1: ద ఫస్ట్ ఎఫ్.
0: ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరి నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
1: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
0: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
0: నీ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ ఎఫ్.
1: సెకండ్ ఎఫ్
0: ది డెవిల్.
1: ఫేస్ ద డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
0: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
1: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గమును వదిలిపెట్టి
1: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
0: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి
1: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
0: అన్ని కష్టములే అనుభవిస్తున్నాము.
1: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
1: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ఫ్యామిలీ.
0: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
1: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్.
0: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటి ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ
1: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
0: Picture love, picture love.
1: It is all happiness of a movie, a pictures.
0: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
1: He pretends as if he is smiling and happy.
0: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు ఎక్కడ.
1: He acts as if he is happy but he is not
0: happy. శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు ఎక్కడ.
1: హీ ఎగ్జిబిట్స్ యాజ్ ఇఫ్ హీఈస్ ఇన్ పీస్ బట్ నాట్ సో ఇన్ రియాలిటీ.
0: ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది.
1: లైఫ్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: నో హార్ట్.
1: దేర్ నో హార్ట్.
0: ఓన్లీ ఆర్ట్.
1: ఓన్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ట్.
0: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేక అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ వీ లివ్ లైక్ దిస్?
0: కనుక ఆర్ట్ ని దూరం చేయండి.
1: గివ్ అప్. కీప్ యువర్ సెల్ఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ట్.
0: చేయండి
1: అండ్ ఫాలో ద హార్ట్.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ ఆర్ట్. ఆత్మ.
0: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
1: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ కాన్షియన్స్.
1: దట్స్ యువర్
0: కాన్షియన్స్. నీ ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ఫాలో చేస్తే
1: ఇఫ్ యు ఫాలో యువర్
0: కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం.
1: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
1: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
1: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్ర వ్యాపించి ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్ర వ్యాపించినటువంటి గాలి లోపల,
1: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్,
0: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
1: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్,
0: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బర్స్ట్, ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
0: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరింది. ఇది ఎట్లా చేరింది?
1: How has the air gone to the balloon?
0: Pranamu, mana pranamu, udi udi udi pettamu.
1: We blow it up, therefore air goes in.
0: Ani adi ardham varaku maatrame udi pettamu.
1: But you have blown it half.
0: Tirigi ee vishalamainatundi gaali lopala consciousness lopala deenam gaavadaniki avakasam ledu.
1: There is no scope for the merger of this limited air.
0: Ee etta ee vishalamainatundi yokka consciousness lo minam deenam kavali ani vicharistunnadu.
1: And we are very much worried as to merge into this vast consciousness.
0: Nayana idi chaala sulabhamainatundi margamu.
1: Oh man, it's so easy path.
0: నీవు ఎట్ల ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి,
1: జస్ట్ యాజ్ యువర్ బ్లోన్ అప్ ఎయిర్ ఇన్ ద బెలూన్,
0: ఊదుతూ ఊదుతూ రా,
1: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్,
0: క్రమక్రమేణా ఆ బెలూన్ థిన్ అయిపోతుంది.
1: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్.
0: థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతూరి పట్టన పగిలిపోతుంది.
1: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్నర్, ఇట్ బర్స్ట్ అట్ వన్.
0: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్,
1: ద లిమిటెడ్ ఎయిర్,
0: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోయింది.
1: ది లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ది బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్. దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ.
0: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
1: మర్జర్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్.
0: లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటి కానీ చాలా సులభమైన మార్గం.
1: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్, దే ఆర్ వెరీ ఈజీ పాత్.
0: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతుంది.
1: యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ నోన్ వీ సఫర్.
0: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
0: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
0: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఇది ఈ విధమైన దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్ప లిబరేషన్ పొందుతుంది.
1: అండ్ ద హార్ట్ విల్ ఎంటైన్ సచ్ థాట్స్ as to attain liberation.
0: కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే.
1: ది ఈజియెస్ట్ పాత్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి.
1: దిస్ లవ్ కెన్ బి ఎక్స్ప్రెస్ బై వర్డ్.
0: మన దగ్గర చక్కెర ఉంటుండాలి.
1: హియర్ ఇస్ షుగర్.
0: ఈ చక్కెర యొక్క రుచి ఎటువంటిది?
1: వాట్ ఇస్ ద టేస్ట్ ఆఫ్ ద షుగర్?
0: తీపి.
1: ఇట్ ఈస్ స్వీట్.
0: ఈ చక్కెరను నీళ్లలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
0: పానకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ సిరప్.
0: కాఫీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ కాఫీ.
0: తీయగా ఉంటుంది.
1: ఇట్స్ సో స్వీట్.
0: టీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ టీ.
0: తీయగా ఉంటుంది.
1: ఇట్స్ ఆల్సో స్వీట్.
0: పాయసంలో కలుపు. తీయగానే ఉంటుంది.
1: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్.
0: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
1: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్ ఆల్ త్రూ.
0: ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్.
1: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్.
0: షుగర్
1: దాట్ ఈస్ ద షుగర్.
0: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
1: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బీ ఇన్ ఎనీ ఫీల్డ్.
0: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
1: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
0: శ్రవణం మధురం.
1: ఆడిషన్ ఇస్ స్వీట్.
0: చర్యలు మధురం.
1: యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: తలంపు మధురం.
1: థాట్ ఇస్ స్వీట్.
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
1: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
1: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
1: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
0: పెంచుకోండి
1: ఈజ్ లవ్.
0: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
1: వీ షుడ్ సీ దట్ లవ్
0: ధర్మంలో ప్రవేశపెట్టండి.
1: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
1: లవ్ ఈజ్ ద ఫౌండేషన్.
0: సత్యము అనేటువంటిది ఒక వాల్.
1: ట్రూత్ ఈజ్ ద వాల్.
0: ధర్మము అనేటువంటిది రూఫ్.
1: ధర్మ ఈజ్ ద రూఫ్.
0: దీంట్లో మనం నివాసంగా ఉంటున్నాం మనం.
1: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
0: ఈ పునాదే లేకపోతే
1: వితౌట్ ఫౌండేషన్
0: గోడ నిలచదు.
1: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
0: లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యమనేటువంటి దానికి పునాదిపైన ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
1: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
1: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్
0: ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
1: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బీ దేర్.
0: సత్యమే ప్రమాణము, సత్యమే ప్రధానము.
1: సో ట్రూత్ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ అండ్ ద బేస్.
0: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
1: లవ్ ఇస్ విత్ ఇన్ అస్ ఇన్ ద నేచురల్ వే.
0: కానీ ఈ ప్రేమను
1: దిస్ లవ్
0: భార్యపైన, పిల్లలపైన, బంధువులపైన, మిత్రులపైన, వీటిపైనంతా ప్రవేశపెడుతున్నాం.
1: వీ డైవర్ట్ అవర్ లవ్, డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్, ద సన్, డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
0: ఏమని పెంచుకోనక్కర్లేదు.
1: We don't need to develop now.
0: అనే ఆహారం పెట్టి తిని అభివృద్ధి గావించనక్కర్లేదు.
1: You don't need to grow it further by feeding it.
0: బాధలు లేకుండా,
1: without any problem,
0: డైవర్ట్ చేయాలంటే,
1: డైవర్ట్ ద ఎగ్జిస్టింగ్ లవ్.
0: నీ ప్రపంచపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద వరల్డ్లీ లవ్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: నీ వాహనంపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద లవ్ ఆన్ ద పొజెషన్స్, అక్విజిషన్స్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. లవ్ ఇన్ బిజినెస్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క వృత్తిపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద లవ్ ఆఫ్ ప్రొఫెషన్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: కేవలం డైవర్ట్ చేయటమే ఉండేది.
1: అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ టు డైవర్ట్
0: చేస్తే చాలు.
1: It is enough if we divert.
0: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
1: Everything will pass off peacefully.
0: మరి నేను బిజినెస్ చేస్తున్నానే,
1: I'm a businessman.
0: దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
1: I'm a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
0: భగవంతుని ఒక్క రీతిగా స్మరించు.
1: Think of God in same way.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఏ హృదయమును సతికితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, You have given me this heart.
0: Magini danine arpintu mahitamurti.
1: Let me offer the same heart.
0: Maraga vere emidettu nee paada archanakunu.
1: What else can I offer you, O God?
0: Angelikintu andukovayya neevu ani arpitam chey.
1: O God, I offer the same heart you have gifted me with my humble salutations.
0: Nadi
1: kaadi
0: heart.
1: The heart doesn't belong to me. It is your gift.
0: Nee vichinatundi neeve teesko.
1: You better you take back the one you gifted me.
0: Ee deham nadi kaadu.
1: Body is not mine.
0: Ee deham kuda nee vichinatundi.
1: Body is your gift.
0: Nee vichindi neeke arpitamu.
1: I am surrendering it.
0: అన్ని కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: మరి సేవకు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా ప్రేమగానే ఉంటుంటాడు.
1: లెట్ అస్ సర్వ్ విత్ లవ్, దట్ ఈస్ ఇనఫ్.
0: కనుకనే
1: సో
0: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
1: దేర్ఫోర్ ఇఫ్ వి డూ ఇట్ వితౌట్ లవ్, వీ ఎక్స్పెక్ట్
0: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
1: Therefore, if we do it with love, it is service.
0: ప్రేమతో చేసింది అంతా సేవనే.
1: Whatever you do with love is service.
0: ప్రేమతో చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము.
1: It may be hard task. If we do it without love,
0: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
1: You just belong to God.
0: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యూ ఆర్ హిస్, యూ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
0: గృహస్థుడు ఉన్నాడు,
1: హియర్ ఇస్ అ హౌస్ హోల్డర్.
0: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
1: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ గార్డెన్ పెట్టుకున్నాడు.
1: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
0: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నారు.
1: అండ్ హి హస్ టూ గార్డెనర్స్ టు మెయింటైన్.
0: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
1: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
0: కానీ
1: బట్
0: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నారు.
1: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
0: ఆర్ మంత్ ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
1: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
0: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
1: ద వైఫ్ ఎట్ హోమ్,
0: మంత్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
1: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
0: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
1: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
0: ఈ బిడ్డలు కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
1: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
0: భగవంతుని మీరు వర్ణించకండి.
1: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
0: రైట్ తో మీరు ఫైట్ చేయండి.
1: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
0: భగవంతుడా, నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్త వాడైపోతాడు భగవంతుడు మనకు.
1: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్, ఓ గాడ్ యువర్ రిఫ్యూజ్ ది ఫోర్ లాండ్ దట్ యువర్ కంపాషనేట్, యువర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
0: అతను కొత్తవాడైపోతాడు.
1: గాడ్ బికమ్స్ న్యూ.
0: దైవం మన కొత్తవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్
0: కొత్తవాడే.
1: గాడ్ ఈజ్ నాట్
0: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం, చూస్తున్నాము.
1: గాడ్ ఈజ్ నెవర్ స్ట్రేంజ్, హీస్ విత్ యూ.
0: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
1: ఈజ్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు.
1: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
0: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం.
1: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
0: కానీ అదే పాత ఫ్రెండ్ ఏ రారా కూర్చోరా పోరా అని అనుకుంటాం.
1: బట్ ఇఫ్ యూ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్ వి టేక్ ఎవ్రీ లిబర్టీ కమ్ ఆన్ బి సీటెడ్ వి సే.
0: భగవంతుని వదించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
1: వెన్ వన్స్ వి ఎక్స్టోల్ గాడ్ యు టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్
0: న్యూ ఫ్రెండ్
1: బట్ హి ఇస్ నాట్ ఎ న్యూ
0: ఓల్డ్ ఫ్రెండ్
1: గాడ్ ఇస్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్
0: గోల్డ్
1: ఓల్డ్ ఇస్ గోల్డ్
0: అతనే గాడ్
1: దాట్స్ గాడ్
0: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్
0: చేస్తుంటారు భక్తులు.
1: డివోటీ నరేట్
0: ఇదంతా కేవలము
1: ఆల్ దిస్
0: అతని మనసును కరిగించాలని అనుకుంటున్నారు.
1: ఓన్లీ టు మెల్ట్ గాడ్
0: భగవంతుని మనసు ఈ విధంగా వర్ణంతో కరగదు.
1: గాడ్ విల్ నెవర్ మెల్ట్ విల్ నెవర్ బి మెల్టెడ్ బై యువర్ డిస్క్రిప్షన్.
0: చేతనే కరుగుతుంది.
1: ఇస్ యువర్ లవ్ దట్ మెల్ట్స్ హిమ్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ విదౌట్ లవ్
0: ప్రేమాంకురములు పొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది జాయ్ ఆఫ్ లవ్
0: ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్ ఆన్ ద బ్యారన్ ల్యాండ్ విదౌట్ లవ్
0: అంతా ప్రేమతోనే
1: రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో
0: ఉన్నటువంటి దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి.
1: లెట్ ఆల్ ది వికెట్ క్వాలిటీస్ ఫ్లో అలాంగ్ దిస్ రివర్ ఆఫ్ లవ్.
0: నాటవలసినటువంటి ప్రేమ బీజమే నాటాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ సీడ్స్ ఆఫ్ లవ్ హావ్ గాట్ టు బి సోన్.
0: ప్రేమ వర్షమే కురుస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి రెయిన్ ఆఫ్ లవ్
0: పడుతుంది.
1: దెన్ దేర్ విల్ బి హార్వెస్ట్.
0: అంతా ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది.
1: ఎవ్రీథింగ్ దట్స్ బోర్న్ ఆఫ్ లవ్ transforms into love ultimately.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru prema swarupule.
1: You are all the embodiments of love.
0: Endu edilekapoyina gani prema maatram untundali.
1: You may not have this or that, but you have love.
0: Okkadaina ledu ikkada.
1: There are none here without love.
0: Prapanchamanta vetikinappudiki nee prema ledani evaru cheppaledu.
1: You may search all over the world, none can say that there is no love.
0: Prema lekapoyina dhanam painanna prema untadi.
1: He may not love anything, at least he loves his money.
0: Prema ee vidhanga divert chestunnadu kani prema lekunda poledu.
1: He has diverted his love towards money.
0: Andaru prema
1: So all are
0: embodiments.
1: All are divine.
0: కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏమాత్రం అక్కర్లేదు.
1: So you don't need to aspire and work for God being yourself a God.
0: నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
1: So long you feel that you are a man, yes, you have to work for God.
0: అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
1: When once you feel that you are divine, you don't need to work for anything.
0: Everything is yours.
1: Everything
0: you are the embodiment of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: కనుక నీవు వేరే వాడు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్
0: ఒక్కటే ఒక్కటే
1: ఓన్లీ వన్
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి
1: ట్రూత్ ఇస్ వన్ నాట్ టు.
0: కనుక ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: అందరు కూడాను
1: ఆల్
0: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్
0: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
1: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్ డైరెక్షన్
0: ప్రేమచేతని అనుభవించండి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్
0: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
1: అండ్ నేచురల్లీ యూ లెట్ హిమ్ లవ్
0: తత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
1: అండ్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్
0: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
1: అండ్ యూ బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: కనుక
1: సో
0: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే
1: వాట్ వీ షుడ్ నో
0: ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: వాట్ వీ షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్
0: సత్యము ధర్మము శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి.
1: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్ పీస్ అండ్ ధర్మ
0: కనుక
1: సో
0: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
1: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
0: ఒక విత్తనం తెచ్చి
1: బ్రింగింగ్ ఎ సీడ్
0: టిన్ లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్
0: విత్తనం కుళ్ళిపోతుంది
1: అండ్ ద సీడ్ డికేస్.
0: ఈ విత్తనము
1: ద సేమ్ సీడ్
0: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
1: When the seed is sown in the ground, it sprouts up.
0: భూమిలోని నాటి నీరు పోయి
1: యూ హ్యావ్ టు
0: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్.
0: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
1: Where
0: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
1: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
0: కాలు మీద పెట్టుకుంటే మొక్క రాదు.
1: యూ కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
0: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారవుతుంది.
1: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
1: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: అదే జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ విజ్డమ్.
0: అదే సత్యతత్వము.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: అదే ధర్మతత్వము.
1: దాట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

పై మనకింత తమకంబు తగదంచు చలి ఎండ వానల సైచు తరులు గిరులు. రేపు మాపటికంచు వాపోవలదంచు, రేపు

అనర్హమంచు ఏచ్చు ప్రకృతి జనని బాష్పవృష్టంబు దెల్పు. ఏచ్చు ప్రకృతి జనని బాష్పవృష్టంబు దెల్పు. ప్రాణి జీవించ

0: చీఫ్ సర్వసమత్రంబు చాటుతరులు. ప్రేమస్వరూపులారా, వీటితో నీరు పోసి పెంచినటువంటి వ్యక్తి నేను, హింసించినటువంటి వ్యక్తి నేను, చల్లని ఛాయను తీయని ఫలమును అందించి వృక్షములు సమత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: డియర్ డివోటీస్, ది ట్రీస్ గివ్ షెల్టర్ అండ్ గివ్ ది జాయ్ వెదర్ దే హావ్ గివెన్ వాటర్ అండ్ బ్రాట్ దెమ్ అప్ ఆర్ వెదర్ దే హావ్ కట్ దెమ్ ఆర్ దే హావ్ గివెన్ ట్రబుల్ టు దెమ్.
0: ఇట్టి ప్రబోధలు మానవత్వములకు అనాది కాలం నుంచి జరుపుతూ ఉండినప్పటికీ మానవుడు ఇంకనూ కన్ను తెరవలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ సచ్ గ్రేట్ లెసన్స్ హావ్ బీన్ టాట్ టు ద మ్యాన్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్, మ్యాన్ ఈజ్ నాట్ రియలీ లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ నేచర్.
0: స్వజాతి విజాతి సమత భేదములను కూడాను త్యజించి సమత్వంగా మానవత్వాన్ని వహించి దివ్యత్వమును ప్రబోధించేటువంటి ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వ్యక్తులు అర్థం చేసుకోవటం లేదు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆఫ్ ఈక్వాలిటీ టాట్ బై నేచర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ సచ్ అదర్ నారో మైండెడ్నెస్.
0: వృక్షములే ఇంతటి పాఠము నేర్పుతూ ఉండగా మానవత్వాన్ని ఎందుకు తాను గుర్తించుకోలేకపోతున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని ఈనాడు యోచించాలి.
1: టుడే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యాజ్ టు వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ నేచర్ ట్రీస్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ గివింగ్ సచ్ వాల్యుబుల్ లెసన్స్ టు మ్యాన్.
0: ప్రతి మానవునకు వృక్షములే ప్రధాన గురువు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ట్రీ ఈజ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్.
0: తనువుపై మనకింత

0: ఎండ వానల సైచుగిరులు.
1: ది మౌంటన్స్ దేహం యొక్క తత్వాన్ని మానవుడు అనేక అభిమాన మమకారములు చే పెంచుకొని దానికి బద్ధుడై దాసుడై కేవలము తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు. డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద బాడీ, బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ద బాడీ, మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ద డివినిటీ విచ్ హీ రియలీ ఈజ్.
2: ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్చమైన శరీరమును అనేక విధములుగా ఆధారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆధేయమైనటువంటి యొక్క ప్రకృతిని కూడాను విస్మరించి తాను స్వార్థమునందు మునిగిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అన్ అకౌంట్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ. దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లెసన్ ఈవెన్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ.
2: సుఖదుఖములు సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యంలో దించుకొని పవిత్రమైన జీవితం గడపమని పర్వతములు కూడాను బోధిస్తూ ఉన్నాయి.
1: ది మౌంటన్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు ద మ్యాన్ దట్ మ్యాన్ షుడ్ ట్రీట్ ఎవ్రీథింగ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్, యాక్సెప్ట్ సారో అండ్ జాయ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఎంజాయ్ ద రియల్ డివినిటీ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
2: చలియే అని పర్వతములు ఏ రగ్గులను ధరించటం లేదు.
1: Mountains are not covering themselves with any
2: ఎండలు అధికముగా ఉన్నవే అని ఏ హిల్ స్టేషన్ కు వెళ్లటం లేదు.
1: దే ఆర్ నాట్
2: ఏ ఎయిర్ కండిషన్ లో వేసుకోవటం లేదు.
1: వెన్ దే ఆర్ ఫేస్డ్ విత్ సివియర్ హీట్ దే ఆర్ నాట్ రిసార్టింగ్ టు ఎనీ అదర్ హిల్ స్టేషన్ టు గెట్ ఎ కంఫర్టబుల్
2: కూల్. ఏ విధంగా భరించాలి అనేటువంటి ఒక భ్రాంతి చేత తానే గొడుగులు పట్టడం లేదు.
1: దే ఆర్ నాట్ ట్రైంగ్ టు హోల్డ్ ఎనీ అంబ్రెలా టు దెమ్ టు సేవ్ దెమ్సెల్స్ ఫ్రమ్ రెయిన్.
2: కేవలము ఈ చలి ఎండ వానలు దేహమునకు మాత్రమే కాని ఆత్మకు సంబంధించినవి కాదనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేటువంటి పర్వతములు మానవులకు అనేక విధములుగా ప్రబోధన సలుపుతూ వచ్చాయి. ఇది రెండవ గురువు.
1: మౌంటైన్స్ ఆర్ ద సెకండ్ టీచర్ యాజ్ దే ఆర్ టీచింగ్ ఎ లెసన్ దట్ మ్యాన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్, మ్యాన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫార్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్.
0: రేపు మాపటి కంచు వాపోవలదంచు విహగముల్ సంతుష్టి విద్య గరుపు.
2: పక్షులు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ప్రదేశమునకు వెళ్లి తన పొట్టలు నింపుకొని ఆనందముగా సుఖముగా శాంతిగా జీవితం గడుపుతున్నవి కాని రేపు మాపు అనేటువంటి యొక్క ఈ 5 ఇయర్స్ ప్లాన్ వేసుకుని ఈ తిండి తీర్థాతుల నిమిత్తమై తాను అనేక విధమైన శ్రమలకు ఏమాత్రం పాటు పట్టడం లేదు.
1: బర్డ్స్ ఆర్ ద థర్డ్ టీచర్ విచ్ టీచ్ ది లెసన్ యాజ్ ది ప్రాక్టీస్ ఇట్ దే గో టు ఎ ప్లేస్ వెన్ ఎవర్ దే ఫీల్ హంగ్రీ గెట్ దర్ ఫుడ్. దే డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరింగ్ ఫార్ ద ఇయర్స్ అండ్ ద ఇయర్స్ టు కమ్.
2: మానవ జీవితము రేపు మాపు అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా ఆధారము లేవు.
1: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ పాయింట్ టు సే దట్ హీ హస్ టు ప్లాన్ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.
0: రేపు మా పని నీవి రీతి గడిపిన రేపే నికానున్నదు.
2: రేపు రేపు రేపు రేపటి వరకు మనం నిలిచేటువంటి సత్యం ఏమిటి?
1: వేర్ ఇస్ ది గ్యారంటీ that would be living for one more day tomorrow? You have such kind of
2: ee vidhamainatundi neeti pudugavanti ee jeevithamunku repu maapu ani aneka vidhamuluga kudanu manu praakulaadi ee jeevithamunu kaalamunu vyaktham gaavinchukuntunnam.
1: Human life which will be compared to a water bubble, where is the guarantee that you would have it tomorrow on the day after? Why should you suffer from anxiety for tomorrow on the day after?
2: ఇది మానవత్వమునకు తగినటువంటి ఒక దివ్యత్వం కానేదని పక్షులు కూడాను అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చున్నాయి.
1: The birds are teaching a lesson to man that this is not proper for man to worry himself and feel anxious about tomorrow on the day after.

0: మన కంటెదుట. ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మనం వదిలి వెళ్తున్నారు, ఇవి మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ది ఫ్యాక్ట్ దాట్ వెన్ వీఆర్ సీయింగ్ ఆల్సో దాట్ సో మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. ఆర్ వీ లెర్నింగ్ ఎనీ లెసన్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్?
0: ఎన్ని చూచినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇంకనూ మానవుడు ఈ శరీర భ్రాంతిని వదులుకోవటం లేదు.
1: Man is not giving up. His delusion and his deluded ideas about the physical body, in spite of so many lessons being taught by the nature and by so many gurus.
0: కనుకనే దేహతత్వాన్ని క్రమక్రమేణ కొంత బాధ్యతను తప్పించుకోవటం అత్యవసరం.
1: It is essential therefore to free oneself from the physical delusions.
0: నాది నేనను భ్రాంతి అనర్హమంచు. ఏది మన ఇల్లు, ఏది మన భూమి, ఏది మన వస్తువు, ఏది మన యొక్క తత్వం, దీనిని మనం విచారించుకోకుండా కేవలము అన్ని నాది నేను అని స్వార్థ స్వప్రయోజనముల నిమిత్తమై మనం కాలములో అనేక విధములుగా కూడాను కాయాన్ని విస్మరింపచేస్తున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం not realizing that nothing really belongs to us. Everything is not possessed or not belonging to us. This particular fact must be realized by us when we are living a life.
0: Prakruti yokka tattvame manaku chakkaga prabodhisthu vastunnadi.
1: Nature is teaching all these aspects in an excellent way.
0: Garchina vasanta kalamu tirigi vastunnavi.
1: The spring which has gone by is coming again.
0: అనేక ఋతువులు కూడా తిరిగి లభిస్తూ ఉన్నాయి.
1: ద సీజన్స్ ఆర్ రిపీటింగ్ దెంజల్స్ అగైన్.
0: క్షీణించిన చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు.
1: ద వేనింగ్ మూన్ అగైన్ వాక్సెస్.
0: కానీ నదీ జలము నరుని యవ్వనము వెనుకకు రాదు అని జగత్తే మనకు ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: ద వరల్డ్ ఈస్ టీచింగ్ ద రివర్ వాటర్ అండ్ ద యూత్ విచ్ హెస్ గాన్ బై విల్ నెవర్ కమ్ బ్యాక్ టు అగైన్.
0: గురువు గురువు గురువు, ఎవరు మనకు నిజమైన గురువు?
1: When you say master and master, who is the real master?
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్ ప్రబోధనలు గావించేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదా?
1: Is not nature a true guru and a true master as it is teaching all these subtle and very important lessons to us?
0: ఈ విశ్వమే మనకు గురువు.
1: This world itself is our guru, master.
0: విశ్వమే కార్యము.
1: The world itself is
0: విశ్వమే కారణము.
1: And God is the cause.
0: కార్యకారణ సంబంధ స్వరూపమైనటువంటిది ఈ విశ్వము.
1: This world is based upon the relationship between cause and effect.
0: హరిమయము విశ్వమంతయు.
1: The entire world is
0: హరి విశ్వమయుండు.
1: And in హరి you can find the world also.
0: సంశయము పని లేదు.
1: Do not entertain
0: హరిమయము కాని వస్తువు పరమాణువు లేని వీలను పరికించినచు.
1: If only you examine, there is not even an autumn in which you don't find Hari.
0: Prapanchamanta ippudu bhagavantuni yokka leela manasu visheshame.
1: The entire world is a play of the Lord.
0: Kanukani ishavasyamidam jagatti anta ippudu bhagava swaroopame. Ee jagattu bhagavantudu nivasinchadaniki taginatunte yokka vasati gruham.
1: This world is the home of the Lord. Everywhere you can find him.
0: కనుక ఇది ఆది లేని అనంతము.
1: దిస్ ఈజ్ ఇన్ఫినిటీ విచ్ డస్ నాట్ హ్యావ్
0: అన్నిటికీ. ఇదే ఆది.
1: దిస్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్.
0: పెరిగినంత వరకు పెరిగి, వికసించినంత వరకు వికసించి,
1: ఇట్ గ్రోస్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ వాంట్స్, బ్లాజమ్స్ వెన్ ఇట్ వాంట్స్.
0: తాను పరిపూర్ణ ప్రకాశం నొందుతున్నది.
1: అండ్ ఇట్ గెట్స్ ఫుల్ఫిల్మెంట్ వెన్ ఇట్ వాంట్స్.
0: కనుక కనులకు కనిపించి, చెవులకు వినిపించి, తనువును కలిగించి, మనసును మరిపించి, మనువతను వికసింపజేసేటువంటిది ఈ జగత్.
1: దిస్ వరల్డ్ కెన్ బి సీన్ బై ది ఐస్, ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్ బై ది మైండ్, ఇట్ కెన్ బి ఎంజాయ్డ్ బై ది హార్ట్. సచ్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇట్టి పవిత్రమైన జగత్తుకు త్రిగుణములే ఆధారములు.
1: దిస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ద బేసిస్ ఆఫ్ సచ్ ఎ వరల్డ్.
0: త్రిగుణముల యొక్క వికారమే,
1: ఇట్ ఈస్ ది మోడ్యులేషన్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీ.
0: ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణము.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్త్, ది సస్టెనెన్స్.
0: గుణములే ప్రకృతికి ప్రాణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్
0: గుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ యొక్క ప్రపంచము.
1: ది వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ఎ కాంగ్లోమరేషన్ అండ్ ది వర్కింగ్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
0: కనుకనే త్రిగుణముల యొక్క తత్వమే త్రిమూర్తి స్వరూపము.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ లార్డ్స్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావముతో, విశేష వికారములతో, ఆహ్లాద ఉల్లాసములతో ఈ జగత్తును, లోకాలను పాలిస్తూ ఉంటున్నది.
1: ది ఓవర్ లార్డ్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్, గివింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డ్యుయాలిటీ.
0: ఏతావాత ప్రకృతి యొక్క స్వరూపం పరమాత్మ స్వరూపమే.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ గాడ్.
0: ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి యొక్క ప్రకృతిని మనం విస్మరించి ఏదో చిల్లర అల్లర గురువుల నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: గివింగ్ అప్ సచ్ ఎ గ్రేట్ టీచర్ యాజ్ నేచర్, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ స్మాల్ టీచర్స్ అండ్ మాస్టర్స్.
0: దీనిని పురస్కరించుకొనియే

0: குரு பிரம்மா, குரு விஷ்ணு, குருதேவோ மகேஸ்வரா, குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நமஹ அன்னார். எவர் இ குரு?
1: ஹூ இஸ் திஸ் குரு? He is described as Brahma, Vishnu and Maheshwara.
0: Guru Brahma. E Brahma yavaru?
1: When you say Guru is Brahma, who is this Brahma?
0: E srutti ante ikkunu Brahma swarupame.
1: This nature itself is the very form of Brahma.
0: E srutti ki karanam kudanu parabrahmane.
1: The cause for this nature and creation also is Brahma.
0: కనుకనే సృష్టి స్థితి లేమినప్పుడు ఆధారుడైనటువంటి ఆకారుడైనటువంటి యొక్క దివ్యత్వమే పరబ్రహ్మ.
1: పరబ్రహ్మ ఈజ్ ది వెరీ బేసిస్, ద ప్రైమరీ కాజ్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎంటైర్
0: స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వ తత్వమునకు ఈ యొక్క పేరు బ్రహ్మ అని పేరు.
1: బ్రహ్మ ఈజ్ ద నేమ్ గివన్ ఫార్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రవృత్తి, యాక్షన్.
0: ఇతను అనంతుడు,
1: హీఈస్ ఇన్ఫినిట్.
0: ఇది ఏ పురుష సూక్తమును అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. భగవంతుని ఎంత చూచినప్పటికీ ఇంకా 10 inches ఎక్కువగానే కనిపిస్తుంటాడట.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ బీయింగ్ నాట్ మెజర్డ్ బై ఎనీథింగ్ యాజ్ మచ్ యాజ్ యూ సీ హీఈస్ 10 inches మోర్ దాన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. ఏమని
0: చెప్తుంది?
1: What does Shruti say?
0: Satya Jnanam Anantam Brahma antundari.
1: Shruti says truth, wisdom and infinity is Brahma.
0: Satyam Paramatma Swarupamu.
1: Truth is the very form of Brahma.
0: Prema Paramatma Swarupamu.
1: Love is the form of Paramatma.
0: Shanti Paramatma Swarupamu.
1: Peace also is the form of Paramatma.
0: E Satya, Prema, Shanti Swarupamayakti Manavrukudunu Paramatma Swarupamu.
1: Man who is the very embodiment of truth, love and peace is himself God and Supreme Lord.
0: Kanukane Guru Brahma ante Brahma Bhagavat Swarupam anetunte vaadu kaadu, Prakruti Swarupude Brahma.
1: When we say Guru Brahma, it is Brahma is in the form of Prakruti, nature.
0: Anaga Prakruti e manaku Pradhama Guru.
1: Therefore our first teacher is nature.
0: గురు విష్ణు. ఈ విష్ణు ఎవరు? వ్యాపక శక్తి కలిగినటువంటి వాడే విష్ణు.
1: హూ ఇస్ దిస్ విష్ణు? ది ఆల్ పర్వేసివ్ వన్. దట్ పర్టికులర్
0: ఈ వ్యాపకత్వం చేత, అనేక అంగముల చేత ఈ యొక్క ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ హూ హాస్ పర్వేడెడ్ ది నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ నేచర్.
0: దీనినే తైత్తిరి ఉపనిషత్తు నందు కూడాను ప్రకృతికి పోల్చుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ తైత్రే ఉపనిషత్ దిస్ హెస్ బీన్ కంపేర్డ్ టు నేచర్.
0: బహిష్ తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా ఉండేటువంటి వాడు ఈ యొక్క విష్ణు స్వరూపుడు అని.
1: ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ విష్ణు ఈజ్ వన్ హూ పర్వేడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ.
0: కనుక ఇది కూడాను ప్రకృతి స్వరూపమే.
1: Again, this also is the
0: sarvatra vyapinchinatvanti vaadu vishnu swaroopudu.
1: Vishnu is all pervasive.
0: Ikkada brahmaku vishnuku bhedam ledu.
1: There is no difference between Brahma and Vishnu in this respect.
0: Kevalamu naamamu maatrame maaruga untunnavi kaani swaroopa swabhavam rendu okkati.
1: The form and nature are the same, but there is only a difference in the name.
0: గురుదేవో మహేశ్వర. ఈశ్వరుడెవరు?
1: హూ ఇస్ దిస్ సుప్రీం ఈశ్వర?
0: అతను కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
1: హీఈస్ ఆల్సో వన్ హూ కమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్
0: ఈశావాస్యం జగత్. జగత్తంతా నివసించినటువంటి వాడు ఈశ్వరుడే.
1: ఈశ్వర ఈజ్ వన్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ఇతని యొక్క ఐశ్వర్యములే పంచభూతములు.
1: ది 5 elements ఆర్ హిజ్ వెల్త్.
0: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ప్రకృతి, ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. ఇదే సకలైశ్వర్య స్వరూపుడు.
1: వెన్ యూ సే ఈశ్వర ఈజ్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్, ఇట్ రెఫర్స్ టు ది 5 elements ఆఫ్ స్కై, విండ్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్.
0: కనుక ఏ ప్రదేశంలో వెళ్ళినప్పటికీ ఈ పంచభూతములను విసర్జించి మనం ప్రాణములు పుంజుకోలేము.
1: టు విచ్ ఎవర్ ప్లేస్ యూ గో, యూ కెనాట్ లివ్ వితౌట్ దీస్ 5 elements.
0: కనుక ఏ తావాత ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు.
1: The sum and substance of this is that Ishvara is verily the nature.
0: Kanuka Satra Rajotamo Gunamutu Kudina 20 Brahma Vishnu Maheshwaru Prakuti Yukka Akara Swarupule.
1: Brahma Vishnu Maheshwara, who are associated with the three qualities of Satva, Raja and Tamo, are verily nature itself.
0: Itti Manavunaku Udattata Udarata Pradharamaitunti Yukka Jeeva Nalamulu.
1: For men who are basically God Himself should have these two qualities, Udattata and Udarata.
0: Satyam Vada Dharmam Chara. అనేటువంటి ప్రధాన శాసనములు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రాణ సమానములు.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ కన్సిడర్ స్పీకింగ్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: మానవుడు అనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వరూపుడు కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ టోటాలిటీ ఆఫ్ మియర్ ఫిజికల్ బాడీ, ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి చిదానంద స్వరూపుడే మానవుడు.
1: హీఈస్ ఎసెన్షియలీ ఎ విట్నెస్ ఫార్ ఆల్ ద థింగ్స్.
0: అతని సత్ చిత్ ఆనందుడు.
1: హీఈస్ వెరీ నేచర్ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: ప్రతి మానవుడు కూడాను సచ్చిదానంద స్వరూపుడే.
1: ఎవరీ మ్యాన్ ఈస్ ఎసెన్షియలీ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్.
0: ఈ సచ్చిదానంద తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: దెన్ వై హాజ్ హి నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ సచ్చిదానంద?
0: ఈ శరీరం పైనటువంటి మమకారం చేతను అభిమానం చేతను మానవుడు తన మనస్సును బహిర్ముఖంగా మార్చుకుంటూ అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ విచ్ మ్యాన్ హ్యాస్ అన్ హిజ్ ఫిజికల్ బాడీ హీఈస్ టర్నింగ్ హిజ్ మైండ్ అవుట్వర్డ్స్ అండ్ దేర్ ఫోర్ హీఈస్ డెల్యూడెడ్.
0: తద్వారా ఈ యొక్క ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతూ వచ్చాడు.
1: స్వేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అవుట్వర్డ్ గోయింగ్ మైండ్ హీఈస్ ఫర్గెట్టింగ్.
0: మానవుడందరూ కూడాను కేవలము ప్రాకృతమైన యొక్క ప్రభావానికి మాత్రమే లొంగుతున్నారు, కాని ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ఏమాత్రము గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ నేచర్ బట్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ రియల్ నేచర్ హిమ్సెల్ఫ్.
0: ఇట్టి మానవత్వం ఈనాడు అద్వైతము అనగా రెండు కానటువంటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: టుడే మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్.
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్
0: ఈ సమన్వయం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై సమన్వయ?
0: ఒకరితో ఒకరు కూడటం అని కానీ ఒకరితో ఒకరు చేరటం కానీ ఇది సమన్వయమని భావిస్తున్నాము. ఇది నిజమైనటువంటి సమన్వయం కాదు.
1: కమింగ్ టుగెదర్ ఆర్ జస్ట్ గెటింగ్ సెపరేటెడ్ దిస్ ఇస్
0: సమరసం కూడాను కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమన్వయ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సమన్వయం.
1: సీయింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దాట్ ఈస్ రియల్ సమన్వయ రికన్సిలియేషన్.
0: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇక్కడే భావాద్వైతము క్రియాద్వైతము పదార్థాద్వైతము ఈ మూడింటి యొక్క అద్వైతాన్ని మనం గుర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ అద్వైత, భావాద్వైత క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత.
0: భావాద్వైతము
1: ఫస్ట్ వన్ ఇస్ భావాద్వైత.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రము దారం లేక వస్త్రం కాలేదు.
1: Without threads, it is not possible to have this cloth.
0: Prati leka daram kaledu.
1: It is not possible to have threads without cotton.
0: Prati daramu vastramu moodu okkate.
1: Therefore, cotton, threads and cloth are essentially same.
0: Kanukane deeniki prati aneetvantidi upadhana karanam.
1: For this, this cotton may be considered as a upadhana.
0: Maggamu neseyatunte vaadu kevalam nimitta karanam.
1: The weaver and also the weaving, that process may be considered as the upadhana.
0: Idi oka endi tumbler.
1: Here is a silver tumbler.
0: Aithe deeniki upadhana karanam vendi.
1: For this the upadhana karana is silver.
0: Deenini erpachinatunte vaadu kamsali deeniki nimitta karanam.
1: The silversmith, he may be described as nimitta karana.
0: Aithe ఉపాధార కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడా దీనికి సరైనటువంటి యొక్క రూపంలో చేర్చుకోలేదు.
1: యూ కెనాట్ గెట్ ఎ టమ్లా without having upadhana karana, only with nimitta karana.
0: కనుకనే భావాద్వైతమనగా అన్నింటి ఎందుకుండినటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: భావాద్వైత రెఫర్స్ టు రికగ్నైజింగ్ ద బేసిక్ యూనిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద థింగ్స్ దట్ యు సీ.
0: ప్రతి దారము వస్త్రము మూడు ఒక్కటే, ఇదే భావాద్వైతం.
1: భావాద్వైత మీన్స్ రికగ్నైజింగ్ కాటన్ థ్రెడ్స్ క్లోత్ యాజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఇంకా క్రియాద్వైతం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై టు బి డిస్క్రైబ్డ్ యాజ్ నిమిత్త కారణ?
0: అయితే ఉపాధార కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడా దీనికి సరైనటువంటి యొక్క రూపం చేర్చుకోలేదు.
1: యూ కెనాట్ గెట్

0: as one and the same.
1: ఇంకా క్రియాద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by క్రియాద్వైత?
1: మనం ఎన్ని రకములైన కర్మలు ఆచరించినప్పటికీ,
0: what are types of actions we undertake?
1: నేను చేస్తున్నాను, నేను అనుభవించాను, నేను సాధించాను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం చేతనే మానవుడు భిన్నత్వాన్ని పొందుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ రియాలిటీ బికాస్ హీ థింక్ దట్ హీఈస్ ద డూయర్, హీఈస్ ద ఎంజాయర్ అండ్ హీ హాస్ అచీవ్డ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ, ఏమి సాధించినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ, ఇవన్నీ ఇప్పుడు భగవత్ ప్రీత్యార్థం అంటే అదే కర్మోద్దేశం.
0: ఇఫ్ యూ కెన్ ఆఫర్ whatever you do, whatever you see, whatever you achieve as an offering to the Lord, that becomes kriyadvaita.
1: Kanukane bhavamunu bhagavantuni paina unchi karmalu enni aacharinchinappatikini idi advaita roopakamgane dogocharistundi.
0: If your feeling is fixed on God, whatever work you do, then it becomes advaita, kriyadvaita.
1: Inka padarthadvaitam.
0: The next third one is పదార్థాద్వైతం.
1: ఈ పదార్థాద్వైతం అనేటువంటిది ఈనాడు మానవునికి చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ పర్టికులర్ అద్వైత పదార్థద్వైత ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ టుడే.
1: వ్యక్తి కూడాను ప్రతి ప్రాణి కూడాను పంచభూతములతో కూడినటువంటి వాడే.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్, ఎవరీ పర్సన్ ఈజ్ ఎసెన్షియల్.
1: ఒక్కొక్క వ్యక్తి ఎందుకు శబ్దము ఆకాశ స్వరూపము.
0: సౌండ్ ఈజ్
1: గాలి మన ఉచ్ఛ్వాస నిశ్వాసము.
0: The wind is our inhaling and exhaling.
1: మన యొక్క టెంపరేచర్.
0: అండ్ ఫైర్ ఇట్ గివ్స్ ది టెంపరేచర్ ఆఫ్ ద బాడీ.
1: మన చెమటలు, మన యొక్క మూత్రము, ఇవన్నీ కూడా జలస్వరూపము.
0: వాటర్ బికమ్స్ స్వెట్ అండ్ వేరియస్ అదర్ టైప్స్ ఆఫ్.
1: మన దేహం అంతా కూడా మృణ్మయ స్వరూపమే.
0: అవర్ ఎంటైర్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్
1: నేచర్. ఈ పంచభూతములు పరమాత్మ స్వరూపం కదా.
0: ఆర్ నాట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్
1: ఎన్విరాన్మెంట్? మానవుడు కూడాను ఈ పంచభూతములతో కూడినటువంటి వాడే కనుక అందరు కూడా ఒక్కటే. ఇది అద్వైతం.
0: యాజ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, వీ షుడ్ సే ఎవ్రీ మ్యాన్ ఈజ్.
1: ఈ దేహమునందు ఏది ఉన్నదో మీ దేహమునందు కూడా అదే ఉన్నది.
0: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ బాడీ ఈజ్ ఫౌండ్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
1: మీ దేహమునందు ఏది ఉన్నదో ఈ దేహమునందు కూడా అదే ఉంటుంది.
0: వాట్ ఎవర్ ఈజ్ ఫౌండ్ ఇన్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ మై బాడీ.
1: ఉపనామములు వేరు కానీ పదార్థములు ఒక్కటే.
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ బేసిక్ మెటీరియల్ ఇస్ ది సేమ్.
1: కనుక ఇట్టి పదార్థాద్వైతాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఏకోవసి సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దిస్ పదార్థద్వైత, వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
1: కనుక జగత్ అంతా కూడా కేవలం అద్వైతమయమైనటువంటిది.
0: Therefore, the entire world is basically full of
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు.
0: దెర్ ఇస్ నో సెకండ్ ఎంటిటీ అట్ ఆల్, దెర్ ఇస్ ఓన్లీ బ్రహ్మ.
1: అట్టి తత్వాన్ని మనం పొందవలనన్నా,
0: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ దట్ స్టేట్,
1: మన ప్రాచీన ఋషుల యొక్క ప్రబోధనను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టీచింగ్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్.
1: కానీ దురదృష్టవశాత్తు,
0: బట్ అన్ఫార్చునేట్,
1: ఈ ఉపనిషత్తులకు కానీ, ఈ బ్రహ్మసూత్రములకు కానీ, ఈ వేదములకు కానీ సరైన అర్థమును చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అనర్థాల్లో పడి నానార్థమును పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
0: As there are no people who can view the correct meaning and interpretation of Brahma Sutras and various scriptures, man is misinterpreting everything and not realizing the basic truth, and there is a lot of misunderstanding.
1: ఎవరికి తోచినట్టు వారు సమన్వయం గావించుకుంటూ వస్తున్నారు.
0: Everyone is interpreting according to his own light, his own likings.
1: Prema swarupulara sarvulakudunu premamayamainti oka tattvanni manam anubhavinchali, andinchali.
0: Embodiments of divine love, we should experience and offer love, which is our very basic nature.
1: Ee naadu prabodhinchetunte vyaktulu kudunu itharulaku prabodhinchetunte vishayamunu tamaku kudunu anvayisthayaneetunte satyanni marchipothunnaru.
0: People who are undertaking teaching today should realize that everything which they are teaching is applicable to them also.
1: Kevalam matrame manu prabodhistunnamani bhavistunnaru.
0: They are satisfied only with teaching.
1: Kanukane vaari yokka prabodhalu kudunu viluvalekapothunnayi.
0: That is the reason why their teachings do not have any value.
1: Prabodhinchetunte vyakti taamu aacharinchi anubhavinchi aanandinchi penchi 10 mandiki panchukovadaniki prayatninchali.
0: A person who wants to teach others must practice it, experience it, enjoy it, and distribute the joy.

0: ఆర్ టెన్ అదర్ పీపుల్. ఈనాడు పవిత్రమైన భారతదేశం నందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఇస్ ద రీజన్ వై ద ఏథియిజం ఇస్ డెవలపింగ్ ఇన్ ద కంట్రీ టుడే.
0: చెప్పేటువంటి వ్యక్తులు చేయడానికి పూనుకోవటం లేదు.
1: పీపుల్ హు ఆర్ టీచింగ్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుకనే ఇక్కడ తికరణ శుద్ధియే నిజమైన మానవతా విలువ.
1: ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ హ్యావింగ్ ప్యూరిటీ ఆఫ్
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి పదములు కాదు.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ వర్డ్స్ ఆర్ నాట్ రియల్.
0: సంకల్పించుకున్నటువంటి దానిని వాక్కులో ఉచ్చరించటము.
1: వాట్ ఎవర్ యు థింక్ యు మస్ట్ అట్టర్.
0: సంకల్ప వాక్కులు రెండింటి కూడా క్రియారూపంలో మనం ప్రవేశపెట్టడం.
1: అండ్ దెన్ యూ షుడ్ ప్రాక్టీస్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. వాట్ ఆర్ యువర్ థాట్స్.
0: తికరణ శుద్ధి ఏ మానవత్వం.
1: దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ త్రికరణ విచ్ ఇస్ బేసికలీ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు ఈ త్రికరణ శుద్ధి ఏమాత్రం కూడా మన ఎందు కనిపించడం లేదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: మన ఎందు వేరు, మాట ఎందు వేరు, క్రియ మరొకటి రూపొందుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మైండ్, సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద వర్డ్ అండ్ సంథింగ్ స్టిల్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పొందవాలన్నా,
1: if you want to attain the divinity which is so sacred,
0: ఏకత్వాన్ని మనం సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: we should understand unity in its proper perspective.
0: ప్రపంచమంతా కూడా పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: the entire world is full, complete in itself.
0: దీనికి భిన్నత్వం అనేటువంటి ఏమాత్రమూ కనిపించదు.
1: there is nothing which is wanting in the world.
0: పరిపూర్ణమైన బ్రహ్మం నుంచి పరిపూర్ణమైన జీవత్వము ఉదయించింది.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ జీవో హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మ. బోత్ ఆర్
0: పరిపూర్ణమైన జీవతత్వం నుండి దేహం వీడిపోగా పరిపూర్ణమైనటువంటిదిగానే శేషిస్తూ ఉంటుంది.
1: వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవి, ది థింగ్ లెఫ్ట్ ఈజ్ ఆల్సో ఫుల్ అండ్
0: అదియు పూర్ణము. ఇదియు పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్, దిస్ ఈజ్ ఆల్సో ఫుల్.
0: పూర్ణమున పూర్ణము ఉదయించినటువంటిది పూర్ణము.
1: వెన్ యూ టేక్ ది ఫుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఫుల్,
0: పూర్ణము నుంచి పూర్ణం పోతే మిగిలినటువంటి కూడా పూర్ణమే.
1: వెన్ యూ టేక్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్, వాట్ రిమైన్స్ ఆల్సో
0: అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతి. అంతా పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్.
0: ఏ ఒక్కటి కూడాను శేషించినటువంటిది పూర్ణమే, అనుభవించినటువంటిది పూర్ణమే, గతించినటువంటిది పూర్ణమే, వర్తమానంది పూర్ణమే.
1: వాట్ ఎవర్ హ్యావ్ ఎంజాయ్డ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ ప్రజెంట్ ఈజ్ ఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ అండ్ హోల్సమ్.
0: కనుకనే దేహభ్రాంతి చేతనే మనం ఈ పూర్ణత్వాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ, అటాచ్మెంట్ టు ద బాడీ,
0: కేవలం ఇంద్రియముల చేతను దేహం చేతను అనేక కర్మలు మనం ఆచరించవచ్చును.
1: We may be performing different actions through the physical body and the sense organs.
0: ఇది కేవలము దేహ వృత్తులు తప్ప ఆత్మకు సంబంధం లేదు.
1: These are all the activity of the physical body but not the activity of ఆత్మ.
0: అనగా ఇదే దీనికి సరైన ప్రమాణం.
1: ఆత్మ హ్యాస్ ఎ పర్టికులర్
0: ప్రజ్ఞానమే ఆత్మ.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆత్మ.
0: ఈ ప్రజ్ఞానము అనేటువంటిది దేహమునందు ఇంద్రియమునందు అంతఃకరణయందు వాక్కునందు సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇన్ ద సెన్స్ ఆఫ్
0: ఒకదానికొకటి అన్యోన్యాశ్రమై అవినాభావ సంబంధమై ఉంటుంది.
1: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ దే ఆర్ ఇన్ఎక్స్ప్లికబ్లీ రిలేటెడ్.
0: కన్ను చూస్తుండదని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ ది ఐ హాస్ బీన్.
0: కాదు కాదు, కన్ను కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: ఐ ఓన్లీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ అంతఃకరణ ప్రజ్ఞ ద్వారానే ప్రజ్ఞావృత్తి ద్వారానే కన్ను ఎరుపు నలుపు తెలుపు అన్ని రంగులు చూడగలుగుతుండాలి.
1: ఐ హావ్ బీన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెంట్ కలర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రజ్ఞ ఫ్లోయింగ్ త్రూ.
0: ఈ రంగులు చూసినటువంటి కన్నులు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐ విచ్ డిస్టింగ్విష్
0: ప్రజ్ఞనే.
1: ఇట్ ఈస్ దట్ ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ విచ్ సీస్.
0: ఇంకా చెవులు వినిపిస్తున్నాయి, శబ్దాన్ని వింటున్నామంటున్నారు. కాదు కాదు,
1: యూ కన్సిడర్ ది ఇయర్స్ హావ్ బీన్
0: అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ప్రజ్ఞ ప్రవేశించినప్పుడే చెవులు మంచి చెడ్డ శబ్దములు వినగలుగుతున్నాయి.
1: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజ్ఞ వెన్ ది మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ హాస్ బీన్ ది ఇయర్స్ హావ్ బీన్ ఏబుల్ టు హియర్.
0: కనుక అన్నింటికీ కూడా ప్రజ్ఞనే ప్రధానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ ది బేసిస్ అండ్ ది సపోర్ట్ ఈస్ ప్రజ్ఞ, ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: ఇక్కడ వాక్కు, మనసు, ప్రాణము ఈ మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్, ద మైండ్ అండ్ లైఫ్ ఫోర్స్, దీస్ త్రీ టుగెదర్, దట్ ఈస్ ఆత్మ.
0: వాక్కు, మనసు, ప్రాణము మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్, మైండ్ అండ్ లైఫ్, దిస్ ఈజ్ ఆత్మ.
0: వాక్కు తేజోమయం.
1: వాక్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: మనసు అన్నమయము.
1: మైండ్ ఈజ్ బేస్డ్ అపాన్ ఫుడ్.
0: ఇంకా ప్రాణము రసమయం.
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ బేస్డ్ అపాన్ రస లిక్విడ్స్.
0: వాక్మయమైనటువంటి యొక్క ఈ తేజస్సు మయోమయమును, మనోమయమును కేవలము ఒక ప్రాణమయంగా మార్చుకోవడానికి ఇదే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ది మైండ్ ఇన్ టు లైఫ్ ఫోర్స్.
0: ఈ యొక్క అన్నమయమైనటువంటి మనస్సును రసమయంగా మారుస్తుండేటువంటిది కూడాను ఈ యొక్క వాక్మయమే.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్.
0: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు. ఈ రసస్వరూపుడే పరమాత్ముడు అని.
1: ది ఉపనిషత్స్ హ్యావ్ డిక్లేర్ ది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ హాస్ ది వెరీ ఎసెన్స్.
0: కాదు, అంగీర సహా అన్నారు. మన అంగమ లోపల సర్వత్రా ఉండి ఒక్కొక్క అంగం నందు కూడాను రసస్వరూపుడైనటువంటిదే ఆత్మ.
1: ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస.
0: కనుక ఇట్టి భగవతత్వాన్ని మనం గుర్తించడానికి ఎన్నో విధముల సాధన చేయనక్కర్లేదు.
1: దెర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్
0: విభ్రాకృతమైన జీవితం నందు,
1: ఇన్ ది వరల్డ్లీ లైఫ్,
0: నిత్య ప్రపంచం నందు అనుభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వం సుబోధం అవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ డైలీ లైఫ్, యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆత్మ ఆల్సో.
0: హేతుహు అని భగవంతుడికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హేతుహు.
0: హేతు అనగా ఏంటి? సృష్టికి అంతా కూడాను ఉపాధాన కారణము, నిమిత్త కారణము తానే.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ ఈజ్ ఉపాధాన కారణ అండ్ ఆల్సో నిమిత్త కారణ.
0: ఈ రెండింటికి కారణభూతుడు కావటం చేతనే ఇతనికి హేతుహు అన్నారు.
1: యాజ్ హీఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్.
0: ఇతనికి మరొక పేరు కూడాను విచ్చరుడు అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ ద లార్డ్ ఈజ్ విచ్చరుడు.
0: అనగా జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడాను క్షీణిస్తుంది, మార్పు చెందుతుంది.
1: ఎవ్రీథింగ్ దట్ ఈస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ డికేస్.
0: ఎన్ని క్షీణించినా, ఎన్ని మార్పులు చెందినప్పటికీ భగవంతుని యందు క్షీణదశ లేదు, మార్పు కలగదు.
1: When while all these objects undergo change and get destroyed, there is no such thing in God.
0: భగవంతుని యొక్క ప్రేమ తత్వము అఖండమైనటువంటిదిగా ఉంటుంటాడు.
1: The principle of love in God is infinite.
0: అది తగ్గేది కాని పెరిగేది కాని కాదు.
1: It never diminishes nor does it grow.
0: క్షణము లోపలే తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది అది ఒక్క ప్రేమ కాదు.
1: యూ కెనాట్ కాల్ ద
0: రావు పుట్టుకలేనట్టి జీవి హృదిని నిత్య నిర్మల జ్యోతి నెగడు ప్రేమ. క్షణము లోపలే పుట్టుచు క్షణములోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు.
1: యూ కెనాట్ కాల్ దట్ లవ్ if it is born in a moment and if it
0: ee vaatimana premalani kudanu chanamulo purtundadi chanamulo marnistunnai.
1: Today our love appears and disappears just like that.
0: Bhagavantuni prema attidi kaadu, daniki puttuka ledu chaavu ledu.
1: For God's love there is neither birth nor death.
0: Premane atani yokka swaroopamu.
1: His very form itself is love.
0: Premane atani swabhavamu.
1: His nature is love.
0: Daniki origedi kaani tarigedi kaani periyedi kaani ledu.
1: There is nothing which diminishes, which increases, which decreases, so far as the God's
0: love is puttuka kaligina deha hrudini. Ee chaavu puttuka rendu udinatundi yokka dehuni yokka hrudayam nandu
1: in
0: nitya nirmala jyotiyai negadustundi.
1: In human body which he undergoes birth and death, there in his heart it shines like a flame.
0: అఖండమైనటువంటి ప్రేమ అన్యులకంతా కూడా అందించేటువంటి స్వభావమే భగవంతునిది.
1: గాడ్స్ నేచర్ ఈస్ టు డిస్ట్రిబ్యూట్ హిజ్ ఇన్ఫినిట్ లవ్ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుకనే ఓం విచ్చరాయ నమః అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై హెస్ బీన్ వర్షిప్డ్ యాజ్ విచ్చర.
0: అనగా భగవంతుని ప్రేమ ఏ విధమైనటువంటి వారికైనా కూడా సమర్థంగా అందిస్తూనే పోతుంటారు.
1: గాడ్ గోస్ ఆన్ గివింగ్ హిస్ లవ్ టు ఆల్ పీపుల్ అలైక్.
0: కొంతమంది భావించవచ్చు కొంతకాలం భగవంతుని ప్రేమ అనుభవించాం, మరికొంతకాలం భగవంతుని ప్రేమకు దూరమయ్యాం అని భావిస్తుంటారు.
1: సమ్ ఆఫ్ యూ విల్ బి థింకింగ్ దట్ వి ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్ సమ్ టైమ్.
0: ఇది డిస్టెంట్, వారి భావభేదములు తప్ప భగవంతుని భేదం కాదు.
1: ఆల్ ది డిఫరెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ దర్ ఫీలింగ్. దేర్ ఇస్ నో
0: డిఫరెన్స్. శుద్ధమైన అర్థం వంటిది.
1: ద ఎంటైర్ నేచర్ ఈజ్ అ ప్యూర్ మిర్రర్.
0: ఆ అర్థం ముందు నీవు ఏ విధమైనటువంటి చర్యలు నీవు చేస్తావో దాని ప్రతిబింబాన్ని నువ్వు అనుభవిస్తావు.
1: What you see in the mirror is a reflection of your own actions.
0: Kanuka neevu chesinaatundi manchi chedale neeku aa vidhamaitundi yokka premaku sameepanga premaku dooranga kanipinchinattuga untuntadi.
1: Your own good deeds and bad deeds make you feel that you are close to the love of the Lord.
0: Bhagavantuni yokka prema tattvam eppatiki okkati gaane untuntadi.
1: God's love is unchanging. It is all
0: prema nirgunamu nirantanamu sanatanamu నికేతనము నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: గాడ్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ప్యూర్ అండ్ నెవర్ డిమినిషింగ్ అండ్ నెవర్ సెల్ఫిష్.
0: ఈనాటి ప్రేమలన్నీకులను దేహమును ఆధారం చేసుకుని ప్రేమలను పెంచుకోవటము తెంచుకోవటము జరుగుతుండాలి.
1: ద లవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఇట్ గ్రోస్ అండ్ ఇట్ డిమినిషస్.
0: ప్రేమ స్వరూపులారా దుఃఖము కాని ఆనందము కాని ఇది కేవలం మానవునికి స్వభావములు కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ సారో అండ్ జాయ్ ఆర్ నాట్ నేచురల్.
0: ఇది కేవలం కల్పితములు మాత్రమే.
1: దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్.
0: దుఃఖమే ఇది స్వభావమే అయితే ఈ దుఃఖాన్ని నిర్మూలం గావించడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇఫ్ సారో ఇస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని ధ్యానములు చేయి, ఎన్ని పూజలు చేయి, ఈ దుఃఖ నివారణ కావడానికి వీలు కాదు.
1: బ్యాలెన్స్ any type of sadhana can never remove sorrow if it is in his nature.
0: కారణం ఏమిటి? స్వభావాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: వాట్ ఈస్ ద రీజన్? ద రీజన్ ఈస్ నో వన్ కెన్ చేంజ్ వన్స్ నేచర్.
0: బెల్లమునకు తీపి స్వభావము.
1: స్వీట్నెస్ ఈస్ ది
0: ఈ స్వభావాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ రిమూవ్ స్వీట్నెస్ ఫ్రమ్ జాగరీ.
0: అదే విధంగానే మనకు దుఃఖం స్వభావం కాదు కనుకనే మనం మార్చుకోగలుగుతున్నాం.
1: As sorrow is not natural to us, we can overcome sorrow.
0: ee sukadukkamulu rendu kodunu manasu yokka vikaramule.
1: Joy and sorrow are essentially different aspects of mind.
0: ee manovikaramulu chetane sukamulu dukkamulu manaku sambhavistunnayi.
1: The joy and sorrow occur on account of changes in our own thinking and
0: emotions. nijamuga manamu aananda swaroopulame.
1: We are basically the very amrita
0: swaroopulame.
1: Immortality
0: ananta swaroopulame.
1: Infinity
0: amaratvulame. సత్యాన్ని మనం భావించాలి.
1: ఆల్వేస్ కన్సిడర్ అవర్ సెల్ఫ్.
0: ఎప్పుడు ఇది మనకు భద్రపడుతుంది?
1: వెన్ కెన్ వీ బీ స్టడీ
0: ప్రేమను మనం అనుభవించినప్పుడే ఇది భద్రత ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ అండ్ ఎంజాయ్ గాడ్స్ లవ్ స్టడీలీ వీ కెన్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ స్టడీ ఇన్ అస్.
0: నాది నావారు అనేటువంటి స్వార్థ స్వప్రయోజనంలో మనం కొంతవరకు నిర్మూలం గావించుకోవాలి.
1: వీ షుడ్ రిమూవ్ ఫ్రమ్ అస్ the feelings of I and mindness.
0: ఎవరికి కొంతమందికి మాత్రమే మనం సేవ చేయాలి, కొంతమంది క్షేమాన్ని మాత్రమే మనం కోరాలి అని కాదు.
1: We should not feel that we should serve only a few people.
0: అందరి క్షేమాన్ని కోరాలి.
1: We should wish the welfare of all.
0: అందరి ఆనందాన్ని మనం ఆశించాలి.
1: We should aspire for the bliss of all.
0: అందరి అభివృద్ధిని మనం అభిలషించాలి.
1: We should wish the good for all.
0: ఇట్టి పవిత్రమైన భావం చేతనే ప్రాచీనులు
1: The ancients were full of
0: such lessons. They
1: have offered such lessons as let the whole world be happy and let the whole world enjoy.
0: వేదమునందు కూడాను ఇట్టి సమత్వాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: The Veda also teaches
0: సహనాభవంతు సహనాభవంతు సహవీర్యం కరవావహి. ఇవంతా ఏమిటిది? కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let us live together, let us grow together, let us develop the intelligence which we have acquired.
0: Kalasi melasi kalata leka chelimitu jeevinchudam anindi vedam.
1: Veda has declared, let us live without any misunderstanding and any quarrel.
0: Kalasi melasi kalata leka chelimitu jeevinchudam anindi vedam. Kani ee naadu maadi meede anetunte oka beda bhavulaku choti utam chetani kalatala abhirudhi ayipothunnayi.
1: On account of differences which are allowed between person and person, there have been quarrels these days.
0: Prema swaroopulara ee divyamaina bhavanni మీ యొక్క హృదయమునందు నింపుకోవడానికి తగిన కృషి చెయ్యండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్
0: డెవలప్. ద్వేషము, అసూయ, రాగములు ఇలాంటివంటి మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఇన్ యువర్ హార్ట్.
0: ఏనాడు ఈ దివ్యమైన ప్రేమను మనం అనుభవిస్తామో ఆనాడే మనం దివ్యత్వాన్ని కూడా అనుభవిస్తాం.
1: వీ కెన్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ డివైన్ లవ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ ఇన్ అవర్ హార్ట్.
0: ఒకనొక సమయంలో ధర్మజుడు కృష్ణుడు ప్రశ్నించాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ ధర్మజ క్వశ్చన్ కృష్ణ.
0: కృష్ణ, నిరంతరము కూడాను నిన్ను దూషించేటువంటి యొక్క దూషణలు నేను వినలేకపోయేటువంటి వాడు.
1: కృష్ణ, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ వెన్ ఎవర్ ఎనీ పర్సన్ క్రిటిసైజ్.
0: శిశుపాల దంతవక్రాదులు మహాపాపులు.
1: శిశుపాల అండ్ దంతవక్ర ఆర్ గ్రేట్ సినర్స్.
0: దివ్యమూర్తి అయినటువంటి యొక్క పరమాత్మని ఇన్ని విధములుగా నిందిస్తూ వచ్చారు.
1: దే వర్ క్రిటిసైజింగ్ ఇన్ అబ్యూజివ్ టర్మ్.
0: కానీ అట్టి వారు ఏనాటికైనా కూడా ఈ పాప ఫలం అనుభవించక తప్పదని భావించాను.
1: ఐ ఆల్వేస్ ఫెల్ట్ సచ్ సిన్నర్స్ విల్ ఫేస్ దేర్ గెట్ ది రివార్డ్.
0: ఈ మహాసభ లోపల
1: బట్ ఇన్ దిస్ గ్రేట్ అసెంబ్లీ
0: నేను నా కనులతో చూస్తూ ఉండగానే
1: ఈవెన్ వెన్ ఐ యామ్
0: వాచింగ్ దివ్యమైనటువంటి యొక్క జీవన జ్యోతులు మీలో ఐక్యమైపోయినాయి.
1: ది ఫ్లేమ్ ఎంటర్డ్ ఫ్రమ్ దేర్ డెడ్ బాడీ.
0: ఇలాంటి పాపలు కూడా మీలో ఐక్యత ఉంటుందాదా అని ప్రశ్నించాడు.
1: హీ క్వశ్చన్ డూ సచ్ సిన్నర్స్ ఆల్సో గెట్ ఎ ప్లేస్ ఇన్ యూ.
0: ధర్మజునికి ఒక చక్కని పేరు.
1: ధర్మజ హ్యాస్ ఎ గుడ్ నేమ్.
0: మధుర భాషణ అని అతనికి ఒక టైటిల్.
1: వన్ ఆఫ్ ది టైటిల్స్ ఈస్ ఎ స్వీట్ టంగ్డ్ వన్.
0: రాజభూషణ అని రెండో ఒక టైటిల్.
1: అనదర్ వన్ ఈస్ రాజభూషణ.
0: రాజభూషణ, మధుర భాషణ, ఇది కేవలం నీ భ్రాంతి తప్ప అన్యము కాదు అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్ ధర్మజ రాజభూషణ మధుర భాషణ దిస్ ఓన్లీ యువర్ ఓన్ డెల్యూటెడ్ థింకింగ్.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహములకు మాత్రమే కాని ఆత్మకు లేవు.
1: ప్రైజ్ అండ్ సెన్సర్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు ఫిజికల్ బాడీ, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు ఆత్మ, హి సెడ్.
0: దేహమే నేననేటువంటి యొక్క మమకారం చేతనే నీ ఈ బాధకు గురి కావలసి వచ్చింది.
1: యూ విల్ బి పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ సఫరింగ్ వెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ.
0: ఈ దేహ భ్రాంతిని నీవు అభివృద్ధి గావించుకోవటం చేతనే ఆత్మభ్రాంతి నీకు అడ్డు తగిలింది.
1: When you develop delusion about your own physical body, then you will not be able to understand atma properly.
0: ఈ దుఃఖమునకు కాని, ఈ ఆనందమునకు కాని, ఈ క్రోధమునకు కాని, ఈ రాగమునకు కాని నీ మనసే కారణం.
1: For the sorrow or joy, for the attachment or hatred, it is only your mind.
0: మనసును మంచిగా మరల్చుకో.
1: You try to change your mind.
0: అంతే కాని ఎట్టి వారికైనా కూడా నాలో స్థానం ఉంటుండాలి.
1: There is place for everyone in me.
0: ఎచ్చట పుట్టి నచ్చటకి నేగుట నైజం ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి తిరిగి పోక తప్పదు.
1: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ దే హావ్ కమ్.
0: మట్టి నుంచి పుట్టినటువంటి కుండ,
1: ద పాట్ విచ్ హస్ కమ్ ఫ్రమ్
0: బగిలి, ముక్కలై చూరుచూరై తిరిగి మట్టిలోనే చేరిపోతుండాలి.
1: When it is broken for a period of time, it gets and merges.
0: అదే రీతిగా దేహం మృణ్మయము నుంచి వచ్చినటువంటిది మృణ్మయమునికి దేహం చేరిపోతుంది. ఆత్మ చిన్మయ స్వరూపము, అది నిరంతరము చిన్మయంగానే ఉంటాడు.
1: ద ఫిజికల్ బాడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద నేచర్, ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ నేచర్. ఆత్మ హ్యాస్ కమ్ ఫ్రమ్ పరమాత్మ అండ్ ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ పరమాత్మ హింసెల్ఫ్.
0: ఆత్మ ప్రేమమయమైనటువంటిది.
1: ఆత్మ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: జ్యోతిర్మయమైనటువంటిది,
1: ఫుల్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: అక్కడ బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ అ బల్బ్.
0: కానీ వెలుతురంతా ఇక్కడంతా ప్రసరించినది.
1: బట్ ది లైట్,
0: ఈ వెలుతురుకు ఏమి రూపము?
1: ఫర్ దిస్ లైట్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: ఏ రూపము లేదు, ప్రకాశమే దాని యొక్క రూపము.
1: ఇట్స్ వెరీ ఫార్మ్ ఈస్ ది ఎఫల్జెన్స్.
0: అట్లే ఆత్మ అనేటువంటిది ఒక ప్రకాశము.
1: సిమిలర్ ఈజ్ ఆత్మ, ఇట్ ఇస్ ఓన్లీ
0: దానికి ఇట్టిదే అట్టిదే అనే రూపము చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గివ్.
0: మనలో ఉన్నటువంటి గుణముల యొక్క మార్పు చేతనే దాని యొక్క స్వరూపం నిరూపణ అయిపోతుండాలి.
1: We only imagine according to our own qualities the form of atma as such and such.
0: Divyatma swarupulara bhagavat tattvam nandu kari bhagavat vakyam nandu kari ento vishalamaina anantamaina yokka arthamulu kaligi untuntai.
1: Embodiments of divine atma, the words of the Lord and the feelings of the Lord are very very broad.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్ణములంతా కూడా భగవంతుడు సృష్టించాడు అని అనుకుంటుంటాం.
1: వీ సే దట్ ఆల్ దీస్ క్యాస్ట్ ఆర్ క్రియేటెడ్.
0: అయితే ఈ వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణ కర్మ విభాగస్య అన్నారు. గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పుతో చెత్తూ వచ్చాయి.
1: If we question ourselves on what basis God has created these four castes, it is on the basis of one's own nature and one's action.
0: ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు.
1: దేర్ ఆర్ త్రీ కలర్స్ ఫర్ ద సన్. వన్ ఈస్ బ్లాక్.
0: ఈ తెలుపు, ఎరుపు, నలుపు,
1: బ్లాక్, వైట్ అండ్ రెడ్
0: ఇది ఎట్లా వస్తున్నాయి? మనం నిత్యము మనం దర్శిస్తున్నాం ఈ మూడు రంగుల్లో.
1: వైఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ త్రీ కలర్స్, సీయింగ్ దీస్ త్రీ కలర్స్.
0: రాత్రి చీకటి, అది నలుపు.
1: నైట్ ఈజ్ ఫుల్ ఆఫ్
0: తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుంది సూర్యకిరణములు.
1: When the day is about to break, there will be this red rays of the sun coming.
0: ఈ యొక్క ఎరుపు రంగు బలిచిపోతు రావు వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుండాలి.
1: When this redness matures itself, it becomes white.
0: ఈ ఎరుపు ఎక్కడ నుంచి వచ్చింది?
1: From where did this red color
0: నుంచి వచ్చింది?
1: From darkness it came.
0: ఈ యొక్క తెలుపు ఎక్కడ నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది.
1: From where did this whiteness emerge?
0: నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది.
1: All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the redness.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయంలో సర్పులు కూడాను శూద్రుడే, అజ్ఞానంగా ఉంటుంటారు నలుపుగా.
1: Therefore, in at the stage of birth, everyone is a శూద్రా.
0: ఈ అజ్ఞానం క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతూ ఉంటుంది.
1: When we slowly free ourselves from ignorance, we'll be full of రజోగుణ.
0: ఈ రజోగుణమే సాత్వికంగా కూడా రూపొందుతుంది.
1: This Rajoguna itself gets transformed into Sattvika guna.
0: Kalaku udregam kaliginatunti vaadu, raga dvesham kaliginatunti vaadu erupu, adine chatriyudu annaru.
1: A kshatriya is one who is full of excitement, who is full of
0: pavitramaina divyamaina bhavyamaina bhavamunu kodinatunti vaade brahmanudu annaru.
1: Brahmana is really one who is full of sacred thoughts.
0: Murkattam chetanu, ajnanam chetanu kumulipoyinatunti vaadu shuddhudu annaru.
1: The one who is full of ignorance, who is
0: andaru murkhulu kaadu, andaru veerulu kaadu, andaru saatvikulu kaadu.
1: All people are not ignorant or stupid. All people are
0: andaru endukunu guna karmamulu aadharam chesukoniye veerini ee vidhanga varnamulaga nirupistu vachindi.
1: On the basis of qualities found in one and also their actions,
0: andaru bhagavat swaroopule.
1: Everyone basically is embodiment of God.
0: Prati okka vyakti kudunu bhagavat aakarule.
1: Everyone is a very form of God.
0: తల్లికి నలుగురు కొడుకులు ఉంటుంటారు.
1: There are four sons for a mother.
0: పెద్ద కుమారుడు చక్కగా అన్ని విధములుగా వేదాధ్యాయం చేసి చదువులంతా కూడా అభివృద్ధి గావించుకొని,
1: the eldest son has learned Veda.
0: స్థాయిలో పండితుడు అని పేరు పొందుతాడు.
1: And he gets a title that is a great scholar.
0: రెండవ వాడు,
1: the second one,
0: యుద్ధములో చేరి,
1: he is a good fighter. He
0: గొప్పవాడుగా రూపొందుతాడు.
1: He becomes
0: యుద్ధవీరుడుగా ఉంటాడు.
1: He is a great hero, war hero.
0: అతను సిపాయి అంటారు, ఒక యుద్ధవీరుడు అంటారు.
1: He is, we may describe as a soldier.
0: మూడవ వాడు,
1: the third one,
0: ఏదో ఒక వ్యాపారంలో ప్రవేశించి,
1: he enters into business.
0: గొప్ప వ్యాపారిగా పేరు పొందుతాడు.
1: He gets a good name, a very great name.
0: నాలుగో వాడు, తండ్రికి ఉండినటువంటి భూమిని ఎందుకు వృధా చేయాలని దాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వాడు ఒక సేద్యగాడుగా రూపొందుతాడు.
1: ద ఫోర్త్ వన్ వాంట్స్ టు కల్టివేట్ ద ల్యాండ్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్.
0: నాలుగో వాడు
1: ప్రొడ్యూస్ కర్షకుడు, హిస్ ఎ కల్టివేటర్.
0: మూడో వాడు వ్యాపారి,
1: ద థర్డ్ వన్ ఇస్ ఎ బిజినెస్ మన్.
0: రెండో వాడు క్షత్రియుడిగా ఉంటున్నాడు, యుద్ధవీరుడిగా ఉంటున్నాడు.
1: సెకండ్ వన్ ఈజ్ ఎ సోల్జర్.
0: మొదటి వాడు గొప్ప పండితుడిగా ఉంటున్నాడు.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్కాలర్.
0: అతను పండితుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వ్యాపారి, ఇతను కేవలం ఒక శూద్రుడు భూమిని దున్నుకునేటువంటి. ఈ నలుగురు ఒక తల్లి బిడ్డలు కాదా?
1: ఆల్దో దేర్ ప్రొఫెషన్స్ ఆర్
0: వారి వృత్తులను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా చూస్తే సర్వులు కూడా ఒక తల్లి బిడ్డలే.
1: ఆల్ దీస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ మదర్. ఆల్దో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ యాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: కనుక ఈ భేదములను మనం ఏమాత్రం కూడా పాటించరాదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ డిఫరెంట్ in differences in thoughts at all.
0: కనుకని జాతి భేదము లేక జనులకు ఆశ్రయం ఇచ్చి సర్వ సమత్వము చాటు తరులు చెట్ల కంటే మనం హీనమైపోయినాం ఈనాడు.
1: ఇఫ్ వి సో సచ్ డిఫరెన్సెస్, వి ఆర్ వర్స్ దాన్ ట్రీస్ విచ్ డు నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, గివ్ దర్ షేడ్ ఈక్వలీ టు ఎవ్రీవన్.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడా ఒక భగవత్ నామం అనేటువంటిది సమత్వంగా చెల్లించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ హార్ట్ మస్ట్ రిసౌండ్ విత్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: The name of Sai itself gives you so much of comfort. Think of that name in our heart. Always think of it.
1: Vruchamul talalupi pelukuchundu.
0: The trees go on nodding their heads and giving us a lesson.
1: Sai namame hai smariyinchudo yanchu. Pachi santanamul palukuchundu.
0: The birds go on repeating and telling us the name of Sai is
1: Sai namame hai smariyinchudo yanchu. కుసుమముల్ ఊపుచు పలుకుచుండు
0: ద ఫ్లవర్స్
1: కుసుమముల్ వాసనలు కురియుచుండు
0: ది ఫ్లవర్స్ స్ప్రెడ్ దర్ ఎఫల్జెన్స్ టీచింగ్ అస్ దట్ ది నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యు ఆల్ ద జాయ్ రిపీట్ దట్ నేమ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్
1: సాయి నామమే హాయి స్మరించుడో ఎంచు తుమ్మెదల్ జుమ్మని దొరచుచుండు
0: ద బీస్ట్ ఆల్సో గివ్ ద సౌండ్ డిక్లరింగ్ దట్ ద నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యు ఆల్ కంఫర్ట్ అండ్ ఆల్ జాయ్ Repeat that name in your own heart.
1: Akashamanundi adiye shabdambu vachu.
0: The sound emanating from the ether, the sky, also do the same thing.
1: Adiye shabdam.
0: The sound coming from the earth also
1: do the same thing. Sai, sai.
0: The name Sai comes from all sides, all directions.
1: Pikkillu namam pattiyandu.
0: It is resounding itself in Parthi.
1: Pikkatillu chundu Parthi endu.
0: It is resounding in the
1: land of Parthi. Okkaru koorchu Sairam Sairam Sairam Sairam Sairam. Ee hrudayam anetuvanti enta pavitramainatuvanti reetiga roopandutuntadi.
0: When everyone goes on greeting another person,
1: Sai ante okkari peru kaadu.
0: Sai is not the name of a particular person.
1: Sai pavalinchinatvanti hrudayam paina pavalinchinatvanti yokka paramaatma tattvame Sai.
0: Sai is the very divine principle which rests in the human heart.
1: Ee naadu mana yokka samskrutini mana yokka pavitramainatvanti yokka bhavanni ee naadu manam poorthi marchipothunnam.
0: Today we are forgetting our sacred culture and our sacred nature.
1: Manchi tattvamu marachiri manushullanta.
0: All the human beings are forgetting the good principles.
1: Dharma adugante sanghana karma gali.
0: To one's bad luck, righteousness has
1: nilva nidaye lekunde neeti echata.
0: For morality there doesn't seem to be any shelter at all.
1: Daurbhagyam emi kaladu.
0: Can there be greater bad luck and ill luck than this particular thing?
1: Okka neetiki manam emaina chotu istunnama?
0: Are we giving any place for morality in our own heart?
1: Ledu.
0: Certainly not.
1: Neete mana jati.
0: Morality is our own caste.
1: Jati gauravammu neeti pai niluchunu.
0: The honor of the caste and religion.
1: Neeti lekayunna jati chedunu.
0: Without morality,
1: neeti galgu jati nijamaina jati ra vinudu bharatiya veerasutuda.
0: Oh, heroic son of Bharat, listen to this truth. The very basis of our caste,
1: sangha maryadalanniyu ganga kalise,
0: all the honor of our society is washed away.
1: Manuja jatike truptiye mayamayye.
0: The humanity has lost all sorts of contentment, satisfaction, peace.
1: Sila naitika viluvalu sidili poye.
0: Character and integrity have lost their
1: idiye inaati progress vidyalandu.
0: Whatever you call progress in education is only this.
1: ఇదియా మనం చేయవలసినటువంటిది. మన ప్రోగ్రెస్ ఏమిటి?
0: వాట్ ఈజ్ అవర్ రియల్ ప్రోగ్రెస్?
1: కన్న తల్లిదండ్రులు మనము ధిక్కరించిపోతున్నాం.
0: వీఆర్ డిజర్వింగ్ పేరెంట్స్ హావ్ గివెన్ బర్త్ టు us.
1: వారిని గౌరవించలేనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ రీచింగ్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనకు అదుపులో ఉండి అనుకూలవంతులై అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈనాడు విస్మరిస్తున్నప్పుడు ఏ యొక్క అనుకూలములు లేక మనకు అతీతమై అగమ్య గోత్రమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మీరు ప్రేమించగలరు?
0: ఇఫ్ యూ కెన్ గివ్ అప్ అవర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యూ కెన్ రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్?
1: నీ అనుకూలంలో ఉండేటువంటి దాన్ని నీవు ప్రేమించలేనప్పుడు,
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ యువర్ ఓన్ పేరెంట్స్ హావ్ గివెన్ యూ,
1: అవ్యక్తమై అగోచరమైనటువంటి యొక్క దైవాన్ని ఏ రీతిగా నీవు ప్రేమించగలవు?
0: ద ఇన్విజిబుల్ అండ్ the God who is not seen,
1: hardly talidannu ni preminchu.
0: Therefore in the very first instance
1: vaari ninnu penchi pedda chesi anni vidhamaina ee sthiti techinatundi vaaru,
0: they are responsible for giving you birth.
1: ఇట్టి వారికి మానవుడు
0: యు మ్యాన్ కెనాట్ షో
1: గ్రాటిట్యూడ్. దైవ భక్తి, దైవ భక్తి, ఈ భక్తి నిజమైన భక్తి అవుతుందా?
0: ఇఫ్ యు సే డివోషన్ టు గాడ్, కెన్ ఇట్ బి ట్రూ డివోషన్?
1: ఇది కానే కాదు.
0: ఇట్ కెన్ నెవర్ బి.
1: ఇది కేవలం దైవాన్ని కూడా స్టంట్ చేయటం అవుతుంది.
0: దిస్ బికమ్స్ ఎ టైప్ ఆఫ్ స్టంట్ ఎయిమ్డ్ అట్ గాడ్.
1: నీకు అందుబాటులో, నీ ఆధీనంలో ఉండి నిన్ను ప్రేమించి, నిన్ను అభివృద్ధి గావించి, నిన్ను ఇంతవరకు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదటి నీవు పూజించు.
0: యు వర్షిప్ యువర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ యువర్
1: అదే మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్షిప్ యువర్ ఫాదర్.
1: ప్రత్యక్ష స్వరూపులను మనం విస్మరిస్తున్నాము.
0: వీఆర్ గివింగ్ అప్
1: పరోక్షమైనటువంటి దేవతలంతా కూడా ఆరాధిస్తున్నాము.
0: వీఆర్ ట్రైంగ్ టు సర్చ్ ఫార్ గాడ్స్ హు ఆర్ నాట్ రియలీ సీన్.
1: సజీవులను బాధించడము, నిర్జీవులను పూజించడము, ఇది భక్తి కానేరం.
0: హర్టింగ్ ద లివింగ్ అండ్ వర్షిపింగ్ ది థింగ్ విచ్ ఇస్ నాట్ సీన్, దిస్ కెనాట్ బి ట్రూ.
1: సజీవులను పూజించు,
0: వర్షిప్ పీపుల్ విత్ లైఫ్.
1: ప్రతి మానవుడు ఎందుకు నువ్వు దైవత్వాన్ని విశ్వసించు?
0: Have full faith that God dwells in every living being.
1: Idiye Sai Prabodha.
0: This is the teaching of Sai.
1: Nijamuga ee samatvanni meeru abhivruddhi gavinchukunte Bharat desam yokka samskruti intakante marokati ledu.
0: If you can develop this kind of attitude and equality, the culture of Bharat can grow to any extent.
1: Evvarini manam dveshincharadu.
0: Do not hate anyone.
1: Kanukane Vyasulu,
0: that is why Vyasa has declared,
1: ఇది గొప్ప మహర్షి,
0: he is a great sage.
1: ఇంతే కాదు, వ్యాసు నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడని కూడా ఒక ప్రఖ్యాతి.
0: Not merely that, it is said that Vyasa himself is నారాయణ.
1: శబ్ద స్వరూపంలో ఉండేటువంటి వేదములంతా కూడా అక్షస్వరూపంగా మార్చినాడు.
0: He was able to give a shape of letters and write everything.
1: ఇతను అరంధతి యొక్క మునిమనవడు.
0: He is
1: Aranjyoti, great grandson.
0: He is the great grandson of
1: Aranjyoti.
0: Aranjyoti.
1: Itanti Maharshi, ee vidhamainatundi yokka anantamainatundi vedalanu, aneka roopamlo undinatundi vedalanu, manavudu inta anubhavinchadaniki sadhyam kadani gurtinchi danini vibhajinchukuntu vachadu.
0: He recognized that Vedas were infinite. It is not possible for man to recognize that. Therefore, he divided the Vedas into different ways.
1: అతను ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం.
0: He was born on the full moon day of the month of
1: Ashada. కనుక ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి కూడా అదే మూల కారణము.
0: That is the reason why today is described as Vyasa Purnima.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు.
0: Vyasa is one who has declared the divinity which is equally existing in every human being for the benefit of the world.
1: 18 puranamulu kudanu rasi,
0: he wrote 18 puranas.
1: Ee 18 puranamulu kudanu andaru patinchadam sadhyam kadani gurtinchi,
0: he recognized that everyone may not be able to read these 18
1: epics. Parokara punyaya papaya parapeedanamani rendu vakyamulo lopane dani yokka saramsanni muginchadu.
0: He summed up the essence of all these 18 puranas in
1: help ever hath never. అందరికి సహాయం చేయి, ఎవరిని నువ్వు బాధించద్దు అన్నాడు.
0: అండ్ దోస్ టూ సెంటెన్సెస్ విచ్ ఆర్ ది సమ్మరీ ఆఫ్ 18 పురాణాస్ ఆర్ హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి.
0: వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది సీక్రెట్ థింగ్స్ టు ద వరల్డ్.
1: కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు కనుక వ్యాసుడు, అతని గురువు అనుకున్నారు.
0: As Vedavyasa was one who taught such extraordinary things to the world, he has been described as the master for the
1: guru anaga andhakaramunu nirmulam gavinchinatunti vaadu.
0: Guru, master stands for one who destroys the darkness of ignorance.
1: Kanukane nijamainatunti guruvu bhagavantude.
0: Therefore the true master,
1: ee andhakaramane ajnanam nirmulam gavinchetundi shakti samarthyam athariki okkatiki maatrame untundi.
0: Only God has the power and the capacity to destroy.
1: Migilinatundi vishayalanta kuda loka sambandhamainatundi vishayalanu bodhinchetundi varu, varu upadhyayulu kavachunu leka adhyapakudu kavachunu.
0: The other teachers who teach,
1: veerandaru evariki guruvulu kane kaadu.
0: They cannot be called gurus, they may be called
1: upadesham chesinatundi varandaru kuda nu guruvulu kaadu.
0: Everyone who teaches cannot be called guru.
1: Guru or guru. Arikandariki guru ayinatundi vaadu bhagavantudu.
0: God is the master of all these masters, the teacher of all these
1: teachers. Kanuka prati okka vyakti kudunu bhagavantunne guruga bhavinchali.
0: Therefore, everyone should treat God alone as the true guru.
1: Ee guru poojani manam cheppindi kevalam gurulu poojalu cheyatamu pandlu ivatamu dakshinam ivatamu idi kaadu guru pooja.
0: On this Guru Purnima day, worshipping Guru does not mean giving Dakshina and washing
1: his feet. Dakshina Loka Guru Vulu. Dakshina Loka Guru Vulu. Dakshina Lokesha Guru.
0: Dakshina or offerings may be given to these worldly teachers.
1: Eenati Guru Nanta Kudanu, Kevulo Mantram Chetano Dabbu. Idi Bada Guru Vulu, Bodha Guru Vule Kani, Kevalu Nijamantutti Guru Bhagavantu Okkade.
0: The true master is God alone. All these teachers, they go on teaching you and expecting some offerings from you.
1: Kalukane Guru Brahma, Guru Vishnu, Guru Devo, Maheshwara. Bhagavantude Guru annaru. Aa Bhagavantude evaru? Prakruti manaku Bhagavaswarupamu.
0: Therefore it is said that God alone is Guru. Who is that God? Nature itself is that God.
1: Nature is the best teacher.
0: Therefore nature is the best teacher.
1: Kalukane manaku ee nature, ee yokka jagatte vishwame manaku nijamaina Guru.
0: Therefore, the world, this nature itself, is the best teacher.
1: Karuka vishwam lopala prati pachi, prati vruchamu, prati sila, anni kudu manaku aneka rakamla entundi upadeshamulu gavistunnayi.
0: Therefore, every bird, every tree, every mountain teaches so many lessons.
1: Adavulanta kudunu kevalamu kastamayamu.
0: Forests are full of wood.
1: Kondalanta kudunu kevalamu silamayamu.
0: Mountains are full of stone.
1: Bhoomi anta kudunu kevalamu murunmayamu.
0: Earth is earth.
1: Dehamanta kevalam maamsamayamu.
0: The physical body is full of
1: ivanni kudunu panchabhootamlo mayame.
0: All these are essentially
1: meenikante
0: made up of five elements.
1: Ekkada kudunu manaku kanipinchadu.
0: Other than these five elements, you cannot get anything in nature.
1: Kanuka vishwame mana yokka pradhanamainatuvanti yokka guruvu.
0: Therefore, this world is the greatest teacher.
1: Ee vishwam yokka divyatvanni chakkaga manam anusarinchali.
0: We should understand this particular thing very clearly.
1: చూడండి, మనం ఒక దినం అర్లీగా నిద్రపోవచ్చును, ఒక దినం అర్లీగా మనం లేయవచ్చును.
0: వన్ పర్టికులర్ డే వీ మే గో టు బెడ్ అర్లీ,
1: కానీ
0: అనదర్ డే వీ గెట్ అప్ అర్లీ.
1: ప్రకృతి యొక్క శాసనం అనుసరించి ఋతువులు ఎంత కరెక్ట్ గా వస్తుందా, ఎంత చక్కగా వస్తున్నాయి.
0: బట్ లుక్ అట్ ద నేచర్, సీజన్స్ ఆర్
1: ఈ సూర్యోదయ సూర్యాస్తములు ఎంత చక్కగా క్రమంగా నడుస్తున్నాయి.
0: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ టోటలీ పంక్చువల్ అండ్ రెగ్యులర్.
1: కనుక అన్ని కూడా జగత్తు లోపల ప్రతి ఒక్కటి కూడాను తమ తమ నియమాలు తావు పాటిస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఇస్ ఫాలోయింగ్ ద రూల్.
1: మానవుడు ఒక్కడే తమ నియమాన్ని ఉల్లంఘించిపోతుండే.
0: మ్యాన్ అలోన్ ఈజ్ మేకింగ్ బ్రీచ్ ఆఫ్ ఆల్ ద రూల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్.
1: కనుకనే ఈనాడు మానవునికే ఆ ధర్మ సర్వధర్మంలో అత్యవసరమైంది.
0: దేర్ఫోర్ ది నీడ్ ఫార్ రైచియస్ కాండక్ట్ ఈజ్ మెంట్ మోర్.
1: పశువులు కూడా తమ తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నాయి.
0: యానిమల్స్ ఆర్ ఫాలోయింగ్ దేర్ రూల్స్ and their own regulation.
1: మృగములు కూడాను తమ తమ నియమాన్ని తాము పాటిస్తున్నాయి.
0: బీస్ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్ ది రూల్స్.
1: వాటికి కొన్ని సీజన్ అండ్ రీజన్ అంతా ఉంటుండాలి.
0: దే హావ్ ఏ రీజన్ అండ్
1: ఏ సీజన్. ఏ రీజన్ లేకుండా పరితపించేటువంటి వాడు మానవుడే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మ్యాన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ సీజన్ అండ్ ఎనీ రీజన్.
1: అతి మానవునికి ఈనాడు సుబోధాలు అత్యవసరము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఆల్ దీస్ టీచింగ్స్ ఆర్ మెంట్
1: అతి మానవునికి ఈనాడు ధర్మ ప్రబోధాలు అత్యవసరము.
0: Teaching about righteousness is necessary.
1: అట్టి మానవునికి నీతి నిజాయితీలు అవసరము.
0: The morality and character are
1: essential. నీతి ఒక నియమాన్ని పాటించాలి.
0: Man has to follow some rules and regulations.
1: ఆ నియమే ఆధ్యాత్మికము.
0: And that particular rules and regulations spirituality.
1: ఆధ్యాత్మికమే లేకపోతే మానవత్వం ఏమాత్రం కూడా ప్రకాశించదు, వికసించదు.
0: Humanity can never shine resplendently without spirituality.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనము ఈ ప్రేమను పొందాలనుకుంటే,
0: యూ వాంట్ టు అటైన్ దిస్ ట్రూ లవ్.
1: 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు నామస్మరణ.
0: 8th స్టాండర్డ్ బాయ్ జస్ట్ హి స్పోక్, హి వాస్ స్పీకింగ్ అబౌట్ నామస్మరణ.
1: స్మరణే తరుణోపాయం.
0: ఇట్ ఈస్ రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ సేవ్ అస్.
1: ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని నామస్మరణ చేత సగులు సేవను ఆచరించాలి.
0: Participate in service activity. Repeat the name of the Lord. Serve all people.
1: ఈ నాడు ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.
0: Today you have to recognize one very important specific thing.
1: మానవ దేహము కర్మ నిమిత్తమే లభించినటువంటిది.
0: Human body is given in order to serve others.
1: Karmanu bandini manushya loke.
0: It is given for action, for doing, for undertaking action.
1: Kanukane karya kalap samudayam anni kudunu ee kayamutone kudi untunnayi.
0: All the activity is associated with the physical body.
1: కర్మను ఆచరించక మనం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ.
1: తమ కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడే కేవలం పాపి అని చెప్పవచ్చు.
0: హీఈస్ ఎ సిన్నర్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్.
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ పోయినప్పుడు దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది.
0: ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ, the world will be happy, the country will be prosperous.
1: Yavari kosamo neevu yochinchavaddu.
0: Do not think that you are doing it for
1: someone else. Nee kartavyanni neevu acharinchu, inkoru tana kartavyanni thana achi, appudu okariki oru cheppanakkaledu.
0: If each one goes on discharging his duties, there is no need for one teaching another to do one's work.
1: Ye yokka jadamainatundi machine kudanu parichayakapothe tuppu batti pothundi.
0: Even a lifeless machine gets rusted if it does not work for some time.
1: Manishi pai cheyakapothe vaadu tuppu pattada.
0: Would not man rust if he does not work?
1: Kanukala pani cheyinatundi okka manavudu manavude kaadu.
0: A man who does not work cannot be called a human being.
1: Kanukala edo okka pani chestu pothundam ante kaadu, samaja sevalo palgonali.
0: He should not be some work or the other. One should undertake the service of the society.
1: Ee samaja sevane sarveshuni okka seva.
0: Service to the society, service to the Lord.
1: కనుకనే భగవంతుని ప్రేమను పొందాలంటే సులభమైన మార్గం అది.
0: ఇఫ్ యూ వాంట్
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. నీవు అందరినీ ప్రేమించు, అందరికి సేవించు.
0: సర్వ్ ఆల్, లవ్ ఆల్.
1: ఈ సేవించేటువంటి మార్గంలో మనం చక్కగా మన జీవితాన్ని పవిత్రం గావించుకోవాలి.
0: శాంక్టిఫై యువర్ లైఫ్ బై సర్వింగ్ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా, అనేక మంది ప్రశాంతనీయం కూడా వస్తారు. ఇంకా రేపటి నుంచి మాత్రము ఎవరు కూడా ఊరికో కూర్చోవడానికి వీలు లేదు.
0: సో మెనీ పీపుల్ కమ్ టు ప్రశాంతి నిలయం.
1: వారి చేతనైనంత పని సమాజంలో మనం చేసే తీరాలి.
0: నో వన్ షుడ్ సింప్లీ సిట్ క్వైట్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: కేవలం తినటం, కూర్చోవటం, మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము?
0: ఈజ్ ఇట్ ఏ ప్రాపర్ హ్యూమన్ నేచర్ మియర్లీ టు ఈట్, సింప్లీ సిట్ అండ్ చిట్ చాట్ అండ్ వేస్ట్?
1: ఎవరి చేతనైనంత పని వారు తప్పక చేయాలి.
0: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వర్క్.
1: పని చేయనటువంటి వాడు ప్రశాంతి నిలయంలో ఉండడానికి వీలే లేదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ వర్క్ హాస్ నో ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం అట్ ఆల్.
1: చేయండి, ఏదైనా ఒక సేవ చేయండి.
0: అండర్ టేక్ సమ్ వర్క్, సమ్ సర్వీస్.
1: కేవలం నిరంతరము లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్ ఇదేనా మానవత్వానికి? ఇది సరైనటువంటిది కాదు.
0: వుడ్ ఇట్ బి ప్రాపర్ ఫర్ హ్యూమానిటీ?
1: ఈ గురు పౌర్ణమి నుంచి మీరు చేయవలసినటువంటి సేవలు ఇదే ప్రధానమైనది.
0: ఫ్రమ్ గురు పూర్ణిమ
1: ఎంతో సేవ చేయవలసినంత ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ కుడ్ బి డన్.
1: ఆ సేవ ఎంది జీవితం సార్థకం అవుతుంది.
0: యు శాంక్టిఫై యువర్ లైఫ్.
1: ఈనాడు లోకమంతా ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: సేవకత్వాన్ని నేర్చుకోకుండా నాయకత్వంలో పోవటం చేతని ఈ విధమైనటువంటి దురవస్థలు పాలైపోతుంటాయి.
0: పీపుల్ ఆర్ బికమింగ్ ది లీడర్స్ వితౌట్ ఫాలోయింగ్ ది సర్వీస్ ఆర్ వితౌట్ ది
1: సేవ. చేయనటువంటి వాడు నాయకుడికి ఏమాత్రం అర్హుడు కాదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు సర్వ్ కెన్ నెవర్ బికమ్
1: నాయకత్వాన్ని అందిస్తుంది.
0: It is the service which can confer leadership.
1: Kinkaratvame sankaratvanni poshistundi.
0: It is the attitude of service.
1: Nenu goppavadu goppavadu ahankaraniki emaatram kuda avakasam ivvakoddu.
0: There should not be any room given in human heart for ego.
1: Ivadu dharam cheta balavantudu kaadu.
0: A wealthy person should not.
1: Vidya cheta balavantudu kaadu.
0: An educated person should not.
1: Janam cheta bhagavantudu balavantudu kaadu.
0: A person who has
1: nijamaina balam emiti? Morality and purity are the only strength. Morality and purity.
0: Morality and purity are the only
1: ఇదే మానవుని యొక్క నిజమైన బలము.
0: This is true strength for every human.
1: దేహ బలం ఉంటే ఏం ప్రయోజనము?
0: What is the use of this physical?
1: గుండు పోయొచ్చు, బండ్ల పోయొచ్చు.
0: You may carry a big stone or a bowl.
1: కాదు, మన దుఃఖాన్ని కూడా నువ్వు భరించుకునేటువంటి బలము నిజమైనటువంటి బలం అది.
0: We should have that particular power which can help us to bear.
1: సత్శీలవంతులు కావాలి.
0: We should become men of character.
1: హృదయం పరిశుద్ధంగా ఉండాలి.
0: Our hearts must be pure.
1: ఇవి రెండు మనం అభివృద్ధి గావించుకోవాలంటే సేవలో పాల్గొనాలి.
0: And with these two, we should undertake service activity.
1: ఈ సేవలో పాల్గొనేటప్పటికి అహంకారం నిర్మూలమైపోతుంది.
0: Once you undertake service activity, your ego is destroyed.
1: అహంకారాన్ని నిర్మూలం గావించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: If you want to remove ego in you, service alone is the best path.
1: అప్పుడే మన జీవితం కూడా సార్థకమైన కాకుండా మన దేశానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించినట్టు ఆరంభిస్తాం.
0: నాట్ మెర్లీ అవర్ లైఫ్ గెట్ శాంక్టిఫైడ్ వుడ్ హావ్ హెల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
1: అనేక మంది ఆఫీస్ బేరర్స్ కూడాను అందరికీ ఉపదేశిస్తున్నారు కానీ వారు పనుల్లో చేరటం లేదు.
0: టుడే ఈవెన్ ఆఫీస్ బాయ్ బేరర్స్ ఆర్ ఓన్లీ టీచింగ్ అదర్స్.
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కావాలి కానీ యజమానుడు కాకూడదు.
0: Everyone should first become worker. You should not become a master in the beginning.
1: అప్పుడే నిజమైనటువంటి దేశం యొక్క క్షేమాన్ని కోరిన వారం అవుతాం.
0: Then only would have properly
1: అప్పుడే నిజమైన మానవత్వాన్ని మనం పోషించిన వారం అవుతాం.
0: Would have developed humanity and proper lines.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా సేవలో పాల్గొనాలి.
0: Everyone should undertake service.
1: ఇతరులకు మనం ఏమి చెప్తున్నామో అలాని మనం చేసి చూపించాలి.
0: We should practice what we are teaching.
1: దాన్ని నేను చేస్తున్నాను.
0: I am doing that.
1: అందువల్ల నేను చెప్పడానికి కూడా తగినటువంటి యొక్క ఇదిగా ఉంటుంటాది.
0: That is why I have every right.
1: అందరినీ ప్రేమించండి ప్రేమించండి, నేను అందరినీ ప్రేమిస్తాను.
0: I tell everyone should love everyone.
1: నేను ఎప్పుడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా పని చేస్తుంటాను.
0: From the break of the day till night I go
1: working. నేను ఎంత ఉల్లాసంగా ఉంటాను మీకు తెలుసునా? మీకు తెలియదు.
0: How happy I always be doing.
1: Happiness is my form. నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: I am always happy. That is my form.
1: ఏ ఒక్క దానికి యోచించను.
0: ఐ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్.
1: కారణం ఏమిటి?
0: వై వాట్ ఇస్
1: ఆశలు లేవు. అది నిజమైన ఆనందానికి కారణం.
0: ఐ డు నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: పెంచుకుని పెంచుకుని పోవటం చేతనే ఆనందం తరిగి తరిగిపోతుంది.
0: యాజ్ యు గో ఆన్ ఇంక్రీజింగ్ యువర్ డిజైర్స్ యువర్ జాయ్ గెట్ డిమినిష్డ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్కరు కూడా అందరిని ఒకరిని ఒకరిని ప్రేమించాలి.
0: Embodiments of divine love. Each one should love.
1: ప్రేమించడమంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు.
0: ఇట్ ఇస్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఓన్లీ లవ్.
1: అని చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి.
0: డు నాట్ టేక్ ది రాంగ్ పాత్.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి.
0: రికగ్నైజింగ్ దట్ ఆత్మ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్.
1: ఏ సాధన చేయకపోయినా కూడా పర్వాలేదు.
0: యు నీడ్ నాట్ డు ఎనీ అదర్ సాధన.
1: ఆ ప్రేమని ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది.
0: దిస్ లవ్ విల్ టేక్ యూ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: ఎవరిని బాధించకుండా చూసుకోండి.
0: డూ నాట్ హర్ట్ అదర్.
1: ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి.
0: హూమ్ సో యువర్ హర్ట్ యూ వుడ్ హావ్ హర్ట్ గాడ్ అలోన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ దెన్ యూనిటీ వుడ్ బి వెరీ ఈజీ.
1: ఏ పని చేసినా లోపలైనా సరే బయట అయినా సరే నామస్మరణ మాత్రం చేయండి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ క్యారీ ఆన్ దిస్ నామస్మరణ.
1: నామమే ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి నావ.
0: ఇట్ ఈస్ ది నేమ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ది బోట్ విచ్ కెన్ టేక్ యు అక్రాస్ ది ఓషన్.
1: తుచ్చమైన బలహీనమైనటువంటి యొక్క మాటల చేత మనకి ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ బై మియర్లీ యూజ్లెస్ వర్డ్స్.
1: కాలం చాలా భగవత్స్వరూపము.
0: టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: వేస్ట్ టైమ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైమ్ ఈజ్ గాడ్. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవత్స్వరూపునిగా విశ్వసించాలి.
0: Consider time itself as the very embodiment of God and carry on your activity.

0: కలుగుచు నుండును. కర్మలందు జన్మ కలుగుచు నుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు, సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వీ పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost

0: permanent. They will be occurring always.
1: Karmanubandini manishyaloki.
0: Mankind is bound by the karma, action.
1: Jagattu brahmamayam.
0: World is permeated by Brahman.
1: Brahmamayamaina jagattu karmamayam.
0: World which is permeated by Brahma is also saturated with karma.
1: Srishtiye oka pedda karma.
0: Creation itself is a very important action.
1: Kanukane manavudu oka srishtilo koodinatunte vaadu kanuka manavude karma.
0: Man who is a part of creation is himself an action.
1: Manavudanaga jeeva shakti.
0: Man essentially refers to consciousness and energy.
1: Jeeva shakti yokka upadhiye shariramu.
0: Body is the vesture of which houses this consciousness.
1: Shariramay karmamayam.
0: Body is full of actions.
1: Karmanusaramugane dehamulu praptinchuchunnavi.
0: People get their bodies based upon the action which they perform.
1: Kanuka manavattamunaku samasta srishtikini karmane aadharamu karmane moola karanamu.
0: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
1: Ee karma yokka tattvanni gurtinchukonutakai karmalu acharinchali.
0: Recognizing the theory and the law of action, one has to perform action.
1: Karmalu acharinchutakkudanu karmalanu manam artham chesukovali.
0: Even to perform action, we have to understand the law of action.
1: Manovakkayamulu chesetunte panulake karma ani peru.
0: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
1: Karma charanaku aidu sutramulu.
0: There are 5 principles which govern the law of action.
1: Modatidi shariramu.
0: The first one is the physical body.
1: Rendavadi karta.
0: The second one is the doer.
1: Moodavadi vivida bhagamulu angamulu.
0: The third one is the sensory organs.
1: Nalugovadi veru veru panulu.
0: The fourth one is different types of action.
1: Aidavade anninti endukudanu samatvanga undinatundi pranatattvamaina daivattvamu.
0: The fifth one is divinity which is equally resident in all the people and permeates everything.
1: Divyattvam chetane samastamu kudanu jarugutunnadi.
0: Everything is happening by the will of divinity.
1: Kani itti divyattvamunu gurtinchukonaleka kevalamu angamulanu upangamulanu aadharamu chesukoni manavattvam yokka kartavyanni nirvartinchakanaka taamu tama yokka karma phalanu aashinchi karmaacharana jarupuchunnaru.
0: Man does not recognize this particular fact of divinity performing everything. He thinks that it is his own physical limbs and organs which are performing. He thinks that he is the doer and therefore he commits the mistake.
1: Pratiphalapechche karmalu aacharinchuchunnaru manavudu.
0: Men are performing actions expecting the fruits thereof.
1: Ee karma phalamunu anubhavinchun nimittamai tirigi manavudu janma nettuchunnadu.
0: Man is again being born in order to enjoy the fruits of his own actions.
1: Karanam emanaga karma phala nimittamai taanu karmalu aacharinchatam cheta karma phalamunu anubhavinchaniki tirigi manavattvamunu anubhavinchavalsi vastundi.
0: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
1: Kanukane phalapechaleinatundi karmalu aacharinchatame pradhanamaina kartavyamane gurtinchali.
0: Therefore one has to recognize that performing actions without expecting fruits is very important.
1: Indulo rendu vidhamainatundi karmalu unnavi.
0: There are 2 types of action.
1: Deenine dharmamulani kudanu bodhisthu vachindi Bhagavad Gita.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ధర్మ.
1: స్వధర్మ పరధర్మాని.
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
1: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
0: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫర్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ ఆస్పెక్ట్స్.
1: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
0: People also consider performing swadharma is good for them.
1: కానీ ఇది శ్రేయస్తే ప్రేయస్తే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
0: While it is true, but the swadharma does not refer to the caste, community, the religion and the nationalities.
1: Swa anaga atma.
0: Swa refers to atma.
1: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
0: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: ఇది మారినది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
0: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
1: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
0: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
1: ఇది సత్యనిత్యమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
1: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
0: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
1: ఆత్మకు సంబంధించినటువంటిది.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్సని కూడాను గుర్తించాలి.
0: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
1: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
0: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
1: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
0: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
1: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
0: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
1: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
1: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దేహధర్మ ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ దేర్ ఫర్
1: దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడా ఫలప్రాప్తి నిమిత్తమై ఆచరిస్తున్నారు.
0: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బాడీ ఆర్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కనుక ఇది ప్రమాదమైనటువంటిదిగా కూడా మనం విశ్వసించాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
1: కర్మలు ఆచరించే సమయమునందు మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: While performing actions, we really do not understand the implications.
1: ముందు రాబోయేటువంటి యొక్క విచారములకు మనం ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
1: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో, ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
0: We are something like rats which are attracted by the onion in the cage. We are not knowing what is going to happen in future when we perform some actions.
1: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధ హేతువుగా ఉంటున్నవి.
0: Whatever actions are performed temporarily expecting some fruits are going to bind us in future.
1: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we have to make an effort to perform good actions.
1: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
0: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
1: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటివి.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
1: కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ అని.
0: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
1: అహంకార మమకారములకు సంబంధము లేక
0: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
1: ఫలమును ఆశించక
0: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
0: పర్ఫార్మింగ్ ఆల్ ది యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఆర్ గుడ్ యాక్షన్స్ అండ్ సత్కర్మాస్.
1: ఇది కేవలము
0: బిలీవింగ్ దిస్ టు బి ఓన్లీ
1: దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తము, దైవాన్ని ప్రసన్నులు భావించుకునే నిమిత్తము, దైవప్రీతిని అనుభవింపగోరే నిమిత్తము ఇవి ఆచరించేటువంటి సద్గుణములతో కూడినటువంటి కర్మలు.
0: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ వర్చ్యూస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్, ఫార్ విన్నింగ్ ది ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్.
1: అహంకార మమకారములతో ఫలాపేక్షతో చేయనటువంటి కర్మలన్నీ కూడాను రాజసిక కర్మలు.
0: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ ఆల్సో విత్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అండ్ అటాచ్మెంట్, దిస్ ఆర్ ఆల్ రాజసిక కర్మాస్.
1: ఇవి కేవలము సామాన్యమైనటువంటి మానవులు ఈ జగత్తునందు నిత్యమును ఆచరించేటువంటి యొక్క వృత్తులు.
0: దీస్ ఆర్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ జనరలీ బై ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: పృథివీపై కలిగినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ రాజసిక సంబంధమైనటువంటి యొక్క కర్మలనే అధికంగా అనుభవిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ హూ ఈజ్ లివింగ్ ఆన్ ఎర్త్ టెండ్స్ టు పర్ఫార్మ్ రాజసిక కర్మాస్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ నంబర్.
1: వీటిని సాత్వికంగా మార్చుకున్నటకు ప్రయత్నించాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు సాత్విక యాక్షన్స్.
1: మూడవది తామసిక కర్మ.
0: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
1: ఇది కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాలను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
0: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
1: ప్రాణహింసతో కూడినటువంటిది.
0: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
1: భూతదయారహితమైనటువంటిది.
0: దిస్ ఈజ్ కంపాషన్ లెస్.
1: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
0: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
1: పూర్తి స్వార్థమైనటువంటిది.
0: ఎంటైర్లీ అండ్ అబ్సల్యూట్లీ సెల్ఫిష్.
1: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: దీస్ తామసిక్ యాక్షన్స్ ఆర్ వెరీ డేంజరస్.
1: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
0: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ మ్యాన్ విల్ బి పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ హిస్ డే టు డే లైఫ్.
1: కనుకనే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద బ్యాడ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ యాక్షన్స్
1: 5 విధములైనటువంటి యజ్ఞములు నియమించినాడు.
0: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ 5 టైప్స్ ఆఫ్ యజ్ఞ.
1: 1 దేవయజ్ఞము.
0: ఫస్ట్ వన్ ఈజ్ దేవయజ్ఞ.
1: 2 పితృయజ్ఞము.
0: ద సెకండ్ వన్ ఈజ్ పితృయజ్ఞ.
1: 3 భూతయజ్ఞము.
0: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
1: 4 మనుష్య యజ్ఞము.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ మనుష్య యజ్ఞ.
1: 5 ఋషి యజ్ఞము.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఋషి యజ్ఞ.
1: దీనినే బ్రహ్మయజ్ఞం అని కూడా భావిస్తుంటారు.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
1: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
1: మానవుడు నిత్య జీవితంలో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
0: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ ఎ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
1: మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో అనేక ప్రాణములు పోవుచున్నవి.
0: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్, గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
1: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
1: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
0: Without our own knowing, we are responsible for the death of
1: a number of living beings. యొక్క పరిహార నిమిత్తమై దేవయజ్ఞము అని నిర్ణయించారు.
0: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద సిన్ఫుల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ యాక్షన్స్ దేవయజ్ఞ ఈజ్ ప్రిస్క్రైబ్డ్.
1: ఇంతియే కాక
0: నాట్ మియర్లీ దిస్,
1: మన దేహమునందు అంగ అంగమునందు కూడాను రసస్వరూపులై దేవతలు నివసించుచున్నారు.
0: ఇన్ అవర్ ఫిజికల్ బాడీ ఇన్ ఈచ్ లిమ్ గాడ్స్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస.
1: అందువలననే అంగీరసులు అని వీరికి పేరు.
0: దట్ ఈస్ వై దీస్ గాడ్స్ హావ్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ అంగీరస.
1: కనుక రసస్వరూపులై మన అంగమును పోషించుతూ రక్షించుతూ ఉండటం చేతనే వారికి కృతజ్ఞతాపూర్వకంగా వారిని కొన్ని స్మరించటము, భ్రమించటము, కొంత చింతించటము, ధ్యానించటము ఇలాంటి కార్యములు యందు స్వాధ్యాయము జరపటము మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: దేర్ ఫోర్ దీస్ గాడ్స్ who have been protecting various limbs, who have been fostering various limbs, they will have to be remembered and they will have to be pleased. And actions which are performed to please them is called Deva Yajna, Deva sacrifice.
1: Nidra avasthali yandu, sushupti avasthali yandu, manaku teliyanatuvanti samayamulandu, ee dehamunu aa devatale rakshistu vastuntaru.
0: During periods of sleep and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
1: ఈ పవిత్రమైనటువంటి దేహము కర్మాచరణ నిమిత్తమై కలిగినదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ కాయమును పోషించేటువంటి ఒక దేవతలకు కృతజ్ఞత తెలపటము వారి కర్తవ్యం.
0: పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్ దట్ దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ పర్ఫార్మింగ్ యాక్షన్ అండ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టెడ్ బై దీస్ వేరియస్ గాడ్స్ యూ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ దిస్ ఈస్ డన్ బై దేవ యజ్ఞ.
1: శరీరమాద్యం ఖలు ధర్మ సాధకం అని ఈ యొక్క ధర్మ సాధనకు ఈ శరీరమే మూలాధారము.
0: ఫార్ పర్ఫార్మింగ్ ధర్మ దిస్ బాడీ ఈజ్ అ బేసిక్ రిక్వైర్మెంట్ అండ్ బేసిక్ సపోర్ట్.
1: కనుకని ఈ అంగ దేవతలైనటువంటి యొక్క వీరికి మనం కృతజ్ఞతాపూర్వకంగా వారిని స్మరిస్తూ భజిస్తూ ధ్యానిస్తూ చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
0: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ makes us remember with a sense of gratitude, offering worship, remembering with a sense of love those gods who have been protecting and giving this particular body.
1: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
0: We have to firmly believe that this particular yajna has to be performed in order to overcome and remove the sins arising out of killing of a number of living beings by acts which we do not know. Unknowingly we perform them.
1: Pitru yajnamu.
0: The second one is pitru yajna.
1: Ee pitru yajnam yokka antarathani kuda manam vicharinchali.
0: We have to understand the inner meaning and significance of pitru yajna.
1: Kattalu kottunappudu,
0: while preparing the fuel,
1: కొమ్మలు విరుచునప్పుడు,
0: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది బ్రాంచెస్,
1: పువ్వులు కోయునప్పుడు,
0: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
1: ఎన్నియో ప్రాణులు మరణించుచున్నవి.
0: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్స్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ us.
1: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనము అవలంబిస్తూ రావాలి.
0: We have to recognize this particular fact that would be responsible for killing a number of living beings in these actions. In order to remove the sins arising out of this, we have to perform pitru yajna.
1: Intiye kaaka ee dehamunaku moolakarakulu talli dandrulu.
0: Not merely that, the people who are responsible for this body is our parents.
1: Mana raktamu, mana aaharamu, mana yokka medadu, మన యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే.
0: వీ హావ్ టు కన్సిడర్ దట్ అవర్ ఫిజికల్ బాడీ, ద బ్లడ్, ద ఫుడ్ అండ్ ద హెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
1: హెడ్ అండ్ బ్లడ్,
0: ఫుడ్, హెడ్ అండ్ బ్లడ్, దే ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ పేరెంట్స్.
1: కనుక ఈ పవిత్రమైన మానవ జన్మను అనుగ్రహించి ప్రసాదించినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు మనం ఎంతయో రుణపడి ఉంటున్నాం.
0: వీఆర్ గ్రేట్లీ ఇండెటెడ్ టు పేరెంట్స్ హూ హ్యావ్ బెస్టోడ్ ఆన్ us దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ us ఇన్ పర్ఫార్మింగ్ ధర్మ.
1: వారు బ్రతికి ఉండినంత వరకు కూడాను వారిని ప్రసన్నులు గావించి వారిని సంతృప్తిపరిచేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ విల్ గివ్ దెమ్ జాయ్ అండ్ ప్లెజర్.
1: వారు మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థమై ఏర్పడినటువంటివే ఈ యొక్క శ్రాద్ధములు.
0: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ కమ్అప్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్.
1: ఇట్టి శ్రాద్ధ కర్మల చేతనే ఆ పితృదేవతలను సంతృప్తిపరచి వారికి సరి అయినటువంటి ప్రసన్నులు గావించుకోవాలి.
0: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ జాయ్ అండ్ గెట్ దేర్ ప్లెజర్ అండ్ దేర్ గ్రేస్.
1: ఈ కారణ నిమిత్తమే పితృయజ్ఞం కూడాను ఏర్పడుతూ వచ్చింది.
0: పితృయజ్ఞ హ్యాస్ కమ్ అపాన్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఆల్సో.
1: భూత యజ్ఞము,
0: ద థర్డ్ వన్ ఈజ్ భూత యజ్ఞ.
1: మనము స్నానము చేయనప్పుడు,
0: వైల్ టేకింగ్ బాత్,
1: ఇల్లు ఊడ్చినప్పుడు,
0: వైల్ స్వీపింగ్ ద ఫ్లోర్
1: బట్టలు ఉతుకునప్పుడు,
0: వైల్ వాషింగ్ ద క్లోత్స్
1: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
0: ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: ఈ ప్రాణులు మరణించిన యొక్క పరిహారార్థమై మనము ఈ విధమైనటువంటి యొక్క భూత యజ్ఞము అనగా భూత ప్రీతికి మనం తగిన ప్రయత్నం చేయాలి.
0: భూత యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ సాటిస్ఫాక్షన్ టు దీస్ లివింగ్ బీయింగ్స్ విచ్ వుడ్ హావ్ కిల్డ్ అన్నోయింగ్లీ.
1: ఇది ప్రాచీన కాలం నుండి కూడాను ఋషుల దగ్గర నుండి ఇది ప్రారంభమైంది.
0: దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది
1: ఋషుల ఆశ్రమంలో. సాత్విక స్వరూపులైనటువంటి జింకలను నెమళ్లను పెంచుకోవటము, గోవులను పెంచుకోవటము, ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూజ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ద డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
1: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్యపిండి పెట్టడమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ పీపుల్ హావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్ హిల్స్.
1: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో, ఏ పక్షులో, ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
0: అనదర్ ఆస్పెక్ట్ ఈజ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమ్నెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫార్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
1: ఈనాటి కూడా అనేక మంది గృహములు యందు గోవులు, కుక్కలు, పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్ ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
1: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
0: దిస్ పర్టికులర్ యజ్ఞ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ విచ్ వుడ్ హావ్ కమిటెడ్ వితౌట్ నోయింగ్.
1: ఇంకా మానవ యజ్ఞము.
0: The fourth one is మానవ యజ్ఞ.
1: మనుష్య యజ్ఞం అంటారు.
0: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ మనుష్య యజ్ఞ.
1: మనము పొయ్యి రగిలించే సమయం నందు, కూరగాయలు తరిగే సమయం నందు, దారి నడిచే సమయం నందు అనేక ప్రాణులు నశిస్తూ ఉన్నాయి.
0: వైల్ వాకింగ్, వైల్ కటింగ్ ద వెజిటబుల్స్, వైల్ లైటింగ్ ది ఫైర్ ప్లేస్ ఎట్సెట్రా ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్స్.
1: కనుకనే ఈ విధమైన యొక్క యజ్ఞములు జరిపి ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము, పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
0: ది గ్రేట్ పీపుల్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
1: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
0: The fifth one is Brahma Yajna. It is also called Rushi Yajna.
1: Jantu naam narajanma durlabhamu. Ee manava janmam chala durlabhamainatundi.
0: It is difficult to get this birth as a human being. Human
1: durlabho manava janmaha. Ee yokka manushya janmam chala durlabhamainatundi.
0: It is almost impossible or difficult to get the human birth.
1: Idi kevalamu janmantara sukrutam chetanu భగవత్ కృపా కటాక్షము చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు.
0: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను, ఉపనిషత్తులను, ఇతిహాసములను, నియమములను, నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
0: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
0: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోడ్.
1: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టిన నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడాను వారు కల్పించారు.
0: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
1: ఏ పశుపక్షి మృగాదులకు కూడాను లేనినటువంటి నిబంధనలంతా కూడాను మానవులకు నియమించారు.
0: The rules and regulations which do not apply to the birds and animals have been prescribed for man.
1: కారణం ఏమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
0: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఇస్ బెస్టోర్డ్ విత్ the discriminating power and he has to use his discrimination and follow on the right path.
1: ee paapamulu kudanu manavuniki maatrame unnavu kaani migilinaatundi pachipachi mrugadulaku e maatram kudanu levu.
0: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
1: Shasanamulu kudanu manavuniki niyaminchinaru kaani pachipachi mrugadulaku niyaminchaledu.
0: The laws also have been prescribed only for man and not for birds and beasts.
1: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and birds.
1: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
1: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగుడను ఒక్క మానవునికి మాత్రమే.
0: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గములను నిరూపిస్తూ వచ్చారు.
0: Maharshis have laid down right royal paths in order to help man to sanctify his life and to justify his human birth.
1: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: Therefore it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
1: దీనితో పాటు
0: along with this
1: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
0: Man is ploughing the land in order to cultivate
1: దుక్కి చేయుచున్నాడు.
0: He is making the land
1: పంటలు పండిస్తున్నాడు.
0: He is cultivating the crops
1: కలుపులు కోతలు తీస్తున్నాడు.
0: He is removing the weeds.
1: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
0: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ ఆల్ దీస్ యాక్టివిటీ ఇన్ అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్ ఏ నంబర్ ఆఫ్
1: ధాన్యము పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను కృషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
0: Rushi yagna has to be performed in order to remove the sins which we would have committed while cultivating the land and raising the crops.
1: Kanuka manavudu nityamu tana teliyaka enniyo vidhamainatundi oka pranalanu manam nashimpa chestunnamu.
0: Not knowing what he is doing, man is responsible for killing a number of living beings in his day to day living.
1: Ee jagattunandu ahimsa tattvamunu bodhinchi అహింసా తత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ హూ రియలీ అండర్స్టాండ్స్ అండ్ పర్ఫార్మ్స్.
1: అహింసా తత్వమును బోధించేటువంటి అధికారం కూడాను ఎవరికి లేదు.
0: నో వన్ హ్యాస్ ద రైట్ టు ప్రీచ్ అహింస అండ్ నాన్ వయలెన్స్.
1: అనగా
0: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
1: ఇలాంటి యొక్క మార్గములో మానవులకు తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
0: When man is killing so many living beings, what right does he have to preach non-injury?
1: Manam nityamunu anubhavincheetundi uchvasa nishwasamulandu kudanu aneka krimikeetugadulu nasistunnayi.
0: Even in our regular breathing, inhaling and exhaling, a number of small insects die.
1: Manam aacharincheetundi pranayamam pratyahara sadhanam yendu kudanu aneka krimikeetugadulu మరణిస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
0: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యు డూ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
0: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
1: క్షణము కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
0: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
1: హింసలనే చేస్తున్నాము.
0: We are killing living beings.
1: Aite
0: but then
1: manamu telise manamu cheyakoodadu paapam.
0: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్.
1: తెలిసి ఒకరిని హింసించకూడదు.
0: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఎ పర్సన్ నోయింగ్.
1: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
0: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
1: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యు పర్ఫార్మ్
1: తెలియక చేసేవి పాపములు కాదు.
0: యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నాట్ అన్నోయింగ్లీ
1: ఇవి పొరపాటుని చెప్పవచ్చును.
0: దే ఆర్ నాట్ సిన్స్, దే ఆర్ ఓన్లీ మిస్టేక్స్.
1: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ రూమ్ ఫర్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
1: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
0: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
1: తప్పక అనుభవించే తీరవల్లో
0: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్షన్.
1: కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటాము.
0: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం, హీ హ్యాస్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్.
1: ఎట్టి విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్క గానే అట్టి వృక్షం గానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
0: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యూ గెట్ విల్ డిపెండ్.
1: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
0: వీ ఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
1: ఇది కేవలం అజ్ఞానమే.
0: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతును అనిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
0: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్, హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
1: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాప కర్మాల మనసు, భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
0: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూడెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యూ హ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్, ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
1: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడా పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాతః పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
0: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాతఃసంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, దే హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ద ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
1: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
0: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
1: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
0: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ది నూన్.
1: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
0: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
1: కనుకనే త్రిసందలి యందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
1: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
0: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
1: కనుకనే మనకు తెలియక అనేక కర్మ ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క 5 యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
0: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఏ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ థింగ్స్.
1: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
0: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ 5 యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ 5 యజ్ఞాస్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
1: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి
0: obeying the commands of the Lord,
1: devatalanu chintinchi,
0: remembering the gods,
1: mana inti endunnatvantivo leka bayitu unnatvanti okko edaina samayam vachinappudu aa pranulaku kontha aaharam nandinchi,
0: we can offer a little food to
1: leka oka bichagarikaina inta annam pattadu annam petti,
0: you can give a little food for the beggar,
1: konni kukkalakaina inta annamunu petti,
0: we can offer a little food at least for a dog.
1: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ 5 యజ్ఞముల యొక్క సారము.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ 5 యజ్ఞాస్ ఈస్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: అన్నదానము కన్న అధిక దానం వేది తల్లిదండ్రుల కన్న దైవమేది, జగదీతపము కన్న సత్యశీలం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
0: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ. And anger is greatest form of sin. And taking a loan is something like a disease. Can there be a greater death than the ill fame or bad name? Can there be a greater merit than remembering the Lord?
1: Kanuka manava jeevitamu chala utkrishtamainatundi shreshthamainatundi.
0: Man's life is very sacred.
1: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
0: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
1: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
0: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ would be able to just make our lives sacred.
1: Mantramula cheta mana paapam pariharam kaadu.
0: Through mantras you cannot remove the sins that
1: karmala chetane manaku ee yokka pariharam enta varaku nena jarpukovachunu.
0: Only by performing the right action you can remove the sins which you have committed.
1: Kanukane kattavi karmalanu nirvartinchadaniki taginatvanti shakti samarthyamulu meeru sampadinchukovali.
0: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
1: నిత్య జీవితంలో సత్యానందాన్ని మనం అనుభవించాలి.
0: ఇన్ డైలీ లైఫ్ యు షుడ్ ఎంజాయ్ ద ట్రూత్ అండ్ ద
1: కేవలం మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందము లౌకిక ఆనందములు.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ జాయ్ దట్ యు ఆర్ ఎంజాయింగ్
1: క్షుద్రమైన ఆనందములు
0: ఇస్ ఓన్లీ మీన్ వన్
1: క్షణికమైన ఆనందములు.
0: ఇట్ ఇస్ ఎ టెంపరరీ జాయ్
1: అనిత్యమైన ఆనందములు.
0: ఇట్ ఇస్ ఇంపర్మనెంట్ జాయ్
1: అసత్యమైన ఆనందములు.
0: ఇట్ ఇస్ అన్ట్రూ జాయ్.
1: ఈ ఆనందముల చేత మనము హృదయము ఏమాత్రం కూడా పరిశుద్ధం కానేరదు.
0: దిస్ కైండ్ ఆఫ్ జాయ్ కెన్ నెవర్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: కనుకనే చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ వర్షిప్ టు శివ వితౌట్ హావింగ్
1: శుద్ధి లేని ఆచారం అది ఎలా?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డూయింగ్ ఆచారాస్ వితౌట్
1: పాక శుద్ధి లేని పాకమేలా?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ విత్ వెసల్స్ విచ్ ఆర్ నాట్ ప్యూర్?
1: నీ హృదయం అనేటువంటిది శుద్ధంగా లేనప్పుడు నీవు ఎన్ని కర్మలు ఆచరించే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ యాక్షన్స్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్
1: ప్యూర్? అసలు కర్మలు ఆచరించటమే చిత్తశుద్ధి నిమిత్తము.
0: ఫ్యాక్ట్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫర్
1: మన కర్మల ద్వారా చిత్తం మరింత అశుద్ధం గావించుకోవటము, ఇది మరింత అజ్ఞానము.
0: ఇట్ ఈస్ రాదర్ ఇగ్నోరెంట్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ అండ్ పొల్యూట్ అవర్ ఓన్ హార్ట్.
1: కానీ ఈనాడు అనేక విధమైనటువంటి వేదాంతములు ఉచ్చరించవచ్చు.
0: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్
1: బోధించవచ్చు,
0: వీఆర్ అటరింగ్ వేదాంత అండ్ వీఆర్ ప్రీచింగ్.
1: కానీ ఆచరించడం చాలా కష్టము.
0: బట్ ప్రాక్టీసింగ్ వేదాంత
1: కష్టమైనటువంటి ఆచరణనే మనం ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకోవాలి.
0: A person who works, he gets
1: కష్టమునందే మనకు సుఖమున్నది, కానీ సుఖమునందు సుఖము లేదు. నసుఖార్ లభ్యతే సుఖం.
0: దేర్ ఇస్ జాయ్ ఇన్ అవర్ ఓన్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. వితౌట్ దాట్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ జాయ్.
1: కనుక మనము నిత్య జీవితము లోపల ఏ విధమైనటువంటి యొక్క వేదశాస్త్రం ఇతిహాస పురాణములు మనకు తెలియకపోయినప్పటికీ మనకు తెలిసినంత వరకు కూడా భూతదయా పశ్చాత్తాపములు మన హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ మైట్ నాట్ బి నోయింగ్ వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఆల్ దాట్, బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ షుడ్ ఎగ్జిబిట్ కంపాషన్.
1: శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్, వెన్ హీ హాస్ ది కెపాసిటీ
1: వరకు నువ్వు మనం దాన ధర్మములు చేయాలి.
0: యూ మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది కెపాసిటీ.
1: కనుక నీ ధనము కూడా నువ్వు నలుగురు శత్రువులు ఉంటున్నారు.
0: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
1: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
0: ఫర్ వెల్త్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
1: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగం గావించకుండా
0: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈస్ ది ఎల్డెస్ట్ సన్.
1: ఇంకా రెండో వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
0: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈస్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
1: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
0: ద థర్డ్ క్లెయిమెంట్ ఈస్ ఎ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
1: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
0: Still if there is something left out, it is the fire which may destroy it.
1: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakanga avinchukovali.
0: Therefore when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
1: Telisi cheyali kani chachina tarvata em chestaniki veel avutundi?
0: When you are alive, knowingly, with full intention, you will have to do it.
1: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు, నేను చచ్చిన తర్వాత పలాన ధర్మం పలాన ధర్మం పలాన ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చుంది.
0: మెనీ పీపుల్
1: ఇలాంటిది చేసేది నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసే ఆనందాన్ని అనుభవించవు.
0: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హ్యావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్,
1: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
1: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
0: You see what is ahead of you and put your next foot, and also knowing fully
1: kalpane param bhaktudain kuda tyagaraju kudanu telisi rama chintana cheyave.
0: Tyagaraju also has described that, oh mind, you go on repeating the name of the Lord knowing
1: you telisi bhagavantunu chinta chey manasa.
0: Oh mind, after knowing well,
1: yedo teliyakunda ajnana dutilo nivu స్మరించడానికి ప్రయత్నించద్దు.
0: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
1: సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకుని ప్రయత్నించన్నాడు.
0: రిమెంబర్ దట్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెజెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
1: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు, కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికే తుస్సు బుస్ అని బయలుదేరుతుంటాది.
0: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్, బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
1: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారికి మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజారూమ్ అది.
1: ఈ పూజారూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
0: సో లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ పీస్.
1: భగవంతుని చాలా ప్రాప్తిస్తూ ఉంటారు.
0: యూ విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద
1: హార్ట్. ఆ గది దాటి యువతల అడుగు పెట్టినా ఇంకా పని వారిపైన వారిపైన వీరిపైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
0: The moment you step out of the shrine room, you become agitated and go on shouting at everyone that you come
1: across. Idikadu mana nijamainatunti yogamu, idikadu mana nijamainatunti dhyanamu, idikadu mana nijamainatunti bhakti.
0: This is not true yoga, true dhyana or true devotion.
1: Satatam yoginah nirantaram kudanu shantito premato satyamuto jeevitanni ankitam gavinchali.
0: One should be in a state of yoga continuously. And continuously one should practice love and devotion.
1: Bhagavantuni mundu aneka bharatanatyalu aadutuntaru.
0: Before God, different types of
1: ee vinaya vidheyatalu anetundi kevalamu aashadabhootini veshalaga kanipistuntai.
0: The obedience and the humility exhibited are only
1: koncham marugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamainatundi margallo avalambistuntaru.
0: Before God, all these things are shown as an exhibition.
1: But ee vidhamuga maratam anetundi ye matram kuda nu manchidi kaadu.
0: Once you are out of sight, you become your own real self and
1: samayamunu puraskarinchukoni konni padamulu maarchukovachunu.
0: Depending upon the circumstances, you may change your tone and words used.
1: Kaani hrudayanni matram maarchukoraadu.
0: But you should never change your heart.
1: Ilanti vaari hrudayam kevalam oka rakshasa hrudayam ane cheppavachu.
0: The heart of such people who go on changing from moment to moment, they are demonic hearts.
1: Kanuka manamu chuchutuku manavula vale untundi mana pravartana rakshasa pravartanalaga untunte inga daivattam ye reetiga manaku praptistundi.
0: For appearance, if we are human beings, by actions, if we are demons, how can we get the grace of God?
1: Ee naadu prapanchamulo manavattam anetundi ekkadi kuda nu kanipinchatam ledu.
0: The human nature and human qualities are not seen in this world in any small little measure.
1: అనేక మంది సాధకులంతా కూడాను భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
0: A number of aspirants say that they are searching for God.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటం?
0: When God is omnipresent, where is the need for searching?
1: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
0: Because he is not a devotee, he is making a
1: nijamaina bhaktudaithe vetakanakkaraledu.
0: For a true devotee, there is no need for searching at
1: sarvata paadipadam ta sarvata ucchesi romukam sarvata srutimalloki sarvatra taane untunnadu.
0: For a true devotee, he finds God everywhere.
1: Ee naadu bhagavantuni bhaktudu vetakatam ledu.
0: Today devotee is not searching God.
1: Bhaktude భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్
1: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
0: హీ సర్చింగ్ టు ఫైండ్ అవుట్
1: వెరీ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
0: ద రీజన్ ఫర్ హిస్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ డివోటీ ఈజ్ వేర్ ఎవర్ యూ సీ యూ డోంట్ గెట్ ఎ ట్రూ డివోటీ అట్ ఆల్.
1: ఈనాటి మన భక్తి అంతా కూడాను రివర్స్.
0: The type of devotion that we are having is in the reverse order.
1: Bhagavantuni vetukutunnadu anetidi poyi bhagavantude bhaktulni vetukutunnadu ee naadu.
0: Today, instead of devotee searching for God, God is searching for devotee.
1: Kanuka manamu bhagavantudu manalanu vetakanivukunda maname bhagavantuni dakkinchukoni chikkinchukuneetundi upayanni manam teeskovali sadhinchali.
0: Today what we'll have to just do is we have to just get the capacity to get the grace of God.
1: Kanukane karmacharana dwara kayamunu sarthakam chesukoni kalamunu pavitramu gavinchukoni divyatvani anubhavinchi pavitratalo manam leenamai povali.
0: Through the body perform actions of dharma, justify your own existence and make your life sacred and reach the goal.
1: Mana hrudayamu okkate.
0: Our heart is only one.
1: Idi kevalamu oka musical chair kaadu.
0: Our heart is not a musical chair.
1: ఒక్క తూరి ఒక్కరు మరొక తూరి మరొకరు మరొక తూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: We should not introduce one day one particular person into our heart.
1: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to make effort to find out what are the true qualities of a good devotee.
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు అన్ని కాలములు ఎందుకూడను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
0: one should have an equal mindedness, whether it is in the trouble, in the sorrow, in the joy, in the difficulties, in the problems, under all
1: circumstances.
0: If anyone praises us, we increase almost 100%
1: in our life. Dushiste leka vimarshiste manam krungipotam.
0: If any person criticizes us, censures us, we shrink.
1: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
1: కృంగటము ఒక బలహీనత.
0: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
1: పొంగిపోవటం ఒక అహంకారత.
0: టు గెట్ ఎలేటెడ్ ఈజ్ సెన్స్ ఈజ్ అ టైప్ ఆఫ్
1: రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎయిదర్ ఆఫ్ దెమ్.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడుదాకా అట్టే ఉండు.
0: ఐ హావ్ హెల్డ్ ది ఫీట్. Whatever decision I have taken, let me not give it up. Whatever my whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up. I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
1: Talachina dediyo talachane talachitivi talaputiraduga povakundu.
0: Well, somehow I have thought of this particular thing. Once I have thought of him in the way, I am not going to go away.
1: Poru padaleka thanaina pravavalayu.
0: Not being able to bear with us, he has to yield.
1: Vadalu teliyaka neevaina adugavalayu.
0: Not forgetting your own self, you should go on asking.
1: Antiye kani తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
0: బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ డివోటీ టు గో అవే జస్ట్ లైక్ దట్.
1: ఇది భక్తుని యొక్క లక్షణాలు.
0: దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఇట్టి లక్షణాలను మనం అభివృద్ధి పరచుకొని మన ఎందు చేరినటువంటి అవలక్షణాలను దూరం చేసి ఈ నిత్యానందమును ఈ యొక్క బ్రహ్మానందమును ఆత్మానందమును అనుభవించి దేశమునందు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నా.
0: వీ హ్యావ్ టు డెవలప్ దీస్ క్వాలిటీస్ అండ్ ఫాస్టర్ దీస్ క్వాలిటీస్ అండ్ వీ హ్యావ్ టు బికమ్ డిస్టెంట్ ఫార్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ వీ షుడ్ ఎంజాయ్ నిత్యానంద బ్రహ్మానంద అండ్ ఆల్ దాట్ అండ్ దస్ ఐ బ్రింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: ప్రేమ ముదిత మనసే.

0: You will now hear a divine discourse on the glory of womanhood delivered by Bhagawan Baba on 19th of April 1998 at Kodaikanal. In this discourse, Bhagawan describes the divinity immanent in the feminine principle with various examples of great and pious women from history and the Veda.
1: గతజీవుడగు పతిం బ్రతికించియముగల్చే సావిత్రి భారత సాద్వికాదే.
2: సావిత్రి, షీ వాజ్ బోర్న్ హియర్. షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ద డెడ్ హస్బెండ్ ఫైటింగ్ ద గాడ్ ఆఫ్ డెత్ యమ.
1: గత జీవుడగు పతిం బ్రతికించియము గెల్చే సావిత్రి భారత సాద్వికాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: బికాస్ ఆఫ్ హర్ ట్రూత్ఫుల్నెస్ ది ఎంటైర్ ద ఫారెస్ట్ ఫైర్ వాస్ జస్ట్ పుట్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ డౌన్ బై చంద్రమతి. షీ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ.
1: కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాత గాదే.
2: Sita, the mother, the daughter of Mother Earth, in fact she could prove, demonstrate her chastity passing through the fire.
1: Kinisi durmada kiratiyu bhuti gavinchi damayanti bharata ramanigade.
2: Damayanti, also a lady, a great noble soul of this country, could put down all those wicked people.
1: Kula satitvamu agni gundana prakatinche sita bharata dhara jata gade. Kinisi durmada kiratiyu bhuti gavinche dhamayanti bharata ramanikade.
2: Sita
1: satpa sagara vesti తచ్మాతలమున భరత ధాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
2: సీత కుడ్ షో టు ద వరల్డ్ హర్ క్యారెక్టర్ పాసింగ్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ద ఫైర్. ఇట్ వాజ్ దమయంతి హూ కుడ్ పుట్ డౌన్ ఆల్ ద వికెట్ పీపుల్ అండ్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ ఆఫ్ ఆల్ చేస్టిటీ.
1: భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీశక్తి అనేటువంటి దానిచే అనంతకాలము నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది.
2: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ద పవర్ ఆఫ్ విమెన్ హ్యాస్ బీన్ సేఫ్ గార్డెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే.
2: The spiritual literature of Bharat, the Vedas, are the children of Gayatri Mantra.
1: Gayatri Chandasam Mata. Vedamulaku Talli Gayatri.
2: Gayatri is the mother of Vedas.
1: Gayatri Sarvatra Vyapinchina 20th Shakti.
2: Gayatri is the mighty power spread everywhere.
1: Bharata Desamande Kaka. Itara Desamulandu Kudanu. Ee yokka Shakti Sarvavyapakamai. సర్వాంతర్యామియై సర్వభూతాంతరాత్మయై ప్రకాశిస్తూ ఉంటున్నది.
2: ద పవర్ ఆఫ్ గాయత్రి ఈజ్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ హియర్ ఇన్ భారత్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఫారిన్ కంట్రీస్ సో దట్ ద పవర్ ఈజ్ ఎంజాయిడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై ది హ్యూమన్ సొసైటీ.
1: వివిధ దేశములందు ఈ గాయత్రికి వివిధ నామములు ఏర్పరిచి ఆ నామముల చేత ఆయా దేశం వారు ప్రార్థిస్తూ ఆ దేశం యొక్క అనుగ్రహానికి గురికవుతూ వచ్చారు.
2: గాయత్రి ఇస్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ పీపుల్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ మదర్ గాయత్రి.
1: భారతీయులు ఈ గాయత్రిని అనేక పేర్లతో అనేక రూపములతో ఆరాధిస్తూ ఆనందిస్తూ తమ జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు.
2: భారతీయస్ రిడీమ్ దేర్ లైఫ్ వర్షిపింగ్ గాయత్రి ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: మొదటి నేమ్ పేరు సత్యవతి.
2: ద ఫస్ట్ నేమ్ ఈజ్ సత్యవతి.
1: రెండవ పేరు అంగవతి.
2: ద సెకండ్ నేమ్ ఈజ్ అంగవతి.
1: మూడవ పేరు అన్యవతి.
2: థర్డ్ నేమ్ అన్యవతి.
1: నాలుగవ పేరు నిదానవతి.
2: ఫోర్త్ నేమ్ నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితములు సార్థకంగా గావించుకుంటూ వచ్చారు ప్రాచీనులు.
2: ద ఏన్షియన్స్ వర్షిప్ గాయత్రి విత్ దీస్ నేమ్స్ సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అండ్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్.
1: సత్యవతి అనగా
2: సత్యవతి మెంట్
1: పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది.
2: ఇన్ మిల్క్ ఎవ్రీ డ్రాప్లెట్ హ్యాస్ బటర్.
1: పాలయందు ఏ భాగంలో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది.
2: ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్క్ విల్ షో ద బటర్.
1: అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క బాండమునందు ఉన్నటువంటి జీవరాశులు యందు ఒక్కొక్క జీవరాశి యందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపం ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసం.
2: ఏన్షియన్స్ బిలీవ్డ్ ఇన్ దిస్ కంటైనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆల్ బీయింగ్స్ హావ్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యాజ్ వి ఫైండ్ ద బటర్ ఇన్ ద మిల్క్.
1: ఏ జీవి యందు కూడాను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలు లేదు.
2: There is no being without atmic principle.
1: Sarvabhutantaratma anetuvanti sarthaka namanni thana andukundi.
2: In fact, she has got this attribute that she is present in all of the beings.
1: Anni jeevulu endu undinatuvanti atma tattamu okkate ani kudanu nirupinchutu vachindi.
2: It also clearly proves the basic fact that the same atmic principle is uniform.
1: Sat vipra bahudha vadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక పేర్లతో ఆ యొక్క దేవుని అనుభవిస్తూ వచ్చారు.
2: ట్రూత్ ఈజ్ వన్ యట్ స్కాలర్స్ వర్షిప్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్.
1: ఇంకా అన్యవతి.
2: సెకండ్ అన్యవతి.
1: ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమే.
2: అన్యవతి సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: స్పర్శ, రూప, రస, గంధములు.
2: దీస్ ఆర్ ద ఫైవ్ సెన్సెస్ that are represented in the divinity that is anyavati. The sense
1: ee panchabhutamulu koteeshwarunu modalukoni kooti peda varaku sarva jeevulu endukudunu samatvangane prakashistoo untundadi.
2: The five elements are equally distributed and shine forth right from a pauper to a millionaire.
1: Ee panchabhutamulu lenatundi jeevitamu jagatlo kaanaraadu.
2: There's no life without these five elements.
1: ఏ దేశమనందైన ఏ కాలమనందైన పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణముడు.
2: Any country anywhere at any point of time the five elements form the basic principle of life.
1: కాన సమస్త ప్రపంచమునకొడను ఈ పంచభూత స్వరూపమే అన్యవతి అనేటువంటి పేరుతో వారు ఆరాధిస్తూ వచ్చారు.
2: Therefore the five elements form the basic principle for this entire world referred to as anyavati.
1: ఇంకా అంగవతి మూడవ పేరు.
2: థర్డ్ నేమ్ అంగవతి.
1: ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారమునకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపజేస్తూ వచ్చింది.
2: అంగవతి రిఫర్స్ టు ఎ పర్టికులర్ ఫార్మ్ టు ఎ పర్టికులర్ నేమ్.
1: ఈశ్వరుడు అనగా అతనికి త్రిశూలధారి అని, ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు తెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు, త్రిశూలధారి అయినటువంటి వాడు, దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరుని కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది.
2: దే హ్యావ్ అట్రిబ్యూటెడ్ సర్టన్ ఇన్సిగ్నియా ద సైన్స్ టు లార్డ్ ఈశ్వర దట్ హీ హాస్ గాట్ ద ట్రైడెంట్ విత్ హిమ్ దట్ హీస్ త్రీ ఐడ్ ఆల్వేస్ హాస్ గాట్ దిస్.
1: విష్ణువు అనగా శంకర చక్రధారి అయినటువంటి వాడు,
2: విష్ణు ఇస్ ద వన్ హూ హాస్ గాట్ దిస్ వీల్ అండ్ అలంకార
1: స్వరూపుడు అనేటువంటి ఒక తత్వాన్ని కూడా నిరూపిస్తూ బోధిస్తూ వచ్చింది ఈ అంగవతి.
2: And Vishnu is always after decoration. This is the fact demonstrated.
1: Saraswati anaga Veena Vani.
2: Saraswati has got with her Veena.
1: Saraswati, Bhagavati, Bharati, Purnendi Bimbanana.
2: Saraswati, Bhagavati, Bharati, Purnendu Bimbanana.
1: Ime Sarvasakti Mayamayinukuntidi.
2: She is all powerful.
1: Ama Hastamanandu Venunu Dharinchi, anaga Veenanu Dharinchi, ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది.
2: సరస్వతి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ హోల్డింగ్ వీణా ఆన్ హర్ హ్యాండ్ ద బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ద మెలోడియస్ మ్యూజిక్ ఈజ్ ద నాద ద సౌండ్ ఆఫ్ బ్రహ్మన్.
1: గణపతి అనగా గజముఖమును ధరించి,
2: గణపతి హ్యాస్ గాట్ ది ఫేస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్,
1: పెద్ద బొజ్జ చేత,
2: విత్ ఎ బిగ్ స్టమక్,
1: తాను అందరికీ ఆరాధ దైవంగా నిలుచుతూ వచ్చాడు.
2: స్టాండ్స్ దేర్ రిసీవింగ్ వర్షిప్ బై ఎవ్రీబాడీ.
1: ఏ శుభకార్యములు చేయవలసి వచ్చినప్పటికీ,
2: ఫర్ ఎనీ
1: ఏ పవిత్రమైన కార్యములు చేయవచ్చినప్పటికీ, మొట్టమొదట గణపతిని పూజించటం, తదుపరి ఇతర దేవతలను ఆరాధించడం జరుగుతూ వచ్చింది.
2: ఆన్ ఆల్ ఆస్పిషియస్ ఒకేషన్స్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ సీక్రెట్ యాక్ట్ వీ వర్షిప్ లార్డ్ గణపతి. దేర్ ఆఫ్టర్ వీ వర్షిప్
1: కొన్ని రకమైనటువంటి నియమ నిష్ఠలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి.
2: Therefore, Angavati lays emphasis on certain principles and the discipline to be followed in worship.
1: Nidanavati.
2: Next one is Nidanavati.
1: Ee Nidanavati aneetvanti okka ame okka prabodhalu shravanam.
2: The teaching of Nidanavati includes these: listening,
1: Kirtanam,
2: singing,
1: Vishnu smaranam,
2: chanting,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సాల్యుటేషన్,
1: అర్చనం,
2: వర్షిప్,
1: దాస్యం,
2: సర్విట్యూడ్,
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం
2: అండ్ సరెండర్.
1: ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితం సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి.
2: నిదానవతి టీచెస్ ద బేసిక్ ఫ్యాక్ట్ that we have to work for our liberation following these 9 paths of devotion.
1: Saraswati, Angavati, Anyavati, Nidanavati, ee naalugu devatala yokka swaroopame ee yokka jagat swaroopamu.
2: The world is symbolized by these 4 forms: Satyavati, Angavati, Anyavati and Nidanavati.
1: Deenni puraskarinchukoni prakrutiki stree ani peru pettu vacharu.
2: It's for this reason the prakriti nature
1: ye desham varane kani matrubhumi antaru kani pitrubhumi ani chepparu.
2: Let him be of any country, everyone refers to his country as the motherland.
1: Motherland ee madaraku ichinatvanti yokka pramukhyata inta ghanamainatvantidi ga untundali.
2: That is the mighty importance given to mother.
1: Intiye kaadu,
2: not only this,
1: devatma swaroopamainatvanti yokka vishnu kani, ఈశ్వరునికి కాని, ఇంకే విధమైనటువంటి ఒక రంగనికి కాని, కృష్ణునికి కాని, అందరికి కూడాను స్త్రీ మొదలు, పురుషుడు తర్వాత.
2: ఈవెన్ డైటీస్ గాడ్స్ మే బీ దట్ బి విష్ణు శివ ఆర్ కృష్ణ హ్యావ్ ఫస్ట్ ఉమెన్ నేమ్ ఫస్ట్ అండ్ దేర్ నేమ్
1: లక్ష్మీ నారాయణ.
2: లైక్ లక్ష్మీ నారాయణ,
1: నారాయణ లక్ష్మి అని ఎవరు పిలువరు కదా.
2: నో వన్ సేస్ నారాయణ లక్ష్మి.
1: ఎక్కడే గాని పురుషులకు ముందు ప్రథమ స్థానం ఇవ్వలేదు.
2: Anywhere, men are not given first position.
1: Motta motta streeke pradhanamaitvanti sthanam icharu.
2: Priority is given to women first.
1: Inka Ishwarini endukudanu Parvati Parameshwarudu antaru. Parameshwara Parvati ani evaru chepparu.
2: In respect of Ishwara, people say Parvati Parameshwara. No one would say Parameshwara Parvati.
1: Adhe vidhamgane
2: likewise
1: Radha Krishna.
2: People say Radha Krishna.
1: రాధా అనగా ఎవరు?
2: హూ ఇస్ రాధా?
1: ఏదో ఒక పరమ భక్తురాలు కాదు.
2: నాట్ ఎన్ ఆర్డెన్ డివోటీ.
1: రాధా,
2: రాధా.
1: దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి.
2: ఇఫ్ యు రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఇస్ ధరా నేచర్.
1: ధరా మీన్స్ ప్రకృతి.
2: ధరా ఇస్ ప్రకృతి నేచర్.
1: అనగా ఈ లక్ష్మి, ఈ పార్వతి, ఈ రాధ వీరందరూ కూడా స్త్రీ రూపం ధరించినటువంటి ప్రకృతి స్వరూపులే.
2: It only means Lakshmi, Parvati, Radha. These women signify, represent the nature, prakriti.
1: Kanuka, stree yokka pradhanata ee naatikaina kudunu bharatiyulu gurtinchi
2: the importance of a woman should be recognized by Bharatiyas, at least today.
1: స్త్రీలు కేవలము బల అబలలు కాదని.
2: That women are not weak.
1: సబలని.
2: That they are strong.
1: అత్యవసరము.
2: And that fact has to be recognized.
1: ఏ గృహమైనా కూడాను.
2: Any residence.
1: అభివృద్ధికి రావాలన్నను.
2: Is to progress.
1: కీర్తిని పొందవలనన్నను.
2: To earn repute.
1: సాధన సాధించవలనన్నను.
2: In order to be successful and respected.
1: స్త్రీయే ముఖ్య కారణము.
2: Woman is the prime cause.
1: కనుక ఇట్టి గృహమునకే కాక దేశమునకే కాక విశ్వమునకే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
2: Therefore, the form of a woman is so important at home for the country and the entire universe.
1: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు.
2: These practices have been followed since ancient times by Bharatiyas.
1: ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు.
2: For a happy home, she is called Grihalakshmi.
1: అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
2: Women would sacrifice everything so that everybody would get away from the anxieties, worries and problems.
1: ఈ స్త్రీలయందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి.
2: A woman has seven faculties.
1: సత్యము,
2: ట్రూత్,
1: ప్రేమ,
2: లవ్,
1: ధర్మము,
2: ధర్మ,
1: త్యాగము,
2: సాక్రిఫైస్,
1: సహనము,
2: టాలరెన్స్,
1: సానుభూతి,
2: కంపాషన్,
1: ఆనందము,
2: అండ్ బ్లెస్.
1: ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిది ఈ స్త్రీ.
2: A woman is the combination of all these seven faculties.
1: ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం.
2: A woman is main cause for the peace, prosperity, advancement, progress, welfare, reputation and respect, either at home or at the individual level, through her progeny all over the country.
1: కనుక
2: సో
1: భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు.
2: Therefore, Bharatiya says, first look at the home and then the lady behind.
1: ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ట స్థానమైనటువంటి ఒక దేవాలయము.
2: Home is a prestigious, residential abode, a temple for a woman.
1: గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది.
2: So woman has the title Grihalakshmi.
1: ఇంతే కాదు.
2: Not only this.
1: పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు,
2: when husband faces certain problems, difficulties,
1: ఆ బాధల్లో అర్ధభాగము తాను పొంది,
2: she shares half the burden,
1: అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి,
2: and she renders help that he needed,
1: అతని కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకోవడం కోసమని ప్రాణములు కూడాను త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
2: A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family.
1: ఈ త్యాగమునకు పుట్టినిల్లు స్త్రీనే.
2: A woman is the embodiment of sacrifice.
1: కానీ పురుషుల యందు ఇట్టి త్యాగము లేదు.
2: Such sacrifice is not there among men.
1: ఇట్టి త్యాగం పురుషుల యందు ఉండినప్పటికీ అది స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటుంటాది.
2: Though man has sacrificed, it is utterly selfish.
1: కానీ స్త్రీల యందు స్వార్థరహితమై ఉండినటువంటి ఈ త్యాగము.
2: But sacrifice is selfless among women.
1: స్వప్రయోజన రహితమై ఉండేటువంటి ఈ త్యాగమునకు,
2: it is never for self interest.
1: భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది.
2: Bharatiyas should feel proud of woman.
1: ఎంతనో ఆదర్శంగా పొందవలసినటువంటిది.
2: In fact, this ideal should be followed.
1: ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడాను సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది.
2: Because of such ideal womanhood, Bharat should continue and live up to the expectations in spite of all foreign invasions, the conquests, difficulties and problems.
1: వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు?
2: How could they achieve this?
1: వీరు ఒక సిపాయిలుగా జగత్తుకు ఆదర్శంగా చూపించాల్సి వచ్చారు.
2: As Gita already stated, they were as army, soldiers and a certain ideal.
1: వీరి ఆయుధములు ఏమిటి?
2: What were their weapons?
1: సత్యము,
2: ట్రూత్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందు పోరు.
2: A woman will never step forward to speak lies.
1: ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును కానీ,
2: unknowingly they may commit mistakes.
1: భారతదేశమే కాక అన్ని దేశములు ఎందుకూడను ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు.
2: Not only in Bharat, in all countries all over the world, woman speaks truth, follows truth, worships truth.
1: ధర్మమును పోషించుతూ వచ్చినటువంటిది స్త్రీలే.
2: ఇట్స్ ద ఉమెన్ హూ అప్హోల్డ్ సస్టైన్స్
1: తన గృహధర్మం కాని బ్రహ్మచర్య ధర్మం కాని వానప్రస్థ ధర్మం కాని సాన్యాస ధర్మం కాని నాలుగు ధర్మములు కూడా పోషిస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలే.
2: ఇట్స్ ద ఉమెన్ హూ ఫాస్టర్స్ ధర్మ ద కోడ్ టు బి ఫాలోడ్ ఎయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ రిక్లూజ్ ఎయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రినన్షియంట్.
1: కనుకునే వేదము కూడాను సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని కూడాను ప్రపంచానికి బోధిస్తూ వచ్చింది.
2: దేర్ఫోర్ వేద టాట్ టు ద వరల్డ్ స్పీక్ ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: ఆనాడు జనక మహారాజు తన సమావేశం లోపల తనకు ఎవరు ఈ యొక్క పట్టమును అందించాలి అనేటువంటి విచారణ జరిపినప్పుడు
2: ఇన్ దట్ కాంగ్రిగేషన్ వెన్ ద కింగ్ జనక వాంటెడ్ టు నో ఫ్రమ్ హూస్ హ్యాండ్స్ హీ ఈస్ టు రిసీవ్ ద డిగ్రీ.
1: పండితుడైనటువంటి యాజ్ఞవల్క్యుడు ఉండినప్పటికీ
2: దో ఎ మైటీ స్కాలర్ యాజ్ఞవల్క్య వాస్ దేర్
1: కానీ గార్గి చేతనే తాను పట్టమును అందుకున్నాడు.
2: షీ రిసీవ్డ్ ద డిగ్రీ డైర్ ద కాన్వోకేషన్ ఫ్రమ్ హ్యాండ్స్ ఆఫ్ గార్గి.
1: ఆనాటి ప్రవరులు ఆనాటి యోగులు ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు.
2: Citizens, sages and saints respected women in those days.
1: స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి ఒక పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు.
2: Man full of selfishness and self-interest started disrespecting the woman day by day.
1: కేవలం పురుషులే కాదు,
2: not only men,
1: కొంతమంది సన్యాసులు మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు.
2: నాట్ ఓన్లీ మెన్ అలోన్ పీపుల్ ఆఫ్ టోటల్ సాక్రిఫైస్ నోబుల్ పీపుల్ గ్రేట్ సో కాల్ గ్రేట్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ డిస్రెస్పెక్టింగ్ విమెన్.
1: మతంగ మహర్షి భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు.
2: వెన్ ద సేజ్ మతంగ వాంటెడ్ టు హ్యావ్ దిస్ లేడీ శబరి ఇన్ హిస్ ఆశ్రమ్ మెనీ సేజెస్ అబ్జెక్టెడ్.
1: శబరి సద్గుణవంతురాలు,
2: శబరి
1: సదాచారవంతురాలు, సత్శీలవంతురాలు.
2: శబరి ఇస్ వర్చువస్ నోబుల్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
1: అట్టి పవిత్రమైనటువంటి హృదయాన్ని గుర్తించినటువంటి మహర్షుడు కాబట్టి మతంగుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు.
2: సేజ్ మతంగ కుడ్ నో దట్ శబరి ఈజ్ అ సీక్రెట్ సోల్ అండ్ దేర్ఫోర్ గేవ్ ప్లేస్ ఇన్ హిస్ హెర్మిటేజ్.
1: గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి.
2: In fact, one should deserve to know the chastity, the character of a woman.
1: Kani, ee kaliyuga prabhavam cheta,
2: because of the effects of Kali,
1: ee yokka chadu sanjala cheta,
2: because of modern education,
1: kevalamu streelante oka aata bommalaga varu bhavistunnaru.
2: They consider women as toys or puppets.
1: Kaadu kaadu.
2: No.
1: Deshamunu uddharincheetunti varu,
2: in fact they are the emancipators. దేశమును
1: ఆదర్శాన్ని అందించేటువంటి వారు,
2: they are the true ideal.
1: దేశము యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములను ప్రకటించేటువంటి వారు,
2: they have got all the auspicious qualities.
1: స్త్రీలే,
2: they are women alone.
1: ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: They have not made any attempt to know this truth.
1: గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
2: Though they recognized, they were not mindful of it.
1: ఇదే పురుషుల యొక్క అలక్ష్యము.
2: This is the total negligence of man.
1: కేవలం స్త్రీలను ఒక వంటవారిగా ఒక వంటింటి అధికారిగా భావించుకుని అనుభవించుకుని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు.
2: విమెన్ వర్ ట్రీటెడ్ యాజ్ కుక్స్ కన్ఫైన్డ్ టు ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద కిచెన్. మ్యాన్ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఆల్ హర్ సర్వీసెస్ ఫర్ గెటింగ్ దర్ కెపాసిటీస్
1: పొటెన్షియాలిటీస్ మూల కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ బిహైండ్ దిస్?
1: ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సాత్వికతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు పిల్లలకు సరైనటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింపచేస్తూ వచ్చారు.
2: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద వన్ హూ కుక్స్ ఎట్ హోమ్ ఫర్ ద హెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మవిభూషణ టైటిల్స్.
2: The national titles like Padmasri, Padma Vibhushan are the just of the recent years.
1: ఒక్క స్త్రీలకు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి యొక్క బిరుదులంతా అందిస్తూ వచ్చారు.
2: In fact, in ancient times, women were honored with these titles.
1: ఇల్లాలు, గృహలక్ష్మి,
2: గృహలక్ష్మి,
1: ధర్మపత్ని,
2: అర్ధాంగి, అర్ధాంగి.
1: ఈ టైటిల్స్ ఎవరికి వచ్చినాయి?
2: Who got these titles?
1: కనుక వారు చేసేటువంటి యొక్క ఆచరణను, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకుని వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు.
2: విమెన్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ టైటిల్స్ బికాస్ ఆఫ్ అవర్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్, ఫీలింగ్స్ అండ్ సాక్రిఫైస్.
1: కానీ ఈ కలి ప్రభావం చేత
2: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి
1: ఉద్యోగమును చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
2: Now they started putting a question like this: if women are to go seeking jobs and work in the offices, who will attend to household work?
1: ఆలు మొగలిరువురును ఆఫీసులకు పోగా ఇంటిని పోషించు యువతులేరి.
2: If husband and wife they go to the office on job, who will take care at home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగ తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: If these women are to go to other schools as teachers, teaching children of others, who will teach their own children?
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి.
2: If they carry files and books on hand and go to offices, who will attend to household job?
1: పుచేతగలుగు ఇబ్బంది తీరిన
2: though the financial problems are
1: solved,
2: but yet there's so much thing that is uncared for.
1: ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరూ పాటుపట్టలేదు.
2: పీపుల్ వర్క్ టు సాల్వ్ దర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్ దే డోంట్ థింక్ ఆఫ్ ది నేమ్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ. ఉమెన్ మస్ట్ నెసెసరీ లెర్న్
1: చదువుకోవాలి, ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
2: ఎ ఉమెన్ షుడ్ నెసెసరీ స్టడీ ప్రాక్టీస్ ఆల్ దట్ షీ లెర్న్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడీ.
1: వీరు చదవకూడదని, వీళ్ళు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులకు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి.
2: బట్ ఇఫ్ వీ సే దట్ ఉమెన్ షుడ్ నాట్ హ్యావ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, దట్ షీ షుడ్ నాట్ గో టు ఎ జాబ్, షీ షుడ్ నాట్ ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్, దీస్ ఆర్ ఆల్ సెడ్ అవుట్ ఆఫ్
1: ప్రపంచాన్ని పరిపాలించడానికి తగినటువంటి శాంతి భద్రతలు స్త్రీల ఎందే ఎక్కువగా ఉంటున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఏ ఉమెన్ కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ.
1: త్యాగభావంలే కాదు ప్రేమభావం కూడా వారిలో ఉట్టి పడుతుంటాయి.
2: ఏ ఉమెన్ నాట్ ఓన్లీ హ్యాస్ సాక్రిఫైస్ బట్ ఆల్సో
1: ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు.
2: Anger may take place in a woman at times, it's purely temporary.
1: స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీల యందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి.
2: Though men and women are equal in many of the respects, a woman excels man in her nobility, in her idealism, in her sacred qualities.
1: సావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారణ చేసినప్పుడు,
2: if you go through the story of Savitri,
1: గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్దం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది.
2: సావిత్రి కుడ్ ఫైట్ విత్ గాడ్ ఆఫ్ డెత్ యమ టు రిజరెక్ట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ డెడ్ హస్బెండ్.
1: కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు.
2: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇలస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వర్క్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ ది డెడ్ వైఫ్.
1: సతి మరణించిన తక్షణమే రెండో వివాహంలో ప్రయత్నం సిద్ధంగా ఉంటారు కానీ సతులు ఆ విధంగా కాదు.
2: ద మూమెంట్ వైఫ్ డైస్ మ్యాన్ ఇస్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
1: ఈ ఆధునిక యుగము లోపల
2: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్
1: ఈ వికారమైనటువంటి భావం అభివృద్ది అయిపోయి
2: the perversions are more,
1: వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని
2: they want to behave in the opposite direction
1: ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు.
2: they intentionally bring all problems to them.
1: కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టి నిమిత్తమై
2: in order to uphold the ancient culture and dharma
1: ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరచుకొచ్చాము.
2: 19th of every month is categorized as the ladies day.
1: కాని కేవలం నియమించటమే కాదు,
2: it's not merely a lot,
1: చాలా మంది స్త్రీలు దీన్ని అనుసరించి ఆనందించి దీన్ని తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తూ వచ్చారు.
2: Many women have been participating in all activities, encouraging, cooperating with everybody.
1: అనేక మంది రంగంలో పాల్గొంటున్నారు.
2: Many are involved in the activities.
1: ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి అయినప్పుడు భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
2: When we all work together towards this direction for progress, the whole country would prosper.
1: ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ధి కావాలి కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు.
2: A woman can only work for this dharma, the code of conduct, the culture, the justice and idealism.
1: ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు.
2: In fact, women are the true legal heirs of ancient culture.
1: కారణం ఏమనగా?
2: Why?
1: ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడి కంకణం కట్టుకున్నారు.
2: Since ancient times, women work for the emancipation, development of the country.
1: గీతారెడ్డి చెప్పింది.
2: గీతారెడ్డి said.
1: పద్మిని.
2: పద్మిని.
1: ఇలాంటి మహనీయులంతా కూడాను, మహాపతులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి ఝాన్సీ
2: పద్మిని
1: ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి ఒక యుద్ధం చేసింది.
2: యు నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ షీ డిడ్.
1: కదలి ప్రాణములైనా తీసుకుంది కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు.
2: షీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్. షీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు లూజ్ హర్ నేమ్.
1: కనుకనే వారిలో ఇంత త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది.
2: దేర్ఫోర్ ద సాక్రిఫైస్ ఫైండ్స్ ఎ గుడ్ ప్లేస్.
1: అదే బోధిస్తూ వచ్చింది.
2: దట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్
1: కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు.
2: విమెన్ ఆర్ ద డ్రాప్స్ ఆఫ్ నెక్టర్ ఇన్ ఎర్నింగ్ వర్కింగ్ ఫర్ ఇమ్మోర్టాలిటీ త్రూ సాక్రిఫైస్.
1: ఏదో ఈ యొక్క యుగ ప్రభావం చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు.
2: In response to the effects of Kali age, there are certain exceptions, but yet they are the centers of sacrifice.
1: Samaya sandarbhanni puraskarinchukoni,
2: basing on the situation, circumstances,
1: on charity,
2: and on other grounds, they may show some change.
1: Endukante variki taginatvanti okka protsaha utsahamulu lekapothunnayi.
2: Because they do not receive enough of needed required cooperation.
1: Ee mundukochi ee karyamlo manam palgonali anukunte daniki aneka addulu tagulutunnayi.
2: If a woman is to come forward to do a good activity, she finds many objections
1: on her way. Baita samajamlande kaadu intilone dani abhyantralu prarambhamavutunnayi.
2: Not only in outer society, even at home she has many problems.
1: Inka stree em cheyagalu?
2: How do you expect women to work?
1: ఇంటి లోపల స్త్రీలకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చేసి వారిని ముందంజ వేయించాలి.
2: సో అట్ హోమ్ విమెన్ షుడ్ బి ఎంకరేజ్డ్, షీ షుడ్ బి ఇన్స్పైర్డ్ టు డూ వాట్ ఆల్ షీ లైక్.
1: గృహములకు మాత్రమే కాదు,
2: నాట్ లిమిటెడ్ టు హోమ్,
1: సమాజమునకు మాత్రమే కాదు,
2: నాట్ మెయిన్లీ సొసైటీ,
1: దేశమునకు మాత్రమే కాదు,
2: నాట్ టు ది కంట్రీ,
1: విశ్వానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క దీన్ని వారు చేకూర్చగలరు.
2: దిస్ ఇస్ ఎన్ ఐడియల్ ప్రిన్సిపల్ దట్ షుడ్ బి టేకెన్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణము లేనటువంటి వారు ఉండవచ్చును.
2: దేర్ మే బి సమ్ వితౌట్ దీస్ నోబుల్ క్వాలిటీస్.
1: అవంతా మనం లెక్క చేయకూడదు.
2: లెట్స్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
1: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు మంచి లోపలే ఒక చెడ్డ కూడా ఉంటుంటది.
2: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ పీపుల్.
1: ఈ చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీలు కాదు.
2: వితౌట్ బ్యాడ్ గుడ్ కాంట్ బి డన్.
1: ఒక కమలా పండు ఉంటుండదంటే
2: హియర్ ఇస్ అన్ ఆరెంజ్ ఫ్రూట్.
1: దానిలో లోపల తీయని రసం ఉండినప్పటికి
2: విదిన్ ది ఆరెంజ్ ఫ్రూట్ ది స్వీట్ జ్యూస్.
1: చేదు చర్మం ఉంటుంటది.
2: ది ఔటర్ స్కిన్ ఆఫ్ ది ఆరెంజ్ ఫ్రూట్ ఇస్ బిట్టర్. అయితే ఆ చేదు చర్మం
1: తీసి పారవేయాలి.
2: వి హావ్ టు రిమూవ్ దిస్ ఔటర్ స్కిన్ దట్ ఇస్ బిట్టర్.
1: మధురమైన రసాన్ని గ్రోలాలి.
2: అండ్ వి హావ్ టు యాక్సెప్ట్ ది స్వీట్ జ్యూస్.
1: మానవ వృక్షమునందు జీవిత వృక్షమునందు కూడాను ఈ విధమైన పవిత్రమైనటువంటి శాంతి అనేటువంటి ఫలములు ఉంటున్నాయి.
2: ద ట్రీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ బేర్స్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
1: ఆ యొక్క పీస్ ను మనం అనుభవించాలంటే
2: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ ఆఫ్ ఫ్రూట్
1: ఆ యొక్క ఫలము పైన ఉండేటువంటి చెడ్డను మనం తీసివేయాలి.
2: వీ హావ్ టు రిమూవ్ ద ఔటర్ స్కిన్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ బిట్టర్.
1: దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి.
2: వీ హావ్ టు రిమూవ్ ద సీడ్స్ దట్ రిప్రజెంట్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అప్పుడే మధురమైన రసంను మనం ఆరగించడానికి వీలవుతుంది.
2: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ టు రిసీవ్ ద స్వీట్ జ్యూస్ విత్ ఇన్.
1: కనుకనే వేదమునందు కూడాను రసో వై సహా రసముతో కూడినటువంటి హృదయాలు మానవుల యొక్క హృదయాలు.
2: Therefore, the Veda says the human heart should be full of this sweet juice
1: rasa. త్యాగరసము సత్యరసము ధర్మరసము స్త్రీల యందు అధికంగా ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్. ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ట్రూత్. ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ధర్మ రైటస్నెస్.
1: ఈ పవిత్రమైన గుణమును ఏ పురుషుడు ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ధి గాంచునో ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు.
2: ద మ్యాన్ హూ ఫాలోస్ the women with these sacred qualities would also come up in life.
1: ఆడవారు ఆడవారు అంటే కేమి పనికి రానటువంటి వారిగా భావిస్తున్నారు.
2: We consider that women are useless.
1: మేము పురుషులము.
2: We are men.
1: పురుషుల శక్తి ఏమిటి?
2: What is the power of man?
1: ఉద్యోగం పురుష లక్షణం అని విర్రవీగుతున్నారు.
2: We are proud that job or employment is the quality of man.
1: ఎంతమంది స్త్రీలు ఉద్యోగం చేసేటువంటి వారు లేరు.
2: Don't you find many women doing jobs?
1: వారు పురుషులు కాదా?
2: Are they not men then?
1: ఎంతమంది ఉద్యోగం లేనటువంటి పురుషులు లేరు?
2: There are many men unemployed.
1: ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు?
2: There are many men who have work.
1: ఇప్పుడు న్యాయంగా చూస్తే, విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు.
2: టు టెల్ ద ట్రూత్, ఇన్ ఫ్యాక్ట్ విమెన్ ఆర్ వర్కింగ్ మోర్ ఇన్ నంబర్.
1: నేనుకో, నేను అక్కడ ఐటీఐ
2: భగవాన్ విజిటెడ్ ఐటీఐ,
1: ఐటీఐ డైరెక్టర్ వచ్చాడు.
2: ది ఐటీఐ డైరెక్టర్ కేమ్ టు హిమ్,
1: మీ టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటున్నారు ఆడవారు అన్నాను.
2: హౌ మెనీ విమెన్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెలిఫోన్ ఫ్యాక్టరీ?
1: స్వామి 99% ఆడవారే అని అన్నాడు.
2: హి సెడ్ స్వామి 99% దేర్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆఫ్ విమెన్.
1: ఎందుకు మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను.
2: వై డోంట్ యూ టేక్ మ్యాన్?
1: కానీ స్వామి, మగవారు చేసేటువంటి పని లోపల పదింతలు ఆడవారు చేస్తుంటారు.
2: హి సెడ్ విమెన్ వర్క్ 10 times మోర్ దెన్ మెన్.
1: ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అది ఒక దీక్ష.
2: When once woman starts work, she determines to do it.
1: పూర్తి అయ్యేంత వరకు కూడాను ఏమాత్రం కట్టుకోదలరు.
2: Until she completes the task given, she won't go.
1: ఆ కర్మ దీక్ష అనేటువంటి వాడి ఎందే ఉంటుండాలి.
2: The determination, workmanship is there.
1: కనుకనే ఆ వర్క్ వారికి తగినటువంటి శక్తి.
2: They have got this work culture, which is their power.
1: కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రము చెప్పడం లేదు.
2: నో సీక్రెట్ టెక్స్ట్ సేస్ దట్ మ్యాన్ షుడ్ డూ ఏ జాబ్ అండ్ దట్ ఏ ఉమెన్ షుడ్ కుక్.
1: ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్స్ గా ఉంటుంటారు.
2: ఎట్ టైమ్స్ వీ ఫైండ్ మేల్ కుక్స్ ఆల్సో.
1: ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు.
2: నౌ మెన్ ఆర్ మోర్ కుక్స్.
1: కనుక కుక్ ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు.
2: వీ కెనాట్ సే ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎ మ్యాన్ టు డూ ఏ జాబ్.
1: సందర్భాన్ని పురస్కరించుకుని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు.
2: డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ and the position, man can do a job and also a woman, and woman can cook also a man.
1: Awareness is life.
2: Awareness is life.
1: అనగ అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి.
2: It is the total understanding of all tasks is awareness.
1: ఈ పని వీరిదే, ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు.
2: We cannot stipulate and limit any particular job to anyone.
1: కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది.
2: వీ షుడ్ లెర్న్ ఆల్ జాబ్.
1: ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీల ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది.
2: దట్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ జీల్ ఆర్ దేర్ అమంగ్ విమెన్.
1: అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు.
2: వీ థింక్ అవేర్నెస్ మెన్స్ అండర్స్టాండింగ్.
1: అండర్స్టాండింగ్ ఎంతవరకు చేసుకోవటము,
2: టు వాట్ ఎక్స్టెండ్?
1: ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు.
2: నాట్ సెగ్మెంటెడ్ ఆర్ ఫ్రాగ్మెంటల్ నాలెడ్జ్.
1: ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
2: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే పీస్ ఆఫ్ క్లాత్.
1: ఇది ఏమిటి అని పిచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాండ్కర్ చీఫ్ అంటారు.
2: నౌ వాట్ ఈస్ దిస్, యూ సే హ్యాండ్కర్ చీఫ్.
1: అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ట్రూ అవేర్నెస్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్.
1: తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు.
2: ఇఫ్ యూ నో జస్ట్ ఏ పీస్ ఆర్ ఎ ఫ్రాగ్మెంట్, యూ కాన్ సే అవేర్నెస్.
1: ఎందుకు అన్ని నేర్చుకోవాలి?
2: హ్యావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్.
1: ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీలు లేదు.
2: వాట్ జాబ్ వాట్ వర్క్ ఈజ్ అట్ ద డోర్ స్టెప్ యూ డోంట్ నో.
1: కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి.
2: ఎవ్రీ వన్ మస్ట్ బి హ్యావింగ్ ది సిన్సరిటీ.
1: అబలని వారు పనికిరాని వారని వారిని వెనుకంజ వేయటం మంచిది కాదు.
2: వీ షుడ్ నెవర్ కన్సిడర్ విమెన్ యాజ్ వీక్ అండ్ యూస్లెస్.
1: వారికి కూడా ఒక ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
2: వీ షుడ్ ఆల్సో,
1: వారి ఎందుకు దివ్యశక్తులు ఎన్నో ఉంటున్నాయి.
2: వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, దే హావ్ డివైన్ పవర్ విద్ ఇన్.
1: అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
2: దేర్ ఇస్ హిడెన్ పవర్.
1: ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ది లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ క్వాలిటీస్.
1: నిజంగా చూస్తే వారు అబలలు కాదు, మహాబలులు.
2: Truly speaking, they are not weak, they are mighty, powerful.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: కమాండర్ చీఫ్ అని ఉంటాడు.
2: వీ హ్యావ్ ఎ కమాండర్ ఇన్ చీఫ్.
1: భారతదేశం యొక్క సిపాయిలకు అందరికీ అది కమాండర్ చీఫ్.
2: హీఈస్ ద కమాండర్ చీఫ్ ఫర్ ది ఎంటైర్ ఆర్మీ.
1: కమాండర్ చీఫ్ వస్తున్నాడంటే సిపాయిలు అందరూ కూడా అదిరిపోతారు.
2: యాజ్ ద కమాండర్ చీఫ్ కమ్స్ ఆన్ ఇన్స్పెక్షన్ ద సోల్జర్స్ షివ.
1: కానీ ఇంటికి వచ్చిందంటే
2: బై ది టైమ్ హీ కమ్స్ హోమ్
1: చూస్తే కమాండర్ చీఫ్ కూడా వడికిపోతాడు.
2: బై ది టైమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ సీస్ హిస్ వైఫ్ హీ స్టార్ట్స్ షివరింగ్. వై?
1: పురుషులు ఎందుకు ఈ దోషంలో ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు.
2: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది డిఫెక్ట్ ఇన్ మ్యాన్ హీస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ఉమెన్.
1: ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి.
2: హియర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్.
1: కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు.
2: యాజ్ ప్రిన్సిపల్ కమ్స్ ఆల్ బాయ్స్ ఆర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ టోటలీ హంబల్.
1: ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్.
2: ద ప్రిన్సిపల్ సో స్ట్రాంగ్.
1: ఇంటికి వచ్చేటప్పటికి, ఎందుకంటే మీరు అర్ధ గంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు.
2: యాజ్ హి కమ్స్ హోమ్ అండ్ వెన్ వైఫ్ క్వశ్చన్స్ వై ఆర్ యూ లేట్ టుడే హాఫ్ అన్ అవర్.
1: ఇది ఈనాటి పురుషుల యొక్క నైత్యం అయిపోయింది.
2: This has become a natural quality of men today.
1: Nature of life.
2: Nature of life today.
1: కానీ అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు.
2: అండ్ మెన్ షుడ్ నాట్ హావ్ దట్ వీక్నెస్.
1: పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరి ఎందుకు అట్టి బలమును ప్రకటించాలి?
2: హ్యాడ్ బీన్ బోర్న్ యాజ్ మ్యాన్ పురుష, వీ షుడ్ హావ్ స్ట్రెంగ్త్.
1: పురుష అనగా ఏమిటి?
2: వాట్ డూ మీన్ బై
1: పురుష? ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు.
2: పురుష మ్యాన్లీనెస్ ఇస్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు మెన్.
1: ఏమి
2: పురుష? వాట్ డూ మీన్?
1: చైతన్యమునికే పురుషుడు అని ఆత్మ అని పేరు.
2: పురుష మీన్స్ అవేర్నెస్, ఆత్మ.
1: కనుక పురుషార్థములు అంటారు.
2: పురుషార్థ ఆబ్జెక్టివ్
1: అనగా ఏమి? ధర్మ, అర్థ, కామ, మోక్షము. ఈ నాలుగింటి ఎందు అతనికి అధికారం ఉంటుండాలి.
2: పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడ్.
1: అది సరైన అర్థం కాదు.
2: ఇట్స్ నాట్ ప్రాపర్ మీనింగ్.
1: నాలుగు శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటుండాలి.
2: టు అటైన్ టు హ్యావ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విమెన్ హ్యావ్ అథారిటీ.
1: రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని బట్టి, ఉపాధిని బట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
2: పురుష is not limited to a man alone basing on the form.
1: పాదనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు.
2: The body, the vesture, has got the principle of atma that moves about from top to toe.
1: అది అందరియందు ఉంటుండాలి.
2: It is in everybody.
1: కాబట్టి ఈ భేదమునకు వస్తే స్త్రీలు కూడా పురుషులే.
2: If you go by this principle, women are also men.
1: ఈ పురుషత్వం అనేటువంటి చైతన్యం సర్వులు యందు కూడా ఉంటుండాలి.
2: This purushatva, the awareness is present in all.
1: కానీ ఆ సత్యాన్ని గుర్తించినటువంటి స్త్రీలు దీన్ని అనుభవిస్తున్నారు.
2: విమెన్ హూ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, దే ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు.
2: దే గో బై దిస్ ఫండమెంటల్.
1: కానీ పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు.
2: బట్ మెన్ గో బై ద ఫిజికల్.
1: ప్యాంట్ షర్ట్ వేసుకుంటే చాలు పురుషుడు అనుకుంటున్నారు.
2: ఇఫ్ యూ థింక్ దట్ వన్ వేర్స్ దిస్ ప్యాంట్ అండ్ షర్ట్ దట్ ఈస్ వన్ ఈజ్ ఎ మ్యాన్.
1: స్త్రీలు కూడా నువ్వు ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు.
2: We find women also wearing men's wear dress.
1: ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా?
2: బై వేరింగ్ ది మెన్స్ డ్రెస్ కెన్ హి బి హి షీ బి ఎ మ్యాన్.
1: శక్తితో కూడినటువంటి వాడే పురుషుడు.
2: సో ద వన్ విత్ డివినిటీ ఈజ్ పురుష, ద మ్యాన్.
1: ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
2: అండ్ దిస్ ఐడియల్ ఆఫ్ డివినిటీ షుడ్ బి డిమాన్స్ట్రేటెడ్ బై ఎ వుమన్.
1: ప్రతి ఒక్కరు కూడాను ధర్మాన్ని ఆచరించాలి.
2: ఎవ్రీ వన్ షుడ్ డూ రైచువస్ డీడ్స్.
1: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
2: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: ఈ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి.
2: యు షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: అది ఏ ధర్మ?
2: దట్ ఈస్ ధర్మ.
1: ధర్మం అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ ధర్మ?
1: నేను గృహస్థ ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి.
2: ఇట్ ఈస్ నాట్ ద ధర్మ ఆర్ ద కోడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఇది ఆత్మ ధర్మము.
2: ఇట్ ఈస్
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు
2: ధర్మ ఈస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత సేస్
1: దేహము పరధర్మం.
2: బాడీ రిఫర్స్ టు ఫిజికల్ లా.
1: ఆత్మ స్వధర్మము.
2: Body represents the physical law, atma speaks of spiritual law.
1: కరుకరి స్వధర్మం అనగా ఏమిటి? స్వధర్మము ఆత్మ ధర్మమే.
2: స్వధర్మ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: స్వభావము స్వభావమే అనగా ఆత్మ ధర్మమే.
2: స్వభావ, ద ట్రూ ఫీలింగ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: స్వ ఇచ్ఛ స్వేచ్ఛ.
2: స్వేచ్ఛ స్వ
1: ఆత్మేచ్ఛనే స్వేచ్ఛ.
2: ద ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈ స్వేచ్ఛ.
1: స్వ అనగా ఏమిటి? ఆత్మకే దీనికి బిరుదు.
2: స్వ మీన్స్ ఆత్మ.
1: సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి
2: పదం. ద నియర్నెస్, ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్, ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ ఈజ్ ది సాయుధ్య.
1: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము.
2: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: దేహధర్మమే పరధర్మము.
2: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఈజ్ పరధర్మ.
1: కాబట్టి అందుకని ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే.
2: The whole ideal is this atmic principle.
1: అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
2: That was the ideal procedure followed by the ancients who have set an ideal to the world.
1: అర్థం.
2: అర్థం.
1: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
2: అర్థం, వై థింక్ ఇట్స్ మనీ.
1: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
2: వై థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
1: అర్థం అంటే ఇది ధనం కాదు.
2: ఇట్స్ నాట్ మనీ.
1: ఏ ధనము?
2: వాట్ వెల్త్?
1: జ్ఞాన ధనము.
2: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: అది ఇద్దరికీ అధికారం ఉంటుంది.
2: బోత్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ ఆన్ దిస్ వెల్త్ ఆఫ్
1: విజ్డమ్. జ్ఞాన ధనం ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం, జ్ఞానం, ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
2: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఆర్ వన్నెస్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: అర్థం కామము.
2: నెక్స్ట్ కమ్స్ కామ డిజైర్.
1: ఈ ప్రాపంచికమైనటువంటి, లౌకికమైనటువంటి, భౌతికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు.
2: కామ ద డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ, ఫిజికల్, ఎఫిమరల్ అండ్ టెంపోరల్.
1: మోక్ష కామము.
2: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: అందరికీ ఇది అధికారమైనటువంటిది.
2: ఎవ్రీవన్ ఇస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
1: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామనించాలి.
2: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షమే. మోక్షాన్ని ఆశించినటువంటి వాడికి ఇది ప్రాప్తిస్తుంది.
2: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షము,
2: మోక్ష
1: ఏమిటి? ఈ మోక్షము,
2: వాట్ ఇస్
1: మోక్షయమే మోక్షం.
2: అండ్ ది అబ్సెన్స్ ఆర్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
1: ఈ దేహాభిమానం వదలపెట్టమే మోక్షము.
2: టు గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష లిబరేషన్.
1: దేహాభిమానం ఉండినంత వరకు మోక్షం మనకు అత్యంత దూరమే.
2: సో లాంగ్ దిస్ బాడీ అటాచ్మెంట్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ లిబరేషన్ మోక్ష.
1: కనుకనే బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
2: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఇస్ లైక్
1: ఫాలో ది మైండ్.
2: డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది బాడీ.
2: డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియన్స్. ఫాలో ది మోక్షము.
2: ఫాలో ది కాన్షియన్స్. దట్ ఈస్ లిబరేషన్ మోక్ష.
1: ఇది పురుషార్థములు ఎందు ఉండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు.
2: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆర్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుక పురుషార్థములు అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
2: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
1: స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
2: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
1: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
2: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
1: స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు.
2: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ద సటిలిటీస్
1: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి
2: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
1: వారి కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
2: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman and therefore this 19th is allotted categorized as ladies day.
1: ee streela vallane inka puram bhavishyattu lopala oka dharma sthapana jaragadaniki avakasam untundadi.
2: Dharma can be brought back by women alone in future.
1: Kevalam idi స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
2: డోంట్ థింక్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్స్. పురుషులు కూడా
1: దీంట్లో హక్కు ఉంటుండాలి.
2: మెన్ ఆల్సో హావ్ ఈక్వల్ రైట్.
1: మీరు కూడా దానికి తేనేటువంటి ప్రోత్సాహ ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చం తోరణంగా రూపొందుతుంది.
2: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంతూజియాస్టికలీ, ఎంకరేజ్ పీపుల్, దెన్ ద వరల్డ్ ఇంప్రూవ్.
1: మీరు దీనికి ప్రోత్సాహ ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉంటాం, అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది.
2: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
1: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైన ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదములు పెట్టుకోకూడదు.
2: పొలిటికల్, ఫిజికల్, ఫైనాన్షియల్,
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడా భేదములు లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి.
2: మోరల్, స్పిరిచువల్, సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
1: ఇది దైవం యొక్క నిర్ణయము.
2: దిస్ ఇస్ ద కమాండ్, విల్ ఆఫ్ గాడ్.
1: ఏమని చెప్పాడు?
2: వాట్ డస్ హి సేయింగ్?
1: ఏ మానవుడైనా సరే,
2: ఎనీ మ్యాన్,
1: వానికి నేను అధికారం ఇస్తున్నాను.
2: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
1: ఏ విధమైన అధికారము?
2: వాట్ సార్ట్ ఆఫ్ రైట్?
1: మోక్షయిష్యామి మాచుచా.
2: ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్.
1: ఏ మానవుడైనా గాని,
2: లెట్ హిమ్ బి ఎనీవన్.
1: అనన్యాశ్చింతయంతో మాం,
2: ఇఫ్ హెస్ నో అదర్ థాట్.
1: ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే, ఆ జనమైన, ఏ జనమైనా సరే పర్యుపాసతే.
2: ఎనీ మ్యాన్ ఇఫ్ హీ వర్షిప్స్ మీ, ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
1: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
2: వీ కెన్ నో
1: జనాన్ పరిపాలిస్తే,
2: ఆల్ దోస్ ఎనీబడీ,
1: ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం, అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
2: ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ దే వర్షిప్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవరీ పాసిబుల్ వే. దిస్ ఇస్ ఇన్ఫినిట్ డివోషన్.
1: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటాయి.
2: ఇఫ్ వీ కన్ఫైన్ డివోషన్, లిమిట్ డివోషన్ టు ద సెల్ఫ్, ది ఇండివిజువల్,
1: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
2: ఇఫ్ వన్ వర్క్స్ ఫర్ ద సెల్ఫ్ అండ్ ఆల్సో ద సొసైటీ, హీ స్టాండ్స్ ఫర్
1: సర్వజీవులు ఒక్కటే,
2: ఆల్ ఆర్ వన్,
1: సమస్త ప్రాణులు ఒక్కటే,
2: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్
1: అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తులు ఉన్నారు.
2: ద వన్ హూ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ,
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు,
2: ఈస్ ది హైయెస్ట్ స్టేట్, నాట్ మియర్లీ చాంటింగ్ గాడ్స్ నేమ్ నాన్ స్టాప్,
1: అది కాదు అనన్య భక్తి.
2: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
1: అనన్యం అనగా ఇతర భేదములు లేకుండా.
2: అనన్య భక్తి మీన్స్
1: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించడము, అనుభవించడమే ఇది అనన్య భక్తి.
2: ట్రీటింగ్ ఎవ్రీబడీ ఈక్వల్,
1: సర్వ మానవుల దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడీ,
1: సర్వ మానవుడు దైవ స్వరూపుడే.
2: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్.
1: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
2: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్,
1: ఏదో ఒక ప్రదేశం నందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఎ పర్టికులర్ ప్లేస్.
1: సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఇంత విశాలమైన దేవుణ్ణి,
2: గాడ్ ఈజ్ సో బ్రో,
1: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
2: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్, ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఎ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్డ్ ఇన్ ఎ నారో వే.
1: భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు, కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
2: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్.
1: కాదు భగవంతుడు,
2: వీ షుడ్ నాట్ లివ్ ఇట్
1: హిట్ మాత్రమే కాదు భగవంతుడు.
2: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్.
1: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
2: హీస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్ ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
1: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
2: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వైజివ్.
1: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు,
2: వెన్ వీ రికగ్నైజ్ దిస్
1: సర్వభూతములు కూడా భయ స్వరూపంగానే ఉపయోగించింది,
2: వీల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ డివైన్.
1: కనుక
2: సో
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితి అన్నారు.
2: హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ టు గాడ్.
1: ఎవరికి మనం నమస్కారం చేసినప్పటికీ కేశవునికి నమస్కారం చేసిన వారు అవుతాం.
2: యూ మే డూ నమస్కార్ టు ఎనీబడి, ఇట్ అమౌంట్స్ టు నమస్కార్ టు గాడ్.
1: దానిని ఇంకొక రీతిలో మనం తీసుకున్నాం. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చితి. ఎవరిని మనం దూషించినా కానీ తిరిగి మనం కేశవుని దూషించిన వారు అవుతాం.
2: హూమ్ సో ఎవర్ యూ డినై అండ్ అక్యూజ్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ అండ్ అక్యూజేషన్ ఆఫ్ గాడ్.
1: అల్పమైన సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముని ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు.
2: ద ఫ్యానటిస్ట్ అండ్ ఫండమెంటలిస్ట్ ఆర్ సో మీన్ అండ్ నారో మైండెడ్ యాజ్ టు లిమిట్ గాడ్ టు ఎ నేమ్ అండ్ ఫామ్ లైక్ రామకృష్ణ.
1: భగవంతుడు,
2: గాడ్ హ్యాస్ గాట్ థౌసండ్ హెడ్స్ అండ్ థౌసండ్ ఫీట్ అండ్ థౌసండ్ హ్యాండ్స్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
2: Yes, so many hands, so many heads, and so many feet.
1: కాబట్టి ఒక్కొక్క నేమ్ నీకు ఇష్టంగా ఉండొచ్చును.
2: You may like one name.
1: మరొక నేమ్ నీవు ద్వేషించకూడదు.
2: You should not criticize another name.
1: అన్ని నామాలు కూడా నువ్వు భగవంతుడివి.
2: All names are His.
1: ఈనాడు ఒక చిన్న ఉదాహరణము.
2: A small example today.
1: మనం సహస్రనామార్చన చేస్తున్నాము.
2: We worship God using thousand names.
1: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
2: వీ పికప్ వన్ ఫ్లవర్.
1: కేశవాయ నమః.
2: సే వన్ నేమ్ అండ్ ఆఫర్ టు గాడ్. నదర్ నేమ్ టు గాడ్.
1: ఇవన్నీ ఇప్పుడు ఒకే రూపాలపైనే వేస్తున్నాం, కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
2: దో వీ వర్షిప్ గాడ్ అటరింగ్ థౌసండ్ నేమ్స్ పికింగ్ అప్ ఎ ఫ్లవర్ ఎవ్రీ టైమ్ ఆల్ దీస్ ఆర్ ఆఫర్ టు సేమ్ ఫోటో.
1: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
2: ఆల్ నేమ్స్ ఆర్ ఆఫర్డ్ ఆర్ మెంట్ టు ఓన్లీ వన్ గాడ్.
1: కాబట్టి ఏకం సత్ విప్రాబోధన్. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
2: సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ బై స్కాలర్స్.
1: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
2: ఆల్ ఆఫ్ దెమ్ రిలేట్ టు ది సేమ్.
1: ఒక్క దేహం లోపల
2: అండ్ సేమ్ బాడీ.
1: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో,
2: యాజ్ వి హావ్ మెనీ లింబ్స్,
1: ఒక్క దైవమునకు
2: వన్ గాడ్
1: అనేక పేర్లంతా ఉంటున్నాయి.
2: హ్యాస్ మెనీ నేమ్స్.
1: కానీ ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే.
2: దో గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్, గాడ్ ఈజ్ వన్.
1: కృష్ణ అనుకో, రామా అనుకో, అల్లా అనుకో, జీసస్ అనుకో, జొరాస్ట్రియం అనుకో, గురుప్రభు అనుకో, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే.
2: యు మే కాల్ గాడ్ హెస్ రామా, కృష్ణ, అల్లా, జీసస్ అండ్ సో ఆన్. గాడ్ ఈజ్ వన్.
1: కనుక ఈ పేర్లు వారి యొక్క అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి, కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు.
2: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్.
1: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి.
2: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండ్.
1: పలాన రూపమే నాకు అవసరము.
2: యూ కెన్ ఐ నీడ్ దిస్ ఫార్మ్ అండ్ నేమ్
1: అనుకుంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా అనుభవించినట్టు అవుతుంది.
2: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫార్మ్.
1: ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే,
2: లెట్ ఇట్ బి ఎనీ
1: ఫార్మ్, అందరి యందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి.
2: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీ బాడీ విత్ ఈక్వానిమిటీ.
1: కనుక ఈ 19th అనేటువంటి దినమునందు,
2: సో ఆన్ దిస్ డే 19th,
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని,
2: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
1: ప్రచారం చేసి,
2: షుడ్ బి ప్రాపగేటెడ్,
1: అందరి యందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి,
2: వీ షుడ్ గివ్ అప్ రిలీజియస్ డిఫరెన్సెస్, గివ్ అప్ దిస్ నారో మైండెడ్నెస్.
1: పలాన రూపమే నాకు అవసరము.
2: యు కెన్ ఐ నీడ్ దిస్ ఫార్మ్ అండ్ నేమ్
1: అనుకుంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా అనుభవించినట్టు అవుతుంది.
2: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిట్.

0: యొక్క ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి
1: వీ షుడ్ గివ్ అప్ రిలీజియస్ డిఫరెన్సెస్.
0: ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి
1: వీ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ రిలీజియస్ డిఫరెన్సెస్.
0: నా మతం ఒక్కటే.
1: మై రిలీజన్ ఇస్ వన్.
0: ఏమిటా మతము? మానవ మతము.
1: వాట్ ఈస్ దట్ రిలీజియన్?
0: నా యొక్క ఇది కులం ఒక్కటే.
1: ఐ హావ్ ఓన్లీ వన్ కాస్ట్.
0: ఏమిటి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ?
1: ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: రిలీజన్ ఆఫ్ లవ్.
1: ద రిలీజన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: The language of the heart.
0: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి.
1: We should take them as one principle.
0: ఇప్పుడు చెప్పాను పంచభూతములను చెప్పాను.
1: భగవాన్ సెట్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను.
1: He referred to అంగవతి.
0: ఈ పంచభూతములు ఏ మతము ఏ ఒక్కటి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు.
1: None can act opposite to the principle of five elements. To what caste they belong to?
0: ఏ కాస్ట్ లేదు.
1: They have no caste.
0: ఆకాశమునికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది స్కై?
0: గగనమునికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ స్పేస్?
0: గంగకి ఏ కులము?
1: ది గంగెస్.
0: ఏ కులము లేదు.
1: నో కాస్ట్.
0: కనుక భూమికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్?
0: నీటికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ వాటర్?
0: కులము లేదు.
1: నో కాస్ట్.
0: ఈ విధంగా పంచభూతములకే కులబద్ధములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి?
1: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్?
0: అందరిది ఒకే మతమే, మానవ మతము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి.
1: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ, వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే.
0: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం.
1: టుడే వి ఆర్ హావింగ్ కమ్యూనల్ ఫీలింగ్స్.
0: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము.
1: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ షుడ్ రియలైజ్ యూనిటీ, ప్యూరిటీ,
0: డివినిటీ అవసరము.
1: అండ్ ద డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీని మర్చిపోయినారు.
1: టుడే వి హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ, ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం చేస్తున్నారు.
1: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ, కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం.
1: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఏ కుల మతములు లేవు.
1: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ. గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్సెస్.
0: తాను దైవమే.
1: గాడ్ ఈస్ వన్ టు ఎవ్రీబడీ.
0: ఏ దేశం వారికైనా దైవమే.
1: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ.
0: ఏ కాలంలోనైనా దైవమే.
1: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం.
0: ప్రాచీన కాలం ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు.
1: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్.
0: పరిపూర్ణ హృదయులైపోయి భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
1: దేవర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి.
1: దట్ brings samskara, refinement, ee samskriti, the culture.
0: Kanuka etti bedhamulaku avakasam ivvakunda.
1: Don't give scope for differences.
0: Etti kulamathamulaku avakasam ivvakunda.
1: Don't observe communal differences.
0: Etti purushulanetunte bedham lekunda.
1: Don't observe differences on grounds of gender.
0: Okkate aneetunte ekatvaniki raavali.
1: Don't observe differences on grounds of gender. God is one to everybody.
0: Oke daivam.
1: God is one.
0: ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా, సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి.
1: దిస్ డివినిటీ ఈజ్ యూనిఫామ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్.
2: భజన బినా సుఖ శాంతి.

0: పతివాసుడు నిమ్మేర ఎత్తుకొనడు.
1: The one who is present all over this universe and the cosmos for that matter, the one who confers devotion and the needed energy, the one here, Parthivasa, the inhabitant, the Lord Almighty Bhagavan Baba, why does he not come to your rescue, he being the refuge to everyone?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు దేనివలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ థింకింగ్ దాట్ హీ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: Manavudu dhanam vallanu, tindi vallanu, gudde vallanu, inda vallanu thanu jeevisthunnadu anukuntunnadu.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: Entamandi ee jagattu lopala dharmantulu leru.
1: There are lots of rich people in this world, quite a lot.
0: Kani varandaru jeevisthunnara?
1: Do you think that they are alive?
0: Kaadu, daivanugraham leka edi kudunu sadhinchaledu.
1: Nothing can be accomplished without God's grace.
0: Kanuka prati manavudu kudanu అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగినను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలం మానవుడు అంత మాత్రం చూస్తేనే జీవించడానికి వీలు కాదు.
1: It's not possible to live by merely going through the text, attending a college, are going around different countries either.
0: Goppa goppa degree itti pandinamani varu bhavistaru paapam.
1: It's a pity that people pride themselves because of high degrees they have.
0: Kaani ivanni kevalam bookish knowledge ili.
1: All that amounts to bookish knowledge.
0: Ee bookish knowledge maatrame ee naadu andaru kudanu telusukunnaru.
1: Today all have come to acquire this bookish knowledge.
0: Kaani ee bookulu leni puravamu ee vidhanga jeevincharu.
1: Just imagine how mankind survived even before the publication of books.
0: Aa bookulu valla telusukunnatuvanti gunamulu kevalam education annaru.
1: All that we learn out of these books comes under the title education.
0: కానీ ఎడ్యుకేట్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? అది ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
1: ఎడ్యుకేర్ మీన్స్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎంత కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: This consciousness is immanent, latent in everyone. Therefore, he is able to be aware and know.
0: కాని ఈ కాన్షియస్నెస్ వాడు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: But he is not aware of the consciousness immanent in him.
0: ఈ కాన్షియస్నెస్ సర్వ మానవులను కూడాను సంరక్షిస్తుండాలి.
1: It is this consciousness that sustains the entire humanity.
0: తాను విద్యావంతుడు కానీ లేక ఇంకేం పండితుడైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడని దీన్ని తెలుసుకోలేడు.
1: దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ వన్ ఆర్ ఈవెన్ ఎ స్కాలర్.
0: ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్ వంటి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ నెగటివ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వాడు సాధించేది ఏమిటి?
1: By acquiring all this artificial education, what is that you are going to achieve?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశములు చుట్టున్నారు మానవులు.
1: In order to be learned and acquire knowledge, man goes around all over the world today.
0: ఎక్కడనూ పోనక్కర్లేదు. తామున్న చోటనే తాను ఉంటుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పక సంరక్షిస్తుంది.
1: You don't have to go that far. Remain where, as you are, where you are, and experience the consciousness.
0: Kaluka, education anetundi ani andaru telusukovali.
1: Therefore, it's absolutely essential for everyone to know educare.
0: Adi lopalu nunchi prati manavuni kudanu anni vidhala samrakshistu vastundali.
1: It is this educare within, lying within, that protects us.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏం లేకపోతే దాని మాటలో ఎట్లా వస్తుంది?
1: ఇఫ్ దేర్ ఇస్ నో థాట్ బిహైండ్, హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్
0: మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణలను జరపవచ్చు.
1: వీ కెన్ కన్వర్స్ విత్ ఆల్ ద లాంగ్వేజ్ నోన్ టు అస్.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: యు ఆర్ రియలీ, యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ ఇట్ ఆల్ యు నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ నేచర్.
0: అన్ని తెలుసుకున్నాడు, ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతనెవరు, కానీ తానెవరు తను తెలుసుకోలేదు.
1: Man has come to know everyone, who is he, so on and so forth, but he does not know himself.
0: Who are you, anetundi telusukani, who am I, anetundi emetru gurtinchukoledu.
1: We go on putting this question, who are you, but we don't put a question to ourselves, who am I.
0: Thane evaro telusukovatam cheppukunnappude, adi nijamainatundi education.
1: Therefore, the true education, the depth of it lies in understanding one's own true nature. If you put a question, where do you come from? The answer, I'm from India. Then once you limit yourself to geography India, it is a negative reply. Actually speaking, you don't represent the geographical area.
0: తాను వచ్చేటువంటిది ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి వచ్చాడు.
1: In fact, the origin is quite different from the one he declares.
0: అది తెలుసుకోకుండా వచ్చిందేది దేహము.
1: In fact, the one that is born is body.
0: ఇండియా నుంచి ప్రయాణమైనది ఒక దేహము.
1: And he went around all India in this body.
0: కానీ కాన్షియస్ అనేటువంటిది అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ ఐ.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐఎమ్ ఐ.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
0: లేదు, నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం ఒక విధమైనటువంటి నెగిటివ్.
1: On the other hand, if you identify with your nativity and respond like this, I am from India, I am from America, that's all negative. This is my body. This is my mind. This is my intellect. My intelligence.
0: Artificial.
1: The mind, intellect and intelligence, they are all artificial.
0: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
1: People investigate the mind and its nature.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఇది మైండ్ ఒక స్థిరంలో ఉన్నట్టు కాదు.
1: However much you investigate going to the depth, it is clearly understood that mind is never steady.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ఈ మంకీని పట్టుకొని నీవు నేను నేను అనుకుంటున్నావు, ఇది ఎంత తప్పు?
1: What a mistake it is if you go by this mind which is just a monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కానీ ఈ వాటర్ బబుల్ నీవు కాదు.
1: And you are not this water bubble.
0: You are not a monkey కాదు.
1: And you are not mad monkey either.
0: Kani dani puram unnatundi peru mankind.
1: But prior to that, you have this title, mankind.
0: Kani aa mankind ni poyindi, monkey mind ayipindi.
1: Mankind is gone, monkey mind has come to stay with us.
0: Ee mind peru chesinatundi vaadiki ee maatramu daya daachinyam anetundi kalpinchadu.
1: The one who concentrates, centers around the mind, will not have any kind of mercy or compassion. The true educare, meaning to know one's own self, reality. In fact, when there is no thought, you cannot express in words. When you do not express out with words, you cannot be understood.
0: కనుక మొట్టమొదటి నీకు తెలుసుకోవడానికి మైండ్ అనేటువంటిది లేకుండా ఉండాలి.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: కానీ ఈ మైండ్ ని పట్టుకుని నీవు ప్రయాణం చేస్తే ఎక్కడ చేతావో నీకు తెలిసేది.
1: This vehicle of mind will not take you to the destination or the goal.
0: Thought ని పట్టుకుని.
1: And you should go by the real thought from within.
0: దీన్ని చాలా మంది అంటారు ఆత్మ అన్నారు.
1: Many people call it ఆత్మ or the self.
0: ఆత్మ అనేది లేకపోతే దేహం అనేటువంటిది ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: Without this ఆత్మిక్ ప్రిన్సిపల్ or the self, nothing can be understood.
0: ఆత్మ గురించి తెలుసుకోవటమే తెలుపుకోవటమే ఎజుకే.
1: All that is taught, understood, explained with reference to the self is ఎజుకే.
0: కనుక సెల్ఫ్ అంటే ఏమిటని?
1: What is self then?
0: నేను నేను అంటుంటారు.
1: We go on responding I
0: అది సరైనటువంటి అర్థం కాదు.
1: It is not proper word.
0: నేను అనేటువంటి దానికి సెల్ఫ్ అని చెప్పకూడదు.
1: You cannot call I and the self synonyms.
0: ఇది I అనేటువంటిది అహం.
1: I is అహం.
0: అహం అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ఏమాత్రము మనకు అర్థం కాదు.
1: So long this I-ness is limited to అహం, you cannot get into the depth.
0: కనుక ఈ అహం ని ఏనాడు ప్రక్కకు నెట్టి
1: the moment you brush aside this aham,
0: equal bhavam pettukunnappude
1: with equal mindedness you can
0: andari endu kodanu ekanga untuntadi.
1: And this is uniformly present in everyone.
0: Kani andari endu undetundi oka atma tappa marokati ledhi.
1: That which is present in everyone is only atma, nothing else.
0: Deeniki kodanu atma ane peru pettare gaani idi kuda atma kaadu.
1: Though just verbally it said atma, it's not so.
0: Kanuka idi fundamental I.
1: Therefore this atma I is fundamental I.
0: Ee fundamental okati undinappude
1: with this fundamental I
0: migitha vaatukanta kuda vedistunnamu.
1: We don't give them any value while we value the rest of the
0: fundamental
1: things.
0: Fundamental lekapothe evvaru dehaliki viru.
1: Without this fundamental I, the atma, the self, you will not have any value.
0: దానిని మనం గుర్తించుకున్నప్పుడే మనం మానవులు అవుతాం.
1: When once we recognize that self, the fundamental I, we can call ourselves manava, the man.
0: కానీ ఆ fundamental I తెలుసుకోకుండా ఉన్నంత వరకు తాను మనిషే కాదు.
1: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being.
0: లోకంలో ఎన్నో పశుపక్షి మృగాలంతా ఉంటున్నాయి.
1: In this world there are many birds, animals and beasts.
0: Avi jeevisthunnayi neevu jeevisthunnavu.
1: They live, so also you live.
0: Kabatti neevu fundamental I ayyavu.
1: Then how can you call yourself the fundamental I?
0: Adi modalu nunchi manavulu India lopala dani modalu pettu vacharu.
1: And this has been investigated since long here in this country India.
0: Prachina kaalam nundi kudanu manavulu prachina samskrutini anusaristhu vacharu.
1: People followed the ancient cultural heritage of this land.
0: Manaku oka roopam undi.
1: It has a form.
0: Manaku oka bhavam undi.
1: Man has a thought.
0: Manaku oka vidhamainatuvanti artham undi.
1: And there is some meaning in this life.
0: Kaani fundamental deeniki arthame ledhu.
1: But this fundamental I is beyond comprehension and interpretation.
0: Anni jeevulu endu kodanu untundadi.
1: This fundamental I is present in all beings.
0: Life is wrong.
1: Life is present everywhere.
0: Kanuka fundamental I ni gurtinchukodaniki prayatninchali.
1: Therefore we should make every effort to know this fundamental I.
0: ఈనాడు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించటం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
1: Today, as we are concentrating on the body, we are worried more and more.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆర్టిఫిషియల్.
1: Thus, our life has become totally artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడా మనకు నీవెవరో నీకు తెలియదు.
1: So long you lead this artificial life, you will never come to know your reality.
0: నేను నేను నేను అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క వర్డ్.
1: The very one, I-ness, I is a word.
0: ఈ నేను అనేటువంటిది సర్వుడు ఎందుకు కూడా ఉంటుంది.
1: This I is present in everyone.
0: అటువంటి సర్వుడు ఎందుకు ఉన్నటువంటి యొక్క ఫండమెంటల్ ఐ ని మనం కనుక్కోవాలి.
1: This I-ness which is common to all is fundamental that
0: అయితే
1: కొన్ని సమయంలో
0: ఈ ప్రపంచమునకు లౌకికమైన అర్థములు కూడా అవసరమే.
1: However, in this transitory world, we need a kind of different approach.
0: ఇది కేవలము ఆకలి తప్పుల కోసమనే వచ్చింది.
1: This world we spend with food and drink.
0: ఈ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ థింగ్ తీసుకోవాలి కానీ దేహానికి నేను అని చెప్పకూడదు.
1: So the real I, we always say, is fundamental, nothing to do with the body.
0: దేహము పంచభౌతికము.
1: Body is a first senses.
0: పంచభౌతికము కూలదు ఎప్పటికీ.
1: It is bound to fall someday or other.
0: ఫండమెంటల్ అనేటువంటిది కూలడానికి వీల్లేదు.
1: Fundamental I has no end.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూడా తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరాపయుండు.
1: The indweller is immortal.
0: అది నీవు.
1: That reality I is yourself.
0: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage either.
0: ఈనాడు నేను నేను అనుకున్నటువంటి దేహమే చావటము పుట్టటము.
1: The so-called I identified with the body has got a birth and an end to follow.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And that very indweller, fundamental I, verily God himself.
0: కనుక దేహం ధరించినటువంటి వాడు దీనికి పుట్టుక ఉంది చావు ఉంది.
1: The one who has put on this vesture of the body has a beginning and also an end.
0: చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు.
1: But the indweller is beyond permanent.
0: ఆది మధ్యంతరహితుడు అనాది వాడు.
1: And he has been ancient one right from the beginning.
0: తాను పుట్టక చావక చంపబడక.
1: He cannot be annihilated. He has no beginning nor the end.
0: సర్వత్రా ప్రకాశించువాడు దేహి.
1: It's only the indweller, the true I, that shines with all brilliant
0: purpose. బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మా బిచ్చ పెట్టండి దేహి దేహి దేహి అంటాడు.
1: When a beggar approaches the doorstep, he calls for, begs for alms, calling, Dehi, Dehi, I want.
0: Dehi anetvantidi vaadedo bichigaadaga undunnaru ani meer bhavistaru.
1: When anyone stretches out the hand and saying Dehi, we think that he has come for some help.
0: Dehi anetvantidi daivaniki peru gani migitha vaariki peru gani.
1: Dehi is the name of God, the indweller.
0: Atti dehini telusukovatame నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: Therefore, the true education lies in understanding this dehi, the indweller.
0: గ్రంథాలు ఎక్కువ చదివినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: By merely going through the books, you cannot call yourself educated.
0: అంతా కేవలము bookish knowledge.
1: All that we gather from books is just bookish knowledge.
0: నేను గోల్డ్స్టీన్ కు నరేంద్ర కు వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లు అంతా కూడా ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు?
1: భగవాన్ puts this question to Goldstein and Dr. Narendra quite often. Why do you publish so many books?
0: Idantha kuda kevalamu potta kootu kosam chese pani.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: Kaluga idi kaadu manam cheyavalsinatundi.
1: This is not the thing that we are supposed to do.
0: Manu cheyavalsindi vere untundadi.
1: There's quite a different thing that we must do.
0: Chadivi vraya nechina varandaru vidyavantulena.
1: By merely knowing how to learn, how to read and how to write, by acquiring college degrees, can you call yourself educated?
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యను సద్విద్య లేకునా?
1: Without spiritual knowledge, can any education be true education by any standard?
0: గొప్ప లక్షాధీశుడిగా ఉండొచ్చు.
1: You may be a millionaire.
0: కానీ ఎంత దక్షాధీశుడు అయినప్పటికీ
1: హీ మే బి ఎ రిచ్ మ్యాన్
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు గాని
1: పీపుల్ ఐడెంటిఫై విత్ హిస్ రియల్ సెల్ఫ్
0: దేహాన్ని దేహంకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రము చింతించరు.
1: నో వన్ ఈస్ బాదర్డ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్ ద అఫ్లూయెన్స్ ప్రాస్పెరిటీ యూ హ్యావ్
0: దేహం ఉన్నంత వరకే అతను పలాని వాడు అని అంటుంటారు.
1: యు ఆర్ ఐడెంటిఫైడ్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ.
0: కానీ ఇతను మహారాజు, ఇతను మహారాజు.
1: యు ఆర్ అన్ ఎంపరర్
0: కానీ ఎంపరర్ పేరు మాత్రమే కానీ
1: జస్ట్ ఎ టైటిల్ ఎంపరర్.
0: హీ ఈజ్ నాట్ ఎంపరర్.
1: యు ఆర్ నాట్ అన్ ఎంపరర్
0: పేరు మాత్రం ఎంపరర్.
1: యు ఆర్ జస్ట్ అన్ ఎంపరర్ ఫర్ నేమ్ సేక్
0: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం వ్యాళించదు.
1: Therefore, by simply carrying on this title, it doesn't convey the true meaning.
0: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి?
1: What is the reason for restlessness of mankind today?
0: Restlessness.
1: Restlessness.
0: ఒక్క మానవుడైనా కూడా శాంతిగా జీవించడం లేదు.
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది.
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా వ్యర్థమే.
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యను ఈ జగత్తులో జీవించడానికి అవసరమే.
1: The worldly knowledge, secular knowledge is necessary to carry on our life in this world.
0: దీన్ని ఒక వైపున పెట్టి
1: keep it aside.
0: ఈ అన్నింటికీ లీడర్ అయినటువంటి వాడు ఎవరు?
1: Who is the leader, top one above all?
0: అది కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ సర్వులందు ఉంటుంది.
1: This consciousness is present in everyone.
0: కోటి పేద వరకు, కోటీశ్వరు నుంచి వరకు ఉంటుంది.
1: Right from a pauper to a millionaire.
0: కనుక మనం అన్నింటియందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to know that fundamental I which is equally present in all.
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
1: This fundamental eye consciousness, where is it?
0: అతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
1: This fundamental eye consciousness is present in everyone. Everybody.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటే
1: డాక్టర్
0: నేను అని చెప్తాడు.
1: He replies, I am the doctor.
0: కానీ ఇంకో ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు.
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గెప్తే వల్ల అతను నేను నేను నేను అంటున్నాడు.
1: యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ ట్రూ ఐడెంటిటీ, ది ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్. యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ సే ఐ.
0: దానిని నీవు ఐ అనొచ్చు.
1: యూ కెన్ కాల్ ఇట్ ఐ ఎనీవే.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరి ఎందు ఉంటున్నాడు.
1: బట్ వేర్ ఈస్ గాడ్? గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ సర్వభూతానాం.
1: God is present in all beings. God is present in the entire universe.
0: కనుక దేహం అనేటువంటి దాన్ని మాత్రం నీవు అనుకోవచ్చు కాని దేహిని మాత్రం నేను అని చెప్పడానికి వీల్లేదు.
1: యూ మే సే ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ ఐ యాజ్ అప్లైడ్ టు ద బాడీ అండ్ నాట్ టు ది కాన్షియస్నెస్.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ ఇలాంటి తీపులు అన్ని రకరకాలుగా చేస్తారు.
1: దర్ సో మెనీ స్వీట్స్ యాజ్ యూ నో, మైసూర్ పాక్, గులాబ్ జామ్ and so on and so forth.
0: ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినామే కానీ
1: ఈచ్ స్వీట్ హ్యాస్ ఇట్స్ నేమ్.
0: అన్నింటి ఎందు ఉన్నటువంటిది చక్కెర ఒకటే.
1: ఇన్ ఆల్ ద స్వీట్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్, షుగర్.
0: ఆ షుగర్ ను నేను అని చెప్పడానికి వీల్లేదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ దిస్ షుగర్ ఐ.
0: కనుక ఈ ఆత్మతత్వం అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి.
1: దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ యూనివర్సల్.
0: అట్టా దానిని నీవు నేను అని చెప్పచ్చు.
1: దట్ యూ కెన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దట్ కాస్మిక్.
0: అట్టి ఆత్మను నేను అని చెప్పినప్పుడే ప్రతి మానవుడు కూడా ఆనందంగా ఉంటాడు.
1: ఇఫ్ యూ సే దట్ ఐఎమ్ దట్ ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్, యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సే ఐ.
0: ఆ స్థితికి రావాలి ఈనాడు మానవుడు.
1: భగవాన్ సేస్ దట్ మ్యాన్ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: పూర్వము
1: ప్రాయర్
0: మానవులందరూ కూడాను
1: ఆల్ పీపుల్
0: యోగి వరులుగా ఉండేటువంటి వారు. యోగి వరుడు
1: దేవర్ ఆల్ యోగీస్. దిస్ ఇస్ పేరెంట్స్.
0: యోగి అనే ఏమిటి?
1: హూ ఇస్ యోగి?
0: హీ ఇస్ జోగి.
1: అండ్ యాక్చువల్లీ యోగి హ్యాస్ నథింగ్ విత్ హిమ్ జోగి.
0: కనుక యోగి అనేటువంటి వాడు అన్ని వదిలిపెట్టినటువంటి వాడు కాదు యోగి.
1: అండ్ వీ కెనాట్ సింప్లీ సే దట్ హీ హాస్ గివెన్ అప్ ఆల్ ఫర్ దట్ రీజన్ ఈజ్
0: అన్ని తనయందే ఉంటున్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఇన్ యూ.
0: ఈ యోగి జోగి భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ. యోగి ఇస్ ది స్పిరిచువల్
0: పర్సన్,
1: యోగి ఇస్ ది అఫ్లూయెంట్ వన్, అండ్ ద జోగి ఇస్ ది పాపర్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ద వన్ యూ థింక్ యు ఆర్.
0: రెండు అనుకున్నటువంటి ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇది సెకండ్ కూడా కాదు, థర్డ్ ది.
1: Yes, that's the third one.
0: Neevu, nenu, vaadu.
1: You and I and he there.
0: Dini, anni vidhara kodanu, the one you really are.
1: Therefore, we arrive at the conclusion, the one you really are.
0: Aa moodu kodanu, thane unnaru gaani, moodu kodanu, moodu kodanu, deha levu.
1: Therefore, the one you think you are, the one others think you are, the one you really are, is the very same one, not he.
0: Prachina kaalamlo, యోగులందరూ కూడా ఈ రకంగా భావించి సంభాషించుకునేటువంటి వారు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ టు లైఫ్.
0: దీని గురించి చెప్పాలనుకుంటే ఎంతైనా చెప్పవచ్చు.
1: మెనీ థింగ్స్ కెన్ బి సెడ్ ఆన్ దిస్.
0: అది ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: దిస్ ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్ ఇస్ చేంజ్లెస్.
0: ఏదో డాక్టర్స్ అంతా కూడా చూస్తున్నారు,
1: డాక్టర్స్ వాచ్,
0: కానీ మొట్టమొదట హార్ట్ ని చూస్తారు.
1: దే ఎగ్జామిన్ హార్ట్ టు బిగిన్ విత్.
0: ఈ హార్ట్ అన్నిటికంటే మూలమైనటువంటి,
1: ద హార్ట్ ఇస్ ద మెయిన్ సెంటర్.
0: ఈ హార్ట్ అనేటువంటిది దేహాన్ని నిలబెడుతుండాలి.
1: ఇట్ ద హార్ట్ దట్ మెయింటైన్ సస్టైన్స్ లైఫ్.
0: ఈ హార్ట్ లేకపోతే
1: దెన్ దేర్ ఇస్ నో హార్ట్.
0: దేహమే లేదు,
1: ద బాడీ కెనాట్ లివ్.
0: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాం.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ బియాండ్ ద బాడీ ఈజ్ ద ట్రూ సెల్ఫ్ ఆత్మ.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: I say, my son is in a very big position.
0: Ee son evaru?
1: Who is your son?
0: Kevalam America lo unnatunte vaada nee son?
1: Is the one who is staying there in America.
0: England lo unnatunte vaada nee son?
1: Or is your son staying elsewhere?
0: Aa roopanni patti naa son anni antunnavu.
1: Basing on the form, you call him so and so is my son.
0: Aa form e lekapothe neeke evaru son?
1: When there is no form, how can you identify your son?
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంటమాలలవి కారావు.
1: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ son అని పిలుస్తున్నావు.
1: When you say so and so is my son on the basis of the body and the form.
0: కానీ ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీ son అని ఎవరు అంటావు?
1: When you do not see the body, whom can you claim as your son?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: ఆల్ దిస్ అమౌంట్స్ టు వరల్డ్లీ రిలేషన్షిప్ అండ్ ద ఫిజికల్ రిలేషన్షిప్.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు మిత్రుడు శత్రువు.
1: బేసింగ్ ఆన్ ద ఫిజికల్ రిలేషన్షిప్ ఓన్లీ యూ సే సో అండ్ సో ఇస్ మై ఫ్రెండ్, సో అండ్ సో ఇస్ మై రిలేషన్.
0: ఫిజికల్ సంబంధమే నువ్వు పెట్టుకోవద్దు.
1: Do not have these physical connections.
0: నీ ఫిజికల్ కు ఆ ఫిజికల్ శరీరం పుట్టింది కానీ,
1: జస్ట్ యు ఆర్ బోర్న్ ఫిజికల్లీ, దట్స్ ఆల్.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక నెగిటివ్ నే, అది ఒక నెగిటివ్ నే.
1: ద వెరీ ఫీలింగ్ అట్ ద ఫిజికల్ లెవెల్ ఈజ్ నెగటివ్.
0: కానీ ఈ ఫిజికల్ ని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: వెన్ వన్స్ యూ గో బియాండ్ ద ఫిజికల్ లెవెల్, యూ కెన్ అండర్స్టాండ్ ద ఇండివెలా, ద ఇన్నేట్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు మా పిల్లల్ని ఎవరైనా అడగండి,
1: you ask any boy here or students,
0: boys, me god ekada ani cheppadu adigandi.
1: You ask boys here, where is your god?
0: Everywhere.
1: They will immediately respond, everywhere.
0: You are my god, I am your god.
1: Yes, you are my god, I am your god.
0: But he is my brother.
1: But we say sometimes he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: Anaga ee physical body vachinappudike akkada relationship vachestundi.
1: The brotherhood is based on the physical body.
0: Kanuka manam eppudu kodanu ee physical thirpaine mem jeevithanni gadputunnam.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: Kaani ee physical eye eppatiki undeetundi kaadu.
1: And this physical eye will never last long.
0: Ee naadu untundi, repu pothundi.
1: It may be alive today, may not tomorrow.
0: రేపు నీవెవరు?
1: Tomorrow who are you?
0: ఈ దేహం ఉన్నంత వరకు ఇది నేను అన్నావు.
1: So long this body is there, you say I.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
1: The moment body is gone, can say, I here.
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి అందు కూడా జీరోనే వస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇఫ్ యు ఫైండ్ అవుట్ లైక్ దాట్ వి గెట్ జస్ట్ జీరో ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడా ఈ జీరోలే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఐడెంటిఫైడ్ విత్ ఫిజికల్ బాడీ ఇస్ జస్ట్ జీరో.
0: జీరోనే మనం హీరోగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ దిస్ జీరో యాజ్ హీరో.
0: నీవు జీరో కాదు.
1: యు ఆర్ నాట్ ఎ జీరో,
0: యు ఆర్ హీరో.
1: You are a hero.
0: నీవు అనేటువంటిది ఎక్కడ నీకు కనిపించుకోకుండా ఉంటుందో అదే నీవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ యూ డు నాట్ ఫైండ్ ది ఫిజికల్ బాడీ, బియాండ్ దట్ లైస్ ద ట్రూ ఐనెస్.
0: కనుక మాంసము రక్తము కండరములు ఎదలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ, ద ఫ్లెష్ బోన్ నారో అండ్ ద మజల్, యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: అయితే ఈ బాడీని కదిలించేది మెదిలించేది శిక్షించేది ఈ యొక్క బోన్స్ మజిల్స్ ఇవి రక్తం.
1: దేర్ఫోర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ద మజల్ ద బోన్ అండ్ ద బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ విల్ హెల్ప్ ద మూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: కనుక ఈ మూమెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: అండ్ దిస్ మూవ్మెంట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయేటువంటి మేఘమే.
1: ఇట్ జస్ట్ పాసెస్ బై లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకుని
1: వి గో బై దిస్ ఫ్లీటింగ్ కన్సిడరేషన్స్.
0: అదే మనం అనుకుని దాన్ని డెవలప్ కోసం మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాము.
1: వీ హ్యావ్ దిస్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఆన్ ద ఫ్లీటింగ్ థింగ్స్ అండ్ కాల్ అవర్ సెల్స్ ఐ.
0: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
1: దిస్ ఇస్ నెవర్ పర్మనెంట్.
0: ఏ కార్యములకు ఈ యొక్క దేహం ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ టాస్క్ అసైన్ టు యూ.
0: కనుక నీవు ఆ దేని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
1: ఇన్ దట్ సెన్స్ యూ కెన్ సే ఐ.
0: కానీ జీవితం అంతా నీవు కాదు.
1: ద హోల్ లైఫ్ డజంట్ సెంటర్ అరౌండ్ దిస్.
0: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాస్త్రమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమని మానవుడు ఆవిర్భవించాడు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ టు నో దిస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ ఎటర్నల్ ట్రూత్.
0: నీకు ఈనాడు నీ కుమారుడుకు మ్యారేజ్ చేశావు.
1: టుడే యు హావ్ పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ యువర్ సన్.
0: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
1: దెన్ యూ నేచురల్లీ ఫైండ్ ద బ్రైడ్ అకాంపనింగ్ హిమ్.
0: ఈమెవరు అంటే నా డాటర్ ఇన్ లా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ హూ ఇస్ షీ, యుల్ సే షీ ఇస్ మై డాటర్ ఇన్ లా.
0: కానీ ఎంతవరకు ఈమె డాక్టర్ ఇన్ లా?
1: హౌ లాంగ్ ఈ షీ యువర్ డాటర్ ఇన్ లా?
0: ఈ పెళ్లి కాకుండా ఆ డాక్టర్ ఇన్ లా ఎవరు?
1: ప్రయర్ టు ద వెడ్డింగ్ హూ ఇస్ షీ?
0: ఇదంతా కేవలము దానికి పూర్వం లేదు.
1: దిస్ టైటిల్ వాజ్ నాట్ దేర్ బిఫోర్.
0: దానికి తర్వాత లేదు.
1: అట్ ద ఎండ్ ఆల్సో షీ డజంట్ రిమైన్.
0: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటే అది పాసింగ్ క్లౌడ్.
1: దిస్ స్టేట్ హాస్ కమ్ ఇన్ బిట్వీన్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
1: relying on the passing cloud
0: jeevitham anta pass chestunnamu.
1: We just pass in our life.
0: Ee jeevitham anta pass cheyataniki meeku adhikaram ledhu.
1: In fact it is not true pass at all in this life.
0: Kanuka meeku adhikaramu ee deham anetvidhi maatrame telusukuntunnavu.
1: And therefore you have got authority on the body about which you know.
0: Ee body ne lekapothe neevu evaro neeku teliyadu.
1: And in fact, if you do not have body, you know
0: the identity.
1: And nobody will come to know you then you are in
0: India.
1: Nobody at home will be able to know you without the body.
0: కానీ తెలిసేదంతా కూడాను ఈ బాడీ వల్లనే.
1: All this identification is because of the body.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దేహాభిమానం పెట్టుకుని జీవితం గడుపుకోవడం.
1: Therefore, we should not spend our life with this attachment to the body.
0: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ వన్ విల్ హ్యావ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
1: దే ఆర్ అటాచ్డ్ టూ మచ్ టు దిస్ బాడీ.
0: ఈ అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
1: ఇట్ ఈస్ ది టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ విల్ టేక్ యూ టు మిజరీ సారో అండ్ పెయిన్.
0: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అటాచ్మెంట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ గ్రీఫ్ వాట్స్ ఎవర్.
0: కనుక ఈ అటాచ్మెంట్ ను తొలగించి శాస్త్రమైనటువంటి అటాచ్మెంట్ ను మీరు సంపాదించుకోండి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ get ourselves attached to that which is permanent and eternal.
0: దీన్ని పెట్టుకొని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాళ్ళు కోరుతున్నారు.
1: We pray to God, Rama and Krishna, with this physical attachment.
0: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవాలని వీల్లేదు.
1: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
0: Atma ane daniki attachment e ledu.
1: The true I, fundamental I, has no attachment.
0: Adi nee endu unnadi, naa endu unnadi.
1: That is present in you and in me as well.
0: Andari endu untunnadi adi.
1: It is present in everybody.
0: Ekatma sarvabhuta antaratma.
1: The same fundamental I which is present in all of the beings.
0: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కాని.
1: Therefore that reality, the true self, is your own nature.
0: కేవలము నీ దేహాన్ని మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారమే లేదు.
1: You cannot limit that true fundamental I to this body.
0: ఇదే ఆధ్యాత్మికం అని చెప్తూ వచ్చారు.
1: So this is spirituality.
0: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
1: This true spirituality does not mean worshipping with flowers, observing rituals.
0: కనుకనే సీత అనేక రకములుగా కూడాను అనేక మంది ఆమె దగ్గరకు వచ్చారు.
1: Many approached సీత.
0: అమ్మా నీ శ్రీరాముడు ఎక్కడున్నాడు అన్నాడు.
1: They asked her, where is your Sri Rama?
0: ఆమె చెప్పింది, నా శ్రీరామ నాతోనే ఉన్నాడు.
1: She replied, my Rama is with me.
0: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక దేహం పేరు.
1: అండ్ హూ ఇస్ ది వన్ దట్ హస్ కమ్ దేర్? జస్ట్ దట్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది బాడీ. దశరథ
0: మహారాజు యొక్క కుమారుడు.
1: అండ్ హీ ఈజ్ సన్ ఆఫ్ ఎన్ ఎంపరర్, దశరథ.
0: కానీ నా రాముడు ఎవరికి సన్ కాదు.
1: మై రామ ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ ఎనీబడి.
0: ఎవరికి అల్లుడు కాదు.
1: అండ్ హీ ఈజ్ నాట్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎనీబడి.
0: కనుక అతను అందరికీ సొంతం వాడే.
1: అండ్ హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దేహాన్ని అత్త, మామ, కోడలు, కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
1: వీ క్యారీ ఆన్ దిస్ లైఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫిజికల్ రిలేషన్షిప్స్, కాలింగ్ ఎవ్రీబడి ది కా అంకల్, ఆంటీ అండ్ సో ఆన్.
0: కానీ అంకల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
1: వేర్ ఫ్రమ్ అంకల్ హెస్ కమ్?
0: ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఆల్సో ఆంటీ, వేర్ డస్ షీ కమ్?
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
1: ఆర్ యూ ఫర్ దట్ మ్యాటర్?
0: ఈ ప్రశ్న అడగండి, వాళ్ళు ఏం చెప్తారు చూస్తాము.
1: యూ పుట్ దిస్ క్వశ్చన్, లెట్ us see what, how they respond.
0: ఏమీ చెప్పలేరు.
1: They have no answer.
0: అంతా ఒక్కటే అంటారు.
1: Everything is one and
0: అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
1: When once we understand this comprehensive totality, you will not have any worry.
0: కనుక అందరికీ సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము బోధించాలి.
1: Therefore we should understand the absolute reality which is oneness present in all.
0: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే.
1: Then we have full faith in this oneness.
0: అన్నింటి కూడా మేము విశ్వసించిన వారం అవుతాము.
1: Then we can repose faith in the rest of the things.
0: ఏకత్వాన్ని విశ్వసించక,
1: without faith in this unity,
0: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
1: if you go by plurality,
0: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
1: if you follow multiplicity,
0: మన జీవితం అంతా ఇక ఫాలో అయ్యేనే ఉంటుంటది.
1: And we have to follow the whole world.
0: You are a follower.
1: And you just become a follower.
0: కానీ నీవు నిజంగా చూస్తే నీవు ఫాలోయర్ కాదు.
1: Truly speaking, you are not the follower.
0: You are an ideal man.
1: You are an ideal man.
0: You are Atma.
1: You are Atma, the self.
0: You
1: just introduce yourself by name.
0: And
1: if he goes by these physical considerations, he is attached to the
0: world. Spiritual attachment.
1: Lead your life attached to spirituality.
0: అందరితో కూడి పిలుస్తాము.
1: Mingle with everybody.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి ఆనందం చిక్కుతుంది.
1: Then only you will earn true bliss.
0: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
1: Then you will remain in that state of oneness.
0: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: A true devotee will have this experience, understanding of oneness.
0: ఈ విధమైనటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా,
1: విదౌట్ దిస్ ఎక్స్పీరియన్స్,
0: దేహమే దేహమే దేహమే పోతుంటే,
1: ఇఫ్ హి గోస్ ఆన్ క్లీనింగ్
0: చావు పుట్టుకలతో ఉండేటువంటి వాడే,
1: ఈ జస్ట్ బౌండ్ బై బర్త్ అండ్ డెత్.
0: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టి వెళ్ళలేనట్టు శాసిస్తుడు. ఆది మధ్యాత్రహితుడు నాదివాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: Therefore, to go beyond this birth and death, one should know the principle of the indweller, who has neither beginning nor an end, who is beyond this bondage and liberation.
0: ఈనాడు ఇండియాలో ఉప్పెన వచ్చింది.
1: And we find in India the floods.
0: నిన్న అమెరికాలో ఉప్పెన వచ్చింది.
1: And we also same state in America.
0: లండన్ లో ఒక ఉప్పెన వచ్చింది.
1: And so also in London.
0: ఇవన్నీ కూడాను ఉప్పెనన్నీ కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటి.
1: And this is all confined to those limited places. America faced the situation quite unprecedented. And in fact the whole place is at a level of 15 feet
0: high.
1: All towns are submerged today. We find water everywhere today.
0: మనుషులే లేరు.
1: దేర్ నో పాపులేషన్ ఇన్ హ్యాబిటెంట్స్.
0: ఎవరు ఉన్నారు ఎవరు పోయినారని లేదు.
1: హూ ఇస్ గాన్ హూ ఇస్ అలైవ్ నో వన్ నోస్.
0: అంత నీటితో నిండి ఉంది.
1: వి ఫైండ్ వాటర్ అరౌండ్.
0: అంత జలమయం కాకుండా జలమయం అయిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ మియర్లీ జగా ద వరల్డ్ ఇట్ ఇస్ ఓన్లీ జలా ద వరల్డ్ ద వాటర్.
0: ఆ జలం ఉన్నంత వరకు కూడాను
1: సో లాంగ్ దిస్ వాటర్
0: అది ఏకత్వమే.
1: యూ ఫైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే
1: when once we understand this
0: janam akada abhivrishtaru
1: and there you find the jana the inhabitants
0: kanuka janam anetvati unnanta varaku kodu idi kevalam oka jagat kaadu.
1: Therefore there is only jala water everywhere. You cannot call jaga the world.
0: Jagattu ante emi?
1: What is it? Jagat
0: janam tho vyapinchinatvanti de jagattu.
1: This jagat is one which spreads everywhere.
0: Kaani ippudu aa jagat ledhe.
1: But that jagat is not present now.
0: కనుక అట్టి రెమ్మల లోపల ఇది కేవలం జగత్ గాని జలం కాదు.
1: Therefore, this truly speaking is the world, not merely water.
0: ప్రేమ స్వరూపురాదా.
1: Embodiments of love.
0: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
1: understand this oneness.
0: నవక్రమేణ ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి
1: and give up this body attachment gradually.
0: నిజంగా సాధన చేయండి.
1: And follow the true spiritual practice.
0: ఒక సాధన చేస్తూ ఉండేది.
1: యూ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఇంకో దాన్ని స్మరిస్తూ ఉండేది.
1: గెట్ యువర్ సైకలాజికలీ ఎంగేజ్డ్ ఎల్స్వేర్.
0: ఇది నీ తప్పే కాని జగత్ యొక్క తప్పు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్.
0: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి.
1: సీ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వం కనిపించదు.
1: And then you will not find this multiplicity. You find only unity.
0: Unity ni telusukovali.
1: It is this unity that has got to be learned.
0: Aa unity prathi okkari endu kuda untundadi.
1: And this unity is present in everyone.
0: Aa unity ni meer unity ga bhavinchukondi.
1: And go by this unity.
0: Adi kevalam purity ga teesukokoddu.
1: And you cannot simply limit to that purity alone.
0: Aneka mandi 100 samvatsaramantha kuda bratukutunnaru.
1: And people live long even for 100 years.
0: కానీ ఈ 100 ఇయర్స్ కూడాను భిన్నంగా భావిస్తున్నారు కానీ ఏకంగా భావించుకోవటం.
1: All this period of 100 years of lifetime is spent in duality.
0: కనుక ఈ డ్యువాలిటీని మనం తీసుకురాలి.
1: Therefore we should brush aside this duality.
0: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
1: Then you will experience non-duality.
0: ఈ non-duality మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు.
1: The one you experience this non-dualism, non-dualistic state, you are a true
0: man.
1: So long this duality is there, you are just a human being.
0: Animal.
1: You are just even animal.
0: The duality ni manam eppudu dooram chestunnamo appude manam humanity.
1: The moment you rise above this duality, you belong to humanity.
0: Ee humanity ni meeru sampadinchukondi.
1: Be worthy of this humanity.
0: Aa humanity kudanu mee ende untunnadi.
1: That humanness is within you.
0: Kaluku meeru unity ni sampadinchukoni
1: with this unity
0: appudu meeru bhinnatvam anetundi dooram chesukoni
1: being away from this plurality
0: ekatvamlone meeru aanandanni anubhavinchandi.
1: Enjoy the bliss in unity or oneness.
0: Unity is divinity.
1: This unity is the real divinity.
0: ఆ డివినిటీ ఎక్కడుంది?
1: From that divinity.
0: మీ అందే ఉంటున్నది.
1: Is in you.
0: కానీ ఆ డ్యువాలిటీని చూసినంత వరకు కూడాను యూనిటీ మీకు కనిపించదు.
1: So long you are dual minded, you can never visualize unity.
0: ఏకత్వాన్ని మీరు భావించి
1: consider this non-duality.
0: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి
1: develop this unity.
0: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
1: Achieve this oneness, unity all over this world.
0: ఏకత్వం అనేటువంటిదే.
1: This unity
0: నిజమైన purity.
1: Is the true purity.
0: ఆ ప్యూరిటీనే నిజమైన లవ్.
1: And this purity is the true love.
0: ఆ లవ్ అనేటువంటి దీన్ని ఒకదాని మీరు పెట్టుకుంటే అన్ని మీరు అర్థమవుతుంది.
1: When once you have this, the center being love, you will understand all the rest.
0: కానీ ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఇంకొక సమయం వచ్చినప్పుడు మీకు అన్ని బోధిస్తాను.
1: At an appropriate time, Bhagavan will explain all the details.
0: కేవలము లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: విత్ ఆల్ ది వరల్డ్లీ అటాచ్మెంట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు అటైన్ డివినిటీ?
0: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
1: దేర్ఫోర్ గివ్ అప్ దిస్ అటాచ్మెంట్
0: యూనిటీని మీరు తయారు చేసుకోండి
1: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Baba on 3rd September 2005 on the occasion of the inauguration of the International Sai Medical Conference at Prashant

0: ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోకహితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: If there is a realization that the spirit in you is very, very much same in the rest of the beings in the entire world, that will help you, be that a renunciant or a householder. You may take the path of action or not, but you have got this feeling that the same spirit is present in everyone in the entire world. You will be dwelling in God and you will be in God with God.
0: Veda shastramalanu valle vesina, itihasamalanu tirigi vesina, vyasa prasangamalanu gavinchina, indulo ఆత్మతత్వం ఏమి అనేటువంటిది ఏమాత్రము కనిపించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిసైడింగ్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ వేదాస్, వన్ మైట్ గో త్రూ సో మెనీ ఆఫ్ ది ఎపిక్స్ ఆర్ లిసన్ టు ది డిస్కోర్సెస్, వీ డు నాట్ ఫైండ్ ఎనీ కంటెంట్ రిలేటింగ్ టు ది స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: విశాలమైనటువంటి వృక్షము గొప్పదిగా కనిపించినప్పటికీ విత్తనమునందు ఆ వృక్షము సారూపములో ఉంటుంటాది.
1: ది ట్రీ మైట్ బి జైజాంటిక్ బట్ ఇట్ లైస్ లేటెంట్ ఎర్లియర్ విద్ ఇన్ ఎ టైనీ సీడ్.
0: అదే విధముగానే ఆత్మస్వరూపుడు సర్వత పాణిపాదం సర్వత్ర అణుస్వరూపమై ఉంటాడు, కానీ అతనే బ్రహ్మాండ స్వరూపాన్ని ధరిస్తాడు.
1: లైక్ వైజ్ the spirit of atma is present all over the body from top to toe in a subtle form, but yet can assume a macrocosmic dimension.
0: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మమును కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
1: The pure unsullied spirit is surrounded by the five sheets, and because of the identification with the sheets, it carries without the traits of the same.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Neeru aanandamayulu,
1: you are the one of bliss.
0: Santoshamehimadu,
1: you are the one of happiness.
0: Kaani mee yokka roopamunu mee yokka aanandamunu mee santoshamunu మీరు మరచి మీ ఆనంద సంతోషములకై ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
1: యూఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ది పర్సోనిఫికేషన్ ఆఫ్ బ్లిస్ ది మెటఫర్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ ఫర్గాటన్ దట్ బట్ యెట్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఎల్స్వేర్.
0: నీవే ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ ఇది ఎంత అజ్ఞానం.
1: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
0: Tana tattvana tanu gurtinchadame aadhyatmika yokka parinamam.
1: The spiritual transformation lies in understanding one's own innate nature.
0: Kanukane iruvuru vice chancellors kudanu panchakosamulu gurinchi vipulamuga vivarinchamani prarthincharu.
1: Both the vice chancellors this evening who spoke to us prayed to Bhagavan that Bhagavan should speak to us on five sheets.
0: Ee shariramu bhautikamaina laukikamaina prakrutamaina anityamaina annamaya kosamu.
1: This body which is physical, worldly, temporary is the one of annamaya, the sheath of food.
0: ఇది భౌతికము అంటారు.
1: దిస్ ఇస్ ఫిజికల్ ప్లేన్.
0: ఇది స్థూలము అంటారు.
1: దిస్ వి సే ది గ్రాస్ ఆస్పెక్ట్.
0: ఈ స్థూల శరీరము కర్మ ఇంద్రియముల చేతను, జ్ఞానేంద్రియముల చేతను సర్వత్రా వ్యాపించి ఉండటం చేత దీనికి మరొక పేరు కూడా పెట్టింది వేదము, విశ్వడు అనింది.
1: వేద హ్యాస్ గివెన్ అనదర్ నేమ్ టు దిస్ గ్రాస్ ఆస్పెక్ట్ యాజ్ విశ్వడు బికాస్ ఇట్ మూవ్స్ అబౌట్ విత్ ది ఆర్గన్స్ ఆఫ్ కొనేషన్ అండ్ కాగ్నిషన్ అండ్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
0: సర్వ విషయమైనందు కూడాను వ్యవహరించటం చేత ఇతనికి వ్యావహారికుడు అని రెండవ పేరు.
1: As he involves himself in various aspects, he is also called Vyavaharika.
0: Itane chitta vritti cheta sarvamunakunu gurtinchadam nadakanukane itaniki swabhavudu annaru.
1: As he has got all impulses and sentiments, he is also called swabhava.
0: Swati bhasudu annaru.
1: He is also called swati bhasa.
0: Ee vidhamuga dehamunaku bhautikamaina ee shekhamunaku అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
1: లైక్ వైజ్ వేద హ్యాస్ గివెన్ సో మెనీ సినోనిమ్స్, సో మెనీ నేమ్స్ టు దిస్ ఫిజికల్ బాడీ.
0: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయము ఈ మూడింటిని చేరి సూక్ష్మ శరీరం అని పిలిచింది.
1: ది సటిల్ బాడీ కంప్రైజెస్ ది షీత్ ఆఫ్ లైఫ్ ఆర్ వైటల్ షీత్, ది షీత్ ఆఫ్ ద మైండ్ అండ్ ది షీత్ ఆఫ్ విజ్ఞాన.
0: మూడే చెప్పారు, మూడు చెప్పారు,
1: త్రీ. ప్రాణ మనో విజ్ఞాన కోశాస్,
0: దీన్ని సూక్ష్మ శరీరము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సూక్ష్మ శరీర ఆర్ సటిల్ బాడీ.
0: ఇది ఎందుకోసం ఇది సూక్ష్మ శరీరం అన్నారు?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ సూక్ష్మ శరీరం?
0: ప్రాణము మనకు కనిపించదు, ప్రాణము మనకు కనిపించదు.
1: యు డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: మనసు మనకు కనిపించదు.
1: యు డోంట్ సీ ద మైండ్.
0: విజ్ఞానం మనకు కనిపించదు.
1: యు డు నాట్ సీ విజ్ఞానం.
0: ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
1: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్, సిన్స్ దే ఆర్ నాట్ సీన్, దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
1: It is also said in spiritual parlance, it is true spiritual principle.
0: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
1: He has another name, ప్రబోధకుడు.
0: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
1: It is also called విజ్ఞానం.
0: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
1: There may be any number of names, nomenclature, but mind is the base principle.
0: Manasu sukshma shariranga kanipistundi kani idi anantamayaga vyapinchindi.
1: Though mind is subtle, but yet it is infinite, so vast.
0: Manomoolam vidham jagattu jagattanta vyapinchinadi ee manasu.
1: It is the mind that spreads all over the universe.
0: Kanaka deenini sukshma shariram ani pilicharu.
1: So it is called the subtle body.
0: మూడవది ఆనందమయ కోశం.
1: The third one is the sheath of bliss.
0: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు కానీ ఇందులో ఆనందం లేదు.
1: Though it is called the sheath of bliss, there is no bliss at all there.
0: ఇది మహాకారణ స్వరూపము.
1: It is the supreme causal aspect.
0: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించరు కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
1: It looks as though, as if it is bliss, but it is not true bliss in the strict sense.
0: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
1: It is called సుషుప్తి or deep sleep.
0: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కానీ అది నిజమైన ఆనందం కాదు.
1: It appears as though you are blissful, but it's not bliss in the strict sense.
0: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
1: It appears as if the state of forgetfulness, total forgetfulness.
0: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
1: Beyond this is turiya, the ultimate.
0: అదియే నిజమైన ఆనందం.
1: That is true state of bliss.
0: అక్కడ ఇంద్రియముల చేత కాని, మనస్సు చేత కాని, బుద్ధి చేత కాని, ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
1: The supreme state of bliss is not the one which can be obtained either by the body, mind, senses, intellect, or by dream either.
0: Idini pratibhasikam annaru.
1: దిస్ ఈస్ కాల్డ్ ప్రాతిభాసికం.
0: పారమార్థిక దైవము అన్నారు.
1: ఇట్స్ కాల్డ్ పారమార్థిక డివినిటీ.
0: కనుక ఈ తురియావస్థ ఎందుకు కలిగించేటువంటి ఆనందమే నిజమైన ఆనందము.
1: సో ద బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ ది అల్టిమేట్ ఈస్ ద ట్రూ బ్లెస్.
0: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్లు పెడుతున్నాయి.
1: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
0: మొదటిది ఒక క్లేశము.
1: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
0: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
1: ద క్లేశ ఫస్ట్ అబ్స్టకల్ ఇస్ అవిద్య, ఇగ్నరెన్స్.
0: రెండవది అభినవ క్లేశము అన్నారు.
1: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
0: మూడవది అస్థిత క్లేశము అన్నారు.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: నాలుగవది రాగద్వేషము అన్నారు.
1: ద ఫోర్త్ వన్ రాగద్వేష.
0: ఐదవది ద్వేష క్లేశము అన్నారు.
1: ద ఫిఫ్త్ వన్ ద్వేష క్లేశం.
0: ఈ ఐదు క్లేశముల చేతనే మానవుడు ఆత్మకు అత్యంత దూరం అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఆబ్స్టకల్స్ మ్యాన్ ఇస్ కట్ ఆఫ్ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ హిస్ రియాలిటీ.
0: ఆత్మదర్శనం చేసుకోలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆత్మానందమును అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎంజాయ్ ది ఆత్మిక్ బ్లిస్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ శరీర అభిమానం చేతనే ఈ పంచ కులోశములు కూడాను క్లేశములుగా భావించి ఈ పంచభౌతములైనటువంటి శరీరములకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు.
1: The main reason happens to be the body identification. The five sheets are mistaken to be the causes for suffering and therefore he is cut off from the state of spirit.
0: Avidya klesyamu.
1: The first one is avidya klesha.
0: Anaga ye manavudu dehamunu amitanga bhavinchi preminchi dani nimittamai jeevitanni arpitam gavinchunu adi ye avidya klesyamu.
1: Avidya klesyamu. The problem of ignorance lies in total identification with the body, considering the body as permanent, be all and end all there.
0: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కొస్తున్నాయి.
1: There are so many problems that we get out of this body.
0: రోగముల చేతను,
1: the diseases,
0: ఆశల చేతను,
1: or aspirations,
0: అనేక విషయముల చేతను,
1: sensual pleasure,
0: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కల్పించి దుఃఖమయంగా చేస్తుంది.
1: బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ దేర్ఫోర్ వి ల్యాండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: అభినవ క్లేశము.
1: అభినవ క్లేశ
0: అనగా ఇది రెండవది.
1: దిస్ ద సెకండ్ వన్.
0: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుంటాడు.
1: హీ గోస్ బై దిస్ వరల్డ్ యాజ్ ద రియాలిటీ అండ్ హీ ఫర్గెట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సెల్ఫ్.
0: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
1: What is this abhinava klesha?
0: Sarvamunaku manase moola karanamani telisukokunda ee prapancham yokka drushyame naku pradhanamani bhavinchi manasika yokka raagamulante kudanu ee prapancham paina daraboyatam chetane idi kevalamu kleshamulaku guri avutundadi.
1: The suffering is due to this ignorance that the mind is mainly responsible. One is carried by the scenario and attachment and spends all the time
0: manasunu
1: arikattaka
0: మనసును స్వాధీనం చేసుకునక దేహప్యాప్తిని వదలక ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డ్రౌన్డ్ ఇన్ దిస్ వరీ బికాస్ వీ కుడ్ నాట్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ వీ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్.
0: మనోవాంఛలే ప్రధానమని విశ్వసిస్తున్నాడు.
1: వీ కన్సిడర్ మైండ్ అండ్ డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: దేహమే ఈ జగత్తునకు ప్రమాణము అని భావిస్తున్నాడు.
1: వీ థింక్ దిస్ ద బాడీ ఇస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే మానవుడు అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
0: అనగా ఈ అస్థితమనగా విషయ భోగములు యందు ఆసక్తి.
1: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
0: ఈ విషయ భోగమునే మానవునికి ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
1: హి కన్సిడర్స్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
0: కనుక చేతే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దెన్ ఆఫ్టర్.
0: ఇంకా రాగక్లేశము.
1: దెన్ కమ్స్ రాగక్లేశ.
0: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
1: ద కైండ్ ఆఫ్ లవ్ towards the wealth, all comforts and conveniences is దిస్ రాగ క్లేశ.
0: ధనకనక వస్తువు ఆనాదం చేత రాగం మితిమీరిపోతున్నదే కాని తగ్గటం లేదు.
1: దిస్ అటాచ్మెంట్ విల్ బి ఎవర్ ఆన్ ద రైజ్ ఇఫ్ వీఆర్ ఆఫ్టర్ మనీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: కనుక అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది అది.
1: సో వీ ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
0: ఇంకా ద్వేష క్లేశము.
1: దెన్ కమ్స్ ద్వేష క్లేశ.
0: అనగా ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
0: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
1: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యూఆర్ హ్యాపీ.
0: తన వాంఛలు విరుద్ధమైనా అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
1: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
0: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
1: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
0: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధమైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
1: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
0: కానీ అవి విఫలమైనా భగవంతుని కూడా ద్వేషిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
0: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరిపోతుంది అది జగత్తులో.
1: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈస్ ర్యాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: తల్లి బిడ్డ అనేటువంటి ఒక సంబంధం కానీ, భార్యాభర్తలు అనేటువంటి సంబంధం కానీ, అన్నా తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ, ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అనదర్ బ్రదర్.
0: కనుక ఈ పంచ క్లేశములు కూడాను పంచకోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
1: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
1: ఇట్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
0: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
1: యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
0: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
1: In fact, we do not enjoy the fortune or the luck on hand. But though we are undeserving, we have so many desires.
0: ఈ ప్రతిభాసకుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
1: In fact, this reality ప్రతిభాసిక that we are not able to enjoy that peace for which we are entitled.
0: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
1: In order to understand paramarthika, the supreme reality,
0: లేక అదుపులో ఉంచుకోవాలి.
1: We should control our mind.
0: దేహాభిమానములు క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
1: We have to reduce our body attachment.
0: దేహము పాంచభౌతికము.
1: The body has got all the senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It's bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: Indweller is eternal.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: Indweller has neither birth nor death. It is neither liberation or bondage. No signs, insignia. Truly speaking, the indweller is the supreme God.
0: ఈ దేహాభిమానం ఉండినంత వరకు దేహి మనకు ఏమాత్రమూ అర్థం కాదు.
1: So long we have body attachment, you cannot understand the innate God.
0: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన లౌకికమైన పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
0: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడాను రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ ద మైటీ ట్రీ జైగాంటిక్ ట్రీ is present in the form of a sense in the tiny seed, we find all the problems attached to the body.
0: Lo manavudu anubhavinche ashanti ki,
1: for all the restlessness that we
0: face, asantrupti ki,
1: dissatisfaction,
0: kashtamulaku,
1: difficulty,
0: dukkhamulaku,
1: misery,
0: vicharamulaku,
1: anxiety,
0: anninti kudanu ee dehaabhimaname moola kaaranam.
1: Body attachment is responsible.
0: Kanukane ee dehamunu manamu oka panimuttuga teesukoni,
1: we have to consider this body as an instrument.
0: దేహ యొక్క తత్వాన్ని లక్ష్యంగా ఉంచుకొని,
1: we have to keep the indweller as the aim.
0: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
1: We have to carry on our life sojourn.
0: కనుక ప్రతి పదార్థములకు ఒక మూలాధార వస్తువు ఉంటుంది.
1: For every material, there is a basic primordial
0: principle.
1: In fact, the whole universe has come out of this primordial
0: principle.
1: If you forget that primal base, you will be forgetting the rest. This is silver plate. This is silver glass. That's silver tumbler.
0: ఇంకోటి సిల్వర్ తట్ట.
1: That is silver plate.
0: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవి.
1: Though the names and forms vary, they are all made up of silver.
0: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
1: When once you can concentrate on the silver, the primal base, you'll never be carried away by the name and form.
0: స్పూనుగా చేయవచ్చును.
1: This plate could be transformed into
0: plate
1: spoon.
0: మరణం వచ్చింది.
1: This plate ended.
0: ఆ స్పూన్ చెడగొట్టి మనం ఒక చిన్న కప్పు చేయవచ్చును.
1: The spoon can be made transformed into small
0: కాబట్టి రూపనామములు అన్ని కూడాను మార్పు చెందినవి.
1: The names and forms do change.
0: రూపనామములు అన్ని కూడాను మరణించినవి.
1: Names and forms perish.
0: కానీ ఈ రూపనామములకు మూలాధారమైనటువంటి ఒక వస్తువు మాత్రం ఏ నాటికి మరవదు.
1: But the main primordial principle for the
0: names and forms
1: is eternal, that has neither
0: birth nor death,
1: no beginning nor end.
0: He
1: is neither born nor could slay anybody.
0: సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
1: That eternal principle, that ancient principle, is the principle of truth.
0: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
1: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
0: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
0: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్
0: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
1: ఫర్ లైఫ్.
0: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
1: డివినిటీ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: చూడండి, సముద్రంలో నీరు ఉన్నాయి.
1: యు ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
1: వి ఫైండ్ సో మెనీ ఫార్మ్స్ విచ్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: సూర్యరశ్మి చేత ఈ సముద్ర జలమును ఆవిరిగా మార్చుకుంటుంది.
1: ఇట్ ఈస్ ది లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ లైట్ దట్ మేక్ దిస్ వాటర్ ఇన్ వేపర్. వాటర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్.
0: ఈ ఆవిరి మేఘములుగా రూపొందింది.
1: వేపర్ గెట్స్ కన్వర్ట్ ఇన్ టు క్లౌడ్.
0: ఈ మేఘముల పైన చల్లని గాలి వీచినప్పుడు
1: యాజ్ ద కూల్ విండ్ బ్లోస్
0: అవి తిరిగి వర్ష బిందువులుగా కింద రాలుతున్నాయి.
1: దే కమ్ డౌన్ బై వే ఆఫ్ రెయిన్.
0: ఈ వర్ష బిందువులే ప్రవాహంగా రూపొందుతున్నాయి.
1: ద రెయిన్ ఫ్లోస్ ఫార్వర్డ్.
0: ఈ ప్రవాహమే తిరిగి సముద్రంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ ఫ్లో వుడ్ ఎటర్నలీ మర్జ్ ఇన్ ది ఓషన్.
0: సముద్రం నుంచి వదిలినటువంటి ఈ యొక్క జలము ఎన్ని రూపములు ధరించింది.
1: The water that left the ocean has taken so many
0: forms.
1: It has become vapor.
0: మేఘముగా రూపొందింది.
1: A cloud.
0: వర్షముగా కురిచింది.
1: Rain.
0: వంకలుగా ప్రవహించింది.
1: And it is flowing.
0: కట్టకడపటికి సముద్రంలో చేరిపోయింది.
1: Ultimately it merged in the ocean.
0: నదీనాం సాగరో గతిహి.
1: All rivers are bound to merge in ocean.
0: అదే విధంగా ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రాణులు కాని వ్యక్తులు కాని ఇంకే విధమైన వస్తువులు కాని అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
1: ఐదర్ లివింగ్ క్రీచర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దే ఆల్ హ్యావ్ ఎ ఫౌండేషన్.
0: కట్టకడపటికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
1: అల్టిమేట్లీ దే హావ్ గాట్ టు మర్జ్ ఇన్ దట్ ప్రైమార్డియల్.
0: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పారన్ ఇస్ కాల్డ్ ముక్తి.
0: కనుకనే భాగవతం నందు కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి అనింది.
1: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్
0: ఎచ్చట పుట్టిందో అక్కడికి చేరుకోవడం దీని యొక్క తత్వం.
1: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
1: ఆత్మ ద స్పిరిట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
1: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
0: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
1: అండ్ ఇట్ ఈస్ నాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
0: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
1: ఈవెన్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వీ ఫైండ్ సో మెనీ యాక్షన్స్.
0: గాఢ నిద్ర కాదు సుషుప్తి అంటే.
1: అండ్ సుషుప్తి ఈస్ నాట్ డీప్ స్లీప్.
0: అందులో కూడా కొన్ని స్వప్నములు ఏర్పడుతుంటాయి.
1: ఈవెన్ దట్ స్టేట్ వీ డ్రీమ్.
0: ఈ స్వప్నములు ఎక్కడి నుంచి వచ్చాయి.
1: హౌ డూ యూ డ్రీమ్
0: అని విచారణ చేస్తే
1: ఇఫ్ యూ ఎంక్వైర్
0: అయ్యా ఈ స్వప్నములకు మూల కారణం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే
1: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు వాట్ ఇస్ ద కాజ్
0: నా తలంపులే దీనికి మూల కారణం అని కొందరు చెప్తారు.
1: సమ్ సేస్ ద మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: నా యొక్క భావమనే దీనికి మూల కారణమంటారు.
1: సమ్ సే మై ఫీలింగ్స్.
0: కాదు కాదు.
1: నో నో.
0: ఏది కాదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నంలో మూల కారణం నిద్రనే.
1: ద మెయిన్ కాజ్ ఫర్ ద డ్రీమ్ ఈజ్ స్లీప్.
0: నిద్ర రావడం చేత కదా స్వప్నం వచ్చింది.
1: యూ డ్రీమ్డ్ బికాజ్ యూ స్లీప్.
0: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
1: ఇఫ్ యూ డోంట్ స్లీప్ యూ కెనాట్ డ్రీమ్.
0: ఈ స్వప్నంలో నిద్ర మూల కారణము.
1: సో ఫర్ ద డ్రీమ్ ద స్లీప్ ఈజ్ రిస్పాన్సిబుల్.
0: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము?
1: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద వేరియస్
0: అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
1: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇన్ ది వేక్ఫుల్ స్టేట్ ఆర్ కంటైన్డ్ దేర్ డ్రీమ్ స్టేట్.
0: తేజోవంతమైనటువంటి యొక్క
1: రిఫల్జెంట్
0: సంస్కృతి వల్లనే
1: ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
0: సంస్కారం చేతనే
1: రిఫైన్మెంట్
0: రూపొందినటువంటి యొక్క తత్వం కలికనే ఇతనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: హి టేక్స్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ తైజస్ ఆర్ ద ఎఫల్జెంట్.
0: కనుక ఇలాంటి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు కారణం లేకుండా ఏర్పడలేదు.
1: ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని?
1: What is spirituality?
0: ఇది కేవలం ఒంటరితనమని కానీ ఏకాకి జీవితమని కానీ భావించరాదు.
1: Never consider loneliness or life of solitude is spirituality.
0: రాగ ద్వేషములతో ద్వేషము లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
1: The atmic principle is beyond attachment and body thing.
0: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: To consider all as equal, equanimity is spirituality.
0: కనుకనే సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
1: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ఆత్మకు స్వరూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
0: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
0: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అత్యం ఉంటుంది.
1: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఈస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
0: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు కానీ
1: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్.
0: అది ఒక శాండ్ అదే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
1: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
0: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు. తీపుకి ఏమి రూపం అని ఎవరు చెప్పగలరు?
1: వెన్ వన్స్ యూ టేస్ట్ ది షుగర్, హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్?
0: అనుభూతి ఏ రూపము?
1: ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
0: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఫార్మ్.
0: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్ అనుభూతి ఏ మూల కారణము అన్నారు.
1: ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
0: అయితే ఈ అనుభూతి ఎందుకు సుషుప్తిలో ఏమాత్రము కనిపించదు?
1: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
0: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
1: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: ఒక్కొక్క కోశం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటాయి.
1: ఈచ్ షీట్ హ్యాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకి ఏమాత్రము గమ్యం చిక్కదు.
1: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్ యూ నెవర్ రీచ్ ద గోల్.
0: ఇది కేవలం నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
0: కేవలం మన దేహాన్ని చూచినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతములు కారణం అనుకుంటాం.
1: వీ థింక్ దట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ. దట్
0: పంచభూతములు కాదు కారణము, పంచకోశములే కారణం.
1: నాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ షీట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ పంచకోశములు కూడాను దేహంతో తాదాత్మ భావన పొందడం చేత ఇవన్నీ దేహం యొక్క ధర్మములని భావించుకుంటున్నాం.
1: యాజ్ ఫైవ్ షీట్స్ హావ్ ఐడెంటిఫై టోటలీ విత్ ద బాడీ, వి కన్సిడర్ దట్ నేచర్ ఆఫ్ ది బాడీ
0: ఆత్మ యందు ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
1: వి కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్పిరిట్.
0: ఆత్మ యందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
1: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసిక.
0: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
0: పారమార్థిక తత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువల్ అల్టిమేట్ ప్రిన్సిపల్? పారమార్థిక
0: పరమతత్వమునకే పారమార్థికము అన్నారు.
1: ద స్పిరిచువల్ ఫైనల్ ప్రిన్సిపల్ ఇస్ పారమార్థిక.
0: అనగా తుర్యావస్థలో కనిపించేటువంటి ఆనందమే మనకు నిజమైనటువంటి యొక్క నిజమైన ప్రాతిభాసికం పారమార్థికము.
1: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
0: Meenalu chesetundi yokka sarva karmalu kudanu kevalam manam bahya trupti kosam chestunnam.
1: All actions, most of our actions are undertaken for our external satisfaction.
0: Ivanni kudu navavidhamainatundi margamuluga yerpadinayi.
1: In fact there are 9 ways.
0: Shravanam,
1: listening.
0: Keetanam,
1: singing.
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్వీచు,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడాను ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్ హావ్ టేకెన్ దేర్ ఆరిజిన్
0: మూలాధారమైనటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ నైన్ పాత్స్ ఆఫ్
0: లోక రీతిగా మనం చూసినప్పుడు కూడాను మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో ఆన్.
0: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: హౌ ఆర్ దే మేడ్?
0: చక్కెర నుంచి వచ్చినవే.
1: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
0: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
1: ఇట్ ద షుగర్ దట్ హెస్ టేకెన్ వేరీ
0: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరం అవుతుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
0: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
1: Is it not enough if you taste the sugar straight away?
0: నాకు మైసూర్ పాకే కావాలి, గులాబ్ జామ్ నాకు వద్దు అంటాం.
1: యూ సే ఐ వాంట్ మైసూర్ పాక్, నాట్ గులాబ్ జామ్.
0: దానిలో ఉన్నది, దీనిలో ఉన్నది చక్కెర అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక్కటే.
1: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
0: Oka vidyahirudainaatu vyakti cheptunnadu.
1: An illiterate says,
0: aadhyatmikamante emti ani iddaru panditulu vaadalaadutunte,
1: when two scholars are arguing with each other what
0: spirituality is, meeru ee vaadam chestunnaru,
1: why do you argue?
0: చావుడైతే ఏమి చత్రమైతే ఏమి నిద్ర వస్తే చాలదా అన్నాడు.
1: వాట్ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ వరండా ఆర్ చౌల్ట్రీ, ఇట్ డస్
0: పండుకోవచ్చు.
1: You can rest anywhere.
0: లేక కొండ లోపల రాతిపైన పండుకోవచ్చును.
1: You can rest on the snow or a rock.
0: నిద్ర మూల కారణం కానీ ఈ బెడ్ మూల కారణం కాదు.
1: ఇట్ ఇస్ ద స్లీప్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్, దట్స్ మెయిన్ అంబిషన్ ఆర్ ఎయిమ్. బట్
0: మనస్తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు,
1: when everything is sacred,
0: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటుంది.
1: You get that state of deservedness.
0: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
1: One aspect we should know.
0: కాకరాలు కాని కర్రజ్యోతులు కాని కాకరాలు
1: ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్
0: నాటు కర్రకు ముట్టించినట్టు
1: స్ట్రీట్ ల్యాంప్స్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ వేర్ వీ హావ్ ల్యాంప్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది స్టిక్స్.
0: ఎన్ని చోట్లైనప్పటికీ ఇవి సత్యనిత్యమైన యొక్క శాంతిని చూపించవు.
1: దే డోంట్ షో యూ ద పర్మనెంట్ లైట్.
0: జీవమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
1: వెన్ విండ్ బ్లోస్ దీస్ థింగ్స్ నేచురల్లీ గెట్ ఎక్స్టింగ్విష్డ్.
0: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
1: వాట్ ఈస్ ది లైట్
0: దట్ కెనాట్ ఎక్స్టింగ్విష్? ప్రేమ జ్యోతి.
1: దట్ ఈస్ ది లైట్ ఆఫ్
0: లవ్. ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
1: లైట్ ఆఫ్ లవ్ విల్ నెవర్ సబ్మిట్ టు ఎనీవన్.
0: ఈ ప్రేమ తత్వం దేనికి ఆరిపోదు.
1: లవ్ కెన్ నెవర్ బి ఎక్స్టింగ్విష్డ్ నాట్ పుట్ ఆఫ్.
0: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అధికంగా రూపొందుతుంది.
1: యాజ్ లవ్ గోస్ ఆన్ జాయినింగ్ విత్ లవ్ ఇట్ ఇంక్రీజెస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వేడు కావాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒకదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే,
1: ఇఫ్ యు డెవలప్ లవ్,
0: ఈ విశ్వుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
1: We do not find any difference between the Vishuddhu, the first stage,
0: విశ్వుడు అని పేరు పెట్టుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ పర్సెప్షన్ ఈస్ కాల్డ్ విశ్వ.
0: అన్ని కార్యములు ఎందుకు సంచరించడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ ఐడెంటిఫైస్ విత్ వేరీడ్ యాక్షన్స్ ఈస్ కాల్డ్ విశ్వ.
0: అన్ని విధములైనటువంటి వస్తువులపై అభిమానం కలగడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ హి హస్ గాట్ అటాచ్మెంట్ లవ్ ఫర్ వేరియస్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ విశ్వుడు.
0: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
1: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
0: ఇదే వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిచ్చారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్
0: ప్రాజ్ఞుడు.
1: దెన్ ప్రాజ్ఞ,
0: ఎవరు ఈ ప్రాజ్ఞుడు?
1: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
0: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ.
1: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ.
0: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
0: మారునది కాదు, ఇట్ మారునది కాదు, కూరునది కాదు, పెరుగున్నది కాదు.
1: ఇట్ నెవర్ డిమినిషెస్, ఇట్ విల్ నెవర్ బి ద రైస్, ఇట్ కెన్ నెవర్ ఫాల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేర్లతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్తు నేలుతూ వచ్చినాయి.
1: దీస్ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థములు కూడాను గోచరించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఉంది.
0: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు.
1: అమరసింహ కంపోజ్డ్ మెనీ వర్సెస్ శ్లోకాస్.
0: అమర నిర్జలా దేవ తిరిశ విభుదాసుర సుపర్మాణ సువనస తిదివేశాది అవకాశన ఆదిత్య దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు. కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: ద డివినిటీ హాస్ బీన్ ఎక్స్టోల్డ్ నారేటెడ్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్.
0: తేజస్సుని ఏ విధంగా వర్ణించాడు?
1: హౌ ఇస్ తేజస్
0: ఎస్ జ్ఞాన దయాసింధు రగాదస్య నగాగుణ సేవ్యత మక్షయోధీర శశ్రీచామృతాయ చ సమత్వ సమత్వ అన్నాడు. ఒక్కొక్క పేరుకు అనేక రకమైనటువంటి ఒక పేర్లంతా కల్పించి భగవంతుని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ నేమ్స్ మెనీ సినోనిమ్స్.
0: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు.
1: We could not understand the inner meaning of these names and we call Amar Simha as an atheist.
0: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
1: In fact, he was put to suffering.
0: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
1: In fact, all his composition books were put on.
0: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There were religious differences here in this country since ancient
0: times. కానీ అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
1: If you go by the meaning, you find unity.
0: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
0: అంతా అగ్నిలో వేసినప్పుడు
1: శంకర్లు
0: వారు పరిగెత్తిపోయారు.
1: శంకర్ ran along.
0: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
1: హీ లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
0: అమరుడు రాసినటువంటిది మహావేదం.
1: అమరకోశ ఇస్ వేద.
0: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు.
1: వేద ఇస్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్.
0: ఇది మంత్ర స్వరూపమైనటువంటి దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ టేక్స్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన కందర్ప దర్పకోరంగా కామప్పంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన, ఇది అందరికూడను ఆకర్షించేటువంటిది. ఇది
1: in fact this attracts, draws the attention of
0: మన్మథుని వలె సర్వను కూడాను భ్రమింప చేస్తుంది.
1: ఇట్స్ సో ఎంచాంటింగ్, థ్రిల్లింగ్.
0: మదనత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ హైలీ
0: మాధుర్యాన్ని పురికొల్పుతుంది.
1: అండ్ యు ఆర్ డ్రాన్ టు వర్డ్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథంను మనం పాడు చేసుకోవటం ఎంత బుద్ధిహీనము అన్నాడు.
1: ఇట్స్ అటర్ ఫూలిష్నెస్ టు స్పాయిల్ డ్యామేజ్ సచ్ సీక్రెట్ బుక్.
0: ఈ విధంగా అనాది కాలం నుండి భారతదేశం నందు వేదాన్ని చక్కగా అర్థం చేసుకునలేక శాస్త్రాన్ని చక్కగా వివరించుకునలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
1: Since ancient times this has been happening all along. People could not understand the meaning of Veda, meaning of Shastra, and therefore they have forgotten their inner reality.
0: ఏ పండితులు చెప్పనక్కర్లేదు.
1: No scholar needs to
0: మనం పలికిన ఒక్కొక్క పలుకుడును మంత్రమయమే.
1: In fact, whatever you speak, spell out is
0: ఇది వేదమయమే.
1: That is Veda.
0: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు. అది
1: వేద ఇస్ నాట్ ఎ సెపరేట్ ఫామ్.
0: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
1: We call this night శివరాత్రి.
0: ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్పెండ్ సో మెనీ నైట్స్.
0: కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము?
1: దిస్ నైట్ ఇస్ సెపరేట్ స్పెషల్ శివరాత్రి.
0: శివరాత్రి అనగా ఏమి? మంగళకరమైన రాత్రి.
1: శివరాత్రి మీన్స్ ద నైట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: కనుకొని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
1: హ్యావ్ టు స్పెండ్ ద టైమ్ ఇన్ ఆస్పిషియస్ వే చాంటింగ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
1: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
0: చాలా మంది జాగరణ చేయాలనుకుని
1: మెనీ అబ్జర్వ్ విజిల్
0: రాత్రి అంతా మేలుకోవాలి.
1: దే కీప్ అవే త్రూ అవుట్ నైట్.
0: దానికోసం ఏం చేస్తున్నారు?
1: వాట్ డు దే డూ?
0: పేకాట నాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినందునకే జాగరణగున.
1: బై మియర్లీ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ నైట్ యూ కెనాట్ సే దట్ యు అబ్జర్వ్డ్ విజిల్.
0: మూడు నాలుగు సినిమాలకు పోయి అలాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
1: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్ ఎ డే ఇట్ డజంట్ అమౌంట్ అబ్జర్వింగ్ విజిల్. నో,
0: శివరాత్రి అనగా దైవనామం చేతనే ఈ రాత్రిని గడపాలి.
1: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామమునకే శివతత్వము అన్నారు.
1: దేర్ ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్,
0: భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
1: God has so many names.
0: సహస్రనామములు.
1: A thousand names.
0: అన్నింటి ఎందుకును లక్ష్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: The main name, important name is సత్ చిత్ ఆనంద.
0: సత్ శాశ్వతము.
1: సత్ that is permanent.
0: చిత్తు పరిపూర్ణము.
1: చిత్ total
0: holy. ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
1: The combination of the two is ఆనంద bliss.
0: సత్ చక్కెర.
1: సత్ is sugar.
0: చిత్తు నీరు.
1: చిత్ ఇస్ వాటర్.
0: ఈ రెండింటినీ మనం కలిపినప్పుడు ఒక పానకం ఏర్పడుతుంది.
1: వెన్ యు మిక్స్ ద షుగర్ అండ్ వాటర్ ఇట్ బికమ్స్ సిరప్.
0: ఇది ఆనందం.
1: ది సిరప్ ఇస్ బ్లిస్.
0: అంతేకాని చక్కెర చక్కెరగా నీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్ యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
0: కనుక హృదయంలో ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
1: ద లవ్ దట్ కమ్స్ టు ద హార్ట్,
0: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
1: అండ్ ద డివినిటీ దట్ యు స్పెల్
0: రెండింటి యొక్క ఏకత్వం యొక్క తత్వమే
1: మస్ట్ కంబైన్ దేర్
0: పవిత్రమైనటువంటి దైవతత్వము.
1: దట్ ఈస్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మనం ఏది చేసినప్పటికీ
1: వాట్ ఎవర్ వీ డూ
0: హృదయపూర్వకంగా ప్రేమతత్వంతో మనం పనిచేయాలి.
1: విత్ లవ్ వీ హావ్ టు వర్క్.
0: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు.
1: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం.
1: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ.
0: ఇది కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయించాలి.
1: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్.
0: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు.
1: If you have teaspoon full of sugar, it's
0: ఒక టీ స్పూన్ ఆవు పాలుగా ఉంటే చాలు.
1: అండ్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్.
0: బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్.
1: వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: కనుకనే మనం హృదయపూర్వకంగా చిన్న మాట ఒక తూరు చెప్పినా చాలు మనకు.
1: హోల్ హార్టెడ్లీ ఇఫ్ యూ సే ఫ్యూ వర్డ్స్ దట్స్ ఎనఫ్.
0: కనుకనే ఇది భౌతికమైనటువంటి ఒక అన్నమయ కోశం నుంచి,
1: అవుట్ ఆఫ్ దిస్ ఫిజికల్ షీత్ ఆఫ్ ఫుడ్,
0: ఈ అన్నమయ కోశం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
1: వీ హావ్ టు గెట్ ఇన్ టు ద షీత్ వైటల్.
0: ఈ ప్రాణమయం అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ దిస్ వైటల్ షీత్?
0: ఇది వైబ్రేషన్.
1: దిస్ వైటల్ షీత్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
0: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము?
1: ఇట్ ఈస్ ద వైటల్ ఫోర్స్.
0: ఈ వైబ్రేషన్ నుంచి,
1: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్,
0: మనోమయ కోశానికి పోవాలి.
1: వీ హావ్ టు ట్రావెల్ అప్ టు ద షీత్ ఆఫ్ మైండ్.
0: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద షీత్ ఆఫ్
0: మైండ్? సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
1: దట్ ఈస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రవేజ్.
0: మనోమూలం విధం జగత్. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
1: వితౌట్ దిస్ మైండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్.
0: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
1: హియర్ ఈస్ అన్ అమెరికన్.
0: ఒక్క క్షణం లోపల నీవు అమెరికాను చింతించుకుంటే ఈ మనసు అమెరికాకు వెళ్లిపోతుండాలి.
1: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా ద మైండ్ విల్ గో దేర్.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటిది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
1: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
0: మనస్సుకు మరణమే లేదు.
1: మైండ్ ఇస్ డెత్ లెస్.
0: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
1: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
0: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ద మైండ్
0: ఫాలోస్.
1: థర్డ్ వన్ విజ్ఞానం.
0: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
1: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
0: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
0: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వీ ఫైండ్ రిఫ్లెక్షన్.
0: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
1: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్. ప్రాతిభాసికం
0: ఏ విధంగా వెలుగుతూ ఉంటుంది?
1: హౌ డస్ ఇట్ షైన్?
0: ఇప్పుడు నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టిగా.
1: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్డ్ దిస్ టేబుల్.
0: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను.
1: ఐ హావ్
0: అని నీ యొక్క ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: యూ స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యూ ఇన్ టర్న్.
0: ఇటు కొట్టే తప్పికి అనుకుంటాం మనం.
1: వెన్ యూ ఆర్ హిట్ ఇట్ యూ ఆర్ హర్ట్.
0: దేనికోసము? ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్.
0: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
1: ఇట్ ఈస్ జస్ట్ ద రియాక్షన్.
0: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్.
0: ప్రతిభాసకం యొక్క తత్వమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్
0: రిఫ్లెక్షన్. స్వరూపం యొక్క ఆనందమే.
1: అండ్ ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్ ద
0: ప్రతి దానికును రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాడు.
1: ఎవ్రీథింగ్ హస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసకంలోనే జీవితం గడుపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
0: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
1: ఇట్స్ నాట్ ద సైన్స్.
0: ఇది లౌకిక విజ్ఞానమే.
1: ది సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
1: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
0: అది విజ్ఞానం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సైన్స్.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి ఒక పరిమితము.
1: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఎటర్నల్ బ్లిస్.
0: కనుకని అట్టి ఆనందమును మనం పొందాలి.
1: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
0: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
1: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము,
1: కనుకనే
0: అన్నమయ కోశము స్థూలము.
1: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
0: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము.
1: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ ది సటిల్ ఫామ్.
0: ఆనందమయమైనటువంటి కారణ స్వరూపము
1: ఆనంద ద షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ కాజ్.
0: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము.
1: ది అల్టిమేట్ స్టేట్ ఇస్ సుప్రీం కాజల్ స్టేట్.
0: కనుకొని ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ సుప్రీం కాజల్ కాన్షియస్నెస్.
0: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణం అతీతమైన మహాకారణము.
1: ద సుప్రీం కాజల్ స్టేట్ ఈస్ అబౌవ్ బియాండ్ ద కాజల్ స్టేట్.
0: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే
1: టు నో దిస్ నేచర్
0: పంచకోశం యొక్క స్వరూపాన్ని చక్కగా ప్రత్యక్షం చేర్చుకోవాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ షీట్స్.
0: ఇది కేవలం కోశములంతా కూడా దేహాన్ని పట్టుకుని ఆడుతుండాలే కానీ నిజంగా దేహములకు కోశములకు సంబంధం లేదు.
1: ది షీట్స్ కవరింగ్ ద బాడీ విల్ మేక్ ద బాడీ వర్క్ ఫంక్షన్. ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ నథింగ్ టు డూ ద బాడీ ఇన్ పర్టిక్యులర్.
0: అన్నం చూచి ఆశించేది,
1: దట్ విచ్ వాంట్స్ ఫుడ్.
0: అందాన్ని చూచి పరిహసించేది,
1: ద వన్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ ది ఫామ్.
0: పరిమళాన్ని చూచి కుషించేది,
1: దట్ విచ్ ఇస్ హ్యాపీ అబౌట్ ద ఫ్రాగ్రెన్స్.
0: దేహమా చిత్తమా మనసా?
1: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ఈజ్ ఇట్ ద మైండ్ ఆర్ ద చిత్త?
0: కాదు కాదు,
1: నో,
0: ఇది ఆత్మనే.
1: ఇట్ ఈస్ ఆత్మ ది స్పిరిట్.
0: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
1: ద వన్ దట్ వాంట్స్ ఫుడ్.
0: ఆనందాన్ని చూచి పరిమర్శించేది,
1: అండ్ దట్ విచ్ ఇస్ లాస్ట్ వాచింగ్ ది బ్యూటీ.
0: పరిమళాన్ని చూచి పరిహసించేది,
1: దట్ ఇస్ ఎక్స్టాటిక్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆత్మతత్వమే
1: ఇట్ ఈస్ ది స్పిరిట్ స్పిరిట్ ఓన్లీ.
0: దాని ద్వారానే మనకు ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి.
1: త్రూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యు ఎక్స్పీరియన్స్.
0: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటారు.
1: వీ డోంట్ గో దట్ ఫార్ to reach the principle of atma, but we think it's a quality of the body.
0: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ పనిముట్టు మాత్రమే.
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
1: వై షుడ్ వి స్టడీ ఆల్ దిస్?
0: దేహాభిమానం చేతనే చదువుతున్నాము.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం అభిమానం పెంచుకుని,
1: వి హావ్ దిస్ బాడీ అటాచ్మెంట్,
0: ధనమును పెంచుకుని,
1: వి వాంట్ మోర్ మనీ,
0: సుఖాన్ని అనుభవించాలని,
1: వి వాంట్ టు బి జాయ్.
0: కానీ మనం ఆశించే సుఖం దీంట్లో లేదు.
1: ది హ్యాపీనెస్ డజంట్ లై దేర్.
0: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు,
1: యూఆర్ సో హ్యాపీ దట్ యువర్ సక్సెస్.
0: కానీ ఆ ఆనందం ఎంతవరకు ఉంటుంది?
1: హౌ ఫార్ డస్
0: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు,
1: దెన్ యూ గో టు ఎ జాబ్.
0: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాడు.
1: యూఆర్ హ్యాపీ అంటిల్ యూ
0: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక చుక్కము.
1: Then you will be suffering, feeling so bad until you get promoted. Idinga
0: manam pothu pothu unte aanandam ekkadiki antyamu?
1: If you go on like that, where is the end? Where do you get bliss?
0: Eppatiki idi antyame kaadu.
1: It never ends any time.
0: Indulo manaku aanandam labhyam kaadu.
1: There is no bliss anyway here.
0: Aanandam kadapate varaku aanandam aanandam aanandam antunnam.
1: In fact, you have been postponing, waiting, traveling in search of bliss.
0: Kaani aanandam eppudu vastundi?
1: When can you attain it?
0: Turiyavastha sthiti ande shashvatamaina aanandam manaku labhyam.
1: In turiya, the ultimate state, you will attain that bliss.
0: కనుకొని మనం ఆనందం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి దీంట్లో లక్ష్యాన్ని మనం పాటించకూడదు.
1: బ్లిస్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: అందువల్ల
1: ఒకానొక
0: సమయం నందు శంకర్ల వారు 13 మంది శిష్యులతో గంగా స్నానంలోకి పోతున్నాడు.
1: అట్ వన్ టైమ్ ఆదిశంకర వాజ్ ప్రొసీడింగ్ ఫర్ ఎ బాత్ దేర్ ఇన్ గ్యాంజెస్ ఫాలోడ్ బై 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: ఒక చెట్టు కింద కూర్చొని ఒక పండితుడు డుక్కుం కరణి డుక్కుం కరణి డుక్కుం కరణి అనే మంత్రాన్ని వల్లిస్తున్నాడు.
1: దే కేమ్ అక్రాస్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండ్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ డుక్కుం కరణి.
0: ఇది పాణిని జ్ఞానం.
1: ఇట్ ఈస్ ద గ్రామర్ కంపోజ్ బై పాణిని.
0: లోపల వల్లిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ రిపీటింగ్ దిస్ గ్రామర్ రూల్.
0: అక్కడికి వెళ్లి నాయన ఏమిటి నువ్వు ఉచ్చరించేది అన్నాడు శంకర్ల వారు.
1: దెన్ శంకర్ ఆస్ వాట్ ఇస్ దట్ యు ఆర్ రిపీటింగ్ దిస్.
0: నేను పాండి గ్రామాన్ని వచ్చిస్తున్నాను.
1: హి సెడ్ ఐఎమ్ జస్ట్ స్టడీయింగ్ ద పాండి.
0: దీని వల్ల కలిగేటువంటి బాధ ఏమిటి, సుఖం ఏమిటి అన్నాడు.
1: వాట్ హ్యాపెన్స్, వాట్ జాయ్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్.
0: నేను గొప్ప పండితుని అవుతాను.
1: హి సెడ్ ఐ విల్ బికమ్ ఎ స్కాలర్.
0: మహారాజుని ఆశ్రయిస్తాను.
1: అండ్ ఐ విల్ బి ఇన్ ద కోర్ట్.
0: నన్ను గౌరవిస్తారు.
1: ఐ విల్ బి రెస్పెక్టెడ్.
0: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు అన్నాడు.
1: దే విల్ ఆల్సో షో మీ ద వే టు క్యారీ ఆన్ మై లివింగ్.
0: మంచిది, ఈ యొక్క పండితుని ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
1: Yes, naturally the teacher will show to what extent.
0: ఈ ధనం నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది?
1: మనీ టు వాట్ ఎక్స్టెంట్ గివ్స్ యూ హ్యాపీనెస్?
0: సత్యం ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
1: యూ సే దట్ అంటిల్ ద లాస్ట్ మోమెంట్ ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
0: సత్యం తర్వాత వచ్చే ఆనందం ఎక్కడుంది?
1: వేర్ ఎల్స్ యూ ఫైండ్ ది బ్లిస్ ఆఫ్టర్ డెత్?
0: అది నాకు తెలియదు అన్నాడు.
1: యూ సే ఐ డోంట్ నో.
0: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవెందుకు బోధించాలి?
1: దెన్ వై టు టీచ్ దట్ నాలెడ్జ్ విచ్ యూ డూ నాట్.
0: చివాడా,
1: మ్యాడ్ క్యాప్,
0: భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
1: Chant, sing his glory, Govinda, repeat his name.
0: Samprapte sannihite kale.
1: When the end approaches.
0: Nahi, nahi, nahi rachati dukrunkarane.
1: These rules of the grammar, dukrunkarane, will never come to your rescue, no.
0: Bhaja Govindam,
1: so sing his name, glory
0: Bhagavatam Namani Smarinchu.
1: Chant his name.
0: Sarvakala Sarvavastani Yandukudanu Ade Ninnu Samrakshistundi.
1: In fact, at all periods of time, at all points of time, God's name comes to rescue. All the rest come and pass on.
0: Passing clouds.
1: They are like passing clouds.
0: Okkati kudanu permanent idi ledu.
1: You don't find single permanent cloud.
0: నీ ఆనందమే పర్మనెంట్.
1: యువర్ బ్లెస్ ఇస్ పర్మనెంట్.
0: నీ పవిత్రమైన ప్రేమనే పర్మనెంట్.
1: యువర్ సీక్రెట్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక నీ లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: ఈ దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: వీ హావ్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ దిస్ ప్రెజెంట్.
0: అదియే సర్వకాల సర్వావస్థల యందు కూడాను శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ.
0: సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
1: ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎట్ ఆల్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్ God is true, who exists.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: The principle of divinity
0: changes. కలిగేటువంటిది కాదు.
1: And is never
0: divine. అట్టి ఆనందమును అందించేటువంటి యొక్క దైవత్ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
1: Sing his glory that confers bliss.
0: కానీ ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాం.
1: At this age, what problems you face?
0: చాలా యవ్వన వయసు.
1: A youthful stage.
0: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాం.
1: యూఆర్ స్పాయిలింగ్ ది స్టేట్.
0: ఎన్నెన్ని ఆసనో ఎన్నెన్ని కథల్లో ఎన్నెన్ని స్టోరీస్ లో మనం కల్పించుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
0: కనుక ఈ వయసు లోపల
1: అట్ దిస్ ఏజ్
0: చదువుకు చదువు.
1: యు స్టడీ.
0: దైవత్వానికి దైవత్వము.
1: అండ్ ఆల్ థింక్ ఆఫ్ గాడ్.
0: దివ్యత్వానికి దివ్యత్వము.
1: అండర్స్టాండ్ డివినిటీ.
0: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎక్వైర్
0: రాముడు కృష్ణుడని కృష్ణుడు రాముడని మనం భావిస్తుంటాము.
1: And we consider Rama Krishna.
0: Ramulu Ramude, Krishnudu Krishnude.
1: Rama is Rama, Krishna is Krishna.
0: Kevalam mana bhavamulu maatrame daniki anni vidala upadiga teesukuntunnam.
1: We go by this feeling towards these deities.
0: Kanaka manam ee vayasunu manamu vyartham gaavinchukoku.
1: We should not waste this
0: age. Ee chaala pavitramainatundi vayasu.
1: It is highly sacred.
0: Anavasaramainatundi karyamulu endu palgoni.
1: We should not take to
0: unnecessary bondage.
1: Don't be caught in unnecessary bondage.
0: అనేక రకమైనటువంటి చిక్కులకు గురి అవుతున్నావు.
1: And you are put to suffering and problems.
0: ఒక క్షణమైన కూడా మనసుకు శాంతి లేదు.
1: You don't have peace even for a moment.
0: ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where from you get peace?
0: ఎక్కడ మనకు ప్రపంచంలో చిక్కేటువంటిది కాదు.
1: You don't get peace anywhere.
0: ఎక్కడ నీవు బజారుకు పోయి వెతికినా గానీ pieces, pieces, pieces, pieces. No peace.
1: All over the streets you find only pieces. Not peace.
0: Ah, peace nee yende untunnadi.
1: That peace
0: you
1: is
0: are the embodiment of peace.
1: You are the
0: embodiment of truth. You are the embodiment of love.
1: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
0: Ninnu neevu telusuko motta motta.
1: Know thyself.
0: Appude aanandam neeku praaptistundi.
1: Then you will be blissful.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
1: భారతీయుల
0: పర్వదినములు అన్ని కూడాను ఎన్నో పవిత్రమైన ఆనందాన్ని అందించేటువంటి.
1: We celebrate many festivals and we are joyful about the celebration.
0: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: But we do not understand the meaning.
0: బాహ్యమైనటువంటి చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
1: We go by the external acts.
0: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
1: It's a mean approach.
0: గొప్ప గొప్ప చదువులు చదివాము.
1: We are highly educated.
0: ఏం ప్రయోజనం?
1: What for?
0: చదువులన్నీ చదివి.
1: Having been educated.
0: చాలా వివేకియై.
1: Though being intelligent.
0: మగుడి తండ్రి కూడా మందమతుడు.
1: But a fool will not understand.
0: ఎంత చదువు చదివి.
1: In spite of knowledge.
0: ఏ నీతి ఉన్నను.
1: He may be anywhere.
0: దీనిని కూడా అంబు మానలేడు.
1: A mean man would never give up his hat.
0: తరచు చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: All this education will make you to argue with people, but you will never have holistic.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: After all, having acquired knowledge, you are going to die.
0: చావులేని చదువు చదువవలయు.
1: You should study to reach that state of immortality.
0: ఈ చదువులతో పాటు ఆ చదువు కూడా ఉండాలి.
1: Along with the secular knowledge, you have spiritual knowledge.
0: ఇవన్నీ కూడా మారిపోయేటువంటి కూలిపోయేటువంటి కాలిపోయేటువంటి యొక్క పర్వతములు వంటివి.
1: All this worldly knowledge is sure to perish. It should be washed off.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
1: thinking of the God is supreme, it's eternal, it's
0: immortal.
1: In fact, we plan for the future. How long? Just they vanish.
0: శాశ్వతమైనటువంటి ప్లాన్ వేయాలి మనం.
1: వీ షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
0: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ విచ్ పర్మనెంట్?
0: దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: గాడ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు దైవత్వాన్ని మరచి
1: వి హావ్ ఫర్గాటన్ గాడ్.
0: దైవత్వాన్ని విశ్వసించి
1: వి గో బై దిస్ వరల్డ్.
0: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
1: వి అండర్టేక్ యాక్టివిటీ.
0: అదే మన యొక్క అజ్ఞానము.
1: దట్ ఈస్ అవర్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవునో
1: దట్ డే విన్ ఇగ్నోరెన్స్ ఇస్
0: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్,
0: ఎవరిని ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు
1: రాసి, వి షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
0: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ విచ్?
0: దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: గాడ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు దైవత్వాన్ని మరచి
1: వి హావ్ ఫర్గాటన్ గాడ్.
0: దైవత్వాన్ని విశ్వసించి
1: వి గో బై దిస్.

0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్ట కడపటికి 2 మాత్రమే శాశ్వతం అన్నాడు.
1: వ్యాస కంపోజ్డ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ 2 సెంటెన్సెస్.
0: ఏమిటి ఆ 2 సెంటెన్సెస్?
1: వాట్ ఆర్ ది 2 సెంటెన్సెస్?
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది 2 సెంటెన్సెస్ సమ్మరీ.
0: ఈ రెండు చాలు మనకు.
1: దట్స్ ఎనఫ్ ఫర్ లైఫ్.
0: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
1: నెవర్ హార్మ్ ఎనీ.
0: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
1: డోంట్ హర్ట్ ఎనీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
1: డోంట్ హార్మ్ ఎనీ.
0: సాధ్యమైనంత వరకు మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
0: తదుపరి వారి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
1: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్లీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ విద్యందు కూడా చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
1: యువర్ బౌండ్ యు షుడ్ బి సక్సెస్.
0: కేవలం ఆ విద్యందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: ఆత్మ విద్యందు కూడా మీరు ఉత్తీర్ణుడు కావాలి.
1: యు షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్
0: విద్యానాం ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
0: అది బ్రహ్మజ్ఞానము.
1: దట్ ఇస్ బ్రహ్మ.
0: అదే బ్రహ్మ విద్య.
1: బ్రహ్మ విద్య.
0: అది కోసమని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం తగున సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి, త్రిగుణమును జయించి, మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞానతత్వంలో ప్రవేశించాలి.
1: వి షుడ్ క్రాస్ ఓవర్ ద 3 అట్రిబ్యూట్స్. Control our mind and get into the state of awareness.
0: Enta goppa goppa padavulu yelinappudikini
1: you may occupy exalted position.
0: Adanta kudunu kontha kalame
1: they would last for only for a short time.
0: Enni vidhamaina pitti deham chesinappudikini adi kuda kontha kalame.
1: Friendships also last for limited time.
0: Enta kalam mana andamu, enta kalam mana chandamu.
1: Your beauty and the glamour, how long
0: andamu prayamu indriya shakti unnadani dikka kurorunna.
1: Don't pride yourself because of your youth, the beauty.
0: Andamu prayamu indriya shakti unnadani mekkakoporanna.
1: Don't pride yourself because of beauty and energy.
0: Unnadira tondaraloni musalitanammana musunda pandaga.
1: There lies before ahead of you the old age.
0: Masalalevu.
1: You can't see.
0: Kana masakalu.
1: You cannot see with the
0: cataract. Moolu madatalu pade tala narse kada.
1: Folds on the face, grey hair.
0: ముసిలి కోతి అని పసివారు ముసిముసి నవ్వక కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ ఇన్ తమాషలో తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్.
0: ఏమిటి ఈ తోలు బొమ్మ?
1: వాట్ ఇస్ దిస్ థాయ్ పపెట్?
0: ఎంతకాలం ఇది?
1: హౌ లాంగ్?
0: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది?
1: హౌ లాంగ్ కెన్
0: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది?
1: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్?
0: ఎంతకాలం నీకు యవనం ఉంటుంటుంది?
1: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్.
0: ఎంతకాలం ఉండదు.
1: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్.
0: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది, రెండవ తూరి చీకటి కమ్ముతుంది.
1: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్.
0: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది.
1: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్.
0: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఇది ఏ మొట్టమొదటి అన్నప్రద ప్రాణము.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్, ద వన్ ఆఫ్ ఫుడ్ అండ్ వైటల్
0: స్థూలము.
1: And this is the gross body.
0: దీనిని సాధించమా మనం ఎన్నైనా సాధించగలం.
1: When once you understand this, you can achieve anything.
0: నీ దేహాన్ని నీ యొక్క అదుపులో పెట్టుకో.
1: Control your body.
0: నీ దేహాన్ని ఎవరు వచ్చి మనకు అదుపులో పెట్టరు.
1: Don't allow others to control you.
0: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
1: You have to control your own mind.
0: నిన్ను ఎవరు వచ్చి అదుపులో పెట్టరు.
1: And you don't expect others to control your mind.
0: ప్రతి ఒక్కరు తనకు తానే చేసుకోవాలి.
1: In fact, you have to work out for yourself.
0: ఆకలిగా ఉంటుండాలి. నీ కడుపుకు నీవే భుజించాలి.
1: When you are hungry, you have to eat for yourself.
0: నీ కడుపు కుంగూరు పూజిస్తే నీ కడుపులో నిండుతుందా?
1: If someone eats on your behalf, your hunger cannot be satiated.
0: నీ ఆకలి తీరదు.
1: It will never be appeased.
0: కనుకనే అంతము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నందుకనే నిక్కకు రోరన్న.
1: So don't be egoistic because of the beauty, the youth and the
0: దానికి కూడా మనం నిరంతరం కూడా యవ్వనత్వం అంటే ఏ విధంగా ఉంటుంది?
1: How is this state of youth?
0: ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకున్నప్పుడే యవ్వనత్వం అవుతుంది.
1: That state when you have total control on the senses, that is the state of youth.
0: ఎప్పటికీ నీవు యువకుడిగానే ఉంటావు.
1: You can be young eternally.
0: దీనికి నేనే నీకు ప్రమాణము.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్.
0: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు, కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాది.
1: దేర్ ఇస్ నో ఎనఫ్ ఆఫ్ స్పేస్. స్వామి వాంట్స్ టు రన్.
0: అన్ని శక్తులు ఉంటున్నాయి.
1: హి హస్ గాట్ ఆల్ ది

0: ఏ ఒక్కది బలహీనంగా లేదు.
1: హిస్ నో నాట్ వీక్ ఇన్ ఎనీ సెన్స్.
0: ఎవరైనా చూస్తే 75 ఇయర్స్ అని ఎవరు చెప్పగలరా?
1: కెన్ ఎనీబడి ఇమాజిన్ దట్ భగవాన్ ఈ 75 ఇయర్స్ ఓల్డ్?
0: దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద కాజ్?
0: ప్యూరిటీ.
1: ప్యూరిటీ.
0: పేషెన్స్.
1: పేషెన్స్.
0: పర్సివరెన్స్.
1: పర్సివరెన్స్.
0: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
1: దీస్ త్రీ మేక్ భగవాన్ లుక్ యంగ్, యూత్ఫుల్, డైనామిక్.
0: ప్యూరిటీ, ప్యూరిటీ, ప్యూరిటీ.
1: ప్యూరిటీ, ప్యూరిటీ, 100%
0: ప్యూరిటీ. నిర్మలమైన, నిశ్చలమైనటువంటి భావమే.
1: ఇట్స్ సో సేక్రెడ్ అండ్ ప్యూర్.
0: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
1: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్.
0: మేమంతా స్వామి భక్తులు, స్వామి భక్తులు ఉంటాము.
1: వి సే వేర్ భగవాన్
0: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవచ్చు.
1: సాంక్టిటీ సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ.
0: పేషెన్స్, శాంతి కావాలి.
1: అండ్ యూ వాంట్ పీస్.
0: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం, ఒక్క చిన్న మాట కూడా మీరు సహించుకోలేరు.
1: వీ డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్.
0: మంది వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్, బ్లిస్ఫుల్, టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
0: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్,
0: ఎన్నో పనులు ఉన్నాయి.
1: సో మెనీ జాబ్స్ హీ హాస్.
0: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్.
0: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్ నావే.
1: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
0: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
1: నేచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ.
0: నో రెస్ట్లెస్.
1: భగవాన్
0: ఆనందంగానే ఉంటాడు.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆల్వేస్ బ్లిస్, బ్లిస్, బ్లిస్.
1: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: చాలా మంది బర్త్డే ఉంటో హ్యాపీ బర్త్డే అని వస్తారు.
1: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సేయింగ్ హ్యాపీ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ. టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, టెల్ దెం
0: నిమిషం నిమిషం బర్త్డే ని.
1: బికాజ్ ఎవ్రీ
0: సెకండ్ సెకండ్ బర్త్డే ని.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీ ని.
1: ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: అది నిజమైనటువంటి ఆనందం.
1: దాట్ ఈస్ ట్రూ బ్లెస్.
0: కనుక మీరు నిరంతరం కూడాను మా ఆత్మస్వరూపుడు నా యందే ఉన్నాడు.
1: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్
0: నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: దట్ ఆత్మ డివినిటీ ఇస్ విత్ మీ, ఇన్ మీ, అబౌవ్ మీ, బిలో మీ, అరౌండ్ మీ.
0: విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కానీ విచారం కానీ ఎక్కడి నుంచి వస్తుంది?
1: ఇఫ్ యూ హావ్ దట్ ఫీలింగ్ యూ విల్ నెవర్ బి సాడ్.
0: నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది
1: మిజరీ.
0: ఈ విచారం అంటారే, ఈ విచారం అంటే ఎట్టుంటారో చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ వరీ ఇస్.
0: నా దగ్గర రాదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: దుఃఖము అంటారు. చాలా మంది ఏడుస్తుంటారు.
1: మెనీ క్రాయ్.
0: ఈ దుఃఖం అంతా ఎట్లవుతున్నారో నేను చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వై యూ క్రాయ్, ద రీజన్ ఫర్ సాడ్.
0: కానీ నాకు రాదు.
1: నో, ఇంపాసిబుల్.
0: ఏం చేస్తూ
1: వాట్ ఈస్ టు బి డన్.
0: కాబట్టి నా దగ్గరికే రావవి.
1: ఈ దే విల్ నెవర్ అప్రోచ్ భగవాన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
1: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
0: దురాచారములు, దుస్సంగములు, దుర్బోధనంతా ఉన్నప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
1: దెన్ వై
0: ఎందుకు బాధలు వస్తాయి?
1: దెన్ యు నో పేషెంట్ ఇస్ సఫరింగ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్.
0: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
1: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
0: అన్ని మనకు గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
1: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
0: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
1: ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు నమ్మకమను రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవని ఎందుకు.
1: Another today people have lost both the eyes of faith and mind. They don't believe
0: in it.
1: In fact, he has no faith in himself. Well, on whom? In whom he will report faith? Yes, he has no
0: faith.
1: If you don't know yourself, how do you recognize the latent divinity within you? First, know thyself.
0: It's
1: easy to understand God.
0: కాబట్టి మీరు మొట్టమొదట దైవత్వాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫస్ట్.
0: దైవం చేత కానటువంటి లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇఫ్ యు.
0: కానీ అనేక మంది నాస్తికులు, యాస్తికులు, యాస్తిక నాస్తికులు, ఆస్తికులు అందరూ కూడా వాదిస్తుంటారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ థీస్ట్ అండ్ ఎథీస్ట్ అండ్ ఎథీస్ట్ థీస్ట్ అండ్ థీస్ట్ ఎథీస్ట్.
0: కానీ
1: బట్
0: అది వారికి అనుభవం లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియాలిటీ.
0: కన్నులు ఉన్నటువంటి వానికి చిన్న మినుగురుపు పోయినా కనిపిస్తుంది.
1: one with good eyes vision can see the glowworm.
0: కన్నులు లేని వాడికి పెద్ద సూర్యోదయమైనా కూడా కనిపించదు.
1: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
0: అదే విధంగా ఆధ్యాత్మిక నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
1: The one without the eye of spirituality, he only feels darkness around.
0: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్ని అంతా చూడగలడు.
1: A spark of spiritual light is enough to see the entire cosmos.
0: ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
1: What is the effect of Kali?
0: కలి యుగము అన్నారు.
1: We say this age of Kali.
0: కలియుగం కాదు కలహయుగం.
1: This is not age of Kali. Conflict. Conflict, fight for everything.
0: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
1: Fight everywhere, at home, on the street, everywhere.
0: అశాంతిని మనం ఉద్యమం చేయాలి ఈనాటి విద్యార్థులు.
1: Today the students should give up that restlessness.
0: ప్రేమ చేత అందరినీ కలపాలి.
1: And with the principle of love, make everybody join.
0: చంపివేయాలి.
1: And kill the disease.
0: విడిచిపెట్టాలి.
1: And then bury the hatred.
0: కంపెనీ చేయాలి.
1: And then kill the jealousy.
0: ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: Develop love.
0: కనుకని ఏ మానవుని యందు ఈ క్రోధము అసూయ ఉంటుందో వాడి జీవితము ఉండి కూడా చచ్చిన వాడితో సమానమే.
1: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఏ లివింగ్ డెత్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: మనకు ఏ విధమైన ద్వేషమే లోపల రానికుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్స్ ఎవర్.
0: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
1: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: కనుకనే ప్రేమను పెంచుకోండి.
1: గ్రో లవ్.
0: రాత్రి అంతా కూడా ఆనందంగా భజన చేయండి.
1: Throughout night, sing his glory.
0: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
1: For శివరాత్రి, there are certain reasons associated.
0: చంద్రునికి 16 కళలు.
1: Moon has 16 aspects.
0: సూర్యునికి 16 కళలు.
1: Sun also 16.
0: కానీ ఈనాడు చతుర్దశి దినము
1: on this day,
0: 15 కళలు లీనమై ఉన్నాయి.
1: 15 are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
1: Only one remains.
0: ఆ ఒక్క దీని లోపల మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
1: బట్ యెట్ విత్ దిస్ వన్ రిమైనింగ్ వీ కెన్ బి సో హ్యాపీ.
0: రాత్రి అంతా హృదయపూర్వకంగా చేస్తుంటే అది కూడా లీనమైపోతుంది.
1: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ నైట్ ఈవెన్ దట్ సింగిల్ ఆస్పెక్ట్ వుడ్ గెట్ మర్జ్డ్.
0: కనుక
1: సో
0: మనము ఏ పండుగలు వచ్చినప్పటికీ
1: లెట్ మేనిఫెస్ట్
0: ఆధ్యాత్మికంగా మనం లోపల తోడనక్కర్లేదు.
1: In fact, you don't need to move about thinking of spirituality alone.
0: మనకు అర్థం కాదది.
1: You cannot understand.
0: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
1: The path of love is easiest.
0: అందరినీ ప్రేమించు.
1: Love all.
0: నీకు ద్వేషుడే ఉండడు.
1: Then you, nobody will hate
0: you. నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
1: In fact, no one will hate Bhagavan.
0: నేను ఎవరికి ద్వేషిని కాదు.
1: He doesn't hate anybody.
0: నాకు ఎవరు ద్వేషం లేదు.
1: Therefore, no one hates.
0: కాబట్టి నాకు కోపం ఎక్కడ వస్తుంది?
1: So there is no question.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా భావిస్తుంటారు.
1: Some students also consider.
0: స్వామికి ఏమో కోపం వచ్చింది, మాతో మాట్లాడటలేదు, అట్లా ఇట్లా అనుకుంటుంటారు.
1: Some students feel that Swami is angry with us, therefore he is not talking.
0: నాకు ఎవరిపైన కోపం లేదు.
1: He is not angry with anybody.
0: కానీ వారిని మార్చే కోసం,
1: టు కరెక్ట్ యూ,
0: వారిని కరెక్ట్ చేసే కోసమని,
1: టు కరెక్ట్ యూ, రెక్టిఫై,
0: నేను ఆ విధంగా ఉంటాను.
1: సమ్ టైమ్స్ హి ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ.
0: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి మందు ఇవ్వాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు ఫాల్ సిక్ యు షుడ్
0: మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
1: మెడిసిన్ అండ్ డైట్ రెగ్యులేషన్ షుడ్ గో టుగెదర్.
0: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు డోంట్ అబ్జర్వ్ డైట్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో వాల్యూ.
0: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
1: హియర్ వి హావ్ డయాబెటిక్ పేషెంట్.
0: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటారు.
1: దే హి టేక్స్ ఇంజెక్షన్ ఎవ్రీ డే.
0: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఎట్లా నయం అవుతుంది?
1: గివింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ యూ కెనాట్ గివ్ హిమ్ స్వీట్స్.
0: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
1: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్
0: డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
1: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
0: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
1: దెన్ దేర్ విల్ బి టోటల్ క్యూర్.
0: కనుకనే వారికి కొన్ని కొన్ని మనో మార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
1: టు మేక్ సర్టన్ కరెక్షన్ రెక్టిఫై ది మిస్టేక్ స్వామి రిమైన్స్ క్వైట్.
0: లేకపోతే వాళ్ళు మితిమీరి పోతారు. అందులో కలియుగ యువకులు అనేటువంటి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు.
1: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
0: అనేక రకమైనటువంటి క్రోధములు కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
1: ఓ దేర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్
0: ఇది వాళ్లకు వాళ్ళనే నాశం చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యు. యు ఆర్
0: రూయింగ్ యువర్ పెరగకూడదు. ద్వేషం పెరగకూడదు. ప్రేమ పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్
0: గ్రో. ఎంత ప్రేమ పెరుగుతుందో
1: గ్రో
0: మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
1: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్ యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
1: యాజ్ యు డెవలప్ లవ్ అండ్ మోర్ అండ్ మోర్ యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్.
0: దైవంపైనే కోపాన్ని పెంచుకుంటే ఇరణ్యకశిపుడు ఏమైనాడు?
1: What happened to Hiranyakashipu? Full of anger.
0: Ravanasura emainadu?
1: What happened to Ravanasura?
0: Duryodhana emainadu?
1: What happened to Duryodhana?
0: Kattagattiki vamsame nasanam
1: chesukunnaru. Ultimately they ruined their clan.
0: Premane penchukunnatundi pandavulu emainaru?
1: Pandavas, what happened to him?
0: Pancha pandavulu aidu sirasulato sukachemane pondirincharu.
1: And all the five pandavas were safe and secure.
0: Enni kashtamulu kaliginaayi variki?
1: They faced so many difficulties.
0: Enni badhalu sambhavinchayi?
1: So much of suffering.
0: Kani vaalaku bhagavantudi premane samrakshistoo vachindi.
1: But their love for God protected them throughout.
0: కనుక భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్.
0: అప్పుడే మీకు సర్వము కూడాను సమృద్ధి సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
1: దెన్ యూ కెన్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచం నందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ విత్ ఆల్ ద సెన్సెస్ ఆర్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ బ్యూటీ.
0: కారణం సర్వభూతములు యందు, సర్వ ప్రాణులు యందు, సర్వజీవులు యందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ ఇన్ ఆల్ క్రీచర్స్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్ వీ ఫైండ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ సచ్చిదానంద బీయింగ్ ప్రెజెంట్ ఓవర్ దేర్.
0: కానీ ప్రతి మానవుని యందు కూడాను సత్యం శివం సుందరం ఈ మూడు కూడాను ఉండినప్పటికీ మానవుడు తన యొక్క సత్యాన్ని, తన యొక్క శివత్వాన్ని, తన యొక్క సుందరాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దీస్ త్రీ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ప్రెజెంట్ ఓవర్ దేర్. మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ బ్యూటీ.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్నే చెప్పాడు. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై ప్లేటో, ఎ డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్, దట్ ది ఎంటైర్ బేసిస్ ఫౌండేషన్ ఫర్ దిస్ యూనివర్స్ ఆర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: ట్రూత్ ఈజ్ ద బేసిస్ ఫర్ హోల్ థింగ్.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: Truth is changeless in all the three periods.
0: Goodness anaga ide nijamainatvanti yokka divyattvam.
1: Goodness is the true divinity.
0: Karanam emanaga goodness is godness.
1: The reason is goodness is godness.
0: Kanuka ee sundaramainatvanti yokka tattvanni, ee satyamainatvanti tattvanni, ee pavitramainatvanti tattvanni ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: హి స్టడీస్ ఖురాన్.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: హి రీడ్ సేక్రెడ్ టెక్స్ట్.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: హి రీడ్
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: దో హీ గోస్ త్రూ ఆల్ ఇంపార్టెంట్ టెక్స్ట్ గీత, రామాయణ, ఖురాన్ అండ్ బైబుల్, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: ఇతిహాస పురాణములను కూడాను పఠిస్తున్నాడు.
1: He reads all epics and all sacred
0: బ్రహ్మ సూత్రము, భగవద్గీతను కూడాను ఆరాధన చేస్తున్నాడు.
1: He worships బ్రహ్మ సూత్ర అండ్ భగవద్గీత.
0: ఇవన్నీను కేవలము పలచని మజ్జిగ వంటివి.
1: That's all diluted buttermilk.
0: అయితే
1: however
0: ఈ ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే చక్కగా కాంచి చిక్కనైనటువంటి యొక్క తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదిలి నీవు మజ్జిగను త్రాగటం ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ but you drink this diluted buttermilk, what's the use?
0: Acharane మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ ఎగ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానము కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రాపగేషన్.

0: ಪ್ರೀತಿ ಕಲುಗಬಹುದು ಪಿಸಿನಿಗೊಟ್ಟು.
1: ಇಟ್ ಈಸ್ ದಿ ಡಾಗ್ ದಟ್ ಲಿಕ್ಸ್ ವಾಟರ್. ದೋ ದೇರ್ ಇಸ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಫ್ಲೋ ಆಫ್ ವಾಟರ್ ಓವರ್ ದೇರ್, ಇಟ್ ಲಿಕ್ಸ್. ದಟ್ ಈಸ್ ದ ಫೇಟ್ ಆಫ್ ಎ ಗ್ರೀಡಿ ಮ್ಯಾನ್.
0: ಮಾನವನಕ್ಕೂ ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯಮನು ಉಂಟುನ್ನವಿ.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti?
1: But what is the use?
0: Kevalamu manavuni yandu lobhattam pravejinchinappudu ivi inni undi kudanu taanu panikiranaatunte vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగములోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయింది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వీ ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్కైండ్.
0: తాను తినడు పరులకు పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamunu pilivochuna leka pasuttamani cheppavochuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: Daachukune atvanti yokka doshattamu abhiruddhi parchukune atvanti yokka murkhattamu pasulu endu kudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals. Ee
0: daachukuneetvanti murkhattamu dochukuneetvanti okka kruratvamu manulu yandu mitimiri poyedi.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: Kanukone enni sadhanalu chesinappatikini, enni japamulu chesinappatikini, enni poojalu salipinappatikini, ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
0: ప్రేమలేని పూజ,
1: worship without love,
0: విశ్వాసములేని ఆరాధన,
1: the worship without faith,
0: నిరర్థకమైనటువంటివి,
1: they are useless.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రములు మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకును ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, is enough if you have love and faith.
0: మనము ఏమి కొనిపోతున్నాము?
1: What is that you take with you?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వెరీ యాక్షన్స్.
0: ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోర్చుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును,
1: and he loses his all his
0: tana kungala gauravam dagdam seyunu,
1: all his respect would be burned.
0: Tana varala kedaseyunu,
1: and he will be separated from his
0: lobham valna sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idi ee naati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as in
0: ee lobhattamu anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: ye okka danikaina kodanu tyagam aneetundi manavuni endu aavirbhavinchadu.
1: There is no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nundu bharatiya sampradayam nundu nakarmana na prajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, it is only through sacrifice you will attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: So long he has got wealth with him, money with him, he will disobey even God.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది అది.
0: The moment money is gone, he will see the world.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: Till then he will be unmindful of the world around.
1: ఏమిటి ఈ జగత్?
0: What is this world?
1: ఏమిటి ఈ జీవితము?
0: What is this life?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: How long does it last?
1: ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటి ఏమిటి?
0: What is that you achieve in this lifetime?
1: ఏమీ సాధించలేము.
0: Nothing whatsoever.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: All are passing clouds.
1: ఈ లేత వయస్సునందు
0: at this tender age
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలను చదువుతున్నారు.
0: At this tender age, you struggle hard and study.
1: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు.
0: You also participate in several activities.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం. అంత అనిత్యం.
0: Everything is temporary.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: There is only one thing that is permanent.
1: అదియే దైవ ప్రేమ.
0: That is the divine love.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
0: The life that doesn't earn this divine love, what is the use of the rest of the things?
1: ఎంతకాలము బ్రతికినప్పటికీ కట్టకడపటికీ ఒట్టి చేతుల్తోనే వెళ్ళవలసింది.
0: One may live long enough, but they have to go back, return,
1: empty-handed.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it. The daughter, adolescence or youth?
1: ముదిమియందో లేక ముసలియందో.
0: Or old age, or prime of youth.
1: Urano, adavino.
0: Either in the city or in the forest. In the midst of water.
1: Eppudu vidachedi erukaledu.
0: When one dies, no one knows.
1: Maraname nischayamu. Buddhimantudaina. దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యువర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలుగరే, కర్మోన్నతిని పొందరే వారేది.
0: డోంట్ యూ సీ ద సేమ్ కింగ్స్ రూలింగ్ ద కింగ్డమ్స్? వాట్ హ్యాపన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయం నందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసింది.
0: However, we have to work and earn money.
1: God,
0: so
1: ఏ విధంగా మనం పీల్చుకుంటున్నామో అదే విధంగా దీన్ని విసర్జించవలసింది.
0: Just as we have inhale and exhale, you must give up someday.
1: ఆహారం ఏ విధంగా మనం స్వీకరించుతున్నామో అదే విధంగా దీన్ని కూడా విసర్జించవలసింది.
0: Just as you take food and also evacuate the useless stuff.
1: ధనమును కూడా సంపాదించవలసింది, కానీ విసర్జించవలసింది.
0: You have to earn money, but you must sacrifice.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఎమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవలసినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవలసింది.
0: వాట్ యూ హ్యావ్ టు హైడ్ అండ్ ఎమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ అ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అదే మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavasanta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaila kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసినంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమోనో భయం.
0: ఇఫ్ యూ ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: It is the tradition in villages this to necessarily go and visit them, the bereaved family.
1: 10 miles దూరం ఉంటుండాలి.
0: It is 10 miles long distance.
1: బస్సు ఎక్కితే ఈ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకొని పోవటానికి ప్రయత్నించాడు పెద్దన్న.
0: The elder brother thought if he were to travel by bus, he may have to spend 5 rupees.
1: తెల్లవారుజామునే లేచాడు, ఏదో 2 గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
0: Early morning he got up, packed 2 pairs of his
1: clothing. అప్పుడు తమ్ముడికి చెప్పాడు.
0: He told his younger brother,
1: ఒక చిన్న దీపం అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
0: He said, light a small lamp, the oil lamp.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
0: With the help of that oil lamp, he packed 2 pairs of clothing.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపోయాడు.
0: The younger brother is a greedy person. Just put off the lamp.
1: Oil ఖర్చు అవుతుందో ఏమో అని.
0: Because the oil may be consumed.
1: తిరిగి ఒక 1/2 గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: The elder brother returned in 1/2 hour's time.
1: దీంట్లో 3 మైళ్ళు నడిచిపోయాడు.
0: He walked on the way
1: 3 miles.
0: And he returned all the 3 miles.
1: 6 miles.
0: 6 miles total.
1: తలుపు తట్టాడు.
0: He tapped the door.
1: ఎవరు తలుపు తట్టేది అన్నాడు చిన్న తమ్ముడు.
0: Younger brother asked, who are you? Who is tapping the door?
1: నేను అన్నంరా అన్నాడు.
0: I'm your elder brother.
1: ఎందుకు వచ్చావు అన్నాడు.
0: Why have you come?
1: నేను పోయే సమయ లోపల దీపము ఆరిపోయమని చెప్పలేదు, అందువల్ల దీపం వెలుగున వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: While leaving the house, I forgot to tell you that you have to put off the lamp. Therefore, I return to remind you that.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు.
0: Younger brother said,
1: Brother, నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్ళిన తక్షణమే నేను ఈ దీపం ఆర్పేశాను.
0: Am I not that intelligent? I had immediately put off the lamp the moment you left.
1: కాని నీవు 3 మైళ్ళు వెళ్లి 3 మైళ్ళు వచ్చేసావు, ఈ 6 మైళ్ళు లోపల నీవు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నీవు నిశ్చుచ్చుకోలేదా?
0: But brother, no, you walked 3 miles long and returned 3 miles. Just imagine the wear and tear effect of your slippers.
1: Slippers ante enta arigipoyinayo annadu.
0: Slippers must have been worn out.
1: Appudu anna cheptunnadu.
0: Then brother said,
1: Brother, nen telu takku kadra.
0: He said, oh brother, I am not a fool.
1: Ee cheppulanta kodina moota gatti chenkalo pettukunnaru.
0: I bundled the slippers. Now I am carrying in my arms now.
1: ఈ విధమైనటువంటి లోబత్తం ఉంటే ఈ చెప్పులు ఎందుకు?
0: దిస్ ఈజ్ ది మైజర్లీనెస్. వై డస్ హి
1: తాను సుఖపడనటువంటి యొక్క ఈ ధనధాన్యం ఎందుకు?
0: ఇఫ్ ది మనీ డజంట్ మేక్ యూ హ్యాపీ, వై డు యూ నీడ్ ఇట్ యాక్చువల్లీ?
1: మరొకైనా సుఖాన్ని అందించాలి.
0: అట్లీస్ట్ మేక్ అదర్స్ హ్యాపీ.
1: తానైనా సుఖపడాలి.
0: అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ.
1: ఈ రెండూ లేనటువంటి యొక్క సుఖం ఏం ప్రయోజనము?
0: విత్ నైదర్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మనీ?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
0: You should study not for the job's sake.
1: Mana samajam lopala, mana village lopala, mana gramam lopala ee chaduvunu samajam yokka sadviniyoganiki upayoginchali.
0: You should make use of your learning for the welfare of your village and society.
1: Samajam yokka samcheemani kosamani mee chaduvulu upayogapettali.
0: You should make use of your studies for the progress and welfare of the society.
1: Kevalamu chadivi degree ni teeskunnanta maatrame prayojanam ledu.
0: It's useless if you just limit yourself by getting a degree.
1: Idi kevalam degree anetundi bichha patra.
0: Degree is a sort of begging bowl.
1: Endukante ee degree anetundi oka patra unte okoka office ku velli udyogam ani beg chestunnav.
0: With this degree, which is a begging bowl, you go step by step visit every office.
1: Mana padavula paina manam nilchukodaniki taginatundi krushi cheyali.
0: You should be able to stand on yourself, self-reliant. You should be self-reliant.
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: You should serve your village in the way that's required, needed.
1: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
0: We should grow the vegetables in our villages.
1: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజీ అంతా కూడా కట్టించి చెప్పాలి.
0: We should also see that there's proper drainage, cleanliness maintained over there.
1: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
0: There are many poor people in our
1: village. వాళ్ళకు పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించాలి.
0: We should also tell them.
1: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
0: And we should see that, tell them that they should not be afflicted by any disease.
1: చిన్న పిల్లలకంతా మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
0: We should teach them all that we have learned.
1: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: This is the real help to others.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చెయ్యాలి.
0: యూ షుడ్ హెల్ప్ అదర్స్.
1: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
0: Today, the moment we receive high degrees,
1: employment office lo poi book chestam man register.
0: We register ourselves there in employment exchange office.
1: Kani adi kontha ekkuvaipothe videshalaku apply chestam.
0: Further, we also apply to find jobs elsewhere abroad.
1: Idi chaduvulu yokka lakshaname kaadu.
0: This is no true.
1: Mana gramani manam poshinchali.
0: We should serve our village.
1: Nee puttindedi nee gramamlo.
0: You are born in this village.
1: Nee perigindedi nee gramamlo.
0: You have grown in
1: this village. Nee chadivinedi nee gramamlo.
0: You have studied here.
1: Sarvamu ee gramame neeku andinchindi ee shaktulunu.
0: It is the village that gave you all these abilities.
1: Kanuka nee chadivina sarvasa shaktulu kudanu nee yokka society ni neeku andinchindi.
0: Therefore, through society, you got all your capacity.
1: Kanuka nee society.
0: Should you not show gratitude to your village and society?
1: చదువులోనే మనం సొసైటీలోనే పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సొసైటీలో పెరిగాము.
0: వి గ్రో ఇన్
1: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: సొసైటీకి
1: తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: వి షుడ్ ఎక్స్‌ప్రెస్ గ్రాటిట్యూడ్ టు సొసైటీ.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గాన్.
1: నేను నా వారు.
0: ఐ అండ్ మైన్.
1: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
0: But how about the rest of the people?
1: Andaru bhagavantuni biddale.
0: All are children of God.
1: Andaru annadammule.
0: All are brothers.
1: Kanuka manalo manam ee vidhamaitundi kalatalu lekunda andaru sahana bhavamto abhiruddhiki raavali aneetundi oka sahanamu saanubhootini manam penchukovali.
0: Without any conflict we should live together in brotherhood, in cooperation and understanding.
1: Chaala avasaramu.
0: Unity is very essential.
1: Dani practical le dani abhiruddhiki margamu.
0: It is to practice unity is the path to progress.
1: ఐకమత్యం ఐకమత్యం అని హలో హలో హలో అని పోవటం కాదు.
0: This unity is not confined to saying hello.
1: కలిసి పని చేయాలి.
0: We should work together.
1: కలిసి మెలిగితే కలిసి పుణ్యం అన్నారు.
0: And if we work together, we'll earn merit.
1: కనుక విద్యార్థులలో ఈనాడు విశాల భావం రావాలి.
0: Students should have broad mind.
1: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: We should widen our heart.
1: ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
0: Where is this body?
1: కానీ
0: ఎడమైన
1: హృదయం. హృదయం కాదు అది, గుండెకాయ.
0: It is a simple physical heart, what you say that.
1: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
0: Physical heart is the main switch to our body.
1: అది స్విచ్ బోర్డు.
0: It is a switch board.
1: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
0: It's not that heart.
1: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
0: The spiritual heart is present all over the body.
1: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
0: It has no limit, it has no boundary.
1: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
0: This hridaya, heart is present everywhere.
1: Karukani sarvatah paanipadam tas sarvatochi siromukam.
0: Therefore it encompasses everything around.
1: Kabatti mana hridayam ekkada varaku prayanam avutundo akkada varandaru mana bandhuvule.
0: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
1: Ee vidhamainatundi oka sahana bhavam cheta aikyamatyamto mana jeevitanu sadhinchali.
0: With this kind of understanding you should achieve unity.
1: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
0: ది స్టడీస్ ఆర్ నాట్ ఫర్ ఎ లివింగ్.
1: చదువు సంస్కారం కోసం.
0: యు స్టడీ సో యాస్ టు గెట్ కల్చర్.
1: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టకూటిది మనం జరుగుతూనే ఉంటుంటాది.
0: వెన్ వన్స్ యూ డెవలప్ యువర్ కల్చర్ ఇస్ నాట్ దట్ డిఫికల్ట్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్.
1: ప్రార్థన చేస్తున్నారు ధర్మో రక్షతి రక్షిత.
0: యు ఆల్ ప్రే ఇఫ్ యు ప్రొటెక్ట్
1: ధర్మాన్ని నీవు రక్షిస్తూ పోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ Dharma will protect you in turn.
1: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
0: So we have to see that the society conducts along the path of dharma.
1: మనం ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
0: If every village treads along the path of dharma, the whole town will develop.
1: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
0: Either culture of Bharat or foreign culture for that matter is noticed more in villages.
1: Pallallo undinatvanti oka dharmamu, pallala varallo undinatvanti oka nyayamu, pallala varallo undinatvanti oka sahanamu, pallala varallo undinatvanti oka prema pattanallo ledu.
0: Dharma, justice, understanding, tolerance are the values which are present more in villages than cities.
1: Samuplopala court tayaraipoyinayi.
0: In township and crow.
1: Banks tayaraipoyinayi.
0: Banks are there.
1: Universities tayaraipoyinayi.
0: Universities.
1: Inka innino ivanni tayaraipoyinayi.
0: So many are there.
1: Inni undinatvanti yokka aa pattanallo jarigetvanti anyayalalu akramalu anacharalu inta antari kaadu.
0: You find lot of injustice, horror and terror in cities.
1: Kaani pallallone kotta neethi nijayati untundadi.
0: The honesty and integrity are more in villages.
1: Kanukani inka pallali endu kodanu కొన్ని ట్రైబల్స్ ఉంటా ఉంటారు.
0: దేర్ ఆల్సో ట్రైబల్స్
1: అడవుల్లో ఏ సంబంధము లేనటువంటి వారు ఉంటారు.
0: దేర్ పీపుల్ ద ట్రైబల్స్
1: వాళ్ళల్లో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
0: Among tribals you find satya and dharma and not in towns.
1: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
0: దే ఓన్లీ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్.
1: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
0: What is that we do have in
1: our culture? Nanta kalchi vestunnamu.
0: We are burning our culture.
1: Mana neethi nijathinanta manta pedutunnamu.
0: We are really burning our
1: manavatvanni mancha galutunnamu.
0: We are burning the human quality.
1: Where is manav?
0: What is this human quality?
1: Manavudu putti konni lakshala samvatsamulaipoyindi.
0: Man is born lakhs and lakhs of years ago.
1: Kaani manavatvam inka manavu nundi puttaledu.
0: But the human quality is not yet born.
1: Manavudu puttadu kaani manavattam inka puttaledu.
0: Man is born, human is born, but not humanness.
1: Ee manavattam.
0: When do you expect it?
1: Enni janmalu nasinchayo.
0: We passed through so many.
1: Enni janmalu raabothundo.
0: How many more in store?
1: Manavanto paatu manavattam kudanu puttali.
0: So along with man, the human quality also should be born.
1: Satyanni palakali.
0: We should speak truth.
1: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడా కనిపించడం లేదు.
0: యాక్చువల్లీ దేర్ ఇస్ నన్ హూ స్పీక్ ట్రూత్.
1: నోరెత్తితే అసత్యమే.
0: ద మూమెంట్ ఓపెన్స్ హిస్ మౌత్ ఫుల్ ఆఫ్ లైస్ ప్యాక్ ఆఫ్
1: చేయి పెడితే అధర్మమే.
0: Once he resorts to action with his hand, it is adharmika.
1: ఇది మానవత్వం ఎట్టవుతుంది?
0: హౌ డు యూ కాల్ ఇట్ హ్యూమన్?
1: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: Animals, birds, they have got a particular code of conduct and behavior.
1: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
0: The animals follow a season and a reason.
1: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
0: But human has no reason, has no season.
1: Inka mee chaduvulu endukosam?
0: Then why do you need studies?
1: Enduku ee chaduvulu chadavali?
0: Why should you study?
1: Paniki raani chaduvulu manam enduku chadavali?
0: Why should you study all this useless stuff?
1: Chatta chaduvulu.
0: It's all rotten stuff.
1: Samajamulaku upayogakaramainatvanti chaduvulu manam chadavali.
0: You should study such that as to help
1: mana manavatvanni tempondimpa chesukuneatvanti chaduvulu chadavali.
0: We should learn so as to uphold the human
1: quality. Manavuniki manavuniki madhyana unnatvanti sambandha bandhavyanni penchukune chaduvulu chadavali.
0: We should develop interrelationships among mankind.
1: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
0: టుడే దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్
1: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
0: దేర్ ఇస్ హేట్రెడ్ అమంగ్
1: రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
0: అమంగ్ ప్రావిన్సెస్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ద్వేషం లేకుండా ఎట్లా పోతుంది?
0: వెల్ డోంట్ యూ గెట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్
1: ఎల్సెవేర్. నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
0: దేర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్.
1: ఎక్కడో బయట దేశం వాళ్ళంతా మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ విలేజ్.
1: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
1: ఇంటిలోనే ఉంటున్నాయి కావలసినన్ని కలహాలు.
0: We got all conflicts at home.
1: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
1: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
0: హౌ డు యూ సే దట్ అదర్స్
1: హూ ఆర్ యూ
0: రెస్పాన్సిబుల్? హూ ఆర్ యూ?
1: నీకు ఏం శక్తి ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్? వాట్ పవర్ యూ హ్యావ్?
1: కనుక మొట్టమొదట నీ ఇంటిని నీవు నిలుపుకో.
0: ఫస్ట్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. కరెక్ట్ యువర్
1: హోమ్. నీ మానవత్వాన్ని నీవు పోషించుకో.
0: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరూ కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
0: కన్సిడర్ దట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
0: దిస్ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్.
1: ధనము ధనము ధనము ధనము ధనము.
0: But everywhere we think of money.
1: ఈ ధనము ఎందుకు కాల్చడానికి ధనము?
0: What for is the money? To burn it or what?
1: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
0: What is it you do with it?
1: ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
0: Are you helping this country?
1: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
0: Are you helping anybody?
1: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
0: Are you just offering to anyone?
1: ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
0: Do you spend to entertain education activity? Nothing.
1: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
0: All this money is something like the one hidden in a pit dug deep.
1: కనుకొని మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
0: Therefore we should not waste our life
1: for money. ప్రేమ కోసము మన జీవితాన్ని అర్పితం చేయాలి.
0: We should spend our life for love.
1: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
0: For the body you need money.
1: ఇంకా మానవం కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
0: And therefore for human quality be ready to sacrifice your life.
1: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
0: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
1: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ రీజన్స్.
1: సత్యాన్ని నిలుపుకోవాలి.
0: అపోల్డ్ ట్రూత్.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: ఫాలో ధర్మ.
1: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధం.
0: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం తెర.
0: స్పీక్ ట్రూత్. ఫాలో ధర్మ.
1: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ situation may lead you to imprisonment yet.
1: A
0: moment when you are about to be beheaded, be ready to speak.
1: Harishchandrani aadharanga teeskondi.
0: Take Harishchandra as an example.
1: Enni vidhamainatundi kashtamlu vachinappudiki tanaku దైవం అని సత్యాన్ని ఎన్నుకుంటూ వచ్చాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్,
1: సత్యమే సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి.
0: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ హి స్పోక్ ఆల్ హిస్ లైఫ్ టైమ్, ప్రొటెక్టెడ్ హిమ్. ఈ సత్యమునకు ఎరువు ఏంటి?
1: ఈ సత్యమునకు ఎరువు ఏంటి?
0: వాట్ ఈస్ ద మెన్యూర్ దట్ యు ఆఫర్ టు ట్రూత్?
1: అదే ప్రేమ.
0: లవ్ ఈస్ ద మెన్యూర్.
1: కనుకనే ప్రేమను మనం పెంచుకోవాలి.
0: సో హావ్ టు డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు.
0: యు షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్.
1: నా ఫ్యామిలీ అంత వరకే పరిమితం కాకూడదు.
0: యు షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్
1: మై. నేను నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యములో వైకుతో.
0: ఇఫ్ యు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఐ అండ్ మైండ్,
1: నువ్వు ఊర్లో ఎందుకు ఉండాలి?
0: దెన్ వై షుడ్ యు బి హియర్?
1: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి?
0: వై షుడ్ బి ఇన్ సొసైటీ?
1: సొసైటీలో ఉన్నందుకు సొసైటీ యొక్క క్షేమాన్ని కూడా కోరాలి.
0: Being in the society, desire the welfare of society.
1: Society ఉంటుంది. నేను నా ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ అంటే ఏమి? నువ్వంతా ఒక ప్రత్యేకమైనటువంటి అంటుజబ్బు వచ్చినటువంటి వాడిగా అయిపోతావు.
0: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
1: కనుకనే అందరితోనూ కూడాలి.
0: You should be in with others.
1: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
0: You should develop unity.
1: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోవాలి.
0: You should not have this kind of disease as to restrict yourself to your family.
1: It's a bad disease.
0: It's a very bad disease, big disease.
1: అందరూ ఉండాలి.
0: All should exist.
1: కష్టం నా వంటిదే కదా, ఇక క్షేమాన్ని కూడా కోరాలి.
0: Being in the society, desire the welfare of society.
1: సొసైటీలో ఉంటుంది. నేను నా ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ అంటే ఏమి? నువ్వంతా ఒక ప్రత్యేకమైనటువంటి అంటుజబ్బు వచ్చినటువంటి వాడిగా అయిపోతావు.
0: Be

0: ఇట్స్ వెరీ బ్యాడ్ డిసీజ్ బిగ్ డిసీజ్
1: అందరూ ఉండాలి
0: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్
1: కష్టం నా వంటిదే కదా ఇతరులకు
0: అదర్స్ ఆల్సో సేమ్
1: బాధలు నా వంటివే కదా ఇతరులకు
0: ది ఫీలింగ్స్ ఆర్
1: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాన్ని పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు
0: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్ దే విల్ బి
1: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మమును పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి
0: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో హస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరే భావి భారతోద్ధారకులు
0: యూ ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ
1: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్
0: యూ ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్
1: లీడర్స్
0: లీడర్స్ లీడర్స్
1: కనుకనే మీరు సత్యమైనటువంటి తీసుకోండి
0: సో
1: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా పెడ మార్గంలో పోకూడదు
0: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ద రాంగ్ వే
1: ఎట్ట ఉంది తెలుసినా
0: యు నో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ
1: సాక్షాత్ హరిశ్చంద్ర వచ్చి దిగినప్పటికీ అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్
0: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్
1: ఈనాటి కలి ప్రభావం
0: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి
1: కాదు అందువల్ల ఈనాడు హరిశ్చంద్రులు ఎవరూ లేరు
0: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ
1: ఈ భయానికి విదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు
0: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్
1: సత్యమే పరిగెత్తిపోయింది
0: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే
1: అంతా అసత్యమే
0: వాట్ ఆర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్
1: ధర్మమే పరిగెత్తిపోయింది
0: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్
1: కానీ ఉన్నదంతా అధర్మమే
0: వాట్ వి ఫైండ్ ఇస్
1: దీన్ని మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి
0: వి హావ్ టు ప్యూరిఫై
1: ఎట్లా చేయాలి
0: హౌ
1: మనం ఆచరించాలి
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
1: సే నోటితో చెప్పడం కాదు
0: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ సే
1: ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే
1: హృదయంలో ఉన్నది మాటతో మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి
0: సో వాట్ వీ థింక్ వీ షుడ్ సే వాట్ వీ సే వీ షుడ్ యాక్ట్
1: కనుకనే మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే
0: సో లాంగ్ వీ అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్
1: ఈ సత్య ధర్మంలో మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు మీరు విషయార్థులైపోతారు
0: ఇఫ్ వీ డోంట్ ఫాలో దీస్ టూ వీఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్ బట్ వీఆర్ విషయార్థి ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లేజర్
1: జ్ఞానమనంతం బ్రహ్మ

0: వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తాం. కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: In the institute, lo, శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనము కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions you know pretty well, the priority and importance is given
0: అలాంటి వారికి
1: ప్రాధాన్యత
0: ఇస్తుంటాను. అలాంటి వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
1: We give importance to those people having love.
0: మీరు కూడా విన్నారు.
1: You heard.
0: Second boy సంస్కృతంలో మాట్లాడాడు.
1: The second boy spoke in Sanskrit.
0: కానీ ఆ బాయ్ అబ్బాయికి వేరొక ఆధారం లేదు.
1: Yes, none to support him.
0: తల్లిదండ్రుల యొక్క ఇది లేదు.
1: He lost his parents.
0: Grandparents, అవ్వ తాత ఇద్దరు పోషిస్తూ ఉన్నారు.
1: He is taken care of by his grandparents, grandmother,
0: grandfather. He has been taken care of by his grandparents, grandmother, and grandfather.
1: Just imagine the situation. Such a child is here. Today he has come up to that position as to speak in Sanskrit. Yes, for God,
0: ఆనందాన్ని పెంచి
1: తల్లిదండ్రులు
0: లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిది సాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: సాయి's love is immeasurable to such an extent that one would
0: అది నేను చేస్తున్నాను మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్ యూ షుడ్ హెల్ప్ దెమ్
0: అవుట్ సైడ్ చేస్తున్నారు.
1: అవుట్ సైడ్ యు నో
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: You know, outside the medical colleges, engineering colleges, they are worse than hell.
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక్క వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదితూ పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: What happens outside? All the newcomers face all troubles in the name of ragging, such that they would run away in 1 week time.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతనో ఆదరించాలి.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: సొంత బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: We should take them as our own.
0: వారికి ఉన్నటువంటి అనుకూలాలు మనం తీర్చాలి.
1: We should provide all conveniences.
0: వారి అశాంతిని మనం నిర్మూలన చేయాలి.
1: We should help them so that they will not
0: be. శాంతిని మనం పెంచాలి.
1: We should see that they will be happy.
0: అది నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చేయమని చెప్తున్నాను.
1: That's what Bhagavan does here and he wants you to do.
0: Education anta free ainappatikini ilanti pillalakanta kudanu bhojanaandi kudanu scholarship lu kuda istunnanu.
1: Though education is offered free here, the students receive scholarship fees
0: kani, oka examination fees kani, laboratory fees kani, library fees kani, tuition fees kani, inke fees kani, ekkade gaanu naya paisa ledu.
1: Not even single naya paisa is collected in any name, in any form. No tuition fee, no examination fee, no laboratory fee whatsoever.
0: Alanti deeni kinda ee vidyanu pillaliki cheppinappudu vaadu enta unnatamainatundi aadarshavantamaina vidyarthuluga raavali.
1: You should be naturally ideal.
0: Ilanti ideal boys ga tayar kavali.
1: You should be ideal boys.
0: Ekkada poyinappudiki ni bazaar lo chusinakani evaraina kochi bichyam ettunte వాడిని సహజంగా తీసి, నాయన నువ్వు బిచ్చం ఎత్తకూడదు, నీకు ఏమి గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ
0: సహాయం చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ బెగింగ్ ఆన్ ది స్ట్రీట్ యూ షుడ్ కాల్ హిమ్, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
0: ఒకానొక సమయంలో
1: హెల్ప్ హిమ్ టు క్యారీ.
0: జీసస్ ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిషెస్ టు ఎ హంగ్రీ పర్సన్.
0: దిన్నము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్లా వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీ డే?
0: మంచిది కాదన్నాడు. ఒకవేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేసాడు.
1: దెన్ హి పర్చేజ్డ్ ఎ నెట్ అండ్ ప్రెజెంటెడ్ టు దిస్
0: పూర్ మ్యాన్. వలను తీసుకుని నీవే నీ జీవితాన్ని గడుపుకో.
1: విత్ దిస్ నెట్ క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: అట్టిని మన పిల్లలకు కూడా ఆ విధంగా చెయ్యాలి.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ డూ లైక్ దట్.
0: ఒక జీవనోపాధి కూడా మనం తగినటువంటి ఆ అధికారాన్ని అందించాలి.
1: వి షుడ్ హెల్ప్ అదర్స్ సో యాస్ టు క్యారీ అవుట్ దేర్ లివింగ్.
0: వాళ్ళందరూ మన బ్రదర్స్.
1: All the rest are our brothers.
0: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
1: All belong to one institute.
0: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: All members of this institute are brothers and sisters.
0: ఆ ప్రేమను మీరు పెంచుకోవాలి.
1: You should develop
0: ఆ ఆప్యాయతను మీరు విశాలం గావించుకోవాలి.
1: You should have that affection.
0: ఆ హృదయాన్ని కూడాను విశాలం చేసుకోవాలి.
1: We should broaden our hearts, widen our feelings.
0: అది ఈనాడు మన విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what our students should learn today.
0: అహంకారానికి కానీ
1: ఆడంబరాలకు
0: కానీ
1: ఏ
0: మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: We should never give scope to
0: them. అమిత ప్రేమకు మనము అవకాశం ఇవ్వాలి.
1: We should have more and more of
0: them. ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: We should be ideals in society.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: Then such students will progress and improve.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాళ్ళే. ఒక బజార్లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ హూ జస్ట్
0: మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ అనదర్ పర్సన్ కాబ్లర్ హూ పాలిష్ ద షూ.
0: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: యాజ్ హీ పాలిషెస్ ద షూ, యాజ్ హీ రిటర్న్స్ దెమ్, హీ యూజ్డ్ టు సే గాడ్ బ్లెస్ యూ.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: అనదర్ పర్సన్ యూజ్డ్ టు రైట్ అడ్రస్సెస్ ఆన్ ఎన్వలప్.
0: అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు ఫీలింగ్
1: ఫీలింగ్
0: అలాంటివి ఇచ్చే నాలుగు కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
1: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హీ పాసెస్ ఆన్
0: టెలింగ్ గాడ్ బ్లెస్ యూ. అంత హృదయం కలిగినటువంటి వాడు,
1: గుడ్ హార్టెడ్,
0: బూట్స్లకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ పాలిషెస్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ
0: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హీ రోస్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ హియర్ ఇన్ గ్రేట్ బ్రిటన్.
0: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకే గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్
0: ఎడ్యుకేషన్ కాదు.
1: ఇట్స్ నాట్ ద ఎడ్యుకేషన్.
0: మన ఎడ్యుకేషన్ ఏమిటి ఉంటుండాలి?
1: వాట్ ఇస్ దేర్ ఇన్ ఎడ్యుకేషన్?
0: చర్చిల్ మీకు అందరికీ తెలుసును.
1: యు నో చర్చిల్, ప్రైమ్ మినిస్టర్ చర్చిల్.
0: ఆయన ఏ విద్యను చదవలేదు.
1: హి డిడ్ంట్
0: స్టడీ. మిలిటరీలో పోయి చేరిపోయాడు. కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
1: హీ జాయిన్డ్ మిలిటరీ బట్ హీ హస్
0: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు.
1: హీ ఆల్సో రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్.
0: అతని కుమారుడు మిలిటరీ లోపల సిపాయిగా చేరాడు.
1: హి సన్ వాస్ ఎన్ ఆర్డినరీ సోల్జర్ ఇన్
0: ఆర్మీ. ఈ విధంగా కూడా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: Out of education you cultivate humility, out of humility you get deservedness and then money thereafter.
0: Vinayam chala goppadi.
1: This humility is
0: vinayame vidyarthiki goppa kiritamu.
1: It is the humility which is the crown.
0: Kanuka ilanti pillalu evaraina mee class lopunu mee roommate gaanu untunte vaadike edhi revicharinchi tagina sahayam cheyandi.
1: If you find such students,
0: vaadiki eppudu marchipoyinatundi dukkaniki avakasam ivvakandi.
1: See that they will not feel sad any longer.
0: ఆ దుఃఖాన్ని మర్చిపోయేటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలి.
1: Make them happy so that they would forget all the sad events.
0: మెడలో చేయిని వేయటం వల్ల ఎంత ఆనందం వచ్చింది. తల్లిదండ్రులు కూడా మర్చిపోయాడు పాపం.
1: Because Bhagavan presented him a golden chain now.
0: అలాంటి మీరు చూపించాలి. దానికోసమే నేను చేస్తున్నాను.
1: Bhagavan does all these things to set an ideal example to everybody.
0: ఎప్పుడు కూడాను తలచటము చెప్పటము చేయటము ఈ మూడింటి నేను ఏకత్వంతో చేస్తాను.
1: వాట్ ఎవర్ భగవాన్ సేస్ హీ డస్.
0: కనుకనే నాకు చెప్పడానికి కూడా నా అధికారం ఉంటుంది.
1: సో భగవాన్ హస్ ఎవ్రీ రైట్ టు సే.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అందరు కూడా మనుష్యులుగా మీరు బ్రతకండి.
1: లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: పశువులుగా బ్రతకకండి.
1: నాట్ ది లైఫ్ ఆఫ్ అనిమల్.
0: రాక్షసులుగా బ్రతకండి.
1: నాట్ ది లైఫ్ ఆఫ్ ఎ డెమన్.
0: కాఠిన్యమైనటువంటి హృదయాలు పెంచుకోకండి.
1: స్టోన్ హార్టెడ్.
0: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
1: యువర్ హార్ట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.

ఒక చిన్న విషయము, మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.
1: బ్రహ్మంబు ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప

0: అద్వితీయులగుదురు మీరు.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్. దేర్ఫోర్ దేర్ షుడ్ బి ఎ కనెక్షన్, కాంటాక్ట్, లవ్ టు లవ్. దట్ షుడ్ బి ది ప్రాపర్ ప్రొసీజర్. అండ్ దేర్ఫోర్ ఇఫ్ యు స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, you will be unparalleled, unbeaten.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru idu idi conference ani ee conference lo meer attend kavatamu takku time kaani meer varninchatam chaala goppaga varnistunnaru meer aashinchinanta aasha ఫలము మీకు ఇంకా దక్కలేదు.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఫార్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ నరేషన్, యువర్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫార్ ఫార్ బియాండ్. యట్ యు ఆర్ టు ఎక్స్పీరియన్స్ దట్ వాట్ యు రియలీ డిజర్వ్ అండ్ ఎక్స్పెక్ట్.
0: సద్భక్తులందరూ భగవంతుడా అంచు చెవులకింపుగా స్మరణ చేయు దినము. బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
1: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood. When all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prema ante emito ee naati yuthulaku neti karyakramam gurinchi, neti kartavyanni gurinchi, neti pravartanna gurinchi మీరు చెప్తున్నారే, కానీ ప్రేమ అనగా ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ఆల్ ది ఆబ్జర్వేషన్స్ యు మేడ్ ఆన్ లవ్ ఆర్ బేస్డ్ ఆన్ ది యాక్టివిటీ గోయింగ్ ఆన్ హియర్, యువర్ బిహేవియర్ ఇన్ ద క్యాంపస్ అండ్ ద డ్యూటీస్ దట్ లై అహెడ్ ఆఫ్ యూ ఇన్ ఫ్యూచర్.
0: రెండు హృదయములు ఉన్నటువంటిది ప్రేమ కాదు.
1: It's not the love that is limited to the two individuals.
0: Ekatma prema ne nijamaina prema.
1: The true love is the spirit of oneness.
0: Okaru ivvatamu marakaru puchukovatamu idi prema kaadu.
1: Give and take does not reflect the spirit of love.
0: Nirantaramu సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ఆఫ్ అస్ టు కంటిన్యూ టు గివ్, గివ్ అండ్ గివ్ త్రూ అవుట్.
0: కష్ట సమయం లోపల మనము వెలుగుకు వెళుతున్నాం, అది చాలా పొరపాటు.
1: వీ రిట్రీట్, గో బ్యాక్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇట్స్ ఎ మిస్టేక్.
0: అది ప్రేమ అనిపించుకోదు.
1: యు కెనాట్ కాల్ ఇట్ లవ్ బై ఎనీ స్టాండర్డ్.
0: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
1: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ, ద సెల్ఫిష్నెస్, అండ్ యూ షుడ్ బీ ఆఫ్టర్. Yadartha, the spirituality, and understand Yadartha, the significance and the depth.
0: Padartham, Yadarthamanaku, enta bedhamunnado, miru gurtinchali.
1: You should know the difference between Padartha, the material, and the Yadartha, reality.
0: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది అది ఏ పదార్థం
1: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్
0: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం
1: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్
0: సర్వం కల్విదం బ్రహ్మ అన్నింటి యందు కూడాను సుఖ దుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి
1: వి హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ బీ దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్ పెయిన్ ఆర్ ప్లెజర్
0: మనస్సును ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు
1: We should not have total identification with the mind.
0: Mind to koodinappudu adi kevalam oka matter ga chertundi.
1: If you are attached to the mind, it will take you towards matter.
0: Kani matter ku tanaku etu sambandham undakoodadu.
1: There should not be any relationship between the matter outside and the mind within.
0: మనసు చేరిన దగ్గరంతా కూడాను భిన్నత్వమే ఏర్పడుతుంది కానీ ఏకత్వం అనేటువంటిది ఏర్పడదు
1: వేర్ ఎవర్ మైండ్ గెట్స్ ఇన్ యు ఆల్వేస్ నోటీస్ డ్యుయాలిటీ నో స్కోప్ ఫర్ నాన్ డ్యుయలిజం
0: రెండుగా చేరినటువంటిది అది సరి అయినటువంటి భక్తియే కాదు
1: దట్ విచ్ ఇస్ డ్యువల్ డస్ నాట్ స్టాండ్ ఫార్ ట్రూ డివోషన్
0: కనుక ప్రేమస్వరూపులారా మీ యందున్నది పరుల యందున్నది కూడాను ఒక ప్రేమ మాత్రమే
1: దేర్ఫోర్ అండర్స్టాండ్ క్లియర్లీ దాట్ లవ్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద లవ్ ఇన్ అదర్స్
0: ప్రేమ ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము
1: ఇట్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ డివోటీ టు రియలైజ్ That love is one.
0: Renduga chernatundi, idi bhakti kaneradu.
1: Duality is not devotion.
0: Idi dvaitamto koodinatundi.
1: It goes after this dualism or dualistic approach.
0: Ee dualism anetundi bhaktiye kaadu.
1: Dualism is not true devotion.
0: ఏకత్వమైనటువంటిదే భక్తి
1: నాన్ డ్యువలిజం ఈజ్ డివోషన్
0: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును కాన ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయము చేర్చగా అర్హుడగులు
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్ లవ్ ఇస్ గాడ్ స్ట్రెంగ్థెన్ దిస్ లవ్ దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ సో దట్ యు క్యాన్ బి నాన్ డ్యూయల్
0: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది దీనిని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు
1: ద లవ్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ డాన్ టు డస్క్ రైట్ టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్ వీ కాల్ దిస్ లవ్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ ఈజ్ నాట్ లవ్ అట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్
0: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు
1: దిస్ వరల్డ్లీ లవ్ ఈజ్ నాట్ ట్రూ లవ్
0: ప్రేమకు ఒక్కటే ఆకారము ఒక్కటే మార్గము ఒక్కటే గమ్యము ఒక్కటే ధన్యము
1: Therefore, the love has got only one goal, only one path, only one redemption, only one fulfillment.
0: Itti premanu manam bhinnanga bhavinchukotam chaala purapaatu.
1: To divide love is a big mistake.
0: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
1: వి గో బై ద పాత్ ఆఫ్ ద డివైడెడ్ లవ్.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: లివ్ ఇన్ లవ్,
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
1: Then only you will find oneness in love.
0: Itti premanu etti hrudayamlo natukondaro atti sarthakatanu vaaru pondudaru.
1: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
0: Prema mudita manasakako rama rama ram.
1: Say the name of God with all love.
0: Kani ee peru chuchinappudigini adi prema kinda chelinatundi.
1: You may give any name to God, but it is full of love.
0: Itti premanu, itti pavitramaina premanu, itti saarthakamaina premanu, itti ekatvamaina premanu, itti madhuramainatundi premanu manamu అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
1: దిస్ సేక్రెడ్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్, లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ యాజ్ జ్యూవల్ ఆర్ డివైడెడ్.
0: కనుక ఇది ఇష్ట ప్రేమలు ఎందు కూడాను, ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
1: ద లవ్ షుడ్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇన్ డిఫికల్టీస్ అండ్ ఆల్సో ఇన్ మూమెంట్స్ ఆఫ్ ప్లెజర్.
0: దీనిలో ఎట్టి భేదములు కూడా ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ డిఫరెన్సెస్ టు ఎగ్జిస్ట్ ఇన్ లవ్.
0: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కానీ ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
1: ఆల్ ది డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ, బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: ద రియాలిటీ సేస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: యూ నీవు, ఐ నేను, నీవు నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
1: We should not have differences such as you and I.
0: You anetvantidi kevalam third person.
1: When you say you, it refers to third person.
0: I anetvantidi ekatma person.
1: And this I is singular, that stands for oneness.
0: Kanuka you and I are one anetvanti antu ee you anetvantidi ematramu undakoddu.
1: Therefore there should not be anything like the other you.
0: Kanuka manamu itti bhedamanu dooram chesi divyatvanni pavitratanu manamu aacharinchali.
1: Therefore we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
0: Ee prema tattvam anetvanti idi అనుభవించవలసిందే కాని బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
1: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
0: కానీ ఈనాటి ప్రేమను మీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
1: బట్ వీ అండర్స్టాండ్ లవ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. Interpret and follow.
0: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
1: Love should not have any links with the physical body.
0: ఈ దేహంతో కూడినటువంటిదంతా కూడాను మ్యాటర్ తో కూడినటువంటిది.
1: ద బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాటర్ ఓన్లీ.
0: ఈ మ్యాటర్ తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
1: దిస్ బాడీ మూవ్స్ అహెడ్ మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్ బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్, బీ అలైవ్ టు ఎవరీ వన్.
1: ఇఫ్ వీ డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ డ్యూయల్ వే, ఇఫ్ వీ డు నాట్ గో బై దిస్ డివైడెడ్ మైండ్, ఇఫ్ యూ రిలై ఆన్ ద వన్నెస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్.
0: బీ అలైవ్ టు ఎవరీ వన్,
1: బీ అలైవ్ టు ఎవరీ వన్.
0: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని ప్రాకృతమైన మార్గంలో మనము తీసుకుని పోతున్నాము, అదే పెద్ద పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.
0: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యుయలిస్టిక్ వే ఇన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
1: దో యు ఆర్ మెనీ హియర్ ఇన్ నంబర్స్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ బట్ లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి, దేర్ ఫోర్ భగవాన్ అడ్రెసెస్ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే కాని అనేకంతో కూడినటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ఈజ్ నెవర్ డివైడెడ్.
0: కనుక మీరు దైవ ప్రేమను ఏకంగా బయలు భావించండి.
1: దేర్ఫోర్ కన్సిడర్ ద డివైన్ లవ్ యాజ్ యూనిటీ వన్ ఓన్లీ.
0: ఇట్టి ప్రేమనే నిజమైనటువంటి భక్తి కింద చేరుతుంది.
1: సచ్ లవ్ ఈజ్ ట్రూ డివోషన్.
0: కనుకనే జయదేవుడు, గౌరాంగదుడు, ఏకసుందరుడు వీరందరూ కూడాను దేహమును వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
1: దేర్ఫోర్ గ్రేట్ పీపుల్ లైక్ జయదేవ, గౌరాంగ, దో దే హ్యావ్ డిఫరెంట్ బాడీస్ ద వెస్టియర్ దే హ్యావ్ టేకన్ అపాన్ దెమ్సెల్స్ బట్ దే ఆల్వేస్ ప్రొసీడెడ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మీరా, సక్కుబాయి వీరందరూ కూడాను ప్రేమ అనేటువంటి దీంతో ఒక్క మార్గంలోనే పోయారు. కానీ కృష్ణ అని, రామ అని, గౌరంగ అని వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
1: లైక్ వైజ్ డివోటీస్ లైక్ మీరాబాయి, సక్కుబాయి ఆల్వేస్ హ్యావ్ ప్రొసీడెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్, సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్. దే నెవర్ అబ్జర్వ్డ్ ఎనీ డ్యుయాలిటీ ఆర్ డివైడెడ్ మైండ్.
0: కనుక వారు డ్యుయాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
1: Those that go by duality ruin themselves.
0: మనం డ్యుయాలిటీలో తేలుకోకూడదు.
1: So we should never be dualistic in our approach.
0: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
1: We should experience that one-pointedness, that is the experience of the self.
0: కనుక రామాను, కృష్ణాను, శ్యామాను, ఈశ్వరాను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
1: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
0: ఇట్టి గోల్ను మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
0: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధాకు కనిపించకుండా వెళ్ళాడు.
1: ఇట్ సో హ్యాపెండ్ దట్ కృష్ణ వాజ్ నాట్ నోటీస్డ్ బై రాధ.
0: కానీ ఆకారమును కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
1: బట్ రాధ హ్యాస్ కన్సిడర్డ్ కృష్ణ ఇన్ హిస్ ఫిజికల్ ఫార్మ్, ఆల్వేస్ పైన్డ్ అండ్ యర్న్డ్ ఫర్ హిస్ ప్రెసెన్స్.
0: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి యొక్క రూపము ఏకమే కాని అన్యము కాదు.
1: Therefore, the name and form are one and the same. They are not different.
0: Kani manamu antati lotunaku poyetundi oka shakti samarthyamlo levu.
1: We don't have that ability and capacity to dive into that depth.
0: Prema goppa shakti vantamainatundi.
1: Love is highly powerful.
0: Deeni shakti mari deniki kuda nu raadu.
1: The power of love is not noticed anywhere.
0: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
1: ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటుంది కానీ అన్య మార్గం ప్రవేశించదు.
1: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్, నథింగ్ ఎల్స్.
0: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కానీ ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
1: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
0: రాణా ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
1: రాణా సెడ్, This is the temple built by me. You cannot pray here. Get out, he said.
0: బయటికి వెళ్ళిపోమని చెప్పేటప్పటికి ఇవికి మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
1: It was a shocking news for Mirabai.
0: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడు, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయట నా లోపల అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
1: She was very much surprised. Why is it that I'm asked to get out of the temple? Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
0: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి యొక్క పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
1: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
0: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
1: Then she could have the proper understanding.
0: తాను మధురకు బయలుదేరింది.
1: And she was prepared to reach Madhura.
0: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
1: She thought Krishna was there in Mathura.
0: మధుర అనగా ఒక పట్టణం కాదు, మధురమైనటువంటి హృదయమే మధుర.
1: Mathura is not a geographical location. Madhura symbolizes the nectarine nature of the reality.
0: Chelo re man Ganga Yamuna teer Chelo re man.
1: Let mind go along the shores of Ganga and Yamuna.

0: గంగా యమున తీరం మీదుగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడం ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమున తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: She could have the exact interpretation.
0: మహారాణా చెప్పినట్టుగా ఈ గంగా యమునకు ఎక్కడ టికెట్ తాను చిక్కలేదు.
1: She didn't follow what Rana meant by these two, Ganga Yamuna.
0: Velutu undi paapam.
1: He was proceeding and proceeding by.
0: Krishna Krishna Krishna anukuntu bayal derindi. Kondalu guttalu praalu rappalu adavi annitini daatipoyindi.
1: She was repeating Krishna's glorious name. She was proceeding along the mountains, the down the valleys, up the hills.
0: Cherindi kattakadapatiki Vrindavanam cherindi.
1: She reached finally Vrindavan.
0: Akkada vellatappudu talupulu moosukundi.
1: There she noticed closed doors.
0: Evarenni prarthanalu chesinappatikini aa talupulu open kaaledu.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted,
0: కృష్ణ, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: కృష్ణ, యు ఆర్ నాట్ ద వన్ టు మూవ్ అబౌట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: You are the very existence. You remain where you are.
0: Kaluka meera hrudaya sthayi neevu.
1: You reside in the altar of the heart of meera.
0: Meera hrudayamu okkate kaani rendu devu.
1: The heart of meera is one and not two.
0: Kaluka aa hrudayanni neevu andukovani cheppindi.
1: You accept my heart, she prayed.
0: Mora makuta bheetambara dhari.
1: And you wear that pitambara and with all that insignia of the Lord Krishna.
0: Akkadiki poyyetappatiki thanu aa dwaramunaku tala kottindi.
1: And she had hit her head against the doors.
0: Tala pagilindi, krishnudaka pratyakshamayyadu.
1: And there she could experience the manifestation of Krishna.
0: Krishna ekatvam ayyetappatiki maharana ventane pothunnadu.
1: And Maharana also was passing by along the same road.
0: నేను పొరపాటుతో పల మీరాను కోప్పడ్డాను.
1: I was deluded, I was mistaken in giving this treatment to Meera.
0: కృష్ణ, మీరాను క్షమించు, నన్ను క్షమించు అని కృష్ణుని ప్రార్థించుపోయాడు.
1: And Rana prayed for pardon. Oh Krishna, pardon me, pardon Meera.
0: ఆమె క్రింద పడింది, ప్రాణం వదలింది.
1: As she fell down, she breathed her last.
0: Kani idi poi krishnunde cherin tarvata krishnudu pratyakshamai prayojanam emiti.
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: Kalugna hrudayasthaye nee yokka sthaye ani cheppinappudu hrudayasthaye cheripoyadu krishnudu.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాను.
1: సో పీపుల్ గో బై ద వర్డ్స్ టేకింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక మనము ఈ వర్ల్డ్లీ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వర్ల్డ్లీ మీనింగ్.
0: హృదయ స్థాయి అందున్నటువంటి యొక్క భావంనే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్ ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: బట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఈ విధంగా మీరా తన యొక్క ప్రియమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి పొందుతూ వచ్చింది.
1: దట్స్ హౌ మీరా కుడ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ విత్ కృష్ణ.
0: ప్రేమించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుండాలి.
1: దట్ లవ్ ఈస్ ఆల్వేస్ వన్.
0: కనుక భక్తిని కోరేటువంటి వారందరూ కూడాను ప్రేమతత్వాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ఆల్ డివోటీస్ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ గ్రిప్ ఆన్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గం ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: నో అదర్ పాత్ విల్ టేక్ యూ టు గాడ్ అదర్ దాన్ లవ్.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: దేర్ఫోర్ గో బై దిస్ పాత్ ఆఫ్ లవ్ షేరింగ్.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: లవ్ ఈజ్ విత్ యు
0: అంతనే కూడా ఉంటుండాలి.
1: లవ్ ఈజ్ విత్ యు ఇన్ యు అరౌండ్ యు అబౌవ్ యు బిలో యు.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: హౌ కెన్ యు ఎవర్ చేంజ్ లవ్?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
1: The ordinary people may go on changing this principle of love, but devotee should have this love which is changeless.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: Inga deeniki kodanu marchanakkarledu.
1: You don't need to bring changes in any way.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కూడా ఉంటుంటాడు భగవంతుడు.
1: God is always with you, in you, around you, below you, above you.
0: కనుక కృష్ణ నేను నీ వెంట వస్తాను అని ప్రార్థించుకుంటే తాను కృష్ణుడు ముందు పోతుంటాడు, తాను వెంట వస్తుంటాడు, తాను వేరు ఇతను వేరు.
1: If you pray, Krishna, please be with me, it means that he is always with you, by your side.
0: కానీ కృష్ణ నీతోనే నేను వస్తున్నాను అన్నప్పుడు కృష్ణ లోపలనే ఉంటుంటాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యు ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఇన్ యూ.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: ఇఫ్ యు గో బై ద రియల్ మీనింగ్ యు ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కృష్ణ ఐఎమ్ ఇన్ యూ అంటారు.
1: యు సే కృష్ణ ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: వెన్ కృష్ణ ఈజ్ ఇన్ యూ హౌ డు యూ ఫైండ్ హిమ్ అవుట్ సైడ్?
0: చాలా మంది భక్తులు కూడాను ఐఆమ్ విత్ యూ, ఐఆమ్ ఇన్ యూ, ఐఆమ్ టు యూ, ఐఆమ్ ఫర్ యూ అని అంటుంటారు.
1: మెనీ డివోటీస్ గో ఆన్ ప్రొక్లెయిమింగ్ దట్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఇన్ యూ, ఐఎమ్ ఫర్ యూ, దే గో ఆన్ సేయింగ్ లైక్ దాట్.
0: ఇవన్నీ కూడాను కేవలము డిక్షనరీ పదములే తప్ప నిజమైనటువంటి పదములు కాదు.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
1: God is always only one. He is never divided.
0: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: Therefore, always feel and pray with the conviction that God is always with you, that God is always in you.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరంతైనా ధన్యులు కావచ్చు.
1: If you pray like this, you are bound to be liberated.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: Don't get satisfied merely with this.
0: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
1: There's lots of things, bliss, waiting for you.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాని కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: ఏదో కొంచెం తినేసేసి కడుపు నిండిందని అనుకోకండి మీరు.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
0: కనుక ఇంకా మన ముందు మీరు ఎంతైనా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుండాలి.
1: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

0: శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే. శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల ప్రీతి భీతి అధికమయ్యే. ఉన్నమాట తెలుపుచున్నమాట, ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: Peace has disappeared. There is dearth for truth. There is a threat of weapons, armaments everywhere. This is the word of truth of Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Vidya dinadinamunaku అభివృద్ధి కాంతున్నది, కానీ ఆ విద్య యొక్క ప్రభావమైనటువంటి యొక్క నడత ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: ది ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ వెరీ డైమెన్షన్స్, బట్ ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఇన్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్.
0: విద్య అనగా ఏ విధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి?
1: ఎడ్యుకేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఎక్వైర్.
0: ఈనాటి విద్యా ప్రభావము సన్నగిల్లింది, విద్యా ప్రవీణత అధికమైనది.
1: ది ఎక్స్పర్టిస్, ది సూపర్ స్పెషాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గాన్ అప్, but the content is on the decline.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, ladies and gentlemen,
0: ee naadu meeru abhyasincheetundi vidyalu laukikamaina vidyale.
1: All the forms of education are worldly.
0: Deeniki sambandhinchinatundi oka aadhyatmika tattvanni kudanu deeniki krodikarinchali.
1: We should also integrate spirituality in our education.
0: Prema tattvanni manam avruddhi parchukovali.
1: We have to improve the spirit of love.
0: Satya marganni manam avalambinchali.
1: We should tread along the path of truth.
0: Satya premalato koodinatundi vidyane nijamaina vidya.
1: It is true education where there is blend of truth and love.
0: Satya margame lekundina ee prema yokka prabhavamu viluva undadu.
1: Where there is no truth, you do not find the impact of love.
0: Bhautika vidyalu kevalamu jeevanopadhi nimittamai yerpadinatuntivi.
1: The worldly education is only to eke out our living.
0: ఆధ్యాత్మిక విద్యలు జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: The spiritual education is for life and not merely for living.
0: కనుక రెండింటి యొక్క సామరస్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యము.
1: The main responsibility of students lies here in bringing a kind of integration of physical, secular knowledge and spiritual education.
0: Rendinti yokka prabhavame ee naadu prapanchamanandu gocharistunnari.
1: The influence of these two we find this world today.
0: Vidyarthi vidyarthinilara,
1: students, boys and girls,
0: yavat prapanchamantai kudanu aadhyatmika tattvanni prabodhistu unnaru.
1: In fact, spirituality has been widely propagated all over the world.
0: ఆధ్యాత్మిక తత్వం అనగా ఆధునికమైనటువంటిది కాదని, ప్రాచీనమైనటువంటి యొక్క తత్వం అని గుర్తించారు.
1: People have recognized that spirituality is not modern, it is quite age old.
0: కానీ

0: ప్రచార ప్రబోధంలో అత్యధికమైనటువంటి స్థానాన్ని పొందింది, కానీ ఆచరణలో దిగజారిపోయింది.
1: The propagation of spirituality has gone up in exalted position so far as propaganda and teaching are concerned, but not in practice.
0: హృదయపూర్వకమైనటువంటి ఒక ఆచరణ ఈనాడు ఒక్కటైనా చాలు.
1: At least one is enough if we practice wholeheartedly.
0: కనుక ఆచరణ విద్యలు ఈనాడు అత్యవసరము.
1: Education in practice is most essential today.
0: ఈనాడు ఆచరణ లేని విద్యలన్నీ కూడా కేవలము ఒక అశాంతికి మూల కారణమే.
1: Education bereft of peace is responsible for agitation today.
0: దీనిని ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యలో ఎడ్యుకేషన్ అన్నారు.
1: In the modern parlance, we call it education.
0: కానీ ఆధ్యాత్మిక విద్యకు హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రభావము ప్రచార ప్రబోధంలో చిక్కినప్పుడే దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: But the spiritual education, when once it comes out of our heart and when once we start sharing with others, it is called educare.
0: Educare anaga lopala unnatuvadi danni baitiki lagi prapanchaniki aadarshanga nirupinchali.
1: Educare meant to bring out what is latent within and to share with fellow men outside.
0: Inadi ee education kevalam grandhamu nunti prabodhistundi.
1: This education modern is out of books.
0: Educare anetundi గ్రంథములకు సంబంధించినది కాదు.
1: ఎడ్యుకేర్
0: గ్రంథిని బోధించేటువంటిది.
1: ఎడ్యుకేర్ ఇస్ బియాండ్ బుక్స్. ఇట్ పర్టైన్స్ టు హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇట్టి ఎడ్యుకేషన్ కూడా అత్యవసరమే.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు ఎడ్యుకేషన్ లోపల ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
1: టుడే వీ హ్యావ్ వెరీ హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాప్తమైనటువంటి విద్యలు మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ ఎఫిమరల్ వరల్డ్లీ సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ ఆధ్యాత్మిక విద్య హృదయ ప్రభావంతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ సత్యము ధర్మము శాంతి ఇత్యాది గుణములను ప్రబోధించేటువంటిది.
1: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ దట్ అరైజెస్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాల్యూస్ లైక్ లవ్ ట్రూత్ రైచియస్నెస్ peace and non violence
0: ityadi rendinti yokka sammidithamainatundi yokka vidyane ee naadu jagatruku aadarshavantamundi.
1: For the world today, the combination of secular education and spiritual education is very essential.
0: Okati antarprabhavamu.
1: One is the impact of the inner being.
0: Rendavadi bahirmukhamainatundi yokka prabodha.
1: The other one is the teaching from external agency.
0: Bahirmukhamainatundi prabodhalu భౌతికమైనటువంటి ఒక
1: ది ఎక్స్టర్నల్ నాలెడ్జ్ దట్ వీ రిసీవ్ ఈజ్ ఓన్లీ ఫిజికల్.
0: ఇది లౌకికమైనటువంటి జగత్తునకు ఆదర్శంగా ఉంటుంది.
1: ఇట్ సెట్స్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: ఇది నెగటివ్ కు సంబంధించినటువంటిది.
1: దిస్ వీ కెన్ కాల్ ఇట్ నెగటివ్.
0: కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధలు ఇది పాజిటివ్ కు సంబంధించినటువంటిది.
1: బట్ ది ఇన్నర్ టీచింగ్ స్పిరిచువల్ ఈజ్ పాజిటివ్.
0: ప్రేమ, ఈ ప్రేమకు రూపం ఏమని చెప్పగలరు?
1: లవ్, హూ కెన్ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఇది ప్రేమించి ప్రేమను గనుకొని ప్రేమ ద్వారా ఆనందించడమే దీని యొక్క అర్థము.
1: ద మీనింగ్ ఆఫ్ లవ్ ఇస్ టు లవ్ అదర్స్ అండ్ బీ లవ్డ్.
0: దీనికి రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇలాంటి అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధనలు ఈనాడు అత్యవసరము.
1: The inner prompting teaching of this sort is very important today.
0: మనిషికి మనిషికి మధ్య, వస్తువులకు వస్తువులకు మధ్య సంబంధ బాంధవ్యాన్ని కల్పించేటువంటిది ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ అండ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ టు అన్ ఆబ్జెక్ట్.
0: కనుక ఈనాడు మనిషికి మధ్య ఏమున్నదో ఎవరికి తెలియదు.
1: What lies exactly between man to man is not known.
0: Manasunandu okati, maatanandu inkokati.
1: What is thought over is one thing, what is declared is different.
0: Adi sariyainatvanti education kaadu.
1: It is not proper education.
0: Real education anetvanti the proper study of mankind is man.
1: The real education is, as Bhagavan says, the proper study of mankind is man.
0: హృదయంలో పుట్టినటువంటి భావము నోటితో వచ్చి చేరి నోటితో వచ్చిన పలుకు చేతితో ఆచరించి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: What is thought over, felt at heart has got to be spelt out by mouth and it has to be translated to action through our hands and be an idea
0: to the world.
1: Today, we don't find harmony of thought, word and deed.
0: మాటలో ఒకటి చేతిలో ఒకటి మనసులో మరొకటి.
1: What is said and what is done, what is thought over are at variance.
0: కనుక భిన్నంగా ఉండటం చేత మనసు అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం.
1: It is only a wicked man who will have disharmony of thought, word and deed.
0: మనస్ ఏకం వచస్ ఏకం కర్మ ఏకం మహాత్మనం.
1: A noble man will have perfect unity of thought, word and deed.
0: ఈ నాటి మానవుడు మహాత్ముడుగా తయారు కావటం లేదు.
1: Man has not become a true
0: దురాత్ముడుగా తయారవుతున్నాడు.
1: He is tending to be a wicked.
0: ఈ నాటి చదువులన్నీ కూడాను ఏ చదువులైనటువంటి యొక్క మూర్ఖుని కంటే చదువుకున్నటువంటి వారు మహా దొంగలుగా తయారవుతున్నారు.
1: The educated people are worse when compared to illiterate.
0: ఈనాడు లోకములో దేశమునకు గొప్ప అపకారం చేసేటువంటి వారు విద్యావంతుడే.
1: The worst of the harm is done to the world by educated people today.
0: ఏ చదువు లేనటువంటి యొక్క పల్లెపడుచుల వారికంతా కూడాను ఎంతనో మర్యాదగా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిరూపిస్తున్నారు.
1: The illiterate villagers are highly courteous and lead an ideal life.
0: కనుకనే చదువు సంధ్యలు ఉండినప్పటికీ కొంతవరకును జ్ఞానతత్వాన్ని మనము ప్రబోధించడానికి ఆత్మభావం ఏదో అభివృద్ధి పరచుకోవాలి.
1: Though we have, in addition to the knowledge we have, through the path of wisdom, we should know the reality.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించండి.
1: Take for a small illustration.
0: విద్యావంతులు గొప్ప తెలివితేటలు గలవారు అని పేరు పొందినటువంటి వారంతా కూడాను పట్టణాల్లో నివసిస్తున్నారు.
1: The educated people, intellectuals, name, fame, they stay there in city areas.
0: Education లేనటువంటి మూర్ఖులని అజ్ఞానులని భావించేటువంటి వారు పల్లెల్లో జీవిస్తున్నారు.
1: Those who consider themselves less fortunate, the foolish and unlettered, they stay in rural areas.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారికంటే పల్లెల్లో జీవించేటువంటి యొక్క మూర్ఖులే చాలా జీవితానికి ఆనందాన్ని కనిపిస్తున్నారు.
1: In fact, the educated people of the urban areas are so bad, whereas the illiterate people from the rural areas lead an ideal life.
0: You know, ఎంతనో యూనివర్సిటీస్ అంతా ఉన్నాయి పట్టణంలో.
1: There are number of universities located in
0: cities. Colleges అంతా ఉన్నాయి.
1: Many, many colleges are there.
0: ఎంతనో హై స్కూల్స్ అంతా ఉన్నాయి.
1: So many high schools.
0: కానీ అక్కడనే ఎక్కడ లేని అల్లర్లంతా జరుగుతున్నాయి.
1: There only you find unprecedented agitation and disturbances.
0: ఏ యూనివర్సిటీలు లేకుండా ఏ కాలేజీలు లేకుండా ఏ హై స్కూల్స్ లేకుండా పల్లెల లోపల చదువుకునేటువంటి వారందరికీ ఏ విధమైనటువంటి యొక్క అల్లర్లు లేవు.
1: The rural areas without universities and colleges, they don't have any disturbances or agitations.
0: కారణం ఏమిటి? ఈ విద్య యందు ఉన్నటువంటి ప్రభావమే ఇంత బలహీనత అయిపోయినది.
1: What is the reason behind it? It is only the influence of modern education that led to weakness.
0: పల్లెలకు పోయి మీరు ఒకతూరి పరిశీలించండి. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారని గౌరవంగా మాట్లాడతారు.
1: గో టు విలేజెస్, యు ఫైండ్ పీపుల్ కాలింగ్ యూ బ్రదర్, ఎస్టాబ్లిషింగ్ కిన్షిప్, టాకింగ్ టు యూ విత్ కన్సర్న్.
0: గౌరవ మర్యాదలతో వారిని ప్రబోధిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రిసీవ్ విత్ ఆల్ హాస్పిటాలిటీ అండ్ కర్టసీ.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి కొడుకు తండ్రి కొడుకు అన్నదమ్ములు ఒకరికొకరు ఇంటికి వచ్చినప్పటికీ ఎట్ట ఉన్నారు ఏమిటని కూడా ప్రశ్నించరు.
1: Whereas the urban educated people don't have that kind of intimacy between mother and son, father and son, and even among brothers.
0: సన్నిహిత సంబంధ బాంధవ్యమే క్షీణించిపోయింది.
1: There is no intimate relationship.
0: దీనికి కారణము ఈ ఎడ్యుకేషనే కారణము.
1: This modern education is responsible for this.
0: The end of education is character.
1: The end of education is character.
0: ఆ క్యారెక్టర్ అనేటువంటిది కోల్పోవటం చేతనే
1: because the character is lost.
0: గౌరవ మర్యాదలందరూ క్షీణించిపోయినాయి.
1: The respect and courtesy are lost.
0: తల్లిదండ్రులు కూడా దీనికి సరైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు ఇస్తున్నారు.
1: ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ సచ్ ఈవిల్ ట్రెండ్.
0: పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలను పట్టణానికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: పేరెంట్స్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు గో టు మూవ్ టు సిటీస్.
0: ఏదో గొప్ప చదువులు చదివించాలని ఆశపడుతున్నారు.
1: దే వాంట్ దేర్ వార్డ్స్ టు హ్యావ్ హై ఎడ్యుకేషన్.
0: వారి ఉద్దేశం ఏమో మంచివే.
1: దేర్ మోటివ్ ఇస్ గుడ్.
0: కానీ
1: బట్
0: వారి ప్రవర్తనలు చెడు మార్గంలో పోతున్నాయి.
1: బట్ దేర్ బిహేవియర్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: పల్లెల్లో ఉండినప్పుడు ఎంతటి వినయంగానో ఎంతటి విధేయతగానో ఎంతటి భయంగానో గౌరవంగానో మర్యాదగానో జీవించేటువంటి వారు.
1: సో లాంగ్ దే వర్ ఇన్ రూరల్ ఏరియాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ ఒబీడియన్స్ డిసిప్లిన్ సెన్స్ ఆఫ్ ఫియర్.
0: వినయ విధేయతలు కోల్పోయినాయి.
1: Today there is no humility and obedience.
0: పవిత్రమైనటువంటిది మర్చిపోతున్నారు.
1: The sacred qualities are forgotten.
0: తండ్రి వస్తున్నా గానీ సిగరెట్ పట్టుకొని పీలుస్తుంటారు.
1: He is prepared to smoke in front of the father.
0: దురభ్యాసములు దూరమైపోకుండా దురభ్యాసములు అధికమవుతూ వస్తున్నాయి.
1: They are adopting bad habits.
0: కానీ పల్లెల్లో జీవించేటువంటి వారు తల్లిదండ్రులను పెద్దల్లో చూచేటప్పటికే గౌరవ మర్యాదలతో కొంతవరకు నానిగిపోతున్నారు.
1: Whereas in villages the elders and parents are highly respected.
0: ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ చదువుల వల్లనే జరిగిపోతున్నాయి.
1: Because the modern education, the respect and esteem are gone.
0: ఇంటిలో తల్లిదండ్రులు ఉండినప్పుడే ఛా ఈ పని చేయకూడదు, మానవుడై పుట్టి నీవు కేవలం హీనమైనటువంటి పనిలో ప్రవేశించావా అని తల్లిదండ్రులు అతన్ని కొంత మందలిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ విలేజెస్ పేరెంట్స్ చెక్ కండెమ్ దేర్ చిల్డ్రన్ ఇఫ్ దేర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: కానీ పట్టణంలో దండించేవారే లేరు.
1: Whereas in cities nobody to
0: durabhyasamulu prochahinchetunte vare adhikanga unnaru.
1: There are many who encourage them the bad habits.
0: Oka cinema lu potamu vaadu cigarette taagutunte take it ani inkodiki nandinchatamu.
1: They go to cinema and offer even cigarettes to others.
0: ఈ విధమైనటువంటి దురభ్యాసమును ప్రోత్సహించేటువంటి వారు అధికమవుతున్నారే కాని దురభ్యాసమును క్షీణింప చేసేటువంటి వారు చాలా తగ్గిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పీపుల్ హూ ఎంకరేజ్ బ్యాడ్ హ్యాబిట్స్ దర్ వెరీ ఫ్యూ హూ డిస్కరేజ్ దెమ్.
0: కనుకనే ఈ దురభ్యాసములకు మూల కారణము ఈనాటి ఎడ్యుకేషనే.
1: For all these evil tendencies, the modern education is responsible for this. Modern education is nothing
0: more. ఈ కలియుగం లోపల రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇన్ దిస్ కలి ఏజ్ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ యూ ఫైండ్ రియాక్షన్.
0: మంచి పవిత్రమైన పదములు మనం ఉపయోగపెట్టినప్పుడు మనం పవిత్రమైన పదములతోనే దీన్ని రిసీవ్ చేసుకుంటాం.
1: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్ యూ వుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ఇన్ ఎ సీక్రెట్ మేనర్.
0: నీవు ఒక విధమైనటువంటి రూడ్ అయినటువంటి పదములు ఉపయోగపెడితే నీవు రూడ్ అయినటువంటి పదములతోనే నీవు స్వీకరిస్తావు.
1: ఇఫ్ యూ యూజ్ రూడ్ వర్డ్స్ యూ హ్యావ్ టు రిసీవ్ అకార్డింగ్లీ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కనుకనే మనము ఏ దేశం వారైనా కానీ ఏ కాలం వారైనా కానీ మృదుమధురమైనటువంటి భాషను ఉపయోగించాలి.
1: Let him be of any time, of any country, he has to
0: ఎంత విద్యావంతుడైనా అని ఎంత విద్యాహీనుడైనా కానీ పదము ఒక్కటిగానే ఉండాలి.
1: One may be highly educated or illiterate. He has to speak softly.
0: విద్యయసమున వినయము వినయములను కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనం వలన ధర్మము కాకు జనులు.
1: Therefore, it's education that confers humility. Humility gives you deservedness and deservedness makes you rich and prosperous.
0: విద్యనగా ఏమిటి?
1: So what is education?
0: సద్గుణములు
1: virtues,
0: సద్బుద్ధి
1: good intellect,
0: సత్యనిరతి
1: adherence to truth,
0: భక్తి
1: devotion,
0: క్రమశిక్ష
1: discipline,
0: కర్తవ్యకాలనములు
1: duty,
0: చదువునది విద్య.
1: It is the education that confers these. The student has to acquire these qualities.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: One who should foster these sacred qualities.
0: సద్గుణములు
1: virtues,
0: సద్బుద్ధి
1: good mind,
0: సత్యనిరతి
1: truth,
0: భక్తి
1: devotion,
0: క్రమశిక్ష
1: discipline,
0: కర్తవ్య పాలనములు
1: discharging duty.
0: ఎక్కడ నీ కర్తవ్యం?
1: Where is your duty?
0: ఎక్కడ కర్తవ్యమే లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ.
0: కనుకనే మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. దీన్ని డిసిప్లిన్ అన్నారు.
1: డిశ్చార్జింగ్ డ్యూటీ ఈజ్ డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్ విదౌట్ డిసిప్లిన్?
0: చదివినటువంటి వాడు గొప్ప చదువుగా ఉన్నప్పుడు గొప్ప ప్రవర్తనగా ఉండాలి.
1: బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ conduct also should be ideal.
0: ఒకానొక సమయంలో గాంధీ కూడాను గ్రంథాన్ని పట్టుకొని కంటిదారలు కారుస్తున్నాడు.
1: One time Gandhiji was reading a book and started shedding tears.
0: రూమ్ లోపల గ్రంథాలు చదువుకుంటూ ఈ గ్రంథం ఏదో చదివాడు ఆ గ్రంథమును సరైనది కాదని చెప్పి తన కంటిదారలు కారుస్తున్నాడు.
1: He was shedding tears because all those books he was reading are not proper and appropriate.
0: ఒక బ్రిటిష్ మ్యాన్ వచ్చేసాడు.
1: At that moment, a Britisher stepped in.
0: What, Gandhiji? Why are you crying?
1: He said, Gandhiji, why are you crying?
0: Cheppadu.
1: He said,
0: Naaku dukkanga untundadi.
1: I am miserable now, sad.
0: Because the hardness of education is character.
1: Because hardness to the education is character.
0: In our education, takudunu hardness ga untundali.
1: The modern education is so tough, hard.
0: Ilanti education raavatam cheta naa desam enta paadavutundo emo.
1: Because of this toughness, hardness of education, my country is going to spoil.
0: Madhapadamuluga undali.
1: And it should be so soft and tender.
0: Alanti padavulu lekunda hardness kathinamainatundi padamuluga untunnaru.
1: Today we are so hard, rough and tough.
0: ఈ కఠినమైనటువంటి పదవులు విద్యార్థికి లక్షణం కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్ ఫర్ స్టూడెంట్ టు స్పీక్ హార్ష్ వర్డ్స్.
0: మృదుమధురమైనటువంటి పదములు విద్యార్థి యొక్క లక్షణములు.
1: స్టూడెంట్ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: కనుకనే మృదుమధురమైనటువంటి పదకులుగా మనం ఈనాడు తయారు చేసుకోవాలి.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ మస్ట్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఉండినటువంటి మార్పులు చాలా మీరు గోచరిస్తుంటాయి.
1: We find vast difference between the good old days and the modern times.
0: కనుక ఈ మోడర్న్ టైం కు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామని చూస్తుంటే అది నీ స్వాతంత్రం కాదు.
1: If we think that we are acting as per the modern trend is not independent.
0: Modern time మాత్రం మోడర్న్ గా ఉంటుండాలి.
1: The times may be modern.
0: కానీ నీ బిహేవియర్ అంతా కూడాను ప్రాచీన బిహేవియర్ గా ఉండాలి.
1: But your behavior should be quite age old, ancient.
0: కనుక ఆ ఏన్షియంట్ కు తగినటువంటిగా మనం ప్రవర్తించినప్పుడే మన చదువుకు గౌరవం వస్తుంది.
1: ఇఫ్ అవర్ బిహేవియర్ ఇస్ యాజ్ పర్ ది ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్
0: తల్లిదండ్రులను చూసి గౌరవించాలి.
1: We have to respect our parents.
0: పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించి వారికి వెల్కమ్ చేయాలి.
1: We have to welcome elders and extend hospitality.
0: మృదువుగా మాట్లాడాలి.
1: We should talk to them.
0: మీ నాన్నగారు ఎక్కడ నాయన అని వచ్చినటువంటి వ్యక్తి పలకరిస్తే,
1: If anyone asks you where is your father,
0: ఎక్కడ పోయినా వెతుకోబో అని వీరు చెప్తాడు. అది కాదు మనం జవాబు ఇవ్వాల్సింది.
1: యూ కెనాట్ సే ఐ డోంట్ నో వేర్ హీ హాస్ గాన్, యూ సర్చ్ ఫర్ హిమ్, ఇస్ నాట్ ప్రాపర్ టు సే సో.
0: సార్, మా తండ్రి గారు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు, పిలుస్తాను, ఉండండి అని మంచి మధురంగా చెప్పాలి.
1: మై ఫాదర్ ఇస్ దేర్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, ఐ విల్ కాల్ హిమ్, కైండ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ విధంగా మధురంగా మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అతనికి తగినటువంటి కుమారుడుగా ఉన్నాడు అని గుర్తిస్తాడు.
1: If you talk like that with all the courtesy, the guest will feel that
0: తండ్రి యొక్క గౌరవాన్ని మర్యాదలను కుమారుడు కాపాడాలి.
1: He will feel that you are the worthy son of worthy father.
0: ఎట్లా కాపాడాలి? తండ్రి యొక్క ప్రవర్తనతో మాటల్లో మనం నిరూపించాలి.
1: And we have to prove by our words, our conduct.
0: లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యో తండ్రి చాలా మంచివాడే, ఈ కుమారుడు ఏమిటి ఇంత దుర్మార్గుడిగా పుట్టాడే.
1: If we don't talk sweetly, the guest will feel what an undeserving son he is.
0: ఇది కాదు కుమారుడికి తగినటువంటి వాడు.
1: It's not proper on his part.
0: సత్పుత్రుడు సత్యనిరతి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్చునది విద్య.
1: Therefore, education should help us to cultivate the conduct, discipline, discharge of duty, and adherence to truth.
0: కనుకని మనం ఈనాడు నేర్చుకోవాల్సినంతా కూడాను మోడర్న్ ఏజ్ గా ఉండినప్పటికీ, మోడర్న్ సంబంధించినటువంటి విద్యను సంబంధించినప్పటికీ ప్రాచీన వినియాలు మనం నిరూపించాలి.
1: Though we acquire modern education, live in the modern society, we should not give up age-old tradition.
0: ఈనాడు అట్టు చెప్పడం లేదు వాళ్ళు.
1: Today they are not saying so.
0: ఒక ఓల్డ్ బాటిల్ తీసుకొని వస్తాడు.
1: He brings with him old bottle.
0: Sir, this is new bottle అంటాడు.
1: And he says, this is new bottle.
0: నాయన ఇది ఓల్డ్ బాటిలే కదా అని చెప్తే అతను చెప్తాడు, ఓల్డ్ బాటిల్ కానీ క్యాప్ న్యూ అన్నాడు. బాటిల్ ఓల్డ్ బాటిల్ గా పెట్టుకుని క్యాప్ మాత్రం న్యూ బాటిల్ గా వేసుకుంటే ఏం ప్రయోజనము?
1: బాటిల్ బీయింగ్ ఓల్డ్ బట్ ద క్యాప్ ఈజ్ న్యూ, వాట్ ఫర్ ఇస్ ఇట్?
0: కనుకనే నీవు బాటిల్ న్యూ అయినప్పుడు క్యాప్ కూడా నూటిగా ఉండాలి.
1: ద బాటిల్ ఈజ్ న్యూ, ద క్యాప్ ఆల్సో మస్ట్ బి న్యూ.
0: ఈనాటి విద్యార్థులంతా కూడాను కేవలము అందరూ కాదు, కొంతమంది
1: మోడర్న్ స్టూడెంట్స్, నాట్ ఆల్.
0: ప్రాచీన మాటలతో మనం ఉపయోగపడుతూ ఆధునికమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశిస్తున్నాం.
1: We make use of the words of the ancient times, but our behavior is modern.
0: అది కాదు నిజమైనటువంటి స్టూడెంట్ లక్షణము.
1: ఇట్ ఈస్ నాట్ ది ట్రూ బిహేవియర్ ఆఫ్ ఎ
0: స్టూడెంట్. స్టూడెంట్ ఏంటి ఏంటి?
1: హూ ఈస్ ఎ స్టూడెంట్?
0: వినయ విజేతులతో కలిగినటువంటి వాడు, విద్యను అభ్యసించేటువంటి వాడు, వినయను బోధించేటువంటి వాడు స్టూడెంట్.
1: ఎ స్టూడెంట్ ఇస్ ద వన్ హూ హాస్ గాట్ ఆల్ ద డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ.
0: డిసిప్లిన్ విజేత లేకుండా వాడు ఈజ్ నాట్ స్టూడెంట్.
1: ద వన్ వితౌట్ this humility and obedience is not a student.
0: Students unnatundi pradeshamlo prashantamaina vatavaranani penchukovali.
1: Where there are students there should be peaceful atmosphere.
0: You know ekkadaina students unnarante bhayapadtaru evaraina peddalu povalante.
1: Today elders fear to get into the area where there are students.
0: Karanam enti?
1: Why?
0: Vaadu emalaru chestaru emo ani bhayam.
1: They may do anything as they please. They are afraid of
0: students. Earlier
1: days, where there were students, there was no fear.
0: Why?
1: Out of the knowledge they have, they were so humble in those days.
0: The
1: atmosphere of those days has totally changed. The modern education is responsible for this.
0: Modern education lo em bodhisthunnaru?
1: What is taught in the modern education?
0: Neethi nijayathina anetundi shunyam.
1: There is no integrity, there is no honesty.
0: Bhakti prapattulu anetundi shunyam.
1: There is no devotion and conduct.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వెళ్తారు? ప్రారంభించడమే ఆ విధంగా ప్రారంభిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ది రాంగ్ సైడ్.
0: పూర్వకాలం లోపల ఒక కుమారుడికి విద్యాభ్యాసం జరుగుతుండాలంటే స్లేటు పలక తీసుకుని వచ్చేసి, స్లేటు పెన్సిల్ తీసుకుని వచ్చేసేసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని ఒక పవిత్రమైనటువంటి దైవ ప్రార్థనతో ప్రారంభించేటువంటి వాడు.
1: ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ద స్టార్టింగ్ ఆఫ్ లెర్నింగ్ alphabets started by taking a slate and a pencil, writing the letters of God.
0: అన్ని ఆహ్వానం చేసి వాళ్ళు అక్షింతలంత వేయించేసి పిల్లలకు సరైనటువంటి విద్య రావాలని ఆశీర్వదించమని కోరేటువంటి వారు.
1: The children were put to schooling by inviting all the elders and seeking their blessing.
0: ఈనాడు ఎల్డర్స్ రాకూడదు.
1: Today elders are not necessary.
0: యంగర్స్ అంతా బయలుదేరాలి.
1: Youngsters should be there.
0: వాళ్ళకి అక్కడ అక్షరాభ్యాసం ఏం చేస్తుంటారు?
1: How are the letters taught?
0: Ba ba black sheep.
1: How they begin? Ba ba black sheep.
0: Idhalti bodhisthe vaadu black sheep ga payaratharu.
1: What happens? He becomes one of black sheep.
0: Daiva prarthana antundi e maatram undadu akkada.
1: You don't find any sort of prayer there.
0: ఈ విధమైన దీంతోపల విద్యార్థులు చాలా చెడిపోతున్నారు.
1: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ స్టూడెంట్స్.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: We have to be cautious in this respect.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా పవిత్రమైనటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హియర్ ఇన్ ఎ సీక్రెట్ అట్మాస్ఫియర్.
0: ఆధ్యాత్మిక ప్రవర్తనలో మీరు మునుగుతూ ఉన్నారు.
1: యు హావ్ గ్రౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: అభ్యాసించి దీన్ని అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
1: దిస్ యు ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ అపాన్ దిస్.
0: సైన్స్ చాలా ఆధునికమైన సైన్స్ వచ్చింది.
1: వీ హ్యావ్ మోడర్న్ సైన్స్ టుడే.
0: ఈ సైన్స్ చూస్తే చాలా గొప్పదే.
1: సైన్స్ ఇస్ నో డౌట్ గ్రేట్.
0: సైన్స్ గొప్పదే కానీ సెన్స్ చాలా లోపల.
1: సైన్స్ ఇస్ హై బట్ సెన్సెస్ ఆర్ లో.
0: సెన్సెస్ కూడా హై లెవెల్ లో ఉండాలి.
1: ద సెన్సెస్ ఆల్సో షుడ్ బి హై లెవెల్.
0: కనుకనే మనం ఈనాడు సెన్సెస్ లో లెవెల్ లో పెట్టుకుంటున్నాం, హై లెవెల్లో జీవిస్తున్నాం.
1: అండ్ టుడే వీ హ్యావ్ సెన్సెస్ అట్ ద లో ఎబ్ అండ్ లీడ్ ఎ హై లైఫ్.
0: ఈ విధంగా ఉంటుండకూడదు.
1: దిస్ షుడ్ నాట్ బి ద వే ఆఫ్ లైఫ్.
0: ఏమిటి ఇది ఎడ్యుకేషన్ అంటే?
1: వాట్ ఈజ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఎడ్యుకేషన్ అనే కానీ లోపల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావాన్ని బయటికి లాగటం.
1: ఎడ్యుకేషన్ మీన్స్
0: ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ విత్ ఇన్ యు.
0: చూసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు టేక్ ఇట్ కేర్.
0: పదములు ఏమొచ్చినప్పటికీ ఇది ఎడ్యుకేషన్ దా, ఎడ్యుకేర్ దా అని వాచ్ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ స్పీక్ వాచ్ వెదర్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి వాచ్ ఎవరు చేయటం లేదు.
1: నన్ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ ఇన్ దిస్ వే.
0: నేను చెప్తుంటాను చాలా మంది పిల్లలకు, వాచ్ అంటే స్పెల్లింగ్ WATCH.
1: భగవాన్ ఆఫెన్ టెల్స్ అవర్ స్టూడెంట్స్ ది స్పెల్లింగ్ ఆఫ్ వాచ్ WATCH.
0: WATCH.
1: WATCH.
0: మొట్టమొదటి పిల్లలకు బోధించాలి. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ వాచ్.
1: వాట్ ఈస్ దిస్? యూ సే ఇట్ ఈస్ వాచ్.
0: ఫస్ట్ వర్డ్, ఫస్ట్ పదము W.
1: ద ఫస్ట్ లెటర్ ఇస్
0: వాచ్. యువర్ వర్డ్.
1: Watch your word.
0: నేను పవిత్రమైన వర్డ్ ప్రవేశిస్తున్నానా లేక దుర్మార్గమైనటువంటి పదములు ప్రవేశిస్తున్నానా అని వాచ్ చేయాలి.
1: He should watch his words, whether his words are harsh or soft or sweet.
0: రెండవది.
1: ఏ ఇస్ ద సెకండ్ లెటర్.
0: ఏమిటిది యాక్షన్? వాచ్ యువర్ యాక్షన్.
1: వాట్ ఈస్ ఇట్? వాచ్ యువర్ యాక్షన్.
0: మూడవ వర్డ్ టీ.
1: థర్డ్ వన్ ఇస్
0: వాచ్ యువర్ థాట్.
1: వాచ్ యువర్ థాట్.
0: సి
1: C is the next letter.
0: C anga watch your character.
1: Watch your character.
0: H
1: H
0: watch your heart.
1: Watch your heart.